ॐ श्री साई कनकाम्बर धारिणे नमः। ॐ श्री साई अद्भुतचर्याय नमः।

భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తిరహితుడగు జగద్భక్త కన్నా. భక్త పరుడగు

సాయి మాట సకల సౌభాగ్యముల మూట సాయి మాట సకల సౌభాగ్యముల మూట సాయి దృష్టి పారిజాత వృష్టి సాయి చేయి తల్లి ప్రేమ లోపల సాయి

కర్పూరంబు తెలుపు, కర్పూరంబు తెలుపు, కామధేనువు తెలుపు, చుక్క తెలుపు, హంస రెక్క తెలుపు, కర్పూరంబు తెలుపు, కామధేనువు తెలుపు, చుక్క తెలుపు, హంస రెక్క తెలుపు, అందమైన సాయి మందహాసము తెలుపు, అందమైన

ಪ್ರೇಮಸ್ವರೂಪುಲಾರ. ಪುಷ್ಟಿ ಮರ್ಯಾದ ಪ್ರವಾಹಮು ಅನಿ జీవులు మూడు విధములైనటువంటి వారున్నారు. పుష్టి జీవులనగా తాము ఎట్టి పురుషార్థము చేయకపోయినప్పటికీ సత్కర్మలతోనూ సదాచారం వలన సత్ప్రవర్తన చేతను భగవత్ అనుగ్రహమునకు పాత్రులై భగవత్ ప్రేమకు గురి అయి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవిస్తుంటారు. ఇంతియే కాదు, ఈశ్వర ప్రేమకు కూడాను సమీపులవుతుంటారు. దైవము వట్టి వారిని ప్రేమిస్తూ ఉంటాడు. ఈ ప్రేమకు మూల కారణము ప్రేమనే కారణము. ప్రేమను ప్రేమ ద్వారానే అందుకోవలసి వస్తుంది. ఈనాటి మానవులు యందు ప్రేమ పదార్థముల నిమిత్తమే ప్రాకులాడుతుంటారు. కానీ పుష్టి అయినటువంటి జీవుల యొక్క ప్రేమ పదార్థ నిమిత్తమై ప్రాకులాడుతుంటారు. వారి హృదయమందు, వారి చర్యల యందు, వారి మాటల యందు, వారి చూపుల యందు కూడాను ప్రేమమయమైనటువంటి యొక్క లీనమైనటువంటి యొక్క దైవకు పాత్రులై భగవత్ ప్రేమకు గురి అయి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవిస్తుంటారు. ఇంతే.

0: గోపికలు.
1: అట్టి వారిని యాస్తికులు అని కూడా చెప్పబడుతూ వచ్చింది. వారు అనేక పర్యాయములను కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ వచ్చేటువంటి వారు.

పగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. సర్వము ప్రేమమయమైనటువంటిది వారి జీవితము. కనుకొని పుష్టి జీవుల యొక్క తత్వము ప్రేమమయమైనటువంటి జీవితము. వారు జగత్తునకు సర్వసామాన్యమైనటువంటి వ్యక్తులుగా గోచరిస్తుంటారు. వారి యందు భక్తి ప్రపత్తులు ఏమాత్రం కూడాను ప్రకటిస్తూ ఉంటుండవు. జన్మాంతర సుకృతం చే ఏర్పడేటువంటి యొక్క పవిత్రమైన ప్రాప్తి. అట్టి వారిని సమీపించి భగవంతుడు అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతులను అనుగ్రహించి వారిని దరి చేర్చుకుంటుంటాడు. ఇంకా మర్యాద జీవులు అని రెండవ వారు భగవంతుని ఆరాధన సల్పుతూ, వేదాధ్యయనములు చేయుచూ, శాస్త్ర పఠనములు సల్పుతూ అనేక విధములైనటువంటి పురుషార్థములు వారు చేస్తూ ఉంటారు. వీరు భగవంతుని ప్రేమించేటువంటి వారు. కానీ పుష్టి జీవులు భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వారు. ప్రేమింపబడినటువంటి వారికి ప్రేమించేటువంటి వారికి అమిత వ్యత్యాసం ఉంటున్నది. మన యందు ప్రేమ ఉండినప్పటికీ భగవత్ ప్రేమ లేకుండా మన ప్రేమ నిరుపయోగమవుతుంది. మనం ఇటువైపున తిప్పి నంబర్ తిప్పి టెలిఫోన్ చేసినప్పటికీ రెండవ వాడు దానిని ఎత్తకుంటే మనం ఎన్ని పర్యాయములు చేసి కూడా ప్రయోజనం ఉండదు. అదే విధముగానే నీ ప్రేమను మాత్రమే నీవు చూచుకొని, నీ ప్రేమను మాత్రమే నీవు కొలతబద్దలుగా వేసుకొని, నీ ప్రేమ యొక్క తత్వమును మాత్రమే నీవు విచారించుకుంటూ పోతే ఎట్టి ప్రేమకు భగవంతుడు పాత్రుడవుతాడు, ఎట్టి ప్రేమకు భగవంతుడు సన్నిహితుడవుతాడు అనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు గుర్తించుకోవాలి. నీవు చేసేటువంటి పూజలకు భగవంతుడు ప్రేమించడు, నీవు చేసే ధ్యానములకు భగవంతుడు సన్నిహితుడు కాడు. నీ హృదయం యొక్క పరివర్తన ఎందే భగవంతుని యొక్క సన్నిహితుని చేసుకోవటానికి వీలవుతుంది. శ్రవణ మన నిత్యాసములు అన్ని కూడా భౌతికమైనటువంటి యొక్క తృప్తి నిమిత్తం ఏర్పడినటువంటివి. హృదయ పరిశుద్ధమే భగవంతుని యొక్క ప్రీతికరమైనటువంటి పదార్థము. దయగల హృదయమే దైవ మందిరము. కాని సద్భావములు, సద్గుణములు, సదాచారములు మానవుని యందు ఏనాడు అభివృద్ధి అవునో ఆనాడే దైవము సన్నిహితుడవుతుంటాడు. కనుక ఎంత వేదాధ్యయనము చేసినప్పటికీ, ఎన్ని శాస్త్రములు పఠించినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ హృదయ పరిశుద్ధము లేకుండినా అన్ని కూడాను కేవలము ఒక కృత్రిమమైనటువంటి ఒక జీవితంగా రూపొందింప చేస్తుంది. అనుకొని చిత్తశుద్ధియే కర్మ అని శాస్త్రం బోధించింది. చిత్తశుద్ధి అన్నింటికీ అత్యవసరము. చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, పాకశుద్ధి లేని బాండమేల. ఈ విధముగా హృదయ పాత్రను మనము పరిశుద్ధము గావించుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి కర్మలను మనం చేపట్టాలి. గంటలు గంటలు జపములు చేస్తుంటాం మనం, దినములు దినములు ధ్యానము సల్పుతుంటాము. కానీ ఎవరిని ధ్యానం చేస్తున్నాడో అతనికే తెలియదు, ఏ నామమును జపిస్తున్నాడో అతనికే అర్థం కాదు. దైవం అంటే ఏమిటి అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి జప ధ్యానములు ఏమాత్రము అవసరం లేదు. నిజముగా దైవము తన యొక్క స్వరూపమై ఉంటున్నది. తన యొక్క నిజస్తత్వమే దైవత్వము. కనుకనే వ్యక్తిత్వం యొక్క స్వభావమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి సాధనలే ఈ జపతపాది యోగ నిష్ఠలన్నీ. స్వభావము ఏమిటి? మానవుని యొక్క స్వభావం అని మనం అర్థం తీసుకుంటుంటాం. మానవుడు ఏదో కొన్ని లౌకికమైనటువంటి యొక్క చింతలు ఎందు మునిగి, లౌకికమైన చర్యలు ఎందు పాల్గొని, తన యొక్క నిత్య జీవితమునకు సంబంధించినటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండటమే మానవుని యొక్క సహజం అనుకుంటున్నాం. అది ఏ స్వభావం అనుకుంటున్నాం. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లో కూడా మీరు చూసి ఉంటారు, ఒక ఫిషర్ మ్యాన్ నిరంతరము అరుస్తూ ఉండేటువంటి వాడు, పీటర్ అనేటువంటి వాడు. వాడి సోదరుడు చెప్తుంటాడు వాని స్వభావం అది అంటుంటున్నాడు. కానీ అరచటం మానవుని యొక్క స్వభావమా? కాదు కాదు. జీవితంలో అభివృద్ధి గావించుకున్నటువంటి స్వభావం అయి ఉండొచ్చును, కానీ తన స్వభావం కాదది. ఒక పిల్లవాడు

0: ఏడుస్తుంటాడు.
1: ఏడ్చడం వాళ్ళ స్వభావం అంటుంటాం మనం, కానీ ఏడ్చడం మానవుని యొక్క స్వభావం కాదు, అస్వభావం. చిన్న ఉదాహరణ, మనం బజారులో ఎక్కడైనా నడుస్తూ వెళుతుంటే దారిలో ఎవరో గట్టిగా ఏడుస్తూ ఉంటారు. వాని దుఃఖమును చూచి అటు ఇటు పోయేటువంటి వారందరూ కూడాను ఆ దుఃఖములకు కారణమేమిటో అని ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తుంటారు. ఈ ప్రశ్నలకు కారణమేమిటి? మానవుడు ఏడ్చడం అనేటువంటిది స్వభావం కాదు. అలాంటి స్వభావం కానటువంటి అస్వభావాన్ని ఎందుకు ఇతను పొందాడు అనేటువంటి కారణం చేత ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ప్రశ్నిస్తుంటారు. అదే మార్గమునందు ఒక వ్యక్తి ఆనందంతో ఉప్పొంగి తాను ఉల్లాసంతో ఊగుతుంటాడు, కానీ అట్టి వారిని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదని ప్రశ్నించరు. స్వభావము. అదే విధముగానే మానవునికి పుష్టి అనగా దైవ ప్రేమకు పాత్రులయ్యేటువంటి యొక్క ప్రవర్తన యందు మానవత్వం అంకితం చేయటము మానవ స్వభావం. అనగా ఇది ఆత్మతృప్తి నిమిత్తమై జరిగేటువంటి అనేటువంటి యొక్క మార్గం నందు ఇంగ్లీష్ నందు కూడాను కాన్షియస్నెస్ ఫాలో చేయమంటున్నారు. కనుకనే నీ కాన్షియస్నెస్ నీవు ఫాలో చేయటం అనేటువంటిది, నీ ఆత్మతత్వాన్ని నీవు అనుసరించేటువంటిది నీ సహజం, కానీ బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క గౌరవ మర్యాదలను అనుసరించటం అనేటువంటిది నీ సహజం కాదు. కనుక మనం ఏ పని చేసినప్పటికీ మన ఆత్మతృప్తి నిమిత్తమే జరుగుతున్నదా లేదా అనేటువంటి విచారణ జరపాలి. నేను ఈ పని చేస్తే నాకు తృప్తియా లేక జగత్తునికి తృప్తియా అని విచారించాలి. జగత్తు మెచ్చని లేక దూషించని విమర్శించని నీవు దానిని లెక్క చేయనక్కర్లేదు. సుతృప్తికై నీవు పాటుపడటానికి ప్రయత్నించాలి. ఈ లోక సంబంధమైనటువంటి దూషణ భూషణ తిరస్కారం అన్ని కూడా కేవలము కదిలిపోయే మేఘంలో వంటివి. మనము చేసినటువంటి ప్రతి పనికి కూడాను కొంతమంది మంచి అంటే మరికొంతమంది చెడ్డ అంటుంటారు. ఈ మంచి చెడ్డల మాటల యొక్క మ్యాజిక్లే కానీ మనసు యొక్క తత్వం కాదు. కనుక రెండింటినీ నీవు లెక్క చేయకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు అనుసరించాలి. ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించినటువంటి వ్యక్తి పుష్టి జీవులు అని పిలువబడుతూ వస్తుంది. ఇంకా మూడవదైనటువంటి ప్రవాహ జీవులు. ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములందు మునిగి సంసార సాగరం నందు మునిగి తేలుచు దారి గానక కట్టగడపటికి ఇది ఎన్ని రకములైనటువంటి యొక్క సుడిగుండములలోకి తీసుకుని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ దైవ చింతనారహితులైనటువంటి వారు నిరంతరం కూడాను పునరపి జననం పునరపి మరణం, ఇదే ప్రవాహమైనటువంటి యొక్క జీవులు. ప్రవాహం అనగా ఏమిటి? కొంత జలం పోతుంటే మరి కొంత జలం రావటం. నిరంతరం కూడాను ఆ నిలిచినటువంటి జలం అక్కడ ఉండటం వీలు కాదు, ఎప్పుడు కూడాను ప్రవహిస్తూనే ఉంటుంటుంది, ఒక్క స్థానంలో ఉండటం వీలు కాదు. దీనికి ఏనాడు అంత్యము? ఎక్కడ దీని గమ్యము? ఈ ప్రవాహం ఎందుకు? మానవ జీవితం అనేటువంటిది పుట్టినది చచ్చుట కోసము, సత్యున్నది పుట్టట కోసము అన్నంత మాత్రమున ఇంకా చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ మానవత్వము ఇంక దేనిని సాధించగలదు? ప్రేమ స్వరూపులారా, పుట్టినది ఎందుకోసం అంటే తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై పుట్టినాము. సత్యాన్ని గుర్తించాలి. తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై మనం తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ఏమి చేయాలి? ఏదైనా ఒక మొక్కలు పుట్టాలంటే దీనికి విత్తనాలు ఉంటుండాలి. అదే విధముగానే మనలో ఏదైనా కొన్ని సంకల్పములు అనేటువంటి ఉండినప్పుడే ఈ సంకల్పం విత్తనం ద్వారా తిరిగి తిరిగి పునర్జన్మం అనేటువంటి మొక్కగా తయారవుతుంది. కనుకనే ఇట్టి సంకల్పరహితం చేసుకునేటువంటి నిమిత్తమై మన జీవితంలో క్రమక్రమేణా ఆశలను తగ్గించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. ఈ ఆశను ఏ రీతిగా మనం తగ్గించుకోవాలి? దీనికి ఆధారం ఏమిటి? ఆశ నిరాశ మధ్యలో మానవత్వం ఎంత కృంగి కృషించి కుండిపోతున్నదో చెప్పడానికి వీలు కాదు. దైవమునకు మూడు శక్తులు ఉంటున్నాయి. అనంత శక్తులు ఉండినప్పటికీ మనం లౌకికంగా యోచించుకోవటానికి, ఆధ్యాత్మికంగా విచారించడానికి, ఆస్తికంగా సాధనలు సల్పటానికి మూడు రకమైనటువంటి శక్తులు మనకు కనిపిస్తుంటాయి. మొదటిది పరాశక్తి, రెండవది అపరాశక్తి, మూడవది అవిద్యాశక్తి. పరాశక్తి అనగా విష్ణు శక్తి అని అర్థం. విష్ణు అనగా ఏమి? సర్వవ్యాపకత్వమైనటువంటి శక్తి పరాశక్తి. ఈ పరాశక్తి అంటే ఏమిటో అనేటువంటి అర్థాన్ని గుర్తించుకోలేక ఏ కాళినో ఏ అమ్మనో ఏ లలితనో పెట్టుకుని పరాశక్తి పరాశక్తి అని ప్రార్థిస్తుంటున్నాము. ఈ ఆకారములు కాదు పరాశక్తి. నిరాకార సంబంధమైనటువంటి యొక్క సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క శక్తియే పరాశక్తి. ఇంకా అపరాశక్తి అనగా క్షేత్రజ్ఞుని యందు నివసించేటువంటి యొక్క చైతన్య శక్తిని అపరాశక్తి. అనగా అపరాశక్తి అనగా పరాశక్తి వలె సర్వవ్యాపకం కాకుండా క్షేత్రమనేటువంటి యొక్క దేహమునందు నకసిక పర్యంత్రం మాత్రమే సర్వత్రా సంచరించేటువంటి యొక్క వ్యష్టి స్వరూపమైనటువంటి శక్తిని అపరాశక్తి. పరాశక్తి అనగా సమష్టి శక్తి పరాశక్తి, అపరాశక్తి అనగా వ్యష్టి శక్తి అపరాశక్తి. కనుక అపరాశక్తి అనేటువంటి దానిని ఏ విధంగా మనం పిలుస్తుంటున్నామంటే ఇది కేవలము ఆత్మశక్తి లేక జీవశక్తి అని పిలుస్తున్నాము. ఇంకా అవిద్యాశక్తి. అవిద్యాశక్తి అనగా కేవలము ఈ మానవత్వం అనేటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరిసరములు యందు కొన్ని పనుల యందు తన యొక్క వ్యష్టి ఆశలను పురస్కరించుకొని వాంఛతో అనగా మాయా సంబంధమైనటువంటి యొక్క వాంఛలతో కూడినటువంటిది. అనగా దీనిని మనం ఏ రీతిగా మనం పోల్చుకోవచ్చు అంటే అహం దేహాస్మి అనిత్యమై కర్మాచరణ యందు కర్తవ్యాన్ని కాలమునందు అంకితం గావించుకునేటువంటి ఈ క్రియాశక్తియే ఈ యొక్క అవిద్యాశక్తి.
0: దిస్ ఈస్ అవిద్యాశక్తి.
1: అపరాశక్తి అనేటువంటిది అహం జీవాస్మి అనేటువంటి చేరినటువంటిది. పరాశక్తి అనేటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వం చెందిన. అహం దేహాస్మి అనేటువంటిది ఒకటి, అహం జీవాస్మి అనేటువంటిది ఒకటి, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది మరొకటి. కనుక నీటి బుడగ వంటి ఈ దేహ నిమిత్తమై ఆచరించి ఈ లౌకిక జీవితములందు సుఖ సంతోషములు భోగ భాగ్యములు అనుభవించాలని ఆశించి చేసేటువంటి కర్మల యొక్క పరిణామమే ఈ యొక్క అవిద్యాశక్తి యొక్క పరిణామం. కనుకనే పరాశక్తిని జ్ఞానశక్తి అని చూచాము, అపరాశక్తిని బలశక్తి అన్నారు, ఇంకా అవిద్యాశక్తిని క్రియాశక్తి అన్నారు. జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటికి కర్తలు ఎవరు? జ్ఞానము ఉండినప్పుడే బలము ఏర్పడుతుంది, బలము ఉండినప్పుడే క్రియను ఆచరిస్తారు. ఈ మూడింటికి ఏది ప్రధానమైనటువంటిది? జ్ఞానమే ప్రధానం. జ్ఞానమును మనం అనుభవించినప్పుడు, పొందినప్పుడు లేక ప్రాప్తించినప్పుడు నానాదేవతు కైవల్యం, ఇదే మన యొక్క జీవితం యొక్క పరమాశయము, అదే పరమావధి, అదే మన ధ్యేయము. కనుకనే దైవత్వం అనేటువంటి యొక్క జ్ఞానము కాని లేక జీవతత్వం అనేటువంటి యొక్క బలము కాని క్రియాశక్తి యొక్క తత్వమైన అవిద్యా చేష్టలు కాని అన్ని మానవుని యందు త్రిపుటి స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి. కనుకనే త్రిగుణ స్వరూపుడు, త్రిగుణాత్మకమైనటువంటి తత్వము, త్రికాలాతీతమైనటువంటి యొక్క దైవత్వము, ఈ మూడింటికి మూల స్థానము మానవుని యొక్క దేహమే. దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే. పాపమనగా వేరు పరదేశము లేదు, తాను చేయు పనుల తగిలియుండు. పుణ్యము కాని పాపము కాని మన యొక్క భావకర్మల ద్వారానే ఏర్పడుతున్నది కాని ప్రత్యేకించి ఒక దైవానుగ్రహం చేతనో దైవ ఆగ్రహం చేతనో ఏర్పడినటువంటివి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. నిత్య అనిత్య విషయ పరిశీలనే జ్ఞానము. ఏది నిత్యము ఏది అసత్యము అనేటువంటి యొక్క దీనిని నిర్ణయించేటువంటి వారెవరు? నీ యొక్క అంతర్భావమే దీనికి ప్రధానమైన సాక్ష్యము. ఒక చిన్న ఉదాహరణ, మనసు యొక్క వేగము మహా తీవ్రంగా ప్రయాణం చేస్తుంటాడు. ఇది ప్రదేశము చెంతకు పోచున్నదా లేక ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుందా అనేటువంటి విచారణ చేయాలి. నిజముగా విచారణ చేస్తే మనసు ఆ ప్రదేశము దగ్గరికి పోవటం లేదు, ఆ ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుండాలి. మనము మనసు ప్రయాణం చేస్తుండాలి అని భావిస్తున్నాము, ఇది చాలా పొరపాటు. మీరు బెంగళూరులో కారులో బయలుదేరి ప్రయాణమై వస్తున్నారు, గోకులము దగ్గరికి వచ్చేటప్పటికి పుట్టపర్తి దగ్గరకు వచ్చింది అనుకుంటున్నాము. పుట్టపర్తి నీ దగ్గరికి రాలేదు, నీవే పుట్టపర్తి దగ్గరికి వచ్చావు. ప్రయాణము చేసిందేటువంటిది కేవలము ఒక జడమైనటువంటి యొక్క వస్తువులే ప్రయాణం చేస్తూ వస్తున్నాయి కానీ మనసు చాలా వేగంతో పోతుండదని అనుకుంటున్నాం. ఈ యొక్క భావాన్ని మనం కొంతవరకు మార్పు చేసుకోవాలి. పదార్థముల పైన ఉండినటువంటి వాంఛల చేత నిరంతరము పదార్థాన్ని మనం సమీపానికి తెప్పించుకుంటున్నాం. పదార్థముల యొక్క వాంఛనే మనం కొంతవరకు అరికట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ పదార్థము ఈ మనసును సమీపించవు. దీనిని ఆధారం చేసుకునే వేదాంతము మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నాడు. మనసే ఈ బంధములకు, మనసే ఈ మోక్షమునకు మూల కారణం అన్నారు. ఈ మనస్సు నిరంతరం కూడా మనస్సు అనగా ఏమిటి? మననము చేసేటువంటిదే మనస్సు. సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నది శాస్త్రం. ఈ సంకల్ప వికల్పాలు దేని వల్ల కలుగుతుండాలి? ఏ పదార్థం పైననో, ఏ విషయం పైననో, ఏ వ్యక్తి పైననో మనకు అమితమైనటువంటి యొక్క వాంఛలు ఉండటం చేతనే ఆ వాంఛనను ఒక స్వరూపకంగా నిరూపిస్తూ ఈ మనస్సు సమీపిస్తూ ఉంటున్నాయి. కనుకనే మనస్సును ఇట్టి పదార్థముల పైనను, విషయముల పైనను, వ్యక్తుల పైనను పోనివ్వకుండా చేసే నిమిత్తమై ధ్యానము అనేటువంటి ఒక దైవం వైపును మరల్చే నిమిత్తము ఈ విధమైనటువంటి యొక్క మార్గమును ఏర్పరుస్తూ వచ్చారు. ధ్యాన మార్గమును బోధించేటువంటి వారు అనేకంగా ఈనాడు తయారవుతూ వస్తున్నారు. కానీ ఆ ధ్యానమును నేర్పించేటువంటి వారు కానీ, ధ్యానమును ప్రబోధించేటువంటి వారు కానీ, ధ్యానమును ప్రదర్శించేటువంటి వారు కానీ ఎలాంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉంటుండాలి? నియమిత విధి అని ఒకటి ఉంటుండాలి, అపార విధి అని రెండు ఉంటుంది. పరిపూర్ణ విధి అని మూడుకుంటుండాలి. ఈ అపార విధి అనేటువంటిది ఏమిటి? ఈ అపార విధిని ప్రబోధించేటువంటి వారు మహా ఉత్తములుగా ఉంటుండాలి. ఏది ప్రధానమైనటువంటి విషయమో, ఎట్టి కర్మలు మానవుడు ఆచరించాలో దానిని తప్ప అన్య మార్గంలో ఆ వ్యక్తిని ప్రవేశింప చేయకూడదు. జీవితం యొక్క పరమ రహస్యాన్ని గుర్తించి అందులో అనుభవించి ఆనందించి అన్యులకు బోధించేటువంటి వ్యక్తులుగా ఉంటుండాలి. ఇది పవిత్రమైనటువంటి యొక్క శాస్త్ర బోధగా ఉంటుండాలి. అనగా మానవుడు చేయవలసినటువంటి విధులేమిటి, విసర్జించవలసినటువంటి విధులేమిటి, ఈ రెండింటినీ కూడాను కొంత విమర్శించి విసర్జించవలసినటువంటి విషయంలో విసర్జింపజేసి పొందవలసినటువంటి ప్రాప్తిని అందింపజేసేటువంటి దీనినే నియమ విధి అని చెప్తూ వచ్చారు. పరిపూర్ణ విధి అనగా ఒక్క పని చెప్పితే ఆ పనికి అనేక రకములైనటువంటి పనులు కూడాను చేయవలసి ఉంటుంటారు. ఒక చిన్న ఉదాహరణ, భోజనం తయారైంది అంటే ఏమి దీని అర్థం అనగా కాలహరణము చేయక కాళ్ళు చేతులు కడుక్కొని వంట రూములో వచ్చి కూర్చోమని దీని యొక్క అర్థం. ఇంతే కాకుండా మనం ఇంకా కొన్ని రకమైనటువంటి ఉదాహరణలు ఎన్నో తీసుకోవచ్చు. ఈనాడు ఒక టీ పార్టీ పెట్టాలని సంకల్పించుకున్నాం, కానీ టీ పార్టీ అనుకున్నంత మాత్రం చేత టీ పార్టీ జరగదు. దీనికి అనేక సామగ్రిని ప్రోగు చేసుకోవాలి. ఈ ప్రోగు చేసుకున్నటువంటి సామగ్రితో అనేక రకమైనటువంటి క్రియాకలాపములు సరిపోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత కప్పు సాఫరు టేబుల్ అన్ని స్పూన్లు అన్ని తయారు చేసుకోవాలి. ఈ రకమైనటువంటి యొక్క అనేక కర్మలతో కూడినటువంటిదే ఈ లక్ష్యమైనటువంటి ఒక కర్మ. అన్నము తినాలనుకున్న తక్షణమే ఆహారము మన టేబుల్ పైకి రాదు. దీనికి అనేక కర్మలు ఆచరిస్తూ అనేక పదార్థములు ప్రోగు చేసుకుని మనము దానిని ఏ రీతిగా పరిపక్వానికి తెప్పించుకోవాలనేటువంటి క్రియను ఆచరించి ఈ విధమైనటువంటి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ బలశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే పూర్ణ నియమము అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఆహారము చేసేటువంటిది క్రియాశక్తి, ఈ చేయబడించేటువంటి యొక్క దేహశక్తి ఇది బలశక్తి, ఏ విధంగా కాఫీ చేయాలి అనేటువంటి విచారణ చేసేటువంటిది జ్ఞానశక్తి. కనుక జ్ఞానశక్తి బలశక్తి క్రియాశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమే పూర్ణ విధి అని. ఈ పూర్ణ విధి యందు పూర్ణుడై ఉంటుండాలి. దీనినే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే అన్నాడు. పూర్ణము నుంచి పూర్ణము తీస్తే మిగిలినది పూర్ణమే, తీసినది పూర్ణమే. అనేక పర్యాయములు ఉదాహరణలు చెప్పాను. మనం ఒక కొట్టుకు పోయి ఒక మణువు బెల్లం తీసుకున్నాము, ఈ మణువు బెల్లము ఇంత పెద్ద ముద్దగా ఉంటుండాలి. ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాము, అందులో ఏదో చిన్న కొంచెం ముక్క తీసేశాము, కాఫీలో వేశాము, కాఫీ చేసుకున్నాము. ఇంత ముద్ద నుంచి అంత ముక్క తీసినంత మాత్రం ఈ టీపు తగ్గిపోలేదు. ముద్ద యొక్క ప్రమాణం తగ్గింది కానీ దీని యొక్క మాధుర్యం యొక్క రుచి యొక్క బలము ఏమాత్రము తగ్గలేదు. ఈ ముక్కలో ఏ విధమైనటువంటి తీపు ఉన్నదో ఆ ముద్దలో కూడా అదే తీపు ఉంటుంది. ముద్ద ముక్కలో ఏ తీపు ఉంటుందో కాఫీలో కూడా అదే తీపు ఉంటుండాలి. కనుకనే ఈ గుణం అనేటువంటి తీపి యొక్క గుణము సర్వత్రా పూర్ణంగానే ఉంటుండాలి. దీనినే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్చతి. అది పూర్ణమే, ఇది పూర్ణమే, అది పూర్ణమే. పూర్ణత్వం ఎక్కడ ఉంచి వస్తుందంటే క్వాలిటీలో ఉంటుంటుంది కానీ క్వాంటిటీలో కాదు. కనుక మానవుని యొక్క క్వాలిటీ ఏమిటి? పూర్ణమత పూర్ణమిదం వాటం, రెండు కూడా పూర్ణమే. కనుక పరిపూర్ణుడు కావాలి అనేటువంటి యొక్క ప్రబోధన సలిపేటువంటి గురువులే పరిపూర్ణ విధులు అనుకుంటూ వచ్చాం. మానవుని యొక్క పరిపూర్ణత ఎప్పుడు? మరణించిన తర్వాత పరిపూర్ణతమా? కాదు కాదు, జీవితం నుండే పరిపూర్ణుడు కావాలి. సజీవులు ఎందే పరిపూర్ణం నిలబెట్టాలి, గుర్తించాలి. పరిపూర్ణతను మనం వరించాలి, పరిపూర్ణతను మనం భ్రమించాలి, పూర్ణంలో నివసించాలి, పూర్ణులు కావాలి. పరిపూర్ణ ప్రేమ ఎందే పరిపూర్ణత్వం ఉంటుండాలి. ప్రేమ ఎక్కడ ఉండునో అక్కడ ద్వేషం ఉండుటకు వీలు కాదు. కనుకని ప్రేమను మనం పెంచుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి యొక్క ఈ పారమార్థిక మార్గం నందు మనం ప్రవేశించాలని సత్యాన్ని గుర్తించాలి. ఈనాటి సాధకుల యొక్క పరిపూర్ణత్వం కానీ ప్రసన్నత్వం కానీ ప్రేమలు కానీ ఎంతవరకు ఉంటుంటాయంటే ధ్యాన రూమ్ లో కూర్చున్నంత వరకు ఫోటో కోసం పెట్టినట్టుగా నగుముఖము పెట్టుకుని ఉంటుంటాం. కేవలం ఈ ప్రదర్శనల కోసం వచ్చేటువంటి యొక్క ఇది కాదు, మనం ప్రసన్నతలు కాదు. ఒక ధ్యాన రూమ్ లో ఉండినంత వరకే మనం ప్రసన్నులు కాదు, జపములు చేసినంత వరకే మనం ప్రసన్నులు కాదు. సర్వదా సర్వకాలేషో సర్వత్ర ప్రసన్నత, ఎక్కడ చూసినా కూడా నువ్వు ప్రసన్నులై ఉంటుండాలి. ధ్యానం చేసే సమయంలో చక్కగా ప్రసన్నులుగా ఉంటుంది, బయటికి వచ్చి నౌకరుల పైన భార్య పైన ఇంకోరు పైన ఇంకోరు పైన కోపం చేస్తుంటుంటే నీ ధ్యానం ఎంతవరకు? మార్నింగ్ పొద్దున్నే లేచిన తక్షణమే యోగము, మధ్యాహ్నము
0: సంపూర్ణంగా భోగము,
1: రాత్రికి రోగము. మూడు కాలములు యందు మూడు రూపాన్ని ధరిస్తే మనకి ఇంక త్యాగం ఎట్టవుతుంది? మూడు కాలములు ఎందు కూడాను త్యాగి కావాలి, మూడు కాలములు ఎందు కూడాను యోగి కావాలి. ఓ, దివ్యాత్మ స్వరూపులారా, ఈనాడి ఆస్తికత్వం అంతా కూడాను వ్యాపార రంగంగా కూడాను కొంతవరకు తేలిపోతుంటున్నాడు. దైవత్వం అనేటువంటి దాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా ప్రార్థనలు సలుపుతున్నారు. తాను దైవము స్థాయికి చేరాలి, కానీ దైవాన్ని తన స్థాయికి తిప్పించుకోకూడదు. ఏ పవిత్ర క్షేత్రములను దర్శించినప్పటికీ అక్కడ ఏదో తన యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉంటుంటాడు. ఈ వ్యాపారం ఎటువంటివి? ఇవి నిజంగా సహజంగా ప్రతి మానవుడు కూడా గుర్తించవలసినటువంటి విషయం. తిరుపతికి పోతుంటాం, రామేశ్వరం పోతుంటాం, శ్రీకి పోతుంటాం, అమర్నాథ్కి పోతుంటాం, కేదార్నాథ్కి పోతుంటాం, పోతుంటాం పోతుంటాం డబ్బును ఖర్చు పెట్టుకొని. ఈ ఖర్చైన డబ్బంతా కూడా తిరిగి భగవంతుని దగ్గర నుంచి తెప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తుంటాం. ఏ శ్రీనివాస, నాకు ఈ కష్టాలు తీరి లాటరీలో టికెట్ ఫస్ట్ క్లాస్ నాకు వచ్చి అనేక విధమైనటువంటి వస్తుందంటే నేను తిరిగి వచ్చే వారమే నీకు వచ్చి నా తల వెంట్రుకలు అందిస్తాను అంటుంటాడు. ఉచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతుంటారు ఈనాడు. నిజముగా దైవత్వాన్ని గుర్తించినటువంటి వాడైతే ఇలాంటి కోరికలు కోరటానికి పూనుకుంటాడా? నిజముగా ఇట్టివారు దైవానికి కూడా నువ్వు దగా చేస్తున్నారు. దైవం నీ వెంట్రుకలు కోరుతున్నాడా? లేక నీ ముడుపులను ఆశిస్తున్నాడా? లేక నీ ఆస్తిపాస్తులను ఆశిస్తున్నాడా? లేదు లేదు, దైవము నిరంతరము కూడాను నిర్మలమైన నిశ్చలమైన నీ ప్రేమను ఆశిస్తున్నాడు. అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి దైవమును ఈ విధమైనటువంటి వ్యాపారంలో దించి తాను కూడాను తన పెడమార్గమును పట్టి తన యొక్క గమ్యం ఏమిటో మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. అనేక మంది, 199 మంది ఈ కోవకే చెంది ఉంటున్నారు. ఏదో ఒక ఫలమును ఆశించే భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఈ ఫలమును ఆశించి, వస్తువులను ఆశించి, ఫలం క్రియాఫలమును కోరి ప్రార్థన చేసేటువంటి వారు భగవద్భక్తులు అవుతారా? ఇది వస్తు భక్తులుగా ఉంటున్నారు, భక్తులకు భక్తులుగా మారిపోతున్నారు. నిజమైనటువంటి భక్తులు భగవంతుణ్ణి మాత్రమే కోరాలి. నీవే తప్ప ఇతపరం మెరుగ మన్నింపందగు దీనిని, రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఆనాడు కరిరాజు కూడాను కోరాడు. ఎప్పుడు ఈ ప్రార్థన చేశాడు? తన భుజబలం ఉండినంత వరకు కూడాను కోరాడారు కరిమకరి. క్రియాశక్తితో పోరాడాడు, దేహబలముతో పోరాడాడు. ఈ రెండు బలమును పోయేటప్పటికి జ్ఞానబలము ప్రవేశించింది. ఆనాడే ఈ గజరాజు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా దర్శిస్తూ వచ్చాడు. కనుక మనము చేసేదన్ని పూజలు, అన్ని వ్రతములు, అన్ని ధ్యానములు దైవాన్ని పొందే నిమిత్తమై ఉంటుండాలి, కానీ పదార్థాలు పొందేటువంటి నిమిత్తమై ఉంటుండకూడదు. కనుకనే ప్రహ్లాదుడు కూడా అదే చెప్పాడు. చక్రహస్తుని ప్రకటించి చదువు చదువు, కుంభినీదము చెప్పేడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనేడి తండ్రి తండ్రి అన్నాడు. కనుకని మనము భక్తి భక్తి అని భజనలు చేస్తున్నాము, ధ్యానములు చేస్తున్నాము, జపమాలను త్రిప్పుతున్నాము, యోగములో కూర్చుంటున్నాము, ఇవన్నీ కూడా కేవలము తనను పొందే నిమిత్తమయ్యే చేసేటువంటి యొక్క ప్రక్రియలు అనేటువంటి సత్యాన్ని మనం దృఢంగా విశ్వసించాలి. భావ రాగ తాళములు సమ్మిళితమైపోవాలి దైవత్వములు. దీనినే త్రిమూర్తి స్వరూపము అని కూడా నిరూపించారు. త్రిమూర్తి అనగా ఏమిటి? మూడు తలలకు ఉన్నటువంటి వాడు గాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం భావిస్తున్నాం, కాదు. విష్ణు అనగా సర్వవ్యాపకత్వం అనేటువంటి జ్ఞానశక్తియే, భావములు సృష్టించేటువంటి యొక్క క్రియాశక్తియే బ్రహ్మ, సంపూర్ణమైనటువంటి దేహబలం అందించేటువంటి యొక్క ఈశ్వరత్వమే బలశక్తి. కనుకనే నీ జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తిని మూడింటిని ఏకం చేసి నీవు ప్రార్థనలు సల్పాలి. దీనిని త్రిపుటి, త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రం చ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం అన్నారు. ఈ త్రిదళం అనేటువంటి యొక్క బిల్వం ఉంటుంటుంది, మూడు ఆకులుగా ఉంటుంటుంది, కానీ తొటము ఒక్కటే. మనము బిల్వపత్రి వేస్తున్నామే కానీ బిల్వపత్రిగా మనం తయారు కావటం లేదు. త్రిశూలాన్ని చూస్తున్నాము కానీ త్రిశూలం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు. అనగా జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటి ఎందుకు ఒక్కటే ఆధారమైనటువంటి స్తంభం ఉంటుండాలి. కనుకని ఆధారము, ఆధేయము ఈ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకుంటుంటే మన యొక్క ధ్యేయమును మనం చెందగలటానికి ఏమాత్రము కూడా సందేహం ఉండదు. ఇక్కడ ఆధారం ఏమిటి, ఆధేయం ఏమిటి? ఆధారమే లేకపోతే ఆధేయముల యొక్క మార్పే మనకు సంభవించదు. ఈ వెండినే లేకపోతే ఈ టంబ్లరే రూపం ధరించడానికి వీలు కాదు. ఈ వెండిని అనేక రకములైనటువంటి యొక్క రూపనామములుగా తీర్చిదిద్దుకోవచ్చు, కానీ ఆధారమైనటువంటి యొక్క వెండి మాత్రం ఏనాటికి మార్పు చెందదు. దీనిని ఉపాదాన కారణము అన్నారు వస్తువులను. నిమిత్త కారణం అన్నారు దైవత్వాన్ని. నిమిత్త కారణమే లేకపోతే ఉపాదాన కారణం ఏమాత్రం కూడా మనకు లభించదు. కనుకనే ఈ అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనము అనుభవించే నిమిత్తమై ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని అవలంబించి చిత్తశుద్ధిని కలిగించుకోవటానికి ప్రయత్నించాలి. కృష్ణయ్యర్ చెప్పాడు, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలిజన్, రిలిజన్ ఆఫ్ లవ్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. ఒక్క గమ్యాన్ని చేరడానికి ఒక్క చిన్న ఉదాహరణ మీరే చూసుకోవచ్చును. ఈస్ట్ నుంచి వచ్చారు, వెస్ట్ నుంచి వచ్చారు, నార్త్ నుంచి వచ్చారు, సౌత్ నుంచి వచ్చారు, ఇతర దేశం నుంci కూడా వచ్చేశారు. కానీ మార్గములు ఎన్నెన్నో దాటుకుని వచ్చారు. చేరటం మాత్రము పూర్ణ చంద్రహాలలో అందరూ ఒక్కటిగా చేరారు. ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మికానికి సరి అయినటువంటి మూల సూత్రం.

0: బ్రతుకు కోసము బహు బాధ బదులైరి.
1: బ్రతుకు కోసమని ఇన్ని రకములైనటువంటి మార్పులు, ఇన్ని రకములైనటువంటి కూర్పులు, ఇన్ని రకమైనటువంటి యొక్క అసాధనలు కూడా అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు. బ్రతుకు కోసము, దేనికోసం బ్రతుకు? చిరకాలము ఉంటుండాలని బ్రతుకు కోసమా? ఆశించవలసినటువంటిది దీర్ఘ జీవితము కాదు, దివ్య జీవితాన్ని ఆశించాలి. పొందవలసినటువంటిది ఆత్మానందాన్ని పొందాలి కానీ విషయానందములు కాదు. వస్తువును భుజం పైన పెట్టుకున్న బుద్ధి భగవంతుని పైన పెట్టాలి. ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, పవిత్రతను, జ్ఞానతత్వాన్ని అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి. ప్రేమ స్వరూపులారా, అందరి యందు ఇలాంటి వాంఛ, ఇలాంటి ఆశయము అనంతంగా ఉంటున్నది. అయినప్పటికీ వారికి సరైనటువంటి మార్గమును, సరైనటువంటి యొక్క విషయమును తెలిపేటువంటి వారు అరుదు కావటం చేతనే ఈ మార్గానికి భిన్నంగా నడుస్తూ వస్తున్నారు. కనుక పుష్టి వ్యక్తి అనేటువంటి యొక్క దైవత్వము సర్వత్రా ఉంటున్నదనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించండి. కేవలము ఒక మర్యాద శక్తి అనేటువంటి యొక్క ఈ దేహము ఈ స్టేజ్కి వచ్చినప్పుడు పూర్ణచంద్ర హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంటుంటాడు. కానీ ఈ యొక్క మర్యాద శక్తి అనేటువంటిది మందిరంలో ఉంటున్నప్పుడు ఈ పూర్ణచంద్ర హాలు అలజడగా ఉంటుంటాడు. ఈ రెండు భేదములు ఉండినంత వరకు కూడాను జ్ఞానసిద్ధి మనకు లభించదు. అడవుల యందున్న, ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడి ఉన్న, ఎక్కడుండినప్పటికీ ఈ యొక్క పుష్టి శక్తి అనేటువంటిది ఉన్నదేని సత్యాన్ని గుర్తించి మన యొక్క డిసిప్లైన్, క్రమశిక్షణను నడుచుకుంటూ రావాలి. తిరుపతికి పోయి ఏ రీతిగా బొచ్చునిచ్చి ఉచ్చ కోరికలు కోరుతుంటామో ఆ విధంగా ఉండినట్టుగానే ఉంటుంటుంది. ఇక్కడ కూడా స్వామికి దగా చేసినట్టుగా ఉంటుంది. స్వామి ముందు ఒక నటన, స్వామి వెనుక మరొక నటన, ఇది దగా కాదా? కనుక ఇట్టు చిన్న చిన్న విషయంలో ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్త వహించాలి. సర్వత్రా ఉంటుండాలి. ఎందుకంటే దైవత్వము నిశ్శబ్దములోని శబ్దమే దైవత్వం. బాహ్య శబ్దమును ఏనాడు మనం స్తంభిస్తామో అప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క గింకార ఓంకారముల యొక్క శబ్దమును మనం శ్రవణం చేస్తాము. ఇప్పుడు ఏదైనా ఒక శబ్దంగా ఉంటుంటే మన దగ్గర వచ్చి మాట్లాడేటువంటి వారి యొక్క పలుకు కూడా మనకు వినిపించదు. కానీ దైవత్వం ఎలాంటి వాడు? అణోరణీయాన్ మహతో మహీయాన్. అణుతత్వంలో కూడా ఉంటున్నాడు. కనుక మనము అణుతత్వాన్ని మొట్టమొదట అభివృద్ధి గావించుకున్నప్పుడే ఘనత్వం అనేటువంటి దాన్ని మనము అనుభవించడానికి వీలవుతుంది. కనుక నీ భగవంతుడు నీ చుట్టూ కూడా ఉంటున్నాడు. అతని యొక్క నడకలు కూడాను నీకు వినిపించాలి. ఆ నడకలు నీకు వినిపించాలంటే బాహ్య శబ్దాన్ని స్తంభింప చేసుకోవాలి.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఈ ప్రాకృతమైన జగత్తునందు, ఈ విశాలమైన విశ్వమందు, భౌతికమైన ఈ లోకమందు శరీరమునకు శరీరమే మాతగా భావిస్తున్నారు. శరీరములు అశాశ్వతములు, జీర్ణించిపోయేవి శరీరములు, దహించిపోయేదే దేహము. కన్నతల్లి, పుట్టిన కుమారుడు, ఈ రెండు శరీరములు నశించేవే. మార్పు చెందే దేహములు, మార్పు చెందే ప్రాణములు, మార్పు చెందే సంబంధములు శాశ్వతములు కావు. ప్రతి మానవునకు, ప్రతి జీవునకు నిజమైన తల్లి సత్యమే. సత్యము ఏనాటికీ మార్పు చెందున్నది కాదు. త్రికాలాభాద్యం సత్యం. నీవు పుట్టక పూర్వము సత్యమున్నది. ఈ సత్యము ఏనాటికీ మారున్నది కాదు. మార్పు చెందనిది, అమృత స్వరూపమైనది, అఖండ స్వరూపమైనది, అమరత్వమైనది సత్యము. కనుక ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతి సత్యమే దైవమని ఘోషించింది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతునిపై అచంచలమైన భక్తికి అపారమైన విశ్వాసానికి తార్కాణం భక్త ప్రహ్లాదుడు. భగవాన్ బాబావారు ఎన్నోమార్లు నవవిధ భక్తి మార్గాల్లో విష్ణుస్మరణానికి ఉదాహరణగా ప్రహ్లాదుడు గురించి చెప్పడం మనం విన్నాం. ఈనాడు మనం తెలుగువారి సంప్రదాయ కళారూపమైన హరికథ ద్వారా భక్త ప్రహ్లాదుని చరిత్రను విందాం. కథకులు తిరుపతి వాస్తవ్యులు, స్వామి భక్తులు శ్రీరాము భాగవతార్. వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ కళ్యాణ్ కుమార్, తబలాపై శ్రీ బి మంజునాథ్. ఈ కార్యక్రమం తిరుపతి రేడియో సాయి స్టూడియో సమర్పణ. సాయిరాం.

పరమ దివ్యాత్మ స్వరూపులకు రేడియో సాయి శ్రోతలకు ప్రణామాలు. ఈనాటి కథ భాగవతములోని సప్తమ స్కంధంలో భక్త ప్రహ్లాద చరిత్ర. ఈనాటి హరికథాగానం ప్రహృష్టైన అహ్లాద ఇది ప్రహ్లాదగా అంటారు. హరిభక్తి అన్న ఆనందంతో ఎప్పుడు నిండిపోయినటువంటి వాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాద స్మరణే నవవిధ భక్తులలో స్మరణ భక్తి చేత తరించినటువంటి మహానుభవుడు ప్రహ్లాదుడు. ప్రాతకాల స్మరణీయుడు హరి కరుణాపాత్రుడైనటువంటి ప్రహ్లాదుని చరిత్ర సావధాన చిత్తులై కథా శ్రవణం చేసి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి అపార కృపకు పాత్రులై తరించవలసిందిగా కోరుతూ గోవిందనామ స్మరణ చేసి కథను ప్రారంభం చేస్తున్నాను. జై శ్రీమద్రమారమణ గోవింద హరి, ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద, సేతశైలవాస శ్రీ

మహాభక్తులారా, బ్రహ్మకుమారుడు మరీచుడు, మరీచుని కుమారుడు కశ్యప ప్రజాపతి. ఈ కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలున్నారు. వారిలో ద్వితీయ అనేటువంటి ఆవిడ సంధ్యా సమయంలో భర్త ప్రణయాన్ని వాంఛించింది. సంధ్యా సమయాలలో నిషిద్ధ కార్యాలు చేయకూడదు. అలా చేయటం వలన సనక సనందాదుల శాపం పొందినటువంటి జయ విజయులు తొలుత జన్మగా హిరణ్యకశ్యప హిరణ్యాక్షులుగా అతిథి గర్భంలో జన్మించారు. ఇది మొట్టమొదటి జన్మ గనక క్రూరత్వం విపరీతంగా ఉంది. వారు చెయ్యని నీచ కార్యాలంటూ ఏవీ లేవు. చిన్నవాడైన హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో కలిపేయాలని భూదేవుని అతల వితల సుతల రసాతలానికి తీసుకుని వెళ్లిపోయాడు. అప్పుడు భూదేవి శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించగా శ్రీమన్నారాయణుడు యజ్ఞ వరాహ అవతారమెత్తి ఆ హిరణ్యాక్షును వధించి భూమిని యథాస్థానంలో ఉంచాడు. అప్పుడు కొంతకాలం ఇక్కడ ఈ భార్య అయినటువంటి భూదేవి దగ్గర విశ్రాంతి తీసుకోవాలని తన వాహనమైనటువంటి గరుడాల్వారిని పిలిచి వైకుంఠములోని తన క్రీడాపర్వతాన్ని తీసుకుని రమ్మనగా గరుడాల్వారు వెంకటాచలాని అనగా ఈ తిరుమల కొండని తీసుకుని వచ్చి భూమిపై ఉంచారని భవిష్యోత్తర పురాణం చెప్తుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు భూదేవితో అర్చామూర్తిగా నెలకొని వెంకటేశ్వర స్వామివారి కంటే ముందుగా వరాహదేవుడు పూజలందుకుంటున్నాడు. ఆ వరాహస్వామివారి నుండి తప్పించుకున్నటువంటి కొంతమంది రాక్షసులు రాక్షస రాజధాని అయినటువంటి పాతాళంలోకి వెళ్లి భోగవతి నగరం చేరుకున్నారు. నిండు కొలువులో ఆసీనుడై ఉన్నాడు హిరణ్యకశపుడు. ఆర్ధనాదాలతో అక్కడికి వచ్చినటువంటి రాక్షస వీరులు, ప్రభు, విష్ణుమూర్తి వరాహ అవతారంతో వచ్చి మీ తమ్ముడైనటువంటి హిరణ్యాక్షును వధించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పగానే హిరణ్యకశపుడు, అవురా, ఈనాడు ఎంత ఘోరమైనటువంటి వార్త విన్నాను అని ఈ విధంగా బాధపడుతున్నాడు హిరణ్యకశపుడు.

ఆహా మంత్రులారా, ఎంత ఘోరమైనటువంటి వార్త విన్నాను. త్రిలోకైక వీరుడు మహాపరాక్రమవంతుడైనటువంటి నా తమ్ముడు ఒక్క పంది రూపంతో వచ్చినటువంటి ఆ హరిచేతులు మరణించాడా? ఈ వార్త విని నా తల్లి దితి భరించగలదా? నా తల్లికి ఇంత గర్భశోకం కలిగించినటువంటి ఆ హరిని ఊరికే విడిచిపెట్టను. నా తమ్ముడు నా దగ్గర నుండి వెళ్లే సమయంలో ధరణి అడుగులు కదరా, అమరులు బెదరా.

ధరణి అడుగులు కదరా అమరులు బెదరా దిక్కులను గెలిచి వచ్చదది వనలిడు అమ్మాయని నాకు మ్రొక్కి

0: నా తమ్ముడు ఈ భూమిపైన నడుస్తూ ఉంటే ఈ భూమి కంపించిపోతూ ఉండగా దేవతలు సైతం భయకంపితులు అవుతుండగా అన్నా ఈ ప్రపంచాన్ని గెలిచి వస్తాను నన్ను ఆశీర్వదించు అని నాకు నమస్కరించి వెళ్లినటువంటి నా తమ్ముని ముఖం మళ్లీ చూసేటువంటి యోగం లేకపోయిందే. ఆ హరి భాతృద్రోహి సప్త ఊర్ధ్వ లోకాలలో ఉన్నా సప్త అధోలోకాల్లో ఉన్నా ఎక్కడ దాగినా నా శూలపు పూటుతో వాడి తల తృంచి వాడి రక్తంతో నా తమ్ముడికి తర్పణం చేస్తాను. దీనికోసం నేను మందరగిరి వెళ్లి మా పితామహులైనటువంటి బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేసి అనంతమైనటువంటి వరాలు పొంది వస్తాను. నేను వచ్చే వరకు ఈ భోగవతీ నగరాన్ని రక్షించండి అని చెప్పి తపస్సుకి మందర పర్వతానికి వెళ్లిపోయాడు హిరణ్యకశపుడు.
1: జగజట్టియు సకల మాయా విదుండగు హిరణ్యకశపుడు. జగజట్టియు సకల మాయా విదు

హిరణ్యకశిపుడు ఎప్పుడైతే తపస్సుకై వెళ్లిపోయాడో అది చూసినటువంటి దేవేంద్రుడు ఇదే తగినటువంటి సమయమని భాగవతిపై దాడి చేసి రాక్షసులను పారద్రోలి అంతఃపురంలో ప్రవేశించాడు. అక్కడ నిద్రిస్తున్నటువంటి హిరణ్యకశిపుని అర్ధాంగి అయినటువంటి లీలావతీ దేవిని తన మాయా ప్రభావం చేత గగన మార్గంలో తీసుకువెళుతుండగా నారద మహర్షి ఎదురువచ్చి వారించాడు. ఆమె గర్భంలో మహాభక్త శిరోమణి ఉదయించబోతున్నాడని చెప్పి ఆమెను తన ఆశ్రమంలో విడిచిపెట్టమన్నాడు. అది విన్నటువంటి దేవేంద్రుడు లీలావతీ దేవిని నారద మహర్షి యొక్క ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్లాడు. దేవేంద్రుని భయం వల్ల తన భర్త తిరిగి వచ్చేంత వరకు ప్రసవించకూడదని తన పాతివ్రత్య ప్రభావం చేత తన గర్భంలోనే ఆ బిడ్డను దాచి ఉంచింది ఆ మహా ఇల్లాలు. నారద మహర్షి వలన హరిసద్గుణ గాథలు వింటూ కాలం గడుపుతోంది ఆ లీలావతి దేవి. ఇక్కడ హిరణ్యకశిపుడు మందర పర్వతం చేరి అత్యంత ఎత్తైనటువంటి శిఖరంపైకి పాదాంగుష్టముపై నిలిచి ఊర్ధ్వభాకుడై నిరాహారుడై నిశ్చలబద్ధుడై బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ తపస్సు అంతకంతకు తీవ్రమై 100 దివ్య సంవత్సరాల కాలం గడిచింది. చుట్టూత పుట్టలు పెరిగిపోయి పైన వెదురు పొదలు కూడా మొలిచిపోయాయి. వనమసిక మక్షికాదులు క్రిములు ఆ హిరణ్యకశిపుడి శరీరంలో ఉన్నటువంటి రక్త మాంసాలన్నీ పీల్చి పిప్పి చేశాయి. ఒక్క ఎముకల గుడు మాత్రమే మిగిలింది. అది కృతయుగం గనక అస్థిగత ప్రాణం. ఎముకలు మిగిలి ఉంటే ప్రాణం ఉంటుంది, ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది. ఆ హిరణ్యకశిపుడి తలలో నుండి వెలువడినటువంటి తపోగ్నికి భూమి సప్తకుల పర్వతాలతో సహా కంపించిపోయింది. గ్రహాలన్నీ వాటి కక్షలు మరిచి సంగ్రహ సంగలై ఢీకొంటున్నాయి. నక్షత్రాలు చెల్లా చెదిరైపోయాయి. అలాగే సప్త సముద్రాలు అల్లకల్లోలమైపోయాయి. లోకాలను రక్షించుటకు దేవేంద్రుడు సమస్త దేవతలతో కలిసి సత్యలోకం చేరుకుని హిరణ్యకశిపునికి వరప్రదానం చేసి లోకాలను రక్షించమని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారద భృగ్వాది మహర్షులతో అంశవాహనారుడై మందరగిరిపై ప్రత్యక్షమయ్యాడు. మబ్బుల చేత కప్పబడినటువంటి సూర్యబింబంలాగా ఉన్నాడు పుట్టలోపల ఉన్నటువంటి హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవుడు తన కమండలంలోనేటువంటి జలమును ఆ పుట్టపై ప్రోక్షించగా కమలాసన కరకమల నిర్మల నిర్గత నీరధార బిందు సందోహ సంచిక్త సకలాంగుడై సువర్ణవర్ణ శరీరుడై వజ్ర సంకాశదేహుడై పుట్టలో నుండి వెలపలికి వచ్చాడు హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవునికి నమస్కరించాడు. ఆ హిరణ్యకశిపుడు చేసినటువంటి తపస్సుకు మెచ్చుకున్నటువంటి బ్రహ్మదేవుడు, నాయన హిరణ్యకశిప నీ భక్తికి మెచ్చి ఇక్కడికి వచ్చాను, ఏం కావాలో కోరుకోమన్నాడు. వెంటనే స్వామివారిని చూసి ఈ విధంగా అంటున్నాడు, స్వామి మబ్బుల చేత కప్పబడినటువంటి సూర్యబింబంలాగా ఉన్నాడు పుట్టలోపల ఉన్నటువంటి హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవుడు తన కమండలంలోనేటువంటి జలమును ఆ పుట్టపై ప్రోక్షించగా కమల

గాలిలో గాని నీటిలో గాని అగ్నిచేత గాని భూమిపైన గాని ఆకాశమున గాని రాత్రి గాని పగలు గాని ఇంట గాని బయట గాని ప్రాణం ఉన్నటువంటి వాటి చేత గాని లేనటువంటి వాటి చేత గాని సమస్త అస్త్ర శస్త్రముల చేత గాని ఈ సృష్టిలో సృష్టింపబడ్డ దేని చేత కూడా నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించండి అని బ్రహ్మదేవుని కోరగా ఆ మాట విన్నటువంటి బ్రహ్మదేవుడు, నాయనా హిరణ్యకశప

అన్నా కశ్యపపుత్ర, నువ్వు నన్ను అడిగినటువంటి వరాలు ఇంతకు ముందు ఎవ్వరూ ఎప్పుడూ ఎక్కడా ఎటువంటి సమయంలో కూడా నన్ను అడిగి ఉండలేదు. అయినా నీ తపస్సుకు మెచ్చితిని గనక నువ్వు అడిగిన వరాలన్నీ ప్రసాదిస్తున్నాను. కాని ఏ వరాలైనా మంచి బుద్ధి సత్ప్రవర్తన లేకపోతే ఫలించవు కనుక సుమతివై భద్రైక శీలుండవై మనుమా అని ఆశీర్వదించి బ్రహ్మలోకం చేరుకున్నాడు బ్రహ్మదేవుడు. తన తపస్సు ఫలించినందుకు సంతసించి తిరిగి భోగవతీ నగరం చేరుకున్నాడు. ఎప్పుడైతే అక్కడ చేరుకున్నాడో తన భార్య నారద మహర్షి రక్షణలో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లి నారద మహర్షికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పి తన ఇల్లాలని ఇంటికి తెచ్చుకున్నాడు. తరువాత రాక్షస నాయకులైనటువంటి త్రిమస్తక, త్రిలోచన, శకుని, శతబాహు, నమూచి, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి మొదలగు వారితో కొలువుదీరి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశిపుడు: ఓ రాక్షస వీరులారా,

రాక్షస వీరులారా, మా పితామహులైనటువంటి బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేసి అనంతమైనటువంటి వరాలు పొంది వచ్చాను. రాక్షస వీరులు విజృంభించవలసినటువంటి సమయం ఆసన్నమైనది, లేవండి విజృంభించండి అని రాక్షస వీరులను వెంటబెట్టుకుని దిక్కులలో దాడి చేసి దిక్పాలకులను అందరినీ బంధించేశాడు. అన్ని లోకాలను స్వాధీనం చేసుకున్నాడు. స్వర్గ పట్టణంపై కూడా దాడి చేసి తన పౌరుష ప్రతాపాగ్నిజ్వాలలో దేవేంద్రుని బందీకృతిని చేశాడు. వైకుంఠంపై కూడా దాడి చేశాడు. ఆ సమయంలో స్వామివారు వైకుంఠంలో లేరు. ఇంకెక్కడికైనా వెళ్లి దాక్కున్నాడా ఆ మాయావి అని ప్రపంచంలో అణువను వెతికాడు. స్వామివారు ఎక్కడా కనపడలేదు. ఆ సమయంలో స్వామివారు ఎక్కడున్నాడంటే, బ్రహ్మదేవుడిచ్చిన వరాలు వమ్ము చేసి వాడిని చంపడానికి తగినటువంటి సమయం కాదు కనుక మిగిలినటువంటి ప్రపంచంలో చోటు లేక ఆ హిరణ్యకశిపుడి హృదయంలోనే దాగి ఉన్నాడు మన స్వామివారు. ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు కూడా ఎదురుపడలేదో శిక్షించలేదో అతనికి అడ్డులేక మరింత పెచ్చు పెరిగిపోయాడు. వాడి దుర్మార్గం ఏ విధంగా సాగుతున్నదయ్య అంటే, ఒకనాడు గంధర్వయూదంబు పరిమాచు దివిదులనొకనాడు తెరల ద్రోలు భుజగులనొకనాడు భోగంబులకు బాపు గ్రహము.

చేతసురులచి నాగన భస్కరులచి నిరతము స్థల చర జలచ మిగిల జీవ కోటి చేత నిరతము స్థల చర జలచ మిగిల జీవ కోటి చేత

సర్వదేవతా మునికేచర నాయకులను, గంధర్వులను, మానవులను, జంతుజాలమును, భూత ప్రేత పిశాచ గణములను కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి వంతు పెట్టుకుని పీడిస్తున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప సమస్త జీవకోటి ఆ హిరణ్యకశ్యపుడి పెట్టేటువంటి హింసలు భరిస్తున్నారు. వాడి పరిపాలన అంటే ప్రకృతే భయపడిపోతోంది. అమరలోక భోగాలను అనుభవిస్తున్నాడు. అన్ని లోకాలను పీడిస్తూ అందులో ఆనందిస్తున్నాడు హిరణ్యకశ్యపుడు. ఆ బాధలు భరించలేక దేవతలందరూ ఒక చోట చేరి మూగగా వారి గుండెగోడు శ్రీమన్నారాయణునికి వినిపించారు. స్వామివారు వాళ్ల కన్నులకు గోచరించలేదు గాని వారి వీణులలో ప్రతిధ్వనించాయి. దేవతలారా, బ్రహ్మవర ప్రభావం చేత హిరణ్యకశ్యపుడు ఇంత వాడయ్యాడు. వరభంగం చేసి వాణ్ణి ఇప్పుడు వధించడం ధర్మం కాదు. వాడి వరబలం క్షీణించినప్పుడు, పుణ్యక్షయం కలిగినప్పుడు వాణ్ణి తప్పక వధిస్తాను. ఏ విధంగా అంటే

శృతులకు గోవులకు విప్రులకు ధర్మానికి ఏనాడు హాని తలబెడతాడో, వాడి పెద్ద కొడుకైనటువంటి ప్రహ్లాదుని ఏనాడు బాధిస్తాడో ఆనాడే వాడిని అంతం చేస్తాను అని భగవత్ వాక్యాలు వినబడ్డాయి. ఆ కమలాక్షుడు రక్కసుని యుక్కడించుట నిక్కమని తలచి తమ తమ దిక్కులకు వెళ్లిపోయారు అందరూ కూడా. ఇంకా హిరణ్యకశిపుడికి అతని భార్య లీలావతి యందు నలుగురు సంతానం కలిగారు. ప్రహ్లాదుడు, క్లాదుడు, అనుక్లాదుడు, సముక్లాదుడు అనేటువంటి నలుగురు కుమారులు కలిగారు. ఇందులో హిరణ్యకశిపుడి పెద్ద కొడుకు ఈనాటి మన కథానాయకుడైనటువంటి ప్రహ్లాదుడు. అతని గుణగణములు ఎటువంటివయ్యా అంటే

ఆ ప్రహ్లాదుని గుణగణాలు వర్ణించాలంటే ఆ నలువకైనా వెయ్యి నోళ్ల కలిగినటువంటి చిలువకైనా ఆదిశేషుడికైనా అసమాన బుద్ధివంతుడిగా పేరు పొందినటువంటి బృహస్పతికైనా అసాధ్యం. అసురకులంలో పుట్టినటువంటి ఏమాత్రం ఆ రాక్షస ప్రవృత్తి లేనటువంటి వాడు. పశువాడైనా త్రిలోక పూజ్యుడు, పరమ భక్త శేఖరుడు, ఆర్యనితుడు ఆ ప్రహ్లాదుడు. ఇంకా ఏ విధంగా ఉన్నాడయ్యా ప్రహ్లాదుడు చిన్ననాటి నుండంటే, తన యందు అఖిల

సమస్త ప్రాణులను తనతో సమానంగా చూస్తాడు. పెద్దలను పూజ్యులను చూచినంతనే నమస్కరిస్తాడు. అన్య స్త్రీలను తన తల్లితో సమానంగా చూస్తాడు. తల్లిదండ్రులు బిడ్డలను కాపాడినట్లు పేద సాధలను కాపాడాలని భావిస్తాడు. స్నేహితులను సోదరులతో సమానంగా చూస్తాడు. ఇంకా గురువులను దైవాల్లాగా పూజిస్తాడు. ఆగతాయిగా కూడా అబద్దమాడడు. లలిత మర్యాదుడైన ఆ ప్రహ్లాదుడు ఇంకా చిన్ననాటి నుండి ఏ విధంగా ఉన్నాడయ్యంటే

పానీయములు త్రాగుచున్ గొడుచుచున్ భాషించుచున్ ఆశ లీలానిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లంఘించుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మయుగళి చింతామృతాస్వాద సందానుండే మరిచన్ సురారిజితుడు ఏ తద్విశ్వమున్ భువరా అంటారు. పానీయములు త్రాగినా తిన్నా మాట్లాడినా హాస లీలానిద్రాదులు చేసినా తిరిగినా కూర్చున్నా ఆ ప్రహ్లాదుడు సంతత శ్రీ నారాయణ పాదపద్మయుగళి చింతామృతాస్వాద సందానుండై ప్రపంచాన్ని మరిచిపోయాడు. అటువంటి ప్రహ్లాదులు చూసినటువంటి హిరణ్యకశిపుడు వీడు ఈ విధంగా తయారవుతున్నాడే, చదివిస్తే ఏమైనా మార్పు వస్తుందేమో అని అనుకున్నాడు. మామూలుగా జ్ఞానం పెరగడానికి చదువుకుంటారు, అలా కాకుండా ప్రహ్లాదులో ఉన్నటువంటి భగవద్ విజ్ఞానాన్ని చంపడానికి చదువు ఉపయోగిస్తుందని భావించాడు హిరణ్యకశిపుడు. అప్పుడు చండుడు అమర్కుడు అనేటువంటి శుక్రాచార్యుల వారి కుమారులు పిలిపించాడు. ఎందుకంటే ఆ సమయంలో శుక్రాచార్యుల వారు తపస్సులో ఉన్నారు గనక గురుపుత్రులను పిలిపించి గౌరవించి కూర్చోబెట్టి పూజించాడు. తన పెద్ద కొడుకునేటువంటి ప్రహ్లాదుని రావించి బుజ్జగించి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశిపుడు. నాయనా ప్రహ్లాద కుమారా,

నా ప్రహ్లాద, చదువని వాడు అగ్నుండు. మూఢుడు అవుతాడు, చదువుకుంటే మంచి జ్ఞానం కలుగుతుంది. ఈ ముజ్జగాలు గెలిచి నేను తెచ్చినటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించు, నాకు తగినటువంటి వారసుడిగా ప్రవర్తించు, కనీసం చదువు విషయంలో అయినా అశ్రద్ధ చేయకుండా చదువుకో తండ్రి అని బుజ్జగించి తనకు తగినటువంటి వారసునిగా తీర్చిదిద్దామని చెప్పి చెండామర్కులకు అప్పగించాడు. చిత్తం ప్రభు అలాగే చదివిస్తామని చెప్పి ఆశ్రమానికి తీసుకుని వెళ్లి సమస్త విద్యలు బోధించారు చెండామర్కులు. కొద్ది కాలంలోనే గురువులు నేర్పినవన్నీ అభ్యసించాడు ప్రహ్లాదుడు. కాని మనసులో ఆ హరి గురించి చెప్పని విద్యలన్నీ వ్యర్థం అని ప్రహ్లాదుని అభిప్రాయం. కాని గురువులు చెప్పిన దానిని కాదనక విద్యను అభ్యసించాడు. ఒకనాడు హిరణ్యకశపుడు కొడుకును ఏం నేర్చుకున్నాడో చూద్దామని పిలిపించాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నాన్న, ప్రహ్లాద కుమారా, ఏం చదువుకున్నావు నాయనా అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుని ఈ విధంగా అంటున్నాడు,

తండ్రి, నా గురుదేవుల అనుగ్రహం వల్ల చదువుకుని సమస్త విద్యలలో సారం గ్రహించాను. ప్రతి జీవి సారహీనమైనటువంటి సంసార బంధాలలో తగులుకుని చర్విత చర్వినితుడై అవుతున్నాడు. కాని గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మనసు శ్రీ మహావిష్ణు యందు నిలిపి తరించడం మంచిదని నా అభిప్రాయం అన్నాడు. హరి అన్న మాట వినగానే ఒళ్ళు మండిపోయింది హిరణ్యకశిపుడికి. అయినా ఆ మాటలన్నది తన కొడుకు గనక శాంతించి, ప్రహ్లాద, ఇటువంటివా నీవు నేర్చుకున్నది? నీవు నేర్చుకోవలసింది ఇవి కావురా. దేవతలన్నీ ఎలా జయించాలి? వాళ్లను జయించడానికి ఎటువంటి పన్నాగాలు పన్నాలి? ఎటువంటి అస్త్రాలు శస్త్రాలు ఆర్జించాలి? ఇటువంటివి తెలుసుకోవాలి. కాని మన కులద్రోహి అయినటువంటి ఆ హరిణి గురించి కాదు ప్రహ్లాద అని గట్టిగా అన్నాడు హిరణ్యకశిపుడు. అది విన్న ప్రహ్లాదుడు తన తండ్రికి సమాధానం ఇవ్వకుండా గురువుల వైపు తిరిగి ఈ విధంగా అంటున్నాడు.

పుష్పాలలోని మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెద మంగ చెట్ల వద్దకు పోతుందా తండ్రి? నిర్మల ఆకాశ గంగలో విహరించే రాయించ సామాన్యమైనటువంటి నదులకు చేరుకుంటుందా? మావి చిగురులు తినటానికి అలవాటు పడినటువంటి కొయ్యిల కొడిసి చెట్ల దగ్గరకు చేరుతుందా? వెన్నెలను కోరుకునేటువంటి చకోర పక్షి మంచు కోరుతుందా? అంబుజోదరుని యొక్క దివ్య పాదారవింద సేవనము చేత మత్తిలిన చిత్తము అన్యమైనవి కోరుకుంటుందా? వినుత గుణశీల మాటలు వెయ్యినేలా అన్నాడు ప్రహ్లాదుడు. ఆ మాటలు వినినటువంటి గురువులకు ఒళ్ళు మండిపోయింది. ప్రహ్లాద, మేము నీకు నేర్పిన విద్యలన్నీ వృధైన, మహారాజు ముందు మమ్మల్ని అవమానిస్తావా అని హిరణ్యకశిపుడికి నమస్కరించి, ప్రభు, ఇంతవరకు మీ కుమారుడిగా తలచి విద్య నేర్పించాము, ఇక మీద జాలి తలపక దండించి వీణ్ణి చదివించి మీకు అప్పజెప్తాం అని తీసుకుని వెళ్లి వర్గత్రయమును సామదాన దండోపాయాలు పూర్తిగా నేర్పారు. వాళ్ళు చెప్పింది కాదు అనకుండా అన్నీ నేర్చుకున్నాడు ప్రహ్లాదుడు. మళ్లీ కుమారుని విద్య చూడాలని కబురు పంపాడు హిరణ్యకశిపుడు. చెండామర్కులు ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చారు. నాయన ప్రహ్లాద, మీ తండ్రి గారు వర్తమానం పంపాడు కనుక మీ తండ్రి గారి దగ్గరకు నిన్ను తీసుకెళ్తాం. మీ తండ్రి గారు అడిగిన దానికి జాగ్రత్తగా మేము నేర్పినవే సమాధానం చెప్పునాయన అని తీసుకెళ్లారు ఆ చెండామర్కులు. మాతృగర్భము జొచ్చినది మొదలు తన చిత్తం అచ్యుతినిపోయి కదా. ఆ ప్రహ్లాదుని ముందుకు త్రోసి తండ్రికి నమస్కరించమన్నారు. అప్పుడు ఆ హిరణ్యకశిపుడు చేతులు చాచి, నాన్న కన్న తండ్రి ఇలా రారా అని ఈ విధంగా అంటున్నాడు.

కన్న తండ్రి రారా, సుమ సుకుమారా రారా, నా తపోసారా, నిన్ను చూసి నువ్వేమి చదువుకున్నావో తెలుసుకుని చాలా రోజులైంది. నీవెప్పుడు నీతి కోవిదడవుతావా అని మహావాంఛతో ఎదురు చూస్తున్నా తండ్రిని రా నేను. ఏది నా మనసుకు ఆనందం కలిగించే విధంగా ఒక్క పద్యం చెప్పు అనగా, ఆ మాటలకు ప్రహ్లాదుడు ఈ విధంగా అంటున్నాడు.

తండ్రి గురువులు చెప్పినవన్నీ చదివినాను. చదువులలో మర్మమంతా గ్రహించాను. ఎందుకంటే శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అంటారు. మనోవాక్కాయ కర్మల చేత శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అను ఈ 9 భక్తి మార్గములలో దేనినైనా అనుసరించి హరి సర్వాత్మకుని తెలిసి హరినే నమ్మి సజ్జనుడై ఉండుట ప్రతి వారికి శ్రేయస్కరము. ఈ శరీరంలో సమస్త అవయవాలు కూడా విష్ణువును సేవించడం చాలా మంచిది. ఎందుకంటే కమ

గురుపుత్రులని భృగువంశ సంజాతులని సద్బ్రాహ్మణులను నమ్మి నా కుమారుని అప్పగిస్తే నా విరోధి గొప్పతనాన్ని ఉపదేశిస్తారా? బ్రాహ్మణాకృతులుగాక యథార్థపు బ్రాహ్మణులేనా? అనగా గడగడా వణికిపోయారు ఆ శుక్రాచార్య కుమారులైనటువంటి చండామర్కులు. ప్రభువు మన్నించండి, మా వల్ల ఎటువంటి తప్పు రాలేదు, ఇటువంటి విద్య మేము ఏనాడూ చెప్పలేదు అనగా అది విని హిరణ్యకశపుడు చండామర్కులపై ఆగ్రహం విడిచి ప్రహ్లాదును చూసి, ప్రహ్లాద, గురువులు చెప్పినవి ఈ దురుపదేశమేనా? నీకెవరు చెప్పారో చెప్పు అనగా ప్రహ్లాదుడు, తండ్రి, హరిభక్తి ఒకటే చెబితే తెలుసుకొనున్నది కాదు. వైష్ణవాంగ్రి సుస్థాన రజోభిషిక్తులకు సుకృత కర్ములు మాత్రమే విష్ణువు యొక్క విశేష భక్తిని తెలుసుకోగలరు అనగా హిరణ్యకశపుడు భగ్గున మండిపడి కొడుకును ఒక్క తోపు అలా కిందికి తోసి ఈ విధంగా అంటున్నాడు. నీచుడా, దుర్మార్గుడా ప్రహ్లాద.

ఆ హరి నీ పినతండ్రిని చంపాడు అని చెప్పినా సిగ్గు లేకుండా మళ్లీ మళ్లీ హరిని నుతించి కులద్రోహిమైనావు. నా అసుర కులానికి జాడ్యంలాగా దాపరించిన నిన్ను వధించైనా సరే నా రాక్షస కులాన్ని రక్షించుకుంటాను. ఎవరక్కడ అనగానే రాక్షస భటులు వచ్చారు. వీడు నా కొడుకు అని మీరు సందేహించక వీడిని వధించండి అని అప్పగించాడు. ఆ రాక్షసులు కొరడాలతో కొట్టారు, శూరాలతో పొడిచారు, ఖడ్గములతో నరకటానికి ప్రయత్నించారు. ఏం చేసినా ప్రహ్లాదునికి చిన్న గాయం కూడా కాలేదు. మాటిమాటికి ఓ పన్నగశాయి, ధనుజ భంజన, నిఖిల పావన అని నుతిస్తున్నాడు కాని ఏమాత్రం భయపడుటలేదు. తండ్రిని దూషించడం లేదు, తల్లి దగ్గరకు పరుగులు తీయడం లేదు. ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అగ్నిలో తొయించాడు, పాముల చేత కరిపించాడు, ఏనుగుల చేత తొక్కించాడు, కొండల మీద నుంచి త్రొయించాడు, సముద్రములో ముంచాడు. ప్రహ్లాదునికి ఏమి కాలేదు. ఓటమి ఎరుగని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపటం విషయంలో ఓడిపోయాడు. కురింగిపోతున్నాడు హిరణ్యకశిపుడు. అతని దగ్గరికి చెండామరుకులు వచ్చి, ప్రభూ, వయసు పెరిగే కొద్దీ ఇంద్రునిపై విరోధం నూరిపోసినా అదే హరితో వైరంగా మారగలదు, కనుక ప్రహ్లాదుని మాకప్పగించండి అనగా చేసేది లేక అంగీకరించాడు. ప్రహ్లాదుని చెండామరకుల ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఈసారి ప్రహ్లాదుడు విష్ణుతత్వాన్ని, విష్ణుభక్తిని గురుకులంలో ఉన్న పిల్లలందరికీ వినిపించాడు. మిత్రులారా, వ్యాపయతీతి విష్ణు, ఈ చరాచర జగత్తులో ప్రతి అణువులో నిండినటువంటి వాడు, ఆది మధ్యాంతరహితుడు, ఆది అంత్యములు లేనటువంటి వాడు, వేదాంత సారం విష్ణువు. రండి, ఆ స్వామిని ఆరాధించండి, ప్రార్థించండి అని పిల్లలతో కలిసి భగవన్నామం చేస్తున్నాడు ఆ యొక్క ప్రహ్లాదుడు. ఏ విధంగా గానం చేస్తున్నాడు?

ఈ విధంగా ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి రాక్షస పిల్లల్ని తన దగ్గర కూర్చోబెట్టుకుని భగవంతుని యొక్క నామస్మరణ చేయిస్తున్నాడో, సంధ్యావందనాది కార్యక్రమాలకు ఏటికి వెళ్లినటువంటి గురువులు వచ్చేసరికి పాఠశాల అంతా గందరగోళంగా అయిపోయింది. ఎలా ఉన్నవారు ఈ విధంగా అయిపోయారే అని వాళ్ళందరూ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండగా ఒకడేమో హరిహరి అని చప్పట్లు కొడుతుంటే వేరొకడు క్రింద పడి దొర్లుతున్నాడు, ఒకడేమో ఎగురుతున్నాడు, ఇంకొకడు పుస్తకాలు తగలబెడుతున్నాడు. ఇవన్నీ చూసినటువంటి చండామార్కులు ప్రహ్లాదుని క్షణం కూడా ఆశ్రమంలో ఉంచకూడదని తీసుకొచ్చి హిరణ్యకశిపుడికి అప్పచెప్పి, ప్రభు మీ కొడుకు బాగుపడకపోగా ఆశ్రమాన్ని పాడు చేశాడు, మీ కుమారుని మీరేమైనా చేసుకోండి అని చెప్పి వెళ్లిపోయారు. హిరణ్యకశిపుడికి ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ప్రహ్లాదుని బరబరా ఈడ్చుకుని ఈ విధంగా అంటున్నాడు, అలా అక్కడ పడేసి ఇలా అంటున్నాడు, ఒరే ప్రహ్లాదా,

నీకెంత కండ కావరమరా, ఆ రవిచంద్రులు దిక్పాలులు అందరూ నన్నే భగవంతునిగా పూజిస్తుంటే నీవు మాత్రమే నన్ను ఎదిరిస్తున్నావు. ఎవడి బలము చూసుకుని నా అంతటి వాడిని ఎదిరిస్తున్నావు అనగానే ప్రహ్లాదుడు, తండ్రి, బలవంతులకు బలహీనులకు నీకు నాకు బ్రహ్మాదులకు బలము కలిగించేటువంటి ప్రభు ఎవడో ఆ విభుడే, ఆ నారాయణుడే నాకు బలం అనగా, ఒరే దురాత్మ, నా విరోధి నామస్మరణ చేస్తున్నావు, వాడిని వధించాలని వెదికి వెదికి విసిగి వేసారిపోయాను, ఆ నారాయణుడు ఎక్కడున్నాడో పిలువు అనగా, తండ్రి, ఇందుగలడందులేడని సందేహమే వలదు చక్రి.

ప్రపంచమంతా నిండినటువంటి స్వామి ఇక్కడా అక్కడా ఉంటాడని చెప్పగలనా తండ్రి? వెతికి చూడగా హృదయం ఉంటే ఎక్కడైనా స్వామి దర్శనమిస్తాడనగానే, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అనగానే తప్పకుండా ఉంటాడు తండ్రి అని అన్నాడు. ఆ సమయంలో స్వామివారు ప్రకృతిలో ఉన్న ప్రతి అణువులోనూ నృసింహ రూపంతో నిండిపోయి ఉన్నాడు. అటువంటి సమయంలో హిరణ్యకశిపుడు తన గదాదండాన్ని తీసుకుని హరిజన సంరంభమైనటువంటి సభా స్తంభాన్ని ఒక్క వేటు వేశాడు. ఎప్పుడైతే అలా వేశాడో

దేవతలందరూ ఆనందంగా నాట్యమాడుతూ ఉండగా, భూదేవి ఆనందంతో పరవశిస్తూ ఉండగా, ఆ స్తంభంలో నుండి ఊరితో భాగము సింహమై పంచానోధూత పావక జ్వాలలు భోనవంతరమెల్ల భూరితముగా దష్ట్రాంకురాభిల దగద్దగా ఇత దీప్తి నసురేంద్ర నేత్రములు అందములుగా ఘంటక శని భోత్కట కేసరాగతి నభ్ర సంగము భిన్నమై చెలింప ప్రళయాభ్ర చంచల ప్రతిభాస్వరములై ఖర నకరోచులు గ్రమ్ముదేరా సటలు ఝిలిపించి కర్చించి సంభ్రమించి దృష్టి సారించి బయలు బంధించి కెరలి జిక్వ యాడించి లంఘించి చేత నడిసిపట్టే నరసింహుడాదితి పట్టి నదిప అంటాడు పోతనమాత్యులు. ఆ నరసింహస్వామి వారు హిరణ్యకశిపునిపై ఎగురుతున్నటువంటి సాలువ డేగలాగా కింద ఉన్నటువంటి పాము పిల్లను తన్నుకొని పోయిన విధంగా ఈడ్చుకుని గుమ్మం దగ్గరకు వెళ్లాడు. ఆనాడు వాడు బ్రహ్మదేవుడు కోరినటువంటి వరాలు ఒమ్ము కాకుండా ఇంట బయట కాని గుమ్మం మధ్యలో గాని రాత్రి గాని పగలు గాని సంధ్యా సమయంలో భూమిపైన ఆకాశంలో గాని కాకుండా తన ఊరువులపై నుంచుకుని ప్రాణముండి లేనటువంటి తన నఖములను గోళ్లను ఆయుధాలుగా చేసుకుని హిరణ్యకశిపుడి యొక్క గర్భం చీల్చి రక్తం గడగడా త్రాగి ప్రేగుల మెడలో వేసుకుని శరీరాన్ని అక్కడ పడవేసి సభామండపంలో ఉన్నటువంటి సింహాసనంపై ఆగ్రహంతో అలా కూర్చున్నాడు నృసింహ స్వామివారు. స్వామివారి రూపాన్ని చూసి భయపడి సమస్త దేవతలు నారద భృగ్వాది మహర్షులు ప్రహ్లాదుని ముందుకు పెట్టుకుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. స్వామి మహానుభవా,

భక్తిగా స్వామివారిని దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అలాగే చూస్తున్నాడు స్వామివారు. ఏ విధంగా ఉందయ్యా వారి ప్రార్థనా విధానం? స్వామి మహానుభవ శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య.

మహేంద్ర రుద్ర మరుద్గట కిరీట కోటి సంఘటితాంగ్రి కమలా కమలా కాంతి కాంత లక్ష్మీ సత్పుజ

విధంగా దేవతలందరూ ప్రార్థిస్తూ ఉండగా తన ఊరువులపై కూర్చోబెట్టుకున్నాడు ప్రహ్లాదుని స్వామివారు. తన దక్షిణాస్తాన్ని ప్రహ్లాదుని శిరస్సుపై ఉంచి, నిన్ను కన్న నీ తల్లిదండ్రుల జన్మం ధన్యమునాయనా ప్రహ్లాద అని ఆశీర్వదించాడు స్వామివారు. తర్వాత ఈ నృసింహస్వామివారి యొక్క ఆవిర్భావం విన్న వారికి వైకుంఠంలో సాన్నిధ్యం లభిస్తుంది, నరక బాధలు తొలగిపోతాయి. నీవు అనేక సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి అనేక యజ్ఞయాగాదులు చేసి తర్వాత నా సన్నిధికి చేరుకుంటావని అనుగ్రహించి ప్రహ్లాదుని రాజ్యాభిషక్తిని చేసి స్వామివారు లక్ష్మీదేవితో కలిసి అహోబిలం చేరుకుని లక్ష్మీ నృసింహ స్వామివారిగా నెలకొని ఈనాటికి పూజలు అందుకుంటున్నారు. అక్కడున్నటువంటి వారందరూ కూడా ఈ విధంగా స్వామివారికి మంగళ ఆరతులు ఇస్తున్నారు.

ఇంతవరకు శ్రోతలు తెలుగువారి సంప్రదాయ కళారూపమైన హరికథ ద్వారా భక్త ప్రహ్లాదుని చరిత్రను విన్నారు. కథకులు తిరుపతి వాస్తవ్యులు, స్వామి భక్తులు శ్రీరాము భాగవతార్. వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ కళ్యాణ్ కుమార్, తబలాపై శ్రీ బి మంజునాథ్. ఈ కార్యక్రమం తిరుపతి రేడియో సాయి స్టూడియో సమర్పణ. సాయిరా.

తంబురమీత జటాజూట మునిశిరమున మెరయగమారదుడు తంబురమీత జటాజూట మునిశిరమున మెరయగమారదుడు తంబురమీత జటాజూట మునిశిరమున మెరయ త్రిశూలంబుదాతి పుదువరుడు తదిం తదిం తదిం తదితకయనుచు త్రిశూలంబుదాతి పుదువరుడు తదిం తదిం తదిం తది

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు భాగవతంపై శ్రీ కోటా శివకుమార్ గారు అందించిన ప్రసంగాన్ని వింటారు.

ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. భాగవతం చదివితే భాగవతవరా అంటారు స్వామి. భాగవతవరా అన్నప్పుడు ఏమిటి బాగవడం అన్న ప్రశ్న వస్తే, మనలోని గుణాలు మారి సద్గుణాలు చేరి మనందరం కూడా స్వామికి ఏ విధంగా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, స్వామి ఏ విధంగా మనం ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా మారుతామని అంటున్నట్టున్నారు స్వామి. అయితే ఈ విధంగా జరగాలి అంటే భాగవతం చదవాలి అని ఎందుకంటున్నారు స్వామి? భాగవతంలో ఉన్న మహిమ ఏమిటి, ఆ ప్రాశస్త్యం ఏమిటి అని మాట్లాడుకోవడానికి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అష్టాదశ పురాణాలు రాసిన తర్వాత మహాభారతం రాశారు వ్యాసమహర్షి. మహాభారతం అంటే ఎన్నో పర్వాలు కలిగి అందులో మానవ జీవితం గురించి, మానవుల మధ్యలో ఉండే పాలిటిక్స్ గురించి, రాజ్యాకాంక్ష గురించి, యుద్ధాల గురించి, శాంతి అశాంతి గురించి, ఇలా ఎన్నో అంశాల గురించి వ్యాసమహర్షి చర్చించారు. కాబట్టి అది రాసిన తర్వాత ఆయనకే కొంత మనస్తాపం కలిగి మనసు చెదిరి లోపల శాంతి లేక బాధపడుతున్న తరుణంలో ఆయనకి నారద మహర్షి దర్శనమైందని చెప్తారు. అయితే నారద మహర్షితో తన గోడు విన్నవించుకున్నప్పుడు మహర్షి అన్నారట, నాయన, చతుశ్లోకి భాగవతం అని 4 శ్లోకాలు నేను నీకు చెప్తాను. అది విన్న తర్వాత దానిని గనక నువ్వు విస్తారం చేసి, అంటే వ్యాస మహర్షి చేసేదంతా విస్తారమే, వ్యాసము అంటేనే విస్తారం కాబట్టి, ఆ చతుశ్లోకి 4 శ్లోకాలు నువ్వు విస్తారం చేసి భాగవతము అన్న గ్రంథం గనక రచిస్తే, అది మానవాళికి అందిస్తే, ఎన్నో జన్మలు తర్వాత కూడా తరతరాలు తరింపజేసిన వాడివి అవుతావు, నీ జన్మ చరితార్థమవుతుందని చెప్పారు. ఆ విధంగా పుట్టుకొచ్చినది మనకి భాగవతము, అంటే మహాభారతం తర్వాత వచ్చినది. అయితే కథ ప్రకారము ఈ భాగవతము వ్యాసమహర్షి రాయడము, దానివల్ల ఆయనకి మళ్లీ శాంతి చేకూరడము జరిగిందని చెప్తారు పెద్దలు.

మనకి తెలుగులో శ్రీ బమ్మెర పోతనామాచ్యులు. ఈయన రాసిన భాగవతము మిగతా అన్ని భాగవతాల కన్నా ఒక మెట్టు ఎక్కువే అని చెప్పాలి. అంటే ఇది అతిశయోక్తి కాదు. ఎందువల్ల అన్న విషయం గురించి నేను కొంత ప్రస్తావిస్తాను. మొట్టమొదట భాగవతము రాయక మునుపే పోతండంటాడు

నేను ఎప్పుడు పలుకుతాను అంటే రామచంద్రుడు పలికిస్తేనే పలుకుతాను అని ఏ మహానుభావుడు అనగలుగుతున్నాడో ఆ మహానుభావుల్లో అహంకారం అన్నది కొంతైనా లేదని తెలుస్తోంది. అంటే అహంకారమంతా పోయి లోపలంతా ఒక హాలోగా తయారైన భక్తుడు ఎవరైతే ఉన్నారో అటువంటి భక్తుడు మాత్రమే రాయగలిగిన చరిత్ర రాయగలిగిన మహాగ్రంథము భాగవతం. కాబట్టి ఎంతమంది భాగవతం రచన చేయడానికి ప్రయత్నించినా కూడా ఒక ఆంధ్ర మహాభాగవతము పోతనగా రాసిన భాగవతానికి సరికాదని చెప్తారు పెద్దలు. అందువల్ల భక్తుడు అన్న పదానికి నిర్వచనం తాను అయి తాను రచించి మనకు అందించింది కాబట్టి భాగవతం స్వామి అంటారు. అటువంటి భాగవతం చదివితే నువ్వు భాగవతవరో బంగారు అని. అంటే ఎటొచ్చి మనం దేని గురించి చూస్తున్నామంటే అండి, అహంకార మమకారాలు జయించడమే మన జీవిత కర్తవ్యం కాబట్టి వాటిని జయించడానికి వాటిని తీసివేయడానికి భాగవతం చదవాలి. అదే కాకుండా భాగవతము మోక్షదాయిని. అంటే ఏ గ్రంథమైతే చదివితే మోక్షం అనేది తప్పకుండా వచ్చి మనకి చేరుతుంది, మనకి మళ్లీ ఈ జీవిత చక్రంలో రావడం అంటూ ఉండదో అటువంటి గ్రంథము భాగవతం. దీనికి నిదర్శనమేమిటి? దీనికి నిదర్శనము భాగవతంలో మొట్టమొదట వచ్చే పరీక్షిత్ మహారాజు కదే. 7 రోజుల్లో తాను పోతాను శాపవశాత్తు అని తెలిసిన పరీక్షిత్తు, ఈ 7 రోజుల్లో నేను ఏమి చేస్తే నాకు మోక్షం వస్తుంది, ఈ జీవిత పరమార్థం నెరవేరుతుంది అని పెద్దల్ని ప్రశ్నిస్తే వారన్నారట, చెప్పదగ్గ గురువు గనక ఉంటే ఆయన చెప్తే నువ్వు వింటే భాగవతం చాలయ్యా, 7 రోజులు విను, దానివల్ల నీకు మోక్షం వస్తుందని పెద్దలు చెప్పారట. మరి ఎవరు ఆ గురువు అనుకున్నప్పుడు ఆయన వెతుకుతుంటే భగవంతుడి కృప వల్ల ఆ గురువు రానే వచ్చాడు సుఖమహర్షి. సుఖమహర్షి వచ్చి పరీక్షిత దగ్గర కూర్చుని 7 రోజులు సప్తాహంగా మొట్టమొదటిసారి, అంటే సప్తాహ దీక్ష అనేది ఇప్పుడు మనకి బాగా వింటున్నామండి, అయితే అప్పుడు సప్తాహం అని ఎందుకన్నారంటే 7 రోజుల్లో మరణిస్తాడు పరీక్షిత్. కాబట్టి ఈ 7 రోజుల్లో భాగవతం చెప్పాలి. అందుకని 7 రోజులు కూడా ఉన్న ప్రదేశం నుంచి కదలకుండా పరీక్షిత్తు కూర్చునుంటే, తాను అస్సలు కదలకుండా సుఖమహర్షి ఆ భాగవతం చెప్తూ ఉంటే విని తరించినవాడు పరీక్షిత్తు. అందువల్ల భాగవతం మోక్షదాయిని. ఇది ఆ రోజు విషయమే కాదండి, ఈ రోజుకైనా కూడా మనకి భాగవత సప్తాహం అయినప్పుడు అందులో నిమగ్నమై మనసు లగ్నం చేసి వేరే వ్యాపకాలేం పెట్టుకోకుండా ఆ భాగవతం వింటూ ఉంటే గనక 7 రోజులు మనకు కూడా సరిపోతుందేమో ఆ భగవంతుడి అనుగ్రహం కోసం. మోక్షం మనకి అందాలా ఎప్పుడు అందాలి అనేది స్వామి నిర్ణయం. అయితే మన వంతు మనం చేయగలిగిన ప్రయత్నం మాత్రము తప్పకుండా శ్రవణము శ్రవణం శ్రవణం. కాబట్టి అసలు శ్రవణం చేయడము అన్న నవవిధ భక్తి మార్గాల్లోని మొదటి మెట్టు భాగవతం నేర్పిస్తుంది మనకి ఎలా శ్రవణం చెయ్యాలి అని. ఇక మోక్షము అన్న పెద్ద పదము కాకపోయినా కూడా మనలో ఒక దాగి ఉండి నిద్రాణంగా ఉన్న ఒక శక్తిని మేల్కొల్పుతుంది భాగవతం. అదేమిటంటే భక్తి. స్వామి అంటారు అందరిలోనూ ఉన్న విషయం భక్తి. ఈ భక్తి అనేది కొత్తగా బయట నుంచి వచ్చి మనం చేర్చుకోవాలని ప్రయత్నించడం అవసరం లేదు, అది వస్తుంది. అయితే ఈ భక్తిని మేల్కొల్పాలి, జాగృతం చేయాలి. మేల్కొల్పాలి అంటే ఒక ఘంటానాదం వంటి శక్తి కావాలి, బయట నుంచి వచ్చి ఆ శక్తి లోపలున్నదాన్ని మేల్కొల్పాలి. అటువంటిది భాగవతం. అంటే చూడండి, భాగవతంలోనే కథలు ఆ చరిత్రలు భక్తుల జీవితాలు చూసినప్పుడు ఎక్కడో అది మనలో హృదయంలో ఒక చెదరిని ముద్ర వేసి ఒక నిద్రాణంగా ఉన్న శక్తిని మేల్కొల్పి మనలోని భక్తిని మేల్కొల్పి మన భక్తుల్ని చేస్తుంది. అందుకని ఒక విధంగా చూస్తే భాగవతం ఫర్టిలైజర్ లాంటిది. అంటే లోపల ఉన్న భక్తిని అది వేసినా కూడా, అంటే ఎంత దున్నినా కూడా, మీరు ఎంత ప్రయత్నించినా కూడా అది బయటికి రాని భక్తి అన్న శక్తిని అది ఒకసారి వినడం వల్ల ఆ భక్తిని మళ్లీ సృజింపజేస్తుంది. అంటే అది భాగవత శక్తి. కలియుగంలో భక్తిరేవ గరీయసి అని శంకర భగవత్పాదులు చెప్పారు. అంటే ఎన్నో మార్గాలు ఉన్నా కూడా మీరు కర్మ చేయొచ్చు, మీరు జ్ఞానులు కావచ్చు, ఎన్ని చేయగలిగినా కూడా భక్తి కన్నా మించిన శక్తి మార్గం లేదయ్యా అని శంకర భగవత్పాదులు చెప్పారు. అంటే ఇందులో ఏదో చాలా గొప్ప విషయమే ఉండాలి. హరినామం చెప్తే చాలు, నారాయణ నామం చెప్తే చాలు కలియుగంలో అని ఒక చక్కని కథ గుర్తుకొస్తుంది. నారద మహర్షి ఒకసారి యమలోకానికి వెళ్లి యమలోకం ఎలా ఉంటుంది, ఆ లోపల కథ ఏమిటి అని తెలుసుకోవాలనుకున్నట్ట.
వెళ్ళారట వెళ్ళి యమధర్మరాజుతో మాట్లాడుతూ అన్నారట, అయినా నేను ఒకసారి లోపలికి వెళ్ళి చూసి వస్తానంటే యమధర్మరాజు అన్నారట, స్వామి మీకెందుకు లేండి లోపలికి, అది ఎలా ఉంటుందో నేను వర్ణిస్తాను అంటే, కాదయ్యా నేను వెళ్ళి చూడాలన్నారట. అంటే మరి స్వామి మీరు లోపలికి వెళ్ళి చూడలేక పరిగెత్తుకుని తిరిగి వచ్చేస్తే గనక నన్ను అడగండి అన్నారట. అంటే కాదు బాబు నేను చూడాలన్నారట. అంటే సరే అని ఒక భటుణ్ణి పిలిచి ఆ లోపలికి పంపించడం జరిగింది. నారద మహర్షి లోపలికి వెళ్ళిపోయి అతి త్వరలోనే త్వర త్వరగా బయటకు వచ్చేశారట. వచ్చేసి యమధర్మరాజు దగ్గరికి వస్తే యమధర్మరాజు అన్నారట, చూడండి స్వామి నేను చెప్పాను కదా మీరు అక్కడ ఉండలేరు, వాళ్ళు పడుతున్న యమ యాతన చూసి మీరు ఉండలేరు, మీ మనసు హృదయం సున్నితము కాబట్టి మీరు ఉండలేరని నేను తెలిసే చెప్పానని. అంటే నారదుడు అన్నారట, నిజమేనాయన నేను అవన్నీ ఏం చూడలేకపోయాను, కానీ నాకు నిజంగా చాలా అద్భుతం అనిపిస్తోంది విషయం అన్నారట. ఏమిటి స్వామి అద్భుతం అంటే అన్నారట, నాలుగే నాలుగు పదాలు, నాలుగే నాలుగు అక్షరాలు, ఐదు అక్షరాలు నారాయణ, నాలుగు అక్షరాలు నారాయణాయ, ఐదు అక్షరాలు నారాయణ అన్న నాలుగు అక్షరాలు చేసుకుని ఉంటే ఇంత యాతన ఉండదు కదా. అది మర్చిపోయారే ఈ జనాలు, అది మర్చిపోయి ఇంత యమయాతన పడుతున్నారు, ఎంత అద్భుతం చూడండి. అది ఒక్కసారి అనుకుని ఉంటే కూడా జీవితంలో ఇటువంటి యమయాతన రాదు కదా అని నారద మహర్షి అద్భుతపడ్డారట. అంటే ఈ కథలోంచి మనకు వస్తున్న మెసేజ్ ఏమిటంటే, హరినామం అనేది మనం మరవడానికి లేదు, ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు, అంటే మనకి ప్రాణము శ్వాస ఆడుతున్నంత కాలము కూడా ఈ నామం అనేది చేస్తూ ఉంటేనే అది మన ఏమన్నా తరింప చేయగలదు, లేకపోతే ఆ టైంలో సేవ్ చేయగలదు, కానీ లేకపోతే కలియుగంలో భక్తి కన్నా మించింది లేదు. మరి ఈ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భాగవతం నుంచి వస్తుంది. భక్తి వల్ల ముక్తి అనడానికి నిదర్శనం భాగవతంలో చాలా మంది భక్తుల చరిత్రలు చూపెట్టారండి, అంబరీషుడు, ప్రహ్లాదుడు, ప్రహ్లాద చరిత్ర ఎంతో అద్భుతమైనది, అందమైనది, ఎన్నిసార్లు చదివినా కూడా చదవాలనిపిస్తుంది, ఎన్నిసార్లు అది ఒక చరిత్రలాగా చూసినా కూడా చూడాలనిపిస్తుంది, అటువంటిది ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు లాంటి భక్తుల్ని ఎంతో మందిని తయారు చేసిన నారద మహర్షి, ఆయన చరిత్ర. సరే ఇటువంటి వాళ్ల చరిత్రలు భాగవతంలో ఉన్నాయి, కానీ మనం మానవ జీవితం చూసుకుంటే, మన ఇతిహాసాలు అవన్నీ కూడా చూసుకుంటే, భక్తి వల్ల ముక్తి అనడానికి పుండరీకుడు, తుకారాం మొదలగు ఎంతో మంది భక్తులున్నారు. ఒకవేళ భక్తి వల్ల ముక్తి తప్పకుండా తథ్యం. అదే కాకుండా స్వామి ఒక మాట ఇచ్చారటండి. ఏమిటి మాట అంటే, నారదుడికి ఇచ్చిన మాట,

స్వామి, మీ అడ్రస్ ఏమిటి, ఎక్కడుంటారు, మీ హెడ్ ఆఫీస్ ఏంటి, మీ బ్రాంచ్ ఆఫీస్ ఏంటి అని నారదుడు అడిగారని చాలా సున్నితంగా హాస్యంగా స్వామి అంటారు. అడిగాట నారదుడు స్వామిని. అడిగినప్పుడు శ్రీమన్నారాయణ అన్న మాట ఏమిటంటే, నేను వైకుంఠంలోనూ ఉండను, ఇక్కడ ఉన్నాను నువ్వు అనుకుంటున్నావేమో, ఇక్కడ ఉండను అన్నారట. అదేమిటి స్వామి, ఇక్కడ ఉండకపోవడం ఏంటంటే, నాహం వసామి వైకుంఠే. నా యోగి, ఎంతో మంది యోగులు నారాయణ నారాయణ అని ఎన్నో సాధనలు చేస్తున్నారు, వాళ్ళందరి దగ్గర నేను ఉన్నాను అనుకుంటున్నావా, అక్కడా లేను నేను, నా యోగి హృదయే, వాళ్ళ హృదయాల్లో లేను. మరి ఎక్కడున్నానంటే, మద్భక్త ఎత్ర గాయంతి, నా భక్తులు అన్నవారు, అంటే స్వామి ఎన్నుకున్న భక్తులు, స్వామి భక్తులు అనదగ్గవారు, వారు ఒక భజన పాడినా ఒక పద్యం పాడినా నలుగురు కూర్చుని నామావళి చేసినా కూడా అటువంటి చోట తప్పకుండా తిష్టామి, తిష్టగా వేసుకుని కూర్చుంటారట స్వామి. అంటే కదలరు అనమాట అక్కడి నుంచి, తిష్ట అక్కడ ఉంటారు. ఎంత గొప్ప అవకాశం అండి భజన అనేది. ఇటువంటి అవకాశం మనకి మన దైనందిక జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక పార్ట్లాగా చేసేశారు స్వామి. అంటే అవతార పురుషుడు మన జీవితానికి చేసిన ఎంత గొప్ప మేలు చూడండి. మనకి చిన్నప్పటి నుంచి కూడా భజన అనేది అలవాటు చేసేసి భజన చెయ్యాలా చెయ్యవద్దా అన్న బద్ధకం లేకుండా భజనని పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ చేశారు స్వామి. కాబట్టి దీనివల్ల కూడా తెలిసేది ఏంటంటే, భక్తి వల్ల మోక్షం వస్తుంది, స్వామి ఇచ్చిన మాట ఇది. ఇక చివరి మాట చెప్పుకోవాలంటే, భాగవతం ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి అంటే, భాగవతంలోనే చెప్పబడిందండి చరిత్ర. గజేంద్రుడు, గజేంద్రుడు అంటే ఏనుగు. ఈ గజేంద్రుడు ఒక మృగము, ఒక జంతువు. ఈ జంతువు కామక్రోధ అర్షడ్వర్గాలకి లొంగిపోయి అది దాని జీవితం అది సాగించుకుంటూ పెద్ద జ్ఞానపరంగా లేకుండా ఆ విధంగా జీవించేది కాబట్టి దాని జంతువు అన్నారు. ఆ జంతువు కూడా గజేంద్రుడు అంటే ఏనుగు, ఏనుగు స్వభావంగా సత్వగుణం కలిగింది. అయితే దానికి అహంకారం అనేది కూడా ఉంటుంది. ఆ అహంకారం కలిగినప్పుడు ఎవరి సహాయం లేకుండా నేను దిగగలను చెరువులోకి అనుకుని సరస్సులోకి, అంటే ఈ భవసాగరంలోకి దిగినప్పుడు అక్కడ మాయా అనే మొసలి పట్టుకుంటే చివరికి తన వంతు తాను ప్రయత్నించి తను వదిలేసి భగవంతుడికి మొరపెట్టుకుంటే ఆ భగవంతుడు ఒక్క క్షణం కూడా వ్యవధి లేకుండా, ఒక క్షణం కూడా జాగు లేకుండా, ఎవరు తన వెంట వస్తున్నారు ఎవరు రావట్లేదు అనేది కూడా చూసుకోకుండా పరిగెత్తుకుని వెళ్లి కాపాడాడు అని పోతరామాచ్యుడు భాగవతంలోనూ చెప్పబడింది. అంటే దీనివల్ల మనకొస్తున్న సందేశం ఏమిటంటే, పరమాత్మ భగవంతుడు స్వామి మనతో ఇక్కడ ఉన్నారా లేరా, ఫిజికల్ గా మనని చూస్తున్నారా లేదా అనేది వాదించాల్సిన విషయమే కానే కాదు. భగవంతుడు ఓమ్ని ప్రెజెంట్ అని నమ్మితే ఎక్కడ ఉన్నా కూడా హృదయంలోంచి ఒక్క ఆర్తనాదం వస్తే తప్పకుండా వచ్చి నేను ఇక్కడ ఉన్నాను అని మనకు చూపెట్టే శక్తి అదే పరమాత్మ. ఇది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఆ విషయం చెప్తోంది గజేంద్ర మోక్షం. అంటే దానికి మానవుడు ఎంతో గొప్పవాడు, మంచి కులంలో పుట్టి ఉండి వేదాలు చదివి ఉండి ఆ విధంగానే ఉండాలంటే అవసరం లేదు నాయన. ఒక జంతువులాగా పుట్టిన గజేంద్రుడికి కూడా మోక్షం వచ్చింది. అంటే ఎలా వచ్చింది అంటే, పరమాత్మ మీద భక్తి పెట్టుకుని నువ్వు తప్ప వేరే ఇంకెవరూ లేరు గతి అని అన్న ఒక్క మాట వల్ల వచ్చింది. అంటే సంపూర్ణ శరణాగతి అంటే ఒక్కటే, శరణాగతి చేయండి రా, ఇంకా వేరేమేమి పెట్టుకోకుండా నీ స్వశక్తి మీదే కాకుండా నడిపించేదంతా ఆయన, నడుస్తున్నది మనము, కాబట్టి ఆయన అనుగ్రహిస్తే ఏమన్నా అవుతుంది, ఈ విధంగా ఏ విధంగా అనుగ్రహిస్తే అదే విధంగా అవుతుంది అన్న ఒక భావం గనక రూఢీ చేసుకుని మనము మన జీవితాలను గడిపితే తప్పకుండా భాగవతం బట్టి మనము మన జీవితాలు నడుపుతున్నట్లే. అటువంటి జీవితాలు మనం ఏ విధంగా నడుపుకోవాలి అని చూడడానికి భాగవతంలోని కొన్ని అంశాలను తీసుకుందామండి. ఒక రెండు మూడు చరిత్రలు, మనకి ఎంత సమయం ఉందో దాన్ని బట్టి ఒక రెండు మూడు చరిత్రలు తీసుకుని వారు భాగవతంలో ఏ విధంగా స్వామిని దగ్గరగా కావాలని వారు వ్యవహరించారు, ఎటువంటి భావాలు పెట్టుకున్నారు, ఎలా భక్తి పెంపొందించుకున్నారు అన్న విషయాలు గనక మనం ఒకసారి చూసి వాటి ద్వారా స్వామి మనకందిస్తున్న ఆలోచనలు ఏమిటి అనేది మరొక్కసారి చివరికి చరిత్ర చరుణం చేసుకుని తర్వాత మనం ఈ కార్యక్రమం ముగిద్దాం. భాగవతంలో మనకి ఎంతో మంది మహానుభావులు, భక్తులు, వారి కథలు ఉన్నా కూడా అన్నిటికన్నా అందమైనది కృష్ణ పరమాత్మ జీవితము, అందులోని ఘట్టాలు. వాటిని ఊహించుకుంటూ ఉంటే మనకు అనిపించే భావం ఏమిటంటే,

0: ఈ అమృతం మనం ఆస్వాదించాలంటే, అందుకోవాలంటే కొందరి భక్తులు, ఈ భక్తుల చరిత్రలోకి కొంచెం మునగాలి మనం. మొట్టమొదట నేను ప్రస్తావించదలుచుకున్న భక్తురాలు, మహాభక్తురాలు యశోదాదేవి గురించి. యశోదాదేవి ఎంచుకున్న భక్తి మార్గము వాత్సల్య భక్తి. అంటే కృష్ణుణ్ణి తన బిడ్డడు అని నమ్మింది, బిడ్డడే కాబట్టి అతన్ని ఆ విధంగా చూసింది. అయితే ఎక్కడ కూడా మామూలుగా ఒక తల్లి తన బిడ్డను చూసుకున్నట్టు కాకుండా, ఈ బిడ్డ చాలా ప్రత్యేకమైన బిడ్డ, ఈ బిడ్డ పరమాత్మ రూపము అనుకుని మాత్రమే చూసింది. అందువల్ల ఇది వాత్సల్య భక్తి. అంటే వాత్సల్యం అనేది ప్రతి అమ్మకి తన తనయుడందు ఉంటుంది. అయితే వాత్సల్య భక్తి అని ఏంటంటే, అంటే అర్థం ఏమిటంటే, నా బిడ్డడు ఎంత గొప్పవాడంటే, ఎంత పర్ఫెక్ట్ అంటే వాడి వల్ల తప్పు కాదు అని. ఈ విషయం చెప్పడానికి యాక్చువల్లీ సూర్దాస్ గారు ఒక చక్కని విషయం చెప్తారు, మాట చెప్తారు, ఒక పాటలో ఆయన నిక్షిప్తం చేసి చెప్తారు. గొల్లెలందరూ, గొల్ల పిల్లలు, గొల్లె భామలు వచ్చి యశోదాదేవి దగ్గర ఫిర్యాదు చేశారట, ఏమ్మా మీవాడు మా ఇంట్లో పాలు, పెరుగు, వెన్న అన్ని ఇష్టం ఉన్నట్టు దొంగిలిస్తున్నాడు, తింటున్నాడు, వాడు ఒక దొంగగా తయారవుతున్నాడు అని చెప్తున్నారట. అంటే అసలు చెప్తున్నప్పుడు కూడా భాగవతం ఏం చెప్తుందంటే, గొల్లవారందరికీ కృష్ణుడు అంటే ఎంత భక్తి అంటే, వారికి ఈ విధంగా ఏదో ఒక ప్రసక్తి తీసుకుని యశోదాదేవి దగ్గరికి వచ్చి ఒక ఫిర్యాదు ఎందుకు చేస్తున్నారంటే, ఇంకొకసారి ఆ కృష్ణుడు కనబడతాడేమో చూద్దామని వారి తాపత్రయం. అంటే అందరూ భక్తు, మహాభక్తులండి. అందువల్ల వారు యశోదాదేవి దగ్గరికి వచ్చి అంటారట, మీవాడు పాలు పెరుగు అన్ని తినేస్తున్నాడు మాది అంటే, యశోదాదేవి మాత్రం అంటుంటే వారితో, లేనివన్నా తను చూడకపోయినా కూడా కల్పించి చెప్తుంది ఏమిటంటే, ఎక్కడమ్మా వాడు, అసలు ఎక్కడ ఇల్లు కదలందే, ఇక్కడే ఉంటాడు నా దగ్గర, వాడిని మీరు దొంగంటున్నారు, నేను మాత్రం ఒప్పుకోను అని రూఢిగా చెప్తుంటా, గట్టిగా చెప్తుంటా. ఆమెకు లోపల ఎక్కడో ఉంది, వీడు ఏదో చేస్తున్నాడేమో అని ఒక తపం వచ్చినా కూడా బయటికి వాళ్ళకి చెప్పడం మాత్రం అసలు ప్రశ్నే లేదు. కృష్ణుడు అటువంటి పని చేయుడు అని వాళ్ళని పంపించేసి అప్పుడు కృష్ణుడిని మాత్రం నిలదీసి అడిగిందిట, ఏమయ్యా నువ్వు దొంగతనం చేశావు కదా. ఇది ఎప్పుడు రూఢి అయిందంటే, సూర్దాస్ గారు చెప్తారండి, ఒకరోజు కృష్ణుడు తనింట్లోనే దొంగతనం చేశాడట. తనింట్లో దొంగతనం చేసినప్పుడు యశోదాదేవికి తెలిసిపోయింది దొంగతనం చేశాడు అని. చేసినప్పుడు యశోదాదేవి నిలబెట్టి అడిగిందిట, ఏమయ్యా కృష్ణ, దొంగతనం వెన్న తిన్నావు కదా, ఎందుకు వెన్న తిండము, నన్ను అడిగితే పెడతాను, ఇంకా చాలా చాలా గొప్ప గొప్ప ఉన్నాయి, ఎందుకు దొంగతనం చేశావు అంటే. అప్పుడు కృష్ణుడు అంటాట,
1: మైన హిమాఖన్ ఖాయో రే మయ్యా మేరీ,
0: అమ్మా నేను అస్సలు మాఖన్ తినలేదంట. మై నహి మాఖన్ కాయో, నేను తినలేదు అని నోటిలోంచి అట్లా అనుకోకుండా అనాయాసంగా అబద్ధం వచ్చేసింది. వచ్చేసరికి యశోదాదేవి ఆశ్చర్యపోయింట, నేను చూశాను వీడిట్లా అబద్ధం చెప్తున్నాడు, ఏమిటి విషయం అనుకుని ఆవిడ అదే మాట మీద గట్టిగా ఉంటే, ఇంకా కృష్ణుడు ఒకసారి మాట అన్నాడు కాబట్టి దాన్ని ఎట్లాగన్నా సిద్ధం చేసుకోవాలి అనుకున్నాడో ఏమో, ఎన్నో చెప్పాట రీజన్స్, ఎన్నో చెప్పాట అర్థాలు, ఏవి ఎటువంటి సిచ్యువేషన్స్ లో తను ఉన్నాడు, ఎటువంటి పరిస్థితుల వల్ల అసలు వెనతినడానికి ఆస్కారమే లేదు, ఈ విధంగా చెప్పడానికి చాలా ఆర్గ్యుమెంట్స్ చెప్పాట. ఎన్ని చెప్పినా కూడా యశోదాదేవి వినకపోతే చివరికి ఒక బ్రహ్మాస్త్రం వేశాట. ఏమిటి బ్రహ్మాస్త్రం అంటే, అన్నట, అమ్మా నేను నీకు అసలు సహజంగా పుట్టినవాణ్ణి కాకపోవచ్చు, అందువల్లే నీకు నా మీద అంత ప్రేమ లేదు, అందువల్ల కొంచెము అన్నయ్య అంటే నీకు ఎక్కువ ప్రేమ నాకన్నా, దానివల్లేనేమో వేరే వాళ్ళు ఎవరో వచ్చి చెప్తే నువ్వు నమ్మేస్తున్నావు, లేకపోతే నువ్వు నేను నీకు నిజమైన కొడుకుని కాదేమో అనేసరికి ఇంకా తల్లి మనసు ఆగలేకపోయిందిట. ఆగలేక ఆవిడ కిందకు వంగి కృష్ణుణ్ణి నోరు మూసేసి తన దగ్గరికి తీసుకుని అక్కును చేర్చి ఆవిడ అంటుంటా,
1: తూ నహి మాఖన్ కాయో
0: అంటుంటండి. అంటే నువ్వు తినలేదురా అని ఈవిడ చెప్తూ ఉంటాయి సార్. ఇంతవరకు ఏమైందంటే, నువ్వు ఎందుకు తిన్నావురా అంటే, మై నహి మాఖన్ కాయో అని కృష్ణుడు అన్నాడు మొదట. అన్న విషయం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే, యశోదాదేవి అంటోంది దానివైపు నుంచి, తూ నహి మాక, నువ్వు తినలేదురా అని యశోద అన్నప్పుడు, అప్పుడు సూర్దాస్ గారు చమత్కారం చూడండి, కృష్ణుడు మాట మార్చేసి అప్పుడు అంటాట,
1: మై నహి మాఖన్ కాయో
0: అన్నట. అంటే మై నహికి మై నేహికి ఆ చిన్న తేడా చూడండి. అంటే ఇక్కడ పరమాత్మ అసలు అక్షర రూపుడు కాబట్టి అక్షరంలో ఉన్న ప్రతి పదాన్ని ఏ విధంగా దాన్ని మలుచుకోవాలి అన్న ఈ విషయం మన స్వామి జీవితంలో చూడనే చూశాము. ఎట్లా తనకి తన సొంతంలో తన కంట్రోల్లో ఉంటుందనే చూపెడతారు. మైనేహి మాకన కాయో అనడంలో ఇక్కడ ఒక చాలా డీప్ ఆధ్యాత్మిక మీనింగ్ ఉందండి. మొట్టమొదట భక్తులు గనక నేను నిజము అని అనుకున్నంత కాలము పరమాత్మ నువ్వు నిజం కాదు అంటాట. అయితే భక్తుడు లొంగి శరణాగతి అయ్యి నేను కాదు నిజం నువ్వే నిజము అన్నప్పుడు అప్పుడు పరమాత్మ తాను భక్తుడిని చక్కుని చేర్చుకుని వంగి నువ్వు కూడా నిజమే అని శిరం చేస్తాట. అంటే ఇందులో ఆధ్యాత్మిక మీనింగ్ సూర్యదాసు ఎంత చక్కని ఒక వెన్న దొంగలించడం అన్న ఒక సన్నివేశం తీసుకుని చూపెట్టారో చూద్దాం. ఈ సన్నివేశానికి తెలుగులో మనం కొంచెం పాట రూపంలో చూస్తే, ఈ సన్నివేశానికి కొంచెము మనము భక్తి జోడించి చూస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకొక పరిస్థితి. అంటే ఇది వెనతిండం పరిస్థితే కాకపోతే ఈసారి ఆ గొల్లవాళ్ళు అన్నయ్య వచ్చి ఫిర్యాదు చేశాట అమ్మకి. అంటే బలరాముడు వచ్చి ఫిర్యాదు చేశాట ఏమిటంటే, అమ్మా వీడు మన్ను తింటున్నాడు అని. ఇది ఇంకొక తమాషా. మన్ను తింటున్నాడు అని ఫిర్యాదు చేసేసరికి ఆ తల్లి మనసు వెలువెల్లాడిపోయింది. కృష్ణుడిని పిలిచి అడిగిందిట,

ఇక్కడ ఈ పదాల్లో చమత్కారం చూడండి. మన్ను తినలేదమ్మా అన్నమాట కల్లయ్యే అంటే రెండు అర్థాలు. అక్కడ నేను మన్ను తినలేదు అని అన్న చెప్పాడా, ఆ మాట కల్ల అనడం ఒక మాట, మన్ను తినలేదు అన్నమాట కల్ల, ఈ రెండూ అనుకోవచ్చు. అంటే అన్న చెప్పా అన్నట్లా అంటున్నాడు కాబట్టి నేను కల్లా అంటున్నాను అనడం ఒకటి, అసలు మన్ను తినలేదు అనుకోటి నేను మన్ను తినేవాడిని కాదు అని చెప్పడం ఒక మాట, అన్నమాట కల్లయ్యే అని. ఈ విధంగా ప్రతి పదంలోనూ భక్తుడు కనుక ఎంతో అలర్ట్ గా భగవంతుడి వైపు ఏమంటున్నారు ఏం చేస్తున్నారు అని చూస్తేనే తప్ప అర్థం కాని తత్వం. అంటే యశోదాదేవి మళ్లీ అంత తొందరగా నేను వదలను కృష్ణ అని అన్నట్టండి.

నోట్లు పెట్టుకున్నావు కదా, ఎక్కడో ఏది చూడండి, ఇంతసేపు నోరు కొంచెం పూర్తిగా కూడా తెరవకుండా మాట్లాడుతున్నావు, ఏది నోరు తెరు అంది యశోదాదేవి. అనేసరికి అంటాట కృష్ణుడు,

అంటే అమ్మా, ఇవి మాటలు కాదునే, ఒట్టిగా మాటల మనిషిని కాదు, ఈ మొత్తం సర్వం నడిపించేదంతా నాకు ఆటపాట అంతే. ఆటపాటలే సుమా, మాటలివి కాదమ్మా, ఆటపాటయే సుమా. సూటిగా సమీపించి నీకు ఎప్పుడు అర్థమవుతుంది, నేను ఎప్పుడు అర్థమవుతానంటే సూటిగా సమీపించాలంటే డైరెక్ట్ గా నువ్వు నన్ను అప్రోచ్ అవ్వాలి తప్ప అది ఇది పట్టుకుని వచ్చేటైతే నేను నీకు అందేవాణ్ణి కాదు. సూటిగా సమీపించి నోటిలోకి చూడమ్మా, నువ్వే చూడు అన్నప్పుడు ఆ తల్లి చూసిందట. చూసేసరికి పోతనమా, పోతనమాచులు రాసిన బ్రహ్మాండమైన పద్యము.

యశోదాదేవి భక్తి వాత్సల్య భక్తి అయితే కుచేలుడు ఆయన అసలు పేరు సుధాముడు. ఆయనది సంపూర్ణ శరణాగతి. ఈ సుధాముడు శ్రీకృష్ణునితో సహాధ్యాయి అయి సాందీపుం దగ్గర విద్యాభ్యాసం చేశాడు. బ్రాహ్మడు, నిరుపేద, ఎంతో మంచివాడు, సుగుణశీలుడు. ఈయన దగ్గర ఎటువంటి దుర్గుణాలు లేకపోయినా కూడా ఒక చిన్న సన్నివేశము, ఆయన జీవితంలోని చిన్న సన్నివేశము ఏ విధంగా ఆయన జీవితాన్ని మార్చివేసింది, ఏ విధంగా ఆయనకు ఒక దౌర్భాగ్యమని తెచ్చిపెట్టింది, అలాగే మరల భగవంతుడు ఆ దౌర్భాగ్యం అన్న రాతని తిరిగి రాసి ఎటువంటి సౌభాగ్యం ఇచ్చాడు అని భాగవతంలో చాలా ప్రస్ఫుటంగా చూపెట్టారు. ఒక కథ ఉందండి. ఒకసారి గురుపత్ని వంట కోసము, వంట చెరుకు కోసము అడవికి వెళ్లి కట్టెలు తీసుకురమ్మని కృష్ణుణ్ణి, సుధాముణ్ణి, బలరాముణ్ణి వీరందరినీ అడవికి పంపించింట. అయితే వారు అడవిలోకి వెళ్లి రాత్రి పడేంత వరకు కట్టెలు ఎరుకుని తెస్తున్న టైంలో చాలా అనుకోకుండా వాతావరణం మారిపోయి అక్కడ జల్లు పడ్డము, అది మెల్లిమెల్లిగా వానగా మారడము, చాలా చలిగా ఉండడం ఇవన్నీ జరగడంతో, చీకటి పడడంతో వారు ఈ చీకట్లో అడవిలో నడుచుకుంటూ మళ్ళా ఆశ్రమానికి వెళ్లడం అంత శ్రేయస్కరం కాదనుకుని వారందరూ కూడా అక్కడున్న చెట్ల మీద ఎక్కి అక్కడే రాత్రికి విశ్రాంతి తీసుకోవాలనుకున్నారట. అంటే జంతువుల నుంచి ఏ భయం లేకుండా చెట్ల మీదకెక్కి. అయితే అందరూ తలో చెట్టు ఎక్కారు. కృష్ణుడు, సుధాముడు ఒక చెట్టు ఎక్కారు. వారు ఒక చెట్టు ఎక్కి ఒక కొమ్మ పైన సుధాముడు, ఇంకో కొమ్మ పైన కృష్ణుడు వారు పడుకున్నారు. అయితే వారు అక్కడికి ఎక్కారు, అక్కడ పడుకున్నారు, బానే ఉంది, కానీ వారికి పాపం పిల్లలు, భోజనం లేదు, అందరూ చిన్నపిల్లలు. దాంతో సుధాముడికి ఆకలేయడం మొదలుపెట్టింది. అప్పుడు గుర్తుకొచ్చింది, గురుపత్ని వీరు అడవికి వస్తున్నప్పుడు వీరికి ఆకలి వేస్తే తినడానికని కొన్ని అటుకులు మూట కట్టి వాళ్ల వాళ్ల దగ్గర ప్రతి ఒక్కరికి కొన్ని అటుకులు ఇచ్చింది. అయితే అందరికీ ఆ అటుకుల మూటలు ఇవ్వడానికి కుదరలేదు కాబట్టి కృష్ణుడి అటుకుల మూట, సుధాముడి అటుకుల మూట, ఈ రెండూ కలిసి సుధాముడికి ఇచ్చింది. ఇప్పుడు ఆకలి వేసినప్పుడు సుధాముడికి ఆ అటుకులు గుర్తుకొచ్చి ఆ తన అటుకులు తిన్నట్ట. తింటున్నప్పుడు ఆ వాతావరణంలో, ఆ చలిలో, అక్కడ ఎంతో నిశ్శబ్దంగా కూడా ఉంది కాబట్టి రాత్రి అటుకులు తింటున్నప్పుడు, సుధాముడు తింటున్నప్పుడు చప్పుడు వస్తుంట, నోరు చప్పుడు అవుతుందిట. ఆ చప్పుడు అవుతున్నది కృష్ణుడు విని, ఏం సుధామ ఏదో చప్పుడు అవుతోంది అంటే అటుకులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ అటుకులు ఉన్నాయి అని చెప్తే కృష్ణుడు కూడా పంచాల్సి వస్తుందని అనుకుని సుధాముడు అన్నట్ట, ఏమీ లేదు కృష్ణ, చలిగా ఉంది కదా, అందువల్ల నా పళ్ళు టపటప కొట్టుకుని ఇటువంటి శబ్దం వస్తోంది, అంతే తప్ప ఏం లేదంటే అవును అంతేనా అన్నట్ట కృష్ణుడు అని మళ్ళీ పడుకున్నట్ట. సర్వాంతర్యామి ఆయనకంతా తెలుసు. ఇది మొదట జరిగింది. తర్వాత ఆకలి తీరలేదు, తన వంతు తనకిచ్చిన అటుకులు అయిపోయాయి. అయితే తన కృష్ణుడు అటుకులు కూడా తీసి, సరే ఇవి ఉన్నాయి కదా, నా దగ్గర ఉన్నాయి కదా, కృష్ణుడికి అవసరమే ఉంది, కృష్ణుడు ఉండగలడు, నాకన్నా బలశాలి అతను ఉండగలడు అనుకున్నట్టున్నాడు. ఆటుకులు కూడా తినబోతుంటే, తినబోతున్న తరుణంలోనే కృష్ణుడు అన్నట్ట, ఏమయ్యా సుధామ నాకు కూడా ఆకలిస్తోంది, నాకేమైనా పెడతావా, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా, గురుపత్ని ఏమైనా ఇచ్చిందా అని అడిగట్ట. చూడండి, భగవంతుడికి భక్తుడు పొరపాటును కూడా తప్పు చేయడం ఇష్టం ఉండదు, అందువల్ల వార్నింగ్ ఇస్తాడు. అనేసరికి సుధాముడు తన ఆకలికి తట్టుకోలేక పాపం ఆ చిన్నపిల్లవాడు, ఏమి లేదు కృష్ణ నాకేమి ఇవ్వలేదు అని చెప్పి ఊరుకున్నట్ట. అంటే కృష్ణుడు అవునా ఇవ్వలేదా, సరేలే అన్నట్ట. అంటే పరమాత్మ మనం తప్పు చేస్తుంటే కూడా, ఒకవేళ వార్నింగ్ ఇచ్చినా కూడా వినకుండా మన దోవన మనం వెళ్తుంటే చూసి ఊరుకోవడం తప్ప ఆయన మాత్రం ఏమీ చేయలేరు. అంటే ఎవరి ప్రారంభం వారిదే. అయితే సుధాముడు కొత్తసేపు ఆగి అటుకులు తినడం మొదలుపెట్టాడు. కృష్ణుడి వంతు కూడా తింటున్నప్పుడు మళ్ళా చప్పుడవుతోంది. చప్పుడవుతున్నప్పుడు కృష్ణుడు అడిగట్ట, ఏం సుధామ మళ్ళీ ఏదో చప్పుడవుతోంది, ఏమవుతోంది అని. మళ్ళీ సర్దుకుని చెప్పాట సుధాముడు, ఏమి లేదయ్యా, ఈ చలి వల్లే నాకిప్పుడు నా భూమికలు ఇవన్నీ కూడా బాగా చలేస్తోంది, లోపల నుంచే నాకు చలేస్తోంది, అవన్నీ శబ్దం చేస్తున్నాయి తప్ప ఇక్కడ జరిగేదేం లేదు అనేసరికి కృష్ణుడు నవ్వు అన్నట్ట, అంతేనా సరేలే అయితే అలాగే కాని అన్నట్ట. అయితే పరమాత్మకి
మొట్టమొదట మనం ఏమనుకున్నా మనం తినే ముందర పరమాత్మకి నైవేద్యం పెట్టాలి, నివేదన చేయాలి. మనది అనుకున్నది ఏమీ లేదు కాబట్టి. పోని అది చేయకపోయినా కూడా మామూలుగా ఆకలి నేను తీర్చుకుంటే ఒకందుకు పర్వాలేదు అనుకోవచ్చు. అయితే పరమాత్మ కోసం, కృష్ణుడి కోసం, అంటే వేరే వారి కోసం ఇచ్చిన ఆ సొమ్ముని తాను తింటూ అప్పటికి కూడా అబద్ధం చెప్పి ఇది నీది కాదు నాదే అన్నట్టు వ్యవహరిస్తే తప్ప, వ్యవహరిస్తే దానికి అటువంటి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది అని కృష్ణుడు సూచించినట్టుంది. అలాగే కాని అన్నప్పుడు పరమాత్మ నుంచి ఈ అటుకులు ఇవ్వకుండా దాచినందుకు ఇంకా తర్వాత 40-50 ఏళ్లు ఎంతో కఠిక దరిద్రం అనుభవించాడు పాపం సుధాముడు. ఇంటి నిండా పిల్లలు, భార్య చక్కని పతివ్రత, అయినా కూడా సంపాదన అనేది లేకుండా ఎందువల్లో ఆ కఠిక దరిద్రం అనుభవించాడు. అనుభవిస్తున్నప్పుడు కూడా కాకపోతే ఇతనిలో భగవంతుడి సాంగత్యం వల్ల, పరమాత్మ చెలికాడు అవడం వల్ల అది ఎంత గొప్ప మహద్భాగ్యం అంటే ఆయనకి పరమాత్మని ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఆ భావం మర్చిపోకుండా ఈ దరిద్రం ఆయన ఏమీ అంటలేట, ఆయన మనస్సుకేమీ అంటలేదు. అయితే పాపం పిల్లలు, భార్య మాత్రము చాలా కష్టం అనుభవిస్తున్నారు, ఆయన మాత్రము తొడకకుండా వెనకకుండా ఆ విధంగా ఉన్నాడు. అయితే చూడలేక ఒకసారి ఆ భార్య అందిట, స్వామి మీరు చెప్పారు కదా చిన్నప్పుడు మీకు కృష్ణుడు సహాధ్యాయి అని, ఆ కృష్ణుడు ఇప్పుడు ద్వారకలో చాలా గొప్ప రాజుగా ఉంటున్నాడని, అష్టైశ్వర్యాల్లో ఉన్నాడని మీరే చెప్పారు కదా, అటువంటి కృష్ణుడి దగ్గరికి మీరు వెళ్లి ఒక్కసారి మన పరిస్థితి విన్నవించుకోకూడదా అంటే, ఆయన అన్నట్టు తప్పు, మనం అటువంటి మనం భగవంతుడి దగ్గరికి వెళ్లి ఆ విధంగా మనం ఈ చిన్న చిన్న విషయాలు అడగకూడదు అంటే, మీరు ఏమి అడగద్దండి పోని, మీరు వెళ్లి ఒకసారి కలిసి రండి అని చెప్పింట. అంటే ఆయనకు కూడా మనసు మారి ఎందుకు ఆ సమయం వచ్చినట్టు అనిపించింట, అవును నేను ఎందుకు అసలు ఆలోచించలేదు, కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు కదా, ఈయన ఉన్నది పోరుబందర్ అండి గుజరాత్లో, కృష్ణుడు ఉన్నది ద్వారక, పోరుబందర్ నుంచి ద్వారకి 200 కిలోమీటర్లు, అంటే 200 కిలోమీటర్ల దూరంలో అవతారమూర్తి అక్కడ ఉన్నప్పుడు ఎందుకు నేను వెళ్లి చూడట్లేదు అని అనిపించింట ఆయనకి. అనిపించి సరే బయలుదేరాట. బయలుదేరినప్పుడు మన శాస్త్రం ఏం చెప్తుందంటే, మహానుభావులు, గొప్పవారు, గురువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు రిక్తహస్తాలతో వెళ్లకూడదు, కాబట్టి ఏమన్నా తీసుకువెళ్ళాలి. అయితే వీరు ఎంత కటిక దరిద్రం అనుభవిస్తున్నారంటే వీరి దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. మరి ఏమి తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు మళ్లీ ఆ భార్య, ఆవిడ ఓ చక్కని ఐడియా ఇచ్చింట. ఆవిడ ఇంట్లో ఉన్న కొన్ని అటుకులు తీసుకుని ఆ అటుకుల్ని మూట కట్టి, ఆ మూట మళ్లీ ఎక్కడ మర్చిపోతాడో కూచేరుడు సుధాముడు అని, ఆ మూట కట్టిన అటుకులతో పాటు మూట కట్టిన బట్టని ఆయనకి అంగవస్త్రంలాగా ఆయన మీద వేసి ఇక వెళ్ళండి అని చెప్పింట. అయితే ఈ విధంగా పోరుబందర్ నుంచి ఆయన బయలుదేరాడు. ఇట్లా ఈయన కథ, కుచేలుడి కథ చూసుకుంటూ వెళ్తే ఎంతో దయనీయంగా ఉంటుంది కొన్ని చోట్ల, అయితే ఎంతో ఆనందంగా ఉంటుంది ఆయనకి కృష్ణుడితో ఉన్న సాన్నిహ్యం చూస్తూ ఉంటే. కాబట్టి ఈయన కథని తర్వాత జరిగే అంశాల గురించి ఒక పాట రూపంగా మనం చూద్దాం.

నేస్తమ్మా, నిన్ను చూసిన ఆనందములో అడగమరచితివి. ఎచ్చటనో గల స్వస్థలము నుండి నా కొరకై ద్వారకకు నడిచి వచ్చితివి. నాకే ఏమి తెచ్చితివి?

మనం చెప్పుకుంటున్న యశోద భక్తి వాత్సల్యమైతే కుచేలుడి భక్తి సంపూర్ణ శరణాగతి అయితే, వీటికి కొంచెం భిన్నంగా అనిపించినా కూడా మనకి ఎంతో స్ఫూర్తినిచ్చే భక్తి అర్జునుడిది. అర్జునుడి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, మనము భక్తులలాగా ఒక మూల కూర్చుని భగవత్ స్మరణ చేసుకుంటూ ఉండిపోయే జీవిత శైలి కాదు మంది ఇప్పుడు. అందరము కూడా పొట్టచేత పట్టుకుని జీవనోపాధి చేసుకుంటూ కర్మ చేస్తూ భగవంతుడికి చేరువగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. కర్మ వదలకుండా ఆ పరమాత్మని పట్టుకుని ఎలా ఉండడము అనే విషయం గురించి చాలా చక్కగా చూపెట్టే ఒక ఘట్టము మనకి అర్జునుడి చరిత్ర. అర్జునుడు కృష్ణుడికి సఖుడు, శిష్యుడు. స్వామి ఒక కథ చెప్తారు. ఒకసారి ఒక పక్షి అక్కడ ఎగురుతుంటే ఆ పక్షిని చూపెట్టి అర్జునుడికి చూపెట్టి కృష్ణుడు అన్నట్ట, ఏమయ్యా బావా, అది ఒక గద్దలాగా ఉంది కదా. అంటే అది నిజంగా గద్ద కాదట, పావురం ఏదో అయి ఉండొచ్చు. అయితే దాన్ని చూసి అర్జునుడు అన్నట్ట, అవును బావా అది గద్దే అన్నట్ట. కొంతసేపు ఆగి అదే పక్షిని చూపెట్టి కృష్ణుడు అన్నట్ట, ఏమయ్యా అది గద్దలా లేదయ్యా, అది చిలుకలాగా ఉందన్నట్ట. అంటే అవును బావా అది చిలుకే అన్నట్ట. కొంతసేపు ఆగి మళ్ళీ ఇది పావురం అయ్యా చిలుక కాదు, అంటే అవును బావా అది పావురమే అన్నట్ట. అనేసరికి కృష్ణుడు అర్జునుడిని పైనుంచి కింద వరకు చూసి అంటాట, ఏమయ్యా అర్జున నీకంటూ నీకు ఒక సొంతగా భావం లేదా, నేనేం చెప్తే అదే సరిగ్గా ఉందంటావు అని అడిగితే అర్జునుడు అంటాట, కృష్ణ నువ్వు నా పక్కనుండగా నాకు వేరే సొంత భావం ఎందుకు, చెప్తున్నవాడు కృష్ణుడు అని తెలిసినప్పుడు నాకు నా ఏ భావమైనా ఉన్నా లేకపోయినా ఒకటే, ఎందువల్లంటే అది ఒకవేళ గద్ద కాకపోయినా గనక నువ్వు గనక గద్ద అంటే అది గద్ద అవ్వడం ఎక్కువసేపు పట్టదు, నువ్వు ఎంతసేపట్లోనే అది గద్దం చేస్తావు. అందువల్ల నువ్వు చెప్పింది నాకు వేదం తప్ప బాహ్యంగా బయట ఉన్నది కాదు నాకు వేదం అని చెప్పగలిగాడు కాబట్టి అంత గొప్ప భక్తుడు అర్జునుడు. అందువల్లే ఎంతోమంది మహానుభావులు, ధర్మస్వరూపుడు యుధిష్ఠిరుడున్నా, మిగతా భీముడు బలశాలి భీముడున్నా, భీష్ముడు ఉన్నా, అందరినీ కాక తన దగ్గరికి చేర్చుకుని గీతని బోధించింది అర్జునుడికి మాత్రమే శ్రీకృష్ణ అవతారంలో. స్వామంటారు, ఈ ప్రపంచంలో నదిని దాటడానికి ఈత, భవసాగరం దాటడానికి గీత అని. అటువంటి గీత బోధించిన పరిస్థితి కూడా ఏమిటి అంటే, ఇంత గొప్ప భక్తుడు, ఇంత చేరువైన సఖుడు అయిన అర్జునుడు కూడా ఒక సమయంలో మోహానికి గురయ్యాడు. మోహానికి గురి అయ్యి తాను ఎంచుకున్నది తన ఆలోచన, భగవంతుడి ఆలోచన, భగవంతుడు చెప్పే మాట కన్నా కూడా గొప్పది పెద్దది అనుకున్నాడు. అనుకున్నప్పుడు అటువంటి ఆలోచనని మొత్తం మరల్చి ఒక 700 శ్లోకాలలో దానిని అతన్ని మళ్లీ కార్యోన్ముఖుణ్ణి చేశాడు కృష్ణుడు. ఆ ఘట్టం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.

0: విన్నారు కదా. ఇలా ఎంతమంది భక్తుల చరిత్ర చూసినా విన్నా మనకి కనిపించే తత్వం ఒకటి, భగవంతుని కోసం ఒక తపన, ఆ భావన అందు ఒక ఆర్తి. ఇవన్నీ కూడా భాగవతం మనకు అందిస్తుంది. ఎన్నో కథల ద్వారా, ఎన్నో చరిత్రల ద్వారా ఇదే విషయాన్ని మనం మళ్లీ మళ్లీ చూస్తాం. అయితే ఇది మన జీవితంలోకి రావాలి అంటే ఈ భాగవతం ఆ జన్మాంతం మనం చదువుతూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి. దీనికి ఎన్ని సప్తాహాలన్నా చెయ్యొచ్చు, ఎన్నిసార్లైనా పఠించవచ్చు, ఎన్నిసార్లైనా వినొచ్చు, వేరే వాళ్లతో ప్రస్తావించవచ్చు, ఎంత చేసుకుంటే అంత ఆనందం. కాబట్టి భాగవత గ్రంథం మనం మర్చిపోకుండా స్వామి చెప్పినట్టు భాగవతం చదివి మనందరం కూడా భాగవతం. సాయిరాం.
1: ఇప్పటి వరకు మీరు శ్రీ కోటా శివకుమార్ గారు భాగవతంపై ఇచ్చిన ప్రసంగాన్ని విన్నారు. ఇది హైదరాబాద్ శివం డిజిటల్ స్టూడియో వారి ప్రత్యేక సమర్పణ. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవారుని దివ్య ఆశీస్సులతో 2020 ఆగస్టు 1-2 తేదీల్లో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు 1-2 తేదీల్లో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశఝరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. 2 తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి అందించిన వైవిధ్యభరితమైన ప్రత్యక్ష కార్యక్రమాల పునఃప్రసారాలను 7 భాగాలలో అందించనున్నాం. స్వామికి ప్రేమతో సమర్పించిన ఈ కార్యక్రమాల సమాహారంలోని మొదటి భాగాన్ని ఇప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

ఓం శ్రీ సాయిరాం. సాయి కున్నట్టి ఐశ్వర్య సంపదలకు సాటి ఐశ్వర్యమేమున్న తెచ్చోటనైనా, సాయి ఐశ్వర్యమేమన్నా స్వార్థరహిత నిత్య నిర్మల ప్రేమయే నిజము నిజము అన్నారు స్వామి. అటువంటి పరిపూర్ణ ప్రేమావతారి, పరిప్లుత ప్రేమమూర్తి, పరివృత ప్రేమామృత వాహిని అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు ప్రేమపూర్వక నమస్సులు. పుట్టపర్తి ప్రశాంతి నిలయ ప్రాంగణంలో గల శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ లో అంతర్భాగమైన రేడియో సాయి తెలుగు ప్రసార విభాగం 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభతరుణమిది. ఈ వార్షికోత్సవం సందర్భంగా మా శ్రోతలకు శ్రీ సత్యసాయి సందేశ ఝరి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మా ప్రేక్షకులకు రేడియో సాయి తెలుగు ప్రసార విభాగ నవ వసంతోత్సవ శుభాభినందనలు. సత్యసాయి భగవానుని అవతార లక్ష్యం, అవతార గమనం, అవతార నిర్దేశనం అన్నింటికీ కూడా లోకాతీతమైన ప్రేమే కేంద్ర బిందువు. ఆ బిందువు నుండి ఉత్పన్నమైన ప్రేమ తరంగాలు విశ్వవ్యాప్తమై కోటానుకోట్ల అంతరంగాలను ప్రేమ సుధా ప్రవాహంలో ముంచెత్తుతున్నాయి. అయితే నేడు సగటు మానవుని జీవితం ఎన్నో విధాలుగా ప్రాపంచికమైన ఒడిదుడుకుల మధ్య, ఆశలు ఆశయాలకు మధ్య నలిగిపోతుంది. సహజ సిద్ధంగా ప్రేమమయమైన మానవ హృదయం కొన్ని సందర్భాల్లో వ్యాకులపడుతోంది. మానవుడు తాను వచ్చిన దారిని, తన ఉనికికి మూలస్థానాన్ని అన్వేషిస్తూ దైవం కోసం పరితపించినప్పుడు అందుకు సమాధానంగా భగవానుడు, బంగారు, దైవాన్ని చేరుకునేందుకు చాలా సులభమైన మార్గం ఉంది. అది స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్

with love. End the day with love. This is the way to God. నీ దైనందిన జీవితాన్ని ప్రేమతో ఆరంభించు. ప్రేమతో నింపుకు. ప్రేమతో గడుపు. ప్రేమతో ముగించు. ఇదే దైవాన్ని చేరే మార్గం. ప్రేమే దైవం, దైవమే ప్రేమ. నీ జీవితాన్ని ప్రేమతో పరిపూర్ణం చేసుకో. ప్రతినిత్యం ప్రేమతో జీవించు అన్నారు. ఆ సత్యవాక్కుని, సత్యసాయి వాక్కుని నిత్య జీవితంలో ఆచరించి చరించడమే ధ్యేయంగా ప్రతి సాయి కుటుంబ సభ్యులు మలచుకోవాలి. స్వామి మాటే ప్రేమకు బాట. ఆ ప్రేమ బాటలో పయనించి మనందరం గమ్యం చేరాలనే సాయి స్ఫూర్తితో ఈనాటి నవ వార్షిక ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు ప్రతినిత్యం ప్రేమతో అనే ప్రధాన ఇతివృత్తంతో ఈరోజు రాత్రి 10 గంటల వరకు కొనసాగుతాయి. కార్యక్రమాలు విందాం, క్రమంగా ఆచరిద్దాం, అవ్యాజ ప్రేమకు చేరువవుదాం. మరొకసారి మా శ్రోతలకు, ప్రేక్షకులకు రేడియో సాయి తెలుగు ప్రసార విభాగ నవ వార్షికోత్సవ శుభాకాంక్షలు. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతినిత్యం ప్రేమతో ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం. భగవంతుడు ప్రతి జీవికి ప్రేమతో ప్రతిరోజుని ఒక అపురూపమైన కానుకగా అందిస్తాడు. అమూల్యమైన ప్రతిరోజుని ప్రేమసుమంగా వికసింపచేసుకోవాలంటే ఆ రోజుని ప్రేమతో ఆరంభించాలి. స్టార్ట్ ద డే విత్ లవ్. ప్రేమ రూపంబు బ్రహ్మంబు ప్రేమమయము. ప్రేమ ప్రేమతో సంధింప నియమమగునా కాన ప్రేమను గట్టిగా కలిగియున్న అద్వితీయమునందగా అర్హుడగును అని పలికిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మూర్తిభవించిన ప్రేమతత్వం. ప్రేమస్వరూపుడైన భగవాన్ బాబావారికి ప్రణమిల్లుతూ నేటి కార్యక్రమాలు ప్రారంభించుకుందాం. భగవాన్ సుమధుర గళంలో ప్రేమ మాధుర్యాన్ని చవిచూద్దాం. ప్రేమ ప్రబోధం, స్వామివారి దివ్య సందేశం.

ప్రేమ స్వరూపులారా. ప్రేమ యొక్క లక్ష్యము త్యాగం. ప్రేమ దేనిని కోరదు, ప్రేమ ఎవరిని దూషించదు, ప్రేమ ఎవరిని బాధించదు, ప్రేమ నిస్వార్థము, నిర్మలము. ఇట్టి ప్రేమతత్వమును మానవుడు గుర్తించుకొనలేక అనేక విధములుగా ప్రేమకై పరితపిస్తున్నాడు. ప్రేమ అనగా నిస్వార్థం, త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి. ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమలు ఎందుకూడను అంతో ఇంతో స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి. ఎట్టి స్వార్థ స్వప్రయోజనము లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ. ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం కావిస్తుంది, వియోగులను సంయోగం కావిస్తుంది, పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది. లౌకిక భౌతిక లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమలను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది. ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తిని కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి. కనుక భగవత్ ప్రేమతత్వాన్ని కోరేటువంటి వారు దివ్యమైనటువంటి ఒక తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి, నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి. ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ దీన్ని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకొని జీవించడానికి ప్రయత్నించాలి. కానీ విశ్వభ్రాతృత్వం అనేటువంటి ఒక ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు. ఇందులో కూడాను స్వార్థమున్నది, ఇందులో కూడాను స్వప్రయోజనం ఉంటుండాలి. కనుకని విశ్వమానవ స్వభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి. బ్రదర్స్ అనేటువంటి వారు ఎందుకూడను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధిగాంచి అనేక విధమైనటువంటి కలహంతల్లో కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు. కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు. నాయందు నీయందు వారియందు వీరియందు ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఏకాత్మతత్వాన్ని పొందటమే నిజమైన ప్రేమ యొక్క స్వరూపము. వ్యక్తులు వేరు కావచ్చును, రూపనామములు వేరు కావచ్చును, కానీ అందరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే. ప్రతి విషయమునందు కూడాను ఏకాత్మతత్వాన్ని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.

జీవ జంతులు వేరు, జీవుండు ఒక్కడే, కుల జాతులు వేరు, పూజలు ఒకటే. అన్నింటి ఎందుకు మనం ఏకత్వాన్ని భావించాలి? ఇట్టి ఏకత్వాన్ని ముఖ్యంగా మనము విశ్వసించినప్పుడే పరిపూర్ణ ప్రేమతత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది. మన హృదయం నిండుకును ప్రేమని నింపుకోవాలి. కేవలం హృదయమునందు కల్మషమైన భావమును నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము, ఇది మనకు మనకే ద్రోహం చేసుకున్న వారమవుతాం. ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా, ఎట్టి పరిస్థితులు ఎందైనా, ఎట్టి కర్మలు ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు. అనేక మంది విద్యార్థులు హాస్టల్లో ఉండినంత వరకు, ఇన్స్టిట్యూట్లో చదివేంత వరకును చాలా నిర్మలంగా పరిశుద్ధమైన ప్రేమగా ఉంటుంటారు. బయట ప్రపంచంలో పోయి ప్రవేశించేటప్పటికీ సహవాస దోషం చేతను, పరివారం చేతను, కొన్ని సంఘ దోషం చేతను అనేక విధములుగా మా మనసు మారుతుండాలని చెప్పుకుంటుంటారు. సరి అయిన జవాబు కాదు. నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు. ఎట్టి సంఘము కూడా నిన్ను మార్చడానికి వీలు పడదు, ఎవరికి వీలు కాదు. దీనికి ఒక చక్కని దృష్టాంతరము. ఒక పేపర్ ఉంటుండాలి, ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాశాము మనం. ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పం నుండినట్టుగా మనము గుర్తింపజేస్తున్నాము. కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైనా ఆడుతుంది, కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగే ఏమాత్రము అల్లాడు. అది ఏ విధంగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటూ ఇటూ కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరముగా ఉంటుంటాయి. కనుక నేను ఈ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు. మనస్సుతో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి. మైండ్ అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే. ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది. కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి భావాన్ని, ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి. ఈ ప్రేమకు ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది. ఒక కోణము తాను ఎవ్వరికి భయపడదు, ప్రేమకు భయమే లేదు. ప్రేమ మరొకరిని బెగ్ చేయదు. ప్రేమ ప్రేమ నిమిత్తమే ప్రేమిస్తుందే కానీ మరొక పదార్థ నిమిత్తమే కాదు. కనుక ప్రేమ ఫర్ ప్రేమ, ప్రేమ ఒక విధమైనటువంటి యొక్క నిర్భయంగా ఉండేటువంటిది. ప్రేమ పరులను బెగ్ చేయనటువంటిది. ఈ మూడు గుణములకును ప్రేమకు ప్రధానమైనటువంటి ప్రాణములు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క త్రిగుణంతో కూడినటువంటి ప్రేమతత్వమే నిజమైన ప్రేమ. ఒకనొక సమయంలో ఒక రాజు వేట మార్గమే అరణ్యానికి వెళ్లాడు. వేటాడి వేటాడి అలసిపోయాడు, దాహం వేసింది. కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది. అక్కడ ఎవరున్నారు అని తాను అక్కడ ప్రవేశించాడు. అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నమయ్యాడు. ఈ రాజు కూడాను అతని ఏమాత్రం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు. అక్కడనే కూర్చున్నాడు రాజు. ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారం అడిగాడు. నేను ఒక దేశపు రాజును, వేటాడే నిమిత్తమై అరణ్యంలో ప్రవేశించాను, అలసిపోయాను, నీ కుటూరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందంతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజునికి అందించాడు. దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు. తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు. స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి, తామింత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైన కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు. కానీ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు. కానీ రాజు చాలా బలవంతపరిచాడు. రాజును సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు. వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు. రాజు పూజా రూములో ప్రవేశించాడు. అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్లాడు. ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు, దేవాది దేవా, నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను,
కానీ ఈ చిన్న రాజ్యం నాకు చాలదు, నా రాజ్యాన్ని ఇంకా నువ్వు వ్యాపింప చేసుకోవాలి, ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములను నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి, అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు. స్వామి, భుజించకపురమే వెళ్తున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు. అయ్యా, నేను బిచ్చగాళ్ల దగ్గర నేను బిచ్చమెత్తడానికి రాలేదు. నీవు ఒక బిచ్చగాడుగా ఉంటున్నావు, నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు, భగవంతుడి దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు. నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణి నేను కూడా కోరుకుంటాను, నీ కోరిక నాకు అక్కర్లేదు, నీ దగ్గర నాకు ఏ విధమైనటువంటి ఆహారం అక్కర్లేదన్నాడు. అనగా నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతుని పైన బెగ్గు చెయ్యడు, భగవంతుడు ఏది కూడా నువ్వు అడగనక్కర్లేదు, అన్ని తానే సకాలములకు ఏది కావాలో అంత తానే అందిస్తుంటాడు. కనుకనే రామాయణం నందు కూడాను

0: అడుగతనకై మడయు జటాయు కడకునేగి సద్గతి గలిగించడే అడుగకువే ఓ మనస. శబరి అడిగిందా, జటాయు కోరిందా? ఆ హృదయములో తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు. ఏమని అడగనక్కర్లేదు. ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు లక్ష్యం. ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ, ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోకతత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి అయిపోతున్నాం. అడుగుకోవటము, ప్రార్థించడము, ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం, ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు, ఇవి ప్రవృత్తి ధర్మములు. కానీ పవిత్రమైన ప్రేమతత్వము నివృత్తి యొక్క ధర్మము. ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా నువ్వు పారిపోతాయి. భగవంతుని యొక్క ఖజానము లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు. ఏదో నీవు గాదుముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆని మాణిక్యమే నీకు అందిస్తాడు. భగవంతుడు ఎంతటి విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు. కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు, అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు. అన్నిటిని కూడా భగవత్ సంకల్పం పైన మనల్ని పెట్టాలి, అప్పుడే మనకు అవసరమైన అన్ని కూడా తానే అందిస్తుంటాడు. ఏది నీకు అవసరమో, ఏది నీకు అనవసరమో, ఏది నీకు మంచిదో, ఏది నీకు చెడ్డదో తెలియదు. కనుకనే నీకు మంచి అయినటువంటి దానిని, నీకు అనుకూలమైనటువంటి దానిని, ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు. ఈ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అందిస్తాడో అది అతనికే సంకల్పం. కనుక అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క నిశ్చల మనస్తో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు. అంతటి విశ్వాసం ఈనాటి మానవులు యందు లేదు. ఈ విశ్వాసం లేకపోవటం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు. అన్నింటికి నీ విశ్వాసం చాలా ప్రధానం. కనుక నీ భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం. భక్తి అనగా ప్రేమ, విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి. ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు. ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది? నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది, కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది, ప్రాకృతికి అతీతమైనటువంటిది. అది ఒక పరిమితము లేనటువంటి ప్రేమ. ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అనుకుందంటే ఈ లౌకికమైనటువంటి యొక్క భాగాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి. పిల్లలు ఉంటుంటారు, పరీక్షలు ప్రారంభమయ్యేటప్పటికీ ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి. ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై? పరీక్షల కోసమని ప్రార్థన చేస్తారు. కాదు కాదు, అది సరైన ప్రార్థన కాదు. అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది. అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు. ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతుణ్ణే వాంఛించినప్పుడు అన్నీ తానే అనుగ్రహిస్తాడు. అయితే అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కొన్ని కోరక తప్పదు. అడగకుండా అమ్మాయినా భూవ పెట్టదు. కానీ మదరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధం, కానీ డివైన్ మదరు ప్రాకృత సంబంధం కాదు, నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్. ఈ ప్రవృత్తికంతా కూడాను అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజం. ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించటమే తప్ప అడుక్కోవటమే లేదు. ఏది చేసినా అందుకో, ఏది ఇచ్చినా అందుకో. ఇది మంచి చెడ్డ అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు. నీ దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చును, కానీ రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును. మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి డాక్టర్ క్లీన్ మిక్స్ ఇస్తుంటాడు. ఈ క్లీన్ మిక్స్ అనేటువంటి చేదుగా ఉంటుంది, కానీ మందు రుచి చేదుగా ఉంటుండాలి, కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుండాలి. అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది. కనుక నీ ప్రారంభం లోపల భక్తి అనేటువంటిది కూడా చాలా కష్టముగా ఉంటుంటాది. కానీ ఈ కష్టానికి మనం ఏమాత్రం వెరగకూడదు, ఈ కష్టానికి మనం ఏమాత్రము వదలకూడదు. అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధమైన శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు. ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్, రెండు బాధల మధ్యలోనే సుఖం ఉంటుండాలి. బాధలు లేకుండా మనకు సుఖం మనకు ప్రాప్తించదు. కనుక ఈ బాధల వల్లనే మన సుఖం కూడాను ప్రాప్తిస్తుంది. పిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు, పిట్టి బట్టి రసము పీల్చకుండా. ఒక వజ్రమునైనా కూడాను మనం అనేక కోతలు కోసినప్పుడే దానికి సరైన విలువ లభిస్తుంది. ఆ కటింగ్స్ చేయకపోతే దానికి సరైన విలువనే రాదు. ఒక బంగారునైనా మనం నిప్పులో వేసి కాల్చి చుట్టుతో వేసి కొట్టి అనేక కటింగ్ చేసినప్పుడే దీనికి ఒక సుందరమైన నగగా తయారవుతుంది. కనుక నీ మానవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని క్రమక్రమేణా మనం కొన్ని కష్టములకు ఓర్చుకొని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరచుకున్నామంటే దీంతోనే దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది. శులకంగా మనం భావించరాదు, కానీ అది చాలా పవిత్రమైనటువంటి సూచీకి చాలా చిన్నదిగా ఉండవచ్చును, అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును, కానీ అది లోకాతీతమైనటువంటి యొక్క తత్వము. అలాంటి ప్రేమతత్వాన్ని మనము ప్రతి మానవుడు కూడా పొందాలి. నిన్న చెప్పాను, ఆత్మకు పుట్టినటువంటిది అహం, ఈ అహంకు పుట్టినటువంటిది మనసు, మనసుకు పుట్టినటువంటిది వాక్కు. కాబట్టి వాక్కు మనసు బిడ్డ, మనసు అహం బిడ్డ, అహము ఆత్మ బిడ్డ. కాబట్టి ఆత్మకు అహం సన్, ఆత్మకు మైండ్ గ్రాండ్ సన్, ఆత్మకు వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్. కనుక ఫాదర్ సన్ గ్రాండ్ సన్ గ్రేట్ గ్రాండ్ సన్ ఈ ముగ్గురు నలుగురు కూడాను ఒక ఆత్మ సంబంధమే. అందరి ఎందుకు కూడాను ఆత్మ ఉన్నది కనుకనే అది ఏ నిజమైన ప్రేమతత్వము. ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు, కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు. కర్ముడు ఎందు ఉండేటువంటి యొక్క ఏకత్వం ఏమిటి? అదే సత్చిత్ ఆనందం. అదే దానినే మనము కాన్షియస్నెస్ అన్నారు. ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం. ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి ఎందు ఉంటుండాలి, కానీ ఈ కాన్షియస్నెస్ ని మనం విస్మరించి కాన్షియస్ లో మనం ప్రవేశించాం. కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము, మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము. అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? ఉన్నది. అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు, నీవు అనుభవించలేకపోయినంత మాత్రం చైతన్యం లేకపోలేదు. ఉన్నది ఉన్నది ఉన్నది. దీనిని బీయింగ్ బీయింగ్ బీయింగ్ అన్నారు. ఈ బీయింగ్ నే సత్ అన్నారు. అనగా ఎప్పటికీ ఉండేటువంటిది, వచ్చి పోయేటువంటిది కాదు, రాక పోకలు లేనటువంటి యొక్క దివ్యత్వము ఈ యొక్క సత్. ఇట్టి తత్వాన్ని ఎక్కడి నుంచినో వచ్చింది, ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు. నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు. ఇది ప్రాకృతమైనటువంటి భావములు. ఎక్కడి నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి? ఎక్కడి నుంచినో రాలేదు, తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు, అక్కడే ఉన్నాడు. హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది. అంతేకాని రావటం పోవటం లేదు. మీకందరికీ తెలుసును, ధ్రువుడు 5 సంవత్సరాల బాలుడు, అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు. అలాంటి వాడు విశ్వాసం చేత నారదుని యొక్క ప్రోద్భరం చేతనే కారణంలో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు. పెద్దల మాటలు మనం విశ్వసించాలి. బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు. ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది. కానీ బాలుడు లౌకికం తెలియనటువంటి వాడు ఈ విష్ణు వచ్చి నాయనా నీకేం కావాలని ప్రశ్నించాడు. బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉంటున్నాను అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారణం లోపల నేను కూర్చున్నటువంటి స్థానానికే మీరు వచ్చారు. నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు? భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు. ఎందుకంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు. నీవెక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకో అనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి. మూడు ఒకటి కావాలి, అప్పుడే నేను మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉంటాను. నీవు ఇంటి దగ్గర భగవంతుణ్ణి దర్శించి చేసి అతన్ని ప్రార్థించి అతని దగ్గర నుంచి నా తండ్రి తొడపైన కూర్చునేటువంటి వరమును తీసుకుని వస్తావని నువ్వు అక్కడ చెప్పావు. చెప్పినట్టుగా తపస్సు చేశావు, తలచినట్టుగా తపస్సు చేశావు, కానీ ఆ తపస్సుకు ఆ యొక్క సంకల్పమునకు తగినటువంటి మాటలు ఉందా లేదా అనేటువంటిది నేను పరీక్షించాలి. ధ్రువుడు చెప్పాడు, స్వామి నేనేదో ఒక చిన్న పెంకుటి దీనికోసం వెతుకుతూ వచ్చాను, రాజుముక్క కోసమే వెతుకుతూ వచ్చాను. ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయవాసనలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క. కానీ నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి. ఆ గాజు ముక్కకై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకింకా ఆ గాజు ముక్క నాకు అక్కర్లేదు అన్నాడు. చక్కగా పట్టాడు భగవంతుడు. ఎక్కడ సంకల్పించడం ఒక్కటి, ఆచరించడం ఒక్కటి, ఇవి రెండు ఒక్కటైపోయినాయి. కానీ కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు. ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది. కాబట్టి రెండు ఉన్నటువంటిదే మెజారిటీ. దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది. కాబట్టి రెండు ఓట్లు వచ్చినాయి కాబట్టి నీకు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వారిని పంపించాడు. చూసారా, త్రికరణ శుద్ధి. ప్రతి భావములకు నువ్వు భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు. ఈ థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి. ఒక్కటి అడగటం ఒక్కటి, చేయటం మరొకటి, ఇది సరికాదు. కనుకనే ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగలిపటికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికి దానిని పొందలేకపోయాడు. కారణమేమిటి? వాగ్ దోషం చేతనే. చాలా పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి ఈ వాక్. మైండ్ యొక్క బిడ్డ. ఈ మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది. కనుక నీ తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి. న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మభావములు వచ్చింది రాలే మనసుకు రాలేదు. కనుక నేను తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకటి కావచ్చు. సంబంధమేమో కొడుకు తండ్రే. ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు, హిరణ్యకర్పుడు మహాదుర్మార్గుడు. దుర్మార్గుడు గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు. కనుక నారాయణుడు ప్రియుడు ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. రూపనామమును నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు, నామరూపములు చేతనే మగ్నమైనటువంటి వాడు ప్రహ్లాదుడు. కనుకనే మనం నామరూపములు ఉండినప్పటికీ వాటిని మనం త్యాగం చెయ్యాలి. ఏనాటికైనా ఈ దేహం త్యాగం అయ్యేటువంటిది. కానీ త్యాగం అంటే ఏమిటి? కేవలం దేహభావం త్యాగం చేయటం కాదు, భావిద్యలను వదలటం కాదు, ఆస్తిపాస్తులు వదలటం కాదు. ఏది త్యాగం చెయ్యాలి? మానవుని ఆవరించినటువంటి యొక్క రాగ ద్వేష అసూయాదులు త్యాగం చెయ్యాలి. ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం. ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. కళ్ళుకు పొర వచ్చింది, పొరం తీస్తే చాలు, దృష్టి నీకు లభిస్తుంది. నీవు దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు. అదే రీతిగా నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి. వాటిని ఇదే త్యాగం. త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు, దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి. ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది. అది నీ రైట్. కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది, దైవం నుంచినే వచ్చినటువంటిది. దైవం నుంచి వచ్చినప్పటికీ దైవాన్ని మనం మర్చిపోతున్నాం. మేఘములంతా సూర్యుని నుంచినే పుట్టాయి. ఆ మేఘం తిరిగి సూర్యుడినే కప్పివేస్తున్నాయి. కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే. ఇవన్నీ ఏమిటి? ఈ మేఘంలో పాసింగ్ క్లౌడ్స్, కొద్దిలో కదిలిపోతాయి. దీనిపైన మనకెందుకు ఈ ద్వేషం? అదే విధంగానే కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి. ఆవిర్భవించి ప్రకాశించేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి. అప్పటిలో శాంతిని వహించాలి. ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘములు ఇక్కడి నుంచి కదిలిపోతాయి. మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము. ఆ పెనుగాలియే మన ప్రేమతత్వము. ఆ ప్రేమ అనే గాలి వీచినప్పుడు ఈ మేఘములు కూడా పరిగెత్తుంటాయి, ఆవరించిన మేఘములు కూడా కదిలిపోతుంటాయి. ప్రేమకు అసాధ్యమైనటువంటి యొక్క కార్యం ఈ జగత్తులో లేనేలేదు. దేనినైనా సాధించలేకపోవచ్చును, కానీ ప్రేమ చేత సాధించలేనటువంటి ప్రకృతి లేనే లేదు. సర్వమును ప్రేమ చేత సాధించవచ్చును. కనుకనే ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై, పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. కనుకని ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. నీ బాధలు నీకెంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా అట్టివే అని నీ విశ్వసించాలి. నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటుందని సత్యాన్ని గుర్తించాలి. కనుక ప్రతి ఒక్కదానికి కూడా నీకు నీవు పోల్చుకోవాలి. అది ఏ సెల్ఫ్ ఎన్క్వైరీ అని. ఈ సెల్ఫ్ ఎన్క్వైరీ అనగా ఏమిటి? తనకు ఎన్ని కాళ్ళున్నాయి, ఎన్ని చేతులున్నాయని చూసుకోవటం కాదు. తన భావం ఎట్టిదో పరుల భావం కూడా అట్టిదే. నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివే. నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే. నా ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే. అని అన్నింటినీ కూడా పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి. అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు, ఇంకా అసూయకు అదనే స్థానం లేదు. కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను, నిస్వార్థమైన ప్రేమను, నిరహంకారమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి. ఇదియే నిజమైనటువంటి భక్తి.
1: భగవాన్ ప్రేమ ప్రబోధంతో ప్రేమాంకురాలు మొలకెత్తిన ఈ తరుణంలో ప్రభాత వేళని ప్రభావవంతంగా తీర్చిదిద్దుకోవాలి. అందుకు అనువైన సాధనాలు ఓంకారం, సుప్రభాతం. ఓంకారం మనలో ఉన్న దివ్యత్వం వైపు దారి చూపిస్తే, సుప్రభాతం మాయ అనే దుప్పటిని తొలగించి జీవునిలోని దేవుణ్ణి ప్రేమతో మేల్కొల్పుతుంది. నిశీధి నిశ్శబ్దం కరుగుతున్న ప్రశాంత ప్రత్యూష సమయంలో ఓంకారంతో ప్రారంభించి ఆ ప్రేమావతారికి అర్పించే ప్రథమ ప్రసూనం సుప్రభాతం. జగత్తు అంతటికీ మంగళాశాసనం. భగవంతునికి సమర్పించే తొలి సేవ సుప్రభాతానికి సంబంధించిన విశేషాలను సోదాహరణంగా వివరించే శ్రీ కోటా శివకుమార్ అందిస్తున్న ప్రభాతం ప్రభావం అనే ప్రసంగం ఇప్పుడు విందాం.
2: శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులందరికీ, సాయి భక్తులందరికీ సాదరమైన సాయిరా. ఈనాడు పవిత్రమైన రోజు, ఒక ఆరాధనగా మనం చేసుకోదగ్గ రోజు. ఎందుకంటే స్వామి అందించిన ఒక శబ్ద తరంగాల వేదాంత భక్తి ఘోష సత్యసాయి మీడియా సెంటర్. తెలుగు ఛానల్ వార్షికోత్సవం రోజు మనము పొద్దున్న పూటే కూర్చుని సత్యసాయి సుప్రభాతం గురించి చర్చించుకోవడం స్వామి మనకి అందించిన అదృష్టంగా భావిస్తాం. మనమందరం కూడా సత్యసాయి సుప్రభాతము చేసుకునే ముందరే ఓంకారం అనేది 21 మార్లు చేసుకుంటూ ఉంటాం. ఏమిటి దీని ప్రత్యేకత? స్వామి మనకి చెప్తారు, ఓంకారం అనేది అకార ఉకార మకారాలు కలిసిన ఒక ధ్వని. ఆ ధ్వనిలో సర్వ సృష్టి ఉంది, అందువల్ల దీన్ని ప్రణవం అంటారు అని స్వామి చెప్తారు. ఓంకార సాధనతో మన మొత్తము స్థితి మారి ఒక పవిత్రత మనలో చేకూరి భగవంతుణ్ణి మనలోకి చేర్చుకోవడానికి, మన హృదయ స్థాయిగా చేయడానికి ఒక అర్హత మనకు వస్తుంది అని స్వామి చెప్తారు. సరే, మనం 21 మార్లు ఓంకారం చేసుకుంటాం. ఈ 21 అన్న సంఖ్యకి ఏమిటి ప్రత్యేకత అన్నది మనము చాలా క్లుప్తంగా చూసుకుందాం. స్వామి అన్నారు ఒక డిస్కోర్స్ లో, మానవుడు అనగా దశేంద్రియాలు అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, 5 కోశాలు, పంచ ప్రాణాలు వెరచి 20. దశేంద్రియాల్లో మొట్టమొదట 5 కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే మనకి పనులు చేసే చేతులు, కాళ్ళు, వాక్కు అంటే ఓకల్ కార్డ్స్ అని చెప్పుకోవాలండి. తర్వాత మనకి 2 ఇంద్రియాలు, దేనితో అయితే జనరేటివ్ ఆర్గన్స్ అంటాము, లేక మనకి గుహ్య స్థానాలు ఉన్నాయో అటువంటి వాటి మర్మస్థానాలు, వాటిని కలుపుకుని 5 కర్మేంద్రియాలు. ఇక 5 జ్ఞానేంద్రియాలు, అవన్నీ కూడా మన ముఖంలోనే చూపెట్టబడ్డాయి, ఉంచబడ్డాయి. నేత్రాలు, నాసిక, రసనము, శ్రోత్రము, చర్మము, ఈ 5 జ్ఞానేంద్రియాలు అంటే ఏవి అయితే వాటి స్పర్శ ద్వారా, వాటి గ్రహణం ద్వారా మన లోపలికి మనకు ఒక విషయం తెలియబరుస్తున్నాయో అవన్నీ మనకి జ్ఞానేంద్రియాలు అవుతాయి. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కలిసి 10 దశేంద్రియాలు. ఈ దశేంద్రియాలను ఒక రథంలో రథంగా పెట్టుకుని, 10 గుర్రాలుగా దాల్చిన రథంలాగా పెట్టుకుని నడిపేవాడు దశరథుడు అని స్వామి అంటారు. ఆ దశరథుడి తనయుడు ఎవరండి? శ్రీరామచంద్రుడు. కాబట్టి ఈ దశేంద్రియాలు కూడిన ప్రతి జీవి, వారి కర్మ గనక గొప్పగా ఉండి, వారి అదృష్టం బాగుంటే ఆ సాకేత నగరము అన్న, అయోధ్య నగరము అన్న హృదయంలోనే, వారి హృదయంలోనే పరమాత్మ జన్మ శ్రీరాముడిగా అయ్యే అవకాశం ఉందని ఆధ్యాత్మ రామాయణం మనకి చెప్తుంది. అదేవిధంగా ఈ దశేంద్రియాలు కలిగిన ఈ జీవి ఇంకొక 10 విషయాలు అక్కడ ఉన్నాయి, అవి కూడా వాటితో మనము జత చేసుకుంటే వీటిని అన్నిటినీ పరిశుభ్రం చేసుకుని అక్కడ సాకేతంలో శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా జననం జరిగిందో ఇక్కడ ఈ హృదయంలో కూడా సత్యసాయి జననం జరగచ్చా అని ఒక ఆలోచన తెప్పించేదే మనకి ఓంకార సుప్రభాతాలు అన్న సాధన. సరే మనం చెప్పుకున్నామండి ఇంతవరకు దశేంద్రియాల గురించి. ఇక పంచ ప్రాణాలు, ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన, ఈ 5 ప్రాణాలు మనలో వాటి వాటి పని చేస్తూ ఉన్నాయి. ఈ ప్రాణాలు ఉన్నాయి కాబట్టి మనకి జీర్ణం అవడం దగ్గర నుంచి ఎన్నో పనులు సులభంగా జరిగిపోతున్నాయండి లోపల, వాటి సంగతి మనకి తెలియదు కూడా తెలియదు. అయితే ఇవి కూడా 5 సర్వెంట్స్ లాగా ఈ శరీరంలో ఉంచబడ్డాయి. ఇక పంచకోశాలు, ఈ పంచకోశాలు అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఈ 5 కోశాలు కూడా కలుపుకుంటే దశేంద్రియాలు, పంచప్రాణాలు, 5 కోశాలు పెరచి 20. ఈ 20కి కూడా ఒక్కొక్క ఓంకారం చప్పున 20 ఓంకారాలు. అంటే ఒక ఓంకారం ఎందుకు చెప్పడం అండి ఒక్కొక్క దానికి? ఆ ఒక ఓంకారం చెప్పినప్పుడు ఒక్కొక్కటి పరిశుభ్రత అవుతున్నది అన్న భావం. అంటే ఉదాహరణకి మనకి ఈ చేతులు ఉన్నాయనుకుందాం కర్మేంద్రియాలు, ఒక ఓంకారం చెప్పడం వల్ల ఈ కర్మేంద్రియము అది పునీతం కావాలి, పవిత్రం కావాలి. అంటే ఓంకారం చెప్తున్నప్పుడు ఇది పవిత్రం అవుతున్నదా లేదా అని మనము ఆలోచన చేయక్కర్లేదండి. ఆ విధంగా మన భావన పోవక్కర్లేదు. అక్కడ మనము ఓంకారం స్వామి ఏ విధంగా చెప్పారో ఆ విధంగా దానిపైన మనం ఏకాగ్రత ఉంచి చేయొచ్చు. అయితే ఈ భావన మొట్టమొదట్లో మనకు ఉంటే 21 ఓంకారాలు 21 విషయాలు పవిత్రం కావడానికి అనేది మనం అర్థం చేసుకుంటే ఆ పవిత్రత అవుతుంది, అది స్వామే చేయిస్తారు. కాబట్టి 20 విషయాలు చెప్పుకున్నాము, వాటికి 20 ఓంకారాలు. మరి ఈ 21 ఓంకారం ఏమిటండి? చూడండి, మనం గనక వేళ్లు పెట్టి లెక్కిస్తుంటే ఒకవేళ ఓంకారం చేస్తున్నప్పుడు మనకి ఇచ్చినవి కూడా 20, అంటే ఇక్కడ ఇక్కడ లెక్క పెట్టి దానుసార్లు లెక్క పెడితే 5, 5, 5, 5, 20 అవుతాయి. లేదు ఈ విధంగా లెక్క పెట్టుకుంటూ వెళ్తే 10, 10, 20 అవుతాయి. 20 లెక్క పెట్టిన తర్వాత ఇంకా ఒకటి మాత్రం ఎప్పుడు దీని బయటే ఉంటుంది, అది జీవుడు. అంటే దశేంద్రియాలు, పంచప్రాణాలు, పంచకోశాలు దాటి వాటికన్నా ఇతరంగా ఉన్న జీవుడు అంటే నేనే, నువ్వే, మనమే, మనందరమే. కాబట్టి ఈ జీవుడు దానికన్నా ఇతరంగా ఉన్న జీవుడు 21 వాడు అని స్వామి చెప్తారండి. ఇదంతా ఎంత దివ్యంగా ఉంటుందంటే అండి, స్వామి వేసవి తరగతుల్లో ఆత్మబోధ చేస్తూ మన షడ్ దర్శనాల గురించి చెప్తూ సాంఖ్యయోగం, సాంఖ్య ఫిలాసఫీ అంటారు, సాంఖ్యయోగం గురించి చెప్తూ ఎన్నో మార్లు ఈ ఈ సంఖ్య గురించి, సంఖ్యాశాస్త్రం యొక్క విశిష్టత స్వామి చెప్పారు. అందులో సాంఖ్యం అంటే కపిల మహర్షి ఇచ్చిన సాంఖ్యంలో ఈ విధంగా 20, 21 దానికి ఒక ప్రాముఖ్యత ఉంది అని స్వామి చెప్పారు. అంటే మనోబుద్ధి చిత్తహంకారాలు కూడా కలుపుతూ ఉంటారనుకోండి. కాబట్టి ఇక్కడ మనకి ఈ 4 కూడా ఇందులోనే కలిసి వచ్చేసాయి అనుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ కోశాన్ని లెక్కించాం కాబట్టి కలిసి వచ్చేసాయి. ఎందుకంటే మనం మనోమయము, విజ్ఞానమయము అని లెక్క పెట్టుకున్నాం, ఆనందమయము అని. కాబట్టి వీటిల్లోనే అవన్నీ కలిసి వచ్చేస్తాయని మనం భావించాలి. ఈ లెక్క అయిన 21 జీవుడు, ఈ 21 మంది కూడా ఈ ఓంకారంతో రోజు ఒక స్నానం చేసి లెక్కండి. ఈ దేహానికి శుద్ధి జరగడానికి ఏ విధంగా రోజు పొద్దున మనం స్నానం చేస్తున్నామో, ఈ జీవికి సంపూర్ణంగా టోటాలిటీ అన్ని ఈ ఉన్న సంఖ్యా శాస్త్రం ప్రకారం ఉన్న అన్ని విషయాలు కూడా ఇందులో పవిత్రం కావడానికి, శుద్ధి కావడానికి 21 ఓంకారాలు మనకి ఉపయోగపడుతుంది. ఎవరో అడిగారండి స్వామి, ఒక స్టూడెంట్, స్వామి ఓంకారం చేసే ముందర, సుప్రభాతం చేసే ముందర స్నానం చేసి కూర్చోవాలంటే అక్కర్లేదు, నువ్వు లేచి నీ పళ్ళు తోపుకుని వెళ్ళి కూర్చో చాలన్నారు స్వామి. కూర్చుని ఓంకార సాధన చేసినప్పుడు ఈ బాహ్యంగా జరిగే స్నానాలన్నిటికన్నా గొప్ప స్నానం జరుగుతుంది. ఒక పవిత్రమైన గంగాజలంలో మునిగి మనము మన పాపాలన్నీ తుడిచేస్తున్నట్టే చేరి పంచేంద్రియములన్నీ చేరక బోధ్రోలు నామము ఘోరమైన యమదూతలను పుట్టెడు నామం రామనామం అంటారు రామదాస్ గారు. అటువంటి గొప్ప సాయినామము ఓంకారంలో నిక్షిప్తమై ఉందని నా భావం. కాబట్టి 21 మార్లు ఓంకారం చేసుకోవడం మనకి చాలా గొప్ప సాధన అండి, ఇది అందరూ చేయవలసిన సాధన. అయితే ఓంకారం ఏ విధంగా చేయాలి? స్వామి అకార ఉకార మకారాలతో కూడింది ఓంకారం అని చెప్పారు. అయితే ఎన్ని మాత్రలు ఉన్నాయండి ఇందులో? 4 ఉన్నాయండి ఇందులో, అకార ఉకార మకార తర్వాత ఒక బిందు, ఈ 4 ఉన్నాయండి. ఓం అన్నది సంస్కృతంలో మనం రాసినప్పుడు అకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది, ఉకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది, మకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది. అయితే 3 అయిపోయే అకార ఉకార మకారాలు, కానీ 4 బిందువు ఏమిటండి? అది నిశ్శబ్దం. కాబట్టి ఓంకారానికి ఓంకారానికి మధ్యలో నిశ్శబ్దం అనేది చాలా ముఖ్యము. శబ్ద బ్రహ్మము ఓం, నిశ్శబ్ద బ్రహ్మము బిందువు. ఇది మనం తప్పకుండా పాటించాలండి. అప్పుడప్పుడు ఆతృతతో లేక సామూహికంగా చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు చేసే ఆ లెంత్, ఆ డ్యూరేషన్ మారుతూ ఉండడం వల్ల కొంతమంది ఒకరి అయిపోగానే ఇటువైపు ఓంకారం మరలా మొదలు పెట్టడం అనేది గమనిస్తూ ఉంటాం. అటువంటివి చేయకుండా ఉంటే మనకి మంచిది. మనకి ఒక గొప్ప ఉదాహరణ ఏ విధంగా చెయ్యాలి అన్న దానికి ఎక్కడ చూస్తే తెలుస్తుందండి? ప్రశాంతి నిలయంలో రోజు పొద్దున జరుగుతున్నది చూస్తే అర్థమైపోతుంది ఏ విధంగా ఓంకారం చెయ్యాలి అని. సరే, ఈ అకార ఉకార మకారాల్లో ఆ ఊ మా అనేది ఈ విధంగా పూర్తిగా అనాలంటే అవసరం లేదని స్వామి చెప్పారు. ఆవు మాలైనా కూడా అది ఓం ఓతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓ అని స్టార్ట్ చేయకూడదు, దాని కాస్త ఆకి ఊ ఓకి మధ్యలో ఉంటుంది అది. ఆకి ఊకి మధ్యలో ఉండడం వల్ల అది ఓం అని స్టార్ట్ చేయాలి. ఓ ఇందులో ఎంత సేపు చెప్పాలి అనేది ఒక నిర్దిష్టమైన కాలం అనేది లేదండి. అయితే అకారం ఎంతసేపు చెప్తామో మకారం కూడా అంతసేపు చెప్తే అది శ్రేష్టం అని స్వామి చెప్తారు. మధ్యలో ఉకారం అనేది కొంతసేపు చెప్తే చాలు. ఉకారం అనేది ప్రాపంచిక విషయాల్లో మనకి ఒక విజయం సమకూరడానికి ఉపయోగించేది. అకారం అంటే అది మనకి ఆధ్యాత్మికంగా ఉపయోగపడేది. మకారం అంటే చివరికి మనకి మనోలయానికి ఉపయోగపడేది, మోక్షానికి ఉపయోగపడేది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక విధమైన అకారము, మనోలయమైన మకారము, ఈ రెండింటికి ప్రాధాన్యం ఇచ్చి మధ్యలో ఉకారం అనేది చిన్న ఒక టర్నింగ్ లాగా ఉంటుందంటే ఆ విధంగా చేయొచ్చు. తర్వాత మకారం చెప్పినప్పుడు ఇంకొకటి మనం గమనిస్తూ ఉంటాం ఏంటంటే చాలా మంది పెదవులు ముయ్యరు. ఆ ఓంకారం మొదలుపెట్టి పెదవులు మూయకుండా అక్కడ ఆతోనే కొంత ఆపేసి మళ్లీ ఎత్తడం అనేది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. కాబట్టి 3 సార్లు మాత్రము మనము ఓంకారము మనం జూన్లో చెప్పుకుందామండి. చెప్పిన తర్వాత మనం ముందరికి వెళ్ళిపోదాం.

0: ఒక విషయం ఏం చూస్తామంటే అండి, ఈ ఓంకారంలో చేస్తున్నప్పుడు లోపల నుంచి బయలుదేరిన అకారము అది ఉకారంగా మారేసరికి కొంచెం ముందరికి వచ్చి బాగా సౌండ్, తర్వాత మకారం అయ్యేసరికి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోవడం అనేది స్వామి ఏ విధంగా చెప్పారంటే, దూరంగా ఒక విమానం బయలుదేరి మన వైపు వస్తూ దాని శబ్దం దూరంగా ఉంది కాబట్టి తక్కువగా మొట్టమొదటి వినబడి మన దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఎక్కువయ్యి మరలా మన నుంచి దూరంగా వెళ్ళిపోయేసరికి ఏ విధంగా తగ్గుతుందో ఆ విధంగా ఓంకారం అనేది హెచ్చు తగ్గులతో ఉండాలి అని స్వామి చెప్పారు. ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు మనం గుర్తు పెట్టుకుని రోజు పొద్దున్న మన ఓంకార సాధనలో ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అని అంటే, ఇంకా సుప్రభాతానికి వద్దామండి. సుప్రభాతం మనకి స్వామి అనుగ్రహించిన ఒక గొప్ప వరం అని నేను భావిస్తాను. ధూపాటి తిరుమలాచార్యుల వారు ఆయన రాశారు స్వామి ఆయనతో రాయించిన సుప్రభాతము. ఆయన గొప్ప స్వామి భక్తుడు, ఆయన రాసిన సుప్రభాతము సంస్కృతంలో ఉంది. అయితే తెలుగు వారందరికీ చాలా సులభంగానే అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే మనం అర్థాలు తీసుకోవచ్చు. అందులో ప్రతి పదార్థం కన్నా భావార్థం చాలా ముఖ్యమని నా భావన అండి. కాబట్టి ఇప్పుడు మనకున్న కొద్ది వ్యవధిలో దానిలోని కొన్ని గూఢార్థాలు భావార్థాలు మాత్రం నేను మీతో చర్చించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి అందులో మొట్టమొదటి శ్లోకానికి వెళ్ళిపోదాం. మనం 21 మార్లు ఓంకారం అయిపోయిన తర్వాత సాధన మన సుప్రభాతానికి ఉపక్రమిస్తాము. ఈ విధంగా ఉపక్రమిస్తాము.
1: ఈశ్వరాంబా

ఏమంటున్నామండి? ఈశ్వరంబ సుత శ్రీమన్. ఓ ఈశ్వరంబ సుతుడా, భావార్థం అంతవరకే వచ్చినాయండి, మన గూఢార్థంలోకి వెళ్దాం. మన ప్రతి ఒక్కరి హృదయము ఈశ్వరమ్మ స్థానం. ఈశ్వరంబ అంటే అమ్మలాంటిది. ఇందులోంచి మన జననమైందో, మనందరం మన హృదయాల నుంచి వచ్చిన వారం. కాబట్టి మనకి ఈశ్వరమ్మలని మన హృదయం ఈశ్వరంబ సుత శ్రీమన్, అక్కడ జన్మ తీసుకునే రోజు పొద్దున్న అక్కడ జన్మ తీసుకునే హృదయవాసి శ్రీ సత్యసాయి మన ఈశ్వరంబ సుత శ్రీమన్. పూర్వా సంధ్య ప్రవర్తతే, మనం బాహ్యార్థం తీసుకుంటే ఈ బయట సంధ్య దాటిపోతోంది స్వామి, ఆ వెలుతురు వచ్చేస్తుంది. ఉత్తిష్ట సత్య సాయీశ కర్తవ్యం దైవమహితం. అంటే మీరు త్వరగా లేవాలి, నిద్ర లేవాలి హృదయంలో స్వామి. ఎందుకంటే దైవము కార్యం, దైవ కార్యం చేయదగ్గర ఒకటి ఉన్నది, కొన్ని ఉన్నాయి అని స్వామికి చెప్పడం. సరే, స్వామిని మనం మేల్కొతున్నప్పుడు తప్పకుండా స్వామి చేసే కార్యం అంతా దైవ కార్యమే కాబట్టి అది అర్థం అవుతుందండి. కానీ మనం చేసే దైవ కార్యం ఎట్లా అవుతుంది, ఎలా చేయాలి అన్నది ఆలోచించినప్పుడు మనకి ఒక చక్కని భావం గోచరం అవుతుంది. ఉదాహరణ, మనము మొట్టమొదట హృదయం లోపల స్వామిని జాగృతం చేసుకుంటున్నప్పుడు, దీనికన్నా ముందర 21 ఓంకారాలు చెప్పి మొత్తం సిస్టమ్ ని మనం పవిత్రం చేశాం కాబట్టి అక్కడికి స్వామి వచ్చి కూర్చుని ఉండే నివాస యోగ్యం చేశాం హృదయం. ఆ నివాస యోగ్యమైన హృదయంలో స్వామి వచ్చి ఉన్నప్పుడు ఆ స్వామి వర్ణించి ఏం చేయాలండి? మనం చేసే ప్రతి పని ఈ రోజులో, ఈ సుప్రభాతం అయిపోయి నేను బయటకు వచ్చేసి చేసుకుంటూ వెళ్లే ప్రతి పనిలోనూ స్వామి అందులో ఆయన ముని ఉండి ఇమిడిపోయి ఆ హృదయం నుంచి ఆయన నడిపిస్తూ సనాతన సారథి అయి నేను చేసే ప్రతి కార్యము దైవ కార్యం చేయాలి. ఇది మన ప్రార్థన. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. ఎందుకంటే మామూలుగా మనం ఏ పని చేసినా కూడా ఆ పనిలో అప్పటికప్పుడు స్వామిని తలుచుకోవడము తలుచుకోలేకపోవడము ఇటువంటివి ఉండొచ్చు. కానీ రోజు పొద్దున చేసే ఈ సుప్రభాతంలో ఒక్కసారి స్వామిని మనము ప్రార్థిస్తున్నాం. ఏమనంటే, స్వామి ఈ రోజు ఇంకొక 24 గంటలు మీరు ఇచ్చారు అదనంగా. ఈ 24 గంటల్లో మీరు నా హృదయంలో ఉండి ఇక్కడి నుంచి నన్ను మీరు రసార్థిగా నడిపించండి స్వామి అని చేసుకునే మొట్టమొదటి ప్రార్థన ఈ మొట్టమొదటి శ్లోకము. ఇక 2వ శ్లోకంకి వెళ్దామండి.

ఉద్దిష్టో దుద్దిష్ట పర్తీశం. రెండు సార్లు ఎందుకు అంటున్నావు అండి? అంటే స్వామిని రెండు సార్లు లేమని కాదండి, ఇక్కడ మూడార్థం ఏమిటి అంటే నాలో లే స్వామి, నా పక్కన ఉన్న వాళ్ళలో ఏ స్వామి, ఆ పక్కన ఉన్న వాళ్ళలో కూడా నిద్ర లే స్వామి. అంటే అర్థం ఏమిటండి, ప్రతి ఒక్కళ్ళలోనూ జాగ్రత్త ఉంది స్వామి. ఎంత గొప్ప విషయం అంటే అండి, ఉత్తిష్టో దుత్తిష్ట పరతీశ ఉత్తిష్ట జగదీపతే, ఈ జగత్తులో ఉన్న అందరిలో మేల్కొండి స్వామి. ఎందుకు ఈ విధంగా సత్యసాయి సంస్థల్లో ఉన్న వారి ముఖ్యమైన ప్రేయర్ ఏమిటి అంటే సమస్త లోకా సుఖినో భవంతు, అందరిలో కూడా స్వామి జాగృతం కావాలి. నా ఒక్కరిలోనే కాదు, నేను స్వార్థంతో నేను చేసే ఒక ప్రార్థన కాదు ఇది, అందరిలో జాగృతం అవ్వండి స్వామి. ఎందుకు ఎందుకు జాగృతం అవ్వాలి స్వామి, ఎందుకు ఆయన హృదయాల్లో మేలుకోవాలి అంటే, మేము ఒక కులమని మతమని మనస్పర్ధలు అన్ని మనలో మధ్యలో పెట్టుకుని ఒకరితో ఒకరు ఘర్షణ పడుతున్నారు స్వామి. ఒకరినొకరు మనుషులు మనుషుల్ని చంపుకుంటున్నారు, దూరం చేసుకుంటున్నారు, మనిషిలో ఉన్న దివ్యత్వాన్ని చూడలేకపోతున్నాను. కాబట్టి జగదీపతే, ఓ జగత్తుకి పతి, మీరు గనక నిద్రలేస్తే తర్వాత ఏం జరుగుతుంది? ఉత్తిష్ట కరుణాపూర్ణ స్వామి, మీరు కరుణాపూర్ణులు కదా, అంటే మీరు గనక హృదయంలో లేస్తే ప్రతి ఒక్కళ్ళు కరుణ నిండిపోతుంది కదా. మరి అందరిలో కరుణ నిండిపోయినప్పుడు వారు ఒకళ్ళతో ఒకళ్ళు ఆ మనస్పద్ధలు ఉండగలవా, ఘర్షణ పడగలరా? పడలేరు. కాబట్టి ఎంత గొప్ప ఆలోచన చూడండి, అందరిలో స్వామి లేస్తే గనక ఈ ప్రపంచంలో హార్మోని అని ఉంటుందండి, వసుదైవ కుటుంబం అనేది అయిపోతుంది. ఎవరి మధ్య అందరి మధ్యలో ప్రేమ తప్ప ఇక్కడ కాంపిటీషన్లు ఘర్షణలు ఉండవు. కాబట్టి అటువంటిది రెండవ శ్లోకంలోని ప్రార్థన, ఉత్తిష్టో ఉత్తిష్ట పర్తీశ ఉత్తిష్ట జగదీపతే, ఉత్తిష్ట కరుణాపూర్ణ, పూర్ణమైన కరుణ. ఎందుకంటే లోకమంగళ సిద్ధయే, ఈ లోకం అంతా కూడా అందులో మంగళం సిద్ధించాలి, అందరూ మంగళకరంగా చక్కగా అవ్వాలి మేమందరం అని. ఇక మూడో శ్లోకం అండి.

నేను ఇప్పుడు పాడుతున్నది కొంచెము ఫాస్ట్ గా అనే పాడుతున్నానండి. ఇంత ఫాస్ట్ గా కూడా మనం పాడక్కర్లేదు. ఎంత నెమ్మదిగా, ఉపాధిగా, ఆనందంగా అనుభవిస్తూ స్వామిని ఆహ్వానించుకుంటూ పొద్దున పాడుకోగలిగితే అంత ఆనందం అండి. ప్రశాంతి నిలయంలో రోజు పొద్దున్న వాళ్ళు సుప్రభాతం చేసినప్పుడు వాళ్ళు పాడి ఏ స్పీడ్ లో పాడతారో అది కరెక్ట్ స్పీడ్ ఎలా పాడాలో. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారండి, మనం ఏమని వేడుకుంటున్నాం స్వామిని, చిత్రావతి తట విశాల సుశాంత సౌదే. బాహ్యార్థం గురించి ఎక్కువ మాట్లాడట్లేదండి, అందువల్ల ఎవరు కూడా ఏమి అనుకోవద్దు. బాహ్యార్థంలో ఆ చిత్రావతి నది ఉంది, దాని తటంలోనే ఉన్న సుశాంత విశాల సుశాంత సౌదే ఎంతో పెద్ద ఉన్న ఆ మైదానంలో విశాలమైన భవనంలో స్వామి ఉన్నారు. అక్కడున్న ఆ స్వామి మీరు మేల్కోండి. తిష్టంత సేవక, ఎందుకంటే అక్కడ ఎంతో మంది వచ్చి మీ దర్శనం కోసం చూస్తున్నారు. కాచుకుని కళ్ళు కాయలు కాచిపోయాయండి, వాళ్ళందరూ అట్లా ఆ విధంగా వేచి ఉన్నారు దర్శనం కోసం. తిష్టంతి, కూర్చునున్నారు సేవక జనాహ, మీ సేవకులు మీ భక్తులు. సేవక జనాహ తమ దర్శనార్థం, మీ దర్శనం కోసం. ఆదిత్య కాంతిరను భాతి సమస్త లోక, అన్ని లోకాలు కూడా ఆ సూర్యుడి వెలుగు పడి ఇప్పుడిప్పుడే ఎంతో ఆనందంగా అవి కళ్ళు తెచ్చుకుంటున్నాయి. ఆ లేత సూర్యుడి కిరణాలు పడుతూ ఎంతో బ్రహ్మాండంగా ప్రశాంతిని మెరిగిపోతోంది. అటువంటి ఒక సన్నివేశం ఉంది స్వామి. ఈ సన్నివేశంలో మీరు శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం, మీరు ఇందులోకి రావాల్సింది అని. అయితే బాహ్యార్థం మాత్రమే అండి. ఇక్కడ మనకి ఓంకారాలతో ఇందాక పవిత్రం చేసుకున్న వాటన్నిటి విషయం ఇక్కడ వస్తుంది. చిత్రావతి అంటే మనలోని మనస్సు అండి. ఆ మనస్సు చిత్ర విచిత్రమైన గతుల్లో వెళ్తూ ఉంటుంది. అది అప్పుడప్పుడు పారుతుంది ఎక్కువ నీరుతో, అప్పుడప్పుడు పారదు నీరుతో, భక్తిరసం లేదు అందులో. అప్పుడప్పుడు అది అటువంటి ఎన్నో వింత విషయాలతో చిత్రావతి ఉంటుంది. అందుకనే దాని పేరు చిత్రావతి. అందరిలో ఉన్నది మనస్సు. ఆ మనస్సుకు పక్కనే ఎక్కువ దూరం కాదు విశాల చిత్రావతి తట, ఆ పక్కనే విశాల సుశాంత సౌద్య అంటే మన హృదయం అండి. అంటే మైండ్ హెడ్ పక్కనే హార్ట్ ఉంటుంది అని చెప్పడం అన్నమాట. ఆ హార్ట్, ఆ స్పిరిచువల్ హార్ట్, ఆ ఆధ్యాత్మికమైన హృదయం, ఆ హృదయంలో విశాల సుశాంత సౌది. అక్కడ ఏం జరుగుతుందండి ప్రశాంతి నిలయంలో? ఇష్టంతి, ఆ హృదయం వరకు వచ్చేసి స్వామి ఇష్టంతి, కూర్చున్నారు ఎవరు? సేవక జనాహ. ఎవరు స్వామి సేవకులు? ఇక్కడ హృదయంలో కూర్చున్న స్వామికి సేవకులు ఎవరు? ఇందాక చెప్పుకున్న సమూహం అందరూ అండి. అంటే దశేంద్రియాలు, ఈ పంచకోశాలు, పంచ ప్రాణాలు, జీవుడు, 21 మంది కూడా చేతులు కట్టుకుని చిత్రావతి తట, ఆ పక్కనే విశాల సుశాంత సౌద్య అంటే మన హృదయం అండి. అంటే మైండ్ హెడ్ పక్కనే హార్ట్ ఉంటుంది.

దర్శన దో ఘనిశ్యాం వేరి అఖియా ప్యాసీది అని వారందరూ ఎదురు చూస్తున్నారు. ఆదిత్య కాంతిరను భాతి సమస్తలోక. ఆదిత్య కాంతి అంటే గూఢార్థంలో ఆధ్యాత్మపరంగా చూసుకుంటే ఆదిత్య కాంతి అంటే జ్ఞానం చిగురించడం అండి, పూర్తిగా రావడం కాదు, చిగురించడం. జ్ఞానం అంటే అప్పుడప్పుడు వస్తుంది, ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానం వస్తుంది? స్వామి మనకు పెట్టే జ్ఞాన భిక్ష వల్ల, స్వామి డిస్కోర్సెస్ వల్ల, స్వామి ఇంటర్వ్యూస్ వల్ల, స్వామి మన స్వప్నాల్లో వచ్చి చెప్పే విషయాల వల్ల, స్వామి మనలోని అంతరాత్మగా మాట్లాడే విషయాల వల్ల కొన్ని కొన్ని విషయాలు తెలుస్తున్నాయి, కొంత తెలియట్లేదు. కొంత తెలిసి కొంత తెలియని తత్వాన్నే సంధ్య అన్నారండి. అంటే పూర్తిగా అటు వెలుతురు లేదు, పూర్తిగా చీకటి లేదు, ఈ రెండూ ఉన్న తత్వాన్ని, కలిసి ఉన్న తత్వాన్ని, మేళవంగా ఉన్న తత్వాన్ని సంధ్య అన్నారు. కాబట్టి ఆదిత్య కాంతి, సూర్యుడు వస్తున్నాడు, కొంత కొంత తెలుస్తోంది స్వామి. ఆ తెలియడం వల్ల ఏం జరిగింది? మీకు మిమ్మల్ని అవతారంగా గుర్తించి మీకు సుప్రభాతం పాడుకోగలుగుతున్నాను నేను. అది నాలో మీరు కలిగించిన ఒక జ్ఞానం. అయితే అంతకు మించి నాకేం తెలియదు స్వామి, మీకు పాడగలను తప్ప, మీ దర్శనం కోసం నేను నిరీక్షించగలను తప్ప, అంతకు మించి నేనేమీ చేయలేను అని చెప్పి ఆదిత్యకాంతి అనుభాతి సమస్తలో మీరు గనక నాలో జాగృతం అవుతే, మీ దర్శనం అంటూ జరుగుతున్న హృదయంలో ఇక తప్పకుండా నా ద్వారా ఏం జరిగినా కూడా అది బ్రహ్మాండంగా మీ కార్యంలాగా నిలిచిపోతుంది అని అనడం అండి.

0: తవ సుప్రభాతం.
1: స్వన్నామ కీర్తన రతాః, నీ నామం అందు అమితమైన ప్రేమ పెట్టుకుని చూడండి. ప్రశాంతి నిలయంలో చూడండి, ఎక్కడన్నా స్వామి భక్తుల దగ్గర చూడండి, పొద్దున్న సాయంత్రము భజన్స్ భజన్స్ భజన్స్, నామ సంకీర్తన నామావళులు. కాబట్టి ఆ నామం అంటే ఎంత ప్రేమ స్వామి మనలో కలిగించారంటే నామానికి. ఆ నామాన్ని మనము ప్రేమిస్తున్న వారు వారందరూ ఎవరండి? ఇందాక చెప్పుకున్న భావార్థంలో గూఢార్థంలో చూసుకుంటే, ఇందాక చెప్పుకున్న 21 విషయాలు ఏదైతే ఉన్నాయో నేను అని అనుకునే తత్వాలు, ఆ తత్వాలన్నీ కూడా స్వామి వీరందరూ మీ నామమే చేస్తున్నారు. మీ దర్శనం కోసం చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? సాయిరాం సాయిరాం సాయిరాం అని మీ నామం చేస్తున్నారు. త్వన్నామ కీర్తన రతాః తవ దివ్యనామ గాయంతి భక్తి రసపాన ప్రకృష్ట చిత్త. ఎంతో ఆనందంతో కూడిన చిత్తంతో వారందరూ ఏం చేస్తున్నారు స్వామి? మీ నామం కీర్తిస్తున్నారు, చక్కగా పాడుతున్నారు, భజనలు చేస్తున్నారు. మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. దాతుం కృపా సహిత దర్శనమాసు తేభ్య, మీరు మీ కృప అనే ఒక వీక్షణము కొంత గనక మీరు దానం చేయడం వల్ల మీ దర్శనమిచ్చి మా జన్మాంతరిస్తాయి స్వామి, కాబట్టి మా హృదయాల్లో మీరు మేల్కోండి అని మరలా వేడుకునే ఒక గొప్ప తత్వం. తర్వాత

కూడా సేకరించాలి అంటే సాధన చేసి మాత్రమే సేకరించాలి. ఇవి ఈ గార్డెన్ లోను ఆ మార్కెట్ లోను దొరికే పూలు కాదండి. వీటిని ఏ విధంగా సేకరించాలి? వీటిని మనము ఎంతో సాధన చేసి ఆ శమ దమ ప్రతీక్ష ఉపరతి ఇటువంటి సాధనా క్రమంలో మనం వెళ్లి ఈ అష్టపుష్పాల్ని ఏరుకుని ఆ దివ్య పుష్పాలు ఎటువంటి పుష్పాలు? మనోహరాణి పుష్పాని మనోహరాణి. మనోహర అంటే మనస్సును హరించేవి, అంటే మనస్సుని తగ్గించేసేవి, మనస్సుని లయం చేసేవి అటువంటి గొప్ప పుష్పాలని మనం గనక సాధన చేసి సేకరించాలండి. అవన్నీ సేకరించిన భక్తులు ఈ తత్వాలు జీవుడు శ్రీపాద పూజన విధిం భవదంగ్రిమూలే, అవి మీ పాదాల దగ్గర ఉంచడానికి ఉద్యుక్తులవుతున్నారు స్వామి. దీని అర్థం ఏమిటండి? మనం ఇంత చేస్తే ఈ ప్రపంచంలో నేను చేశాను అనుకునే అహంకారం మనలో వస్తుంది, కానీ నిజానికి మనం ఏమీ చేయట్లేదండి, అంతా స్వామి చేస్తున్నాడు. మనం చేస్తున్నట్టు కనబడుతుంది, అది మనది కాదు విల్, ఆయన డివైన్ విల్, ఆయన వల్ల అవుతోంది. కానీ ఆయన చేస్తున్న ఈ అష్ట పుష్పాలు నేను సంపాదించినా కూడా ఆయన మహిమ వల్ల, ఆయన గ్రేస్ వల్ల సంపాదించినవే తప్ప నా పని ఏముందండి అందులో, నేను చేసింది ఏముంది? కానీ నేను చేసి నీ పాదాలందు ఉంచుతున్నాను స్వామి అని అనుకునే అహంకారం ఉంది చూడండి. ఆ అహంకారం రాకుండా ఇవన్నీ కూడా మీ పాదాల ఎందే ఉంచేసేదంతో నా గర్వము అణిగిపోయి అహంకారం పోయి కేవలం మీ వాడిగా ఉండాలి స్వామి. భగవంతుని భక్తుని దూరం చేసేది ఆ మధ్యలో తెరగా వడ్డొచ్చేది మదము మత్సరము అని జాగ్రత్త స్వామి చెప్తారు. ఆ మదమత్సరమును తెరదీయగలదా అన్నారు. కాబట్టి ఆ మదం అనేది మనలో ఎప్పటికీ రాకుండా ఉండడానికి శ్రీపాద పూజన విధింబవదండి. అట్లా ఆ విధంగా ఒక భావం ఉంటేటండి కర్తుం మహోత్సుకతయా ప్రవిశంతి భక్త, భక్తులందరూ ఈ తత్వాలన్నీ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో చేసే పనిటండి ఇది చేస్తున్నారు అని ఈ కవి చెప్తున్నారండి ఇక్కడ. తర్వాత

ఎన్నో కుసుమాలను పూలను తీసుకొచ్చి బాహ్యార్థంలో పూలను తీసుకొచ్చిన ఆదాయ వాటిని నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను స్వామి, కూడి తెచ్చుకున్నాను. ఆదాయ దివ్య కుసుమాని మనోహరాణి శ్రీపాద్ అనే పాదాల యందు పూజ చేయడానికి అటువంటి కర్తవ్యం మహోత్సుకతయా ఎంతో ఆనందంతో భక్తులందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు అని బాహ్యార్థంలో చెప్పిన భావార్థం గూఢార్థంలో ఏమనుందంటే రండి, ఆదాయ దివ్య కుసుమాని, దివ్యమైన కుసుమాలంటే ఏమిటండి, అష్ట పుష్పాలు, క్షమా పుష్పము, హృదయ పుష్పాలు ఇటువంటివన్నీ, ఆ పుష్పాలన్నీ

0: దేశాంతరాగత బుధాస్తవ దివ్యమూర్తి సందర్శనాభిరతి సంయుత చిత్త వృత్య. దేశ విదేశాల నుంచి గొప్ప గొప్ప వారు, ఎంతో విద్వత్తు గలవారు, తెలివి గలవారందరూ కూడా దేశాల నుంచి తరలి వచ్చారండి. ఎందుకు? సందర్శనాభిరతి, ఈ దర్శనం కోసం వచ్చారు స్వామి. ఇది బాహ్యార్థం అండి. మూఢార్థం చూసుకుంటే దేశము అన్న దేహము అన్న ఒకటి, కాబట్టి దేహాంతర అన్న ఒక భావం తీసుకుంటే ఇక్కడ ఈ జ్ఞానేంద్రియాలను చిహ్నగా ఉంటుంది ఇక్కడ. అంటే ఈ దేహానికి బయట అంతర్ముఖంగా కాకుండా బయటకి ఉన్నవి జ్ఞానేంద్రియాలండి. ఈ చెప్పుకున్నట్టు నేత్రాలు, నాసిక, ఇవన్నీ బయటకి ఉండడంతో ఎందుకు బయటకు వచ్చాయి అనేది కవి ఏ విధంగా చమత్కరిస్తున్నారంటే, స్వామి మీ దర్శనం కోసం వచ్చాయి. ఈ నేత్రాలు మీ దివ్య మంగళ స్వరూపం చూడాలనుకుంటున్నాయి. ఈ చెవులు ఏం చేయాలనుకుంటాయో తర్వాత చెప్తున్నారు. ఈ నోరు మాట్లాడేది మాత్రం ఇందులో ఇదే దీంట్లో చెప్పారండి ఆయన. దేశాంతరాగత బుధాస్తవ దివ్యమూర్తిని సందర్శనాధిరతి సంయుక్త చిత్త వృత్తి అన్నప్పుడు కళ్ళ మాట చెప్పారండి. వేదోక్త మంత్ర పఠనే నలసంత్యజస్సం. ఈ నాలుక ఏది మాట్లాడినా కూడా అది వేదంలాగా మీకు అర్పించాలి అని అనుకుంటూ ఉంటుంది. అది ఎంత చక్కగా ఉంచుంది అంటే, స్వామిని గనక భావించి స్వామి హృదయంలో ఉండి ఆయన మేల్కొలిపితే అని ఏది మాట్లాడినా అది వేదం అవుతుంది అండి. మనకి ఎందుకండి, మనకి ఇది వచ్చు నేను మాట్లాడడం వచ్చారాదా అని అనుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. మరి నిన్ను నడిపించే సారథి వేరు. ఆయన ఏం చెప్తున్నారు, లోపల నుంచి ఆయన నడిపిస్తూ నువ్వు ఏది వేదోక్త మంత్ర పఠనేనా. వేదము అంటే ఈ విధంగా ఉదాత్తానుదాతాలతో ఉన్నది మాత్రమే వేదం అని కాదండి, అది చాలా గొప్పది, అది వేదము. కానీ స్వామిని హృదయంలో భావించి మాట్లాడే ప్రతి వాక్కు వేదం అవుతుంది అని స్వామి చెప్తున్నారు. వేదోక్త మంత్ర పఠనేన నసం త్యజస్రం, ఈ రసనం ఆ విధంగా చేస్తుంది. కాబట్టి శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం. తర్వాత విందామని
1: శ్రుత్వా తవాద్భుత చరిత్రమ

0: సత్వ తవ అద్భుత. ఇందాక మన నేత్రాల గురించి, రసరం గురించి చెప్పుకున్నామండి, ఇప్పుడు చెవుల గురించి చెప్తున్నారు కవి. సత్వ తవ అద్భుత చరిత్రం అఖండ కీర్తి. ఈ చెవులు ఏం వినాలనుకుంటున్నాయండి? అఖండమైన సాయి భాగవతం వినాలనుకుంటున్నాయండి. స్వామి ఎక్స్పీరియన్సెస్ భక్తుల నుంచి వింటూ ఉంటే అవి అంత ఆనందపడతాయట. స్వామి విషయాలు ఏం చెప్తున్నా ఆనందపడతాయట. ఓహో, ఇదా స్వామి విషయం కదా అని. ప్రతి చిన్న విషయంలోని ఎవరేది చెప్పినా కూడా వారు గనక వేరే మాట అన్నా కూడా అది సాయి అని వీరికి వినపడుతుంది భక్తులకి. కాబట్టి అటువంటి శ్రోత్రాలు, అటువంటి చెవులు, శ్రుత్వ తవాద్భుత చరిత్రమఖండ కీర్తి వ్యాప్తా దిగంతర విశాల ధరాతలేస్మిన్. అంటే ఇక్కడ ఈ మొత్తం ధరాతలమంతా కూడా ఇది వ్యాప్తి చెందింది, ఆ పులకరింత అని చెప్పడం ఒక అర్థమైతే అండి. కవి ఇక్కడ చమత్కారం ఏంటంటే, ఈ ధరాతలేస్మిన్ అంటే చర్మమే అండి, ఇది కూడా ఈ జ్ఞానేంద్రియాల్లో ఒకటి. ఈ మొత్తము శరీరము అన్న ధరాతని నిండా నిండుకున్న దాంట్లో కూడా ఏది చెవులు ఒకసారి సాయి సాయిరామని వినంగానే ఇదంతా పులకరించింట. అది వ్యాప్త దిగంతర విశాల ధరాతలు. జిజ్ఞాసు లోక ఉపతిష్టతి శాస్త్రమేస్మిన్. జిజ్ఞాసు అనేది ఒక క్యూరియాసిటీ అండి. క్యూరియాసిటీ ఎటువంటిది అంటే, ఒకటి తెలుసుకోవాలి అని ఎంతో బొగలాగా ముందరికి వెళ్ళిపోయేది. అంటే ఒక అగరబత్తి స్మెల్ లాంటిదండి అది. అది ఫ్రేగ్రెన్స్ కి సంబంధించింది. ఒక జిజ్ఞాసు ఎలా ఉంటుంది అంటే, అంత దూరంలో విషయం ఉన్నా కూడా ఇక్కడి నుంచి దాని నుంచి ఏమొస్తుంది అనేది తెలుసుకోవడానికి అని ఆలోచించే విధానం జిజ్ఞాస. కాబట్టి జిజ్ఞాసు లోక ఉపతిష్టతి శాస్త్రం ఏస్మిన్ అంటే, ఇది నాసికకి సంబంధించినది. నా నాసిక ఏ విధంగా ఆగ్రాణించబడుతోందంటే, నీ గురించి నీ ఉనికి ఎక్కడ తెలుస్తుందా అని ఎప్పుడు కూడా వాసన చూస్తాం స్వామి. ఆ జాస్మిన్ స్మెల్ స్వామికి, ఆ సెంట్, ఆ పర్ఫ్యూమ్ అది ఎక్కడ వస్తుందా అని ఇది ఈ నాసిక వాసన చూడడానికి చూస్తాం. నీ ఉనికి ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి. ఎక్కడ లేదు స్వామి ఉనికి, కానీ ఆయన బయటపడతారు, పెట్టిస్తారు అట్లా తన ఉనికి, అట్లా వెల్లడి చేస్తారు. కాబట్టి ఆ వెల్లడి ఎక్కడవుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నది. ఈ విధంగా జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఈ విధంగా పునీతమైన జ్ఞానేంద్రియాలు చూస్తున్నాయి స్వామి మీకోసం. ఓంకారం చేసుకుని పునీతమయ్యాయి మీకోసం, ఈ విధంగా ప్రతిపిస్తున్నాయి అని స్వామికి విన్నవించుకోవడం ఇంతవరకు. ఇక మిగిలినవి కర్మేంద్రియాలు. వీటి గురించి అంతా ఏ విధంగా చెప్పారో ఒక శ్లోకంలో చెప్పారండి నేను.
1: సీతా సతీ సమ విశుద్ధ

भव सुप्रभातम्। సీతా సతీ సమ విశుద్ధ హృదం భుజాత, అంటే సీత వంటి పవిత్రమైన మనస్సు హృదయం గలవారు వనితలు అనేది భావ్యార్థం అండి. ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే మనందరం వనితలని, అందరూ స్త్రీలే. ప్రకృతిలోని ప్రకృతి నుంచి జన్మించిన వారు, ప్రకృతికి సంబంధించిన వారు అందరం స్త్రీలనే అండి. ఒక్క పురుషుడు మాత్రం పరమాత్మ మాత్రమే, ఒక్క పురుషుడు పరమాత్మ. కాబట్టి మనందరం సీతలం అవ్వడానికి మనం ప్రయత్నించాలి, ఆ పవిత్రత మనం తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అయితే అటువంటి పవిత్రత గల భక్తులు అందరూ కూడా చేరి సీతా సతీ సమ విశుద్ధ హృదం భుజాత బహ్వంగన కరగృహీత, వారు ఎటువంటి కర్మ చేస్తున్నారు అంటే దీని అర్థం ఏమిటంటే అంటే బాహ్యార్థము, వారందరూ చేతుల్లో వారు పూలమాలను ధరించి ఉన్నారు, వారు అల్లిన పూలమాలను తీసుకొచ్చారు స్వామి మీకు వేయడానికి అనేది బాహ్యార్థం. అయితే బహ్వంగన కరగృహీత సుపుష్పహార, మనం ఏ విధంగా ఇక్కడ అర్థం చేసుకోవాలంటే అండి, అది వారు కర్మేంద్రియాల ద్వారా చేసినవి కర్మలన్నీ కూడా ఆ కర్మలు నిష్కామంగా చేసి ఇది సత్యసాయికి అర్పించుస్తున్నాము అని అంటున్నారు. కాబట్టి అవన్నీ కర్మల మాలగా తయారయ్యి ప్రతి ఒక్కళ్ళు వారి వారి కర్మమాల రోజు రోజు తీసుకొచ్చి మీకు ఇస్తున్నారు స్వామి అనేది భావార్థం. గూఢార్థం బహ్వంగన, ఎంతో మంది అటువంటి వారందరూ భక్తులు. బహ్వంగన కర గృహీత సుపుష్పహార స్తున్వంతి దివ్య నుతి, అట్లా మాల ధరించిన నువ్వు ఏ విధంగా కనబడుతున్నావు స్వామి? స్తున్వంతి దివ్య నుతి ఫణిభూషణం త్వం, ఆ కనబడే నిన్ను చూసి నిన్ను ఒక శంకరుడు మెడలో ఏ విధంగా పని ధరించాడు, మెడలో ఏ విధంగా ఒక నాగుపాము ధరించి నుంచున్నాడో ఆ విధంగా నువ్వు కనబడుతున్నావు స్వామి, ఆ విధంగా నిన్ను కీర్తించబడుతుంది అని చెప్తూ ఆయన అంటే మన కర్మలను స్వీకరించి మన మనోలయం చేసి మనకి ముక్తిని అందించే శంకరుడు సత్యసాయి అని చెప్పడము. శ్రీ సత్యసాయి భగవంతవ సుప్రభాతం అని ఈ 8 శ్లోకాల్లో ఆయన విన్నపం స్వామికి చెప్పారండి. తర్వాత ఇంకా ఉన్న 2 శ్లోకాలు కలిపి అది ఫలశ్రుతి ఒక్క మాటలో మనం చెప్పుకోవచ్చు.

0: శరణం సత్య సాయిని. సుప్రభాతం ఇదం పుణ్యం. ఈ విధంగా మనం చెప్పుకున్నట్టు అంటే ఈ గూఢార్థం మనస్సులో పెట్టుకుని ఓంకారాలతో మనల్ని మనం పవిత్రం చేసుకుని మనలోని ప్రతి తత్వము కూడా స్వామిని ఈ విధంగా మన హృదయంలోకి ఆహ్వానిస్తోంది అన్న భావం చేసుకుంటూ ఈ విధంగా ఎవరైతే సుప్రభాతం చేస్తారో, సుప్రభాతం ఇదం పుణ్యం ఏ పటంతి దినే దినే, ఎవరైతే రోజూ ఈ విధంగా చేస్తారో దినే దినే, తే విసంతి పరంధామ, వారు తప్పకుండా స్వామి ధామానికి చేరుతారు. పరంధామ జ్ఞాన విజ్ఞాన ఏ విధంగా చేరుతారండి, ఈ లోకంలో ఇహలోకంలో కూడా వారు స్వామి పనిచేస్తూ ఇక్కడ జ్ఞానంతో విజ్ఞానంతో ఉంటారు. జ్ఞానం కలిగి వారు దేహం వదిలేసిన తర్వాత కూడా స్వామి ధామంలో ఉంటారు అని చెప్పడము. ఇవన్నీ చెప్పుకోవడానికి మనకి ఎలా సాధ్యమైంది, ఏ గురు బోధ వల్ల, ఏ జ్ఞానం వల్ల బోధమైందంటే మంగళం గురుదేవాయ, స్వామి మీరే ఆ గురుదేవుడు, మీరిచ్చిన భిక్షతోని, మీరు పెట్టిన భిక్షతోని మిమ్మల్ని మళ్ళీ మేము ధ్యానం చేసుకుంటున్నాము, కీర్తించుకుంటున్నాము, మీ గురించి మాట్లాడుకుంటున్నాము. మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయిని, మీరు పెట్టారు స్వామి ఈ జ్ఞానం మీరే ఇచ్చారు. మంగళం హృదయవాసాయ అన్నాను నేను, ప్రతివాసాయ అని పాడుకోవచ్చండి, అది రాసినది, కానీ హృదయవాసాయ అని నేను ఎందుకు పాడుకుంటాను అంటే మనం హృదయంలో తిష్టది వేయించాము స్వామిని, ఈ దగ్గరికి మనం రప్పించుకున్నాము కాబట్టి పట్టి ఇదే ప్రశాంతి నిలయము, ఇదే పుట్టపర్తి. ప్రతివాసాయ అనుకోవచ్చు, హృదయవాసాయ అనుకున్న రెండింటిలో భేదం లేదని నా అభిప్రాయం ఉంది. కాబట్టి నేను హృదయవాసాయ అన్నాను. మంగళం హృదయవాసాయ, మంగళం సత్యసాయిని అని, ఎవరైతే నిత్యంగా సత్యంగా సాయిగా మనతో ఉండిపోతున్నారో, మనకి తోడు నీడా గురువై మనని నడిపిస్తున్నారో, ప్రతి కార్యంలోనూ మనం చేపట్టు నడిపిస్తున్నారో, అటువంటి సత్యసాయిని మనం మన హృదయాల్లోకి ఈ విధంగా ఎంతో ఆనందంగా రోజు పొద్దున తెలుసుకోవాలి. చివరికి ఒక్క మాట, ఈ ఓంకార సుప్రభాతాలు రెండు మనం చేసుకునేసరికి 16, 17, 18 నిమిషాల వరకు మీరు కంగారు పడవలసిన అవసరం లేదు, 18 నిమిషాల వరకు చెప్పుకోవచ్చండి. దాని తర్వాత కొంతమంది నగర సంకీర్తనకు వెళ్తారు, పర్వాలేదు. కానీ ఒక పని తర్వాత ఇంకొక పని హడావిడిగా చేసేయాలి అన్న తలంపుతో కాకుండా, మనము ఓంకారం చెప్తున్నా, సుప్రభాతం చెప్తున్నా, అది ఆనందిస్తూ స్వామికి మనం ప్రేయర్ ఆ విధంగా చేసుకుంటూ, స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిస్తే మనం ఎప్పుడప్పుడు స్వామిని బయటికి పంపించకుండా ఉంటే బెటర్ కదా, ఇక్కడ ఉండిపోతే ఎంతసేపు అయినా మనం అనుకోండి. మరి ఎందుకు స్వామిని మనం పిలిపించుకుంటున్నప్పుడు ఈ హృదయంలోకి ఎందుకు తొందరపడుతున్నాం, అది తర్వాత ఏం చేయాలి అని. కాబట్టి మనము అవేర్నెస్ లేకుండా ఏదో విధంగా ఒక పనిలాగా చేయకుండా సుప్రభాతం, ఓంకార సుప్రభాతాలు మన మనసా వాచా కర్మణ, అందులో మనసు నిమగ్నమయ్యి ఈ భావార్థాలు గూఢార్థాలు కొంతవరకు భావించుకుని ఆనందంగా స్వామి మీద సుప్రభాతం పాడుకుంటే స్వామి అఖండమైన దీవెన, స్వామి మన హృదయాల్లోంచి మనతో చేయించే గొప్ప కార్యం ఎంతైనా ఉంటుందని భావిస్తూ నేను ఈ కొన్ని విషయాలు ఈ రోజు అందరితో చర్చించాలనుకుని ముందర ఉంచాను. ఈ అవకాశం ఇచ్చిన సత్యసాయి మీడియా సెంటర్ వారికి, స్వామికి, స్వామి పాదాలయందు తల వంచి నేను ఇక్కడితో ముగిస్తున్నానండి. ఓం శ్రీ సాయిరామ్.
1: సుప్రభాతానికి సంబంధించిన విశేషాలను వివరించిన శ్రీ కోటా శివకుమార్ గారి ప్రసంగం విన్నారు. నవసూత్ర ప్రవర్తనా నియమావళిలో మొట్టమొదట పేర్కొన్నవి జపము, ధ్యానము. ధ్యానం నుంచి ప్రేమ అంకురిస్తుంది అంటారు స్వామి. నిత్య సాధనా క్రమంలో భాగంగా ధ్యానం చేయడంలోని వివిధ రీతులను స్వామి తమ దివ్య ప్రసంగాల ద్వారా బోధించారు. వాటిల్లో ప్రత్యేకమైనది సత్వర ధ్యాన సిద్ధిని కలిగించేది జ్యోతిర్ధ్యానం. జ్యోతిర్ధ్యాన విధానాన్ని ఇప్పుడు వివరణాత్మకంగా తెలుసుకుందాం. ప్రేమజ్యోతి, విశ్వదీప్తి మనకి ఆచరణాత్మకంగా అందిస్తున్న వారు శ్రీమతి శేషవల్లి.
2: ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరణారవిందాలకి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. అందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రత్యేక ప్రసారాలలో ప్రేమ జ్యోతి విశ్వదీప్తి కార్యక్రమంలో స్వామి ధ్యానం గురించి చెప్పిన కొన్ని అంశాలు పరిశీలిద్దాం. ధ్యానం చేద్దామని కళ్ళు మూసుకుని కూర్చోగానే ధ్యానం కుదిరిపోదండి, దానికి ఎంతో సాధన అవసరం. నోరు మూసుకో, హృదయం తెరు అన్నారు స్వామి. మన మీద ఎంతో దయతో స్వామి ధ్యానం ఎందుకు చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఎన్నెన్నో ఉదాహరణలతోటి ధ్యానవాహినిలో చక్కగా వివరించారు. సాధనల వలన పనులు సమకూరు ధరలోన. ఒక చిన్న చీమ నడుస్తూ నడుస్తూ ఎంత దూరమైనా వెళ్ళగలదు, అదే ఎంత పెద్ద గ్రద్దైనా ఒక్క ప్రయత్నం కూడా చేయకపోతే అక్కడే పడి ఉంటుంది కదండి. స్వామి ఒక ఉదాహరణ చెప్పారు. లడ్డు అంగడిలో నివసించే ఈగె చెత్త కుప్ప పైన కూడా వాలుతుంది. మనస్సనే ఈగకి లడ్డు మాధుర్యాన్ని, చెత్త కుప్ప అపవిత్రతను తెలిపి ఆ ఈగని లడ్డు అంగడి వదలక చెత్త కుప్పలపైకి పోనీయకుండా ఉండే విధానం నేర్పడమే ధ్యానం అన్నారు. కాబట్టి ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్లాలి అన్నది తెలియాలి. దానికి కూడా ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఒక బండి ఉంది, అది కదలాలంటే దానికి రెండు ఎడ్లని కట్టాలి. ఆ ఎడ్లకి బండి లాగడం, రోడ్డుపై ప్రయాణించడం అలవాటుండాలి. అదే గానుక చుట్టూ తిరిగే ఎద్దును తీసుకొస్తే బండికే ప్రమాదం కదా. బండిలాగే అంతఃకరణాలు తమంతట తామే కదలలేవు. బుద్ధి మనస్సు అనే రెండు ఎడ్లని కట్టినప్పుడే అంతఃకరణమనే బండి కదలగలదు. ఆ బుద్ధి మనస్సనే ఎడ్లకు సత్య ధర్మ శాంతి ప్రేమలనే రోడ్లే తెలియకపోతే ఎంతకాలం ప్రయాణం చేసినా మంచి రోడ్లపైకి పోక అలవాటైనా అశాంతి, అన్యాయం, అక్రమం, అనాచారం, అసత్యమనే వాటివైపే వెళ్తూ ఉంటాయి. కాబట్టి బుద్ధి మనస్సనే ఎడ్లకి రోడ్లపై నడవడం, బండి లాగడం అను విద్యలు నేర్పడమే జప ధ్యానాలు అని అంటారు. అందుకే స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పారు కదండీ,

ధ్యాన స్థితికి రావాలంటే మూడు మెట్లెక్కాలి: ఏకాగ్రత, ధారణ, ధ్యానం. ధ్యానానికి మొదటి మెట్టు ఏకాగ్రత. ఏ చిన్న పనైనా ఏకాగ్రత లేకుండా చేయలేం కదండి. ఇక్కడ ఏకాగ్రత అంటే అర్జునుడి దృష్టిలాగా చెట్టుపైనున్న పక్షి కన్ను మీద మాత్రమే ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఏ పని చేసినా ఎంతో చక్కగా చేయగలం. ఆ నైపుణ్యానికి కారణం మన ధ్యాస అంతా మనం చేస్తున్న పని మీదే ఉండడం. ప్రపంచ విషయాల మీద లగ్నమైపోయే మనసుకి హృదయం లోపలికి చూడడం నేర్పించాలి. ఎలాగంటే ఇంద్రియ నిగ్రహంతో. శివ శివ శివ శివ యన రాధా జీవ చింతలెల్ల బాబు.

ఒక్కొక్క ఇంద్రియంతో మనం ఏ చెడ్డ పనులు చేస్తున్నామో, అసలు చెయ్యవలసిందేంటో ఎంతో చక్కగా వివరించారు స్వామి. అందుకే పెదవులపై భగవన్నామము, చేతులతో దీనజన సేవ చెయ్యండి అన్నారు. 100% మన ధ్యాస చేస్తున్న పని మీదే ఉంటే అదే ధ్యానం అన్నారు. మానవులు చెయ్యలేని పని లేదు, ధ్యానం కుదరట్లేదు అనే వారికి స్వామి చక్కటి సమాధానం చెప్పారు. ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నా వంట చేయడం రాకపోతే ఫలితం లేదు కదా. అలాగే మానవుని హృదయంలో సర్వ సామగ్రి సమకూరి ఉంది, శ్రద్ధతో సాధన చెయ్యాలి అన్నారు. ఈ ఆలోచనలన్నింటినీ ఒక దగ్గరికి తేవాలి అంటే కూడా స్వామి ఒక మంచి ఉదాహరణ చెప్పారు. 1,000,000,000,000 సూర్యకిరణాలు భూమంతా పరుచుకుంటూ ఉంటాయి. మరి ఒక భూతద్దం తెచ్చి ఆ సూర్యకిరణాలని ఆ భూతద్దం మీద ఏకాగ్రం చేస్తే చక్కటి మంట పుడుతుంది. మరి ఇన్ని వేల ఆలోచనల్ని ఒక్కదాని మీదకి తీసుకొచ్చి కేంద్రీకరిస్తే కొంతకాలానికి మనలో ఎంతో చక్కటి ఆనందం కలుగుతుంది. మనలో ఆ సర్వేశ్వర జ్యోతే ప్రకాశిస్తుంది. కాబట్టి స్వామి ఏం చేయమన్నారంటే, మనస్సు బుద్ధి అనే భావాలని ఆత్మ అనే అర్థంపై ఏకాగ్రత గావిస్తే ఆ భావాలకి ఆత్మశక్తి ప్రాప్తించి సర్వ దుర్గుణాలు ధ్వంసం చేసి సర్వ సంతోషాలకు నిలయమైన సర్వేశ్వర జ్యోతిని చూపించును అన్నారు. కాబట్టి ఈ ఆలోచనలను నియంత్రించాలంటే మనకి ముందుగా అడ్డుకునేదేదండి? సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు. అంత ప్రధానమైన కన్ను ఒక ఇంద్రియం కదండి. ఈ కన్ను ఏం చేస్తుంది? చూసిన ప్రతి విషయాన్ని మన చిత్తానికి చేరుస్తుంది. దాని మీద మనం ఆలోచిస్తూ ఉంటాం. అందుకని ముందుగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఒక్క దాని మీద ధ్యాస నిలపాలి, ఒక దాని మీద మన దృష్టి ఉండాలి అంటే ముందుగా మనం కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుని అంతకు ముందు చూసిన ఏదైతే మనం ఏకాగ్రత పెట్టుకోవాలనుకుంటున్నామో, ఆ ఫోటో కాని, ఇష్ట దైవం కాని, ఇష్ట నామం కాని అలాగ ఆలోచిస్తూ ఆ మననం చేసుకుంటూ అదే ధ్యాసలో ఉండాలి. అందుకని స్వామి ముందుగా ఏం చెప్పారు అంటే, నామం మీద మనసు పెట్టమన్నారు. హాత్మే కామ్ మన్మే రామ్ అన్నాడు కదండి కబీర్ దాసు. అలాగే మనకు కూడా స్వామి చెప్పారు, చక్కగా నీకు ఇష్టమైన భగవన్నామాన్ని కంటిన్యూస్ గా ఆపకుండా చేయమన్నారు. అది మనం ఇవాళ స్వామి చెప్పిన విధానాలన్నీ చిన్న చిన్నగా మనం చేసి చూద్దాం. 1 నిమిషం సేపు ఓం శ్రీ సాయిరాం నామజపం చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి.

దయచేసి కళ్లు తెరవండి. ఈ ఒక్క నిమిషం సేపు కళ్లు మూసుకుని ఓం శ్రీ సాయిరాం నామం చెప్పుకుంటూ ఉంటేనే ఎంత ఆనందంగా ఉందండి. అందుకని మనస్సులో నామం చేస్తూనే కళ్ళు తెరిచేయాలి. ఎందుకంటే కళ్ళు మూసుకోగానే రకరకాల ఆలోచనలు మనలో వచ్చేస్తాయి. కాబట్టి వాటికి అడ్డుకట్ట వేయాలి అంటే రూపాన్ని ఆధారం తీసుకుందాం. నామ సహితంగా ఓం శ్రీ సాయిరాం మనసులో చెప్పుకుంటూనే స్వామి రూపాన్ని ఎంతో ప్రేమగా చూద్దాం. రూప ధ్యానం కూడా ఒకసారి చేద్దామండి. మెల్లమెల్లగా నడిచి వచ్చే ఆ కోమలమైన బంగారు పాదాలు చూడండి. పాదాలపై జీరాడే ఎర్రని అంగీని చూస్తూ, పై పైకి చూస్తూ, నేనుండగా భయమేలా అంటూ అభయమిచ్చే ఆ బంగారు చేతులని చూడండి. మనకి ఎన్నెన్నో ఉపన్యాసాలు, పాటలు, పద్యాలు వినిపించిన ఆ మధురమైన కంఠాన్ని చూడండి. డూ గుడ్, బీ గుడ్, సీ గుడ్, దిస్ ఈస్ ద వే టు గాడ్ అని బోధించిన ఆ ఎర్రటి పెదవులని చూడండి. చక్కని ఆ ముక్కుని చూడండి. వెన్నెల కన్నా చల్లని చూపుతో నిండిన ఆ కళ్ళని చూడండి. మనం సాయి అని పిలవగానే వినే ఆ చెవులని కప్పిన కిరీటం లాంటి శిరోజాలని చూడండి. ప్రేమతో స్వామినే మళ్లీ మళ్లీ చూస్తూ ఉండండి. ఇదండి రూపధ్యానం. మీరు ఇంకా వివరంగా చూడొచ్చు, ఇంకా ప్రేమగా చూసుకోవచ్చు. స్వామి ఈ ఏకాగ్రత కోసం ఎంత తదేకంగా చూడాలని చెప్పారంటే ఒక బల్ల ఉదాహరణతో చెప్పారు. బల్ల, దాని నాలుగు కాళ్ళు, ఆ బల్ల పైన ఉన్న ఆ నగిషి ఎంత బాగుంది అన్న విషయం మీదే మన దృష్టి ఉండాలట. ఏకాగ్రత ధారణ విషయంలో స్వామి చెప్పిన ఇంకొక చిన్న ఉపాయం చేసి చూద్దామండి. స్వామి విద్యార్థులకి చెప్పారు ఈ ఉపాయం. ఏమిటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు వచ్చేది మన చెయ్యి. కాబట్టి స్వామి ఏం చెప్పారంటే, ఈ బొటని వేలు చివరని చూసుకోమన్నారు. బొటని వేలు చివరనే చూస్తూ 12 సెకండ్ల పాటు చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మిగతా అంతా ఉందండి వెనకాల, కానీ మన దృష్టి ఎక్కడుంది? బొటని వేలు చివర మాత్రమే ఉంది. అలాగా 12 x 12 అంటే 144 సెకండ్లు. అలా చేస్తూ ఉంటే మనకి ఒక ధారణ అవుతుందిట. ఈ ఏకాగ్రత అనేది మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ఇది కూడా ఒక చిన్న మంచి ఉపాయం అండి. మనకి ఏకాగ్రత కుదరాలి అంటే త్రిగుణాలకి లోబడకూడదు. ప్రపంచాన్ని మరిచిపోయి భగవంతుణ్ణి ప్రేమిస్తే చాలు, ఏకాగ్రత ధ్యానం దానంతట అదే కుదురుతుంది అన్నారు స్వామి. స్వామి మరో మంచి ఉపాయం చూపించారు. మనసు నిర్మలంబు మంచికి మార్గంబు, మనసు నిర్మలంబు మహిత శక్తి, నిర్మలంపు మనసే నీరధి ముత్యమౌ, మరచిపో కుడిట్టి మంచి మాట. మనస్సు ఎటు పారిపోతే అటు పారిపోని, నీవు మాత్రం దాని వెంట ఎక్కడికి పోతుందా అని చూసుకుంటూ పోవద్దు. తిరిగి తిరిగి చివరకు అలసి నీ వద్దకే వస్తుంది. మనస్సు ఏమీ తెలియని పసిబిడ్డ, తల్లి పిలిచే కొద్దీ తాను కూడా దూరంగా పోతూనే ఉంటుంది. అలా కాకుండా ఆ బిడ్డ వైపు చూడకుండా తల్లిపాటికి తల్లి వెనుకకి తిరిగితే బిడ్డ తనపాటికి తానే పరిగెత్తి వచ్చి తల్లిని చేరుతుంది. స్వామి ఇంకొక విధానం చెప్పారండి. సోహం అనే ఒక మంచి ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి మన మనస్సుని ఎలా నియంత్రించుకోవచ్చో ఎంతో చక్కగా చెప్పారు స్వామి. ఈ సోహం భావన
మనని పైకి తీసుకెళ్తుంది అని చెప్పారు. అహం భావన కిందకి దింపేస్తుంది. కాబట్టి ఈ సోహం భావన సాధించి రూపధ్యానం చేయమన్నారు. 15 నిమిషాల సేపు అలా చేస్తేటండి మన ఇష్ట దైవం మనకి అందరిలోనూ కనిపించడం మొదలు పెడతారట. కాబట్టి ఈ సోహం భావం మనకి ఎంత సహాయం చేస్తుంది అంటే, స్వామి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటూ మీ శత్రువుని కూడా మీరు ప్రేమించాలి అన్నారు. శత్రువుని ఎలా ప్రేమిస్తాము అనిపిస్తుంది. మరి మన ఇష్ట దైవమే ఎదురుగుండా ప్రతి వాళ్లలోనూ కనిపిస్తున్నప్పుడు మనం అందరినీ ప్రేమించడం అనే ఒక ఉత్కృష్టమైన పని చేయగలుగుతాం కదండి. కాబట్టి ఈ సోహం ధ్యానం చేస్తూ ఉంటే ఎవరైనా కనుక వచ్చి మనలో లోపాలు చూపిస్తే వాళ్ల మీద కోపగించుకోకుండా ఆ లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామంటారు.

ప్రతిరోజు సుప్రభాతం అయ్యాక సోహం ధ్యానం చేసుకుని జ్యోతి ధ్యానం చేస్తే ధ్యానం బాగా కుదురుతుంది. సేవ నేను చేస్తున్నాను అన్నది మరిచిపోయి చేసే సత్కర్మ నిష్కామ కర్మ, అదే ధ్యానం అన్నారు స్వామి. ఆధ్యాత్మిక విద్య అసలు మనకి అలవడాలంటే నాలుగు పాటించాలి అని చెప్పారు స్వామి. మొదటిది త్యజ దుర్జన సంసర్గం. దుర్జనులంటే బయట ఎవరో కాదండి, మనలో ఉండే అరిషడ్ వర్గాలే. మరి భజ సాధు సమాగమం అన్నారు కదా, అంటే లోనున్న ఆత్మారాముడితో సంఘం కలిగి ఉండడం, దానికి ధ్యానం తప్పనిసరి కదండి. కురు పుణ్య మహోరాత్రం, చేతితో సేవ చేస్తూ ఉంటే ఎంత పుణ్యమో, జ్యోతి ధ్యానం చేస్తూ ఆ జ్యోతిలోని ప్రేమని దివ్యశక్తిని అందరికీ పంచుతూ ఉండడం కూడా అంతే పుణ్యం. నాలుగోది స్మర నిత్యమనిత్యత, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ కదండి. దీనికి స్వామి మంచి చిన్న కథ చెప్పారు. జానాబాయ్ అనే ఒక పల్లెటూరు వనిత పిడకలు చేసుకుని జిద్బతికేదట. ఆవిడ పిడకలు చేసేప్పుడు రంగా రంగా రంగా అనుకుంటూ పిడకలు చేసుకునేదట. అయితే ఒక రోజుని ఆవిడ చేసుకుని తీసుకుంటున్న పిడకల్లో కొన్ని పిడకలు తక్కువగా అనిపించాయట. ఆవిడ వెంటనే పక్కంటి ఆవిడ తీసుకుంటోంది అన్నది తను గ్రహిస్తుందన్నమాట. నామదేవుడి దగ్గరికి వెళ్లి, అయ్యా నేను చేసుకున్న పిడకలు ఎవరో దొంగలిస్తున్నారు, దయచేసి నా పిడకలు నాకు ఇప్పించండి అని అడుగుతుంది. నామదేవుడు ఒక నవ్వు నవ్వి, అమ్మా పిడకల్లో నీవి వాళ్లవి అని ఎలా తేడా తెలుస్తుందమ్మా అని అడుగుతాడు. అడగ్గానే ఈ పల్లెటూరు వనిత ఆ జానాబా ఏం చెప్తుందో తెలుసా అండి, నా పిడకలు రంగా రంగా అంటాయి అని చెప్తుంది ఆవిడ. నామదేవుడు ఒక్కసారి దృళ్లిపడి వెంటనే వచ్చి ఆ పక్కింటావిడి నుంచి పిడకలు తెప్పించి తీసుకుని చూస్తే కొన్ని పిడకలు రంగా రంగా అంటున్నాయిటండి. అదండి అనుక్షణం, అనునిత్యం భగవన్నామ స్మరణతోనే మనం గడపాలట. ఎలా గడుపుతాము అంటే స్వామిని మనం ప్రేమించగలిగినప్పుడండి. స్వామి మనకి ఎంత సులభంగా చెప్పారు అంటే, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మీరు నన్ను ప్రేమించినట్టే అని అన్నారు. దేహభావం వదిలి ఆత్మభావంలోకి రావాలి అన్నారు. మనం ఈ దేహభావం వదిలి ఆత్మభావంలోకి ఎప్పుడెళ్తామండి? భజనలో అటువంటి అనుభవాన్ని మనం పొందుతూ ఉంటాం కదండి. భజనలో మనని మనం మర్చిపోయి స్వామినే చూస్తాం. భజన బినా సుఖ శాంతి నహి అనే ఒక భజన్ని మనం గమనించుకుంటే కనుక స్వామి మన జీవిత పరమావధిని ఎంత బాగా వివరించారో అర్థమవుతుంది. జప ధ్యాన బినా సంయోగ నహి అన్నారు. భగవంతుడితో సంయోగానికి జప ధ్యానాలే దారి అన్నారు. ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహి, స్వామి దర్శనమే ప్రజ్ఞానం. దయ ధర్మ బినా సత్కర్మ నహి, ప్రజ్ఞానం వలన మనలో కరుణ దయ వస్తాయి, మనలో భేదభావాలు పోయి సమదృష్టి వస్తుంది. పాస్ట్ ఇస్ హిస్టరీ, ఫ్యూచర్ ఇస్ మిస్టరీ, లివ్ ఇన్ ప్రజెంట్ దాట్ ఈస్ ఓమ్ని ప్రజెంట్ అన్నారు కదండి స్వామి. తెలివితో అంటే అవేర్నెస్ తో హియర్ అండ్ నౌ అనే ఎరుక వస్తుంది. ఇన్ని మంచి అవకాశాలున్నా ఆ ధ్యానం రుచి చూడాలి కదండి. ధ్యానం అంటే నిర్ణీత సమయానికే చెయ్యాలి, ఒకే స్థలంలో కూర్చుని చెయ్యాలి. చిన్నపిల్లలు ఆట స్థలాలు మార్చినట్లుగా మార్చకూడదు. ఒట్టి నేలపై కాకుండా ఒక ఆసనం ఏర్పరచుకుని కూర్చోవాలి. తెల్లవారగట్ల 3 నుంచి 5 వరకు దివ్యమైన కాలం అన్నారు స్వామి. ఈ క్రమ పద్ధతి అంతా ధ్యానం కుదిరేంత వరకే. బాగా అభ్యాసం అయిన తర్వాత రాయి మీద కూర్చున్నా ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానంలో రూపనామాలు మార్చకూడదు. ధ్యానం ఒక తైలధారలాగా సాగాలి. మనస్సుని బుద్ధి వైపు, బుద్ధిని ఆత్మవైపు ప్రయాణం చేయించడమే ధ్యానం. అందుకు గాను రూపనామాలు లేకుండా చేయాలి అంటే ఒక జ్యోతిని ఆధారం చేసుకుని ఆ జ్యోతితోనే మనం ధ్యానం ఎలా చేయాలో స్వామి చెప్పారు. జ్యోతి ఎప్పుడూ కూడా
పైవైపుకి వెలుగుతూ ఉంటుంది కదండి, మనం కూడా ఎదగడానికి ఆ జ్యోతి ఎంతో సహకరిస్తుంది. ఆ జ్యోతిలోంచి 1000 కాదు 100000 దీపాలు వెలిగించుకున్నా తన ప్రకాశాన్ని ఇంత కూడా తగ్గించుకోదు. కాబట్టి అటువంటి దివ్యమైన జ్యోతిని ఆధారంగా చేసుకుని మనమిప్పుడు జ్యోతి ధ్యానం చేద్దాం. మన ఎదురుగా ఒక దీపాన్ని కాని ఒక కొవ్వొత్తిని కాని వెలిగించి పెట్టుకోవాలి. మనం ఊపిరి మెల్లగా తీసుకుంటూ మెల్లగా వదలాలి. రెండు అరచేతులు మన తొడలపైన పెట్టుకోవాలి. కూర్చోగలిగిన వారు పద్మాసనంలో కూర్చుంటే ఇంకా బాగుంటుంది. ఒక సుఖాసనంలో కూర్చుని జ్యోతి ధ్యానం చేద్దాం. దీపాన్ని తదేకంగా చూడండి. నిశ్చలంగా నిర్మలంగా ఊర్ధ్వముఖంగా వెలుగుతున్న ఆ జ్యోతిని ప్రేమగా చూస్తూ ఉండండి. జ్యోతిని చూస్తూనే మెల్లగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్న మీరు ఎదురుగా వెలుగుతున్న జ్యోతి మీ దగ్గరికి వస్తున్నట్లుగా ఊహించుకోండి. మీ దగ్గరగా వచ్చిన జ్యోతి రెండు కనుబొమల మధ్యగా మీ నుదుటి భాగం లోపలికి వచ్చింది. మెల్లగా కింది వైపుగా కదులుతూ కంఠంలోంచి ఆధ్యాత్మిక హృదయం వైపు వెళ్తోంది. ఆధ్యాత్మిక హృదయం తామర మొగ్గలా ఉంది. జ్యోతి వెచ్చని వెలుగులతో ఆ ఒక్కొక్క రేకు విచ్చుకుంటూ తామర పువ్వు పూర్తిగా విచ్చుకుంది. ఆ తామర పువ్వులో ఈ జ్యోతి వచ్చి నిలిచింది. జ్యోతిలోని ప్రేమ కిరణాలతో మన శరీరం పవిత్రం పరిశుద్ధం అవుతుంది. మెల్లగా తామర పువ్వు కనుమరుగైపోయింది. నిశ్చలంగా వెలుగుతున్న జ్యోతి పైవైపుకి కదులుతూ కంఠంలోంచి కనుబొమల మధ్యకి వచ్చి నిలిచింది. జ్యోతి మెల్లగా కుడికంట్లోకి వెళ్లి ఎడమ కన్నులోకి వచ్చింది. జ్యోతి పవిత్రం చేసిన ఈ కళ్ళతో ఇక నుంచి మనం మంచినే చూస్తాం. జ్యోతి ఎడమ చెవి వైపు కదిలి చెవిలోకి వెళ్లి మెల్లగా కుడి చెవిలో ప్రవేశించింది. పవిత్రం శక్తివంతం అయిన చెవులు ఇక మంచినే వింటాయి. జ్యోతి రెండు చెవుల మధ్య నిలిచింది. ఆ కిరణాలు మన తలలోని తలంపులని శక్తివంతం చేశాయి. జ్యోతి మన నాసికను పవిత్రం చేసి నోట్లో ప్రవేశించింది, నాలుకపై నిలిచింది. ఇక మన నాలుక మంచి మాటలు మాట్లాడుతూ భగవన్నామం చెప్పుకుంటూ పరిశుద్ధమైన ఆహారాన్నే తీసుకుంటుంది. జ్యోతి మన కంఠంలో ప్రవేశించింది. జ్యోతి కిందకి వచ్చి కంఠం కింద భుజాల మధ్య నిలిచింది. కుడి భుజంలోకి వచ్చి చేతి వేళ్ల చివరి వరకు తన వెలుగులు నింపింది. అలాగే ఎడమ భుజంలోంచి చేతి వేళ్ల చివర వరకు శక్తివంతం చేస్తోంది. పవిత్రమైన ఈ చేతులతో మనం ఎన్నెన్నో మంచి మంచి పనులు చేస్తాం.
జ్యోతి. రెండు భుజాల మధ్యలోంచి కింది వైపుగా కదులుతూ అన్ని అంగాలని శక్తివంతం చేస్తోంది. కుడికాలులో ప్రవేశించి వేళ్ల చివరి వరకు వెలుగులు నింపింది. జ్యోతి వెనక్కి వచ్చి ఎడమ కాలులో ప్రవేశించి వేళ్ల చివర వరకు వెళ్ళింది. వెనక్కి వచ్చి రెండు కాళ్ల మధ్యలో నిలిచింది. జ్యోతి వెలుగులతో శక్తివంతమైన మన కాళ్ళు మంచి పనులకే వెళ్తాయి. జ్యోతి మెల్లగా పైకి వచ్చి శరీరం మధ్య భాగంలో ఉన్న ఆధ్యాత్మిక హృదయంలో నిలిచి ఉంది. మన శరీరం లోపల అంతా జ్యోతి ప్రేమ కిరణాలతో నిండిపోయింది. మనలో నిండి ఉన్న జ్యోతి కిరణాలని మన శరీరం బయటికి తీసుకుని వెళ్దాం. మన చుట్టూ జ్యోతి కిరణాల వెలుగు నిండింది. మన లోపల జ్యోతి, బయట జ్యోతి. మనం జ్యోతిలో ఉన్నాం. శక్తివంతమైన ఈ జ్యోతి కిరణాలని మన కుటుంబ సభ్యులతోనూ, చుట్టుపక్కల వారితో, బంధువులు మిత్రులతో, మనకి శత్రుభావన ఉన్నవారితో, అనారోగ్యంతో ఉన్నవారితో కూడా పంచుకుందాం. జ్యోతిలోని ఈ శక్తి కిరణాలని, ప్రేమ తరంగాలని ఈ ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచమంతా జ్యోతి వెలుగులతో నిండిపోయింది. అందరికీ అంతటా వ్యాపించిన జ్యోతిని మన హృదయంలో నింపుకుని ఈ రోజంతా ఆనందంగా గడుపుదాం.

0: మెల్లగా కళ్ళు తెరవండి. కొంతకాలం పాటు జ్యోతి ధ్యానం ఇలా సాధన చేశాక జ్యోతి ఆధారం లేకుండా కూడా మనం ధ్యానం చేయగలుగుతాం. అలా సాధన చేస్తూ స్వామి చూపిన ఆ బంగారు బాటలో దివ్యానందాన్నిచ్చే సమాధి స్థితికి చేరుకుందాం. ఇదండి స్వామి ప్రసాదించిన సాధనాక్రమం. ఈ రోజున మీ అందరితో కలిసి సాధన చేసే అవకాశాన్ని అనుగ్రహించిన నిరాకార పరబ్రహ్మ సాయీశునికి నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న శ్రీమతి మంచిరాజు శేషవల్లి. జై సాయిరాం.
1: శ్రోతలు, ఇంతవరకు ప్రేమజ్యోతి విశ్వదీప్తి అనే శీర్షికన జ్యోతిర్ధ్యానం గురించి స్వామి బోధించిన విషయాలను విన్నారు. సమర్పణ శ్రీమతి శేషవల్లి. ఇప్పుడు సాయి కుల్వం సభా మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం. రేడియో సాయి ప్రత్యక్ష ప్రసారాల కోసం రేడియో సాయికి ట్యూనయ్యి ఉండండి. శ్రీ సత్యసాయి సందేశ ఝరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లాగిన్ అయి ఉండండి. ఈ కార్యక్రమాలపై మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు 9393258258 కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2వ తేదీల్లో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశ్ జరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి సమర్పించిన కార్యక్రమంలోని మొదటి భాగం పునఃప్రసారం విన్నారు. ఈ శీర్షికలోని 2వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: అనిత.
1: అయితే సోదరా,
0: ఏమిరా,
1: ఇప్పుడే మనము ఆ విఘ్న వినాశకుని గురించి ప్రార్థించుకున్నాము.
0: అవునురా.
1: కోటి వరాల దేవుడు,
0: ఆహా,
1: ముక్కోటి దేవతల నాయకుడు,
0: ఓహో,
1: మా అమ్మ ఈశ్వరమస్తుడు, ప్రేమావతారుడు, యుగావతారుడు, సత్య సాయిషుడు, బ్రహ్మ కడిగిన పాదములివి, బ్రహ్మము తానైన పాదములివి, అటువంటి పాదములను పట్టుకుందాంరా.
0: ఆ సుందర పాదాన్ని దివ్య భవ్యమైన పాదాలకు పాదాల చెంట మన బుర్రకలను అర్పితం చేద్దాంరా.
1: పదరా.

0: శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి పాద పద్మాల చింత ప్రణమిల్లుతూ
1: ప్రణమిల్లుతూ
0: ఈనాడు మనం యుగావతార్ అనే బుర్రకథను చెప్పుకుందాంరా.
1: అయితే అన్నయ్య, మనది చాలా అదృష్టవంతులం రా.
0: ఎలారా?
1: ఎందుకంటే ఈ కలియుగంలో నిత్యం అణువణువున సతమతం అవుతున్నాం.

0: साधूनां विनाशाय च दुष्कृतं धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे అన్నాడు గీతలు గీతాచార్యుల వారు.
1: ధనం మూలం ఇదం జగత్, పైసామే పరమాత్మహే, జాన్ కత్రేమేహే అంటాను నేను.
0: అదేమిట్రా,
1: ఏదో రైమ్ రితమిగ్గా ఉందని వాడాను, ఏం బాగోలేదా?
0: బాగుంది నీ రైమ్ రితం కానేక.
1: అయితే అన్నయ్య, ఆ రంగులాల కరెన్సీ ఆ అడుగుల మనిషిని ఆటాడిస్తుందిరా.
0: అవునరా,
1: ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏం తెచ్చామా మనం?
0: ఏం తెచ్చాంరా?
1: అలెగ్జాండర్ అయినా బిల్గెట్లైనా పోయేటప్పుడు తీసుకెళ్లగలరా బంగారు బిస్కెట్లు?
0: ఏం తీసుకెళ్తారా?
1: డబ్బుకి దాసోహం, జబ్బుకి సోహం ఈనాటి మనిషిగా.
0: మంచి వేదంతం చెప్పారా తమ్ముడా. అందుకే ఈ కలియుగంలో విశ్వ మానవ విఖ్యాతికై, విశ్వ రక్షణకు వెలుగు తేజమై ఆ భగవంతుడు మళ్లీ అవతరించాడు. ఈ అవతారమే కలియుగ అవతారం రా.

0: సంఘం తరిత.
1: అయితే సోదరా
2: చెప్పరా,
1: అటువంటి యుగావతారుని పుట్టు పూర్వోత్తరాల గురించి, అసలు ఈ అవతారాన్ని గల అవసరాల గురించి కాస్త వివరంగా చెప్పరా?
2: చెప్తాను రవిను. 100 తప్పులు మించిచే శిశుపాల సమాజంలో
1: ఆహా
2: మళ్లీ అవతారం ఎత్తక తప్పలేదురా దేవునికి.
1: నిజమేరా.
2: కీచకులు, కంసులు, రావణాసులు, ఫ్రాక్షనిస్టులు వేలకు వేలు పుట్టుకొచ్చి సమాజాన్ని పీడిస్తుంటే
1: అయ్యో
2: మళ్లీ అవతారం ఎత్తక తప్పలేదు ఆ భగవంతునికి.
1: పరదారిని పంచదారగా భావించి అటు వాలి ఇటు రావణాసులు ఏమైపోయారా?
2: పులిని చూస్తే పులి భయపడదు.
1: అవును
2: రాని, మనిషిని చూస్తే మనిషి భయపడతాడు.
1: కలికాల ప్రభావం రాది.
2: నేడు సామాజిక న్యాయం పూర్తిగా నీరు కారిపోతోంది.
1: ఆహా,
2: సాటి మనిషికి తోటి మనిషి భేదాభిప్రాయాలు సృష్టించి నీతి నియమాలకు తిరోధకాలు ఇచ్చి నిరంకుశ పాలన కొనసాగిస్తుంటే ఈ చీడ పురుగులను ఎవరు ఏరి పారేయగలరు?
1: ఓహో,
2: ఈ పీడిత ప్రజలను ఎవరు ఉద్ధరింపగలరా?
1: అందుకేరా, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలను 5 గుణాలను తన ఆయుధాలుగా చేసుకుని నా జీవితమే నా సందేశం అంటూ ఈ కలియుగంలో యుగావతారునిగా జన్మించారు మన స్వామి.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: పరమశివుడు ఆనాడు భరద్వాజ మహామునికిచ్చిన మాట ప్రకారం
1: ఆహా
0: ముమ్మార్లు మానవాకారంలో ఈ భూమి మీద అవతరించుటకు నిర్ణయించుకుని ముందుగా పత్రి గ్రామంలో శ్రీ షిరిడీ సాయిబాబాగా అవతరించి 1918 సిద్ధి సమాధి యోగాన్ని పొందారా.
1: ఎంతటి పుణ్యస్థలం షిరిడి.
0: అవునరా, తన రెండవ అవతారం పుట్టపర్తి పుణ్యాల రాశి, పుడిమి పైన రెండవ కాశీ అన్నట్లుగా పుణ్యభూమి అయిన పుట్టపర్తి నించుకున్నారు, శివశక్తి అవతారణగా రూపుదిద్దుకున్నారు.
1: ఎంత చక్కగా వర్ణించేవారు.
0: అతడే మన కలియుగ అవతారుడు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారా.

0: రత్నాకర వంశంలోని శ్రీ పెద వెంకమరాజు గారికి మీసరగండ వంశంలోని శ్రీ ఈశ్వరమ్మ గారితో వైభవంగా వివాహం జరిగిందిరా.
1: అంటే అవతారానికి నాంది ప్రస్థానం జరిగిందన్నమాట.
0: కరెక్ట్ గా చెప్పావురా. అయితే రత్నాకర వంశంలోని జాతరత్నానికి జన్మనిచ్చారు మన ఈశ్వరమ్మ గారు.
1: ఓహో,
0: అయితే చిన్నడా.
1: ఏమిట్రా?
0: ఇక్కడ మనం ఒక పవిత్రమైన అంశాన్ని ప్రస్తావించుకోవాలరా.
1: పవిత్రమైన అంశమా? ఏమిట్రా అది?
0: పరమశివునికి తల్లిదండ్రులు లేరు కదా.
1: అందరికీ తెలిసిన విషయమే.
0: అయితే పరమశివునికి చిరకాలంగా ఓ చిన్న కోరిక ఉండేదట.
1: ఏమిటేమిటి? దేవుడికి కూడా కోరిక, అదేమిట్రా?
0: తాను ఒక తల్లికి తనిడిగా పుట్టారని, అమ్మ నాన్న అని పిలవారని, ఆ తల్లి ఒడిలోనే ఒదిగిపోవాలనిరా.
1: ఎంతటి చక్కటి కోరిక ఇది.
0: అయితే యాదృచ్ఛికంగా మాతృశ్రీ ఈశ్వరమ్మ గారికి కూడా ఇటువంటి తపనే కలిగిందిరా.
1: అది క్వైట్ ఆబ్వియస్ రా. పారిజాతానికి పరిమళం సహజంగానే అబ్బుతుంది. ఇంతకీ మన ఈశ్వరమ్మ గారి కోరిక ఏమిట్రా?
0: ఈశ్వరుని వరప్రసాదంతో జన్మించి ఈశ్వరమ్మ అనే నామధేయం పొందిన ఈశ్వరమ్మ గారు పరమభక్తురాలు. ఆమె ఆ త్రినేత్రుడే తనకి తనిడిగా పుట్టారని, ఆమెను అమ్మాని పిలవాలని, పిలిపించుకోవాలని ఆకాంక్ష.
1: అమ్మా, ఈశ్వరమ్మ తల్లి, నీ వ్యక్తిత్వానికి జోహార్లమ్మా. ఆడతనానికి, అమ్మతనానికి అమ్మవమ్మా నువ్వు. ఎంత గొప్ప ఇంటివమ్మా ఈశ్వరమ్మ.

0: అటువంటి పుణ్యాలను పుణిగిపుచ్చుకున్న ఈశ్వరమ్మ గారికి 1926 నవంబర్ 23 కార్తీక సోమవారం నాడు మన స్వామివారు జన్మించారా.
1: కార్తీక సోమవారమా? వనభోజనాల పరంపరరా
0: అబ్బా.
1: మెను మహా బేషుగ్గా ఉంటుంది తమ్ముడు.
0: ఆ బ్రహ్మాండం ఎనియట కాస్త చెప్పరా బాబు. ఊరించుకుంటారా?
1: మాప కొమాప ఆలు ఓలు అబ్బో మాలో మీలు గౌ గే పే.
0: ఈ ఆలు ఓలు మాలో మీలు ఏమిట్రా? చెరువులో కప్పల్లాగా.
1: ఏముందిరా మాప అంటే మామిడికాయ పప్పు అన్నమాట.
0: అబ్బా కాస్త నెయ్యేసుకుంటే ఉంటుంది.
1: కొమాప అంటే కొబ్బరి మామిడికాయ పచ్చడిరా.
0: బ్రహ్మాండం అనుకో ఇక.
1: ఓహో ఇక ఆలు ఓలు అంటే అప్పడాలు ఒడియాలు.
0: అబ్బో అబ్బో అబ్బో.
1: మాలో మీలు అంటే మజ్జిగలో మిరపకాయలు అన్నమాట.
0: ఒరే నాకు ఆకలిసేస్తుందిరా ఇంకా.
1: ఇంకా లాస్ట్ ఐటమ్ తినేయి. గౌ గే పే అంటే గౌడి గేదె పెరుగన్నమాట.
0: ఇక చాలరా. అయినా ఒరే ఇవన్నీ దట్టించి ఆ మనిషికి పైకి లేవగలుగుతాడారా?
1: ఏముందిరా ఓ మినీ మొబైల్ ట్రైన్ తెప్పిస్తే ఈజీగా లేస్తాడు.
0: ఆపరానే తిండిగోల, కథలోకి వెళ్దాం. పద
1: పదరా.
0: భక్తి లేని బ్రతుకు భరింపలేని బరువు.
1: అవునురా.
0: భక్తి శక్తియే ముక్తికి తెరువు.
1: ఆహా
0: సాయి శక్తికి తిరువు లేదురా, సాయి భక్తులకు ఎదురు లేదురా.
1: జయోస్తు సాయి భక్తుడా.
2: జయోస్తు సాయి భక్తుడా.

0: ಜಯೋಸ್ತುಡಾ ಜಯೋಸ್ತು ಸರ್ವಶಕ್ತುಡಾ ಜಯೋಸ್ತು ಸರ್ವಶಕ್ತುಡಾ ಜಯೋಸ್ತು ಸರ್ವಶಕ್ತುಡಾ. ಐತೇ ಸೋದರ
1: ಚಪ್ಪರ,
0: ಪುಟ್ಟ ಪತ್ತಿಕೆಲ್ಲಿನಂತ ಪುಣ್ಯ ಮುಚ್ಚಿ ಪಡೆದ್ರ, ಗಂಗ ಮುಳುಗಿನಂತನೇ ಪಾಪಮಂತ ಪೋದ್ರ.
1: ಆಹಾ, ಎಂತಡೆ ನಗ್ನ ಸತ್ಯನೇ ಚೆಪ್ಪಾರ ನಿಜಂಗಾ.
0: పుట్ట పత్తికి ఎన్ని సార్లు వెళ్ళామన్నది కాదురా లెక్క.
1: మరి ఏమిట్రా,
0: అక్కడికి వెళ్లి మనం ఏమి నేర్చుకున్నామన్నదే పక్క.
1: కరెక్ట్ గా చెప్పావరా.
0: పుట్ట పత్తికి వెళ్లినప్పుడల్లా మనలోని చెడు మార్గాలను దుర్మార్గాలను వదిలిపెట్టేయాలి, మిగిలినవి వాటంతట అవే పోతాయిరా.
1: నిజమేరా, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు.
0: ఆహా
1: స్వామి, తన బాల్యం నుండి దివ్య శక్తులు కలిగి దివ్య లీలలు చేస్తూ ఎందరో మహానుభావుల్ని పండితులను అవధూతులను సంభ్రమాశ్చర్య చేతులు చేసేవారా.
0: మన స్వామి ఇప్పుడు చేస్తుంది అదే కదరా. 1940 స్వామి ఉరవకొండలో ఉండగా ఒకసారి స్వామిని తేలుకుట్టిందిరా.
1: అయ్యో పాపం.
0: తేలుకుట్టిన స్వామి తెలివి తప్పారు. కొంతసేపటికి తెలివి తెచ్చుకుని వింత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.
1: మరి తర్వాత ఏమైందిరా?
0: స్వామికి ఏ దయ్యమో భూతమో పట్టిందని చెప్పి భూత వైద్యుల చేత చిత్రహింసల పాలు చేశారా.
1: ఎంతటి నిర్దయులరా నిజంగా.
0: అంతు పట్టని స్వామి వింతపోకడని చూసిన వెంకమ్మరాజు గారు స్వామిని నిలదీసి అడిగారు.
1: ఏమని?
0: తానెవరో చెప్పమని.
1: మరప్పుడు స్వామి ఏమన్నారా?
0: దానికి స్వామి చిరునవ్వు చిందిస్తూ ఈ విధంగా తన అవతార ప్రకటన చేశారు.
1: సాయిరామ్.

0: సాయిరామ్. ఆహాహా అన్నయ్య, మనసు రూతలూగుతోందిరా.
1: అవునరా,
0: ఈ స్వామి గురించి, మన స్వామి గురించి ఇంకాస్త వివరంగా చెప్పరా.
1: చెప్తాను రా విను. మన ఈశ్వరమ్మ గారంటే స్వామికి ప్రాణం.
0: ఆహా,
1: మరి స్వామి అంటే ఈశ్వరమ్మ గారికి పంచ ప్రాణం రా.
0: ఆ తల్లి తల్లిన అనుబంధం అద్భుతం, అమోఘం, అద్వితీయం, అపూర్వం, అమేయం రా.
1: అవునరా, ఈశ్వరమ్మ గారి సేవా తత్పరులు.
0: ఆహా,
1: ఆమె తన కోసం, తన వారి కోసం స్వామిని మూడు కోరికలు కోరారు.
0: మూడు కోరికల ఏమిటి రావి?
1: విద్య, వైద్యం, త్రాగునీరు.
0: ఆహాహా,
1: నాలుగో కోరిక స్వామిని పుట్టపడితే వదిలిపెట్టద్దని మాట తీసుకుందిరా.
0: అందుకే కదరా ఈ రోజు మన స్వామి మనతో కూర్చొని ఇక్కడ బుర్రకలు వింటున్నారు.
1: అవునరా, అయితే ఈశ్వరమ్మ గారు అలా స్వామిని కోరిన తర్వాత స్వామి ఈశ్వరమ్మకి మాట ఇచ్చారా?
0: ఏమని?
1: పుట్టపడితే వదిలిపెట్టానని.
0: ఆహా,
1: ఆనాడు ఆ మహాసాధీమ తల్లికి మన దేవుడిచ్చిన వరాలకు ప్రతిరూపాలే ఈనాటి పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి యూనివర్సిటీ, మొబైల్ హాస్పిటల్స్, ఇండోర్ స్టేడియం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మరియు వాటర్ ప్రాజెక్ట్స్ రా.
0: అవునరా,
1: ప్రతి గ్రామస్తులంతా కలలో కూడా ఊహించినటువంటి వైభవాన్ని పరోక్షంగా తీర్చిదిద్దిందిరా మన ఈశ్వరమ్మ.
0: అయితే సోదరా,
1: చెప్పరా,
0: మన ఈశ్వరమ్మ గారు ఈ రోజు మనతో ఇక్కడ ఉంటే స్వామి ఒరిస్సాలో ఆ వరద పీడిత బాధితులను ఏ విధంగా ఆదుకున్నారో చూసి చాలా సంబరపడిపోయేవారు రా.
1: అవునరా, అయితే చిన్నాడా,
0: ఏమిట్రా
1: ఆ తల్లి తనిలో ప్రేమానురాగులు హద్దులు లేనివిరా. సామాన్యురాలు, గృహిణి, గృహమమ్మాయి అయిన ఈశ్వరమ్మ గారిని మన స్వామి అందలేని పొందలేని ఉన్నతమైన భక్తి శిఖరాల్లో తీసుకువెళ్లారు రా. అమ్మ ఈశ్వరమ్మ, ధన్యమాయనమ్మ మా జన్మ, పరితివాసుల భాగ్యమమ్మ, పుడమి చేసుకున్న పుణ్యమమ్మ.
0: అవునమ్మ,
1: నీది జన్మ ఈశ్వరమ్మ.
2: రత్నాకర వంశపు రాజమాతా.

0: సోదరా.
1: ఏమిరా?
0: అది ఒరిస్సా. మదర్ తెరీసా మనుగడ సాగిన సరిహద్దు.
1: ఆహా.
0: ప్రకృతి పగబట్టి కక్ష సాధించిన ఒరిస్సాలో సునామీని మించిన జల ప్రళయం ముంచెత్తిందిరా.
1: అయ్యయ్యో.
0: చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు అక్కడి ప్రజలంతా.
1: సాయిరాం.
0: ఇల్లులు పోగొట్టుకుని అందరూ రోడ్డు నెక్కారురా.
1: అవునురా.
0: పడగలు విప్పిన ప్రకృతి కోరలు పెకిలించి పగ్గాలు బిగించాడా పరమేశ్వరుడు. కరుణను పుణిగి పుచ్చుకున్న మాతృశ్రీ ఈశ్వరమ్మ కన్న బిడ్డ మన సాయీశుడు.
1: ఆహా.
0: తన భక్తులు తమ సర్వస్వం కోల్పోయి తమ బతుకులు చితుకులైపోతుంటే చూస్తూ ఊరుకునే తత్వం కాదురా మన స్వామిది.
1: కాదురా మన స్వామిది.
0: శాశ్వతం కాని ఆస్తులమ్మి శాశ్వతంగా ఆదుకున్నాడు తన భక్తులను. 10 కోట్ల రూపాయల ఖర్చుతో 700 కుటుంబాలకు ఇల్లులు కట్టించారా. నిన్ననే శ్రీరామనవ పర్వదినాన్న ఆ దివ్య గృహాలకు వారిని యజమానులుగా ప్రకటించారు మన స్వామి.
1: ఎంత అదృష్టవంతులురా వాళ్ళంతా.
0: అవునరా. ఆహా. వారి జన్మ ధన్యమాయరా. సాయి మనసే వెన్న పూసరా.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: ఇక్కడి నుంచి కదా చాలా టర్నింగ్ పాయింట్ తిరుగుతుందిరా.
1: టర్నింగ్ పాయింటా? అదేలారా,
0: మన స్వామి శివశక్తి అవతారనగా అవతారం ఎత్తి పరిధిలో వెలిసిన తరువాత కైలాసంలో వాతావరణం అంతా అల్లకల్లోలంగా మారిపోయిందిరా.
1: ఇప్పుడు అక్కడ ఎలా ఉందిరా?
0: మన పెద్దనాడు చెప్తాడురా, వినరా.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: తల్లిదండ్రులు ఎడ బాట భరించలేని గణపతి కుమారస్వాములు ఏమి తోచిన పరిస్థితుల్లో ఉన్నారు.
1: అయ్యయ్యో,
0: ఆ పార్వతీ పరమేశ్వర అదృశ్యంతో నంది బృంగి ప్రమద గణాలు ఒకరేమిటి, మొత్తానికి వెండి కొండ వెలవెలబోతోందిరా.
1: సాయిరామ్,
0: నారదుడు తన మహతిని మీతుకుంటూ బయలుదేరాడు ఆ హరిదంపతుల జాడ కోసం.
1: అయితే అన్నయ్య,
0: చెప్పరా
1: మనలో మాట, ఈ నారదునికి అసలు బట్టతలు ఉండేదారా?
0: నారదుడికి బట్టతలుంటే నీకే ఉందిరా.
1: ఆహాహా, ఏమీ లేదు, బట్టతలు ఉంటే సాధించలేనిది ఏమీ లేదంటారు కదా అందుకని.
0: నీ మొహంలో ఉంది బట్టతల కాదురా, పట్టుదల. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు అంటారు.
1: ఓహో, అయితే ఇక ఇప్పటి నుంచి నీ పట్టు వదలండిరా.
0: నీ తెలివిని అంచనవడం చాలా కష్టంగా ఉందిరా. కథలోకి వెళ్దాం పద.
1: పదరా.
0: కళలు తప్పిన కైలాసం వెలవెలబోతోందిరా.
1: ఆహా,
0: దేవుడే లేని దేవాలయమైంది కైలాసం. పార్వతీ పరమేశ్వరులు శివశక్తవతారంగా రూపుదిద్దుకుని శ్రీ సత్యసాయిగా పుట్టపర్తిలో వెలిసిన విషయం నారదుడు కైలాసంలో చెప్పేశాడు.
1: మహాఘటికుడు నారదుడు.
0: కైలాసవాసులంతా ఒక్కొక్కరు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి తరలి వస్తున్నారా.
1: ప్రశాంతి నిలయమా, అదెక్కడుంది రోయ్?
0: అదిగోరా, అదే దేవుడుండే గుడి, దేవతలందరి బడి, ఈశ్వరాంబవడి, నిత్య సంకీర్తన వరవడి, శివశక్తవతారుని నానుడి. అదిగోరా, అల్లది ప్రశాంతి నిలయం.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: ఈ విధంగా గణపతి, కుమారస్వామి, గాయత్రి, మహాలక్ష్మి మరియు సీతారామ లక్ష్మణులు హనుమంతుడితో సహా అందరూ ప్రశాంతనిలయం చేరుకున్నారు. నంది, భృంగి, ప్రమద గణాలు మొత్తం గో సంపదంతా గోకులాన్ని చేరుకున్నాయిరా.
1: ప్రమద గణాలు మహిమాంతరితమైన కమలాలుగా మారి ఆ పతీశుని దివ్య సౌదాలకి వన్న తెస్తూ ప్రశాంతి నిలయాన్ని చూసుకుంటున్నాయి. ప్రశాంతతకు భంగం కలగకుండా
0: మంచు కొండలోని మంచు మాయమైంది. మాన సరోవరం మౌనం దాల్చిందిరా.
1: అయ్యో,
0: పార్వతి వినపం మేరకు ఆ పరమేశ్వరుడు తన కంఠమందలి గరళాన్ని మంచు కొండపై వదిలివచ్చాడు.
1: ఓహో,
0: ఆ గరళ తాపానికి మంచంతా కరిగి ఔషధీ ప్రస్తపురం గుండా ప్రవహించి గరళాన్ని శుద్ధి చేసుకుని దివ్య మంత్ర జలాలుగా మారి శివుని ప్రస్తుత కొలువైన పుట్టపర్తికి చేరి సాయి గంగలా మారి ఊరూరిని పల్లె పల్లెని పునీతం చేస్తోందిరా.
1: ఎంత పెద్ద మిరాకిల్ రా ఇదంతా.
0: అవునరా, ఈ శుభ సందర్భంలో మన అన్నయ్య ఒక పాట పాడతాడు, ఆస్వాదించరా.

0: ముక్కోటి దేవతలు, విద్యార్థులై భక్తులై భాసిల్లుతున్నారు. ధన్వంతరులు, వైద్యులై వైద్య సేవలు అందిస్తున్నారు.
1: ఋషులు, మహర్షులు, సువులు, భూసువులు వేదాలను నిత్య పారాయణ గావిస్తున్నారు. అష్టదిక్పాలకులే ఆచార్యులై విద్యా సేవలు అందిస్తున్నారు.
0: అధినాయకులు, సెంట్రల్ ట్రస్ట్, సత్యసాయి సేవా సమితులు దీని జనోద్ధరణలు వృద్ధాశ్రమాలు చూసుకుంటున్నారు. కాకలు తీరిన కళా దిగ్గజాలు తయారవుతున్నారు.
1: ఓహో,
0: కళామ తల్లి సరస్వతీ మాత కనుసన్నలలో, మీరిపురి సంగీత కళాశాలలో.
1: అయ్యే, మన సాయిధ తన అక్కడి నుండి వచ్చాడు కదా.
0: అవునరా, మీరిపురి సంగీత కళాశాలలో భావరాగ తాళయుక్తంగా భక్తి ప్రవాహం, ప్రత్యక్ష భగవానుని మురిపించి మరిపించి మైమరిపిస్తున్నారా.
1: అల్లా, యేసు, బుద్ధ, జోరాష్ట్ర, మహావీరులు పత్తి వైభవానికి కలగ్దులై తమ తమ స్థానాలను హిల్వ్యూ స్టేడియంలో అలంకరించారు.
0: ఇక ఏడు కొండల దగ్గర వచ్చిన ఆ శ్రీనివాసుండు లోకైక చిన్మయుండు ఇట వెలిగే పరతీశుడు నేడు పృథ్వీయందు.
1: నిత్యం వండి భావిస్తూ నిత్యాన్నదాన నిలయానికి వెలుపై వెలుగుతోంది క్యాంటీన్ లో అన్నపూర్ణమాత.
0: ఇక సాయి గీత, మానస్ పుత్రిక, సత్యగీత మంగళానికి ప్రతీకంగా స్వామి చేసే ప్రతి శుభకార్యానికి మంగళాన్ని పలుకుతోందిరా.
1: మొన్న స్వామి 83వ జన్మదిన వేడుకల సందర్భంగా సహస్ర పూజ చంద్ర దర్శనం సలిపారురా.
0: అవునరా,
1: స్వామి లోక కళ్యాణార్థమై జరిగిన ఈ మహోత్సవాన్ని అందరూ తిలకించాల్సిందే.
0: యజ్ఞ యాగ క్రతువుల హవిర్భాగానికి అర్హుడు పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడే శివశక్తి అవుతారుడైనా మన సాయీశుడురా.
1: ఆహా అన్నయ్య, మనసు ఎక్కడికో పోయిందిరా.
0: ఆహా,
1: ఆనందంలో ముంచెత్తుతోంది.
0: అవునరా,
1: సాయి నామస్మరణే ముక్తికి సోపానమన్నారు మన స్వామి. సాయి నామస్మరణ చేసుకుందాం పద
0: పద.

0: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నాస్ట్రాడామస్ తన సెంచురీస్ అనే బుక్ లో స్వామి గురించి, స్వామి అవతార గురించి చాలా స్పష్టంగా రాశాడురా.
1: భారతీయ నాడీ గ్రంథాలన్నీ స్వామి ఆచార వ్యవహారాలు ఆకార సాకారాలతో సహా వర్ణించాయిరా.
0: పరమశివుని జటాజూటం స్వామికి ముచ్చటైన కురులుగా మారాయి.
1: ఆహా,
0: జటాజూట మందలి చంద్రుడు పర్తిలో పూర్ణచంద్రుడై పూర్ణచంద్ర ఆడిటోరియం గా మారాడురా. ఇక నాగాభరణం నాగేశ్వరునిగా ప్రశాంతి లేపు ప్రవేశ ద్వారం వద్ద వెలిశాడురా.
1: వ్యాఘ్రాంబరం కాషాయాంబరమైంది, త్రిశూలం ఉత్తర ద్వారం మందలి గోపురమైంది. ప్రశాంతి నిలయంలో
0: ధమరుక భజన మందిరపు హారతి గంటైంది.
1: ఆహా,
0: భస్మం దివ్య లీలా విభూతిగా మారింది.
1: శివుని త్రినేత్రం చల్లని వెన్నెల కురిసే ఆ సాయి నేత్రద్వయంలో కలిసిపోయిందిరా.
0: అంబ సాంబ శివునిలో సగమై స్వామి నడకలలో రాజహంసను మరిపిస్తూ చల్లని చూపులలో వెన్నెల వెలుగులై సాయిమాతగా వెళ్లి విరిసిపోతుందిరా.
1: ఓహో,
0: స్వామి తన బాల్యంలోనే ఆ నట రాజి నాట్య వైభవానికి బదులుగా ఋషేంద్రమునికి బదులుగా శివతాండవాన్ని మరిపించేటట్లుగా ఆనాటి శ్రోతలను మురిపించారురా.
1: ఏ విధంగా?
0: మన పెద్దాడు చెప్తాడురా విను.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: పరుగు పందెం లాంటి ఈ జీవనయానంలో
1: ఆహా
0: ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం శ్రేయస్కరం.
1: అవునరా,
0: అప్పుడు ఆ దివ్యశక్తి అనుక్షణం మనని అనుసరిస్తూ నడిపిస్తూ ఉంటుందిరా.
1: భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా జీవితం ముగింపు లేనిదిరా.
0: అవునరా,
1: స్వామి ఉపన్యాసాలు, ఉపదేశాలు, మాటలు, పాటలు మళ్లీ మళ్లీ మళ్లీ వినాలని, దర్శించాలని,
0: తద్వారా ఆ భవసాగరాన్ని అవలీలగా దాటగలగాలని కోరుతూ మన స్వామి యొక్క ప్రేమామృత జలులను మనందరిపైన కురిపింపజేయాలని ప్రార్థిస్తున్నాంరా. స్వామి, 1960 నుండి 70 సంవత్సరాలలో మా మాస్టర్ గారి బృందం మీ ముందు బుర్రకథ పాడుతుండగా మీరు ఒక భజన పాటని అడిగి మళ్లీ పాడించుకున్నారు ప్రేమతో. ఇప్పటికి 40 సంవత్సరాలు గడిచాయి స్వామి. ఇప్పుడు ఈరోజు అదే పాటని ప్రేమతో హృదయపూర్వకముగా మీకు అర్పిస్తున్నాము స్వామి.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. జనవరి 27వ తేదీ 2019న 58 మంది మేడ్చల్ సాయి యువత రేడియో సాయి స్టూడియోస్కి విచ్చేశారు. క్రమమైన శిక్షణే క్రమశిక్షణ పేరిట వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని వారందించారు. ఈనాడు మీకు ఆ కార్యక్రమంలో 4వ అంశం సందేహ నివారణి ప్రశ్నోత్తరాల కార్యక్రమం పునఃప్రసారం చేస్తున్నాము.

0: స్వామి చెప్పిన ఈ క్రమశిక్షణను పాటించేటప్పుడు నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి.
1: అయ్యో, నీకే కాదు, నేర్చుకున్న థియరీని ఆచరణలో పెట్టి సాధన చేసేవారికి ఎవరికైనా సందేహాలు వస్తుంటాయి. వాటిని నివృత్తి చేసుకుని సాధనలో ముందుకు సాగాలి.
0: మరి కొంతమంది మేడ్చల్ యూత్ క్రమశిక్షణను శ్రద్ధగా పాటిస్తున్నప్పుడు వారికి కలిగిన సందేహాలతో వచ్చారు. వారి సందేహాలకు స్వామి ఇచ్చిన విషయాలు చెప్పిన విషయాలతో అర్థమయ్యేటట్టు సమాధానాలు ఇవ్వటానికి శ్రీ డివి చంద్రశేఖర్ గారు వచ్చారు. వీరు డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ అండ్ న్యూరోసర్జరీ, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్, వైట్ ఫీల్డ్, బెంగళూరులో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. 1993లో 11వ తరగతికి స్వామి విద్యా సంస్థల్లో చేరిన శ్రీ చంద్రశేఖర్ గారు తదుపరి బీఎస్సీ ఎంఎస్సీ పూర్తి చేసుకుని 2001 సంవత్సరం నుండి గత 18 ఏళ్లుగా స్వామి వైట్ ఫీల్డ్ హాస్పిటల్లో తమ సేవలను అందిస్తున్నారు. చక్కని వక్త, వేదంలో దిట్టైన శ్రీ చంద్రశేఖర్ గారు వైట్ ఫీల్డ్ శ్రీ సత్యసాయి సేవా సమితికి కన్వీనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు శ్రీ చంద్రశేఖర్ గారితో సందేహ నివారణి కార్యక్రమం ప్రారంభిద్దాం.
1: సైరామ్ సార్, నా పేరు అనూష.
2: సైరామ్ అనూష,
1: నాదొక సందేహం సార్. స్వామి మనకి క్రమశిక్షణ గురించి చెప్తూ ఒక భజన మనం నలుగురిలో పాడే ముందు 100 సార్లు అయినా ప్రాక్టీస్ చేసుకుని పాడమంటారు కదా. ఎలా అయితే మనకి ఏ పని అయినా త్రికరణ శుద్ధి ఎంత అవసరమో, భజనకి కూడా మనకి భావ రాగ తాళాలు చాలా ప్రధానం అని అంటారు. కానీ ప్రాక్టీస్ లేకుండా వచ్చినప్పుడు కొంతమంది భజనలో పాడేయమంటూ ఉంటారు, లేదా ఒక్కొక్కసారి కొంతమంది వేరే రాగంలో పాడేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు వాళ్ళకి మేము ఎలా తెలియజేయాలి?
2: మంచి ప్రశ్న అమ్మా. భగవద్గీతలో కృష్ణుడు భక్తి యోగంలో ఒక చిన్న మాట అంటారు, అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఏ పని చేయడానికైనా అభ్యాసం ఉండాలి. స్వామి అంటారు, ఈటింగ్, డ్రింకింగ్, వాకింగ్, టాకింగ్, ఏ చిన్న విషయమైనా జీవితంలో ఏ చిన్న ఆస్పెక్ట్ అయినా ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్షన్ వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ అని వినుంటారు. ఏదైనా అభ్యాసంతోనే పరిపూర్ణత లభిస్తుంది. అలాంటిది భజన కార్యక్రమం అనేది ఒక సామూహిక యాక్టివిటీ, మనం ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా ఇంట్లో చేసుకునేది కాదు. అటువంటి యాక్టివిటీలో మనం మన బెస్ట్ భగవంతుడికి అర్పించాలి అంటే దానికి ఎంతో సాధన, అభ్యాసం, కృషి ఇంపార్టెంట్. అందుకనే స్వామి భజన పాడే ముందు 100 సార్లు కరెక్ట్ గా వచ్చిందా లేదా అని నిర్ధారించుకుని భజన పాడాలి. ఎందుకంటే భగవంతునికి భక్తుడికి కలపడానికి ఆ కనెక్షన్ కి భజన ఒక సాధనం. నువ్వు మాత్రం భజన పాడుతున్నప్పుడు నిన్ను మాత్రం వినట్లేదు స్వామి, మిగతా వాళ్ళు నీ చుట్టూరా ఎవరైతే వింటున్నారో వాళ్ళు కూడా స్వామితో కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి నీ భజన ఒక సాధన కింద అవుతుంది. అందుకనే దానిని ఒక ఆఫరింగ్ గా చేయాలి, కానీ అదొక పర్ఫార్మెన్స్ కాదు. ఆఫరింగ్ కి పర్ఫార్మెన్స్ కి తేడా ఏంటి? ఏదైనా మనం భగవంతుడికి అర్పిస్తున్నామంటే ఒక పువ్వు కానీ ఒక పండు కానీ ప్రసాదం కింద, నైవేద్యం కింద పెడుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా దాన్ని, రేకులన్నీ బాగున్నాయా లేదా, ఒక చిన్న దాంతో లోపం కూడా లేకుండా అర్పించడానికి మనం ప్రయత్నిస్తాం. అలాంటిది భజన కూడా ఒక సమర్పణ భావంతో చేస్తున్నామని ఉంటే అది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే అంత ఆనందం నీకు కలిగిస్తుంది, స్వామి కలిగిస్తుంది, వినేవాళ్ళందరికీ కలిగిస్తుంది. స్వామి ఎప్పుడు గాడ్ ఇట్సెల్ఫ్, గాడ్ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్ అంటారు. ఆయన పర్ఫెక్ట్ కాబట్టి మనం ఏం చేసినా సరే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు వేరే వాళ్ళు అది పాటించట్లేదు అంటే, అది కరెక్ట్ చేయాలి అంటే బెస్ట్ వే ఈజ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. మనం ఆదర్శంగా ఉంటే అప్పుడు వేరే వాళ్ళకి చెప్పడానికి మనకి నైతిక అధికారం ఉంటుంది. అందుకని ఎవరైతే ఎవరికైతే మీరు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఆదర్శంగా నిలిచి మీరు 100 సార్లు ప్రాక్టీస్ చేసి కరెక్ట్ గా భజనలో పాడగలిగి ఇలా చేస్తే బాగుంటుంది అని చూపిస్తే దాని విలువ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు. స్వామి చిన్న కథ చెప్తూ ఉంటారు కదా, రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక తల్లి కొడుకుని తీసుకొచ్చి వీడు చాలా ఎక్కువ స్వీట్లు తినేస్తున్నాడు, వాళ్ళు పాడైపోతున్నాడు, కొంచెం వాళ్ళకి ఏమైనా సలహా ఇవ్వండి అంటే ఓ 10 రోజుల తర్వాత రమ్మంటారు. 10 రోజుల తర్వాత మళ్లీ తీసుకొస్తే మళ్లీ అదే చెప్తుంది తల్లి, ఇంకా వీడు ఇలా చేస్తున్నాడంటే రామకృష్ణ పరమహంస గారు పిల్లడికి బోధిస్తారనమాట, స్వీట్లు తినడం మంచిది కాదు, రేపటి నుంచి తినకూడదు, మానేస్తావు కదా అని అడుగుతారనమాట. ఈ విషయం ఏదో 10 రోజుల ముందే చెప్పొచ్చు కదా స్వామి అని అడుగుతుంది ఆ తల్లి. అడిగినప్పుడు నేను కూడా తినేవాణ్ణి కదా, అందుకని చెప్పే అధికారం లేదు, ఇప్పుడు నేను నువ్వు అడిగిన దగ్గర నుంచి అప్పటి నుంచి నేను మానేశాను, దాని తర్వాత నాకు చెప్పే నైతిక అధికారం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అందుకనే టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ సొసైటీ ఈజ్ ద బెస్ట్ వే టు డూ సర్వీస్ అండ్ యూ విల్ గెట్ ద మారల్ అథారిటీ, నైతిక అధికారం వస్తుంది వాళ్ళు చెప్పడానికి, అలా చేయొచ్చు.
1: థ్యాంక్ యూ సార్.
3: సాయిరామ్ సార్, నా పేరు నరేష్.
2: సాయిరామ్ నరేష్,
3: నేను డిసిప్లిన్ గా పనులు ఎప్పుడూ పూర్తి చేసుకోవాలనుకుంటాను, కానీ ఆఫీస్ లో వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండటంతో ఇంటికి వచ్చాక చేయవలసిన పనులేమి చేయలేకపోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేడియో సాయి ప్రోగ్రామ్ కు కంటెంట్ రాసే బాధ్యత తీసుకున్నాను, కానీ రాయలేకపోయాను. ఇది కూడా క్రమశిక్షణ పాటించకపోవటం అంటారా?
2: భగవంతుడు అన్ని జీవులకి రోజుకి 24 గంటలు ఇచ్చాడు. పర్టికులర్ గా వాటిని ఎలా ఉపయోగించాలి అన్న ప్లానింగ్ మనిషి చెయ్యాలి. స్వామి దీనికి ఒక చిన్న గైడ్ లైన్ ఇస్తారనమాట. ఒక రోజుని పొద్దున్న 4 నుంచి 8 వరకు, 8 నుంచి 4 వరకు, 4 నుంచి 8 వరకు, మళ్లీ రాత్రి 8 నుంచి 4 వరకు విభజించాలన్నమాట. కాలం సాత్వికం, రాజసికం, తామసికం అని 3 రకాలు ఉంటాయి. 4 to 8 మార్నింగ్, 4 to 8 AM సాత్వికమైన కాలం, అప్పుడు కాన్సన్ట్రేషన్ చాలా అధికంగా ఉంటుంది. స్వామి అలాంటి వాటిలో సాధనకు ఉపయోగించమని చెప్తారు. మార్నింగ్ 8 to 4 రాజసిక కాలం, మనం ఏదైతే ఆఫీస్ వర్క్స్ లేకపోతే స్టూడెంట్ అయితే చదవడం ఇలాంటి యాక్టివిటీ బేస్డ్ రాజసికంగా పనులు చేయాల్సినవి ఆ టైంలో చేయాలి. మళ్లీ 4 సాయంత్రం 4 నుంచి 8 వరకు మళ్లీ సాత్విక కాలం వస్తుంది, సూర్యాస్తమం టైంలో. మళ్లీ వాటిని మనం ఆధ్యాత్మిక విషయాల కోసం లేకపోతే సర్వీస్ కోసం, మన ఉద్ధరణ కోసం చేయాల్సినవి. రాత్రి 8 నుంచి పొద్దున్న 4 వరకు తామసిక కాలం, మోస్ట్ ఆఫ్ ద టైమ్ పడుకోవడానికి వినియోగించాలి. ఇలాగా మన జీవితంలో ఒక ఒక ప్రతిరోజుకి ఒక స్ట్రక్చర్ పెట్టుకుంటే ఏ టైంలో ఏది చేస్తే మంచిదో ఆ టైంలో కరెక్ట్ గా చేస్తే దానికి ఎఫిషియన్సీ పెరుగుతుంది అనమాట. చాలా మంది ఇప్పుడు విద్యార్థులు రాత్రి ఎక్కువ టైం చదువుతూ పొద్దున్న ఎక్కువ టైం పడుకుంటారనమాట. కరెక్ట్ టైంలో చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే రాత్రి 3 గంటలు చదివింది, పడుకున్నప్పుడు మర్చిపోతారు, మళ్లీ పొద్దున్న లేస్తే మళ్లీ ఇంకొంచెం పునశ్చరణకి టైం పడుతుంది. కానీ అదే పొద్దున్న లేచి చదివితే, పొద్దున్న 4 గంటలకు లేచి చదివితే 3 గంటల్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది 1 గంటలో అయిపోతుంది, అప్పుడు మీకు చాలా సమయం ఆదా అవుతుంది. ఇదే అంటే ఏ టైంలో ఎప్పుడు ఏది చేస్తే మనకి సమయం కలిసి వస్తుందో, ఆ ఏకాగ్రత ఎప్పుడు కుదురుతుందో ఆ టైంలో చేస్తే మంచిది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు. ఒక కంటైనర్ జార్లో మీరు రాళ్లు వేయాలి, పెద్ద రాళ్లు ఉన్నాయి, చిన్న చిన్న రాళ్లు ఉన్నాయి, ఇసుక ఉంది. ముందు దాంట్లో అన్ని దాంట్లో పట్టించాలంటే ముందరే మీరు ఇసుక వేసేసి దానిపైన చిన్న రాళ్ళు వేసి దానిపైన పెద్ద రాయి పెడితే ఆ పెద్ద రాయి కూర్చోడానికి ప్లేస్ ఉండకపోవచ్చు. కానీ ముందు పెద్ద రాళ్లు పెట్టి దాంట్లో చిన్న చిన్న రాళ్లు వేస్తే ఆ పెద్ద రాళ్లలో ఉన్న గ్యాప్స్ లోకి ఆ చిన్న రాళ్లు వెళ్తాయి, ఆ చిన్న రాళ్ళలో ఇంకా కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి, దాంట్లోకి ఇసుక వెళ్తుంది. అలాగా మొత్తం ఈ పదార్థాలన్నీ ఆ జార్లో నింపచ్చు. అలాగే మన టైం ఫిక్స్డ్ టైం ఇక్కడైతే స్పేస్, మనం ఉన్న జీవితంలో ఆ రోజుకి ఎంత టైం ఉందో ఇంపార్టెంట్ విషయాలు కొంచెం తక్కువ ప్రయారిటీ ఉన్నవి, మరీ చిన్న విషయాలు ఫస్ట్. చిన్న చిన్న విషయాల మీద మనం టైం వృధా చేయకూడదు. ఇంపార్టెంట్ అన్నీ ఫస్ట్ చేసేసిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఉన్నవి, దాని తర్వాత లీస్ట్ ప్రయారిటీ ఉన్నవి. మనకి ఆ ప్రయారిటైజేషన్, టైం మేనేజ్మెంట్ లో ప్రయారిటైజేషన్ చాలా ఇంపార్టెంట్. మనకి మన సాంప్రదాయంలో ఏం చెప్తారంటే, ఆ ప్రయారిటైజేషన్ ఎలా చేయాలి అంటే శతం విహాయ భోక్తవ్యం అంటారు. అంటే 100 పనులు మానేసినా సరే భోజనం మాత్రం కరెక్ట్ టైం చేయాలి. సహస్రం స్నానమాచరేత్, అంటే 1000 పనులు వదిలేసినా సరే స్నానం అయితే చేయాలి. లక్షం విహాయ దాతవ్యం, అంటే 100000 పనులు వదిలేసినా సరే దానం ఎవరికైనా ఇవ్వాలి, అంటే అది వస్తువే కావచ్చు, మీ సమయమైనా అవ్వచ్చు, వేరే వాడికి ఉపయోగపడేది, అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్, మీకు ఉపయోగపడేది, పర్సనల్ బెనిఫిట్ కానివి. కోటిం త్యక్త్వా హరిం భజేత్, అంటే కోటి పనులు వదిలేసినా సరే నామస్మరణ భజన చేయాలని. ఇది ప్రయారిటీ అన్నమాట. జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే సడన్ గా ఏదో మనకి కావాల్సింది, ఇంపార్టెంట్ పని వచ్చిందంటే ఫస్ట్ వదిలేసేది భజన, తర్వాత నామస్మరణ. అది ఆప్షనల్ అన్నమాట. ఇది దానికంటే ఇంపార్టెంట్. మన చాలా మంది యంగ్ ఎవరైతే పని చేస్తూ ఉంటారో, లేదా స్టూడెంట్స్ కూడా ఐదర్ చదువు ఒత్తిడి వల్ల లేదా వర్క్ ప్రెషర్ వల్ల భోజనం మానేస్తుంటారనమాట. అంటే వాళ్ళకి అసలు భోజనం చేసే సమయం కూడా లేకుండా వాళ్ళ జీవితాన్ని ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటివి చేస్తే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది, ప్లస్ మన పని కూడా జరగదు. పని ఒత్తిడి ఎందుకు పెరుగుతుంటుందంటే ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేయలేదు, ఏదైతే అంత ఇంపార్టెంట్ కాదో దాని మీద మనం సమయం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం. ఇలా చేస్తే మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదన్నమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ జీవితాన్ని కంపార్ట్మెంటలైజ్ చేస్తే రాదు. అంటే నేను ఇది చేస్తున్నప్పుడు ఇది చేయలేను, ఇది చేస్తున్నప్పుడు అది చేయలేను అనుకుంటే చాలా కష్టం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జార్గన్ ఏంటి, మేనేజ్మెంట్ జార్గన్ వర్క్ లైఫ్ ఇంటిగ్రేషన్ అంటారనమాట. అంటే లైఫ్ ని వర్క్ ని, ఎందుకంటే వర్క్ పొట్ట కోసం, కానీ లైఫ్ జీవితం. ఇలాంటి భజన చేయడం, లేకపోతే రేడియో సైక్ ఏదో కార్యక్రమం చేయడం, సేవ చేయడం, ఇవన్నీ జీవితానికి సంబంధించింది. ఈ రెండింటి ఇంటిగ్రేషన్ కావాలి. సో అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటే వర్క్ కూడా సరిగ్గా టైంలో జరుగుతుంది, మిగతా ఏదైతే సేవా కార్యక్రమాలు నీ చేద్దాం అనుకుంటున్నావో అది కూడా కరెక్ట్ జరుగుతుంది.
3: థ్యాంక్ యూ సార్.
4: సాయిరామ్ సార్, నా పేరు సాయిశ్రీ.
2: సాయిరామ్, సాయిశ్రీ,
4: దేనికైనా మనము చేసే పనికి ఒక మీటర్ లాంటిది ఉంటే మనం ఎంతవరకు సక్సెస్ అయ్యామో తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా మనం ఎన్ని స్టెప్స్ వేశామో, ఎంత ఎనర్జీ గెయిన్ ఆర్ లాస్ అయ్యామో తెలుసుకోవడానికి స్మార్ట్ వాచెస్ లాంటివి ఉన్నాయి. అలాగా నేను క్రమశిక్షణ పాటిస్తున్నానా లేదా అని నాకు నేను ఎలా తెలుసుకోవాలి?
2: మనం ఏదైతే, మీరు కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి, మనం ఏదైనా మెజర్ చేయాలి అంటే, ఏమైనా కొలవాలి అంటే మనకి మన ఏదో ఒక సెన్సెస్ కి దొరకాలి. మన కంటికో, మన వినికిడికో, లేకపోతే ముట్టుకోవడానికో ఏదో దొరికితే, ఫిజికల్ క్వాంటిటీని ఏం మెజర్ చేయాలన్నా, హైట్ ఉంది, వాడు పొడిగా ఉన్నాడు, వాడు పొట్టిగా ఉన్నాడంటే అది చూసి ఒక అంకెతోటి వీడి ఇంత హైట్ ఉన్నాడు 160 సెంటీమీటర్స్, వీడు 150 సెంటీమీటర్స్, వీడు వీడికన్నా పొట్టి, అది కంపేర్ చేయడానికి ఒక నంబర్ కావాలి, క్వాంటిటీ. క్వాంటిఫై చేస్తే కంపారిజన్ దొరుకుతుంది. అప్పుడు మీటర్ కానీ ఏదైనా పెట్టి ఓహో వీడి హైట్ ఇంత, ఇది స్కేల్, లేకపోతే వెయింగ్ స్కేల్ ఇంత బరువు ఉన్నాడు, లేకపోతే ప్రెషర్ ఇంత ఉంది, ఏ ఫిజికల్ క్వాంటిటీ స్పీడ్ ఎంత ఉంది, ఏ ఫిజికల్ క్వాంటిటీకైనా ఒక నంబర్ ఇస్తే దాన్ని క్వాంటిఫై చేయొచ్చు. కానీ జీవితంలో మనకి ఉపయోగపడే వాటికి వేటికిను అవన్నీ ఫిజికల్ క్వాంటిటీస్ కాదు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, ఆకలి, దప్పిక, కోపం, లోభం, మోహం, మదం, మాచరం, ఇవన్నీ లోపలుండే గుణాలు. వీటికి ఇది భౌతిక గుణాలు కాదు, నీకు ఉందా లేదా అంటే చూసి చెప్పేది. ఇది మన ఇంద్రియాలకి అందేవి కాదు. ఇంద్రియాలకి ఏదైతే లోబడి ఉంటుందో, సైన్స్ ఈస్ బిలో ద సెన్సెస్ అంటారు స్వామి. ఇవన్నీ సెన్సెస్ కి అబౌవ్, భావాలవన్నీ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్లు ఇప్పటిదాకా లేవు. అందుకనే వీటన్నిటికీ బయట కనపడేవి అందరికీ కనపడతాయి కాబట్టి కంపారిజన్ ఈజీ కుదరదు. నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి మన ఇద్దరం అగ్రి అవుతామన్నమాట, ఓహో ఇది ఇలా. కానీ నాలో మాత్రమే ఉన్నది వేరే వాడికి తెలియంది, దాన్ని మెజర్ కూడా చేయలేం, కానీ అది వ్యక్తం అవుతుంది. దేర్ ఆర్ సైన్స్ ఆఫ్ దీస్ అబ్స్ట్రాక్ట్ క్వాంటిటీస్ అనమాట. ఏంటి ఆ సైన్స్ అంటే, ఇప్పుడు ఒక జీవితంలో డిసిప్లిన్డ్ గా ఉన్నాడు అంటే అర్థం ఏంటి, నేను ఈ టైంకి వస్తాను అంటే ఎవరైనా ఖచ్చితంగా ఆ టైంకి వస్తాడు. ఎందుకంటే వాడు డిసిప్లిన్ గా ఉండు. పర్సనల్ లైఫ్ లో డిసిప్లిన్ అంటే మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు. రఘుకుల రీతి సదా చెలి ఆయి ప్రాణ జాయపర్ వచన్న జాయ్. ఒకసారి మాట ఇచ్చాను ఈ టైం చేస్తాను ఇది చూస్తానంటే ఖచ్చితంగా చేస్తాడు. అలాంటి వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉండరు, మొహం మీద ఏం స్ట్రెస్ కనపడదు, ఆనందంగా ఉంటారు, క్లారిటీతో ఉంటారు, సిచ్యువేషన్ అంతా వాళ్ల కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పర్సనల్ మైండ్ కంట్రోల్ ఉంది కాబట్టి వాళ్ళకి సిచ్యువేషన్ మీద కూడా కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు స్వామి చూడండి, 85 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. ఈ 85 సంవత్సరాల్లో స్వామి చేసిన ప్రాజెక్టులు కానీ స్వామి సంస్థాపించిన ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ రన్ చేసి ఎన్నో ప్రాజెక్టులు రన్ చేసి అది చేస్తున్నప్పుడు కూడా ప్రతిరోజు దర్శనకు వచ్చేవారు, నార్మల్ గా దర్శనం వచ్చేవాడు. ఆయన మొహం మీద కొంచెం కూడా స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ ఏమి కనపడదు. ఇంత పని చేస్తున్నా సరే ఏమి ఎఫెక్ట్ అవ్వట్లేదంటే లోపల ఎంత డిసిప్లిన్ గా ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఆ డిసిప్లిన్ గా ఉంటే కానీ ఇంత సాధించే అవకాశమే లేదు. సో ఇది ఇండైరెక్ట్ సైన్ ఏంటంటే ఆనందంగా ఉండడం, సిస్టమేటిక్ గా ఉండడం, శాంతంగా ఉండడం, కంట్రోల్లో ఉండడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇలాంటివన్నీ కొన్ని సైన్స్ అన్నమాట. వీటి వల్ల మనకు తెలుస్తుంది.
4: థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటే దాన్ని బట్టి మనకి ఎంత క్రమశిక్షణలో ఉన్నామని తెలుస్తుంది.
2: క్రమశిక్షణగా ఉంటే ఆనందంగా ఆటోమేటిక్ వ్యక్తం అవుతుంది.
4: ఓకే, థ్యాంక్ యూ సార్.
5: సాయిరాం సార్, నా పేరు ఆనంద్.
2: సాయిరాం ఆనంద్,
5: నేను రేడియో సాయి చివరి ప్రాక్టీస్ రోజున నాకు అర్జెంట్ ఆఫీస్ వర్క్ వచ్చింది. నేను మా రేడియో సాయితో టీంతో మార్నింగ్ 8:30కే వస్తానని చెప్పాను, బట్ ఆఫీస్ వర్క్ వలన రాలేకపోయాను. మా టీం అందరికీ నేను తప్పు చేసినట్లు అనిపించింది, బట్ డ్యూటీ ఇస్ గాడ్ అన్నారు కాబట్టి డ్యూటీ ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. నేను చేసింది సరైనదేనా, లేదా నేనేమే నాలో మార్పు చేసుకోవాలా? వర్క్ని డివోషన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి?
2: రేడియో సాయి ప్రోగ్రామ్ చేయడం అనేది మంచిదే, కానీ నీకంటూ ఒక డ్యూటీ.
5: సాయిరాం సార్, నా పేరు ఆనంద్.
2: సాయిరాం ఆనంద్,
5: నేను రేడియో సాయి చివరి ప్రాక్టీస్ రోజున నాకు అర్జెంట్ ఆఫీస్ వర్క్ వచ్చింది. నేను మా రేడియో సాయితో

0: ఒక తల్లి ఒక ఆఫీసులో పనిచేస్తోంది. వాళ్ళ కొడుకు ఇంట్లో ఒంట్లో బాగోలేదంటే ఆఫీసులో ఎంత కమిట్మెంట్ ఉన్నా సరే కొడుకుని చూసుకునే బాధ్యత డ్యూటీ యాజ్ అ మదర్ చూసుకోవాలి కాబట్టి దిస్ ఓవర్ రైట్స్ దట్ అనమాట. ఇది చేయాలా అది చేయాలా అంటే ఫస్ట్ డ్యూటీ వస్తుంది, దాని తర్వాతే సర్వీస్. ఉదాహరణకి మీరు ఒక గుడికి వెళ్తున్నారు దేవుని దర్శనం కోసం, దారిలో ఒక చిన్న పిల్లవాడు పరిగెడుతూ పడిపోయాడు, మీరు చూశారు చుట్టుపక్కల ఇంకెవరు లేరు, దర్శనానికి టైం అయిపోతుందని ఇది వదిలేసి వెళ్తే భగవంతుడు ఆనందిస్తాడా? ఎప్పుడైతే సేవ ఎవరికైతే అవసరమో అప్పుడు చేయకుండా వేరే టైంలో ఫస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చే టైం దాకా అక్కడ మిగతా వాడు పిల్లవాడు బాధపడుతూ ఉండడా? అందుకని ఏ టైంలో ఎప్పుడు ప్రయారిటైజ్ చేయాలో అది సందర్భం బట్టి ఉంటుంది. సో ఇది తప్ప రైట్ అంటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. వైట్ఫీల్డ్ హాస్పిటల్కి ఒకసారి స్వామి దర్శనానికి వచ్చారు, విజిట్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అప్పుడు హాస్పిటల్ ఫంక్షన్ అవుతున్నప్పుడు డాక్టర్స్ ఓటీస్ లోను రౌండ్స్ లోను ఉన్నారు. స్వామి దర్శనానికి వచ్చినప్పుడు కొంతమంది స్వామి దర్శనం కోసం వచ్చారనమాట. అప్పుడు స్వామి అన్నారు, మీ డ్యూటీ అక్కడ పేషెంట్ చూసుకోవడం, ఫస్ట్ అది చేయాలి. స్వామే నా దర్శనం కంటే మీరు చేయాల్సిన ధర్మం ఇంపార్టెంట్ అని చెప్తే ఆబ్వియస్లీ మనం మనకి ఏదైనా డ్యూటీ ఉంటే అది వదిలేసి మిగతా పనులు చేయకూడదు. పుండలీక మీ పాండురంగ విఠల అది కథ తెలుసు కదా, తల్లిదండ్రులను సేవిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే వచ్చినా సరే నాకు ఇప్పుడు సమయం నేను బిజీగా ఉన్నాను తల్లిదండ్రుల సేవలో, అది అయిన తర్వాత ఐ విల్ అటెండ్ టు యూ. దానికి భగవంతుడు సంతోషించాడు. అందుకనే మీరు తప్ప రైటా అన్న సందేహం ఉండక్కర్లేదు. మీరు మీ డ్యూటీ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా అదే ఇంపార్టెంట్.
1: థ్యాంక్ యూ సార్.
2: సార్ మరో ప్రశ్న సార్, నేను ఎక్కువసేపు క్లాస్ లో చాలా సైలెంట్ గా ఉంటాను, నాకు క్లాస్ లో సైలెంట్ కిల్లర్ అని పేరు కూడా పెట్టారు. అలానే నా ఫ్రెండ్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది, తనకేమో వాకుడుగాయ అని పేరు పెట్టారు. సో ఇది ఏది మంచిదో ఒకసారి మీరు చెప్తారా?
0: నోటి నుంచి మాట రాకపోవడం చాలా మంది నిశ్శబ్దం అనుకుంటూ ఉంటారు, కానీ స్వామి ఏమంటుంటారంటే మనసులో అలజడ ఉండి నిలకడగా లేకపోతే నోటి నుంచి మాట రాకపోయినా మీరు సైలెన్స్ పాటించట్లేదు. ఎందుకంటే మనసు అంతా అలజడిగా ఉంది, మాటలు చాలా మనసులో నడుస్తున్నాయి. అందుకనే మౌనం అనేది మాటకి సంబంధించింది కాదు, మనసుకి సంబంధించింది. స్వామి అంటూ ఉంటారు, నశ్రేయో నియమం వినా, దేనికైనా ఏం చేసినా లిమిట్లో ఉండాలి. తినడం కానీ మాట్లాడడం కానీ ఏదైనా అతిగా చేయకూడదు. అతి అంటే నాట్ ఏ ఎక్స్ట్రీంలోనూ ఉండకూడదు, మరీ చేయకుండా ఉండకూడదు, మరీ అతిగా కూడా చేయకూడదు అనమాట. ఇంగ్లీష్లో సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంటూ ఉంటారు, అంటే చాలా విలువైందని. కానీ మనం మన భావాలు మన ఆలోచనలు తోటి వారికి తెలియచేయాలంటే మాటలు నోట్లోంచి రావాలి కదా, అంటే మాటలు అవసరం. కానీ ఏ సందర్భంలో మాటలు ఎక్కువ వ్యక్తపరుతాయి, కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడమే మాటల కంటే ఎక్కువ భావాలు వ్యక్తపరుస్తాయి. ఏది ఎప్పుడు చేయాలి అని ఎలా తెలుస్తుందంటే ఇంగ్లీష్లో అంటూ ఉంటారు, డోంట్ స్పీక్ అ వర్డ్ అన్లెస్ యూ కెన్ ఇంప్రూవ్ అపాన్ సైలెన్స్ అని. మాటల కంటే మౌనానికంటే మాటలు ఎక్కువ వ్యక్తపరుస్తాయి అని అనిపిస్తే అప్పుడే మాట్లాడు. ఆ మాటలు కూడా ఎలా ఉండాలి? భగవద్గీతలో కృష్ణుడు చెప్తూ ఉంటాడు కదా, అనుద్వేగకరం వాక్యం
2: సత్యం ప్రియహితం చేయ స్వాధ్యాయాభ్యాసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే.
0: కరెక్ట్. అంటే వాక్కుకి తపస్సు ఏంటి అంటే, మామూలుగా తపస్సు ఏమనుకుంటూ ఉంటే అది మనం సీరియల్లోనో వాటిల్లోనూ భక్తులు తపస్సు చేయడం ఏం చూస్తామంటే ఎవరో ఒంటి కాలు మీద నుంచోడం, లేకపోతే చుట్టుపక్కల ఫైర్ ఉండడం, చేతులు పైకి పెట్టుకోవడం, ముక్కు మూసుకోవడం, ఇవన్నీ తపస్సు అనుకుంటాం. కానీ

0: వాక్కు కూడా ఒక తపస్సు ఉంది. ఏ జీవికి లేనిది మానవుడికి మాత్రం వాక్కు అనే శక్తిని భగవంతుడు ప్రసాదించాడు. అంటే మన మాటల వల్ల వేరే వాళ్ళని ప్రభావితం చేయొచ్చు. అలాంటి మాటలు ఎలా ఉండాలి అంటే అనుద్వేగకరం వాక్యం అంటే ఏ మాటలు మాట్లాడినా వేరే వాళ్ళని యాజిటేట్ చేయకూడదు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. వాటికి ఆ మాటలకి మూడు ఫిల్టర్లు పెట్టాలి. ఆ ఫిల్టర్లన్నీ పాస్ అయితేనే ఆ మాట నోటి నుంచి బయటికి రావాలి. ఏమిటవి? సత్యం,
1: ప్రియం, హితం.
0: ప్రియం, హితం. సత్యం అంటే ముందది సత్యమై ఉండాలి. లేకపోతే అది సత్యం కాదు అని నీకు డౌట్ ఉంటే మాట్లాడకూడదు. ఫస్ట్ అది కన్ఫర్మ్ చేసుకోవాలి. రెండోది ప్రియంగా ఉండాలి. సత్యమైనా సరే అది వేరే వాళ్ళకి హర్ట్ చేయకూడదు. హర్ట్ చేస్తుంది అంటే నబ్రూయాత్ సత్యం అప్రియం, అప్రియమైన సత్యం కూడా మాట్లాడకూడదని. మూడోది హితంగా ఉండాలి, వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండాలి. లొడలొడ మాట్లాడుతూ ఉంటే ఎవరికి ఉపయోగపడింది మాట్లాడుతూ ఉంటే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. సో ఎక్కువ మాట్లాడాలా తక్కువ మాట్లాడాలా అంటే ఈ మూడు క్వాలిఫికేషన్స్ ఆ మాటలకి ఉన్నాయి అంటే మాట్లాడండి. ఏ ఒక్కటైనా ఫెయిల్ అయిందంటే నిశ్శబ్దంగా ఉండండి. స్వామి స్టూడెంట్స్ కి చాలాసార్లు టాక్ లెస్ వర్క్ మోర్ అండ్ స్టడీ మోర్, స్టూడెంట్స్ కి స్టడీ మోర్ అని చెప్తూ ఉంటారు, మిగతా వాళ్ళకి వర్క్ మోర్, టాక్ లెస్ వర్క్ మోర్ అని చాలా రిపీటెడ్ గా చెప్తూ ఉండేవారు. ఒకసారి త్రయీ బృందావనంలో స్వామి ఈ సైలెన్స్ గురించి, దాని విశిష్ట గురించి చెప్తూ ఒక గంట సేపు డిస్కోర్స్ ఇచ్చారనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ సైలెన్స్, ఎక్కువ మాట్లాడితే ఎలా ఆహ్వానికరం, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఆబ్వియస్లీ పిల్లల్లో ఎవరికో ఒకరికి ఒక థాట్ వచ్చింది, అదేంటి స్వామి మాట్లాడద్దు మాట్లాడద్దు మాట్లాడద్దు అంటూనే గంట సేపు మాట్లాడారు అని అని ఒక ఆలోచన వచ్చిందనమాట. అది పసిగట్టిన స్వామి ఆ డౌట్ కూడా నివారించడానికి ఏమన్నారంటే, మీలో అందరూ ఏదో ఆలోచిస్తున్నారు కదా నేను ఇంతసేపు మాట్లాడకూడదని ఇంతసేపు మాట్లాడుతున్నానని, మీరందరూ మీ బాడీస్ అన్ని ఒక రేడియో సెట్ లాంటిది, వాటిలో ఎనర్జీ బ్యాటరీ నుంచి వస్తుంది. మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఆ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. నాట్ ఓన్లీ ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ కూడా డ్రైన్ అయిపోతుంది. కానీ నా బాడీ రేడియో లాంటిది కాదు, నేను జనరేటర్, నేనే ఎనర్జీని జనరేట్ చేస్తూ ఉంటానన్నమాట. అది డిఫరెన్స్. స్వామి ఏ మాటలు మాట్లాడినా సరే ఆ శక్తి స్వామే సృష్టిస్తున్నారు. మనలో మాట్లాడే శక్తి కూడా స్వామే ఇచ్చింది. అందుకనే ఇన్ ద డెప్త్స్ ఆఫ్ సైలెన్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్ కెన్ బి హర్డ్ అంటుంటారు. మన మనస్సు స్థిరంగా ఉంటేనే లోపల భగవంతుని యొక్క వాయిస్, కాన్షియన్స్ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వచ్చేవి వినపడాలి, మనకి వినపడాలి అంటే మనస్సు కామ్గా ఉండాలి. అందుకనే పూర్తి సైలెన్స్ మంచిది కాదు, ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు, దాని విశిష్టత గుర్తించి మాట్లాడాలి సందర్భం బట్టి.
1: సో మనకి సైలెన్స్ అంటే ఉత్తి మాటలు మాట్లాడడమే కాకూడదు, బట్ మన మైండ్ కూడా థాట్స్ అనేవి ఎక్కువ వేవర్ అవ్వకూడదు. సో అది. అండ్ నెక్స్ట్ థింగ్, మనం ఏదైనా మాట్లాడే ముందు 3 క్వాలిఫికేషన్స్ ఉండాలి మనం మాట్లాడే. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటి? మనకి సత్యంగా మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, అవతల వాళ్ళకి హితంగా కూడా ఉండాలి ఆ మాట. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది.
2: మేము క్రమశిక్షణతో ఉండాలని అనుకుంటాము, కానీ ఏ పని బంధువుల్లో వేరే వాళ్ళ గురించి మాతో చాలా చెడుగా చెబుతారు, ఏ పని సరిగ్గా చెయ్యరు, కానీ బయటకి మాత్రం అందరితో ప్రేమగా నటిస్తారు. ఇలాంటి వాళ్లతో ఎలా మెలగాలి?
0: ఏబీసీ ఆఫ్ లైఫ్ అంటే స్వామి ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఆల్వేస్ బీ చేర్ఫుల్, ఇంకోటి అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఈ మూడు చెప్తుంటారు తరచుగా. మీరు కరెక్ట్ గా ఉన్నా సరే తప్పు పట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మీకు కావాల్సింది, మీకు సంబంధించిన వరకు మీరు కరెక్ట్ గా ఉన్నారా లేదా అన్న మాత్రమే. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి రైట్ అండ్ ఆల్సో అపియర్ టు బి రైట్. మీరు డిసిప్లిన్ గా ఉన్నది ఎవరికోసం? మీకోసమే. వేరే వాళ్ళు గుర్తిస్తారా గుర్తించరా, వాళ్ళు మిమ్మల్ని ప్రశంసిస్తారా అభినందిస్తారా, అలా చేస్తారని డిసిప్లిన్ గా ఉండట్లేదు మీరు. కానీ అలా చేసినా సరే వేరే వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే అది వాళ్ల మెచ్యూరిటీకి వదిలేయాలి. దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు వాళ్ళకి జస్టిఫై చేయక్కర్లేదు నేను ఎందుకు ఇలా ఉన్నాను. మీకు తెలిస్తే చాలు. మీరు వేరే వాళ్ళ నుంచి గుర్తింపు కానీ వాళ్ళు ప్రశంసించట్లేదు ఏంటా అన్న భావనలు వస్తున్నాయంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక అడవిలో ఒకడు నడుస్తూ కాళ్లలో ఒక పాయిజనస్ ముళ్ళు గుచ్చుకుంది. పాయిజనస్ ఒక ఎవరో ఒక యారో వేశాడు, ఒక బాణం వదిలాడు, ఆ బాణం వచ్చి గుచ్చుకుంది. చుట్టూరా చూశాడు, కనపడలేదు. ఇప్పుడు ఆ గుచ్చుకున్నది ఆ పాయిజన్ ఒంట్లో అలాగా స్ప్రెడ్ అవుతుంది. కొంతమంది అక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ ట్రైబల్స్ వచ్చి అది వెంటనే తీయడానికి ప్రయత్నిస్తారనమాట. ప్రయత్నిస్తుంటే వాళ్ళు వాడేమో వద్దంటాడు, అలా ఉన్నాయి అంటాడు. అదేంటి ఇది స్ప్రెడ్ అవుతుంది అంటే, ఇది నాకు ఎవడు గుచ్చాడో తెలిసేదాకా దీన్ని తీయడానికి వీల్లేదు. అంటే అది ఎవడికి నష్టం? నాకు తెలిసేదాకా నన్ను వాడెందుకు అపార్థం చేసుకున్నాడు? ఎవడు నా మీద కక్ష ఉంది, వాడు నాకు ఇప్పుడు తెలిసేదాకా నేను తీయనివ్వనంటే అది మూర్ఖత్వం కదా. దానివల్ల ఎవడికి నష్టం? ఎవడైతే కొట్టాడో వాడు లేడు అక్కడ, ఎవరైతే సహాయం చేద్దాం అనుకుంటున్నాడో వాడు కూడా చేయనివ్వట్లేదు వీడు. అంటే ఏంటంటే, ఎవరో ఏదో అన్నారు అని మనం చేయాల్సింది మనం మానేయకూడదు. మనం వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకర్లేదు.
2: సో మనం డిసిప్లైన్ గా ఉండడం వల్ల మనకే మేలు అంటారు. థ్యాంక్ యూ సార్.
1: సార్, మేము ఈ రేడియో సాయి ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ప్రతిరోజు మార్నింగ్ 108 టైం సాయి గాయతి చేయాలని నిర్ణయించుకున్నాం. అలాగే రోజు చేస్తూ వచ్చాం, కానీ కొన్నిసార్లు కాలేజ్ క్లాసెస్ వలన సేమ్ టైం ఫాలో అవ్వలేకపోయాము. ఇది కొంచెం బాధ కలిగించింది. అలాగే ఇక ముందు కూడా డైలీ సాయి గాయతి చేయాలని ఉంది, కానీ ఎలా మేనేజ్ చేయాలో తెలియటం లేదు. మీరు ఏదైనా సలహా ఇస్తారా?
0: ఇంతకుముందు చెప్పినట్టు రోజుకి 24 గంటలు అందరి దగ్గర ఉండేది, వాటిని ఉపయోగించుకునే మనం అన్ని పనులు చేయాలి. మీరు కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి ఫంక్షన్ అని ఉంటుంది, టైం ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ మైండ్. మన మనస్సు మీద మనకి ఎంత నిగ్రహం ఉంటే టైంని అంత బాగా ఉపయోగించుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మన మనస్సు ఏదో ఒక కార్యక్రమంలో పూర్తిగా లీనమైపోతే అసలు టైం ఎలా పాస్ అవుతుందో తెలియదు. కానీ ఏదైనా మనకి బోరింగ్ అనిపిస్తే ఆ ఒక నిమిషం కూడా గంట సేపు అసలు టైం కదలట్లేదు ఏంటా అని అనిపిస్తుంది. సో ఈ భావన ఎలా కలుగుతుంది? టైం మాత్రం ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ అవ్వట్లేదు, కానీ మన ఎక్స్పీరియన్స్ మాత్రం చేంజ్ అవుతుంది. సో మనకి ఈ రోజులో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్, సపోజ్ ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఉంది, నేను ప్రతిరోజు 5 o'clock ఆ టైం పెట్టుకున్నాను మానకుండా ఈ యాక్టివిటీ చేస్తానని. కానీ భౌతికంగా బయట ఆ యాక్టివిటీ జరుగుతుందో లేదనేది చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు 5 o'clock టైంకి వెళ్ళొచ్చు, మిగతా వాళ్ళు రాకపోవచ్చు, లేకపోతే ఆ రోజు ఫుట్బాల్ దాంట్లో గాలి లేకపోయి అది చట్టబడిపోయి ఉండొచ్చు, అది చేయలేము, లేదంటే వాన పడుతుంది. ఇలాంటి బోల్డ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇది భౌతికమైన ఎక్స్టర్నల్ యాక్టివిటీ అయితే, కానీ ఆధ్యాత్మిక సాధనకి కావలసింది మనసు మాత్రమే. అది ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది. నాకు టైం దొరకట్లేదు అంటే స్వామికి చిన్న ఉదాహరణ ఇస్తారు. ఒక హౌస్ వైఫ్ ఉంది, రోజంతా వెజిటేబుల్స్ కట్ చేయడం, లేకపోతే వంట చేయడం, లేకపోతే బట్టలు ఉతకడం, ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు చేస్తూ నాకు భగవత్ చింతన చేసే టైం లేదు అని చెప్తే స్వామి ఏమంటారంటే, స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక వేరు, నా నేను చేసే పనులు వేరు అని కంపార్ట్మెంటలైజ్ చేయకూడదు. ఏ పనులు అయినా సరే ఆధ్యాత్మిక అంతర్లీనమై ఉండాలి. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ కోస్తున్నానంటే నా అహంకారాన్ని కట్ చేస్తున్నాను అని అనుకో, అప్పుడు అదే భౌతికమైన యాక్టివిటీ సాధన కింద మారుతుంది. అలాగే నువ్వు బట్టలు ఉతుకుతున్నావు, మాలిన్యం, యువర్ వాషింగ్ అవే ద డర్ట్, అదే నీ మనసు యొక్క మాలిన్యాన్ని వదిలించుకుంటున్నావు అన్న భావంతో చేస్తే అది సాధన అయిపోతుంది. మీరంతా హైదరాబాద్ లాంటి సిటీలోంచి వస్తున్నారు కాబట్టి సిటీలో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లో ఇరుక్కుపోతారు, చాలాసేపు రోడ్డు మీదే ఉంటారు. ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు ట్రాఫిక్ ఒక శాపం కింద మారింది సిటీలో, కానీ శాపాలని శాపానుగ్రహం అంటారు. అంటే ఏంటి, అనుగ్రహం ఉంటేనే అలాంటి శాపం దొరుకుతుందన్నమాట. అంటే ఎనీ ప్రాబ్లం కెన్ బి సీన్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఆ టైంలో వెళ్లేటప్పుడు మీరు మానసికంగా మీ మనసు మీ దగ్గరే ఉంది కదా, ఆ టైంలో సాయి గాయత్రి చదవకూడదు అని ఏం లేదు కదా. సో అలా చూసుకుంటే మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే ముందు, స్నానం చేసేటప్పుడు, తినేటప్పుడు, ట్రాఫిక్ లో వెళ్లేటప్పుడు, నడిచేటప్పుడు, ఏ టైంలో అయినా సరే 1008 టైమ్స్ కూడా సాయి గాయత్రి చెప్పగలిగే టైం దొరుకుతుంది. అంటే మీరు పూజా రూమ్ లోనే కూర్చుని చేస్తేనే భగవంతుడు వింటాడు, మిగతా టైంలో లేరు అంటే వినేది వినేవాడు కూడా లోపలే ఉన్నాడు, కానీ మీరు అది వినిపించడానికి మీ మనసు బయట ఉంది కాబట్టి మీరు చేయట్లేదు. అందుకనే ఆధ్యాత్మిక సాధన అనేది లోపల చేయాల్సింది. శివ మానస పూజ అని ఆదిశంకరాచార్య గారు ఒక స్తోత్రాన్ని, రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం అని ఒక పెద్ద స్తోత్రాన్ని రాశారు. ఏదైనా మానసికంగా చేయాలంటే దానికి కరువేం లేదు, దానికి సమయం అవసరం లేదు, వెల్త్ మనీ ఇవేం అవసరం లేదు. ఒక బంగారు రత్నై కల్పిత ఆసనం, ఆ ఆసనాన్ని రత్నాలతోటి సృష్టించవచ్చు, పాదుకలు ఇవ్వచ్చు, పట్టు వస్త్రాలు పెట్టచ్చు, అన్ని మనకి మనం పంచవక్ష పర్వాణాలు వడ్డించవచ్చు, ఇవన్నీ మానసికంగా సృష్టించి భగవంతుడికి అర్పితం చేయొచ్చు. భగవంతుడు భౌతికంగా చేయమని ఎప్పుడు అడగడు. మనసుకి సంబంధించిన విషయాల్లో సాధన అనేది 24/7. స్వామి ఏమంటారంటే మీరు అసలు ఊపిరి పీల్చుతూనే సోహం సోహం సోహం అని ఊపిరి తీసుకున్నప్పుడు విడిచినప్పుడు కూడా కంటిన్యూస్ గా సహ అహం, నేనే భగవంతుణ్ణి నేనే భగవంతుణ్ణి అని అంటూ సాధన చేయొచ్చు. సో మనసుకు సంబంధించిన విషయాల్లో సమయం లేదు అని అనడానికి లేదు, సాధనకి అది అడ్డు కాదు.
1: అంటే దేర్ ఇస్ అ వెల్ దేర్ ఇస్ అ వే అంటారు కాబట్టి, సో మనం ఏ సిచ్యువేషన్ అన్నా చేసుకోవచ్చు. సాయి గారు
0: ఖచ్చితంగా.
1: థ్యాంక్ యూ సార్.
3: నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మా కొలీగ్స్ కొందరు ఒక ఫైల్ చూసి సైన్ పెట్టాల్సి ఉంది. దానికి వాళ్ళు టైం ఉన్నా ఆ పని చేయకుండా వేస్ట్ మాటలతో టైం పాస్ చేస్తూ డిసిప్లిన్ లేకుండా ఉన్నారు. వాళ్ల వర్క్ నా వర్క్ రిలేటెడ్ కాబట్టి నా వర్క్ కూడా డిలే అవుతుంది. ఇలా చాలాసార్లు జరిగింది. అటువంటి వాళ్ళకి టైం మరియు వర్క్ ఇంపార్టెన్స్ ఎలా తెలియజేయాలి?
0: ఫస్ట్ క్వశ్చన్ చెప్పినప్పుడు మనం ఎప్పుడు వేరే వాళ్ళకి తెలియజేయాలి అంటే మనం ఆదర్శంగా ఉంటే అదే సగం చూసి ఆదర్శాన్ని చూసి మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. వర్క్ ప్లేస్ లో మీకు తెలిసిన వాళ్లే కాబట్టి ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ కింద మనం డిలే చేస్తున్నావా లేదా మన ఏరియా ఆఫ్ వర్క్ లో, ఫస్ట్ స్టెప్ అది. అది చేస్తున్నాం అంటే మనం చేస్తున్నా సరే వేరే వాళ్ళు చేయకపోవడం వల్ల అది ఎఫెక్ట్ అవుతుందంటే మనం సత్యం ప్రియం హితం, ఇది చేయకపోతే ఏమవుతుంది అని ప్రీతిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ట్రై చేయాలి. వాళ్ళు మన సబార్డినేట్స్ అంటే మీ కింద పనిచేస్తున్న వాళ్ళైతే మీరు ఆ డిసిప్లిన్ గా ఎంఫసిస్ తో చెప్పచ్చు, లేదు ఇది లేట్ అవుతుందని. వాళ్ళు మీ పియర్స్ కానీ బాస్ అంటే మీ సుపీరియర్స్ కానీ అయితే వాళ్ళకి నచ్చజెప్పి లేకపోతే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఏదైతే సిస్టంలో ఫెసిలిటీస్ ఉన్నాయో ఇలాంటి ఇష్యూస్ ని తీసుకెళ్ళడానికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అది మీ బాధ్యతలు కాదు, మీ బాధ్యత మీరు నిర్వర్తించకపోతే దాని గురించి మీరు బాధపడాలి, కానీ మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తుంటే అయినా పని జరగకపోతే ఎవరిదైతే ఆ బాధ్యతో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి.
2: నేను స్వామి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటాను, కానీ మా స్నేహితులు బంధువులు అందరూ నన్ను మూవీస్ కి పార్టీస్ కి స్పోర్ట్స్ కి రమ్మంటారు. నాకు అటు కూడా వెళ్లాలని అనిపిస్తుంది. నేను భజనలో ఉన్న నా ఆలోచన మాత్రం నా ఫ్రెండ్స్ మీదనే ఉంటుంది. దానిని ఎలా కంట్రోల్ చేయాలి?
0: స్వామి ఆధ్యాత్మిక సాధనలో అంటే డిసిప్లిన్ లో రెండు మార్గాలున్నాయంటారు, శ్రేయస్సు ప్రేయస్సు. శ్రేయో మార్గం ప్రేయో మార్గం అంటారు. శ్రేయో మార్గం అంటే ఏదైతే నిన్ను భగవంతుడి వైపు నడిపిస్తుందో అది శ్రేయో మార్గం. ప్రేయో మార్గం అంటే ఏదైతే నిన్ను ప్రపంచం వైపు తీసుకెళ్తుందో దాన్ని ప్రేయో మార్గం అంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్ నిన్ను దేనికైతే రమ్మని పిలుస్తున్నారో అది దానివల్ల నీకు మంచిదా కాదా లేకపోతే నీకిష్టమైందా అది. శ్రేయో మార్గం అంటే ఏదైతే నీకు మంచి చేకూరుస్తుందో దాన్ని శ్రేయో మార్గం అంటారు. ప్రేయో మార్గం అంటే ఏది నీకు మనస్సుకి నచ్చుతుందో అది చేయడం ప్రేయో మార్గం. ప్రేయో మార్గం టెంపరీ హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ దేనికి పిలుస్తున్నారు, ఏదో సినిమా చూడడానికో, లేకపోతే ఒక పార్టీకో, లేకపోతే దేనికో, దాని నుంచి వచ్చేది ఆ ఆనందం టెంపరీ, పర్మనెంట్ ఆనందం కాదు. కానీ ఆధ్యాత్మిక సాధన ఏదైతే మన భజన చేయడం కానీ లేకపోతే ఇలాంటివన్నీ మనస్సుని క్లీన్ చేసేవి కాబట్టి దాని నుంచి వచ్చే ఆనందం పర్మనెంట్ గా ఉంటుంది. సో మనం చాయిస్ చేసుకోవాలన్నమాట జీవితంలో ప్రతిదీ చాయిస్. స్వామి దీనికి ఏం గైడ్ లైన్ ఇస్తారంటే త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యం అహోరాత్రం స్మర నిత్యం అనిత్యతాం. ఎప్పుడైనా చాయిస్ ఉన్నప్పుడు ఇది చేయాలా అది చేయాలంటే ఫస్ట్ థాట్ ఏం అవ్వాలంటే ఇది పర్మనెంటా అది పర్మనెంటా, నాకు ఏదైతే పర్మనెంట్ హ్యాపీనెస్ ఇస్తుందో దాన్ని పట్టుకోవాలి, అది నిన్ను భగవంతుడి వైపు తీసుకెళ్తుంది. టెంపరీ దాన్ని పట్టుకుంటే అది ఆ రోజుకి అయిపోతుంది కానీ నెక్స్ట్ రోజు కూడా ఆనందం అలాగే కంటిన్యూ అవ్వదు. సో ఏ మార్గం చూస్ చేసుకోవాలన్నా సరే అది నీకు ఏది మంచిదో డిస్క్రిమినేషన్ యూజ్ చేసి బుద్ధిని యూజ్ చేసి దాన్ని చూస్ చేసుకోవాలి. అందుకనే భగవంతుడు ఒక్క మనిషికి మాత్రం ఎలాగైతే వాక్ ఇచ్చాడో అలాగే బుద్ధి కూడా ఇచ్చాడు. మనసు నుంచి మనసు రకరకాల ఆలోచన చేసి రకరకాల కోరికలు కోరుతుంది, అవన్నిటినీ ఆచరణలో పెట్టడానికి కుదరదు. నీకు ఇది చేయాలనుంది అది చేయాలని అంటే ఇప్పుడు రెండు పార్టీలు ఉన్నాయి కాబట్టి వీటిని ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఎవరు చూస్ చేసుకుంటారు? బుద్ధి చూస్ చేసుకుంటుంది. అందుకనే మనం గాయత్రి మంత్రం చెప్పినప్పుడు ధియో యోన ప్రచోదయాత్ నా బుద్ధిని ప్రకాశింపజేయు అని ప్రార్థిస్తాం. ఎందుకంటే అది కరెక్ట్ గా ఉంటే నువ్వు ఏ డైరెక్షన్ లో వెళ్లాలో కరెక్ట్ గా చూపిస్తుంది ఆ డిస్క్రిమినేషన్. కానీ దానికి ఇది మంచిదా అది మంచిదా అన్న జ్ఞానం నీకు ఆల్రెడీ తెలుసుండాలి. ఆల్వేస్ చూస్ ద పర్మనెంట్ ఓవర్ ది టెంపరీ. ఏదైతే నిన్ను భగవంతుడి వైపు నడిపిస్తుందో దాన్ని పట్టుకోవాలి. దానివల్ల దైవానుగ్రహం ఉంటుంది. దైవానుగ్రహం ఉన్నప్పుడు నీ జీవితంలో మిగతా అన్ని విషయాలు కూడా దాంట్లో సక్సెస్ హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా వస్తుంది.
2: అంటే మరి మనం ఎంచుకున్న దారే మనకు మార్గం చూపిస్తుంది.
0: ఆ దారి ఈ శ్రేయస్సున్న దారిని ఎన్నుకోవాలి.
2: థ్యాంక్ యూ సార్.
1: సార్ ఫోన్ ఇస్తానో లేదా టీవీ పెడతారో కానీ మా అక్క పిల్లలు అన్నం తిననని మారం చేస్తారు. మొదట్లో వాళ్ళు భోజనం చేయాలని నేనే అలా అలవాటు చేశాను, కానీ ఇప్పుడు ఆ అలవాటు మార్చలేకపోతున్నాను. మా అక్క నన్ను తిడుతోంది, నువ్వే అలా అలవాటు చేశావని అంటుంది. వాళ్ళని ఏ విధంగా మళ్లీ మంచి మార్గాల్లో పెట్టాలి?
0: ఒక విత్తనం వేసి ఒక మొక్క మొలిచిన తర్వాత ఆ మొక్క పక్కకి ఎదుగుతోంది అని అనిపిస్తే అది అనిపించినప్పుడే దానికి ఒక ఆలంబనం ఇచ్చి స్ట్రైట్ చేయాలి. ఎందుకంటే అది పెరిగే కొద్దీ దాని బలం పెరుగుతుంది. అప్పుడు వంచడం చాలా కష్టం. మొక్కై వంగనది మ్రానై వంగున అంటారు. అది పెద్దది అయిపోయిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ చేస్తానంటే అది వంగదు, విరిగిపోతుంది. అలాగే పర్టికులర్ గా ఈ పోకడి ఈ మధ్యన మొదలైంది. ఎందుకంటే పిల్లలు ఏదో ఒకటి వాళ్ళ మనసుని డైవర్ట్ చేస్తే కానీ అన్నం తింటలేదు. ఏ సెల్ ఫోన్ చూపించడం లేకపోతే ఏ కార్టూన్ చూపించడం ఏదో ఒకటి చూపించి వాళ్ళ చేత అన్నం. ఇంతకుముందు ఎలా డైవర్ట్ చేసావంటే చందమామ నేను దాన్ని చూసి అమ్మలు అన్నం పెట్టేవారు. ఇప్పుడు అపార్ట్మెంట్ లోపల ఉంటే చందమామ కనిపించదు, ప్లస్ పొల్యూషన్ వల్ల కూడా లేకపోతే చందమామ క్వశ్చనే లేదు. లోపల ఇప్పుడు మేనేజ్ చేయాలి, చందమామ లేడు, వేరే ఏదో డిస్ట్రాక్షన్ కావాలి. చేతిలో ఉంది సెల్ ఫోన్ లేకపోతే టీవీ ఏదో ఉంది కాబట్టి దాన్ని చూపించేసి వాళ్ళకి భోజనం పెట్టేస్తున్నారు. అన్నం బ్రహ్మ అంటారు. అంటే అసలు మనం బతకడానికి ఈ దేహంలో ప్రాణం ఉండాలి అంటే అన్నం అవసరం. అంత విలువైన దాన్ని అంత చులకనగా చూస్తే దేవుడికి అంటే బ్రహ్మకి డిస్రెస్పెక్ట్ ఇచ్చినట్టు. అదేదో టైం పాస్ కింద చూస్తూ దాన్ని తిన్నామంటే. ఇంకోటి ఏమంటారంటే జైసా అన్న వైసా మన్ అంటారు హిందీలో. అంటే నువ్వు ఎటువంటి ఆహారం లోపల తీసుకుంటావో అటువంటి ఆలోచనలే వస్తాయని. సో అన్నం తీసుకునేటప్పుడు నువ్వు ఏదో రాజసికమైన ఏదో చూస్తూ అవి తీసుకుంటే ఆ వైబ్రేషన్స్ ఆ భావాలు కూడా అన్నంతో మిక్స్ అయ్యి నీ మనసుని ప్రభావితం చేస్తాయి. అలాంటి పిల్లలు పెరిగే కొద్దీ అలాంటి భావాలే ఏదైతే వాళ్ళు చూస్తున్నారో టీవీల్లో అన్నం తినేటప్పుడు అది మనసుని ప్రేరేపితం చేసి అటువంటి పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటారు. అందుకనే అలాంటి హ్యాబిట్స్ కల్టివేట్ చేయకుండా ఉండాలి. ముందు అలాంటివి అడిగినా సరే పిల్లలు అడుగుతారు, లేకపోతే ఏడుస్తారు, మానం చేస్తారు, అయినా సరే అలాంటి అలవాటుని చెయ్యకూడదు. ఒకవేళ అంటే స్వామి ఏమంటారంటే, ఒక మేక ఉంది, మేక చేత మేక గడ్డి చూడగానే తినడానికి వచ్చేస్తుంది. ఎందుకంటే దాని తత్వం అది, గడ్డి చూస్తే తింటుందని. కానీ నువ్వు కరెక్ట్ గా ట్రైన్ చేస్తే దాన్ని ఆ మేక కూడా గడ్డి తినకుండా చేయొచ్చు. ఒక చిన్న గడ్డి తింటున్నప్పుడల్లా దాని మీద ఒక పెద్ద గట్టి దెబ్బేస్తే అలా ట్రైన్ చేస్తే దాన్ని కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ గడ్డి చూస్తే అది ఆ పెయిన్ జ్ఞాపకం వస్తుంది అనమాట. వచ్చి ఇది తినే కంటే తినకుండా ఉండే మంచిదని మేకను కూడా దాని స్వతహాగా ఉన్నదని కూడా ఆ హ్యాబిట్ ని హ్యాబిట్ ద్వారా ప్రాక్టీ అంటే అభ్యాసం ద్వారా ట్రైనింగ్ ద్వారా దాన్ని మార్చచ్చు. ఒకవేళ హ్యాబిట్ అయిపోయిందంటే దాన్ని మార్చడం కోసం హ్యాబిట్ మార్చడం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. స్వామి హ్యాబిట్ గురించి ఒక చిన్న ఇంగ్లీష్లో స్వామి ప్రతి పదం మీద ప్లే ఆఫ్ వర్డ్స్ అంటారు. హ్యాబిట్ అనేది HABIT. ఒక చెడ్డ అలవాటును పోగొట్టుకోవాలంటే ఎంత కష్టమో ఆ హ్యాబిట్ వర్డ్ ద్వారా తెలుస్తుంది. అది హెచ్ అనేది తీసేసి పడేసినా సరే ఇంకా అ బిట్ రిమైన్స్. ఫస్ట్ హ్యాబిట్ రిమైన్స్, హెచ్ తీసేసావు, అ బిట్ రిమైన్స్. ఏ తీసేస్తే బిట్ రిమైన్స్, బి తీసేసినా ఇట్ రిమైన్స్, అలాగే ఉండిపోతుంది అలాగా. అంటే అంత కష్టం దాన్ని జిడ్డులాగా అది వదులుకోవడం చాలా కష్టం. దానికి మరి ఏదో మార్గం సూచించాలి కదా. దానికి ఏం చెప్తారంటే, ఓ చిన్న కథ చెప్తుంటారు స్వామి. ఒకడు ఒక అలవాటికి బానిస అయిపోయి డ్రగ్స్ తీసుకున్న అలవాటు బానిస అయిపోయి రోజుకి ఇంత క్వాంటిటీ ఏదో తీసుకునేవాడు. వాడికి పోగొట్టుకోవాలి ఉంది కానీ అది ఎంత బానిస అయిపోయాడంటే ఏం చేసినా సరే నిగ్రహించుకోలేకపోతున్నాడు. ఆ ఊరికి ఏదో మహాత్ముడు వస్తే ఈయనైనా చేయగలడేమో అని ఆయన దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి నాకు ఇలాంటి అలవాటు ఉంది, నాకే సిగ్గుగా ఉంది, ఇలా ఉంది, మిగతా వాళ్ళందరూ కూడా నన్ను హేళన చేస్తున్నారు, ఏదో ఒక మార్గం సూచించరా అని అడుగుతాడనమాట. అడిగితే ఆ మహాత్ముడు అంటాడు, ఒక చాక్ పీస్ ఇచ్చి దాని వెయిట్ ఎంత ఉందో, ఈ రోజు ఎంత తీసుకుంటున్నావో అది సేమ్ వెయిట్ చాక్ ఓ శుద్ధ ముక్క ఇచ్చి రోజు ఈ శుద్ధ ముక్క ఎంత వెయిట్ ఉందో అంత నువ్వు తీసుకొచ్చి పర్వాలేదు అంటాను. అంటే నేను కంటిన్యూ చేయించాను, రోజు కంటిన్యూ చేయం పర్వాలేదని. కానీ ఒక్క విషయం ఏంటంటే ఈ శుద్ధ ముక్కతోటి రోజు ఓం అనే 3 సార్లు రాయని. సో రోజు ఓం ఓం ఓం అని రాస్తున్నాడు. అది చిన్నది చిన్నది అవుతూ ఉండగా ఎంత వెయిట్ ఉందో అంత మాత్రమే దాన్ని తీసుకోమని చెప్పాడు. రోజు రోజుకి దాని వెయిట్ తగ్గిపోయి ఒక రోజు మానేసి. అలాగా మనసుని ట్రైన్ చేయొచ్చు హ్యాబిట్స్ ని పోగొట్టడం కోసం. గుడ్ హ్యాబిట్స్ అయితే ట్రైన్ చేసుకోవచ్చు, అది రిపీటెడ్ గా చేస్తూ ఉంటేనే వాసనలు అవుతాయి. చెడ్డ వాసనలు పోగొట్టుకోవాలంటే సాధన ద్వారానే, డిసిప్లిన్ ద్వారానే దాన్ని నెమ్మదిగా తొలగించుకోవచ్చు.
1: థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి మనము ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఫస్ట్ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటే వాళ్ళు మంచి మార్గాల్లో ఉంటారు.
0: వాళ్ళకి ఇష్టం, చిన్నపిల్లలకి వాళ్ళకి ఏది నచ్చుతుందో వాళ్లే అది కావాలని మానం చేస్తుంటారు. కానీ అప్పుడే వాళ్ళు ట్రైనింగ్ చేయాలి. కొంచెం కష్టంగా ఉన్నా సరే ఆ వయసు నుంచే మొదలు పెట్టాలి.
1: సరే సార్, థ్యాంక్ యూ సార్.
3: నేను చిన్నప్పటి నుండి బాలవికాస్ స్టూడెంట్ని. సో ఈ మార్గంలోనే ఉంటూ ప్రేమతో మెలగాలనే భావనతోనే పెరిగాను. ఇప్పుడు నేను కూడా బాలవికాస్ క్లాసెస్ చెప్తుంటాను. బాలవికాస్ పిల్లలు ఒక్కొక్కసారి మొండితనంతో నా మాట వినట్లేదు, అప్పుడప్పుడు చిన్నగా దండిస్తుంటాను. మరి ఇది క్రమశిక్షణ కింద ఉల్లంఘించినట్లేనా? అలాగే పిల్లలను క్రమశిక్షణ పెట్టే క్రమంలో కొన్నిసార్లు మందలించాల్సి వస్తుంది, ఇది మంచిదా కాదా?
0: పిల్లలకి ఒక వయసు వచ్చేదాకా వాళ్లకి ఏది మంచిదో ఏది చెడ్డదో వాళ్లకి అవగాహన ఉండదు కాబట్టే ఆ రెస్పాన్సిబిలిటీని పెద్దవాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు సరైన మార్గంలో వెళ్ళట్లేదు అంటే దాని రెస్పాన్సిబిలిటీ పెద్దలదే కాబట్టి వాళ్ళకి ఏది మంచిదో వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాలి. స్వామి ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు. వాడు స్కూల్లో చిన్నప్పటి నుంచి దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. చేస్తూ ఉంటే చిన్న చిన్నవి చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు. వచ్చేసే తీసుకొచ్చినప్పుడు అమ్మ ఏమనలేదు చాలా ఆనందపడింది. ఎందుకంటే చిన్న చిన్న వస్తువులన్నీ వాడే తెచ్చేసుకుంటున్నాడు, మనం కూడా అరేంజ్ చేసుకోకర్లేదని ఏమనలేదు. పెద్ద అయిన తర్వాత ఓ పెద్ద గజ దొంగ మారాడు. దాని తర్వాత పోలీసులు పట్టుకున్నారు, జైల్లో వేశారు. జైల్లో వచ్చేసినప్పుడు అమ్మ చూడడానికి వచ్చినప్పుడు వాడు చాలా కోపపడ్డాడు. కోపపట్టి కొడతాడు అమ్మని. ఎందుకు నువ్వు కొడుతున్నావంటే, నేను చిన్నప్పుడే ఫస్ట్ టైం చేసినప్పుడే నువ్వు నన్ను గట్టిగా ఇచ్చి ఇది తప్పు ఇలా చేయకూడదు అని చెప్పుంటే ఈ రోజు నేను ఇప్పుడు జైల్లో ఉండేవాడిని కాదు కదా అని ఆ రెస్పాన్సిబిలిటీని అమ్మ మీద. సో పేరెంట్స్ దే, లేకపోతే పేరెంట్స్ మాతా పితా గురు దైవం. ఒక పిల్లవాడి పర్సనాలిటీని మోల్డ్ చేయాలంటే పేరెంట్స్ గురువులే. సో ఒక బాల్ వికాస్ గురువుగా ఒక చిన్న పిల్లవాడు తప్పు చేస్తున్నాడంటే దండించినా సరే వాడు బాగుపడతాడు అని తెలిస్తే మీకు ప్రేమ ఉండాలి, దండనతో పాటు ప్రేమ ఉండాలి. ఊరికే ప్రేమ లేకుండా దండన మాత్రం చేస్తే పిల్లలు దాని వాల్యూ తెలియదు అనమాట వాళ్ళకి. క్రోధం రౌద్రం అని రెండు రకాలు ఉంటాయన్నమాట. కోపం అంటే రెండు రకాలు, క్రోధం రౌద్రం. క్రోధం అంటే నాకు నచ్చింది నువ్వేదో చేయలేదు, నాకు నీ మీద కోపంగా ఉంది, అది క్రోధం. రౌద్రం అంటే నీకు ఏదైతే మంచిది కాదో వేరే వాళ్ళకి నీ బాధ కలిగిస్తుందో అది నువ్వు చేస్తున్నావు. వాళ్ళందరికీ ఉపశమనం కలిగించడానికి నేను కోపం తెప్పించుకున్నట్టు నటిస్తే అది రౌద్రం. అది ధర్మ సంస్థాపన అంటే మంచిని స్ప్రెడ్ చేయడం కోసం చేసేది రౌద్రం. రాముడికి రావణుని మీద కోపం రాలేదు, కోపం లేదు, కానీ రౌద్రం చూపించాడు. కృష్ణుడు శిశుపాలుణ్ణి లేకపోతే కంసుణ్ణి చంపినా సరే అదంతా రౌద్రం, ఎందుకంటే అది ధర్మస్థాపన కోసం చేసింది. సో మనం వేరే వాళ్ల మంచి కోసం ఏదైనా చేస్తే అది కఠినంగా అనిపించినా సరే అది వాళ్ళకి మేలు చేస్తుంది కాబట్టి దాంట్లో పొరపాటేం లేదు.
3: థ్యాంక్ యూ సార్.
1: సార్ ఇక చివరి ప్రశ్న. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒక సందర్భంలో డిసిప్లిన్ గురించి చెప్తూ, డిసిప్లిన్ ని మనం ఫాలో అవ్వాలంటే ముందుగా దైవం పట్ల ప్రేమ, అలానే మనం దైవానికి దగ్గర అవ్వాలనే భావన ఉండాలి అని అంటారు. దైవం పట్ల దృఢ విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి?
0: స్వామి, దైవ ప్రీతి, పాప భీతి, సంఘనీతి అని ఈ క్రమంగా ఈ మూడు ఒకటి ఉంటే మిగతావి ఆటోమేటిక్ గా వస్తాయి అని చెప్తారన్నమాట. దీంతో పాటు భక్తులకి స్టూడెంట్స్ కి స్పెసిఫిక్ గా ఏం చెప్తారంటే ఫాలో ద 5 D's. ఏంటా డీస్? ఫస్ట్ డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్, డిస్క్రిమినేషన్ అండ్ డిటర్మినేషన్. ఈ 5 qualities ఉంటే నువ్వు జీవితంలో సక్సెస్ఫుల్ అవుతావు, ఆనందంగా కూడా ఉంటావు అని స్వామి చెప్తూ ఉంటారు. ఇప్పుడు భగవంతుడి మీద ప్రేమ పెంచుకోవాలి అంటే నీకు ఎవరి గురించి ఎవరి మీదైనా ప్రేమ పెంచుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ గురించి తెలియాలి కదా. తెలియని వాళ్ళని నువ్వు ప్రేమించగలవా? కష్టం. అందుకని ప్రేమ పెరగాలి అంటే వాళ్ళ గురించి తెలియాలి. అంటే భగవంతుడు స్వామిని ప్రేమించాలి, దైవ ప్రీతి ఉండాలంటే భగవంతుని యొక్క లీలలు వినాలి. మనం భాగవతం చదివినా రామాయణం చదివినా ఓహో భగవంతుడు అంటే ఇంత కరుణ కలగాడు, ఇంత పెద్ద హృదయం, ఇంత ప్రేమ కలిగిన వాడు, మనకి ఇంత చేశాడు అన్న భావన కలిగితే ఆ గ్రాటిట్యూడ్ నుంచి ప్రేమ పుట్టుకొస్తుంది. అది ప్రేమ ఫస్ట్ ఉంటే స్వామి అంటూ ఉంటారు, దేర్ ఆర్ 4 stages. చమత్కార్ లీడ్స్ టు సంస్కార్. సంస్కార్ దాలుకార్లున్నాయి. చమత్కార్ నుంచి సంస్కార్, సంస్కార్ నుంచి పరోపకారు, పరోపకారు నుంచి సాక్షాత్కార్. సాక్షాత్కారం కావాలి, అది కావాలంటే ముందు చమత్కార్. ఓహో వీళ్ళు ఇలా చేస్తాడా అని ఒక వండర్ ఉండాలన్నమాట. అక్కడి నుంచి ఆ వండర్ ఉన్నప్పుడు నిన్ను నువ్వు పూర్తిగా ఓకే ఈయన్ని నమ్మచ్చు, ఆ ట్రస్ట్ ఆ ఫెయిత్ లోపల పెరుగుతుంది. పెరిగినప్పుడు సంపూర్ణంగా మనం భగవంతుడికి అర్పితమైపోతాం అన్నమాట. నువ్వు ఏదైనా చేసుకున్నాను నేను రెడీగా ఉన్నాను, అప్పుడు సంస్కరించడం మొదలు పెడతాడు. ఒక రాయిని ఒక మూర్తి కింద మలచాలంటే దాన్ని కొట్టాలి, కొట్టి కొట్టి కొట్టి ఏదైతే అవసరం లేదో దాన్నంతా తీసేస్తేనే ఒక మూర్తి కింద తయారవుతుంది. ఆ మూర్తి తయారైతేనే దాన్ని అందరూ పూజిస్తారు. మనం మనల్ని అలాంటి మూర్తిగా తీర్చిదిద్దాలి అంటే మనం ఆ ఓటు బాటిల్కి మనం వేటు విత్స్టాండ్ దట్ స్ట్రోక్స్ ఆఫ్ ద చిజిల్ అంటారు. దాన్ని కొడుతున్నప్పుడు రెసిస్ట్ చేయకూడదు, ఆ డిసిప్లిన్ చేస్తున్నారు. మనకి ఇష్టం లేకపోయినా చేస్తూ ఉంటే మన విలువ, ఒక రాయికి ఎంత విలువ ఉంటుంది, ఆ రాయిని ఒక విగ్రహంగా తయారు చేస్తే దాని విలువ ఎంత ఉంటుంది, అంత విలువ తీసుకురావాలి అని స్వామి ప్రయత్నిస్తానంటే మనం దానికి డివోషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్, డ్యూటీ వీటన్నిటికీ కట్టుబడి ఉండాలి. అలా చేసినప్పుడే దైవ ప్రీతి పాప భీతి కింద మారుతుంది. మనం పాపం చేయకుండా మన జీవితాన్ని మనం ఉద్ధరించుకుంటాం. వేరే వాళ్ళకి కూడా సంఘనీతి కూడా పాటించి వేరే వాళ్ళు కూడా హాని కలిగించుకుంటా ఉంటాం. ఇప్పుడు మనం ఒక బైక్ నడుపుతున్నాం, బైక్ లో యాక్సిలరేట్ ఉంది, బ్రేక్ ఉంది. మనం బ్రేక్స్ స్టార్ట్ అయ్యే ముందు బ్రేక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాం. సపోజ్ ట్రాఫిక్ పోలీస్ చూడకపోతే మనం హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిపోతాం. ఎందుకు? మనం హెల్మెట్ ట్రాఫిక్ పోలీస్ గురించి పెట్టుకుంటున్నాం, మన కోసం కాదు. కానీ బ్రేక్ చెక్ చేయలేదంటే, నువ్వెందుకు బ్రేక్ చెక్ చేయలేదంటే ట్రాఫిక్ పోలీస్ బ్రేక్ గురించి అడగదు కదా అని చెక్ చేయకుండా మానేస్తే అది ఎవరికి నష్టం? మనకి మాత్రమే నష్టం అయితే పర్వాలేదు. నీ బైక్కి బ్రేక్ లేకపోతే నష్టం నీకు మాత్రమే కాదు, ఎవరైతే నిన్ను ఎదుర్కొంటారో దారిలో వాళ్ళందరికీ నష్టం అవ్వచ్చు. యాక్సిడెంట్ జరిగినప్పుడు నీకు ప్రమాదం జరుగుతుంది, మిగతా వాళ్ళకు కూడా ప్రమాదం జరుగుతుంది. అలాగే ఎలాగైతే బ్రేక్ అవసరమో జీవితంలో మన లోపల మైండ్కి సెన్స్ కంట్రోల్, మైండ్ కంట్రోల్ చాలా అవసరం. బ్రేక్ ఎంత బాగా పనిచేస్తుందో బైక్ అంత స్పీడ్గా వెళ్ళొచ్చు. ఎందుకు? బ్రేక్ సరిగ్గా లూజ్గా ఉంది పనిచేయట్లేదంటే అసలు నువ్వు యాక్సిలరేటర్ రేస్ చేయవు, ఎందుకంటే భయపడుతూ వెళ్తూ ఉంటావు. అంటే నీ ఎంత స్పీడ్ వెళ్లాలో అది యాక్సిలరేటర్ మీద ఆధారపడి ఉండదు, బ్రేక్ మీద ఆధారపడి ఉంటుంది. నీ సెల్ఫ్ కంట్రోల్, నీ డిసిప్లిన్ లోపల ఎంత కంట్రోల్ లో పెట్టుకుంటే ఎనీ సర్కమ్స్టాన్సెస్ జీవితంలో ఎదురైనా సరే వెంటనే, అంటే అన్ఫోర్సిన్, సడన్ గా ఒక లారీ అడ్డ వచ్చిందంటే టక్ అని బ్రేక్ వేస్తాం, అక్కడ ఆగిపోతాం. నీకు డేంజర్ లేదు, ఎవరికి డేంజర్ లేదు. అలాగే నువ్వు డిసిప్లిన్ గా ఉంటే నీకు మంచిది, సమాజానికి కూడా మంచిది. బ్రేక్ లేని కారు లేకపోతే బైక్ ఎంత ప్రమాదమో, మైండ్ కంట్రోల్ డిసిప్లిన్ లేని మనిషి సమాజానికి అంత ప్రమాదం. సో ద బెస్ట్ వే టు డూ సర్వీస్ టు మ్యాన్ కైండ్, స్టూడెంట్స్ కానీ ఎవరు కానీ, నేను సమాజ సేవ చేయలేకపోతున్నాను, నాకు టైం దొరకట్లేదు, నేను ఇది చేయలేకపోతున్నాను, ఆ సేవ చేయాలని, ఈ సేవ, నువ్వు ఏ సేవ చేయక్కర్లేదు. నీ పర్సనల్ లైఫ్ లో నువ్వు డిసిప్లిన్డ్ గా ఉండగలిగితే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సర్వీస్ యూ కెన్ డూ టు యువర్ సొసైటీ.
1: థ్యాంక్ యూ సార్. స్వామికి ఎంతో ఇష్టమైన క్రమశిక్షణను పాటించే క్రమంలో మాకు రోజువారీ వచ్చే ఎన్నో ప్రశ్నలకు, సందేహాలకు చాలా చక్కగా మాకు అర్థమయ్యేలా సమాధానాలు వివరించి చెప్పారు సార్. మాతో పాటు ఎంతో మందికి మీరు చెప్పిన విషయాలు ఉపయోగపడతాయనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలము. ఇంత ఓర్పుగా, ఇంత ప్రేమగా ఇవన్నీ చెప్పినందుకు మాకు అందరికీ చాలా ధన్యవాదాలు సార్.
4: సాయిరాం.
0: సాయిరాం.

ఇంతవరకు మీరు సందేహ నివారిణి ప్రశ్నోత్తరాల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం మేడ్చల్ యువత జనవరి 27, 2019 రేడియో సై తెలుగు స్ట్రీంలో అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం క్రమమైన శిక్షణే క్రమశిక్షణలోని 4వ అంశం పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు సలహాలు listener@radiosai.org కి తప్పక రాసి పంపగలరు. సాయిరాం.

0: అవతరించుట అనుటలో అర్థమిదియే అనే ఒక విశాల ఛత్రం కింద కొనసాగుతున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ సత్యసాయి అవతార మహోద్యమంలో ఒక్కొక్క అమృతతుల్యమైన దశకాన్ని స్పృశిస్తూ ఈనాడు 1991 2000 దశకానికి చేరుకున్నాం. కాలస్వరూపుడు, కాలాతీత స్వరూపుడు అయిన పరమాత్మ కలి వికరుణుడు కూడా. ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో సంకల్పమాత్రం చేతే నెరవేరుస్తాడు. అదేవిధంగా ఈ దశకంలో మరెన్నో మైలురాళ్లు మొలకలెత్తాయి. శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భగవాన్ దివ్య దర్శన స్పర్శన సంభాషణలకు మణిమయ వేదికగా దశాబ్దాల పాటు నిలుస్తున్న సాయి కుల్వంత్ సభామండప ప్రారంభం, శ్రీ సత్యసాయి జలపథకం మొదటి దశ ఆరంభ సన్నాహం, శ్రీ సత్యసాయి మేర్పురి సంగీత కళాశాల ఆరంభం, చైతన్య జ్యోతి మ్యూజియం ఆరంభం, ఇలా అటు ఆర్తులకు ఆసుపత్రి, నీరు మొదలైన అవసరాలు తీరుస్తూ, అర్ధార్థులకు ధార్మికమైన ఇచ్ఛా ప్రదానం చేస్తూ, పాదాలనాశ్రయించిన జిజ్ఞాసువులకు ఉపదేశం అందిస్తూ, జ్ఞానులకు అద్వైతానుభవాన్ని కలిగిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతార విలక్షణత్వ ప్రాశస్త్యం గురించి ఎంత చెప్పుకున్నా అలుపురాదు, ఎంత మరచినా ఆ తలకు పోదు. సనాతన ధార్మిక మార్గంలో తరించిపోవడానికి ఎన్నో మార్గాలున్నప్పటికీ ఈ కలియుగంలో సులభ సాధ్యమైనది ప్రేమతో కూడుకుని నామస్మరణతో వేడుకుంటూ చేసే సేవా మార్గమేనని చాటి చెప్పిన భగవాన్ ముందు తాను చేసి చూపించి మార్గదర్శనం చేశారు. భగవాన్ చేపట్టిన బృహత్ సేవా కార్యక్రమాల్లో అత్యంత ముఖ్యమైన ఆరోగ్యం, నీటి సరఫరాలకు సంబంధించిన సోషియో కేర్ అంశాలతో ఏక విషయ గోష్ఠి ఆర్తజనులను పాలించునట్టివాడు. ఇప్పుడు విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసియున్నాడో, ఏ మూర్తి శివశక్తి చైతన్యమూర్తిగా అవతరించాడో, ఏ మూర్తి పుట్టపర్తి షట్చక్రవర్తిగా కీర్తింపబడుతున్నాడో, ఏ మూర్తి సకల జీవకోటి ఆర్తిని అనుక్షణం హరించుచున్నాడో, అటువంటి మూర్తి మన అందరి నిత్య సత్య స్ఫూర్తి. ఆ కరుణామూర్తి దివ్య పాదారవిందములకు ప్రణమిల్లుతూ రేడియో సాయి తెలుగు ఛానల్ 10వ వార్షికోత్సవం సందర్భంగా అందించుచున్న అవతరించుట అనుటలో అర్థమిదియే అన్న ప్రత్యేక శీర్షికలో 6వ భాగానికి ప్రేక్షకులందరికీ స్వాగతం. నా పేరు చంద్రశేఖర్. స్వామి కాలేజీలో చదివి ప్రస్తుతం వైట్ఫీల్డ్ ఆసుపత్రిలో సేవలందిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు నా సహచరులైన సాయి కిరణ్, సుబ్బారావు పాల్గొంటున్నారు. వారిని ఆహ్వానిద్దాం. సాయిరాం సాయి కిరణ్.
2: సాయిరాం.
1: సాయిరాం సుబ్బారావు.
3: సాయిరాం.
1: ఇటీవల నా స్నేహితుడు ఒకడు, బెంగళూరు నుంచి పుట్టపర్తి వెళ్తున్నాను, మొదటిసారి వెళ్తున్నాను కాబట్టి దారి తప్పకుండా ఉండడానికి ఏదైనా గుర్తు చెప్పమన్నాడు. నేను మొదట్లో పుట్టపర్తి వెళ్తున్నప్పుడు ఇదే ప్రాబ్లం నాకుండేది. రహదారిపైన బాగేపల్లి టోల్ గేట్ దాటిన తర్వాత ఎక్కడ టర్న్ తీసుకోవాలో తెలియక అనుమానం ఉండేది. అప్పుడు ఎవరో నాకు ఒక బండ గుర్తు చెప్పారు. ఈ టోల్ గేట్ దాటిన వెంటనే ఎడంవైపు పెద్ద స్వామి చిత్రపటంతో ఒక పెద్ద బిల్ బోర్డ్ కనబడుతుంది. దానిపైన బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్, దిస్ ఈస్ ద వే టు గాడ్ అని ఒక యారో ఉంటుంది. అది దాటిన వెంటనే వచ్చే రైట్ టర్న్ తీసుకుంటే ఖచ్చితంగా పుట్టపర్తి చేస్తాం. అంటే జీవితంలో కూడా రైట్ టర్న్ తీసుకుంటే దేవుడి దగ్గరికి ఖచ్చితంగా చేరుతామని ఒక సంకేతం అన్నమాట.
3: అవును, సత్యసాయి తాలూకా ప్రవేశిస్తాం అనగా సర్వధర్మ చిహ్నంతో ఒక ముఖద్వారం ఒకటి వస్తుంది. ఆ తరువాత ప్రశాంతి నిలయం దరిదాపుల్లో కుడివైపున స్వామి పెద్ద ఆసుపత్రి, మంచి భవనం కనిపిస్తుంది.
2: ఇవన్నీ మైలురాలు లాంటివి. ఇంకొంచెం ముందుకు వెళ్లి వెడంవేపు ఆకాశం కేసి చూస్తే గగన వీధుల్లో విహరిస్తున్నట్టుగా ఒక పెద్ద హనుమంతుడు కనిపిస్తాడు. ఆ హిల్వ్యూ స్టేడియం కొండపైన ఆ కొండంత విగ్రహము, ఎడం కాలి కింద ఒక కొండ, ఎడం చేతిలో ఇంకొక కొండ, ఆ కొండంత విగ్రహం చూసేవారి గుండెల్లో కొండంత ధైర్యం నింపుతాడు. ఎక్కడ హనుమంతుడు ఉంటాడో అక్కడే రాముడు ఉంటాడు. అదే మనకి ప్రశాంతి నిలయం చేరామని సంకేతము.
1: మహాభారత సంగ్రామంలో కురుక్షేత్రంలో జెండాపై కపిరాజని, అర్జునుడి రథం పైన హనుమంతుడు కూర్చుని విజయాన్ని అందించాడు. అలాగే స్వామి ఈ మహాసేవాక్షేత్రమైన పుట్టపర్తి పుణ్యక్షేత్రంలో ఆ హనుమంతుణ్ణి ఏకంగా కొండపైనే స్థాపించేశారు.
3: హనుమంతుడి భంగిమ గగనంలో ఎగరడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
1: అదే టేక్ ఆఫ్ అంటారు కదా, టేక్ ఆఫ్ కి సిద్ధంగా ఉన్నట్టు. ఇదేదో యాదృచ్ఛికంగా అనిపించినా దీంట్లో చాలా భావార్థం నిగూఢమై ఉంది. ఈ విగ్రహం 65 అడుగుల ఎత్తు విగ్రహం స్వామి 65వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 1990 నవంబర్ 22వ తారీఖున స్వామి దీన్ని ఆవిష్కరించారు. అప్పటి వరకు స్వామి చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ ఈ హనుమంతుడిలాగా దినదినాభివృద్ధి చెంది మహాకాయంలాగా పెరుగుతున్నాయా అన్నట్టుగా అన్న సంకేతం ఇస్తున్నట్టుగా ఆ రోజు స్వామి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంటనే అదే రోజు పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏ స్థలంలో అయితే కట్టబోతున్నారో అక్కడికి వెళ్లి స్వామి భూమి పూజ చేశారు. అంటే త్రేతాయుగంలో హనుమంతుడు సంజీవనీ పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుని ప్రాణం కాపాడి రాముడి ఆర్తిని తీర్చాడో, కలియుగంలో అదే రాముడు సాయిరాముడై ఏకంగా ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని తీసుకొచ్చి సకల మానవాళి ఆర్తిని తీర్చడానికి సంకల్పించుకున్నారు.
2: ఇక్కడ ఇంకో చిన్న విషయం, రణభూమిలో లక్ష్మణు పరిస్థితి ఎంత విషమంగా ఉందంటే సూర్యోదయం లోపలే హనుమంతుడు సంజీవని తీసుకొస్తేనే లక్ష్మణుడు బ్రతుకుతాడు. సమయానికి హనుమంతుడికి అది ఒక పరుగు పందెం. ఈ అత్యవసర పరిస్థితిలో హనుమంతుడు ఎంతో వేగంగా ఎంతో నేర్పుతో ప్రతిస్పందించి కార్యాన్ని సాధించాడు.
3: అదే విధంగా మన స్వామి ఆసుపత్రి కూడా ప్రారంభోత్సవం అయింది. స్వామి తన విశిష్ట శైలిలో ప్రారంభోత్సవం ప్రకటన చేసినప్పుడే ప్రారంభోత్సవం ఎప్పుడు అవుతుందో కూడా చెప్పేస్తారు. ఈ ఆసుపత్రి ప్రకటించినప్పుడు 1 సంవత్సరంలోనే ప్రారంభోత్సవం కూడా చేసిస్తామని చెప్పేశారు. అంతేకాదు ఆ రోజే పెద్ద ఆపరేషన్లు కూడా చేస్తామని కూడా చెప్పేశారు.
1: సంస్కృతంలో ఒక మాట ఉంది, వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణాం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హసి. అంటే లోక కళ్యాణం కోసం అహర్నిశలు తపించే వారి మనసులు అర్థం చేసుకోవడం ఎవరితరం కాదు. వారి మనసులు ఎలా ఉంటాయంటే ఇంద్రుడి వజ్రాయుధంలాగా చాలా దృఢంగాను గట్టిగాను, అదే సమయంలో కుసుమం కంటే కోమలంగాను ఉంటాయి. అంటే ఇవన్నీ ఈ రెండు పరస్పర విరుద్ధమైన లక్షణాలు. చాలా పెద్ద అతిపెద్ద కార్యాన్ని చాలా తక్కువ సమయంలో పూర్తి చేస్తామని వారు సంకల్పించుకుంటారు. ఇది అంత సులభంగా సామాన్య మానవుడికి అర్థమయ్యేది కాదు.
3: అసాధ్యమైన ఈ బృహత్ కార్యాన్ని స్వామి అసలు ఎందుకు తలపెట్టారు? స్వామి మాటల్లోనే విందాం.
4: కనుక పల్లలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నిమ్మందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాము. ఈ గుండె జబ్బు వస్తే కొన్ని లక్షలు వ్యయం చేసి అమెరికాకు వెళుతున్నారు. వీరుల గతి ఏమిటి? వారిని చూసేటువంటి వారెవరు? పట్టణానికి వెళ్లితే కలర్ నీళ్లైనా వాళ్ళ మొహాన కొట్టరు. అలాంటి దురవస్థలను గుర్తించి మనము ఇక్కడ ఒక పెద్ద వైద్యాలయాన్ని నిర్మించాము. బైపాస్ సర్జరీ కానీ లేక కిడ్నీ మార్చడం కానీ లంగ్స్ ఆపరేషన్ చేయటం కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే.
1: మీరు స్వామి ఉపన్యాసంలో స్వామి పదప్రయోగాన్ని గమనించారో లేదో, హాస్పిటల్ నిర్మిస్తాము అని భవిష్యత్ కాలం వాడకుండా నిర్మించాము అని భూతకాలం వాడేశారు. ఇది ఎలా ఉందంటే, శ్రీకృష్ణుడు మహాభారత సంగ్రామంలో యుద్ధం ప్రారంభం అవ్వక ముందే భగవద్గీతలో అర్జునుడికి విశ్వరూపం చూపించి ఈ భీష్మ ద్రోణ కర్ణులు ఇత్యాది కురువీలందరినీ ఇప్పటికే నేను సంహరించాను, నిమిత్త మాత్రమయ్యి యుద్ధంలో నీ కర్తవ్యాన్ని చెయ్యి అన్నట్టుగా. స్వామి ఇంకా ప్రాజెక్టు ఇంకా మొదలు పెట్టనే లేదు, పూర్తయిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఇది స్వామి ఏమంటారంటే, గన్ను నుంచి సౌండు, దాని నుంచి వచ్చే బుల్లెట్టు ఒక్కసారి వచ్చినట్టు. అంటే భగవంతుడు కాలాతీతుడు కాబట్టి అటువంటి కాలాతీతుడైన భగవంతుడికి భవిష్యత్తు కూడా జరిగిపోయినట్టేనేమో.
2: స్వామి చెప్పిన ఇంకో మాట, ఈ కలికాలంలో ఆరోగ్య వ్యవస్థ రోగగ్రస్తమైనది, పరిస్థితి చాలా క్లిష్టమైనది. స్వామి దీనికి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. మానవ హృదయాలు లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటాయి, కానీ వైద్యుల హృదయాలలో లబ్బు డబ్బు లాభము డబ్బు ఇదేమన్నా ఆరోగ్య వ్యవస్థకు పట్టిన నిజమైన జబ్బు. ఈ వ్యాపారం అనే క్యాన్సర్ ని నిర్మూలించటానికి మనస్వామి లబ్బు డబ్బు బదులుగా లవ్వు నవ్వు ప్రవేశపెట్టారు.
3: స్వామి చెప్పినట్టు ఈ వైద్య రంగంలో ధనాశక్తి పెరగడం వలన మెడిసిన్ ను మెడిసిన్ గా మారినట్టు స్వామి చెప్పారు. ఎవరో చమత్కారంగా చెప్పారు, వైద్యరాజ నమస్తు.
2: ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. మానవ హృదయాలు లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటాయి, కానీ వైద్యుల హృదయాలలో లబ్బు డబ్బు లాభము డబ్బు ఇదేమన్నా

0: వైద్య ప్రాణాన్ ధనాని చాని. యముడు ప్రాణాన్ని ఒక్కటే తీస్తాడు, వైద్యుడు ప్రాణంతో సహా ధనాన్ని కూడా తీసుకెళ్లిపోతాడని చమత్కారంగా చెప్పారు. కానీ విచిత్రం ఏంటంటే, డబ్బుతో అసలు పనే లేకుండా వైద్య సేవలు అందించడానికి చాలా డబ్బులు అవసరం అవుతాయి. ఇంత పెద్ద ప్రాజెక్టుకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అందరూ ఆందోళన చెందడం మొదలెట్టారు స్వామి తప్ప. గజేంద్రుణ్ణి కాపాడటం కోసం నారాయణుడు తన పరివారాన్ని, తన ఆయుధాల్ని, చివరికి లక్ష్మీదేవిని కూడా మరిచిపోయి పరిగెట్టుకుంటూ వెళ్తే వెనకాలే లక్ష్మీదేవి పరిగెట్టుకుంటూ వచ్చింది. అలాగే స్వామి సంకల్పించిన వెంటనే ఈ ప్రాజెక్టుకి కావలసిన వనరులన్నీ పరిగెట్టుకుంటూ వచ్చి వాటంతట అవే వచ్చి పడ్డాయి. ఈ ఘట్టాన్ని, గజేంద్ర మోక్షం ఘట్టాన్ని తెలుగు భాగవతంలో పోతన్ గారు చాలా అందంగా వర్ణిస్తారు. ఈ పద్యం సిరికింజెప్పడు అని మొదలయ్యే ఈ పద్యంలో అసలు ఎందుకు అంత తొందర పడవలసి వచ్చింది అన్న ప్రశ్నకి చివరిగా ఆ పద్యం చివరిలో గజప్రాణావనోత్సాహియై అని బదులిస్తారన్నమాట. అంటే తన భక్తుడైన గజపతిని రక్షించడం కోసం అంత ఉత్సాహం, అంత ఆతృతను శ్రీమన్నారాయణుడు కనబరిచారు. కానీ మనస్వామి ఏంటంటే, అసలు ఎవరు అడగకుండానే, ఎవరు పిలవకుండానే జగప్రాణావనోత్సాహియై, అంటే ఈ జగంలో, అంటే మొత్తం మానవాళి ఆర్తిని తీర్చడానికి స్వామి సంకల్పించుకున్నారు. సాయి జగజ్జనని, తన పిల్లలను కాపాడుకోవడం కోసం అంత ఆరాటపడింది, అంత ఆతృత వ్యక్తపరిచింది.
1: స్వామి నవంబర్ 1990లో ప్రకటించారు, కానీ 5 నెలలు ప్లాన్స్ గీయడానికే సరిపోయారు. అసలు నిర్మాణ పనులు మే 1991లో మొదలయ్యి శరవేగాన్ని అందుకున్నాయి. మనము ఫిక్షన్ చిత్రాలు, యాక్షన్ చిత్రాలు గురించి విని ఉంటాం. ఈ ప్రాజెక్టు సాయి ఫై చిత్రములా అనిపించినా నిజానికి ఇది సాయి ఫై యాక్షన్. 5 ఇయర్స్ పెట్టవలసిన ఈ 5-స్టార్ హాస్పిటల్ నిర్మాణము 5 మంత్స్ లోనే రూపుదిద్దుకుంది. ఫిక్షన్లా అనిపించిన ఇది యాక్షన్ విచిత్రము.
0: నీవు చెప్పిన అంకెల ప్రకారం ఈ ప్రాజెక్టు బ్రహ్మాండంగా గోచరిస్తోంది. మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దెన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్ అని స్వామి చెప్పినట్లుగా ప్రతి మహాప్రాజెక్టుకి మానవ వనరులు చాలా అవసరం. మరి ఈ ప్రాజెక్టుకి స్వామి ఎవరిని తన పనిముట్లుగా ఉపయోగించుకున్నారు?
1: రామకార్యానికి హనుమంతుడే ఉత్తమ పనిముట్టు. శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు. ఈ సాయిరాముడు ఈ ప్రాజెక్టులో ఎందరో హనుమంతుల్ని ఎంచుకున్నారు. ఉదాహరణకు లండన్ నుండి వాస్తుశిల్పి శ్రీ కీత్ క్రిచ్లో, లార్సన్ అండ్ టుబ్రో కంపెనీ నుండి ఇంజనీర్ రామకృష్ణ గారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ నుండి ప్రముఖ హార్ట్ సర్జన్ డాక్టర్ వేణుగోపాలు, నిర్వాహకుడు డాక్టర్ సఫాయా, ఫాదర్ ఆఫ్ యూరాలజీగా పేరుగాంచిన డాక్టర్ హెచ్ఎస్ భట్. ఇటువంటి ఎందరో నిపుణులకు ఈ ఆసుపత్రి నిర్మాణంలోనూ నిర్వహణలోనూ సేవ చేసే భాగ్యం ప్రసాదించారు.
0: ఇంకో విశేషమేంటంటే, ఈ మహత్కార్యంలో ఏదో ఒక విధంగా పాల్గొని తమ సేవలు అందించాలని, ఏదో ఒక చిన్న పాత్రైనా పోషించాలని అందరూ ముందుకొచ్చారు. రాముడు వారధి నిర్మించినప్పుడు సముద్రుడు దారి ఇవ్వలేకపోయినా రాళ్లను తేలేటట్టు చేశాడు. అలాగే భారత ప్రభుత్వం ఈ పెద్ద పెద్ద ఆధునిక వైద్య పరికరాలు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాటి మీద కస్టమ్స్ పన్నుని మినహాయించి 24 గంటల లోపలనే పుట్టపర్తి చేరేటట్టు సహకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సరుకుల మీద పన్ను మినహాయించింది. అదే కాకుండా విమాన సేవలు అందిస్తున్న ఎయిర్ ఇండియా ఈ పరికరాలను రవాణా చేయడానికి, ఉచితంగా రవాణా చేయడానికి ముందుకొచ్చింది.

0: ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు తమ వంతు యథాశక్తి ఈ సేవలో పాల్గొన్నాయి.
1: సేవ చేయడంలో చిన్న పెద్ద అన్న పరిమాణం లేదు, సేవా స్ఫూర్తే ముఖ్యం. రామాయణంలో బానరులు తెచ్చిన పర్వతాల కన్నా ఉడత తెచ్చిన ఇసుక కణాలు అల్పముగా అనిపిస్తాయి, కానీ శ్రీరాముని దృష్టిలో పవిత్ర భావంతో చేసిన ఉడత సేవే ఉన్నతమైనది.
2: రామకార్యంలోనే కాకుండా సాయిరాముడు చేపట్టిన ఈ మహాయజ్ఞంలో కూడా ఎంతో మంది ఉడత సేవలు చేసుకున్నారు. ఒకరోజు దర్శనంలో ఒక విద్యార్థి రాసిన ఉత్తరాన్ని స్వామి చదివి అందరికీ వినిపించారు. వాడు ఏమి రాశాడంటే, స్వామి, మీరు ఒక పెద్ద ఆసుపత్రి నిర్మిస్తున్నారు, నేను కూడా మీ బృహత్ కార్యంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను, కానీ నాకు సామర్థ్యం లేదు. గత 3 నెలల నుంచి నేను చాకలికి బట్టలు వేయకుండా నేను స్వయంగా ఉతుక్కుంటున్నాను. ఆ పొదుపు చేసిన 100 రూపాయలు మీకు సమర్పిస్తున్నాను. ఇంత మాత్రమే నేను ఇవ్వగలుగుతున్నానని చాలా సిగ్గుపడుతున్నాను, కానీ ఈ 100 రూపాయలతో మీ ఆసుపత్రి పునాదికి ఒక చిన్న ఇటుకు కొన్నా నేను సంతోషిస్తాను. స్వామి ఎంతో గర్వంతో ఆ నోటుని అందరికీ చూపిస్తూ అన్నారు, అది తనకి 1 కోటి రూపాయలతో సమానము. స్వామి ఎప్పుడు కూడా భావప్రియుడు, బాహ్యప్రియుడు కాదు.
0: మహాకవి శ్రీశ్రీ మరో ప్రపంచం అని ఒక కావ్యం రాశారు. దాంట్లో నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్నట్టుగా ప్రతివారు ప్రతి చిన్నవారు యథాశక్తి ఈ కార్యంలో పాల్గొనాలని ముందుకొచ్చారు. ఈ సేవా స్ఫూర్తి గురించే స్వామి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏదైతే స్థాపించారో దాంట్లో సభ్యులకు ఒక 9 పాయింట్ల ప్రవర్తనా నియమావళి, కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు కదా, 9 పాయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్, దాంట్లో 9వ పాయింట్లో సేవ ఏ స్ఫూర్తితో చెయ్యాలని సూచించారు. ఇప్పుడు ఈ పిల్లవాడు ఏదైతే స్ఫూర్తి కనబడిచాడో అదే స్ఫూర్తితోటి సభ్యులందరూ వారి వారి కోరికలను అదుపులో పెట్టుకుని, సీలింగ్ ఆన్ డిజైర్స్ అంటారు కదా, అదుపు పెట్టుకుని తద్వారా ఆదా చేసిన డబ్బుతో చేసిన సేవే నిజమైన సేవ అని స్వామి దాంట్లో సూచించారు.
2: ఆసుపత్రి ప్రారంభంలో డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లే కాకుండా ఇతర సహాయక విభాగాల్లో కూడా ప్రొఫెషనల్స్ ని నియమించాలని డైరెక్టర్ డాక్టర్ సఫాయా స్వామికి ప్రతిపాదించారు. దీనికి బదులుగా స్వామి ఏమన్నారంటే, ఎన్నో జన్మల నుండి మన సేవాదళం వారు ఈ సేవా అవకాశాన్ని కోసం ప్రార్థించారు, ఈ అవకాశాన్ని నేను వారికి అనుగ్రహించక తప్పదు. ఆసుపత్రి ప్రారంభంలో కాలేజ్ విద్యార్థులు కూడా యథాశక్తి సేవలు అందించారు.
0: ఈ రోజు వరకు మనం వీరి గురించి, ఈ గాథల గురించి, ఈ కథల గురించి మాట్లాడుకుంటున్నామంటే వారందరూ ఈ స్వామి చరిత్రలో చేరిపోయారు కాబట్టి, అందుకనే వారి కోసం, వారి గురించి మనం ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం. స్వామి తరచూ అంటూ ఉండేవారు, నా చరిత్రలో చేరిపోవాలి అని. అంటే మనమందరము అవతార పురుషుని యొక్క చరిత్రలో చేరిపోతే, భగవంతుడు, శాశ్వతుడైన భగవంతుని చరిత్రలో చేరిపోతే, ఏదో విధంగా చేరిపోతే అంతకన్నా సులభంగా మనం చరిత్ర పుటాలలో మిగిలిపోవడానికి అంతకన్నా సులభమైన మార్గం ఉండదేమో.
1: ఈ ఆసుపత్రి స్వామి జీవితంలోనే కాదు, వైద్య రంగంలో కూడా ఒక చారిత్రాత్మక ఘట్టం. గత 30 సంవత్సరాల్లో 3 లక్షల ఆపరేషన్స్ అందించింది ఈ ఆసుపత్రి. దినదినాభివృద్ధి అయి ఈనాటికి 14 ఆపరేషన్ థియేటర్లతో, 300 బెడ్స్తో, కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆఫ్థల్మాలజీ స్పెషాలిటీస్లో ట్రీట్మెంట్ ఉచితంగా అందిస్తోంది ఇప్పటిదాకా. ప్రారంభమైన కొత్తలో చాలామంది మేధావులు ఈ ఉచిత చికిత్స ఎన్నాళ్ళు అని అనుమానం కూడా వ్యక్తం చేశారు.
2: అసలు ఇటువంటి ఆసుపత్రి ఒకటి నడపటానికి సాధ్యం అవుతుందో లేదో అని అనుమానం ఉన్న తరుణములో స్వామి 10 సంవత్సరాల తర్వాత బెంగళూరులో 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి చూపించారు.
1: ఆశ్చర్యం ఏంటంటే ఈ 2 ఆసుపత్రి స్వామి డివైన్ మాస్టర్ ప్లాన్ లో ముందుగానే భాగమై ఉంది. 1991 నవంబర్ 2 తేదీన అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ రాంబాలా గారితో స్వామి బెంగళూరులో మరొక పెద్ద ఆసుపత్రి నిర్మిస్తానని చెప్పి అప్పుడే చెప్పారు. ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే మొదటిది ప్రారంభం అవ్వక ముందే 2 దాని గురించి స్వామి చెప్పారు.
0: అందరికీ సర్వసాధారణంగా వచ్చే అనుమానం ఏంటంటే పల్లెల్లో వైద్య కొరత ఉంది, అక్కడ ఒక పెద్ద ఉచితమైన ఆసుపత్రి నిర్మించారు అంటే దాంట్లో అర్థం ఉంది. కానీ బెంగళూరు లాంటి మహానగరంలో ఎన్నో పెద్ద పెద్ద ఆసుపత్రులున్నాయి. ఇంకొక ఆసుపత్రి కట్టడం ఇలాంటి నగరంలో అవసరమా అని అందరికీ అనుమానం రావచ్చు. దానికి స్వామి అవసరమే అని చెప్పారు. ఎందుకంటే నగరంలో ఎన్ని ఆసుపత్రులున్నా సరే ఏమీ ప్రయోజనం లేదు, ముఖ్యంగా పేదవారికి. పేదవారికి అందనంత ఎత్తుకెళ్లిపోయింది వైద్యం పట్టణాల్లో. ఇటువంటి మహానగరంలో ఉచితమైన ఉన్నతమైన వైద్యం పేదవారికి అందించడానికి ప్యాలెస్ లాంటి పెద్ద ఆసుపత్రి కట్టించి వారికి వైద్య సేవలు అందించాలని స్వామి సంకల్పించారు. ఇది 2 ఆసుపత్రి అయినా సరే అద్వితీయమనే చెప్పుకోవాలి.
2: స్వామి నిర్మించిన ప్రతి భవనము అందముగా కనువిందు చేస్తుంది. స్వామి 65వ జన్మదినం పురస్కరించుకుని 65 అడుగుల ఎత్తు హనుమంతుని విగ్రహం ఉండాలని చెప్పారు. అలాగే స్వామి బెంగళూరు ఆసుపత్రి వాస్తుశిల్పి శ్రీ రాజన్ సూద్ గారితో ఇలా అన్నారు. 75th బర్త్డే పర్ ఇనాగరేట్ కర్తా హై ఇస్కా డోమ్ 75 ఫీట్ బడా బనావు. 300 కోట్ల రూపాయలతో 53 ఎకరాలలో కట్టబడిన బెంగళూరు ఆసుపత్రిలో 333 బెడ్స్ తో 12 ఆపరేషన్ థియేటర్లతో కార్డియాకు న్యూరో స్పెషాలిటీ స్థాపించారు.
1: బెంగళూరు ఆసుపత్రికి పరిమాణంలోనే కాదు రూపకల్పనలో కూడా ప్రత్యేకత ఉంది. కే ఆకారంలో ఉన్న ఈ భవనం చూసి చాలామంది కే అంటే కర్ణాటక సూచిస్తుందని అనుకుంటారు. కాని స్వామి కే అంటే తన కరుణ అని స్పష్టం చేశారు.
0: ప్రారంభోత్సవం ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం ఉపన్యాసంలో స్వామి మరొక విశిష్టమైన అంశాన్ని ప్రస్తావించారు. ఇది ఈ ఆసుపత్రి బయట నుంచి చూడడానికి అందంగా ఉండడం మాత్రమే కాదు, దీనికి ఒక దివ్యమైన సామర్థ్యం ఉంది అన్నారు. దానివల్ల యావత్ ప్రపంచమే ఇక్కడికి ఆకర్షింపబడుతుంది అన్నారు. ఇదే విషయాన్ని అప్పట్లో ఆ రోజు వచ్చిన చీఫ్ గెస్ట్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏమన్నారంటే, ఇధర్ దవా భీ మిల్తా హే ఔర్ దువా భీ మిల్తా హే, అంటే ఇక్కడ ఔషధం కూడా లభిస్తుంది, దువా అంటే దైవానుగ్రహం కూడా లభిస్తుంది అని. అందుకనే ఈ వీటిని ఆసుపత్రులు అనకుండా వైద్యాలయాలు అని కొనియాడతారు. వైద్యులు ఇక్కడికి వచ్చిన వారికి భౌతికంగా వైద్యం అందిస్తే ఇక్కడున్న వాతావరణం, చక్కని గాలి, చక్కని వెలుతురు, పచ్చదనం, ప్రేమతో పెట్టే పౌష్టికాహారం, వీటి వల్ల మానసిక ఆరోగ్యం లభిస్తుంది. ఇదే కాకుండా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది, సేవాదళం వారు వారి సేవా స్ఫూర్తి వల్ల, ప్రేమతో చేసే సేవ వల్ల ఆధ్యాత్మిక ఆనందం కూడా కలుగుతుంది. అన్నిటికీ మించి స్వామి దైవానుగ్రహం, దివ్యమైన అనుగ్రహం వారికి లభిస్తుంది. దీనివల్ల వాళ్ళకి పరిపూర్ణ ఆరోగ్యం లభించి ఆనందంగా వారి జీవయాత్రలో ఉన్నత స్థాయికి వెళ్లడానికి దోహదపడుతుంది. అందుకేనేమో స్వామి దీనిని శ్రీ సత్యసాయి ఉన్నత వైద్యాలయం అని పేరు పెట్టారు కాబోలు. ఈ 20 సంవత్సరాలు గత 20 సంవత్సరాలలో ఈ ఆసుపత్రిలో లక్షాపాతిక వేలకు పైగా గుండె, మెదడు, వెన్నెముకకి సంబంధించిన చాలా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేశారు.
2: ఈ హాస్పిటల్స్ కి దాకా రాగలిగే రోగులకు తప్పగా ప్రయోజనము ఉంటుంది, కానీ రాలేని వారి గతి ఏమిటి? దైవుడి దర్శనానికి గుడికి వెళ్లలేని వారి కోసం ఆ భగవంతుడు పల్లకిలో ఊరేగుతూ అందరికీ దర్శనమిస్తాడు. అదే విధముగా ఈ హాస్పిటల్స్ కి వచ్చి చికిత్స పొందే అవకాశం లేని వారి కోసం స్వామి 2006లో సంచార హాస్పిటల్ ప్రారంభించారు. ఈ విధముగా డాక్టర్ నరసింహన్ గారి నాయకత్వంలో డాక్టర్స్ గ్రామాలకి వెళ్లి చికిత్స అందిస్తారు. పుట్టపర్తి చుట్టుపక్కల ఉన్న 6 మండలాల్లో 400 గ్రామాలలో ఉన్న ప్రజలకి సేవలు అందించే ఏర్పాటు చేశారు. ఈ సంచార వైద్యాలయంలో ఆధునిక సాంకేతిక పరికరాలతో ఎక్స్రే, ఈసీజి, అల్ట్రాసౌండ్, రక్త పరీక్షలు, చిన్న చిన్న ఆపరేషన్లు, దంతవైద్య సేవలు అందిస్తున్నారు. వివిధ స్పెషాలిటీస్ కి సంబంధించిన 500 వైద్యులు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. సంపూర్ణ వైద్యము ఈ సంచార హాస్పిటల్స్ కి ఒక లక్ష్యము.
1: ఈ ఆసుపత్రుల్లో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే స్వచ్ఛత, ఆరోగ్య సూత్రాలు, మంచి ఆహార విహారాలు, రోగ నివారణ పద్ధతులు, పల్లె ప్రజలకు చక్కగా అర్థమయ్యేటట్లు ప్రదర్శనల ద్వారా, సంభాషణల ద్వారా బోధన చేస్తారు. అంతేకాకుండా గ్రామస్తులు దుర అలవాట్లకి జోలికి పోకుండా వారి కుటుంబాలలో, గ్రామంలో సమైక్యత అభివృద్ధి అయ్యేటట్లు, దైవభావం పెంపొందించుకునేటట్లుగా బోధనలు కూడా చేస్తారు.
0: పూర్వం మన కుటుంబాల్లో ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ ఉండేది. అంటే కుటుంబంలో ఎవరికి ఏ చిన్నపాటి అనారోగ్యం వచ్చినా సరే ఫస్ట్ ఆ డాక్టర్ దగ్గరికే వెళ్లేవారు. దాని తర్వాత ఆ డాక్టర్ ఏమి సూచిస్తే, ఏం రికమెండ్ చేస్తే దాని ప్రకారంగా నడుచుకునేవారు. ఈ మొబైల్ హాస్పిటల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 500 డాక్టర్లు ఎవరైతే గ్రామాల దగ్గరికి వెళ్తున్నారో, ఈ గ్రామస్తులందరి కుటుంబాలకి వీళ్లే ఫ్యామిలీ డాక్టర్లు అయిపోయారు. ఆ మొబైల్ హాస్పిటలే ఫ్యామిలీ హాస్పిటల్ అయిపోయింది. ఈ డాక్టర్లు వారి కుటుంబాల్లో ఒక భాగం అయిపోయారు, స్వామి వారి జీవితాల్లో ఒక భాగం అయిపోయారు. దానివల్ల ఆ గ్రామస్తులలో ఊహించలేనంత పరివర్తన వచ్చింది.
2: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం అంటారు. జీవిత పరమార్థాన్ని పొందటానికి ఆధారము మంచి ఆరోగ్యము. మంచి ఆరోగ్యముకి ఆధారము స్వచ్ఛమైన త్రాగునీరు. నీరు, ఆరోగ్యము, ఈ రెండిటికి అన్యోన్య సంబంధం ఉన్నది. బహుశా అందుకేనేమో స్వామి ఆసుపత్రి వార్షికోత్సవ సందర్భాలలో ఈ వాటర్ ప్రొజెక్ట్స్ గురించి ప్రస్తావించారు. పుట్టపర్తి ఆసుపత్రి 3వ వార్షికోత్సవంలో అనంతపురం జిల్లాకి, వైట్ఫీల్డ్ ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవంలో చెన్నై నగరానికి వాటర్ ప్రొజెక్ట్స్ గురించి ప్రకటించారు.
0: అనంతపురం జిల్లా వాసుల నీటి కష్టాలు ఎవరో చెప్తే తెలుసుకుని స్వామి స్పందించలేదు. ఇది స్వామి స్వయంగా అనుభవించిన కష్టాలు చిన్నతనంలో. 1939 స్వామి 12 వయసులో ఉన్నప్పుడు ఉరవకొండలో వారి అన్నగారి దగ్గర చదువుతున్న రోజుల్లో ఇంటి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న బావి నుండి రోజు 3 సార్లు పైకి కిందకి తన భుజాలపైన స్వామి నీరు తెచ్చిపెట్టేవారు. వారి కుటుంబానికే కాకుండా ఇరుగు పొరుగు వారికి కూడా స్వామి నీరు తెచ్చి అందించేవారు. అందుకని ఈ కష్టాలు వ్యక్తిగతంగా స్వామి అనుభవించారు. ఈ కష్టాల నుండి శాశ్వతంగా అనంతపురం జిల్లా వాసులని విముక్తి చేయాలని స్వామి సంకల్పించుకున్నారు. కాని అనంతపురం జిల్లా చాలా మటుకు బంజరుభూమి. దాంట్లో ఒక నది కాని, ఒక జలాశయం కాని ఏమీ లేదు. భూగర్భ జలాలలో చాలా మటుకు ఫ్లోరైడ్ ఉండడం వల్ల అక్కడున్న ప్రజలకి దంతాలకి, ఎముకలకి సంబంధించిన రోగాలు చాలా ఎక్కువగా వస్తుండేవి. ఎన్ని గవర్నమెంట్లు వచ్చి వెళ్లినా వందల సంవత్సరాల వరకు ఎవరు వీరిని ఆదుకోలేకపోయారు. రాయలసీమ రాళ్లసీమగానే మిగిలిపోయింది. ఇప్పుడు రత్నాకర వంశంలో జన్మించిన సత్యనారాయణ రాజు ఈ రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని కంకణం కట్టుకున్నారు.
1: 1994 అప్పటి ప్రధానమంత్రి శ్రీ నరసింహారావు గారి సమక్షంలో స్వామి అనంతపురం జిల్లా ప్రజల తరఫున త్రాగునీటి కొరత గురించి ప్రస్తావించారు. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన కనిపించలేదు. ప్రజల దాహార్తి భరించలేక స్వామి తానే స్వయంగా ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టారు.
2: ఈ పెద్ద అనంతపుర్ తాగునీటి ప్రాజెక్టులో ఎంతమందికి వీలైతే అంతమందికి ఎంత ఖర్చు అయినా లెక్క చేయకుండా అతి తక్కువ సమయంలో శాశ్వతంగా పరిష్కారం చేయమని అధికారులను ఆదేశించారు. 250 కోట్ల రూపాయల ఖర్చుతో 731 గ్రామాలలో ఉన్న 32 లక్షల ప్రజలకు నీటు అందించారు. 2000 కిలోమీటర్ల మేరకు పైపులు వేసి 400 రిజర్వాయర్లు కట్టారు.
0: స్వామి ఎప్పుడైనా ఏదైనా సంకల్పించుకుంటే అన్న మాట నిలబెట్టుకోవడం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతారు. దానికి ఈ వాటర్ ప్రాజెక్ట్ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ. ప్రాజెక్టు మొత్తం వ్యయం గవర్నమెంట్ అధికారుల అంచనా ప్రకారం 70 కోట్లని నిర్ధారించారు. ప్లాన్లన్నీ ఖరారైన తర్వాత ట్రస్ట్ అధికారుల ప్రకారం ఆ అంచనా 70 కోట్ల నుంచి 170 కోట్లయింది. పనులు ప్రారంభించిన తర్వాత అసలు వ్యయం 300 కోట్ల దాకా పెరిగిపోయింది. అంతకంతకీ వ్యయం పెరిగిపోతున్నా సరే స్వామి మాత్రం వెనుకంజ వెయ్యనేలేదు. ఒక సమయంలో అయితే ట్రస్ట్ ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోతే స్వామి ఆశ్రమాన్నైనా తాకట్టు పెట్టి 100 కోట్లు ఒక బ్యాంకు నుంచి అప్పు చేసి పనులు ఆగకుండా పూర్తయ్యేటట్టు చూశారు. అలనాడు శ్రీనివాసుడు తన కళ్యాణం కోసం కుబేరుడి నుంచి అప్పు చేశారంటారు. ఇప్పటికీ ఆ అప్పు తీరుస్తూనే ఉన్నాడు. మన స్వామి సాయీశ్వరుడు లోక కళ్యాణం కోసం అప్పు చేశారు. రాముడు గురించి ఒక మాట ఉంది, రఘుకుల రీతి సదాచలి ఆయి ప్రాణ జాయపర్ వచనిన జాయి. అంటే రాముడు ప్రాణాన్నైనా వదులుతాడేమో కాని మాటను మాత్రం వెనుకంజ వేయడు. అలాగే మన సాయిరాముడి మాట అంటే మాటే.
3: త్రాగడానికి కూడా నీరు లేక చాలా అవస్థపడుతున్నారు. ఈ అనవసరంగా సముద్రంలో చేర్చేటువంటి ఈ జలమంతా కూడా రాయలసీమకు మళ్లించి ప్రజలందరూ కూడా ఆంధ్ర వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ ఇంకా మహారాష్ట్ర అన్ని రాష్ట్రములు కూడా సుఖంగా ఉంటుండాలి. కనుకనే ఈ వాటర్ను రాయలసీమకు సప్లై చేసి ఈ యొక్క దుర్భిక్షాన్ని కొంతవరకు తగ్గించాలని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క రాయలసీమకు ఈ యొక్క వాటర్ సప్లై చేయడం లోపల అనేక రకమైనటువంటి ధన ఖర్చులు కూడా ఉంటున్నాయి. దానికి 1 కోటి 2 కోట్లు లేకపోతే 100 కోట్లు 800 కోట్లు నేను ఇస్తాను.
2: అనంతపురం వాటర్ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత ఒకరోజు ఈ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందిన గ్రామాల నుండి కొంతమంది పెద్దలు స్వామికి కృతజ్ఞత తెలియజేయడానికి వచ్చినప్పుడు స్వామి సహజంగా వారితో ఇలా అన్నారు, బంగారు మీరు తప్పు చేస్తున్నారు, నాకు దాహం వేసింది, నేను నీరు తెచ్చుకున్నాను, నేను నీరు తాగి నా దాహాన్ని తీర్చుకున్నాను, మరి దీనికి నేను నాకే థ్యాంక్స్ చెప్పుకుంటానా? మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. స్వామి నిస్వార్థ ప్రేమకు నిస్వార్థ సేవకు ఇది ఒక తార్కాణం. స్వామి ప్రతి ఉపన్యాసములో భక్తులని దివ్య ఆత్మ స్వరూపులారా అని సంబోధించేవారు. ఇది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు, స్వామి ఏకాత్మ భావం అనుభవిస్తారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
1: స్వామి ఈ ప్రాజెక్టును అనంతపురంతో ఆపివేయలేదు. ఎక్కడెక్కడ త్రాగునీటి కొరత తన దృష్టిలోకి వచ్చినో అక్కడక్కడికి ఈ ప్రాజెక్టును విస్తరించేశారు. 1999 జనవరిలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఆదివాసీలు స్వామి దర్శనార్థం ప్రశాంతి నిలయం చేరారు. వారి పరిస్థితులను విని స్వామి మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలలో కూడా ఈ త్రాగునీటి సౌకర్యం కలిగించారు. ఈ ప్రాజెక్టు పైన 60 కోట్లు వ్యయం చేసి 320 గ్రామాల్లో 10 లక్షల మంది ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కలిగించారు. నవంబర్ 2000 స్వామి 75వ జన్మదినోత్సవం నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి అయింది.
2: జనవరి 2002 వైట్ఫీల్డ్ ఆసుపత్రి మొదటి వార్షికోత్సవంలో స్వామి చెన్నై నగర వాసుల మంచినీటి కష్టాల గురించి ప్రస్తావించారు. మంచినీటితో కూడా వ్యాపారం చేస్తున్నారని బాధపడుతూ, ధనవంతులు నీరు కొనుక్కోగలరు, మరి బీదవారి గతి ఏమిటి అని అడిగి స్వామి అకస్మాత్తుగా నేను చెన్నైకి నీరందిస్తానని ప్రకటించారు.
0: చెన్నై వాసుల కష్టాలు ఈనాటివి కాదు. ఎన్నో దశాబ్దాల నుంచి చాలా గవర్నమెంట్లు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. దగ్గరలో ఏ జలాశయం లేకపోవడం వల్ల ఆ పట్టణానికి కృష్ణానది నుంచి నీరు అందించడానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు గవర్నమెంట్లు తెలుగు గంగా ప్రాజెక్ట్ పేరిట ఒక ప్రాజెక్టును ప్రారంభించారు. ఆ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానది జలాలు కాండలేరు రిజర్వాయర్ మీదుగా చెన్నైకి దగ్గరలో ఉన్న పూండి రిజర్వాయర్ కి చేరవలసింది వచ్చింది. ఈ కాలువ 150 కిలోమీటర్ల పొడుగు ఉన్న పొడుగ్గా ఉన్న ఈ కాలువని తెలుగు గంగా అని నామకరణం చేశారు. ప్రాజెక్టు పూర్తయింది, నీళ్లు ఇంకిపోయాయి, నిధులు ఆవిరైపోయాయి, కానీ చెన్నై వాసుల దాహార్తి మాత్రం తీరలేదు. స్వామి 2002 జనవరిలో ప్రకటించిన తర్వాత, చెన్నై ప్రాజెక్టు ప్రకటించిన తర్వాత శరవేగంగా పనులు మొదలుపెట్టి ఈ 150 కిలోమీటర్ల పొడుగున్న ఈ తెలుగు గంగ కాలువను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించి చివరికి నవంబర్ 2004 కల్లా ప్రాజెక్టు పూర్తి చేసి చెన్నై దాహార్తిని తీర్చారు. 2007 జనవరిలో స్వామి చెన్నై పర్యటించారు. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి గారు స్వయం ప్రకటిత నాస్తికుడు. ఆయన ఈ భగీరథ ప్రయత్నాన్ని, స్వామి చేసిన ఈ భగీరథ ప్రయత్నాన్ని గుర్తించి అక్కడ చెన్నై సిటిజన్స్ కాన్క్లేవ్ పేరిట ఒక పెద్ద అభినందన సభ ఏర్పాటు చేసి చెన్నై వాసుల తరఫున స్వామికి కృతజ్ఞతలు తెలిపారు.
2: 2004 జీవనది ప్రవహిస్తున్న గోదావరి జిల్లాల్లో 500 గ్రామాలకి నీరు అందించారు. ఒక ఆసక్తికరమైన విషయము ఏమిటంటే, ఈ ప్రాజెక్టులు అమలు చేయడానికి ట్రస్ట్ ఇంజనీర్లు అక్కడికి వెళ్లినప్పుడు అక్కడ కొన్ని కొండ అడవి ప్రాంతాల్లో నక్సలైట్లుండేవారు. స్వామి ప్రజలకు సేవ చేయడానికి ఈ ఇంజనీర్లు అక్కడ పంపించారని వాళ్ళు తెలుసుకుని ఆ నక్సలైట్లు కూడా ఆనందించి ఆ ఇంజనీర్లకి పైపులు వేయడానికి సహాయం చేశారు.
1: నిస్వార్థ ప్రేమ నిస్వార్థ సేవగా వ్యక్తమైనప్పుడు హృదయ పరివర్తన కలుగుతుంది. స్వామి చేపట్టిన అన్ని ప్రాజెక్టుల అంతిమ లక్ష్యం ఈ హృదయ పరివర్తనే.
0: 1990-2000 ఈ సంవత్సరాల మధ్యలో ఉన్న దశాబ్దం మన ముగ్గురికి కూడా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మన ముగ్గురం ఆ దశాబ్దంలోనే స్వామి కాలేజీలో చేరి స్వామి సన్నిధికి రావడం జరిగింది. అదే దశాబ్దంలో చాలా మట్టుకు ఈ ప్రాజెక్టులు, దేని గురించి అయితే మనం చర్చిస్తున్నాము, ఆ ప్రాజెక్టులన్నీ మనం అక్కడ ఉండగానే మన కళ్ల ముందే ప్రారంభమయ్యి అమలు కూడా జరిగాయి. అయినా సరే వాటి పరిమాణము, వాటి ప్రభావము, సమాజం మీద, మానవ జాతి మీద ఉన్న ప్రభావము మనకి అంత అవగాహన గ్రహించలేకపోయాం. ఇన్ని సంవత్సరాలు గడిచినా సరే ఇప్పుడు కొంత కొంత మనకి అవగాహనలోకి వస్తుంది, కానీ అసలు ఎప్పటికైనా మనకి ఈ ప్రాజెక్టులు మానవ జాతి మీద ఉన్న ప్రభావం పూర్తిగా అర్థమవుతుందో లేదో అది ప్రశ్నార్థకమే.
2: ఈ ఘటనలు జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినా ఈ రోజుకి కూడా మనము ఎందుకు చర్చిస్తున్నాము? ఈ ప్రాజెక్టుల ఉద్దేశము ఆర్తజనులకు ఉపశమనం కలిగించడం మాత్రమే కాదు, వీటిని అమలు చేసే క్రమములో, స్వామి వాకులలో, చేష్టలలో అందరూ నేర్చుకోవలసిన ఎన్నో పాఠాలు ఇమిడి ఉన్నాయి. వీటిని గుర్తించి పాటించి మనము జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ప్రాపంచిక దృష్టితో చూస్తే ఈ ప్రాజెక్టుల ద్వారా స్వామి చర్యలలో ఎన్నో నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. ఫస్ట్ వన్, సమగ్రత. స్వామి చిన్నతనంలో రాసిన మొట్టమొదటి నాటకం పేరు చెప్పినట్టు చేస్తారా? స్వామి తన జీవితంలో చెప్పిన ప్రతి విషయము చేశారు, చేసి చూపించారు. స్వామికి స్వయంగా చికిత్స అవసరమైనప్పుడు ఎన్నో మంది డాక్టర్లు విదేశాలలో చికిత్స చేయించుకోమని ప్రార్థించినా స్వామి ఒప్పుకోలేదు, తన ఆసుపత్రిలోనే చికిత్స చేయించుకున్నారు.
1: రెండవది దూరదృష్టి. స్వామి తన దేహం చాలించిన తరువాత కూడా తన సంస్థల ద్వారా ఆర్తజనులను పాలించుచున్నారు.
0: మూడవది ఆదర్శంగా నిలబడటం. స్వామి తన జీవితంలో ప్రతి చర్యలోనూ, మానవ జీవితానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ ఆదర్శాన్ని చూపించారు. నా ఆదర్శమే నా ఆదేశమన్నారు స్వామి. స్వామి భక్తులకే కాక, స్వామి చూపించిన ఈ ఆదర్శం స్వామి భక్తులకే కాక ఎంతో మంది, ఎన్నో సంస్థలకు ప్రేరణ కలిగించి ఈ సేవా పరంపరను కొనసాగించే స్ఫూర్తిని స్వామి వారికి అందించారు.
2: నాలుగవది నిస్వార్థము. నమే పార్థాస్తి కర్తవ్యం అని కృష్ణుడు భగవద్గీతలో అన్నట్టుగా స్వామికి ఈ ముల్లోకాలలో కర్తవ్యం అంటూ ఏమీ లేదు. అయినప్పటికీ ప్రతిక్షణం లోక కళ్యాణ కార్యంలో నిమగ్నమై ఉండేవారు.
1: ఐదవది వినయం. స్వామి తన కార్యాలన్నీ తానే స్వయంగా చేసినా గుర్తింపు మాత్రం ఇతరులకు అందించేవారు.
0: ఇలా చెప్పుకుంటూ వెళ్తే స్వామి చేసిన అన్ని ప్రాజెక్టుల్లోనూ, ప్రతి చర్యలోనూ ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. మానవ జాతికి ఎన్నో పాఠాలు నేర్పిస్తారు. రామాయణ, భారత, భాగవత, వేద శాస్త్ర పురాణాలన్నీ థియరీ అయితే వాటి సారాన్ని మనం నిత్య జీవితంలో ఎలా అనుష్ఠించాలో స్వామి ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రాక్టికల్ గా చేసి చూపించారు.
1: ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే రుద్రంలో భగవంతుణ్ణి ప్రథమో దైవ్యోభిషక్ అంటారు. స్వామి భౌతిక రోగానికే కాకుండా భవరోగానికి కూడా వైద్యుడు. సహస్రనామాల్లో విష్ణువుకి భేషజం, భిషక్ అని రెండు పేర్లు. భగవంతుడు వైద్యుడు, భగవంతుడే మందు కూడా.
2: మమ తేజోంశ సంభవం. భగవద్గీతలో కృష్ణుడు ఏది అందంగా ఉన్నా, ఏది వైభవంగా ఉన్నా, ఏది మహత్తరముగా ఉన్నా అది నా అంశం నుండే వచ్చింది అన్నాడు. అందుకనే ఈ లక్షణాలు ఉన్న ప్రాజెక్టులు స్వామి నిస్వార్థ ప్రేమను, నిస్వార్థ సేవా స్ఫూర్తిని లోకానికి చాటుతూనే ఉంటాయి. వీటి గురించి విన్నవారు, వీటిని చూసిన వారు, వీటిలో పాల్గొన్నవారు, వీటిని అనుభవించిన వారిలో అవి ఉద్భవిస్తాయి, పరివర్తన తీసుకొస్తాయి. బహుశా ప్రాజెక్టులు చేపట్టడంలో ఉద్దేశము ఇది ఏనేమో.
0: గీతలో కృష్ణుడు ఇంకో మాట అంటాడు. నాలుగు రకాల భక్తుల గురించి ప్రస్తావిస్తారు. ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని అని. స్వామి ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ నాలుగు రకాల భక్తులను ఉద్ధరించాడు. ఆర్తులను ఆదుకొని పాలించి ఉద్ధరించాడు. అర్థార్థులకు జీవనోపాధి కల్పించి దాంతోపాటు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించి ఉద్ధరించారు. జిజ్ఞాసులకు నిస్వార్థమైన భగవత్ప్రేమ రుచి చూపించి వారిని దైవ మార్గం వైపు మళ్లించి ఉద్ధరించారు. జ్ఞానులకు ఒక ఆదర్శమైన జీవితం ఎలా గడపాలో చూపించి ఉద్ధరించాడు. ఆర్తజనులను మాత్రమే పాలించినట్టివాడు కాదు, అందరినీ పాలించినట్టివాడు మన అనాథనాథుడు శ్రీ సత్యసాయినాథుడు. ఈ ప్రాజెక్టుల ద్వారా స్వామి మానవాళి రోగార్తిని దాహార్తిని తీర్చారు. ఇప్పుడు మనవంతు. స్వామి ప్రసాదించిన అపారమైన జ్ఞానగంగను తాగి మనము మన అందరి భవ రోగ ఆర్తిని తీర్చుకునే శ్రద్ధా భక్తులు అనుగ్రహించమని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
2: సాయిరాం.
4: బీద సాధలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు అన్న భగవాన్ అద్వితీయ నిర్వచనం సర్వజన సంక్షేమదాయకం, సకల సౌభాగ్యకారకం. ఆరోగ్యాన్ని మించిన సౌభాగ్యం, ఆర్తుల దాహార్తిని తీర్చడాన్ని మించిన సౌజన్యం అలభ్యం. అదే భగవాన్ అవతార సౌలభ్యం. ఇంతటి అవతార సౌలభ్యం కనుకనే అవనీ సంచార సమయంలోనే అనితర సాధ్యము సురుచిర అనవద్యము అయిన భగవాన్ ప్రాభవం విశ్వవీధుల్లో తారాకాంతుల్ని తిరస్కరించింది. ఆ ప్రాభవ విభవం జగన్మంగళకారకత్వాన్ని సమస్త సన్మంగళ సాధకత్వాన్ని ప్రతిఫలించింది. ఆ వైభవ విభూతులతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు రాత్రి ప్రత్యేక దశమ వార్షికోత్సవ కార్యక్రమ ప్రసారంలో చూద్దాం. అంతవరకు వేచి ఉండండి.
5: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవం సందర్భముగా తెలుగు వీక్షకులకు, శ్రోతలకు, ఛానల్ కార్యవర్గమునకు, సాంకేతిక నిపుణులకు అందరికీ కూడా ఈ దశమ వార్షికోత్సవ శుభ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ వినూత్నమైన ఒరవడిలో శ్రీ సత్యసాయి యొక్క అనేకములైన సందేశములను, శ్రీ సత్యసాయి వాహినులను, భజనలను బహువిధములుగా ఆబాల గోపాలము అలరించే విధముగా అనేక ప్రయత్నాలు చేయటం బహుముచ్చటగా ఉన్నది. చిన్నపిల్లలకు తగినటువంటి విధముగా చిన్న కథలు, నాటికములు, రూపకములు అన్నింటినీ కూడా అందించుటలో వారు చేస్తున్నటువంటి విశేషమైన కృషిని అభినందిస్తూ, ఇంకా మున్ముందు అనేకములైన కార్యక్రమాలను రూపకల్పన చేసి జనబాహుళ్యానికి అందించవలన కోరికను, ఆకాంక్షను తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై సాయిరాం.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings. Tomorrow is the second day of the two-day Parthiyatra by the devotees from the state of Odisha. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:20, a devotional music program titled Hriday Veena will be offered at Bhagwan's divine lotus feet. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. We'll be having the regular evening session in Sai Kulwant Hall, 4:30 to 5:15 Vedam chanting by the Mandir Vedam group, 5:15 to 6 p.m. bhajans by the Prashanti Bhajan group, followed by Mangalarti and Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్యానుగ్రహ ఆశస్సులతో ఒడిశా రాష్ట్రం నుండి వచ్చిన భక్తుల రెండు రోజుల పర్తియాతలో రేపటి రెండవ రోజున సాయి కుల్వంత్ సభామండపంలో ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:20 హృదయ వీణ పేరిట స్వామివారి పాదపద్మాల చెంత భక్తి సంగీత కార్యక్రమం సమర్పించబడుతుంది. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కుల్వంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం యథావిధిగా 4:30 నుండి 5:15 వరకు మందిర వేద బృందంచే వేద పఠనంతో, 5:15 నుండి 6 గంటల వరకు ప్రశాంతి భజన బృందంచే భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

భక్తి లేనిచో భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్త పరుడగు

సాయి మాట సకల సౌభాగ్యముల మూట, సాయి మాట సకల సౌభాగ్యముల మూట, సాయి దృష్టి పారిజాత వృష్టి, సాయి చేయి తల్లి ప్రేమ లోపల సాయి,

కర్పూరంబు తెలుపు, కర్పూరంబు తెలుపు, కామధేనువు తెలుపు,

చుక్క తెలుపు హంస రెక్క తెలుపు, అందమైన సాయి మందహాసము తెలుపు అందమ

ప్రేమస్వరూపులార. పుష్టి, మర్యాద, ప్రవాహము అని జీవులు మూడు విధములైనటువంటి వారున్నారు. పుష్టి జీవులనగా తాము ఎట్టి పురుషార్థము చేయకపోయినప్పటికీ సత్కర్మలతోనూ సదాచారం వల్లను సత్ప్రవర్తన చేతను భగవత్ అనుగ్రహమునకు పాత్రులై భగవత్ ప్రేమకు గురి అయి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవిస్తుంటారు. ఇంతే కాదు, ఈశ్వర ప్రేమకు కూడాను సమీపులవుతుంటారు. దైవము వట్టి వారిని ప్రేమిస్తూ ఉంటాడు. ఈ ప్రేమకు మూల కారణము ప్రేమనే కారణము. ప్రేమను ప్రేమ ద్వారానే అందుకోవలసి వస్తుంది. ఈనాటి మానవులు యందు ప్రేమ పదార్థముల నిమిత్తమే ప్రాకులాడుతుంటుంది. కానీ పుష్టి అయినటువంటి జీవుల యొక్క ప్రేమ పరార్థ నిమిత్తమై ప్రాకులాడుతుంటుంది. వారి హృదయమందు, వారి చర్యల యందు, వారి మాటల యందు, వారి చూపుల యందు కూడాను ప్రేమమయమైనటువంటి యొక్క లీనమైనటువంటి యొక్క దైవత్వం ఇమిడి ఉంటుంటుంది. అట్టి తెగకు సంబంధించినటువంటి వారే గోపికలు. అట్టి వారిని యాస్తికులు అని కూడాను చెప్పబడుతూ వచ్చింది. వారు అనేక పర్యాయములను కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ వచ్చేటువంటి వారు.

0: పగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. సర్వము ప్రేమమయమైనటువంటిది వారి జీవితము. కనుకొని పుష్టి జీవుల యొక్క తత్వము ప్రేమమయమైనటువంటి జీవితము. వారు జగత్తునకు సర్వసామాన్యమైనటువంటి వ్యక్తులుగా గోచరిస్తుంటారు. వారి యందు భక్తి ప్రపత్తులు ఏమాత్రం కూడాను ప్రకటిస్తూ ఉంటుండవు. జన్మాంతర సుకృతం చే ఏర్పడేటువంటి యొక్క పవిత్రమైన ప్రాప్తి. అట్టి వారిని సమీపించి భగవంతుడు అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతులను అనుగ్రహించి వారిని దరిచేర్చుకుంటుంటాడు. ఇంకా మర్యాద జీవులు అని రెండవ వారు భగవంతుని ఆరాధన సలుపుతూ, వేదాధ్యయనములు చేయుతూ, శాస్త్ర పఠనములు సలుపుతూ అనేక విధములైనటువంటి పురుషార్థములు వారు చేస్తూ ఉంటారు. వీరు భగవంతుని ప్రేమించేటువంటి వారు. కానీ పుష్టి జీవులు భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వారు. ప్రేమింపబడినటువంటి వారికి ప్రేమించేటువంటి వారికి అమిత వ్యత్యాసం ఉంటున్నది. మన యందు ప్రేమ ఉండినప్పటికీ భగవత్ ప్రేమ లేకుండా మన ప్రేమ నిరుపయోగం అవుతుంది. మనం ఇటువైపున త్రిప్పి నంబర్ త్రిప్పి టెలిఫోన్ చేసినప్పటికీ రెండవ వాడు దానిని ఎత్తకుంటే మనం ఎన్ని పర్యాయం చేసి కూడా ప్రయోజనం ఉండదు. అదే విధముగానే నీ ప్రేమను మాత్రమే నీవు చూచుకొని, నీ ప్రేమను మాత్రమే నీవు కొలతబద్దలుగా వేసుకొని, నీ ప్రేమ యొక్క తత్వమును మాత్రమే నీవు విచారించుకుంటూ పోతే ఎట్టి ప్రేమకు భగవంతుడు పాత్రుడవుతాడు, ఎట్టి ప్రేమకు భగవంతుడు సన్నిహితుడవుతాడు అనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు గుర్తించుకోవాలి. నీవు చేసేటువంటి పూజలకు భగవంతుడు ప్రేమించడు, నీవు చేసే ధ్యానములకు భగవంతుడు సన్నిహితుడు కాడు. నీ హృదయం యొక్క పరివర్తన ఎందే భగవంతుని యొక్క సన్నిహితుడిని చేసుకోవటానికి వీలవుతుంది. శ్రవణ మనన నిత్యాసములు అన్ని కూడా భౌతికమైనటువంటి యొక్క తృప్తి నిమిత్తం ఏర్పడినటువంటివి. హృదయ పరిశుద్ధమే భగవంతుని యొక్క ప్రీతికరమైనటువంటి పదార్థము. దయగల హృదయమే దైవ మందిరము. అందుకని సద్భావములు, సద్గుణములు, సదాచారములు మానవుని యందు ఏనాడు అభివృద్ధి అవునో ఆనాడే దైవము సన్నిహితుడవుతుంటాడు. కనుక ఎంత వేదాధ్యయనము చేసినప్పటికీ, ఎన్ని శాస్త్రములు పఠించినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ హృదయ పరిశుద్ధము లేకుండా అన్ని కూడాను కేవలము ఒక కృత్రిమమైనటువంటి ఒక జీవితంగా రూపొందింప చేస్తుంది. కనుకని చిత్తశుద్ధియే కర్మ అని శాస్త్రము బోధించింది. చిత్తశుద్ధి అన్నింటికి అత్యవసరము. చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, పాకశుద్ధి లేని బాండమేల. ఈ విధముగా హృదయ పాత్రను మనము పరిశుద్ధము గావించుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి కర్మలను మనం చేపట్టాలి. గంటలు గంటలు జపములు చేస్తుంటాం మనం, దినములు దినములు ధ్యానం సలుపుతుంటాము. కానీ ఎవరిని ధ్యానం చేస్తున్నాడో అతనికే తెలియదు, ఏ నామమును జపిస్తున్నాడో అతనికే అర్థం కాదు. దైవం అంటే ఏమిటి అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి జప ధ్యానములు ఏమాత్రము అవసరం లేదు. నిజముగా దైవము తన యొక్క స్వరూపమై ఉంటున్నది. తన యొక్క నిజతత్వమే దైవత్వము. కనుకనే వ్యక్తిత్వం యొక్క స్వభావమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి సాధనలే ఈ జప తపాది యోగ నిష్ఠలన్నీ. స్వభావము ఏమిటి? మానవుని యొక్క స్వభావం అని మనం అర్థం చేసుకుంటుంటాం. మానవుడు ఏదో కొన్ని లౌకికమైనటువంటి యొక్క చింతలు ఎందు మునిగి, లౌకికమైన చర్యలు ఎందు పాల్గొని, తన యొక్క నిత్య జీవితమునకు సంబంధించినటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండటమే మానవుని యొక్క సహజం అనుకుంటున్నాం. అది ఏ స్వభావం అనుకుంటున్నాం. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లో కూడా మీరు చూసి ఉంటారు, ఒక ఫిషర్ మ్యాన్ నిరంతరము అరుస్తూ ఉండేటువంటి వాడు, పీటర్ అనేటువంటి వాడు. వాడి సోదరుడు చెప్తుంటాడు వాని స్వభావం అది అంటుంటున్నాడు. కానీ అరచటం మానవుని యొక్క స్వభావమా? కాదు, కాదు. జీవితంలో అభివృద్ధి గావించుకున్నటువంటి స్వభావం అయి ఉండొచ్చును, కానీ తన స్వభావం కాదది. ఒక పిల్లవాడు ఏడుస్తుంటాడు, ఏడ్చటం వాని స్వభావం అంటుంటాం మనం. కానీ ఏడ్చటం మానవుని యొక్క స్వభావం కాదు, అస్వభావం. చిన్న ఉదాహరణము, మనం బజారులో ఎక్కడైనా నడుస్తూ వెళుతుంటే దారిలో ఎవరో గట్టిగా ఏడుస్తూ ఉంటారు. వాని దుఃఖమును చూచి అటు ఇటు పోయేటువంటి వారందరూ కూడాను ఆ దుఃఖములకు కారణమేమిటో అని ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తుంటారు. ఈ ప్రశ్నలకు కారణమేమిటి? మానవుడు ఏడ్చటం అనేటువంటిది స్వభావం కాదు. అలాంటి స్వభావం కానటువంటి అస్వభావాన్ని ఎందుకు ఇతను పొందాడు అనేటువంటి కారణం చేత ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ప్రశ్నిస్తుంటారు. అదే మార్గమునందు ఒక వ్యక్తి ఆనందంతో ఉప్పొంగి తాను ఉల్లాసంతో ఊగుతుంటాడు. కానీ అట్టి వారిని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చటం లేదని ప్రశ్నించరు. స్వభావము. అదే విధముగానే మానవునికి పుష్టి అనగా దైవ ప్రేమకు పాత్రులయ్యేటువంటి యొక్క ప్రవర్తన యందు మానవత్వం అంకితం చేయటము మానవ స్వభావం. అనగా ఇది ఆత్మతృప్తి నిమిత్తమై జరిగేటువంటి అనేటువంటి యొక్క మార్గం నందు ఇంగ్లీష్ నందు కూడాను కాన్షియస్నెస్ ఫాలో చేయమంటున్నారు. కనుకనే నీ కాన్షియస్నెస్ నీవు ఫాలో చేయటం అనేటువంటిది నీ ఆత్మతత్వాన్ని నీవు అనుసరించేటువంటిది నీ సహజం, కానీ బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క గౌరవ మర్యాదలను అనుసరించటం అనేటువంటిది నీ సహజం కాదు. కనుక మనం ఏ పని చేసినప్పటికీ మన ఆత్మతృప్తి నిమిత్తమే జరుగుతున్నదా లేదా అనేటువంటి విచారణ జరపాలి. నేను ఈ పని చేస్తే నాకు తృప్తియా లేక జగత్తును తృప్తియా అని విచారించాలి. జగత్తు మెచ్చని లేక దూషించని విమర్శించని నీవు దానిని లెక్క చేయనక్కర్లేదు. సంతృప్తికై నీవు పాటుపడటానికి ప్రయత్నించాలి. ఈ లోక సంబంధమైనటువంటి దూషణ భూషణ తిరస్కారం అన్ని కూడాను కేవలము కదిలిపోయే మేఘంలో వంటివి. మనము చేసినటువంటి ప్రతి పనికి కూడాను కొంతమంది మంచి అంటే మరికొంతమంది చెడ్డ అంటుంటారు. ఈ మంచి చెడ్డల మాటల యొక్క మ్యాజిక్లే కానీ మనసు యొక్క తత్వం కాదు. కనుక రెండింటినీ నీవు లెక్క చేయకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు అనుసరించాలి. ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించినటువంటి వ్యక్తి పుష్టి జీవులు అని పిలువబడుతూ వస్తుంది. ఇంకా మూడవదైనటువంటి ప్రవాహ జీవులు. ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములందు మునిగి సంసార సాగరం నందు మునిగి తేలుచు దారి గానక కట్టగడపటికి ఇది ఎన్ని రకములైనటువంటి యొక్క సుడిగుండములలోకి తీసుకుని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ దైవ చింతనారహితులైనటువంటి వారు నిరంతరం కూడాను పునరపి జననం పునరపి మరణం ఇదే ప్రవాహమైనటువంటి యొక్క జీవులు. ప్రవాహం అనగా ఏమిటి? కొంత జలం పోతుంటే మరి కొంత జలం రావటం. నిరంతరం కూడాను ఆ నిలిచినటువంటి జలం అక్కడ ఉండటం వీలు కాదు. ఎప్పుడు కూడాను ప్రవహిస్తూనే ఉంటుంటుంది. ఒక్క స్థానంలో ఉండటం వీలు కాదు. దీనికి ఏనాడు అంత్యము? ఎక్కడ దీని గమ్యము? ఈ ప్రవాహం ఎందుకు? మానవ జీవితం అనేటువంటిది పుట్టినది చచ్చుట కోసము, చచ్చున్నది పుట్టట కోసము అన్నంత మాత్రమున ఇంకా చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ మానవత్వము ఇంకా దేనిని సాధించగలదు? ప్రేమ స్వరూపులారా, పుట్టినది ఎందుకోసం అంటే తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై పుట్టినాము. సత్యాన్ని గుర్తించాలి. తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై మనం తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ఏమి చేయాలి? ఏదైనా ఒక మొక్కలు పుట్టాలంటే దీనికి విత్తనాలు ఉంటుండాలి. అదే విధముగానే మనలో ఏదైనా కొన్ని సంకల్పములు అనేటువంటిది ఉండినప్పుడే ఈ సంకల్పమైనటువంటి విత్తనం ద్వారా తిరిగి తిరిగి పునర్జన్మం అనేటువంటి మొక్కగా తయారవుతుంది. కనుకనే ఇట్టి సంకల్పరహితం చేసుకునేటువంటి నిమిత్తమై మన జీవితంలో క్రమక్రమేణ ఆశలను తగ్గించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. ఈ ఆశను ఏ రీతిగా మనం తగ్గించుకోవాలి? దీనికి ఆధారం ఏమిటి? ఆశ నిరాశ మధ్యలయందు మానవత్వం ఎంత కృంగి కృషించి కుళ్లిపోతున్నదో చెప్పడానికి వీలు కాదు. దైవమునకు మూడు శక్తులు ఉంటున్నాయి. అనంత శక్తులు ఉండినప్పటికీ మనం లౌకికంగా యోచించుకోవటానికి, ఆధ్యాత్మికంగా విచారించడానికి, ఆస్తికంగా సాధన సల్పటానికి మూడు రకమైనటువంటి శక్తులు మనకు కనిపిస్తుంటాయి. మొదటిది పరాశక్తి, రెండవది అపరాశక్తి, మూడవది అవిద్యాశక్తి. పరాశక్తి అనగా విష్ణు శక్తి అని అర్థం. విష్ణు అనగా ఏమి? సర్వవ్యాపకత్వమైనటువంటి శక్తి పరాశక్తి. ఈ పరాశక్తి అంటే ఏమిటో అనేటువంటి అర్థాన్ని గుర్తించుకోలేక ఏ కాళినో ఏ అమ్మనో ఏ లలితనో పెట్టుకుని పరాశక్తి పరాశక్తి అని ప్రార్థిస్తుంటున్నాము. ఈ ఆకారములు కాదు పరాశక్తి. నిరాకార సంబంధమైనటువంటి యొక్క సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క శక్తియే పరాశక్తి. ఇంకా అపరాశక్తి అనగా క్షేత్రజ్ఞుని యందు నివసించేటువంటి యొక్క చైతన్య శక్తిని అపరాశక్తి అనగా. అపరాశక్తి అనగా పరాశక్తి వలె సర్వవ్యాపకం కాకుండా క్షేత్రమనేటువంటి యొక్క దేహమునందు నకసిక పర్యంత్రం మాత్రమే సర్వత్రా సంచరించేటువంటి యొక్క వ్యష్టి స్వరూపమైనటువంటి శక్తిని అపరాశక్తి. పరాశక్తి అనగా సమష్టి శక్తి పరాశక్తి, అపరాశక్తి అనగా వ్యష్టి శక్తి అపరాశక్తి. కనుక అపరాశక్తి అనేటువంటి దానిని ఏ విధంగా మనం పిలుస్తుంటున్నామంటే ఇది కేవలము ఆత్మశక్తి లేక జీవశక్తి అని పిలుస్తున్నాం. ఇంకా అవిద్యాశక్తి, అవిద్యాశక్తి అనగా కేవలము ఈ మానవత్వం అనేటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరిసరములు యందు కొన్ని పనుల యందు తన యొక్క వ్యష్టి ఆశలను పురస్కరించుకుని వాంఛతో అనగా మాయా సంబంధమైనటువంటి యొక్క వాంఛలతో కూడినటువంటిది. అనగా దీనిని మనం ఏ రీతిగా మనం పోల్చుకోవచ్చు అంటే అహం దేహాస్మి అనిత్యమై కర్మాచరణ యందు కర్తవ్యాన్ని కాలమునందు అంకితం గావించుకునేటువంటి ఈ క్రియాశక్తియే ఈ యొక్క అవిద్యాశక్తి.
1: దిస్ ఈస్ అవిద్యాశక్తి.
0: అపరాశక్తి అనేటువంటిది అహం జీవాస్మి అనేటువంటి తత్వానికి చేరినటువంటిది. పరాశక్తి అనేటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వం చెందినటువంటి. అహం దేహాస్మి అనేటువంటిది ఒకటి, అహం జీవాస్మి అనేటువంటిది ఒకటి, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది మరొకటి. కనుక నీటి బుడగ వంటి ఈ దేహ నిమిత్తమై ఆచరించి ఈ లౌకిక జీవితములందు సుఖ సంతోషములు భోగభాగ్యములు అనుభవించాలని ఆశించి చేసేటువంటి కర్మల యొక్క పరిణామమే ఈ యొక్క అవిద్యాశక్తి యొక్క పరిణామం. కనుకనే పరాశక్తిని జ్ఞానశక్తి అని చూచాము, అపరాశక్తిని బలశక్తి అన్నారు, ఇంకా అవిద్యాశక్తిని క్రియాశక్తి అన్నారు. జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటికి కర్తలు ఎవరు? జ్ఞానము ఉండినప్పుడే బలము ఏర్పడుతుంది, బలము ఉండినప్పుడే క్రియను ఆచరిస్తారు. ఈ మూడింటికి ఏది ప్రధానమైనటువంటిది? జ్ఞానమే ప్రధానం. అంటే జ్ఞానమును మనం అనుభవించినప్పుడు, పొందినప్పుడు, లేక ప్రాప్తించినప్పుడు నానాదేవతు కైవల్యం, ఇదే మన యొక్క జీవితం యొక్క పరమాశయము, అదే పరమావధి, అదే మన ధ్యేయము. కనుకని దైవత్వం అనేటువంటి యొక్క జ్ఞానము కాని, లేక జీవతత్వం అనేటువంటి యొక్క బలము కాని, క్రియాశక్తి యొక్క తత్వమైన అవిద్యా చేష్టలు కాని, అన్ని మానవుని యందు త్రిపుటి స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి. కనుకని త్రిగుణ స్వరూపుడు, త్రిగుణాత్మకమైనటువంటి తత్వము, త్రికాలాతీతమైనటువంటి యొక్క దైవత్వము, ఈ మూడింటికి మూల స్థానము మానవుని యొక్క దేహమే. దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే. పాపమనగా వేరు పరదేశము లేదు, తాను చేయు పనుల తగిలియుండు. పుణ్యము కాని పాపము కాని మన యొక్క భావకర్మల ద్వారానే ఏర్పడుతున్నది కాని, ప్రత్యేకించి ఒక దైవానుగ్రహం చేతనో దైవ ఆగ్రహం చేతనో ఏర్పడినటువంటివి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. నిత్య అనిత్య విషయ పరిశీలనే జ్ఞానము. ఏది నిత్యము, ఏది అసత్యము అనేటువంటి యొక్క దీనిని నిర్ణయించేటువంటి వారెవరు? నీ యొక్క అంతర్భావమే దీనికి ప్రధానమైన సాక్ష్యము. ఒక చిన్న ఉదాహరణ, మనసు యొక్క వేగము మహా తీవ్రంగా ప్రయాణం చేస్తుంటాడు. ఇది ప్రదేశము చెంతకు పోతున్నదా, లేక ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుందా అనేటువంటి విషయాలను చేయాలి. నిజముగా విచారణ చేస్తే మనసు ఆ ప్రదేశము దగ్గరికి పోవటం లేదు, ఆ ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుండాలి. మనము మనసు ప్రయాణం చేస్తుండాలి అని భావిస్తున్నాము, ఇది చాలా పొరపాటు. మీరు బెంగళూరులో కారులో బయలుదేరి ప్రయాణమై వస్తున్నారు, గోకులము దగ్గరికి వచ్చేటప్పటికి పుత్ర పుట్టపత్తి దగ్గరకు వచ్చింది అనుకుంటున్నాము. పుట్టపత్తి నీ దగ్గరికి రాలేదు, నీవే పుట్టపత్తి దగ్గరకు వచ్చావు. ప్రయాణము చేసిందేటువంటిది కేవలము ఒక జడమైనటువంటి యొక్క వస్తువులే ప్రయాణం చేస్తూ వస్తున్నాయి, కానీ మనసు చాలా వేగంతో పోతుండదని అనుకుంటున్నాం. ఈ యొక్క భావాన్ని మనం కొంతవరకు మార్పు చేసుకోవాలి. పదార్థముల పైన ఉండినటువంటి వాంఛల చేత నిరంతరము పదార్థాన్ని మనం సమీపానికి తెప్పించుకుంటున్నాం. పదార్థముల యొక్క వాంఛనే మనం కొంతవరకు అరికట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ పదార్థము ఈ మనసును సమీపించాం. దీనిని ఆధారం చేసుకుని వేదాంతము మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షే అన్నాడు. మనసే ఈ బంధమునకు, మనసే ఈ మోక్షమునకు మూల కారణం అన్నారు. ఈ మనస్సు నిరంతరం కూడా మనస్సు అనగా ఏమిటి? మననము చేసేటువంటిదే మనస్సు. సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నది శాస్త్రం. ఈ సంకల్ప వికల్పాలు దేని వల్ల కలుగుతుండది? ఏ పదార్థము పైననో, ఏ విషయం పైననో, ఏ వ్యక్తి పైననో మనకు అమితమైనటువంటి యొక్క వాంఛలు ఉండటం చేతనే ఆ వాంఛనను ఒక స్వరూపకంగా నిరూపిస్తూ ఈ మనస్సు సమీపిస్తూ ఉంటున్నాయి. కనుకనే మనస్సును ఇట్టి పదార్థముల పైనను, విషయముల పైనను, వ్యక్తుల పైనను పోనివ్వకుండా చేసే నిమిత్తమై ధ్యానము అనేటువంటి ఒక దైవం వైపును మరల్చే నిమిత్తము ఈ విధమైనటువంటి యొక్క మార్గమును ఏర్పరుస్తూ వచ్చారు. ధ్యాన మార్గమును బోధించేటువంటి వారు అనేకంగా ఈనాడు తయారవుతూ వస్తున్నారు, కానీ ఆ ధ్యానమును నేర్పించేటువంటి వారు కానీ, ధ్యానమును ప్రబోధించేటువంటి వారు కానీ, ధ్యానమును ప్రదర్శించేటువంటి వారు కానీ ఎలాంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉంటుండాలి? నియమిత విధి అని ఒకటి ఉంటుండాలి, అపార విధి అని రెండో ఉంటుండాలి, పరిపూర్ణ విధి అని మూడో ఉంటుండాలి. ఈ అపార విధి అనేటువంటిది ఏమిటి? ఈ అపార విధిని ప్రబోధించేటువంటి వారు మహా ఉత్తములుగా ఉంటుండాలి. ఏది ప్రధానమైనటువంటి విషయమో, ఎట్టి కర్మలు మానవుడు ఆచరించాలో దానిని తప్ప అన్య మార్గంలో ఆ వ్యక్తిని ప్రవేశింపచేయకూడదు. జీవితం యొక్క పరమ రహస్యాన్ని గుర్తించి అందులో అనుభవించి ఆనందించి అన్యులకు బోధించేటువంటి వ్యక్తులుగా ఉంటుండాలి. ఇది పవిత్రమైనటువంటి యొక్క శాస్త్ర బోధగా ఉంటుండాలి. అనగా మానవుడు చేయవలసినటువంటి విధులు ఏమిటి, విసర్జించవలసినటువంటి విధులు ఏమిటి, ఈ రెండింటిని కూడాను కొంత విమర్శించి విసర్జించవలసినటువంటి విషయంలో విసర్జింపజేసి పొందవలసినటువంటి ప్రాప్తిని అందింపజేసేటువంటి దీనినే నియమ విధి అని చెప్తూ వచ్చారు. పరిపూర్ణ విధి అనగా ఒక్క పని చెప్పితే ఆ పనికి అనేక రకములైనటువంటి పనులు కూడా చేయవలసి ఉంటుంటుంది. ఒక చిన్న ఉదాహరణ, భోజనం తయారైంది అంటే ఏమి దీని అర్థం అనగా కాలహరణము చేయక కాళ్ళు చేతులు కడుక్కొని వంట రూములో వచ్చి కూర్చోమని దీని యొక్క అర్థం. ఇంతే కాకుండా మనం ఇంకా కొన్ని రకమైనటువంటి ఉదాహరణలు ఎన్నో తీసుకోవచ్చు. ఈనాడు ఒక టీ పార్టీ పెట్టాలని సంకల్పించుకున్నాం, కానీ టీ పార్టీ అనుకున్నంత మాత్రం చేత టీ పార్టీ జరగదు. దీనికి అనేక సామగ్రిని ప్రోగు చేసుకోవాలి. ఈ ప్రోగు చేసుకున్నటువంటి సామగ్రితో అనేక రకమైనటువంటి క్రియాకలాపము సరిపోలేదు. ఇవన్నీ చేసిన తర్వాత కప్పు సాసరు టేబుల్ అన్ని స్పూన్లు అన్ని తయారు చేసుకోవాలి. ఈ రకమైనటువంటి యొక్క అనేక కర్మలతో కూడినటువంటిదే ఈ లక్ష్యమైనటువంటి ఒక కర్మ. అన్నము తినాలనుకున్న తక్షణమే ఆహారము మన టేబుల్ పైకి రాదు. దీనికి అనేక కర్మలు ఆచరిస్తూ అనేక పదార్థములు ప్రోగు చేసుకుని మనము దానిని ఏ రీతిగా పరిపక్వానికి తెప్పించుకోవాలనేటువంటి క్రియను ఆచరించి ఈ విధమైనటువంటి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ బలశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే పూర్ణ నియమము అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఆహారమును చేసేటువంటిది క్రియాశక్తి, ఈ చేయబడించేటువంటి యొక్క దేహశక్తి ఇది బలశక్తి, ఏ విధంగా కాఫీ చేయాలి అనేటువంటి విచారణ చేసేటువంటిది జ్ఞానశక్తి. కనుక జ్ఞానశక్తి బలశక్తి క్రియాశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమే పూర్ణ విధి అని. ఈ పూర్ణ విధి యందు పూర్ణుడై ఉంటుండాలి. దీనినే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే అన్నాడు. పూర్ణము నుంచి పూర్ణము తీస్తే మిగిలినది పూర్ణమే, తీసినది పూర్ణమే. అనేక పర్యాయములు ఉదాహరణలు చెప్పాను. మనం ఒక కొట్టుకు పోయి ఒక మణువు బెల్లం తీసుకున్నాము, ఈ మణువు బెల్లము ఇంత పెద్ద ముద్దగా ఉంటుండాలి. ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాము, అందులో ఏదో చిన్న కొంచెం ముక్క తీసేశాము, కాఫీలో వేశాము, కాఫీ చేసుకున్నాము. ఇంత ముద్ద నుంచి అంత ముక్క తీసినంత మాత్రం ఈ టీపు తగ్గిపోలేదు. ముద్ద యొక్క ప్రమాణం తగ్గింది కానీ దీని యొక్క మాధుర్యం యొక్క రుచి యొక్క బలము ఏమాత్రము తగ్గలేదు. ఈ ముక్కలో ఏ విధమైనటువంటి తీపు ఉన్నదో ఆ ముద్దలో కూడా అదే తీపు ఉంటుంది. ముద్ద ముక్కలో ఏ తీపు ఉంటుందో కాఫీలో కూడా అదే తీపే ఉంటుంది. కనుకనే ఈ గుణం అనేటువంటి తీపి యొక్క గుణము సర్వత్రా పూర్ణంగానే ఉంటుండాలి. దీనినే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దచ్చతి. అది పూర్ణమే, ఇది పూర్ణమే, అది పూర్ణమే. పూర్ణత్వం ఎక్కడ ఉంచి వస్తుందంటే క్వాలిటీలో ఉంటుంటది కానీ క్వాంటిటీలో కాదు. కనుక మానవుని యొక్క క్వాలిటీ ఏమిటి? పూర్ణమత పూర్ణమిదం వాటం, రెండు కూడా పూర్ణమే. కనుక పరిపూర్ణుడు కావాలి అనేటువంటి యొక్క ప్రబోధన సలిపేటువంటి గురువులే పరిపూర్ణ విధులు అనుకుంటూ వచ్చాము. మానవుని యొక్క పరిపూర్ణత ఎప్పుడు? మరణించిన తర్వాత పరిపూర్ణతమా? కాదు కాదు, జీవితం నుండే పరిపూర్ణుడు కావాలి. సజీవులు ఎందే పరిపూర్ణం నీ పెట్టాలి, గుర్తించాలి. పరిపూర్ణతను మనం వరించాలి, పరిపూర్ణతను మనం భ్రమించాలి, పూర్ణములో నివసించాలి, పూర్ణులు కావాలి. పరిపూర్ణ ప్రేమ ఎందే పరిపూర్ణత్వం ఉంటుండాలి. ప్రేమ ఎక్కడ ఉండునో అక్కడ ద్వేషం ఉండుటకు వీలు కాదు. కనుకని ప్రేమను మనం పెంచుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి యొక్క ఈ పారమార్థిక మార్గం నందు మనం ప్రవేశించాలని, సత్యాన్ని గుర్తించాలి. ఈనాటి సాధకుల యొక్క పరిపూర్ణత్వం కానీ ప్రసన్నత్వం కానీ ప్రేమలు కానీ ఎంతవరకు ఉంటుంటాయంటే ధ్యాన రూములో కూర్చున్నంత వరకు ఫోటో కోసం పెట్టినట్టుగా నగుముఖము పెట్టుకుని ఉంటుంటాము. కేవలం ఈ ప్రదర్శనల కోసం వచ్చేటువంటి యొక్క ఇది కాదు, మనం ప్రసన్నతలు కాదు. ఒక ధ్యానము రూములో ఉండినంత వరకే మనం ప్రసన్నులు కాదు, జపములు చేసినంత వరకే మనం ప్రసన్నులు కాదు. సర్వదా సర్వకాలేషు సర్వత్రా ప్రసన్నత, ఎక్కడ చూసినా కూడా నువ్వు ప్రసన్నులై ఉంటుండాలి. ధ్యానం చేసే సమయంలో చక్కగా ప్రసన్నులుగా ఉంటుంది, బయటికి వచ్చి నౌకరుల పైన భార్య పైన ఇంకోరు పైన ఇంకోరు పైన కోపం చేస్తుంటుంటే నీ ధ్యానం ఎంతవరకు? మార్నింగ్ పొద్దున్నే లేచిన తక్షణమే యోగము, మధ్యాహ్నము సంపూర్ణంగా భోగము, రాత్రికి రోగము. మూడు కాలముని యందు మూడు రూపాన్ని ధరిస్తే మనకి ఇంక త్యాగం ఎట్టవుతుంది? మూడు కాలముని యందు కూడాను త్యాగి కావాలి, మూడు కాలముని యందు కూడాను యోగి కావాలి. ఓ దివ్యాత్మ స్వరూపులారా, ఈనాడు ఆస్తికత్వం అంతా కూడాను వ్యాపార రంగంగా కూడాను కొంతవరకు నువ్వు తేలిపోతుంటున్నాడు. దైవత్వం అనేటువంటి దానికి ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోకుండా ప్రార్థనలు సలుపుతున్నారు. తాను దైవము స్థాయికి చేరాలి, కానీ దైవాన్ని తన స్థాయికి తిప్పించుకోకూడదు. ఏ పవిత్ర క్షేత్రమును దర్శించినప్పటికీ అక్కడ ఏదో తన యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉంటుంటాడు. ఈ వ్యాపారం ఎటువంటివి? ఇవి నిజంగా సహజంగా ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయం. తిరుపతికి పోతుంటాం, రామేశ్వరం పోతుంటాం, బద్రికి పోతుంటాం, అమర్నాథ్కి పోతుంటాం, కేదార్నాథ్కి పోతుంటాం, పోతుంటాం పోతుంటాం డబ్బును ఖర్చు పెట్టుకొని. ఈ ఖర్చైన డబ్బంతా కూడా నువ్వు తిరిగి భగవంతుని దగ్గర నుంచి తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఏ శ్రీనివాస, నాకు ఈ కష్టాలు తీరి లాటరీలో టికెట్ ఫస్ట్ క్లాస్ నాకు వచ్చి అనేక విధమైనటువంటి వస్తుందంటే నేను తిరిగి వచ్చేవారమే నీకు వచ్చి నా తల వెంట్రుకలు అందిస్తాను అంటుంటాడు. ఉచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతుంటారు ఈనాడు. నిజముగా దైవత్వాన్ని గుర్తించినటువంటి వాడైతే ఇలాంటి కోరికలు కోరటానికి పూనుకుంటాడా? నిజముగా ఇట్టివారు దైవానికి కూడా నువ్వు దగా చేస్తున్నారు. దైవం నీ వెంట్రుకలు కోరుతున్నాడా? లేక నీ ముడుపులు ఆశిస్తున్నాడా? లేక నీ ఆస్తిపాస్తులు ఆశిస్తున్నాడా? లేదు లేదు, దైవము నిరంతరము కూడా నువ్వు నిర్మలమైన నిశ్చలమైన నీ ప్రేమను ఆశిస్తున్నాడు. అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి దైవమును ఈ విధమైనటువంటి వ్యాపారంలో దించి తాను కూడాను తన పెడమార్గమును పట్టి తన యొక్క గమ్యం ఏమిటో మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. అనేక మంది, 199 మంది ఈ కోవకే చెంది ఉంటున్నారు. ఏదో ఒక ఫలమును ఆశించే భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఈ ఫలమును ఆశించి, వస్తువులను ఆశించి, ఫలం క్రియాఫలమును కోరి ప్రార్థన చేసేటువంటి వారు భగవద్భక్తులు అవుతారా? ఇది వస్తు భక్తులుగా ఉంటున్నారు, అతములకు భక్తులుగా మారిపోతున్నారు. నిజమైనటువంటి భక్తులు భగవంతుణ్ణి మాత్రమే కోరాలి. నీవే తప్ప ఇతప్పరం వెరుగ మన్నింపందగు దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించి భద్రాత్మక అని ఆనాడు కరిరాజు కూడాను కోరాడు. ఎప్పుడు ఈ ప్రార్థన చేశాడు? తన భుజబలం ఉండినంత వరకు కూడాను కోరాడారు కరిమకరి. క్రియాశక్తితో పోరాడాడు, దేహబలముతో పోరాడాడు. ఈ రెండు బలమును పోయేటప్పటికి జ్ఞానబలము ప్రవేశించింది. ఆనాడే ఈ గజరాజు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా దర్శిస్తూ వచ్చాడు. కనుక మనము చేసేదన్ని పూజలు, అన్ని వ్రతములు, అన్ని ధ్యానములు దైవాన్ని పొందే నిమిత్తమై ఉంటుండాలి, కానీ పదార్థాలు పొందేటువంటి నిమిత్తమై ఉంటుండకూడదు. కనుకనే ప్రహ్లాదుడు కూడా అదే చెప్పాడు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదము చెప్పేడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనేడి తండ్రి తండ్రి అన్నాడు. కనుకనే మనము భక్తి భక్తి అని భజనలు చేస్తున్నాము, ధ్యానములు చేస్తున్నాము, జపమాలను త్రిప్పుతున్నాము, యోగములో కూర్చుంటున్నాము, ఇవన్నీ కూడా కేవలము తనను పొందే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలు అనేటువంటి సత్యాన్ని మనం దృఢంగా విశ్వసించాలి. భావ రాగ తాళములు సమ్మిళితమైపోవాలి దైవత్వములు. దీనిని త్రిమూర్తి స్వరూపము అని కూడా నిరూపించారు. త్రిమూర్తి అనగా ఏమిటి? మూడు తలలు ఉన్నటువంటి వాడు గాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం భావిస్తున్నాం. కాదు, విష్ణు అనగా సర్వవ్యాపకత్వం అనేటువంటి జ్ఞానశక్తియే, భావములు సృష్టించేటువంటి యొక్క క్రియాశక్తియే బ్రహ్మ, సంపూర్ణమైనటువంటి దేహబలం అందించేటువంటి యొక్క ఈశ్వరత్వమే బలశక్తి. కనుకనే నీ జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తిని మూడింటిని ఏకం చేసి నీవు ప్రార్థనలు సల్పాలి. దీనిని త్రిపుటి, త్రిగుణం, త్రిదడాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం అన్నారు. ఈ త్రిదళం అనేటువంటి యొక్క బిల్వం ఉంటుంటుంది, మూడు ఆకులుగా ఉంటుంటుంది, కానీ తొటము ఒక్కటే. మనము బిల్వపత్రి వేస్తున్నామే కానీ బిల్వపత్రిగా మనం తయారు కావటం లేదు. త్రిశూలాన్ని చూస్తున్నాము కానీ త్రిశూలం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు. అనగా జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటి ఎందుకు ఒక్కటే ఆధారమైనటువంటి స్తంభం ఉంటుండాలి. కనుకని ఆధారము, ఆధేయము ఈ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకుంటుంటే మన యొక్క ధ్యేయమును మనం చెందగలటానికి ఏమాత్రము కూడా సందేహం ఉండదు. ఇక్కడ ఆధారం ఏమిటి, ఆధేయం ఏమిటి? ఆధారమే లేకపోతే ఆధేయముల యొక్క మార్పే మనకు సంభవించదు. ఈ వెండినే లేకపోతే ఈ టంబ్లరే రూపం ధరించడానికి వీలు కాదు. ఈ వెండిని అనేక రకములైనటువంటి యొక్క రూపనామములుగా తీర్చిదిద్దుకోవచ్చు, కానీ ఆధారమైనటువంటి యొక్క వెండి మాత్రం ఏనాటికి మార్పు చెందదు. దీనిని ఉపాదాన కారణము అన్నారు వస్తువులను, నిమిత్త కారణం అన్నారు దైవత్వాన్ని. నిమిత్త కారణమే లేకపోతే ఉపాదాన కారణం ఏమాత్రం కూడా మనకు లభించదు. కనుకనే ఈ అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనము అనుభవించే నిమిత్తమై ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని అవలంబించి చిత్తశుద్ధిని కలిగించుకోవటానికి ప్రయత్నించాలి. కృష్ణయ్యర్ చెప్పాడు, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, దెర్ ఇస్ ఓన్లీ వన్ రిలిజన్, రిలిజన్ ఆఫ్ లవ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్. అన్ని ఒక్క గమ్యాన్ని చేరడానికి ఒక్క చిన్న ఉదాహరణ మీరే చూసుకోవచ్చును. ఈస్ట్ నుంచి వచ్చారు, వెస్ట్ నుంచి వచ్చారు, నార్త్ నుంచి వచ్చారు, సౌత్ నుంచి వచ్చారు, ఇతర దేశం నుంచి కూడా వచ్చేసారు. కానీ మార్గములు ఎన్నెన్నో దాటుకుని వచ్చారు. చేరటం మాత్రము పూర్ణచంద్రహాలలో అందరూ ఒక్కటిగా చేరారు. ఇదే నిజమైనటువంటి ఆధ్యాత్మికానికి సరి అయినటువంటి మూల సూత్రం.

0: దప్పి బ్రతుకు కోసము బహుబాధ బదులైరి.
1: బ్రతుకు కోసమని ఇన్ని రకములైనటువంటి మార్పులు, ఇన్ని రకములైనటువంటి కూర్పులు, ఇన్ని రకమైనటువంటి యొక్క అసాధనలు కూడా అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు. బ్రతుకు కోసము, దేనికోసం బ్రతుకు? చిరకాలము ఉంటుండాలని బ్రతుకు కోసమా? ఆశించవలసినటువంటిది దీర్ఘ జీవితము కాదు, దివ్య జీవితాన్ని ఆశించాలి. పొందవలసినటువంటిది ఆత్మానందాన్ని పొందాలి కాని విషయానందములు కాదు. వస్తువును భుజం పైన పెట్టుకున్న బుద్ధి భగవంతుని పైన పెట్టాలి. ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, పవిత్రతను, జ్ఞానతత్వాన్ని అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి. ప్రేమ స్వరూపులారా, అందరి యందు ఇలాంటి వాంఛ, ఇలాంటి ఆశయము అనంతంగా ఉంటున్నది. అయినప్పటికీ వారికి సరైనటువంటి మార్గమును, సరైనటువంటి యొక్క విషయమును తెలిపేటువంటి వారు అరుదు కావటం చేతనే ఈ మార్గానికి భిన్నంగా నడుస్తూ వస్తున్నారు. కనుక పుష్టి వ్యక్తి అనేటువంటి యొక్క దైవత్వము సర్వత్రా ఉంటున్నదనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించండి. కేవలము ఒక మర్యాద శక్తి అనేటువంటి యొక్క ఈ దేహము ఈ స్టేజ్కి వచ్చినప్పుడు పూర్ణ చింది హాలంతా నిశ్శబ్దంగా ఉంటుంటాయి. కానీ ఈ యొక్క మర్యాద శక్తి అనేటువంటిది మందిరంలో ఉంటున్నప్పుడు ఈ పూర్ణ చింది హాలు అలజడగా ఉంటుంటాయి. ఈ రెండు భేదములు ఉండినంత వరకు కూడాను జ్ఞానసిద్ధి మనకు లభించదు. అడవుల ఎందున్న, ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడి ఉన్న, ఎక్కడుండినప్పటికీ ఈ యొక్క పుష్టి శక్తి అనేటువంటిది ఉన్నదేని సత్యాన్ని గుర్తించి మన యొక్క డిసిప్లైన్, క్రమశిక్షణను నడుచుకుంటూ రావాలి. తిరుపతికి పోయి ఏ రీతిగా బొచ్చునిచ్చి ఉచ్చ కోరికలు కోరుతుంటామో ఆ విధంగా ఉండినట్టుగానే ఉంటుంటుంది. ఇక్కడ కూడా స్వామికి దగా చేసినట్టుగా ఉంటుంది. స్వామి ముందు ఒక నటన, స్వామి వెనుక మరొక నటన, ఇది దగా కాదా? కనుక ఇట్టు చిన్న చిన్న విషయంలో ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్త వహించాలి. సర్వత్రా ఉంటుండాలి. ఎందుకంటే దైవత్వము నిశ్శబ్దములోని శబ్దమే దైవత్వం. బాహ్య శబ్దమును ఏనాడు మనం స్తంభిస్తామో అప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క గింకార ఓంకారముల యొక్క శబ్దమును మనం శ్రవణం చేస్తాము. ఇప్పుడు ఏదైనా ఒక శబ్దంగా ఉంటుంటే మన దగ్గర వచ్చి మాట్లాడేటువంటి వారి యొక్క పలుకు కూడా మనకు వినిపించదు. కానీ దైవత్వం ఎలాంటి వాడు? అణోరణీయాన్ మహతో మహీయాన్. అణుతత్వంలో కూడా ఉంటున్నాడు. కనుక మనము అణుతత్వాన్ని మొట్టమొదట అభివృద్ధి గావించుకున్నప్పుడే ఘనత్వం అనేటువంటి దాన్ని మనము అనుభవించడానికి వీలవుతుంది. కనుక నీ భగవంతుడు నీ చుట్టూ కూడా ఉంటున్నాడు. అతని యొక్క నడకలు కూడాను నీకు వినిపించాలి. ఆ నడకను నీకు వినిపించాలంటే బాహ్య శబ్దాన్ని స్తంభింప చేసుకోవాలి.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఈ ప్రాకృతమైన జగత్తునందు, ఈ విశాలమైన విశ్వమందు, భౌతికమైన ఈ లోకమందు శరీరమునకు శరీరమే మాతగా భావిస్తున్నారు. శరీరములు అశాశ్వతములు, జీర్ణించిపోయేవి శరీరములు, దహించిపోయేదే దేహము. కన్నతల్లి, పుట్టిన కుమారుడు, ఈ రెండు శరీరములు నశించేవే. మార్పు చెందే దేహములు, మార్పు చెందే ప్రాణములు, మార్పు చెందే సంబంధములు శాశ్వతములు కావు. ప్రతి మానవునకు, ప్రతి జీవునకు నిజమైన తల్లి సత్యమే. సత్యము ఏనాటికీ మార్పు చెందునది కాదు. త్రికాలాభాద్యం సత్యం. నీవు పుట్టక పూర్వము సత్యమున్నది. ఈ సత్యము ఏనాటికీ మారునది కాదు. మార్పు చెందనిది, అమృత స్వరూపమైనది, అఖండ స్వరూపమైనది, అమరత్వమైనది సత్యము. కనుక ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతి సత్యమే దైవమని ఘోషించింది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతునిపై అచంచలమైన భక్తికి అపారమైన విశ్వాసానికి తార్కాణం భక్త ప్రహ్లాదుడు. భగవాన్ బాబావారు ఎన్నోమార్లు నవవిధ భక్తి మార్గాల్లో విష్ణుస్మరణానికి ఉదాహరణగా ప్రహ్లాదుడు గురించి చెప్పడం మనం విన్నాం. ఈనాడు మనం తెలుగువారి సంప్రదాయ కళారూపమైన హరికథ ద్వారా భక్త ప్రహ్లాదుని చరిత్రను విందాం. కథకులు తిరుపతి వాస్తవ్యులు, స్వామి భక్తులు శ్రీరాము భాగవతార్. వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ కళ్యాణ్ కుమార్, తబలాపై శ్రీ బి మంజునాథ్. ఈ కార్యక్రమం తిరుపతి రేడియో సాయి స్టూడియో సమర్పణ. సాయిరాం.

పరమ దివ్యాత్మ స్వరూపులకు రేడియో సాయి శ్రోతలకు ప్రణామాలు. ఈనాటి కథ భాగవతములోని సప్తమ స్కంధంలో భక్త ప్రహ్లాద చరిత్ర. ఈనాటి హరికథాగానం ప్రహృష్టైన ఆహ్లాద ఇది ప్రహ్లాద అంటారు. హరిభక్తి అన్న ఆనందంతో ఎప్పుడు నిండిపోయినటువంటి వాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాద స్మరణే నవవిధ భక్తులలో స్మరణ భక్తి చేత తరించినటువంటి మహానుభవుడు ప్రహ్లాదుడు. ప్రాతకాల స్మరణీయుడు హరికరుణాపాత్రుడైనటువంటి ప్రహ్లాదుని చరిత్ర సావధాన చిత్తులై కథా శ్రవణం చేసి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి అపార కృపకు పాత్రులై తరించవలసిందిగా కోరుతూ గోవిందనామ స్మరణ చేసి కథను ప్రారంభం చేస్తున్నాను. జై శ్రీమద్రమారమణ గోవిందహరి. ఏడుగుండలవాడ వెంకట.

మహాభక్తులారా, బ్రహ్మకుమారుడు మరీచుడు, మరీచుని కుమారుడు కశ్యప ప్రజాపతి. ఈ కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలున్నారు. వారిలో ద్వితీయ అనేటువంటి ఆవిడ సంధ్యా సమయంలో భర్త ప్రణయాన్ని వాంఛించింది. సంధ్యా సమయాలలో నిషిద్ధ కార్యాలు చేయకూడదు. అలా చేయటం వలన సనక సనందాదుల మా శాపం పొందినటువంటి జయ విజయులు తొలుత జన్మగా హిరణ్యకశ్యప హిరణ్యాక్షులుగా అతిథి గర్భంలో జన్మించారు. ఇది మొట్టమొదటి జన్మ గనక క్రూరత్వం విపరీతంగా ఉంది. వారు చెయ్యని నీచకార్యాలంటూ ఏవీ లేవు. చిన్నవాడైన హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో కలిపేయాలని భూదేవుని అతల వితల సుతల రసాతలానికి తీసుకుని వెళ్లిపోయాడు. అప్పుడు భూదేవి శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించగా శ్రీమన్నారాయణుడు యజ్ఞ వరాహ అవతారమెత్తి ఆ హిరణ్యాక్షును వధించి భూమిని యథాస్థానంలో ఉంచాడు. అప్పుడు కొంతకాలం ఇక్కడ ఈ భార్య అయినటువంటి భూదేవి దగ్గర విశ్రాంతి తీసుకోవాలని తన వాహనమైనటువంటి గరుడాల్వారిని పిలిచి వైకుంఠములోని తన క్రీడా పర్వతాన్ని తీసుకుని రమ్మనగా గరుడాల్వారు వెంకటాచలాని అనగా ఈ తిరుమల కుండని తీసుకుని వచ్చి భూమిపై ఉంచారని భవిష్యోత్తర పురాణం చెప్తుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు భూదేవితో అర్చామూర్తిగా నెలకొని వెంకటేశ్వర స్వామివారి కంటే ముందుగా వరాహదేవుడు పూజలు అందుకుంటున్నాడు. ఆ వరాహస్వామివారి నుండి తప్పించుకున్నటువంటి కొంతమంది రాక్షసులు రాక్షస రాజధాని అయినటువంటి పాతాళంలోకి వెళ్లి భోగవతి నగరం చేరుకున్నారు. నిండు కొలువులో ఆసీనుడై ఉన్నాడు హిరణ్యకశపుడు. ఆర్ధనాదాలతో అక్కడికి వచ్చినటువంటి రాక్షస వీరులు, ప్రభు, విష్ణుమూర్తి వరాహ అవతారంతో వచ్చి మీ తమ్ముడైనటువంటి హిరణ్యాక్షిని వధించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పగానే హిరణ్యకశపుడు, అవురా, ఈనాడు ఎంత ఘోరమైనటువంటి వార్త విన్నాను అని ఈ విధంగా బాధపడుతున్నాడు హిరణ్యకశపుడు.

ఆహా మంత్రులారా, ఎంత ఘోరమైనటువంటి వార్త విన్నాను. త్రిలోకైక వీరుడు మహాపరాక్రమవంతుడైనటువంటి నా తమ్ముడు ఒక్క పంది రూపంతో వచ్చినటువంటి ఆ హరిచేతులు మరణించాడా? ఈ వార్త విని నా తల్లి దితి భరించగలదా? నా తల్లికి ఇంత గర్భశోకం కలిగించినటువంటి ఆ హరిని ఊరికే విడిచిపెట్టను. నా తమ్ముడు నా దగ్గర నుండి వెళ్లే సమయంలో ధరణి అడుగులు కదరా, అమరులు బెదరా.

ధరణి అడుగులు కదరా అమరులు బెదరా దిక్కులను గెలిచి వచ్చదది వనలిడు అమ్మాయని నాకు మ్రొక్కి.

0: నా తమ్ముడు ఈ భూమిపైన నడుస్తూ ఉంటే ఈ భూమి కంపించిపోతూ ఉండగా దేవతలు సైతం భయకంపితులు అవుతుండగా అన్నా ఈ ప్రపంచానికి గెలిచి వస్తాను నన్ను ఆశీర్వదించు అని నాకు నమస్కరించి వెళ్లినటువంటి నా తమ్ముని ముఖం మళ్లీ చూసేటువంటి యోగం లేకపోయిందే. ఆ హరి భాతృద్రోహి సప్త ఊర్ధ్వ లోకాలలో ఉన్నా సప్త అధోలోకాల్లో ఉన్నా ఎక్కడ దాగినా నా శూలపు పూటుతో వాడి తల తృంచి వాడి రక్తంతో నా తమ్ముడికి తర్పణం చేస్తాను. దీనికోసం నేను మందరగిరి వెళ్లి మా పితామహులైనటువంటి బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేసి అనంతమైనటువంటి వరాలు పొంది వస్తాను. నేను వచ్చే వరకు ఈ భోగవతీ నగరాన్ని రక్షించండి అని చెప్పి తపస్సుకి మందర పర్వతానికి వెళ్లిపోయాడు హిరణ్యకశపుడు.
1: జగజట్టియు సకల మాయావిదుండగు హిరణ్యకశపుడు, జగజట్టియు సకల మాయావిదుండగు హిరణ్యకశపుడు, నగరము విడిచిన తందు చూసు పగబట్టె సురేశుడు పరితమ్ముగ

హిరణ్యకశిపుడు ఎప్పుడైతే తపస్సుకై వెళ్లిపోయాడో అది చూసినటువంటి దేవేంద్రుడు ఇదే తగినటువంటి సమయమని భాగవతిపై దాడి చేసి రాక్షసులను పారద్రోలి అంతఃపురంలో ప్రవేశించాడు. అక్కడ నిద్రిస్తున్నటువంటి హిరణ్యకశిపుని అర్ధాంగి అయినటువంటి లీలావతీ దేవిని తన మాయా ప్రభావం చేత గగన మార్గంలో తీసుకువెళుతుండగా నారద మహర్షి ఎదురువచ్చి వారించాడు. ఆమె గర్భంలో మహాభక్త శిరోమణి ఉదయించబోతున్నాడని చెప్పి ఆమెను తన ఆశ్రమంలో విడిచిపెట్టమన్నాడు. అది విన్నటువంటి దేవేంద్రుడు లీలావతీ దేవిని నారద మహర్షి యొక్క ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్లాడు. దేవేంద్రుని భయం వల్ల తన భర్త తిరిగి వచ్చేంత వరకు ప్రసవించకూడదని తన పాతివ్రత్య ప్రభావం చేత తన గర్భంలోనే ఆ బిడ్డను దాచి ఉంచింది ఆ మహా ఇల్లాలు. నారద మహర్షి వలన హరిసద్గుణ గాథలు వింటూ కాలం గడుపుతోంది ఆ లీలావతి దేవి. ఇక్కడ హిరణ్యకశిపుడు మందర పర్వతం చేరి అత్యంత ఎత్తైనటువంటి శిఖరంపైకి పాదాంగుష్టముపై నిలిచి ఊర్ధ్వభాకుడై నిరాహారుడై నిశ్చలబద్ధుడై బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ తపస్సు అంతకంతకు తీవ్రమై 100 దివ్య సంవత్సరాల కాలం గడిచింది. చుట్టూత పుట్టలు పెరిగిపోయి పైన వెదురు పొదలు కూడా మొలిచిపోయాయి. వనమసిక మక్షికాదులు క్రిములు ఆ హిరణ్యకశిపుడి శరీరంలో ఉన్నటువంటి రక్త మాంసాలన్నీ పీల్చి పిప్పి చేశాయి. ఒక్క ఎముకల గుడు మాత్రమే మిగిలింది. అది కృతయుగం గనక అస్థిగత ప్రాణం. ఎముకలు మిగిలి ఉంటే ప్రాణం ఉంటుంది, ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది. ఆ హిరణ్యకశిపుడి తలలో నుండి వెలువడినటువంటి తపోగ్నికి భూమి సప్తకుల పర్వతాలతో సహా కంపించిపోయింది. గ్రహాలన్నీ వాటి కక్షలు మరిచి సంగ్రహ సంగలై ఢీకొంటున్నాయి. నక్షత్రాలు చెల్లా చెదిరైపోయాయి. అలాగే సప్త సముద్రాలు అల్లకల్లోలమైపోయాయి. లోకాలను రక్షించుటకు దేవేంద్రుడు సమస్త దేవతలతో కలిసి సత్యలోకం చేరుకుని హిరణ్యకశిపునికి వరప్రదానం చేసి లోకాలను రక్షించమని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారద భృగ్వాది మహర్షులతో అంశవాహనారుడై మందరగిరిపై ప్రత్యక్షమయ్యాడు. మబ్బుల చేత కప్పబడినటువంటి సూర్యబింబంలాగా ఉన్నాడు పుట్టలోపల ఉన్నటువంటి హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవుడు తన కమండలంలోనేటువంటి జలమును ఆ పుట్టపై ప్రోక్షించగా కమలాసన కరకమల నిర్మల నిర్గత నీరధార బిందు సందోహ సంచిక్త సకలాంగుడై సువర్ణవర్ణ శరీరుడై వజ్ర సంకాశదేహుడై పుట్టలో నుండి వెలపలికి వచ్చాడు హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవునికి నమస్కరించాడు. ఆ హిరణ్యకశిపుడు చేసినటువంటి తపస్సుకు మెచ్చుకున్నటువంటి బ్రహ్మదేవుడు, నాయనా హిరణ్యకశిప, నీ భక్తికి మెచ్చి ఇక్కడికి వచ్చాను, ఏం కావాలో కోరుకోమన్నాడు. వెంటనే స్వామివారిని చూసి ఈ విధంగా అంటున్నాడు.

గాలిలో గాని నీటిలో గాని అగ్నిచేత గాని భూమిపైన గాని ఆకాశమున గాని రాత్రి గాని పగలు గాని ఇంట గాని బయట గాని ప్రాణం ఉన్నటువంటి వాటి చేత గాని లేనటువంటి వాటి చేత గాని సమస్త అస్త్ర శస్త్రముల చేత గాని ఈ సృష్టిలో సృష్టింపబడ్డ దేని చేత కూడా నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించండి అని బ్రహ్మదేవుని కోరగా ఆ మాట విన్నటువంటి బ్రహ్మదేవుడు, నాయనా హిరణ్యకశప,

అన్నా కశ్యపపుత్ర, నువ్వు నన్ను అడిగినటువంటి వరాలు ఇంతకు ముందు ఎవ్వరూ ఎప్పుడూ ఎక్కడా ఎటువంటి సమయంలో కూడా నన్ను అడిగి ఉండలేదు. అయినా నీ తపస్సుకు మెచ్చి తిని గనక నువ్వు అడిగిన వరాలన్నీ ప్రసాదిస్తున్నాను. కాని ఏ వరాలైనా మంచి బుద్ధి సత్ప్రవర్తన లేకపోతే ఫలించవు కనుక సుమతివై భద్రైక శీలుండవై మనుమా అని ఆశీర్వదించి బ్రహ్మలోకం చేరుకున్నాడు బ్రహ్మదేవుడు. తన తపస్సు ఫలించినందుకు సంతసించి తిరిగి భోగవతీ నగరం చేరుకున్నాడు. ఎప్పుడైతే అక్కడ చేరుకున్నాడో తన భార్య నారద మహర్షి రక్షణలో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లి నారద మహర్షికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పి తన ఇల్లాలిని ఇంటికి తెచ్చుకున్నాడు. తరువాత రాక్షస నాయకులైనటువంటి త్రిమస్తక, త్రిలోచన, శకుని, శతబాహు, నమూచి, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి మొదలగు వారితో కొలువుదీరి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశిపుడు. ఓ రాక్షస వీరులారా,

రాక్షస వీరులారా, మా పితామహులైనటువంటి బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేసి అనంతమైనటువంటి వరాలు పొంది వచ్చాను. రాక్షస వీరులు విజృంభించవలసినటువంటి సమయం ఆసన్నమైనది, లేవండి విజృంభించండి అని రాక్షస వీరులను వెంటబెట్టుకుని దిక్కులలో దాడి చేసి దిక్పాలకులను అందరినీ బంధించేశాడు. అన్ని లోకాలను స్వాధీనం చేసుకున్నాడు. స్వర్గపట్టణంపై కూడా దాడి చేసి తన పౌరుష ప్రతాపాగ్నిజ్వాలలో దేవేంద్రుని బందీకృతిని చేశాడు. వైకుంఠంపై కూడా దాడి చేశాడు. ఆ సమయంలో స్వామివారు వైకుంఠంలో లేరు. ఇంకెక్కడికైనా వెళ్లి దాక్కున్నాడా ఆ మాయావి అని ప్రపంచంలో అణువను వెతికాడు. స్వామివారు ఎక్కడా కనపడలేదు. ఆ సమయంలో స్వామివారు ఎక్కడున్నాడంటే, బ్రహ్మదేవుడిచ్చిన వరాలు వమ్ము చేసి వాడిని చంపడానికి తగినటువంటి సమయం కాదు కనుక మిగిలినటువంటి ప్రపంచంలో చోటు లేక ఆ హిరణ్యకశిపుడి హృదయంలోనే దాగి ఉన్నాడు మన స్వామివారు. ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు కూడా ఎదురు పడలేదో, శిక్షించలేదో, అతనికి అడ్డు లేక మరింత పెచ్చు పెరిగిపోయాడు. వాడి దుర్మార్గం ఏ విధంగా సాగుతున్నదయ్యా అంటే, ఒకనాడు గంధర్వయూదంబు పరిమాచు దివిదుల నొకనాడు తెరల ద్రోలు భుజగుల నొకనాడు భోగంబులకు బాపు గ్రహముల

సర్వదేవతా మునికేచర నాయకులను, గంధర్వులను, మానవులను, జంతుజాలమును, భూత ప్రేత పిశాచ గణములను కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి వంతు పెట్టుకుని పీడిస్తున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప సమస్త జీవకోటి ఆ హిరణ్యకశ్యపుడి పెట్టేటువంటి హింసలు భరిస్తున్నారు. వాడి పరిపాలన అంటే ప్రకృతే భయపడిపోతోంది. అమరలోక భోగాలను అనుభవిస్తున్నాడు. అన్ని లోకాలను పీడిస్తూ అందులో ఆనందిస్తున్నాడు హిరణ్యకశ్యపుడు. ఆ బాధలు భరించలేక దేవతలందరూ ఒక చోట చేరి మూగగా వారి గుండెగోడు శ్రీమన్నారాయణునికి వినిపించారు. స్వామివారు వాళ్ల కన్నులకు గోచరించలేదు గాని వారి వీనులలో ప్రతిధ్వనించాయి. దేవతలారా, బ్రహ్మవర ప్రభావం చేత హిరణ్యకశ్యపుడు ఇంత వాడయ్యాడు. వరభంగం చేసి వాణ్ణి ఇప్పుడు వధించడం ధర్మం కాదు. వాడి వరబలం క్షీణించినప్పుడు, పుణ్యక్షయం కలిగినప్పుడు వాణ్ణి తప్పక వధిస్తాను. ఏ విధంగా అంటే

శృతులకు గోవులకు విప్రులకు ధర్మానికి ఏనాడు హాని తలపెడతాడో, వాడి పెద్ద కొడుకైనటువంటి ప్రహ్లాదుని ఏనాడు బాధిస్తాడో ఆనాడే వాడిని అంతం చేస్తాను అని భగవత్ వాక్యాలు వినబడ్డాయి. ఆ కమలాక్షుడు రక్కసుని యుక్కడించుట నిక్కమని తలచి తమ తమ దిక్కులకు వెళ్లిపోయారు అందరూ కూడా. ఇంకా హిరణ్యకశిపుడికి అతని భార్య లీలావతి యందు నలుగురు సంతానం కలిగారు. ప్రహ్లాదుడు, క్లాదుడు, అనుక్లాదుడు, సముక్లాదుడు అనేటువంటి నలుగురు కుమారులు కలిగారు. ఇందులో హిరణ్యకశిపుడి పెద్ద కొడుకు ఈనాటి మన కథానాయకుడైనటువంటి ప్రహ్లాదుడు. అతని గుణగణములు ఎటువంటివయ్యా అంటే

ఆ ప్రహ్లాదుని గుణగణాలు వర్ణించాలంటే ఆ నలువకైనా వెయ్యి నోళ్ల కలిగినటువంటి చిలువకైనా ఆదిశేషుడికైనా అసమాన బుద్ధివంతుడిగా పేరు పొందినటువంటి బృహస్పతికైనా అసాధ్యం. అసురకులములో పుట్టినటువంటి ఏమాత్రం ఆ రాక్షస ప్రవృత్తి లేనటువంటి వాడు పశువాడైనా త్రిలోక పూజ్యుడు పరమభక్త శేఖరుడు ఆర్యనితుడు ఆ ప్రహ్లాదుడు. ఇంకా ఏ విధంగా ఉన్నాడయ్యా ప్రహ్లాదుడు చిన్ననాటి నుండంటే

సమస్త ప్రాణులను తనతో సమానంగా చూస్తాడు. పెద్దలను పూజ్యులను చూచినంతనే నమస్కరిస్తాడు. అన్య స్త్రీలను తన తల్లితో సమానంగా చూస్తాడు. తల్లిదండ్రులు బిడ్డలను కాపాడినట్లు పేద సాధలను కాపాడాలని భావిస్తాడు. స్నేహితులను సోదరులతో సమానంగా చూస్తాడు. ఇంకా గురువులను దైవాల్లాగా పూజిస్తాడు. ఆగతాయిగా కూడా అబద్దమాడడు. లలిత మర్యాదుడైన ఆ ప్రహ్లాదుడు ఇంకా చిన్ననాటి నుండి ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే

పానీయములు త్రాగుచున్ గొడుచుచున్ భాషించుచున్ ఆశ లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లంఘించుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగళి చింతామృతాస్వాద సందానుండై మరి చంసురారిజితుడు ఏ తద్విశ్వమున్ భువరా అంటారు. పానీయములు త్రాగినా తిన్నా మాట్లాడినా హాసలీలా నిద్రాదులు చేసినా తిరిగినా కూర్చున్నా ఆ ప్రహ్లాదుడు సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగళి చింతామృతాస్వాద సందానుండై ప్రపంచానే మరిచిపోయాడు. అటువంటి ప్రహ్లాదును చూసినటువంటి హిరణ్యకశిపుడు వీడు ఈ విధంగా తయారవుతున్నాడే, చదివిస్తే ఏమైనా మార్పు వస్తుందేమో అని అనుకున్నాడు. మామూలుగా జ్ఞానం పెరగడానికి చదువుకుంటారు, అలా కాకుండా ప్రహ్లాదునిలో ఉన్నటువంటి భగవద్ విజ్ఞానాన్ని చంపడానికి చదువు ఉపయోగిస్తుందని భావించాడు హిరణ్యకశిపుడు. అప్పుడు చండుడు అమర్కుడు అనేటువంటి శుక్రాచార్యుల వారి కుమారులు పిలిపించాడు. ఎందుకంటే ఆ సమయంలో శుక్రాచార్యుల వారు తపస్సులో ఉన్నారు గనక గురుపుత్రులను పిలిపించి గౌరవించి కూర్చోబెట్టి పూజించాడు. తన పెద్ద కొడుకునేటువంటి ప్రహ్లాదుని రావించి బుజ్జగించి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశిపుడు. నాయనా ప్రహ్లాద కుమారా,

నా ప్రహ్లాద, చదివని వాడు అజ్ఞుండు, మూఢుడవుతాడు. చదువుకుంటే మంచి జ్ఞానం కలుగుతుంది. ఈ ముజ్జగాలు గెలిచి నేను తెచ్చినటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించు, నాకు తగినటువంటి వారసుడిగా ప్రవర్తించు, కనీసం చదువు విషయంలో అయినా అశ్రద్ధ చేయకుండా చదువుకో తండ్రి అని బుజ్జగించి తనకు తగినటువంటి వారసునిగా తీర్చిదిద్దామని చెప్పి చెండామర్కులకు అప్పగించాడు. చిత్తం ప్రభు అలాగే చదివిస్తామని చెప్పి ఆశ్రమానికి తీసుకుని వెళ్లి సమస్త విద్యలు బోధించారు చెండామర్కులు. కొద్ది కాలంలోనే గురువులు నేర్పినవన్నీ అభ్యసించాడు ప్రహ్లాదుడు. కాని మనసులో ఆ హరి గురించి చెప్పని విద్యలన్నీ వ్యర్థం అని ప్రహ్లాదుని అభిప్రాయం. కాని గురువులు చెప్పిన దానిని కాదనక విద్యను అభ్యసించాడు. ఒకనాడు హిరణ్యకశపుడు కొడుకును ఏం నేర్చుకున్నాడో చూద్దామని పిలిపించాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నాన్న ప్రహ్లాద కుమారా, ఏం చదువుకున్నావు నాయనా అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుని ఈ విధంగా అంటున్నాడు,

తండ్రి, నా గురుదేవుల అనుగ్రహం వల్ల చదువుకుని సమస్త విద్యలలో సారం గ్రహించాను. ప్రతి జీవి సారహీనమైనటువంటి సంసార బంధాలలో తగులుకుని చర్విత చర్వినితుడై అవుతున్నాడు. కాని గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మనసు శ్రీ మహావిష్ణువు యందు నిలిపి తరించడం మంచిదని నా అభిప్రాయమన్నాడు. హరి అన్న మాట వినగానే ఒళ్ళు మండిపోయింది హిరణ్యకశిపుడికి. అయినా ఆ మాటలన్నది తన కొడుకు గనక శాంతించి, ప్రహ్లాద, ఇటువంటివా నీవు నేర్చుకున్నది? నీవు నేర్చుకోవలసింది ఇవి కావురా. దేవతలని ఎలా జయించాలి? వాళ్లను జయించడానికి ఎటువంటి పన్నాగాలు పన్నాలి? ఎటువంటి అస్త్రాలు శస్త్రాలు ఆర్జించాలి? ఇటువంటివి తెలుసుకోవాలి. కాని మన కులద్రోహి అయినటువంటి ఆ హరిని గురించి కాదు ప్రహ్లాద అని గట్టిగా అన్నాడు హిరణ్యకశిపుడు. అది విన్న ప్రహ్లాదుడు తన తండ్రికి సమాధానం ఇవ్వకుండా గురువుల వైపు తిరిగి ఈ విధంగా అంటున్నాడు.

పాలలోని మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెద మంగ చెట్ల వద్దకు పోతుందా తండ్రి? నిర్మల ఆకాశ గంగలో విహరించే రాయించ సామాన్యమైనటువంటి నదులకు చేరుకుంటుందా? మావి చిగురులు తినటానికి అలవాటు పడినటువంటి కోయిల కొడిసి చెట్ల దగ్గరకు చేరుతుందా? వెన్నెలను కోరుకునేటువంటి చకోర పక్షి మంచు కోరుతుందా? అంబుజోదరుని యొక్క దివ్య పాదారవింద సేవనము చేత మత్తిలిన చిత్తము అన్యమైనవి కోరుకుంటుందా? వినుత గుణశీల మాటలు వెయ్యినేలా అన్నాడు ప్రహ్లాదుడు. ఆ మాటలు వినినటువంటి గురువులకు ఒళ్ళు మండిపోయింది. ప్రహ్లాద, మేము నీకు నేర్పిన విద్యలన్నీ వృధైన, మహారాజు ముందు మమ్మల్ని అవమానిస్తావా అని హిరణ్యకశిపుడికి నమస్కరించి, ప్రభు, ఇంతవరకు మీ కుమారుడిగా తలచి విద్య నేర్పించాము, ఇక మీద జాలి తలపక దండించి వీణ్ణి చదివించి మీకు అప్పజెప్తాం అని తీసుకుని వెళ్లి వర్గత్రయమును సామదాన దండోపాయాలు పూర్తిగా నేర్పారు. వాళ్ళు చెప్పింది కాదు అనకుండా అన్ని నేర్చుకున్నాడు ప్రహ్లాదుడు. మళ్లీ కుమారుని విద్య చూడాలని కబురు పంపాడు హిరణ్యకశిపుడు. చండామర్కులు ప్రహ్లాదుని దగ్గరికి వచ్చారు. నాయన, ప్రహ్లాద, మీ తండ్రి గారు వర్తమానం పంపాడు కనుక మీ తండ్రి గారి దగ్గరకు నిన్ను తీసుకెళ్తాం. మీ తండ్రి గారు అడిగిన దానికి జాగ్రత్తగా మేము నేర్పినవే సమాధానం చెప్పునాయన అని తీసుకెళ్లారు ఆ చండామర్కులు. మాతృ గర్భము జొచ్చినది మొదలు తన చిత్తం అచ్యుతినిపోయి కదా. ఆ ప్రహ్లాదుని ముందుకు త్రోసి తండ్రికి నమస్కరించమన్నారు. అప్పుడు ఆ హిరణ్యకశిపుడు చేతులు చాచి, నాన్న, కన్నతండ్రి, ఇలా రారా అని ఈ విధంగా అంటున్నాడు.

కన్న తండ్రి రారా, సుమ సుకుమారా రారా, నా తపోసారా, నిన్ను చూసి నువ్వేమి చదువుకున్నావో తెలుసుకుని చాలా రోజులైంది. నీవెప్పుడు నీతి కోవిదడవుతావా అని మహావాంఛతో ఎదురు చూస్తున్నా తండ్రిని రా నేను. ఏది నా మనసుకు ఆనందం కలిగించే విధంగా ఒక్క పద్యం చెప్పు అనగా ఆ మాటలకు ప్రహ్లాదుడు ఈ విధంగా అంటున్నాడు.

తండ్రి గురువులు చెప్పినవన్నీ చదివినాను. చదువులలో మర్మమంతా గ్రహించాను. ఎందుకంటే శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అంటారు. మనోవాక్కాయ కర్మల చేత శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అను ఈ తొమ్మిది భక్తి మార్గములలో దేనినైనా అనుసరించి హరి సర్వాత్మకుని తెలిసి హరినే నమ్మి సజ్జనుడై ఉండుట ప్రతి వారికి శ్రేయస్కరము. ఈ శరీరంలో సమస్త అవయవాలు కూడా విష్ణువును సేవించడం చాలా మంచిది. ఎందుకంటే

పేరు మనడి తల్లి తండ్రి. శ్రీనాథుని వర్ణించుటకు నాలుక, శేషశాయి పాదము అందుకునుటకు శిరసు, ఆయన ఎందే నిలుపుటకు మనసు, పురుషోత్తముని యందు బుద్ధి, ఆ స్వామిని ప్రకటించుటకే సమస్త చదువులు, ఆ భగవంతుని గురించి చెప్పుటయే గురువులు. శ్రీమన్నారాయణుని చేరమని ప్రోత్సహించే తండ్రే నిజమైనటువంటి తండ్రి అని ఏమాత్రం భయం లేకుండా అంటున్నటువంటి ప్రహ్లాదుని పలుకులు హిరణ్యకశపుని చెవులకు ములుకుల్లాగా తగిలాయి, కళ్ళు ఎర్రబడిపోయాయి. అప్పుడే ఆగ్రహం వచ్చి గురువులను చూసి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశపుడు, ఏమయ్యా గురుపుత్రులని మిమ్మల్ని నమ్మి మా బిడ్డను మీ దగ్గరికి పంపిస్తే ఈ విధంగా చేస్తారా?

గురుపుత్రులని భృగువంశ సంజాతులని సద్బ్రాహ్మణులను నమ్మి నా కుమారుని అప్పగిస్తే నా విరోధి గొప్పతనాన్ని ఉపదేశిస్తారా? బ్రాహ్మణాకృతులుగాక యథార్థపు బ్రాహ్మణులేనా? అనగా గడగడా ఒరిగిపోయారు ఆ శుక్రాచార్య కుమారులైనటువంటి చండామర్కులు. ప్రభువు మన్నించండి, మా వల్ల ఎటువంటి తప్పు రాలేదు, ఇటువంటి విద్యే మేము ఏనాడూ చెప్పలేదు అనగా అది విని హిరణ్యకశపుడు చండామర్కులపై ఆగ్రహం విడిచి ప్రహ్లాదును చూసి, ప్రహ్లాద, గురువులు చెప్పినవి ఈ దురుపదేశమేనా? నీకెవరు చెప్పారో చెప్పు అనగా ప్రహ్లాదుడు, తండ్రి, హరిభక్తి ఒకటే చెబితే తెలుసుకొనున్నది కాదు. వైష్ణవాంగ్రీ స్థాన రజోభిషిక్తులకు సుకృత కర్ములు మాత్రమే విష్ణువు యొక్క విశేష భక్తిని తెలుసుకోగలరు అనగా హిరణ్యకశ్యపుడు భగ్గున మండిపడి కొడుకును ఒక్క తోపు అలా కిందికి తోసి ఈ విధంగా అంటున్నాడు. నీచుడా, దుర్మార్గుడా ప్రహ్లాద.

సంవినాది సుస్థాన రజోభిషిక్తులకు సుకృత కర్ములు మాత్రమే విష్ణువు యొక్క విశేష భక్తిని తెలుసుకోగలరు అనగా హిరణ్యకశిపుడు భగ్గున మండిపడి

ఆ హరి నీ పినతండ్రిని చంపాడు అని చెప్పినా సిగ్గు లేకుండా మళ్లీ మళ్లీ హరిని నుతించి కులద్రోహిమైనావు. నా అసుర కులానికి జాడ్యంలాగా దాపరించిన నిన్ను వధించైనా సరే నా రాక్షస కులాన్ని రక్షించుకుంటాను. ఎవరక్కడా అనగానే రాక్షస భటులు వచ్చారు. వీడు నా కొడుకు అని మీరు సందేహించక వీడిని వధించండి అని అప్పగించాడు. ఆ రాక్షసులు కొరడాలతో కొట్టారు, శూరాలతో పొడిచారు, ఖడ్గములతో నరకటానికి ప్రయత్నించారు. ఏం చేసినా ప్రహ్లాదునికి చిన్న గాయం కూడా కాలేదు. మాటి మాటికి ఓ పన్నగశాయి, ధనుజ భంజన, నిఖిల పావన అని నుతిస్తున్నాడు గాని ఏమాత్రం భయపడటలేదు. తండ్రిని దూషించడం లేదు, తల్లి దగ్గరకు పరుగులు తీయడం లేదు. ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అగ్నిలో తొయించాడు, పాముల చేత కరిపించాడు, ఏనుగుల చేత తొక్కించాడు, కొండల మీద నుంచి త్రొయించాడు, సముద్రములో ముంచాడు. ప్రహ్లాదునికి ఏమి కాలేదు. ఓటమి ఎరుగని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపటం విషయంలో ఓడిపోయాడు. కురింగిపోతున్నాడు హిరణ్యకశిపుడు. అతని దగ్గరికి చెండామరుకులు వచ్చి, ప్రభు, వయసు పెరిగే కొద్దీ ఇంద్రునిపై విరోధం నూరిపోసినా అదే హరితో వైరంగా మారగలదు, కనుక ప్రహ్లాదుని మాకప్పగించండి అనగా చేసేది లేక అంగీకరించాడు. ప్రహ్లాదుని చెండామరుకుల ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఈసారి ప్రహ్లాదుడు విష్ణుతత్వాన్ని, విష్ణుభక్తిని గురుకులంలో ఉన్న పిల్లలందరికీ వినిపించాడు. మిత్రులారా, వ్యాప యతీతి విష్ణు, ఈ చరాచర జగత్తులో ప్రతి అణువులో నిండినటువంటి వాడు, ఆది మధ్యాంతరహితుడు, ఆది అంత్యములు లేనటువంటి వాడు, వేదాంత సారం విష్ణువు. రండి, ఆ స్వామిని ఆరాధించండి, ప్రార్థించండి అని పిల్లలతో కలిసి భగవన్నామం చేస్తున్నాడు ఆ యొక్క ప్రహ్లాదుడు. ఏ విధంగా గానం చేస్తున్నాడు?

అలా చూస్తూ ఉండగా ఒకడేమో హరిహరి అని చప్పట్లు కొడుతుంటే వేరొకడు క్రింద పడి దొర్లుతున్నాడు, ఒకడేమో ఎగురుతున్నాడు, ఇంకొకడు పుస్తకాలు తగలబెడుతున్నాడు. ఇవన్నీ చూసినటువంటి చెండామార్కులు ప్రహ్లాదుని క్షణం కూడా ఆశ్రమంలో ఉంచకూడదని తీసుకొచ్చి హిరణ్యకశిపుడికి అప్పచెప్పి, ప్రభు మీ కొడుకు బాగుపడకపోగా ఆశ్రమాన్ని పాడు చేశాడు, మీ కుమారుని మీరేమైనా చేసుకోండి అని చెప్పి వెళ్లిపోయారు. హిరణ్యకశిపుడికి ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ప్రహ్లాదుని బరబరా ఈడ్చుకుని ఈ విధంగా అంటున్నాడు. అలా అక్కడ పడేసి ఇలా అంటున్నాడు, ఒరే ప్రహ్లాదా,

ఈ విధంగా ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి రాక్షస పిల్లల్ని తన దగ్గర కూర్చోబెట్టుకుని భగవంతుని యొక్క నామస్మరణ చేయిస్తున్నాడో, సంధ్యావందనాది కార్యక్రమాలకు ఏటికి వెళ్లినటువంటి గురువులు వచ్చేసరికి పాఠశాల అంతా గందరగోళంగా అయిపోయింది. ఎలా ఉన్నవారు ఈ విధంగా అయిపోయారే అని వాళ్ళందరూ ఆశ్చర్యంగా

నీకెంత కండ కావరమరా, ఆ రవిచంద్రులు దిక్పాలులు అందరూ నన్నే భగవంతునిగా పూజిస్తుంటే నీవు మాత్రమే నన్ను ఎదిరిస్తున్నావు. ఎవడి బలము చూసుకుని నా అంతటి వాడిని ఎదిరిస్తున్నావు అనగానే ప్రహ్లాదుడు, తండ్రి, బలవంతులకు బలహీనులకు నీకు నాకు బ్రహ్మాదులకు బలము కలిగించేటువంటి ప్రభు ఎవడో ఆ విభుడే, ఆ నారాయణుడే నాకు బలమనగా, ఒరే దురాత్మ, నా విరోధి నామస్మరణ చేస్తున్నావు, వాడిని వధించాలని వెదికి వెదికి విసిగి వేసారిపోయాను, ఆ నారాయణుడు ఎక్కడున్నాడో పిలువు అనగా, తండ్రి, ఇందుకలడందులేడని సందేహమే వలదు చక్రి సర్వ

ప్రపంచమంతా నిండినటువంటి స్వామి ఇక్కడా అక్కడా ఉంటాడని చెప్పగలనా తండ్రి? వెతికి చూడగా హృదయం ఉంటే ఎక్కడైనా స్వామి దర్శనమిస్తాడనగానే, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అనగానే తప్పకుండా ఉంటాడు తండ్రి అని అన్నాడు. ఆ సమయంలో స్వామివారు ప్రకృతిలో ఉన్న ప్రతి అణువులోనూ నృసింహ రూపంతో నిండిపోయి ఉన్నాడు. అటువంటి సమయంలో హిరణ్యకశిపుడు తన గదాదండాన్ని తీసుకుని హరిజన సంరంభమైనటువంటి సభా స్తంభాన్ని ఒక్క వేటు వేశాడు. ఎప్పుడైతే అలా వేశాడో స్వామివారు నరకేసరి.

దేవతలందరూ ఆనందంగా నాట్యమాడుతూ ఉండగా, భూదేవి ఆనందంతో పరవశిస్తూ ఉండగా, ఆ స్తంభంలో నుండి ఊర్ధ్వ భాగము సింహమై పంచానోధూత పావక జ్వాలలు భోనవంతర మెల్ల భూరితముగా దష్ట్రాంకురాభిల దగద్దగాయుత దీప్తి నసురేంద్ర నేత్రములు అందములుగా ఘంటక శని భోత్కట కేసరాగతి నభ్ర సంగము భిన్నమై చెలింప ప్రళయాభ్ర చంచల ప్రతిభాస్వరములై కర నకరోచులు గ్రమ్ముదేరా సటలు ఝిలిపించి కర్చించి సంభ్రమించి దృష్టి సారించి బయలు బంధించి కెరలి జిక్వ యాడించి లంఘించి చేత నడిసిపట్టే నరసింహుడాదితి పట్టి నదిప అంటాడు పోతనమాత్యులు. ఆ నరసింహస్వామి వారు హిరణ్యకశిపునిపై ఎగురుతున్నటువంటి సాలువ డేగలాగా కింద ఉన్నటువంటి పాము పిల్లను తన్నుకొని పోయిన విధంగా ఈడ్చుకుని గుమ్మం దగ్గరికి వెళ్లాడు. ఆనాడు వాడు బ్రహ్మదేవుడు కోరినటువంటి వరాలు ఒమ్ము కాకుండా ఇంట బయట కాని గుమ్మం మధ్యలో గాని రాత్రి గాని పగలు గాని సంధ్యాసమయంలో భూమిపైన ఆకాశంలో గాని కాకుండా తన ఊరువులపై నుంచుకుని ప్రాణముండి లేనటువంటి తన నఖములను గోళ్లను ఆయుధాలుగా చేసుకుని హిరణ్యకశిపుడి యొక్క గర్భము చీల్చి రక్తం గడగడా త్రాగి ప్రేగులు మెడులో వేసుకుని శరీరాన్ని అక్కడ పడవేచి సభామండపంలో ఉన్నటువంటి సింహాసనంపై ఆగ్రహంతో అలా కూర్చున్నాడు నృసింహ స్వామివారు. స్వామివారి రూపాన్ని చూసి భయపడి సమస్త దేవతలు నారద భృగ్వాది మహర్షులు ప్రహ్లాదుని ముందుకు పెట్టుకుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. స్వామి మహానుభవా,

భక్తిగా స్వామివారిని దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అలాగే చూస్తున్నాడు స్వామివారు. ఏ విధంగా ఉందయ్యా వారి ప్రార్థనా విధానం? స్వామి మహానుభవ శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య

విధంగా దేవతలందరూ ప్రార్థిస్తూ ఉండగా తన ఊరువులపై కూర్చోబెట్టుకున్నాడు ప్రహ్లాదుని స్వామివారు. తన దక్షిణాస్తాన్ని ప్రహ్లాదుని శిరస్సుపై ఉంచి, నిన్ను కన్న నీ తల్లిదండ్రుల జన్మం ధన్యమునాయనా ప్రహ్లాద అని ఆశీర్వదించాడు స్వామివారు. తర్వాత ఈ నృసింహస్వామివారి యొక్క ఆవిర్భావం విన్న వారికి వైకుంఠంలో సాన్నిధ్యం లభిస్తుంది, నరక బాధలు తొలగిపోతాయి. నీవు అనేక సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి అనేక యజ్ఞయాగాదులు చేసి తర్వాత నా సన్నిధికి చేరుకుంటావని అనుగ్రహించి ప్రహ్లాదుని రాజ్యాభిషక్తిని చేసి స్వామివారు లక్ష్మీదేవితో కలిసి అహోబిలం చేరుకుని లక్ష్మీ నృసింహస్వామివారిగా నెలకొని ఈనాటికి పూజలు అందుకుంటున్నారు. అక్కడున్నటువంటి వారందరూ కూడా ఈ విధంగా స్వామివారికి మంగళ ఆరతులు ఇస్తున్నారు.

ఇంతవరకు శ్రోతలు తెలుగువారి సంప్రదాయ కళారూపమైన హరికథ ద్వారా భక్త ప్రహ్లాదుని చరిత్రను విన్నారు. కథకులు తిరుపతి వాస్తవ్యులు, స్వామి భక్తులు శ్రీరాము భాగవతార్. వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ కళ్యాణ్ కుమార్, తబలాపై శ్రీ బి మంజునాథ్. ఈ కార్యక్రమం తిరుపతి రేడియో సాయి స్టూడియో సమర్పణ. సాయిరాము.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు భాగవతంపై శ్రీ కోటా శివకుమార్ గారు అందించిన ప్రసంగాన్ని వింటారు.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భాగవతం చదివితే భాగవతవరా అంటారు స్వామి. భాగవతవరా అన్నప్పుడు ఏమిటి బాగవడం అన్న ప్రశ్న వస్తే, మనలోని గుణాలు మారి సద్గుణాలు చేరి మనందరం కూడా స్వామికి ఏ విధంగా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, స్వామి ఏ విధంగా మనం ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా మారుతామని అంటున్నట్టున్నారు స్వామి. అయితే ఈ విధంగా జరగాలి అంటే భాగవతం చదవాలి అని ఎందుకంటున్నారు స్వామి? భాగవతంలో ఉన్న మహిమ ఏమిటి, ఆ ప్రాశస్త్యం ఏమిటి అని మాట్లాడుకోవడానికి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అష్టాదశ పురాణాలు రాసిన తర్వాత మహాభారతం రాశారు వ్యాసమహర్షి. మహాభారతం అంటే ఎన్నో పర్వాలు కలిగి అందులో మానవ జీవితం గురించి, మానవుల మధ్యలో ఉండే పాలిటిక్స్ గురించి, రాజ్యాకాంక్ష గురించి, యుద్ధాల గురించి, శాంతి అశాంతి గురించి, ఇలా ఎన్నో అంశాల గురించి వ్యాసమహర్షి చర్చించారు. కాబట్టి అది రాసిన తర్వాత ఆయనకే కొంత మనస్తాపం కలిగి మనసు చెదిరి లోపల శాంతి లేక బాధపడుతున్న తరుణంలో ఆయనకి నారద మహర్షి దర్శనమైందని చెప్తారు. అయితే నారద మహర్షితో తన గోడు విన్నవించుకున్నప్పుడు మహర్షి అన్నారట, నాయన, చతుశ్లోకి భాగవతం అని 4 శ్లోకాలు నేను నీకు చెప్తాను. అది విన్న తర్వాత దానిని గనక నువ్వు విస్తారం చేసి, అంటే వ్యాస మహర్షి చేసేదంతా విస్తారమే, వ్యాసము అంటేనే విస్తారం కాబట్టి, ఆ చతుశ్లోకిని 4 శ్లోకాలని నువ్వు విస్తారం చేసి భాగవతము అన్న గ్రంథం గనక రచిస్తే, అది మానవాళికి అందిస్తే, ఎన్నో జన్మలు తర్వాత కూడా తరతరాలు తరింపజేసిన వాడివి అవుతావు, నీ జన్మ చరితార్థమవుతుందని చెప్పారు. ఆ విధంగా పుట్టుకొచ్చినది మనకి భాగవతము, అంటే మహాభారతం తర్వాత వచ్చినది. అయితే కథ ప్రకారము ఈ భాగవతము వ్యాసమహర్షి రాయడము, దానివల్ల ఆయనకి మళ్లీ శాంతి చేకూరడము జరిగిందని చెప్తారు పెద్దలు. మనకి తెలుగులో శ్రీ బమ్మెర పోతనామహర్షి ఈయన రాసిన భాగవతము మిగతా అన్ని భాగవతాల కన్నా ఒక మెట్టు ఎక్కువే అని చెప్పాలి. అంటే ఇది అతిశయోక్తి కాదు. ఎందువల్ల అన్న విషయం గురించి నేను కొంత ప్రస్తావిస్తాను. మొట్టమొదట భాగవతము రాయక మునుపే పోతండంటాడు

నేను ఎప్పుడు పలుకుతాను అంటే రామచంద్రుడు పలికిస్తేనే పలుకుతాను అని ఏ మహానుభావుడు అనగలుగుతున్నాడో ఆ మహానుభావుల్లో అహంకారం అన్నది కొంతైనా లేదని తెలుస్తోంది. అంటే అహంకారమంతా పోయి లోపలంతా ఒక హాలోగా తయారైన భక్తుడు ఎవరైతే ఉన్నారో అటువంటి భక్తుడు మాత్రమే రాయగలిగిన చరిత్ర రాయగలిగిన మహాగ్రంథము భాగవతం. కాబట్టి ఎంతమంది భాగవతం రచన చేయడానికి ప్రయత్నించినా కూడా ఒక ఆంధ్ర మహాభాగవతము పోతనగా రాసిన భాగవతానికి సరికాదని చెప్తారు పెద్దలు. అందువల్ల భక్తుడు అన్న పదానికి నిర్వచనం తాను అయి తాను రచించి మనకు అందించింది కాబట్టి భాగవతం స్వామి అంటారు. అటువంటి భాగవతం చదివితే నువ్వు భాగవతవరో బంగారు అని. అంటే ఎటొచ్చి మనం దేని గురించి చూస్తున్నామంటే అండి, అహంకార మమకారాలు జయించడమే మన జీవిత కర్తవ్యం కాబట్టి వాటిని జయించడానికి వాటిని తీసివేయడానికి భాగవతం చదవాలి. అదే కాకుండా భాగవతము మోక్షదాయిని. అంటే ఏ గ్రంథమైతే చదివితే మోక్షం అనేది తప్పకుండా వచ్చి మనకి చేరుతుంది, మనకి మళ్లీ ఈ జీవిత చక్రంలో రావడం అంటూ ఉండదో అటువంటి గ్రంథము భాగవతం. దీనికి నిదర్శనం ఏమిటి? దీనికి నిదర్శనము భాగవతంలో మొట్టమొదట వచ్చే పరీక్షిత్ మహారాజు కదే. 7 రోజుల్లో తాను పోతాను శాపవశాత్తు అని తెలిసిన పరీక్షిత్తు, ఈ 7 రోజుల్లో నేను ఏమి చేస్తే నాకు మోక్షం వస్తుంది, ఈ జీవిత పరమార్థం నెరవేరుతుంది అని పెద్దల్ని ప్రశ్నిస్తే వారన్నారట, చెప్పదగ్గ గురువు గనక ఉంటే ఆయన చెప్తే నువ్వు వింటే భాగవతం చాలయ్యా, 7 రోజులు విను, దానివల్ల నీకు మోక్షం వస్తుందని పెద్దలు చెప్పారట. మరి ఎవరు ఆ గురువు అనుకున్నప్పుడు ఆయన వెతుకుతుంటే భగవంతుడి కృప వల్ల ఆ గురువు రానే వచ్చాడు సుఖమహర్షి. సుఖమహర్షి వచ్చి పరీక్షితు దగ్గర కూచుని 7 రోజులు సప్తాహంగా మొట్టమొదటిసారి, అంటే సప్తాహ దీక్ష అనేది ఇప్పుడు మనకి బాగా వింటున్నామండి, అయితే అప్పుడు సప్తాహం అని ఎందుకన్నారంటే 7 రోజుల్లో మరణిస్తాడు పరీక్షిత్తు. కాబట్టి ఈ 7 రోజుల్లో భాగవతం చెప్పాలి. అందుకని 7 రోజులు కూడా ఉన్న ప్రదేశం నుంచి కదలకుండా పరీక్షిత్తు కూర్చునుంటే, తాను అస్సలు కదలకుండా సుఖమహర్షి ఆ భాగవతం చెప్తూ ఉంటే విని తరించినవాడు పరీక్షిత్తు. అందువల్ల భాగవతం మోక్షదాయిని. ఇది ఆ రోజు విషయమే కాదండి, ఈ రోజుకైనా కూడా మనకి భాగవత సప్తాహం అయినప్పుడు అందులో నిమగ్నమై మనసు లగ్నం చేసి వేరే వ్యాపకాలేం పెట్టుకోకుండా ఆ భాగవతం వింటూ ఉంటే గనక 7 రోజులు మనకు కూడా సరిపోతుందేమో ఆ భగవంతుడి అనుగ్రహం కోసం. మోక్షం మనకి అందాలా ఎప్పుడు అందాలి అనేది స్వామి నిర్ణయం. అయితే మన వంతు మనం చేయగలిగిన ప్రయత్నం మాత్రము తప్పకుండా శ్రవణము శ్రవణం శ్రవణం. కాబట్టి అసలు శ్రవణం చేయడము అన్న నవవిధ భక్తి మార్గాల్లోని మొదటి మెట్టు భాగవతం నేర్పిస్తుంది మనకి ఎలా శ్రవణం చెయ్యాలి అని. ఇక మోక్షము అన్న పెద్ద పదము కాకపోయినా కూడా మనలో ఒక దాగి ఉండి నిద్రాణంగా ఉన్న ఒక శక్తిని మేల్కొల్పుతుంది భాగవతం. అదేమిటంటే భక్తి. స్వామి అంటారు అందరిలోనూ ఉన్న విషయం భక్తి. ఈ భక్తి అనేది కొత్తగా బయట నుంచి వచ్చి మనం చేర్చుకోవాలని ప్రయత్నించడం అవసరం లేదు, అది వస్తుంది. అయితే ఈ భక్తిని మేల్కొల్పాలి, జాగృతం చేయాలి. మేల్కొల్పాలి అంటే ఒక ఘంటానాదం వంటి శక్తి కావాలి, బయట నుంచి వచ్చి ఆ శక్తి లోపలున్నదాన్ని మేల్కొల్పాలి. అటువంటిది భాగవతం. అంటే చూడండి, భాగవతంలోని కథలు ఆ చరిత్రలు భక్తుల జీవితాలు చూసినప్పుడు ఎక్కడో అది మనలో హృదయంలో ఒక చెదరని ముద్ర వేసి ఒక నిద్రాణంగా ఉన్న శక్తిని మేల్కొల్పి మనలోని భక్తిని మేల్కొల్పి మన భక్తుల్ని చేస్తుంది. అందుకని ఒక విధంగా చూస్తే భాగవతం ఫర్టిలైజర్ లాంటిది. అంటే లోపల ఉన్న భక్తిని అది వేసినా కూడా, అంటే ఎంత దున్నినా కూడా మీరు ఎంత ప్రయత్నించినా కూడా అది బయటికి రాని భక్తి అన్న శక్తిని అది ఒకసారి వినడం వల్ల ఆ భక్తిని మళ్లీ సృజింపజేస్తుంది. అంటే అది భాగవత శక్తి. కలియుగంలో భక్తిరేవ గరియసి అని శంకర భగవత్పాదులు చెప్పారు. అంటే ఎన్నో మార్గాలు ఉన్నా కూడా మీరు కర్మ చేయొచ్చు, మీరు జ్ఞానులు కావచ్చు, ఎన్ని చేయగలిగినా కూడా భక్తి కన్నా మించిన శక్తి మార్గం లేదయ్యా అని శంకర భగవత్పాదులు చెప్పారు. అంటే ఇందులో ఏదో చాలా గొప్ప విషయమే ఉండాలి. హరినామం చెప్తే చాలు, నారాయణ నామం చెప్తే చాలు కలియుగంలో అని ఒక చక్కని కథ గుర్తుకొస్తుంది. నారద మహర్షి ఒకసారి యమలోకానికి వెళ్లి యమలోకం ఎలా ఉంటుంది ఆ లోపల కథ ఏమిటి అని తెలుసుకోవాలనుకున్నట్ట.
వెళ్ళారట వెళ్ళి యమధర్మరాజుతో మాట్లాడుతూ అన్నారట. అయినా నేను ఒకసారి లోపలికి వెళ్ళి చూసి వస్తానంటే యమధర్మరాజు అన్నారట, స్వామి మీకెందుకు లేండి లోపలికి, అది ఎలా ఉంటుందో నేను వర్ణిస్తాను. అంటే కాదయ్యా, నేను వెళ్ళి చూడాలన్నారట. అంటే మరి స్వామి మీరు లోపలికి వెళ్ళి అది చూడలేక పరిగెత్తుకుని తిరిగి వచ్చేస్తే గనక నన్ను అడగండి అన్నారట. అంటే కాదు బాబు, నేను చూడాలన్నారట. అంటే సరే అని ఒక భటుణ్ణి పిలిచి ఆ లోపలికి పంపించడం జరిగింది. నారద మహర్షి లోపలికి వెళ్ళిపోయి అతి త్వరలోనే త్వరగా బయటకు వచ్చేశారట. వచ్చేసి యమధర్మరాజు దగ్గరికి వస్తే యమధర్మరాజు అన్నారట, చూడండి స్వామి, నేను చెప్పాను కదా మీరు అక్కడ ఉండలేరు, వాళ్ళు పడుతున్న యమ యాతన చూసి మీరు ఉండలేరు, మీ మనసు హృదయం సున్నితము కాబట్టి మీరు ఉండలేరని నేను తెలిసే చెప్పానని. అంటే నారదుడు అన్నారట, నిజమేనాయన, నేను అవన్నీ ఏం చూడలేకపోయాను, కానీ నాకు నిజంగా చాలా అద్భుతం అనిపిస్తోంది విషయం అన్నారట. ఏమిటి స్వామి అద్భుతం అంటే అన్నారట, నాలుగే నాలుగు పదాలు, నాలుగే నాలుగు అక్షరాలు, ఐదు అక్షరాలు, నారాయణ నాలుగు అక్షరాలు, నారాయణాయ ఐదు అక్షరాలు, నారాయణ అన్న నాలుగు అక్షరాలు చేసుకుని ఉంటే ఇంత యాతన ఉండదు కదా, అది మర్చిపోయారే ఈ జనాలు, అది మర్చిపోయి ఇంత యమయాతన పడుతున్నారు, ఎంత అద్భుతం చూడండి. అది ఒక్కసారి అనుకుని ఉంటే కూడా జీవితంలో ఇటువంటి యమయాతన రాదు కదా అని నారద మహర్షి అద్భుతపడ్డారట. అంటే ఈ కథలోంచి మనకొస్తున్న మెసేజ్ ఏమిటంటే, హరినామం అనేది మనం మరవడానికి లేదు, ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు, అంటే మనకి ప్రాణము శ్వాస ఆడుతున్నంత కాలము కూడా ఈ నామం అనేది చేస్తూ ఉంటేనే అది మనేమన్నా తరింపచేయగలదు, లేకపోతే ఆ టైంలో సేవ్ చేయగలదు, కానీ లేకపోతే కలియుగంలో భక్తి కన్నా మించింది లేదు. మరి ఈ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భాగవతం నుంచి వస్తుంది. భక్తి వల్ల ముక్తి అనడానికి నిదర్శనం భాగవతంలో చాలా మంది భక్తుల చరిత్రలు చూపెట్టారండి, అంబరీషుడు, ప్రహ్లాదుడు, ప్రహ్లాద చరిత్ర ఎంతో అద్భుతమైనది, అందమైనది, ఎన్నిసార్లు చదివినా కూడా చదవాలనిపిస్తుంది, ఎన్నిసార్లు అది ఒక చరిత్రలాగా చూసినా కూడా చూడాలనిపిస్తుంది, అటువంటిది ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు లాంటి భక్తుల్ని ఎంతో మందిని తయారు చేసిన నారద మహర్షి, ఆయన చరిత్ర. సరే ఇటువంటి వాళ్ల చరిత్రలు భాగవతంలో ఉన్నాయి, కానీ మనం మానవ జీవితం చూసుకుంటే, మన ఇతిహాసాలు అవన్నీ కూడా చూసుకుంటే భక్తి వల్ల ముక్తి అనడానికి పుండరీకుడు, తుకారాం మొదలగు ఎంతో మంది భక్తులున్నారు. ఒకవేళ భక్తి వల్ల ముక్తి తప్పకుండా తగ్గం. అదే కాకుండా స్వామి ఒక మాట ఇచ్చారటండి. ఏమిటి మాట అంటే, నారదుడికి ఇచ్చిన మాట,

స్వామి, మీ అడ్రస్ ఏమిటి, ఎక్కడుంటారు, మీ హెడ్ ఆఫీస్ ఏంటి, మీ బ్రాంచ్ ఆఫీస్ ఏంటి అని నారదుడు అడిగారని చాలా సున్నితంగా హాస్యంగా స్వామి అంటారు. అడిగాట నారదుడు స్వామిని. అడిగినప్పుడు శ్రీమన్నారాయణుడు అన్న మాట ఏమిటంటే, నేను వైకుంఠంలోనూ ఉండను, ఇక్కడ ఉన్నానని అనుకుంటున్నావేమో ఇక్కడ ఉండను అన్నారట. అదేమిటి స్వామి ఇక్కడ ఉండకపోవడం ఏంటంటే, నాహం వసామి వైకుంఠే. నా యోగి, ఎంతో మంది యోగులు నారాయణ నారాయణ అని ఎన్నో సాధనలు చేస్తున్నారు, వాళ్ళందరి దగ్గర నేను ఉన్నాననుకుంటున్నావా? అక్కడా లేను నేను, నా యోగి హృదయే, వాళ్ళ హృదయాల్లో లేను. మరి ఎక్కడున్నానంటే, మద్భక్త యత్ర గాయంతి, నా భక్తులు అన్నవారు, అంటే స్వామి ఎన్నుకున్న భక్తులు, స్వామి భక్తులు అనదగ్గవారు, వారు ఒక భజన పాడినా, ఒక పద్యం పాడినా, నలుగురు కూర్చుని నామావళి చేసినా కూడా అటువంటి చోట తప్పకుండా తిష్టామి, తిష్టగా వేసుకుని కూర్చుంటారట స్వామి. అంటే కదలరన్నమాట అక్కడి నుంచి, తిష్ట, అక్కడ ఉంటారు. ఎంత గొప్ప అవకాశం అండి భజన అనేది. ఇటువంటి అవకాశం మనకి మన దైనందిక జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక పాటలుగా చేసేశారు స్వామి. అంటే అవతార పురుషుడు మన జీవితానికి చేసిన ఎంత గొప్ప మేలు చూడండి. మనకి చిన్నప్పటి నుంచి కూడా భజన అనేది అలవాటు చేసేసి, భజన చెయ్యాలా చెయ్యవద్దా అన్న బద్ధకం లేకుండా భజనని పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ చేశారు స్వామి. కాబట్టి దీనివల్ల కూడా తెలిసేది ఏంటంటే, భక్తి వల్ల మోక్షం వస్తుంది, స్వామి ఇచ్చిన మాట ఇది. ఇక చివరి మాట చెప్పుకోవాలంటే, భాగవతం ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి అంటే, భాగవతంలోనే చెప్పబడిందండి చరిత్ర. గజేంద్రుడు, గజేంద్రుడు అంటే ఏనుగు. ఈ గజేంద్రుడు ఒక మృగము, ఒక జంతువు. ఈ జంతువు కామక్రోధ అర్షడ్వర్గాలకి లొంగిపోయి అది దాని జీవితం అది సాగించుకుంటూ పెద్ద జ్ఞానపరంగా లేకుండా ఆ విధంగా జీవించేది కాబట్టి దాని జంతువు అన్నారు. ఆ జంతువు కూడా, గజేంద్రుడు అంటే ఏనుగు, ఏనుగు స్వభావంగా సత్వగుణం కలిగింది. అయితే దానికి అహంకారం అనేది కూడా ఉంటుంది. ఆ అహంకారం కలిగినప్పుడు ఎవరి సహాయం లేకుండా నేను దిగగలను చెరువులోకి అనుకుని సరస్సులోకి, అంటే ఈ భవసాగరంలోకి దిగినప్పుడు అక్కడ మాయా అనే మొసలి పట్టుకుంటే చివరికి తన వంతు తాను ప్రయత్నించి తను వదిలేసి భగవంతుడికి మొరపెట్టుకుంటే ఆ భగవంతుడు ఒక్క క్షణం కూడా వ్యవధి లేకుండా, ఒక క్షణం కూడా జాగు లేకుండా, ఎవరు తన వెంట వస్తున్నారు, ఎవరు రావట్లేదు అనేది కూడా చూసుకోకుండా పరిగెత్తుకుని వెళ్లి కాపాడాడు అని పోతరామాచ్యుడు భాగవతంలోనూ చెప్పబడింది. అంటే దీనివల్ల మనకొస్తున్న సందేశం ఏమిటంటే, పరమాత్మ భగవంతుడు స్వామి మనతో ఇక్కడ ఉన్నారా లేరా, ఫిజికల్ గా మనని చూస్తున్నారా లేదా అనేది వాదించాల్సిన విషయమే కానే కాదు. భగవంతుడు ఓమ్ని ప్రెజెంట్ అని నమ్మితే ఎక్కడ ఉన్నా కూడా హృదయంలోంచి ఒక్క ఆర్తనాదం వస్తే తప్పకుండా వచ్చి నేను ఇక్కడ ఉన్నాను అని మనకు చూపెట్టే శక్తి అదే పరమాత్మ. ఇది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఆ విషయం చెప్తోంది గజేంద్ర మోక్షం. అంటే దానికి మానవుడు ఎంతో గొప్పవాడు, మంచి కులంలో పుట్టి ఉండి వేదాలు చదివి ఉండి ఆ విధంగానే ఉండాలంటే అవసరం లేదు నాయన. ఒక జంతువులాగా పుట్టిన గజేంద్రుడికి కూడా మోక్షం వచ్చింది. అంటే ఎలా వచ్చింది అంటే, పరమాత్మ మీద భక్తి పెట్టుకుని నువ్వు తప్ప వేరే ఇంకెవరూ లేరు గతి అని అన్న ఒక్క మాట వల్ల వచ్చింది. అంటే సంపూర్ణ శరణాగతి అంటే ఒక్కటే, శరణాగతి చేయండిరా, ఇంకా వేరేమేమి పెట్టుకోకుండా నీ స్వశక్తి మీదే కాకుండా నడిపించేదంతా ఆయన, నడుస్తున్నది మనము కాబట్టి ఆయన అనుగ్రహిస్తే ఏమన్నా అవుతుంది, ఈ విధంగా ఏ విధంగా అనుగ్రహిస్తే అదే విధంగా అవుతుంది అన్న ఒక భావం గనక రూఢీ చేసుకుని మనం మన జీవితాలను గడిపితే తప్పకుండా భాగవతం బట్టి మనము మన జీవితాలు నడుపుతున్నట్లే. అటువంటి జీవితాలు మనం ఏ విధంగా నడుపుకోవాలి అని చూడడానికి భాగవతంలోని కొన్ని అంశాలను తీసుకుందామండి. ఒక రెండు మూడు చరిత్రలు, మనకి ఎంత సమయం ఉందో దాన్ని బట్టి ఒక రెండు మూడు చరిత్రలు తీసుకుని వారు భాగవతంలో ఏ విధంగా స్వామిని దగ్గరగా కావాలని వారు వ్యవహరించారు, ఎటువంటి భావాలు పెట్టుకున్నారు, ఎలా భక్తి పెంపొందించుకున్నారు అన్న విషయాలు గనక మనం ఒకసారి చూసి వాటి ద్వారా స్వామి మనకు అందిస్తున్న ఆలోచనలు ఏమిటి అనేది మరొక్కసారి చివరికి చరిత్ర చరుణం చేసుకుని తర్వాత మనం ఈ కార్యక్రమం ముగిద్దాం. భాగవతంలో మనకి ఎంతో మంది మహానుభావులు, భక్తులు, వారి కథలు ఉన్నా కూడా అన్నిటికన్నా అందమైనది కృష్ణ పరమాత్మ జీవితము, అందులోని ఘట్టాలు. వాటిని ఊహించుకుంటూ ఉంటే మనకు అనిపించే భావం ఏమిటంటే,

ఈ అమృతం మనం ఆస్వాదించాలంటే, అందుకోవాలంటే కొందరి భక్తులు, ఈ భక్తుల చరిత్రలోకి కొంచెం మునగాలి మనం. మొట్టమొదట నేను ప్రస్తావించదలుచుకున్న భక్తురాలు, మహాభక్తురాలు యశోదాదేవి గురించి. యశోదాదేవి ఎంచుకున్న భక్తి మార్గము వాత్సల్య భక్తి. అంటే కృష్ణుణ్ణి తన బిడ్డడు అని నమ్మింది, బిడ్డడే కాబట్టి అతన్ని ఆ విధంగా చూసింది. అయితే ఎక్కడ కూడా మామూలుగా ఒక తల్లి తన బిడ్డను చూసుకున్నట్టు కాకుండా, ఈ బిడ్డ చాలా ప్రత్యేకమైన బిడ్డ, ఈ బిడ్డ పరమాత్మ రూపము అనుకుని మాత్రమే చూసింది. అందువల్ల ఇది వాత్సల్య భక్తి. అంటే వాత్సల్యం అనేది ప్రతి అమ్మకి తన తనయుడందు ఉంటుంది. అయితే వాత్సల్య భక్తి అని ఏంటంటే, అంటే అర్థం ఏమిటంటే, నా బిడ్డడు ఎంత గొప్పవాడంటే, ఎంత పర్ఫెక్ట్ అంటే వాడి వల్ల తప్పు కాదు అని. ఈ విషయం చెప్పడానికి యాక్చువల్లీ సూర్దాస్ గారు ఒక చక్కని విషయం చెప్తారు, మాట చెప్తారు, ఒక పాటలో ఆయన నిక్షిప్తం చేసి చెప్తారు. గొల్లెలందరూ, గొల్ల పిల్లలు, గొల్లె భామలు వచ్చి యశోదాదేవి దగ్గర ఫిర్యాదు చేశారట, ఏమ్మా మీవాడు మా ఇంట్లో పాలు, పెరుగు, వెన్న అన్ని ఇష్టం ఉన్నట్టు దొంగిలిస్తున్నాడు, తింటున్నాడు, వాడు ఒక దొంగగా తయారవుతున్నాడు అని చెప్తున్నారట. అంటే అసలు చెప్తున్నప్పుడు కూడా భాగవతం ఏం చెప్తుందంటే, ఈ గొల్లవారందరికీ కృష్ణుడంటే ఎంత భక్తి అంటే, వారికి ఈ విధంగా ఏదో ఒక ప్రసక్తి తీసుకుని యశోదాదేవి దగ్గరికి వచ్చి ఒక ఫిర్యాదు ఎందుకు చేస్తున్నారంటే, ఇంకొకసారి ఆ కృష్ణుడు కనబడతాడేమో చూద్దామని వారి తాపత్రయం. అంటే అందరూ భక్తు, మహాభక్తులండి. అందువల్ల వారు యశోదాదేవి దగ్గరికి వచ్చి అంటారట, మీవాడు పాలు పెరుగు అన్ని తినేస్తున్నాడు మాది అంటే, యశోదాదేవి మాత్రం అంటుంటే వారితో, లేనివన్నా తను చూడకపోయినా కూడా కల్పించి చెప్తుంది ఏమిటంటే, ఎక్కడమ్మా వాడు, అసలు ఎక్కడ ఇల్లు కదలందే, ఇక్కడే ఉంటాడు నా దగ్గర, వాడిని మీరు దొంగంటున్నారు, నేను మాత్రం ఒప్పుకోను అని రూఢిగా చెప్తుంటా, గట్టిగా చెప్తుంటా. ఆమెకు లోపల ఎక్కడో ఉంది, వీడు ఏదో చేస్తున్నాడేమో అని ఒక తపం వచ్చినా కూడా బయటికి వాళ్ళకి చెప్పడం మాత్రం అసలు ప్రశ్నే లేదు. కృష్ణుడు అటువంటి పని చేయడు అని వాళ్ళని పంపించేసి అప్పుడు కృష్ణుడిని మాత్రం నిలదీసి అడిగిందిట, ఎవయ్యా నువ్వు దొంగతనం చేశావు కదా. ఇది ఎప్పుడు రూఢి అయిందంటే సూర్దాస్ గారు చెప్తారండి, ఒకరోజు కృష్ణుడు తనింట్లోనే దొంగతనం చేశాడట. తనింట్లో దొంగతనం చేసినప్పుడు యశోదాదేవికి తెలిసిపోయింది దొంగతనం చేశాడు అని. చేసినప్పుడు యశోదాదేవి నిలబెట్టి అడిగిందిట, ఏమయ్యా కృష్ణ, దొంగతనం వెన్న తిన్నావు కదా, ఎందుకు వెన్న తిండాము, నన్ను అడిగితే పెడతాను, ఇంకా చాలా చాలా గొప్పగా ఉన్నా, ఎందుకు దొంగతనం చేశావు అంటే. అప్పుడు కృష్ణుడు అంటాట, మైన హిమాఖన్ ఖాయో రే మయ్యా మేరీ, అమ్మా నేను అసలు మాఖన్ తినలేదంట. మై నహి మాఖన్ కాయో, నేను తినలేదు అని నోటిలోంచి అట్లా అనుకోకుండా అనాయాసంగా అబద్ధం వచ్చేసింది. వచ్చేసరికి యశోదాదేవి ఆశ్చర్యపోయింట, నేను చూశాను వీడిట్లా అబద్ధం చెప్తున్నాడు, ఏమిటి విషయం అనుకుని ఆవిడ అదే మాట మీద గట్టిగా ఉంటే, ఇంకా కృష్ణుడు ఒకసారి మాట అన్నాడు కాబట్టి దాన్ని ఎట్లాగన్నా సిద్ధం చేసుకోవాలి అనుకున్నాడో ఏమో, ఎన్నో చెప్పాట రీజన్స్, ఎన్నో చెప్పాట అర్థాలు, ఏవి ఎటువంటి సిచ్యువేషన్స్ లో తను ఉన్నాడు, ఎటువంటి పరిస్థితుల వల్ల అసలు వెన తినడానికి ఆస్కారమే లేదు, విధంగా చెప్పడానికి చాలా ఆర్గ్యుమెంట్స్ చెప్పాట. ఎన్ని చెప్పినా కూడా యశోదాదేవి వినకపోతే చివరికి ఒక బ్రహ్మాస్త్రం వేశాట. ఏమిటి బ్రహ్మాస్త్రం అంటే, అన్నట, అమ్మా నేను నీకు అసలు సహజంగా పుట్టిన వాడిని కాకపోవచ్చు, అందువల్లే నీకు నా మీద అంత ప్రేమ లేదు, అందువల్ల కొంచెము అన్నయ్య అంటే నీకు ఎక్కువ ప్రేమ నాకన్నా, దానివల్లేనేమో వేరే వాళ్ళు ఎవరో వచ్చి చెప్తే నువ్వు నమ్మేస్తున్నావు, లేకపోతే నువ్వు నేను నీకు నిజమైన కొడుకుని కాదేమో అనేసరికి ఇంకా తల్లి మనసు ఆగలేకపోయిందిట. ఆగలేక ఆవిడ కిందకు వంగి కృష్ణుణ్ణి నోరు మూసేసి తన దగ్గరికి తీసుకుని అక్కును చేర్చి ఆవిడ అంటుంటా, తూ నహి మాఖన్ కాయో అంటుంటండి. అంటే నువ్వు తినలేదురా అని ఇవిడు చెప్తూ ఉంటాయి సార్. ఇంతవరకు ఏమైందంటే నువ్వు ఎందుకు తిన్నావు అంటే, మై నహి మాఖన్ కాయో అని కృష్ణుడు అన్నాడు మొదట. అన్న విషయం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే, యశోదాదేవి అంటోంది దానివైపు నుంచి, తూ నహి మాక, నువ్వు తినలేదురా అని యశోద అన్నప్పుడు, అప్పుడు సూర్దాస్ గారు చమత్కారం చూడండి, కృష్ణుడు మాట మార్చేసి అప్పుడు అంటాట, మై నెహి మాఖన్ కాయో అన్నట. అంటే మై నహికి మై నేహికి ఆ చిన్న తేడా చూడండి. అంటే ఇక్కడ పరమాత్మ అసలు అక్షర రూపుడు కాబట్టి అక్షరంలో ఉన్న ప్రతి పదాన్ని ఏ విధంగా దాన్ని మలుచుకోవాలి
అన్న ఈ విషయం మన స్వామి జీవితంలో చూడనే చూశాము. ఎట్లా తనకి తన సొంతంలో తన కంట్రోల్లో ఉంటుందనే చూపెడతారు. మైనేహి మాకన కాయో అనడంలో ఇక్కడ ఒక చాలా డీప్ ఆధ్యాత్మిక మీనింగ్ ఉందండి. మొట్టమొదట భక్తులు గనక నేను నిజము అని అనుకున్నంత కాలము పరమాత్మ నువ్వు నిజం కాదు అంటాట. అయితే భక్తుడు లొంగి శరణాగతి అయ్యి నేను కాదు నిజం, నువ్వే నిజము అన్నప్పుడు అప్పుడు పరమాత్మ తాను భక్తుడిని చక్కుని చేర్చుకుని వంగి నువ్వు కూడా నిజమే అని శరణ్ చేస్తాట. అంటే ఇందులో ఆధ్యాత్మిక మీనింగ్ సూర్యదాసు ఎంత చక్కని ఒక వెన్న దొంగలించడం అన్న ఒక సన్నివేశం తీసుకుని చూపెట్టారో చూద్దాం. ఈ సన్నివేశానికి తెలుగులో మనం కొంచెం పాట రూపంలో చూస్తే, ఈ సన్నివేశానికి కొంచెము మనము భక్తి జోడించి చూస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకొక పరిస్థితి. అంటే ఇది వెనతిండం పరిస్థితే, కాకపోతే ఈసారి ఆ గొల్లవాళ్ళు అన్నయ్య వచ్చి ఫిర్యాదు చేశాట అమ్మకి. అంటే బలరాముడు వచ్చి ఫిర్యాదు చేశాట ఏమిటంటే, అమ్మా వీడు మన్ను తింటున్నాడు అని. ఇది ఇంకొక తమాషా. మన్ను తింటున్నాడు అని ఫిర్యాదు చేసేసరికి ఆ తల్లి మనసు వెలువెల్లాడిపోయింది. కృష్ణుని పిలిచి అడిగిందిట,

ఇక్కడ ఈ పదాల్లో చమత్కారం చూడండి. మన్ను తినలేదమ్మా అన్నమాట కల్లయ్యే అంటే రెండు అర్థాలు. అక్కడ నేను మన్ను తినలేదు అని అన్న చెప్పాడా, ఆ మాట కల్ల అనడం ఒక మాట, మన్ను తినలేదు అన్నమాట కల్ల, ఈ రెండూ అనుకోవచ్చు. అంటే అన్న చెప్పా అన్నట్లా అంటున్నాడు కాబట్టి నేను కల్ల అంటున్నాను అనడం ఒకటి, అసలు మన్ను తినలేదు అనుకోటి నేను మన్ను తినేవాడిని కాదు అని చెప్పడం ఒక మాట, అన్నమాట కల్లయ్యే అని. ఈ విధంగా ప్రతి పదంలోనూ భక్తుడు కనుక ఎంతో అలర్ట్ గా భగవంతుడి వైపు ఏమంటున్నారు ఏం చేస్తున్నారు అని చూస్తేనే తప్ప అర్థం కాని తత్వం. అంటే యశోదాదేవి మళ్లీ అంత తొందరగా నేను వదలను కృష్ణ అని అన్నట్టండి.

నోట్లు పెట్టుకున్నావు కదా, ఎక్కడో ఏది చూడండి, ఇంతసేపు నోరు కొంచెం పూర్తిగా కూడా తెరవకుండా మాట్లాడుతున్నావు, ఏది నోరు తెరు అంది యశోదాదేవి. అనేసరికి అంటాట కృష్ణుడు,

అంటే అమ్మా, ఇవి మాటలు కాదు, నేను ఒట్టిగా మాటల మనిషిని కాదు, ఈ మొత్తం సర్వం నడిపించేదంతా నాకు ఆటపాట అంతే. ఆటపాటలే సుమా, మాటలివి కాదమ్మా, ఆటపాటయే సుమా. సూటిగా సమీపించి నీకు ఎప్పుడు అర్థమవుతుంది, నేను ఎప్పుడు అర్థమవుతానంటే సూటిగా సమీపించాలంటే డైరెక్ట్ గా నువ్వు నన్ను అప్రోచ్ అవ్వాలి తప్ప అది ఇది పట్టుకుని వచ్చేటైతే నేను నీకు అందేవాణ్ణి కాదు. సూటిగా సమీపించి నోటిలోకి చూడమ్మా, నువ్వే చూడు అన్నప్పుడు ఆ తల్లి చూసిందట. చూసేసరికి పోతన మహా పోతన మహాచులు రాసిన బ్రహ్మాండమైన పద్యము.

యశోదాదేవి భక్తి వాత్సల్య భక్తి అయితే కుచేలుడు, ఆయన అసలు పేరు సుధాముడు, ఆయనది సంపూర్ణ శరణాగతి. ఈ సుధాముడు శ్రీకృష్ణునితో సహాధ్యాయి అయి సాందీపం దగ్గర విద్యాభ్యాసం చేశాడు. బ్రాహ్మడు, నిరుపేద, ఎంతో మంచివాడు, సుగుణశీలుడు. ఈయన దగ్గర ఎటువంటి దుర్గుణాలు లేకపోయినా కూడా ఒక చిన్న సన్నివేశము, ఆయన జీవితంలో చిన్న సన్నివేశము ఏ విధంగా ఆయన జీవితాన్ని మార్చివేసింది, ఏ విధంగా ఆయనకు ఒక దౌర్భాగ్యమని తెచ్చిపెట్టింది, అలాగే మరల భగవంతుడు ఆ దౌర్భాగ్యం అన్న రాతని తిరిగి రాసి ఎటువంటి సౌభాగ్యం ఇచ్చాడు అని భాగవతంలో చాలా ప్రస్ఫుటంగా చూపెట్టారు. ఒక కథ ఉందండి. ఒకసారి గురుపత్ని వంట కోసము, వంట చెరుకు కోసము అడవికి వెళ్లి కట్టెలు తీసుకురమ్మని కృష్ణుణ్ణి, సుధాముణ్ణి, బలరాముణ్ణి వీరందరినీ అడవికి పంపించింట. అయితే వారు అడవిలోకి వెళ్లి రాత్రి పడేంత వరకు

చెట్టు ఎరుకుని తెస్తున్న టైంలో చాలా అనుకోకుండా వాతావరణం మారిపోయి అక్కడ జల్లుపడ్డము, అది మెల్లిమెల్లిగా వానగా మారడము, చాలా చలిగా ఉండడం ఇవన్నీ జరగడంతో చీకటి పడడంతో వారు ఈ చీకట్లో అడవిలో నడుచుకుంటూ మళ్ళా ఆశ్రమానికి వెళ్లడం అంత శ్రేయస్కరం కాదనుకుని వారందరూ కూడా అక్కడున్న చెట్ల మీద ఎక్కి అక్కడే రాత్రికి విశ్రాంతి తీసుకోవాలనుకున్నారట. అంటే జంతువుల నుంచి ఏ భయం లేకుండా చెట్ల మీద ఎక్కి. అయితే అందరూ తలో చెట్టు ఎక్కారు. కృష్ణుడు, సుధాముడు ఒక చెట్టు ఎక్కారు. వారు ఒక చెట్టు ఎక్కి ఒక కొమ్మ పైన సుధాముడు, ఇంకో కొమ్మ పైన కృష్ణుడు వారు పడుకున్నారు. అయితే వారు అక్కడికి ఎక్కారు, అక్కడ పడుకున్నారు, బానే ఉంది. కానీ వారికి పాపం పిల్లలు, భోజనం లేదు, అందరూ చిన్నపిల్లలు. దాంతో సుధాముడికి ఆకలేయడం మొదలుపెట్టింది. అప్పుడు గుర్తుకొచ్చింది, గురుపత్ని వీరు అడవికి వస్తున్నప్పుడు వీరికి ఆకలి వేస్తే తినడానికని కొన్ని అటుకులు మూట కట్టి వాళ్ల వాళ్ల దగ్గర ప్రతి ఒక్కరికి కొన్ని అటుకులు ఇచ్చింది. అయితే అందరికీ ఆ అటుకుల మూటలు ఇవ్వడానికి కుదరలేదు కాబట్టి కృష్ణుడి అటుకుల మూట, సుధాముడి అటుకుల మూట, ఈ రెండూ కలిసి సుధాముడికి ఇచ్చింది. ఇప్పుడు ఆకలి వేసినప్పుడు సుధాముడికి ఆ అటుకులు గుర్తుకొచ్చి ఆ తన అటుకులు తిన్నట్ట. తింటున్నప్పుడు ఆ వాతావరణంలో, ఆ చలిలో, అక్కడ ఎంతో నిశ్శబ్దంగా కూడా ఉంది కాబట్టి రాత్రి అటుకులు తింటున్నప్పుడు, సుధాముడు తింటున్నప్పుడు చప్పుడు వస్తుంట, నోరు చప్పుడవుతోందిట. ఆ చప్పుడవుతున్నది కృష్ణుడు విని, ఏం సుధామ ఏదో చప్పుడవుతోంది అంటే, అటుకులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ అటుకులు ఉన్నాయి అని చెప్తే కృష్ణుడు కూడా పంచాల్సి వస్తుందని అనుకుని సుధాముడు అన్నట్ట, ఏమీ లేదు కృష్ణ, చలిగా ఉంది కదా, అందువల్ల నా పళ్ళు టపటప కొట్టుకుని ఇటువంటి శబ్దం వస్తోంది, అంతే తప్ప ఏం లేదంటే, అవును అంతేనా అన్నట్ట కృష్ణుడు అని మళ్ళీ పడుకున్నట్ట. సర్వాంతర్యామి ఆయనకంతా తెలుసు. ఇది మొదట జరిగింది. తర్వాత ఆకలి తీరలేదు, తన వంతు తనకిచ్చిన అటుకులు అయిపోయాయి. అయితే తన కృష్ణుడు అటుకులు కూడా తీసి, సరే ఇవి ఉన్నాయి కదా, నా దగ్గర ఉన్నాయి కదా, కృష్ణుడికి అవసరమే ఉంది, కృష్ణుడు ఉండగలడు, నాకన్నా బలశాలి అతను ఉండగలడు అనుకున్నట్టున్నాడు. ఆటుకులు కూడా తినబోతుంటే, తినబోతున్న తరుణంలోనే కృష్ణుడు అన్నట్ట, ఏమయ్యా సుధామ నాకు కూడా ఆకలిస్తోంది, నాకేమైనా పెడతావా, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా, గురుపత్ని ఏమైనా ఇచ్చిందా అని అడిగట్ట. చూడండి, భగవంతుడికి భక్తుడు పొరపాటును కూడా తప్పు చేయడం ఇష్టం ఉండదు, అందువల్ల వార్నింగ్ ఇస్తాడు. అనేసరికి సుధాముడు తన ఆకలికి తట్టుకోలేక, పాపం ఆ చిన్నపిల్లవాడు, ఏమి లేదు కృష్ణ నాకేం ఇవ్వలేదు అని చెప్పి ఊరుకున్నట్ట. అంటే కృష్ణుడు అవునా ఇవ్వలేదా, సరేలే అన్నట్ట. అంటే పరమాత్మ మనం తప్పు చేస్తుంటే కూడా, ఒకవేళ వార్నింగ్ ఇచ్చినా కూడా వినకుండా మన దోవన మనం వెళ్తుంటే చూసి ఊరుకోవడం తప్ప ఆయన మాత్రం ఏమీ చేయలేరు. అంటే ఎవరి ప్రారంభం వారిదే. అయితే సుధాముడు కొత్తసేపు ఆగి అటుకులు తినడం మొదలుపెట్టాడు. కృష్ణుడి వంతు కూడా తింటున్నప్పుడు మళ్ళా చప్పుడవుతోంది. చప్పుడవుతున్నప్పుడు కృష్ణుడు అడిగట్ట, ఏం సుధామ మళ్ళీ ఏదో చప్పుడవుతోంది, ఏమవుతోంది అని. మళ్ళీ సర్దుకుని చెప్పాట సుధాముడు, ఏమి లేదయ్యా, ఈ చలి వల్లే నాకిప్పుడు నా భూమికలు ఇవన్నీ కూడా బాగా చలేస్తోంది, లోపల నుంచే నాకు చలేస్తోంది, అవన్నీ శబ్దం చేస్తున్నాయి తప్ప ఇక్కడ జరిగేదేం లేదు అనేసరికి కృష్ణుడు నవ్వు అన్నట్ట, అంతేనా, సరేలే అయితే అలాగే కాని అన్నట్ట. అయితే పరమాత్మకి మొట్టమొదట మనం ఏమనుకున్నాం, మనం తినే ముందర పరమాత్మకి నైవేద్యం పెట్టాలి, నివేదన చేయాలి, మనది అనుకున్నది ఏమీ లేదు కాబట్టి. పోని అది చేయకపోయినా కూడా మామూలుగా ఆకలి నేను తీర్చుకుంటే ఒకందుకు పర్వాలేదు అనుకోవచ్చు. అయితే పరమాత్మ కోసం, కృష్ణుడి కోసం, అంటే వేరే వారి కోసం ఇచ్చిన ఆ సొమ్ముని తాను తింటూ అప్పటికి కూడా అబద్ధం చెప్పి ఇది నీది కాదు నాదే అన్నట్టు వ్యవహరిస్తే తప్ప, వ్యవహరిస్తే దానికి అటువంటి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది అని కృష్ణుడు సూచించినట్టుంది. అలాగే కాని అన్నప్పుడు పరమాత్మ నుంచి ఈ అటుకులు ఇవ్వకుండా దాచినందుకు ఇంకా తర్వాత 40-50 ఏళ్లు ఎంతో కఠినిక దరిద్రం అనుభవించాడు పాపం సుధాముడు. ఇంటి నిండా పిల్లలు, భార్య, చక్కని పతివ్రత, అయినా కూడా సంపాదన అనేది లేకుండా ఎందువల్ల ఆ కఠిక దరిద్రం అనుభవించాడు. అనుభవిస్తున్నప్పుడు కూడా కాకపోతే ఇతనిలో భగవంతుడి సాంగత్యం వల్ల, పరమాత్మ చెలికాడు అవడం వల్ల అది ఎంత గొప్ప మహద్భాగ్యం అంటే ఆయనకి,
పరమాత్మని ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఆ భావం మర్చిపోకుండా ఈ దరిద్రం ఆయన ఏమీ అంటలేట, ఆయన మనస్సుకేమీ అంటలేదు. అయితే పాపం పిల్లలు భార్య మాత్రము చాలా కష్టం అనుభవిస్తున్నారు, ఆయన మాత్రము తొడకకుండా బెనకకుండా ఆ విధంగా ఉన్నాడు. అయితే చూడలేక ఒకసారి ఆ భార్య అందిట, స్వామి మీరు చెప్పారు కదా చిన్నప్పుడు మీకు కృష్ణుడు సహాధ్యాయి అని, ఆ కృష్ణుడు ఇప్పుడు ద్వారకలో చాలా గొప్ప రాజుగా ఉంటున్నాడని, అష్టైశ్వర్యాల్లో ఉన్నాడని మీరే చెప్పారు కదా, అటువంటి కృష్ణుడి దగ్గరికి మీరు వెళ్ళి ఒక్కసారి మన పరిస్థితి విన్నవించుకోకూడదా అంటే, ఆయన అన్నట్ట తప్పు, మనం అటువంటి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ విధంగా మనం ఈ చిన్న చిన్న విషయాలు అడగకూడదు అంటే, మీరు ఏమి అడగద్దండి పోని, మీరు వెళ్ళి ఒకసారి కలిసి రండి అని చెప్పింట. అంటే ఆయనకు కూడా మనసు మారి ఎందుకు ఆ సమయం వచ్చినట్టుని అనిపించింట, అవును నేను ఎందుకు అసలు ఆలోచించలేదు, కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు కదా, ఈయన ఉన్నది పోరుబందర్ అండి గుజరాత్లో, కృష్ణుడు ఉన్నది ద్వారక, పోరుబందర్ నుంచి ద్వారకకి 200 కిలోమీటర్లు, అంటే 200 కిలోమీటర్ల దూరంలో అవతారమూర్తి అక్కడ ఉన్నప్పుడు ఎందుకు నేను వెళ్లి చూడట్లేదు అని అనిపించింట ఆయనకి. అనిపించి సరే బయలుదేరాట. బయలుదేరినప్పుడు మన శాస్త్రం ఏం చెప్తుందంటే, మహానుభావులు గొప్పవారు గురువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు రిక్తహస్తాలతో వెళ్లకూడదు, కాబట్టి ఏమన్నా తీసుకువెళ్ళాలి. అయితే వీరు ఎంత కటిక దరిద్రం అనుభవిస్తున్నారంటే వీరి దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. మరి ఏమి తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు మళ్లీ ఆ భార్య ఆవిడ ఓ చక్కని ఐడియా ఇచ్చింట. ఆవిడ ఇంట్లో ఉన్న కొన్ని అటుకులు తీసుకుని ఆ అటుకుల్ని మూట కట్టి, ఆ మూట మళ్ళీ ఎక్కడ మర్చిపోతాడో కుచేలుడు సుధాముడు అని, ఆ మూట కట్టిన అటుకులతో పాటు మూట కట్టిన బట్టని ఆయనకి అంగవస్త్రంలాగా ఆయన మీద వేసి ఇక వెళ్ళండి అని చెప్పింట. అయితే ఈ విధంగా పోరుబందర్ నుంచి ఆయన బయలుదేరాడు. ఇట్లా ఈయన కథ కుచేలుడి కథ చూసుకుంటూ వెళ్తే ఎంతో దయనీయంగా ఉంటుంది కొన్ని చోట్ల, అయితే ఎంతో ఆనందంగా ఉంటుంది ఆయనకి కృష్ణుడితో ఉన్న సాన్నిహ్యం చూస్తూ ఉంటే. కాబట్టి ఈయన కథని తర్వాత జరిగే అంశాల గురించి ఒక పాట రూపంగా మనం చూద్దాం.

నేస్తమ్మా, నిన్ను చూసిన ఆనందములు అడగమరచితివి. ఎచటనో గలవి స్వస్థలము నుండి నా కొరకై ద్వారకకు నడిచి వచ్చితివి. నాకే ఏమి తెచ్చితివి?

మనం చెప్పుకుంటున్న యశోద భక్తి వాత్సల్యమైతే, కుచేలుడి భక్తి సంపూర్ణ శరణాగతి అయితే, వీటికి కొంచెం భిన్నంగా అనిపించినా కూడా మనకి ఎంతో స్ఫూర్తినిచ్చే భక్తి అర్జునుడిది. అర్జునుడి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, మనము భక్తులలాగా ఒక మూల కూర్చుని భగవత్ స్మరణ చేసుకుంటూ ఉండిపోయే జీవిత శైలి కాదు మంది ఇప్పుడు. అందరము కూడా పొట్టచేత పట్టుకుని జీవనోపాధి చేసుకుంటూ కర్మ చేస్తూ భగవంతుడికి చేరువగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. కర్మ వదలకుండా ఆ పరమాత్మను పట్టుకుని ఎలా ఉండడము అనే విషయం గురించి చాలా చక్కగా చూపెట్టే ఒక ఘట్టము మనకి అర్జునుడి చరిత్ర. అర్జునుడు కృష్ణుడికి సఖుడు, శిష్యుడు. స్వామి ఒక కథ చెప్తారు. ఒకసారి ఒక పక్షి అక్కడ ఎగురుతుంటే ఆ పక్షిని చూపెట్టి అర్జునుడికి చూపెట్టి కృష్ణుడు అన్నట్ట, ఏమయ్య బావా, అది ఒక గద్దలాగా ఉంది కదా. అంటే అది నిజంగా గద్ద కాదట, పావురం ఏదో అయ్యి ఉండొచ్చు. అయితే దాన్ని చూసి అర్జునుడు అన్నట్ట,

బాబు గద్దే అన్నట్టు. కొంతసేపు ఆగి అదే పక్షిని చూపెట్టి కృష్ణుడు అన్నట్ట, ఏమయ్యా అది గద్దలా లేదయ్యా, అది చిలుకలాగా ఉందన్నట్ట. అంటే అవును బాబా అది చిలుకే అన్నట్ట. కొంతసేపు ఆగి మళ్ళీ ఇది పావురం అయ్యా చిలుక కాదు అంటే అవును బాబా అది పావురమే అన్నట్ట. అనేసరికి కృష్ణుడు అర్జున్ని పైనుంచి కింద వరకు చూసి అంటాట, ఏమయ్యా అర్జున నీకంటూ నీకు ఒక సొంతగా భావం లేదా, నేనేం చెప్తే అదే సరిగ్గా ఉందంటావు అని అడిగితే అర్జునుడు అంటాట, కృష్ణ నువ్వు నా పక్కనుండగా నాకు వేరే సొంత భావం ఎందుకు, చెప్తున్నవాడు కృష్ణుడు అని తెలిసినప్పుడు నాకు నా ఏ భావమైనా ఉన్నా లేకపోయినా ఒకటే, ఎందువల్లంటే అది ఒకవేళ గద్ద కాకపోయినా గనక నువ్వు గనక గద్దంటే అది గద్దవడం ఎక్కువసేపు పట్టదు, నువ్వు ఎంతసేపట్లో ఉన్నా అది గద్దం చేస్తావు. అందువల్ల నువ్వు చెప్పింది నాకు వేదం తప్ప బాహ్యంగా బయట ఉన్నది కాదు నాకు వేదం అని చెప్పగలిగాడు కాబట్టి అంత గొప్ప భక్తుడు అర్జునుడు. అందువల్లే ఎంతోమంది మహానుభావులు ధర్మస్వరూపుడు యుధిష్ఠరుడున్నా మిగతా భీముడు బలశాలి భీముడున్నా భీష్ముడు ఉన్నా అందరినీ కాక తన దగ్గరికి చేర్చుకుని గీతని బోధించింది అర్జునుడికి మాత్రమే శ్రీకృష్ణ అవతారంలో. స్వామంటారు ఈ ప్రపంచంలో నదిని దాటడానికి ఈత, భవసాగరం దాటడానికి గీత అని. అటువంటి గీత బోధించిన పరిస్థితి కూడా ఏమిటి అంటే, ఇంత గొప్ప భక్తుడు ఇంత చేరువైన సఖుడు అయిన అర్జునుడు కూడా ఒక సమయంలో మోహానికి గురయ్యాడు. మోహానికి గురి అయ్యి తాను ఎంచుకున్నది తన ఆలోచన భగవంతుడి ఆలోచన భగవంతుడు చెప్పే మాట కన్నా కూడా గొప్పది పెద్దది అనుకున్నాడు. అనుకున్నప్పుడు అటువంటి ఆలోచనని మొత్తం మరల్చి ఒక 700 శ్లోకాలలో దానిని అతన్ని మళ్లీ కార్యోన్ముఖుణ్ణి చేశాడు కృష్ణుడు. ఆ ఘట్టం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.

0: విన్నారు కదా. ఇలా ఎంతమంది భక్తుల చరిత్ర చూసినా విన్నా మనకి కనిపించే తత్వం ఒకటి, భగవంతుని కోసం ఒక తపన, ఆ భావన అందు ఒక ఆర్తి. ఇవన్నీ కూడా భాగవతం మనకు అందిస్తుంది. ఎన్నో కథల ద్వారా, ఎన్నో చరిత్రల ద్వారా ఇదే విషయాన్ని మనం మళ్లీ మళ్లీ చూస్తాం. అయితే ఇది మన జీవితంలోకి రావాలి అంటే ఈ భాగవతం ఆ జన్మాంతం మనం చదువుతూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి. దీనికి ఎన్ని సప్తాహాలన్నా చెయ్యొచ్చు, ఎన్నిసార్లైనా పఠించవచ్చు, ఎన్ని సార్లైనా వినొచ్చు, వేరే వాళ్లతో ప్రస్తావించవచ్చు, ఎంత చేసుకుంటే అంత ఆనందం. కాబట్టి భాగవత గ్రంథం మనం మర్చిపోకుండా స్వామి చెప్పినట్టు భాగవతం చదివి మనందరం కూడా భాగవతం. సాయిరాం.
1: ఇప్పటి వరకు మీరు శ్రీ కోటా శివకుమార్ గారు భాగవతంపై ఇచ్చిన ప్రసంగాన్ని విన్నారు. ఇది హైదరాబాద్ శివం డిజిటల్ స్టూడియో వారి ప్రత్యేక సమర్పణ. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవారుని దివ్య ఆశీస్సులతో 2020 ఆగస్టు 1, 2 తేదీల్లో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు 1, 2 తేదీల్లో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశఝరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి అందించిన వైవిధ్యభరితమైన ప్రత్యక్ష కార్యక్రమాల పునఃప్రసారాలను 7 భాగాలలో అందించనున్నాం. స్వామికి ప్రేమతో సమర్పించిన ఈ కార్యక్రమాల సమాహారంలోని 1వ భాగాన్ని ఇప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

ఓం శ్రీ సాయిరాం. సాయి కున్నట్టి ఐశ్వర్య సంపదలకు సాటి ఐశ్వర్యమేమున్న తెచ్చోటనైనా సాయి ఐశ్వర్యమేమన్నా స్వార్థరహిత నిత్య నిర్మల ప్రేమయే నిజము నిజము అన్నారు స్వామి. అటువంటి పరిపూర్ణ ప్రేమావతారి, పరిప్లుత ప్రేమమూర్తి, పరివృత ప్రేమామృత వాహిని అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు ప్రేమపూర్వక నమస్సులు. పుట్టపర్తి ప్రశాంతి నిలయ ప్రాంగణంలో గల శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ లో అంతర్భాగమైన రేడియో సాయి తెలుగు ప్రసార విభాగం 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభతరుణమిది. ఈ వార్షికోత్సవం సందర్భంగా మా శ్రోతలకు శ్రీ సత్యసాయి సందేశ ఝరి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మా ప్రేక్షకులకు రేడియో సాయి తెలుగు ప్రసార విభాగ నవ వసంతోత్సవ శుభాభినందనలు. సత్యసాయి భగవానుని అవతార లక్ష్యం, అవతార గమనం, అవతార నిర్దేశనం అన్నింటికీ కూడా లోకాతీతమైన ప్రేమే కేంద్ర బిందువు. ఆ బిందువు నుండి ఉత్పన్నమైన ప్రేమ తరంగాలు విశ్వవ్యాప్తమై కోటానుకోట్ల అంతరంగాలను ప్రేమ సుధా ప్రవాహంలో ముంచెత్తుతున్నాయి. అయితే నేడు సగటు మానవుని జీవితం ఎన్నో విధాలుగా ప్రాపంచికమైన ఒడిదుడుకుల మధ్య, ఆశలు ఆశయాలకు మధ్య నలిగిపోతుంది. సహజ సిద్ధంగా ప్రేమమయమైన మానవ హృదయం కొన్ని సందర్భాల్లో వ్యాకులపడుతోంది. మానవుడు తాను వచ్చిన దారిని, తన ఉనికికి మూలస్థానాన్ని అన్వేషిస్తూ దైవం కోసం పరితపించినప్పుడు అందుకు సమాధానంగా భగవానుడు, బంగారు, దైవాన్ని చేరుకునేందుకు చాలా సులభమైన మార్గం ఉంది. అది స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్. దిస్ ఈస్ ద వే టు గాడ్. నీ దైనందిన జీవితాన్ని ప్రేమతో ఆరంభించు, ప్రేమతో నింపుకు, ప్రేమతో గడుపు, ప్రేమతో ముగించు. ఇదే దైవాన్ని చేరే మార్గం. ప్రేమే దైవం, దైవమే ప్రేమ. నీ జీవితాన్ని ప్రేమతో పరిపూర్ణం చేసుకో, ప్రతినిత్యం ప్రేమతో జీవించు అన్నారు. ఆ సత్యవాక్కుని, సత్యసాయి వాక్కుని నిత్య జీవితంలో ఆచరించి చరించడమే ధ్యేయంగా ప్రతి సాయి కుటుంబ సభ్యులు మలచుకోవాలి. స్వామి మాటే ప్రేమకు బాట. ఆ ప్రేమ బాటలో పయనించి మనందరం గమ్యం చేరాలనే సాయి స్ఫూర్తితో ఈనాటి నవ వార్షిక ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు ప్రతినిత్యం ప్రేమతో అనే ప్రధాన ఇతివృత్తంతో ఈరోజు రాత్రి 10 గంటల వరకు కొనసాగుతాయి. కార్యక్రమాలు విందాం, క్రమంగా ఆచరిద్దాం, అవ్యాజ ప్రేమకు చేరువవుదాం. మరొకసారి మా శ్రోతలకు, ప్రేక్షకులకు రేడియో సాయి తెలుగు ప్రసార విభాగ నవ వార్షికోత్సవ శుభాకాంక్షలు. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతినిత్యం ప్రేమతో ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం. భగవంతుడు ప్రతి జీవికి ప్రేమతో ప్రతిరోజుని ఒక అపురూపమైన కానుకగా అందిస్తాడు. అమూల్యమైన ప్రతిరోజుని ప్రేమసుమంగా వికసింపచేసుకోవాలంటే ఆ రోజుని ప్రేమతో ఆరంభించాలి. స్టార్ట్ ద డే విత్ లవ్. ప్రేమ రూపంబు బ్రహ్మంబు ప్రేమమయము. ప్రేమ ప్రేమతో సంధింప నియమమగునా కాన ప్రేమను గట్టిగా కలిగియున్న అద్వితీయమునందగా అర్హుడగును అని పలికిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మూర్తి భవించిన ప్రేమతత్వం. ప్రేమస్వరూపుడైన భగవాన్ బాబావారికి ప్రణమిల్లుతూ నేటి కార్యక్రమాలు ప్రారంభించుకుందాం. భగవాన్ సుమధుర గళంలో ప్రేమ మాధుర్యాన్ని చవిచూద్దాం. ప్రేమ ప్రబోధం, స్వామివారి దివ్య సందేశం.

ప్రేమస్వరూపులారా. ప్రేమ యొక్క లక్ష్యము త్యాగం. ప్రేమ దేనిని కోరదు, ప్రేమ ఎవరిని దూషించదు, ప్రేమ ఎవరిని బాధించదు, ప్రేమ నిస్వార్థము, నిర్మలము. ఇట్టి ప్రేమతత్వమును మానవుడు గుర్తించుకొనలేక అనేక విధములుగా ప్రేమకై పరితపిస్తున్నాడు. ప్రేమ అనగా నిస్వార్థం, త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి. ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమలు ఎందు కూడాను అంతో ఇంతో స్వార్థము, స్వప్రయోజనం ఉంటుండాలి. ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ? దైవ ప్రేమ. ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం కావిస్తుంది, వియోగులను సంయోగం కావిస్తుంది, పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది. లౌకిక భౌతిక లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమలను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది. ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తిని కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి. కనుక భగవత్ ప్రేమతత్వాన్ని కోరేటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి, నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి. ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ, దీనిని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకొని జీవించడానికి ప్రయత్నించాలి. కానీ విశ్వ భ్రాతృత్వం అనేటువంటి యొక్క ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు. ఇందులో కూడాను స్వార్థమున్నది, ఇందులో కూడాను స్వప్రయోజనం ఉంటుండాలి. కనుకని విశ్వమానవ స్వభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి. బ్రదర్స్ అనేటువంటి వారు ఎందుకు కూడాను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధిగాంచి అనేక విధమైనటువంటి కలహతల్లో కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు. కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు. నాయందు, నీయందు, వారియందు, వీరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఏకాత్మతత్వాన్ని పొందటమే నిజమైన ప్రేమ యొక్క స్వరూపము. వ్యక్తులు వేరు కావచ్చును, రూపనామములు వేరు కావచ్చును, కానీ అందరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటియే. ప్రతి విషయమునందు కూడాను ఏకాత్మతత్వాన్ని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.

జీవ జంతులు వేరు, జీవుండు ఒక్కడే, కుల జాతులు వేరు, పూజలు ఒకటే. అన్నింటిందుకు మనం ఏకత్వాన్ని భావించాలి. ఇట్టి ఏకత్వాన్ని ముఖ్యంగా మనము విశ్వసించినప్పుడే పరిపూర్ణ ప్రేమతత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది. మన హృదయం నిండుకును ప్రేమని నింపుకోవాలి. కేవలము హృదయమునందు కల్మషమైన భావము నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము, ఇది మనకు మనకే ద్రోహం చేసుకునే వారం అవుతాము. ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా, ఎట్టి పరిస్థితులు ఎందైనా, ఎట్టి కర్మలు ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు. అనేక మంది విద్యార్థులు హాస్టల్లో ఉండినంత వరకు, ఇన్స్టిట్యూట్లో చదివేంత వరకు చాలా నిర్మలంగా పరిశుద్ధమైన ప్రేమగా ఉంటుంటారు. బయట ప్రపంచంలో పోయి ప్రవేశించేటప్పటికీ సహవాస దోషం చేతను, పరివారం చేతను, కొన్ని సంఘ దోషం చేతను అనేక విధములుగా మా మనసు మారుతుండాలని చెప్పుకుంటుంటారు. సరి అయిన జవాబు కాదు. నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు. ఎట్టి సంఘము కూడా నిన్ను మార్చడానికి వీలు పడదు, ఎవరికీ వీలు కాదు. దీనికి ఒక చక్కని దృష్టాంతరము, ఒక పేపర్ ఉంటుండాలి. ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాశాము మనము. ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పం ఉండినట్టుగా మనము గుర్తింపజేస్తున్నాము. కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైనా ఆడుతుంది, కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగే ఏమాత్రమూ అల్లాడదు. అది ఏ విధంగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటు ఇటు కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరంగా ఉంటుంటాయి. కనుకనే నీ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు. మనస్సుతో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి. మైండ్ అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే. ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది. కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి భావాన్ని, ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి. ఈ ప్రేమకు, ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది. ఒక కోణము తాను ఎవరికి భయపడదు, ప్రేమకు భయమే లేదు. ప్రేమ మరొకరిని బెగ్ చేయదు. ప్రేమ ప్రేమ నిమిత్తమే ప్రేమిస్తుందే కాని మరొక పదార్థ నిమిత్తమే కాదు. కనుక ప్రేమ ఫర్ ప్రేమ, ప్రేమ ఒక విధమైనటువంటి యొక్క నిర్భయంగా ఉండేటువంటిది. ప్రేమ పరులను బెగ్ చేయనటువంటిది. ఈ మూడు గుణములకు ప్రేమకు ప్రధానమైనటువంటి ప్రాణములు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క త్రిగుణంతో కూడినటువంటి ప్రేమతత్వమే నిజమైన ప్రేమ. ఒకనొక సమయంలో ఒక రాజు వేట మార్గమే అరణ్యానికి వెళ్ళాడు. వేటాడి వేటాడి అలసిపోయాడు, దాహ వేసింది. కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది. అక్కడ ఎవరున్నారు అని తాను అక్కడ ప్రవేశించాడు. అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నయ్యాడు. ఈ రాజు కూడాను అతన్ని ఏమాత్రం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు. అక్కడనే కూర్చున్నాడు రాజు. ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారం అడిగాడు. నేను ఒక దేశపు రాజు, వేటాడే నిమిత్తమై అరణ్యంలో ప్రవేశించాను, అలసిపోయాను, నీ కుటూరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందంతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజునికి అందించాడు. దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు. తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు. స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి, తాము ఇంత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైన కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు. కానీ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు. కానీ రాజు చాలా బలవంతపరిచాడు. రాజును సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు. వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు. రాజు పూజా రూములో ప్రవేశించాడు. అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్లాడు. ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు, దేవాది దేవా, నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను,
కానీ ఈ చిన్న రాజ్యం నాకు చాలదు, నా రాజ్యాన్ని ఇంకా నువ్వు వ్యాపింప చేసుకోవాలి, ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములను నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి, అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు. స్వామి, భుజించకపురమే వెళ్తున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు. అయ్యా, నేను బిచ్చగాళ్ల దగ్గర నేను బిచ్చమెత్తడానికి రాలేదు. నీవు ఒక బిచ్చగాడుగా ఉంటున్నావు, నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు, భగవంతుని దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు. నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణి నేను కూడా కోరుకుంటాను, నీ కోరిక నాకు అక్కర్లేదు, నీ దగ్గర నాకు ఏ విధమైనటువంటి ఆహారం అక్కర్లేదన్నాడు. అనగా నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతుని పైన బెగ్గు చెయ్యడు, భగవంతుని ఏది కూడా నువ్వు అడగనక్కర్లేదు, అన్ని తానే సకాలములకు ఏది కావాలో అంత తానే అందిస్తుంటాడు. కనుకనే రామాయణం నందు కూడాను అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస, అడుగుకొలది అది అడుగునబడునని.

0: అపుగతనకై మడియు జటాయు కడకునేగి సద్గతి గలిగించడే అడుగకువే ఓ మనస. శబరి అడిగిందా, జటాయు కోరిందా? ఆ హృదయములు తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు. అడగనక్కర్లేదు. ఇది భగవంతు యొక్క ప్రేమ యొక్క గుర్తు లక్ష్యం. ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ, ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోకతత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి
1: అయిపోతున్నాము.
0: ప్రాప్తించడము, ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం, ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు, ఇవి ప్రవృత్తి ధర్మములు. కానీ పవిత్రమైన ప్రేమతత్వము నివృత్తి యొక్క ధర్మము. ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా నువ్వు పారిపోతాయి. భగవంతుని యొక్క ఖజానము లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు. ఏదో నీవు గాజుముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆని మాణిక్యమే నీకు అందిస్తాడు. భగవంతుడు ఎంత విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు. కానీ అల్పమైనటువంటి దాన్ని అడుగుతున్నావు, అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు. అన్నిటిని కూడా భగవత్ సంకల్పం పైన మొదలు పెట్టాలి, అప్పుడే మనకు అవసరమైన అన్ని కూడా తానే అందిస్తుంటాడు. ఏది నీకు అవసరమో, ఏది నీకు అనవసరమో, ఏది నీకు మంచిదో, ఏది నీకు చెడ్డదో తెలియదు. కనుకనే నీకు మంచి అయినటువంటి దానిని, నీకు అనుకూలమైనటువంటి దానిని, ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు.
1: ఈ నిమిషంలో
0: ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అందిస్తాడో అది అతనికే సంకల్పం. కనుక అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క నిశ్చల మనస్తో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు. కానీ అంతటి విశ్వాసం ఈనాటి మానవులు ఎందు లేదు. ఈ విశ్వాసం లేకపోవడం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు. అన్నిటికీ నీ విశ్వాసం చాలా ప్రధానం. కనుక నీ భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం. భక్తి అనగా ప్రేమ, విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి. ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు. ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది? నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది, కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది, ప్రాకృతికి అతీతమైనటువంటిది. అది ఒక పరిమితం లేనటువంటి ప్రేమ. ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అనుకుందుకోందంటే ఈ లౌకికమైనటువంటి యొక్క భాగాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి. పిల్లలు ఉంటుంటారు, పరీక్షలు ప్రారంభమయ్యేటప్పటికే ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి. ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై? పరీక్షల కోసమని ప్రార్థన చేస్తారు. కాదు కాదు, అది సరైన ప్రార్థన కాదు. అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది. అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు. ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతుణ్ణే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు. అయితే అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కొన్ని కోరక తప్పదు. అడగకుండా అమ్మాయినా భూవ పెట్టదు. కానీ మదరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధం, కానీ డివైన్ మదరు ప్రాకృతి సంబంధం కాదు, నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్. ఈ ప్రవృత్తికంతా కూడా నువ్వు అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజం. ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించడమే తప్ప అడుక్కోవటమే లేదు. ఏది చేసినా అందుకో, ఏది ఇచ్చినా అందుకో, ఇది మంచా చెడ్డ అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు. నీ యొక్క దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చును, కానీ రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును. మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి డాక్టర్ క్లీన్ మిక్చర్ ఇస్తుంటాడు. ఈ క్లీన్ మిక్చర్ అనేటువంటి చేదుగా ఉంటుంది, కానీ మందు రుచి చేదుగా ఉంటుండాలి, కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుండాలి. అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది. కనుక నీ ప్రారంభం లోపల భక్తి అనేటువంటిది కూడా చాలా కష్టముగా ఉంటుంటాది. కానీ ఈ కష్టానికి మనం ఏమాత్రం వెరగకూడదు, ఈ కష్టానికి మనం ఏమాత్రము వదలకూడదు. అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధమైన శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు. ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్, రెండు బాధల మధ్యలోనే సుఖం ఉంటుండాలి. బాధలు లేకుండా మనకు సుఖం మనకు ప్రాప్తించదు. కనుక ఈ బాధల వల్లనే మన సుఖం కూడాను ప్రాప్తిస్తుంది. పిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు, పిచ్చిబట్టి రసము పీల్చకుండా. ఒక వజ్రమైన కూడా నువ్వు మనం అనేక కోతలు కోసినప్పుడే దానికి సరైన విలువ లభిస్తుంది. ఆ కటింగ్స్ చేయకపోతే దానికి సరైన విలువనే రాదు. ఒక బంగారునైనా మనం నిప్పులో వేసి కాల్చి చుట్టుతో వేసి కొట్టి అనేక కటింగ్ చేసినప్పుడే దీనికి ఒక సుందరమైన నగగా తయారవుతుంది. కనుకనే మానవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని క్రమక్రమేణా మనం కొన్ని కష్టములకు ఓర్చుకొని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరచుకున్నామంటే దీంతోనే దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది. శులకంగా మనం భావించరాదు, కానీ అది చాలా పవిత్రమైనటువంటి సూచీకి చాలా చిన్నదిగా ఉండవచ్చును, అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును, కానీ అది లోకాతీతమైనటువంటి ఒక తత్వం. అలాంటి ప్రేమతత్వాన్ని మనము ప్రతి మానవుడు కూడా పొందాలి. నిన్న చెప్పాను ఆత్మకు పుట్టినటువంటిది అహం, ఈ అహంకు పుట్టినటువంటిది మనస్సు, మనసుకు పుట్టినటువంటిది వాక్. కాబట్టి వాక్కు మనసు బిడ్డ, మనసు అహం బిడ్డ, అహము ఆత్మ బిడ్డ. కాబట్టి ఆత్మకు అహం సన్, ఆత్మకు మైండ్ గ్రాండ్ సన్, ఆత్మకు వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్. కనుక ఫాదర్ సన్ గ్రాండ్ సన్ గ్రేట్ గ్రాండ్ సన్ ఈ ముగ్గురు నలుగురు కూడాను ఒక ఆత్మ సంబంధమే. అందరి ఎందు కూడాను ఆత్మ ఉన్నది కనుకనే అది ఏ నిజమైన ప్రేమతత్వము. ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు, కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు. సర్వుడు ఎందు ఉండేటువంటి యొక్క ఏకత్వం ఏమిటి? అదే సత్చిత్ ఆనందం. అదే దానినే మనము కాన్షియస్నెస్ అన్నారు. ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం. ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి ఎందు ఉంటుండాలి, కానీ ఈ కాన్షియస్నెస్ ను మనం విస్మరించి కాన్షియస్ లో మనం ప్రవేశించాం. కనుకనే కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము, మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము. అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? ఉన్నది. అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు, నీవు అనుభవించలేకపోయినంత మాత్రం నా చైతన్యం లేకపోలేదు. ఉన్నది ఉన్నది ఉన్నది. దీన్నే బీయింగ్ బీయింగ్ బీయింగ్ అన్నారు. ఈ బీయింగ్ నే సత్ అన్నారు. అనగా ఎప్పటికీ ఉండేటువంటిది, వచ్చి పోయేటువంటిది కాదు, రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యత్వము ఈ యొక్క సత్. ఇట్టి తత్వాన్ని ఎక్కడి నుంచినో వచ్చింది, ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు. నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు. ఇది ప్రాకృతమైనటువంటి భావములు. ఎక్కడి నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి? ఎక్కడి నుంచి రాలేదు, తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు, అక్కడే ఉన్నాడు. హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది. అంతేకాని రావటం పోవటం లేదు. మీకందరికీ తెలుసును, ధ్రువుడు 5 సంవత్సరం బాలుడు. అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు. అలాంటి వాడు విశ్వాసం చేత నారదుని యొక్క ప్రోద్భరము చేతనే కారణంలో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు. పెద్దల మాటలు మనం విశ్వసించాలి. బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు. ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది. కానీ బాలుడు, లౌకికం తెలియనటువంటి వాడు, ఈ విష్ణు వచ్చి నాయనా నీకేం కావాలని ప్రశ్నించాడు. బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నానో, ఏ విధంగా ఉంటున్నానో అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారణం లోపల నేను కూర్చున్నటువంటి స్థానానికే మీరు వచ్చారు. నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు? భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు. ఇంతకంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు. నీవెక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకో అనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి. మూడు ఒకటి కావాలి, అప్పుడే నేను నీ అభిష్టాన్ని నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉంటాను. నీవు ఇంటి దగ్గర భగవంతుణ్ణి దర్శించి చేసి అతన్ని ప్రార్థించి అతని దగ్గర నుంచి నా తండ్రి తొడపైన కూర్చునేటువంటి వరమును తీసుకుని వస్తావని నువ్వు అక్కడ చెప్పావు. చెప్పినట్టుగా తపస్సు చేశావు, తలచినట్టుగా తపస్సు చేశావు, కానీ ఆ తపస్సుకు ఆ యొక్క సంకల్పమునకు తగినటువంటి మాటలు ఉందా లేదా అనేటువంటిది నేను పరీక్షించాలి. ధ్రువుడు చెప్పాడు, స్వామి నేనేదో ఒక చిన్న పెంకుటి దీనికోసం వెతుకుతూ వచ్చాను, రాజుముక్క కోసమే వెతుకుతూ వచ్చాను. ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయవాసంలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క. కానీ నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి. ఆ గాజు ముక్కకై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకు ఇంకా ఆ గాజు ముక్క నాకు అక్కర్లేదు అన్నాడు. చక్కగా పట్టాడు భగవంతుడు. ఎక్కడ సంకల్పించడం ఒక్కటి, ఆచరించడం ఒక్కటి, ఇవి రెండూ ఒక్కటైపోయినాయి, కానీ కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు. ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది. కాబట్టి రెండు ఉన్నటువంటిదే మెజారిటీ. దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది. కాబట్టి రెండు ఓట్లు వచ్చినాయి కాబట్టి నీకు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వాడిని పంపించాడు. చూసారా, త్రికరణ శుద్ధి. ప్రతి భావములకు భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు. థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి. అలచటం ఒక్కటి, అడగటం ఒక్కటి, చేయటం మరొకటి, ఇది సరికాదు. కనుకనే ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగలిపటికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికి దానిని పొందలేకపోయాడు. కారణమేమిటి? వాగ్దోషం చేతనే. చాలా పవిత్రంగా ఉపయోగం పెట్టుకోవాలి. ఈ వాక్ మైండ్ యొక్క బిడ్డ. మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది. కనుక నీ తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి. న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మభావములు వచ్చింది రాలే మనసుకు రాలేదు. కనుక నీ తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకటి కావచ్చు. సంబంధమేమో కొడుకు తండ్రే. ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు, హిరణ్యకర్పుడు మహాదుర్మార్గుడు. దుర్మార్గుడు గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు. కనుకనే నారాయణుడు ప్రియుడు ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. రూపనామములు నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు, నామ రూపముల చేతనే మగ్గమైనటువంటి వాడు ప్రహ్లాదుడు. కనుకనే మనం నామ రూపములు ఉండినప్పటికీ వాటిని మనం త్యాగం చెయ్యాలి. ఏనాటికైనా ఈ దేహం త్యాగం అయ్యేటువంటిది. కానీ త్యాగం అంటే ఏమిటి? కేవలం దేహ భావం త్యాగం చేయటం కాదు, ఆరోగ్యతలను వదలటం కాదు, ఆస్తిపాస్తులు వదలటం కాదు. ఏది త్యాగం చెయ్యాలి? మానవుని ఆవరించినటువంటి యొక్క రాగద్వేష అసూయాదులు త్యాగం చెయ్యాలి. ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం. ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. కళ్ళుకు పొర వచ్చింది, పొరను తీస్తే చాలు దృష్టి నీకు లభిస్తుంది. నీవు దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు. అదే రీతిగా నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి. వాటిని ఇదే త్యాగం. త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు, దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి. ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది. అది నీ రైట్. కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది, దైవం నుంచినే వచ్చినటువంటిది. దైవం నుంచి వచ్చినప్పటికీ నీ దైవాన్ని మనం మర్చిపోతున్నాం. మేఘములంతా సూర్యుని నుంచినే పుట్టాయి. ఆ మేఘం తిరిగి సూర్యుడినే కప్పివేస్తున్నాయి. కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే. ఇవన్నీ ఏమిటి? ఈ మేఘములు పాసింగ్ క్లౌడ్స్, కొద్దిలో కదిలిపోతాయి. దీనిపైన మనకెందుకు ఈ ద్వేషం? అదేవిధంగానే కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి. ఆవిర్భవించి ప్రకాశించేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి. అప్పట్లో శాంతిని వహించాలి. ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘములు ఇక్కడి నుంచి కదిలిపోతాయి. మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము. ఆ పెనుగాలియే మన ప్రేమతత్వము. ఆ ప్రేమ అనే గాలి వీచినప్పుడు ఈ మేఘములు కూడా పరిగెత్తుంటాయి, ఆవరించిన మేఘములు కూడా కదిలిపోతుంటాయి. ప్రేమకు అసాధ్యమైనటువంటి యొక్క కార్యం ఈ జగత్తులో లేనే లేదు. దేనినైనా సాధించలేకపోవచ్చును, కానీ ప్రేమ చేత సాధించలేనటువంటి ప్రకృతి లేనే లేదు. సర్వములో ప్రేమ చేత సాధించవచ్చును. కనుకనే ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై. పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. కనుకని ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. నీ బాధలు నీకు ఎంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా అట్టివే అని నీ విశ్వసించాలి. నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటుందని సత్యాన్ని గుర్తించాలి. కనుక ప్రతి ఒక్కదానికి కూడా నీకు నీవు పోల్చుకోవాలి. అది ఏ సెల్ఫ్ ఎన్క్వైరీ అని. ఈ సెల్ఫ్ ఎన్క్వైరీ అనగా ఏమిటి? తనకు ఎన్ని కాళ్ళున్నాయి, ఎన్ని చేతులున్నాయని చూసుకోవటం కాదు. తన భావం ఎట్టిదో పరుల భావం కూడా అట్టిదే. నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివే. నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే. ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే. అని అన్నింటినీ కూడా నువ్వు పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి. అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు, ఇంకా అసూయకు మదిలే స్థానం లేదు. కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను, నిస్వార్థమైన ప్రేమను, నిరహంకారమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి. ఇదియే నిజమైనటువంటి భక్తి.
2: భగవాన్ ప్రేమ ప్రబోధంతో ప్రేమాంకురాలు మొలకెత్తిన ఈ తరుణంలో ప్రభాత వేళని ప్రభావవంతంగా తీర్చిదిద్దుకోవాలి. అందుకు అనువైన సాధనాలు ఓంకారం, సుప్రభాతం. ఓంకారం మనలో ఉన్న దివ్యత్వం వైపు దారి చూపిస్తే, సుప్రభాతం మాయా అనే దుప్పటిని తొలగించి జీవునిలోని దేవుణ్ణి ప్రేమతో మేల్కొల్పుతుంది. నిశీధి నిశ్శబ్దం కరుగుతున్న ప్రశాంత ప్రత్యూష సమయంలో ఓంకారంతో ప్రారంభించి ఆ ప్రేమావతారికి అర్పించే ప్రథమ ప్రసూనం సుప్రభాతం. జగత్తు అంతటికి మంగళాశాసనం. భగవంతునికి సమర్పించే తొలి సేవ సుప్రభాతానికి సంబంధించిన విశేషాలను సోదాహరణంగా వివరించే శ్రీ కోటా శివకుమార్ అందిస్తున్న ప్రభాతం ప్రభావం అనే ప్రసంగం ఇప్పుడు విందాం.
3: శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులందరికీ, సాయి భక్తులందరికీ సాదరమైన సాయిరా. ఈనాడు పవిత్రమైన రోజు, ఒక ఆరాధనగా మనం చేసుకోదగ్గ రోజు. ఎందుకంటే స్వామి అందించిన ఒక శబ్ద తరంగాల వేదాంత భక్తి ఘోష సత్యసాయి మీడియా సెంటర్. తెలుగు ఛానల్ వార్షికోత్సవం రోజు మనము పొద్దున్న పూటే కూర్చుని సత్యసాయి సుప్రభాతం గురించి చర్చించుకోవడం స్వామి మనకి అందించిన అదృష్టంగా భావిస్తాం. మనమందరం కూడా సత్యసాయి సుప్రభాతము చేసుకునే ముందరే ఓంకారం అనేది 21 మార్లు చేసుకుంటూ ఉంటాం. ఏమిటి దీని ప్రత్యేకత? స్వామి మనకి చెప్తారు, ఓంకారం అనేది అకార ఉకార మకారాలు కలిసిన ఒక ధ్వని. ఆ ధ్వనిలో సర్వ సృష్టి ఉంది, అందువల్ల దీన్ని ప్రణవం అంటారు అని స్వామి చెప్తారు. ఓంకార సాధనతో మన మొత్తము స్థితి మారి ఒక పవిత్రత మనలో చేకూరి భగవంతుణ్ణి మనలోకి చేర్చుకోవడానికి, మన హృదయ స్థాయిగా చేయడానికి ఒక అర్హత మనకు వస్తుంది అని స్వామి చెప్తారు. సరే, మనం 21 మార్లు ఓంకారం చేసుకుంటాం. ఈ 21 అన్న సంఖ్యకి ఏమిటి ప్రత్యేకత అన్నది మనము చాలా క్లుప్తంగా చూసుకున్నాం. స్వామి అన్నారు ఒక డిస్కోర్స్ లో, మానవుడు అనగా దశేంద్రియాలు అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, 5 కోశాలు, పంచ ప్రాణాలు వెరచి 20. దశేంద్రియాల్లో మొట్టమొదట 5 కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే మనకి పనులు చేసే చేతులు, కాళ్ళు, వాక్కు అంటే ఓకల్ కార్డ్స్ అని చెప్పుకోవాలి. తర్వాత మనకి 2 ఇంద్రియాలు, దేనితో అయితే జనరేటివ్ ఆర్గన్స్ అంటాము, లేక మనకి గుహ్యస్థానాలు ఉన్నాయో అటువంటి వాటి మర్మస్థానాలు, వాటిని కలుపుకుని 5 కర్మేంద్రియాలు. ఇక 5 జ్ఞానేంద్రియాలు, అవన్నీ కూడా మన ముఖంలోనే చూపెట్టబడ్డాయి, ఉంచబడ్డాయి. నేత్రాలు, నాసిక, రసనము, శ్రోత్రము, చర్మము, ఈ 5 జ్ఞానేంద్రియాలు అంటే ఏవి అయితే వాటి స్పర్శ ద్వారా, వాటి గ్రహణం ద్వారా మన లోపలికి మనకు ఒక విషయం తెలియబరుస్తున్నాయో అవన్నీ మనకి జ్ఞానేంద్రియాలు అవుతాయి. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కలిసి 10 దశేంద్రియాలు. ఈ దశేంద్రియాలను ఒక రథంలో రథంగా పెట్టుకుని, 10 గుర్రాలుగా దాల్చిన రథంలాగా పెట్టుకుని నడిపేవాడు దశరథుడు అని స్వామి అంటారు. ఆ దశరథుడి తనయుడు ఎవరండి? శ్రీరామచంద్రుడు. కాబట్టి ఈ దశేంద్రియాలు కూడిన ప్రతి జీవి, వారి కర్మ గనక గొప్పగా ఉండి, వారి అదృష్టం బాగుంటే ఆ సాకేత నగరము అన్న, అయోధ్య నగరము అన్న హృదయంలోనే, వారి హృదయంలోనే పరమాత్మ జన్మ శ్రీరాముడిగా అయ్యే అవకాశం ఉందని ఆధ్యాత్మ రామాయణం మనకి చెప్తుంది. అదే విధంగా ఈ దశేంద్రియాలు కలిగిన ఈ జీవి ఇంకొక 10 విషయాలు అక్కడ ఉన్నాయి, అవి కూడా వాటితో మనము జత చేసుకుంటే వీటిని అన్నిటినీ పరిశుభ్రం చేసుకుని అక్కడ సాకేతంలో శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా జననం జరిగిందో ఇక్కడ ఈ హృదయంలో కూడా సత్యసాయి జననం జరగచ్చా అని ఒక ఆలోచన తెప్పించేదే మనకి ఓంకార సుప్రభాతాలు అన్న సాధన. సరే మనం చెప్పుకున్నామండి ఇంతవరకు దశేంద్రియాల గురించి. ఇక పంచ ప్రాణాలు, ప్రాణ అపాన ఉదాన సమాన యాన, ఈ 5 ప్రాణాలు మనలో వాటి వాటి పని చేస్తూ ఉన్నాయి. ఈ ప్రాణాలు ఉన్నాయి కాబట్టి మనకి జీర్ణం అవడం దగ్గర నుంచి ఎన్నో పనులు సులభంగా జరిగిపోతున్నాయండి లోపల. వాటి సంగతి మనకి తెలియదు కూడా తెలియదు. అయితే ఇవి కూడా 5 సర్వెంట్స్ లాగా ఈ శరీరంలో ఉంచబడ్డాయి. ఇక పంచకోశాలు, ఈ పంచకోశాలు అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ 5 కోశాలు కూడా కలుపుకుంటే దశేంద్రియాలు, పంచప్రాణాలు, 5 కోశాలు పెరచి 20. ఈ 20 కూడా ఒక్కొక్క ఓంకారం చప్పున 20 ఓంకారాలు. అంటే ఒక ఓంకారం ఎందుకు చెప్పడం అండి ఒక్కొక్క దానికి? ఆ ఒక ఓంకారం చెప్పినప్పుడు ఒక్కొక్కటి పరిశుభ్రత అవుతున్నది అన్న భావం. అంటే ఉదాహరణకి మనకి ఈ చేతులు ఉన్నాయనుకుందాం కర్మేంద్రియాలు. ఒక ఓంకారం చెప్పడం వల్ల ఈ కర్మేంద్రియము అది పునీతం కావాలి, పవిత్రం కావాలి. అంటే ఓంకారం చెప్తున్నప్పుడు ఇది పవిత్రం అవుతున్నదా లేదా అని మనము ఆలోచన చేయక్కర్లేదండి. ఆ విధంగా మన భావన పోవక్కర్లేదు. అక్కడ మనము ఓంకారం స్వామి ఏ విధంగా చెప్పారో ఆ విధంగా దానిపైన మనం ఏకాగ్రత ఉంచి చేయొచ్చు. అయితే ఈ భావన మొట్టమొదట్లో మనకు ఉంటే 21 ఓంకారాలు 21 విషయాలు పవిత్రం కావడానికి అనేది మనం అర్థం చేసుకుంటే ఆ పవిత్రత అవుతుంది, అది స్వామి చేయిస్తారు. కాబట్టి 20 విషయాలు చెప్పుకున్నాము, వాటికి 20 ఓంకారాలు. మరి ఈ 21 ఓంకారం ఏమిటండి? చూడండి, మనం గనక వేళ్లు పెట్టి లెక్కిస్తుంటే ఒకవేళ ఓంకారం చేస్తున్నప్పుడు మనకి ఇచ్చినవి కూడా 20. అంటే ఇక్కడ ఇక్కడ లెక్క పెట్టి దానుసార్లు లెక్క పెడితే 5 5 5 5 20 అవుతాయి. లేదు ఈ విధంగా లెక్క పెట్టుకుంటూ వెళ్తే 10 10 20 అవుతాయి. 20 లెక్క పెట్టిన తర్వాత ఇంకా ఒకటి మాత్రం ఎప్పుడు దీని బయటే ఉంటుంది, అది జీవుడు. అంటే దశేంద్రియాలు, పంచప్రాణాలు, పంచకోశాలు దాటి వాటికన్నా ఇతరంగా ఉన్న జీవుడు అంటే నేనే, నువ్వే, మనమే, మనందరమే. కాబట్టి ఈ జీవుడు దానికన్నా ఇతరంగా ఉన్న జీవుడు 21 వాడు అని స్వామి చెప్తారండి. ఇదంతా ఎంత దివ్యంగా ఉంటుందంటే అండి, స్వామి వేసవి తరగతుల్లో ఆత్మబోధ చేస్తూ మన షడ్ దర్శనాల గురించి చెప్తూ సాంఖ్యయోగం, సాంఖ్య ఫిలాసఫీ అంటారు, సాంఖ్యయోగం గురించి చెప్తూ ఎన్నో మార్లు ఈ సంఖ్య గురించి, సంఖ్యాశాస్త్రం యొక్క విశిష్టత స్వామి చెప్పారు. అందులో సాంఖ్యం అంటే కపిల మహర్షి ఇచ్చిన సాంఖ్యంలో ఈ విధంగా 20 21 దానికి ఒక ప్రాముఖ్యత ఉంది అని స్వామి చెప్పారు. అంటే మనోబుద్ధి చిత్తహంకారాలు కూడా కలుపుతూ ఉంటారనుకోండి. కాబట్టి ఇక్కడ మనకి ఈ 4 కూడా ఇందులోనే కలిసి వచ్చేసాయి అనుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ కోశాన్ని లెక్కించాం కాబట్టి కలిసి వచ్చేసాయి. ఎందుకంటే మనం మనోమయము, విజ్ఞానమయము అని లెక్క పెట్టుకున్నాం, ఆనందమయము అని. కాబట్టి వీటిల్లోనే అవన్నీ కలిసి వచ్చేస్తాయని మనం భావించాలి. ఈ లెక్క అయిన 21 జీవుడు, ఈ 21 మంది కూడా ఈ ఓంకారంతో రోజు ఒక స్నానం చేసి లెక్కండి. ఈ దేహానికి శుద్ధి జరగడానికి ఏ విధంగా రోజు పొద్దున మనం స్నానం చేస్తున్నామో, ఈ జీవికి సంపూర్ణంగా టోటాలిటీ అన్ని ఈ ఉన్న సంఖ్యా శాస్త్రం ప్రకారం ఉన్న అన్ని విషయాలు కూడా ఇందులో పవిత్రం కావడానికి, శుద్ధి కావడానికి 21 ఓంకారాలు మనకి ఉపయోగపడుతుంది. ఎవరు అడిగారండి స్వామి, ఒక స్టూడెంట్, స్వామి ఓంకారం చేసే ముందర, సుప్రభాతం చేసే ముందర స్నానం చేసి కూర్చోవాలంటే అక్కర్లేదు, నువ్వు లేచి నీ పళ్ళు తోపుకుని వెళ్ళి కూర్చో చాలన్నారు స్వామి. కూర్చుని ఓంకార సాధన చేసినప్పుడు ఈ బాహ్యంగా జరిగే స్నానాలన్నిటికన్నా గొప్ప స్నానం జరుగుతుంది. ఒక పవిత్రమైన గంగాజలంలో మునిగి మనము మన పాపాలన్నీ తుడిచేస్తున్నట్టే, చేరి పంచేంద్రియములన్నీ చేరక బోధ్రోలు నామము ఘోరమైన యమదూతలను కొట్టెడు నామం రామనామం అంటారు రామదాస్ గారు. అటువంటి గొప్ప సాయినామము ఓంకారంలో నిక్షిప్తమై ఉందని నా భావం. కాబట్టి 21 మార్లు ఓంకారం చేసుకోవడం మనకి చాలా గొప్ప సాధన అండి, ఇది అందరూ చేయగలిగిన సాధన. అయితే ఓంకారం ఏ విధంగా చేయాలి? స్వామి అకార ఉకార మకారాలతో కూడింది ఓంకారం అని చెప్పారు. అయితే ఎన్ని మాత్రలు ఉన్నాయండి ఇందులో? 4 ఉన్నాయండి ఇందులో, అకార ఉకార మకార తర్వాత ఒక బిందు, ఈ 4 ఉన్నాయండి. ఓం అన్నది సంస్కృతంలో మనం రాసినప్పుడు అకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది, ఉకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది, మకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది. అయితే 3 అయిపోయే అకార ఉకార మకారాలు, కానీ 4 బిందువు ఏమిటండి? అది నిశ్శబ్దం. కాబట్టి ఓంకారానికి ఓంకారానికి మధ్యలో నిశ్శబ్దం అనేది చాలా ముఖ్యము. శబ్ద బ్రహ్మము ఓం, నిశ్శబ్ద బ్రహ్మము బిందువు. ఇది మనం తప్పకుండా పాటించాలండి. అప్పుడప్పుడు ఆతృతతో లేక సామూహికంగా చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు చేసే ఆ లెంత్ ఆ డ్యూరేషన్ మారుతూ ఉండడం వల్ల కొంతమంది అయిపోగానే ఇటువైపు ఓంకారం మరలా మొదలు పెట్టడం అనేది గమనిస్తూ ఉంటాం. అటువంటివి చేయకుండా ఉంటే మనకి మంచిది. మనకి ఒక గొప్ప ఉదాహరణ ఏ విధంగా చెయ్యాలి అన్న దానికి ఎక్కడ చూస్తే తెలుస్తుందండి? ప్రశాంతి నిలయంలో రోజు పొద్దున జరుగుతున్న చూస్తే అర్థమైపోతుంది ఏ విధంగా ఓంకారం చెయ్యాలి అని. సరే, అకార ఉకార మకారాల్లో ఆ ఊ మా అనేది ఈ విధంగా పూర్తిగా అనాలంటే అవసరం లేదని స్వామి చెప్పారు. ఆ ఊ మాలైనా కూడా అది ఓం ఓతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓ అని స్టార్ట్ చేయకూడదు, కానీ కాస్త ఆకి ఊ ఓకి మధ్యలో ఉంటుంది. ఆకి ఊకి మధ్యలో ఉండడం వల్ల కొంతమంది ఒకరి అయిపోగానే ఇటువైపు ఓంకారం మరలా మొదలు పెట్టడం అనేది గమనిస్తూ ఉంటాం. అటువంటివి చేయకుండా ఉంటే మనకి మంచిది. మనకి ఒక గొప్ప ఉదాహరణ ఏ విధంగా చెయ్యాలి అన్న దానికి

and start chasing. ఇందులో ఎంత సేపు చెప్పాలి అనేది ఒక నిర్దిష్టమైన కాలం అనేది లేదండి. అయితే అకారం ఎంతసేపు చెప్తామో మకారం కూడా అంతసేపు చెప్తే అది శ్రేష్టం అని స్వామి చెప్తారు. మధ్యలో ఉకారం అనేది కొంతసేపు చెప్తే చాలు. ఉకారం అనేది ప్రాపంచిక విషయాల్లో మనకి ఒక విజయం సమకూరడానికి ఉపయోగించేది. అకారం అంటే అది మనకి ఆధ్యాత్మికంగా ఉపయోగపడేది. మకారం అంటే చివరికి మనకి మనోలయానికి ఉపయోగపడేది, మోక్షానికి ఉపయోగపడేది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక విధమైన అకారము, మనోలయమైన మకారము, ఈ రెండింటికి ప్రాధాన్యం ఇచ్చి మధ్యలో ఉకారం అనేది చిన్న ఒక టర్నింగ్ లాగా ఉంటుందంటే ఆ విధంగా చేయొచ్చు. తర్వాత మకారం చెప్పినప్పుడు ఇంకొకటి మనం గమనిస్తూ ఉంటాం ఏంటంటే, చాలా మంది పెదవులు మూయరు. ఆ ఓంకారం మొదలు పెట్టి పెదవులు మూయకుండా అక్కడ ఆతోనే కొంత ఆపేసి మళ్లీ ఎత్తడం అనేది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. కాబట్టి 3 సార్లు మాత్రము మనము ఓంకారము మనము జూన్లో చెప్పుకుందామండి. చెప్పిన తర్వాత మనం ముందరికి వెళ్ళిపోదాం.

ఒక విషయం ఏం చూస్తామంటే అండి, ఈ ఓంకారంలో చేస్తున్నప్పుడు లోపల నుంచి బయలుదేరిన అకారము అది ఉకారంగా మారేసరికి కొంచెం ముందరికి వచ్చి బాగా సౌండ్, తర్వాత మకారం అయ్యేసరికి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోవడం అనేది స్వామి ఏ విధంగా చెప్పారంటే, దూరంగా ఒక విమానం బయలుదేరి మన వైపు వస్తూ దాని శబ్దం దూరంగా ఉంది కాబట్టి తక్కువగా మొట్టమొదటి వినబడి మన దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఎక్కువయ్యి మరలా మన నుంచి దూరంగా వెళ్ళిపోయేసరికి ఏ విధంగా తగ్గుతుందో ఆ విధంగా ఓంకారం అనేది హెచ్చు తగ్గులతో ఉండాలి అని స్వామి చెప్పారు. ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు మనం గుర్తు పెట్టుకుని రోజు పొద్దున్న మన ఓంకార సాధనలో ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అని అంటారు. ఇంకా సుప్రభాతానికి వద్దామండి. సుప్రభాతం మనకి స్వామి అనుగ్రహించిన ఒక గొప్ప వరం అని నేను భావిస్తాను. ధూపాటి తిరుమలాచార్యుల వారు ఆయన రాశారు స్వామి ఆయనతో రాయించిన సుప్రభాతము. ఆయన గొప్ప స్వామి భక్తుడు, ఆయన రాసిన సుప్రభాతము సంస్కృతంలో ఉంది. అయితే తెలుగు వారందరికీ చాలా సులభంగానే అర్థమవుతుంది. ఒకటి అర్థం కాకపోతే మనం అర్థాలు తీసుకోవచ్చు. అందులో ప్రతి పదార్థం కన్నా భావార్థం చాలా ముఖ్యమని నా భావన అండి. కాబట్టి ఇప్పుడు మనకున్న కొద్ది వ్యవధిలో దానిలోని కొన్ని గూఢార్థాలు భావార్థాలు మాత్రం నేను మీతో చర్చించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి అందులో మొట్టమొదటి శ్లోకానికి వెళ్ళిపోదాం మనం. 21 మార్లు ఓంకారం అయిపోయిన తర్వాత సాధన మన సుప్రభాతానికి ఉపక్రమిస్తాము. ఈ విధంగా ఉపక్రమిస్తాము.

సంధ్య ప్రవర్తతే. మనం బాహ్యార్థం తీసుకుంటే ఈ బయట సంధ్య దాటిపోతోంది స్వామి, ఆ వెలుతురు వచ్చేస్తుంది. ఉద్దిష్ట సత్య సాయీశ కర్తవ్యం దైవమహితం, అంటే మీరు త్వరగా లేవాలి, నిద్ర లేవాలి హృదయంలో స్వామి. ఎందుకంటే దైవము కార్యం, దైవ కార్యం చేయదగ్గర ఒకటి ఉన్నది, కొన్ని ఉన్నాయి అని స్వామికి చెప్పడం. సరే స్వామిని మనం మేల్కొతున్నప్పుడు తప్పకుండా స్వామి చేసే కార్యం అంతా దైవ కార్యమే కాబట్టి అది అర్థం అవుతుందండి. కానీ మనం చేసే దైవ కార్యం ఎట్లా అవుతుంది, ఎలా చేయాలి అన్నది ఆలోచించినప్పుడు మనకి ఒక చక్కని భావం గోచరం అవుతుంది. ఉదాహరణ మనము మొట్టమొదట హృదయం లోపల స్వామిని జాగృతం చేసుకుంటున్నప్పుడు, దీనికన్నా ముందర 21 ఓంకారాలు చెప్పి మొత్తం సిస్టమ్ ని మనం పవిత్రం చేశాం కాబట్టి అక్కడికి స్వామి వచ్చి కూర్చుని ఉండే నివాస యోగ్యం చేశాం హృదయం. ఆ నివాస యోగ్యమైన హృదయంలో స్వామి వచ్చి ఉన్నప్పుడు ఆ స్వామి మన నుంచి ఏం చేయాలండి? మనం చేసే ప్రతి పని ఈ రోజులో, ఈ సుప్రభాతం అయిపోయి నేను బయటకు వచ్చేసి చేసుకుంటూ వెళ్లే ప్రతి పనిలోనూ స్వామి అందులో ఆయన ఉండి ఇమిడిపోయి ఆ హృదయం నుంచి ఆయన నడిపిస్తూ సనాతన సారథి అయి నేను చేసే ప్రతి కార్యము దైవ కార్యం చేయాలి. ఇది మన ప్రార్థన. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. ఎందుకంటే మామూలుగా మనము ఏ పని చేసినా కూడా ఆ పనిలో అప్పటికప్పుడు స్వామిని తలుచుకోవడము తలుచుకోలేకపోవడము ఇటువంటివి ఉండొచ్చు. కానీ రోజు పొద్దున చేసే ఈ సుప్రభాతంలో ఒక్కసారి స్వామిని మనము ప్రార్థిస్తున్నాం. ఏమనంటే, స్వామి ఈ రోజు ఇంకొక 24 గంటలు మీరు ఇచ్చారు అదనంగా, ఈ 24 గంటల్లో మీరు నా హృదయంలో ఉండి ఇక్కడి నుంచి నన్ను మీరు రసార్థిగా నడిపించండి స్వామి అని చేసుకునే మొట్టమొదటి ప్రార్థన ఈ మొట్టమొదటి శ్లోకము. ఇక 2వ శ్లోకంకి వెళ్దామండి.

ఏమంటున్నామండి? ఈశ్వరంబ సుత శ్రీమన్. ఓ ఈశ్వరంబ సుతుడా, భావార్థం అంతవరకు వచ్చినాయండి, మన గూఢార్థంలోకి వెళ్దాం. మన ప్రతి ఒక్కరి హృదయము ఈశ్వరమ స్థానం. ఈశ్వరంబ అంటే అంబలాంటిది. ఇందులోంచి మన జననం అయిందో, మనందరం మన హృదయాల నుంచి వచ్చిన వారం. కాబట్టి మనకి ఈశ్వరంబలే మన హృదయం. ఈశ్వరంబ సుత శ్రీమన్, అక్కడ జన్మ తీసుకునే రోజు పొద్దున్న అక్కడ జన్మ తీసుకునే హృదయవాసి శ్రీ సత్యసాయి. ఈశ్వరంబ సుత శ్రీమన్ పూర్వ

ఉత్తిష్టో దుత్తిష్ట ప్రతీశ. రెండు సార్లు ఎందుకు అంటున్నామండి? అంటే స్వామిని రెండు సార్లు లేమని కాదండి, ఇక్కడ మూడార్థం ఏమిటి అంటే, నాలో లే స్వామి, నా పక్కన ఉన్న వాళ్ళలో ఏ స్వామి, ఆ పక్కన ఉన్న వాళ్ళలో కూడా నిద్రలే స్వామి. అంటే అర్థం ఏమిటండి, ప్రతి ఒక్కళ్ళలోనూ జాగృతం ఉంది స్వామి. ఎంత గొప్ప విషయం అంటే అండి, ఉత్తిష్టో దుత్తిష్ట ప్రతీశ, ఉత్తిష్ట జగద్దీపతే, ఈ జగత్తులో ఉన్న అందరిలో మేల్కొండి స్వామి. ఎందుకు ఈ విధంగా సత్యసాయి సంస్థల్లో ఉన్న వారి ముఖ్యమైన ప్రేయర్ ఏమిటి అంటే, సమస్త లోకా సుఖినో భవంతు, అందరిలో కూడా స్వామి జాగృతం కావాలి. నా ఒక్కరిలోనే కాదు, నేను స్వార్థంతో నేను చేసే ఒక ప్రార్థన కాదు, అందరిలో జాగృతం అవ్వండి స్వామి. ఎందుకు ఎందుకు జాగృతం అవ్వాలి స్వామి, ఎందుకు ఆయన హృదయాల్లో మేలుకోవాలి అంటే, మేము ఒక కులమని మతమని మనస్పర్ధలు అన్ని మనలో మధ్యలో పెట్టుకుని ఒకరితో ఒకరు ఘర్షణ పడుతున్నారు స్వామి. ఒకరినొకరు మనుషులు మనుషుల్ని చంపుకుంటున్నారు, దూరం చేసుకుంటున్నారు, మనిషిలో ఉన్న దివ్యత్వాన్ని చూడలేకపోతున్నాను. కాబట్టి జగదీపతే, ఓ జగత్తుకి పతి, మీరు గనక నిద్రలేస్తే తర్వాత ఏం జరుగుతుంది? ఉత్తిష్ట కరుణాపూర్ణ స్వామి, మీరు కరుణాపూర్ణులు కదా, అంటే మీరు గనక హృదయంలో లేస్తే ప్రతి ఒక్కళ్ళు కరుణ నిండిపోతుంది కదా. మరి అందరిలో కరుణ నిండిపోయినప్పుడు వారు ఒకళ్ళతో ఒకళ్ళు ఆ మనస్పర్ధలు ఉండగలవా, ఘర్షణ పడగలరా? పడలేరు. కాబట్టి ఎంత గొప్ప ఆలోచన చూడండి, అందరిలో స్వామి లేస్తే గనక ఈ ప్రపంచంలో హార్మోని అని ఉంటుందండి, వసుదైవ కుటుంబం అనేది అయిపోతుంది. ఎవరి మధ్య అందరి మధ్యలో ప్రేమ తప్ప ఇక్కడ కాంపిటీషన్లు ఘర్షణలు ఉండవు. కాబట్టి అటువంటిది రెండవ శ్లోకంలోని ప్రార్థన, ఉత్తిష్టో ఉత్తిష్ట ప్రతీశ ఉత్తిష్ట జగదీపతి, ఉత్తిష్ట కరుణాపూర్ణ, పూర్ణమైన కరుణ. ఎందుకు అంటే లోకమంగళ సిద్ధయే, ఈ లోకం అంతా కూడా అందులో మంగళం సిద్ధించాలి, అందరూ మంగళకరంగా చక్కగా అవ్వాలి మేమందరం అని. ఇక మూడో శ్లోకం అండి.

నేను ఇప్పుడు పాడుతున్నది కొంచెము ఫాస్ట్ గా అనే పాడుతున్నానండి. ఇంత ఫాస్ట్ గా కూడా మనం పాడక్కర్లేదు. ఎంత నెమ్మదిగా, ఉపాధిగా, ఆనందంగా అనుభవిస్తూ స్వామిని ఆహ్వానించుకుంటూ పొద్దున పాడుకోగలిగితే అంత ఆనందం అండి. ప్రశాంతి నిలయంలో రోజు పొద్దున్న వాళ్ళు సుప్రభాతం చేసినప్పుడు వాళ్ళు పాడి ఏ స్పీడ్ లో పాడతారో అది కరెక్ట్ స్పీడ్ ఎలా పాడాలో. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారండి, మనం ఏమని వేడుకుంటున్నాం స్వామిని, చిత్రావతి తట విశాల సుశాంత సౌదే. బాహ్యార్థం గురించి ఎక్కువ మాట్లాడట్లేదండి, అందువల్ల ఎవరు కూడా ఏమి అనుకోవద్దు. బాహ్యార్థంలో ఆ చిత్రావతి నది ఉంది, దాని తటంలోనే ఉన్న సుశాంత విశాల సుశాంత సౌదే ఎంతో పెద్ద ఉన్న ఆ మైదానంలో విశాలమైన భవనంలో స్వామి ఉన్నారు. అక్కడ ఉన్న ఆ స్వామి మీరు మేల్కోండి. డిస్టెంట్ సేవక, ఎందుకంటే అక్కడ ఎంతో మంది వచ్చి మీ దర్శనం కోసం చూస్తున్నారు. కాచుకుని కళ్ళు కాయలు కాచిపోయాయండి, వాళ్ళందరూ అట్లా ఆ విధంగా వేచి ఉన్నారు దర్శనం కోసం. తిష్టంతి, కూర్చుని ఉన్నారు సేవక జనాహ, మీ సేవకులు మీ భక్తులు. సేవక జనాహ తమ దర్శనార్థం, మీ దర్శనం కోసం. ఆదిత్య కాంతిరను బాతి సమస్త లోక, అన్ని లోకాలు కూడా ఆ సూర్యుడి వెలుగు పడి ఇప్పుడిప్పుడే ఎంతో ఆనందంగా అవి కళ్ళు తెచ్చుకుంటున్నాయి. ఆ లేత సూర్యుడి కిరణాలు పడుతూ ఎంతో బ్రహ్మాండంగా ప్రశాంతిని మెరిగిపోతోంది. అటువంటి ఒక సన్నివేశం ఉంది స్వామి. ఈ సన్నివేశంలో మీరు శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం, మీరు ఇందులోకి రావాల్సింది అని. అయితే బాహ్యార్థం మాత్రమే అండి. ఇక్కడ మనకి ఓంకారాలతో ఇందాక పవిత్రం చేసుకున్న వాటన్నిటి విషయం ఇక్కడ వస్తుంది. చిత్రావతి అంటే మనలోని మనస్సు అండి. ఆ మనస్సు చిత్ర విచిత్రమైన గతుల్లో వెళ్తూ ఉంటుంది. అది అప్పుడప్పుడు పారుతుంది ఎక్కువ నీరుతో, అప్పుడప్పుడు పారదు నీరుతో, భక్తిరసం లేదు అందులో అప్పుడప్పుడు. అది అటువంటి ఎన్నో వింత విషయాలతో చిత్రావతి ఉంటుంది. అందుకనే దాని పేరు చిత్రావతి. అందరిలో ఉన్నది మనస్సు. ఆ మనస్సుకు పక్కనే ఎక్కువ దూరం కాదు విశాల చిత్రావతి తట, ఆ పక్కనే విశాల సుశాంత సౌధ్య అంటే మన హృదయం అండి. అంటే మైండ్ హెడ్ పక్కనే హార్ట్ ఉంటుంది అని చెప్పడం అన్నమాట. ఆ హార్ట్, ఆ స్పిరిచువల్ హార్ట్, ఆ ఆధ్యాత్మికమైన హృదయం, ఆ హృదయంలో విశాల సుశాంత సౌధి. అక్కడ ఏం జరుగుతుందండి ప్రశాంతి నిలయంలో? ఇష్టంతి, ఆ హృదయం వరకు వచ్చేసి స్వామి ఇష్టంతి కూర్చున్నారు ఎవరు? సేవక జనాహ. ఎవరు స్వామి సేవకులు? ఇక్కడ హృదయంలో కూర్చున్న స్వామికి సేవకులు ఎవరు? ఇందాక చెప్పుకున్న సమూహం అందరూ అండి. అంటే దశేంద్రియాలు, ఈ పంచకోశాలు, పంచ ప్రాణాలు, జీవుడు, 21 మంది కూడా చేతులు కట్టుకుని అక్కడ స్వామి దగ్గర కూర్చున్నారు కింద స్వామి దర్శనం కోసం. ఈ హృదయం దగ్గర కూర్చుని స్వామి మీరు ఎప్పుడు తలుపు తెరుస్తారు స్వామి? దర్శన దో ఘనిశ్యాం వేరి అఖియా ప్యాసీది అని వారందరూ ఎదురు చూస్తున్నారు. ఆదిత్య కాంతిరను భాతి సమస్త లోక. ఆదిత్య కాంతి అంటే గూఢార్థంలో ఆధ్యాత్మపరంగా చూసుకుంటే ఆదిత్యకాంతి అంటే జ్ఞానం చిగురించడం అండి. పూర్తిగా రావడం కాదు, చిగురించడం. జ్ఞానం అంటే అప్పుడప్పుడు వస్తుంది, ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానం వస్తుంది? స్వామి మనకు పెట్టే జ్ఞాన భిక్ష వల్ల, స్వామి డిస్కోర్సెస్ వల్ల, స్వామి ఇంటర్వ్యూస్ వల్ల, స్వామి మన స్వప్నాల్లో వచ్చి చెప్పే విషయాల వల్ల, స్వామి మనలోని అంతరాత్మగా మాట్లాడే విషయాల వల్ల కొన్ని కొన్ని విషయాలు తెలుస్తున్నాయి, కొంత తెలియట్లేదు. కొంత తెలిసి కొంత తెలియని తత్వాన్నే సంధ్య అన్నారండి. అంటే పూర్తిగా అటు వెలుతురు లేదు, పూర్తిగా చీకటి లేదు. ఈ రెండు ఉన్న తత్వాన్ని, కలిసి ఉన్న తత్వాన్ని, మేళవంగా ఉన్న తత్వాన్ని సంధ్య అన్నారు. కాబట్టి ఆదిత్య కాంతి, సూర్యుడు వస్తున్నాడు, కొంత తెలుస్తోంది స్వామి. ఆ తెలియడం వల్ల ఏం జరిగింది? మీకు మిమ్మల్ని అవతారంగా గుర్తించి మీకు సుప్రభాతం పాడుకోగలుగుతున్నాను నేను. అది నాలో మీరు కలిగించిన ఒక జ్ఞానం. అయితే అంతకు మించి నాకేం తెలియదు స్వామి, మీకు పాడగలను తప్ప, మీ దర్శనం కోసం నేను నిరీక్షించగలను తప్ప, అంతకు మించి నేనేమీ చేయలేను అని చెప్పి ఆదిత్యకాంతిరను బాధ సమస్త లోక. మీరు గనక నాలో జాగృతం అవుతే, మీ దర్శనం అంటూ జరుగుతున్న హృదయంలో ఇక తప్పకుండా నా ద్వారా ఏం జరిగినా కూడా అది బ్రహ్మాండంగా మీ కార్యంలాగా నిలిచిపోతుంది అని అనడం అండి.

0: తమసుప్రభాతం.
1: స్వన్నామ కీర్తన రతాః, నీ నామం అందు అంతమైన ప్రేమ పెట్టుకుని చూడండి. ప్రశాంత నిలయంలో చూడండి, ఎక్కడన్నా స్వామి భక్తుల దగ్గర చూడండి, పొద్దున్న సాయంత్రము భజన్స్ భజన్స్ భజన్స్, నామ సంకీర్తన నామావళులు. కాబట్టి ఆ నామం అంటే ఎంత ప్రేమ స్వామి మనలో కలిగించారంటే నామానికి. ఆ నామాన్ని మనము ప్రేమిస్తున్న వారు వారందరూ ఎవరండి? ఇందాక చెప్పుకున్న భావార్థంలో గూఢార్థంలో చూసుకుని ఇందాక చెప్పుకున్న 21 విషయాలు ఏదైతే ఉన్నాయో నేను అని అనుకునే తత్వాలు, ఆ తత్వాలన్నీ కూడా స్వామి మీరందరూ మీ నామమే చేస్తున్నారు. మీ దర్శనం కోసం చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? సాయిరాం సాయిరాం సాయిరాం అని మీ నామం చేస్తున్నారు. త్వన్నామ కీర్తన రతాః తవ దివ్యనామ గాయంతి భక్తి రసపాన ప్రహృష్ట చిత్త. ఎంతో ఆనందంతో కూడిన చిత్తంతో వారందరూ ఏం చేస్తున్నారు స్వామి? మీ నామ కీర్తిస్తున్నారు, చక్కగా పాడుతున్నారు, భజనలు చేస్తున్నారు. మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. దాతుం కృపా సహిత దర్శనమాసు తేభ్య. మీరు మీ కృప అనే ఒక వీక్షణము కొంత గనక మీరు దానం చేయడం వల్ల మీ దర్శనమిచ్చి మా జన్మాంతరిస్తాయి స్వామి, కాబట్టి మా హృదయాల్లో మీరు మేల్కోండి అని మరలా వేడుకునే ఒక గొప్ప తత్వం. తర్వాత

ఎన్నో కుసుమాలను పూలను తీసుకొచ్చి బాహ్యార్థంలో పూలను తీసుకొచ్చిన ఆదాయ వాటిని నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను స్వామి, కూడి తెచ్చుకున్నాను. ఆదాయ దివ్య కుసుమాని మనోహరాని శ్రీపాద నీ పాదాల యందు పూజ చేయడానికి అటువంటి కర్తవ్ మహోత్సుకతయ ఎంతో ఆనందంతో భక్తులందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు అని బాహ్యార్థంలో చెప్పిన భావార్థం గూఢార్థంలో ఏమనుందంటే, రండి, ఆదాయ దివ్య కుసుమాని. దివ్యమైన కుసుమాలంటే ఏమిటండి? అష్ట పుష్పాలు, క్షమా పుష్పము, హృదయ పుష్పాలు, ఇటువంటివన్నీ. ఆ పుష్పాలన్నింటినీ కూడా సేకరించాలి అంటే సాధన చేసి మాత్రమే సేకరించాలి. ఇవి ఈ గార్డెన్ లోను ఆ మార్కెట్ లోను దొరికే పూలు కాదండి. వీటిని ఏ విధంగా సేకరించాలి? వీటిని మనము ఎంతో సాధన చేసి ఆ శమ దమ తితిక్ష ఉపరతి ఇటువంటి సాధనా క్రమంలో మనం వెళ్ళి ఈ అష్ట పుష్పాలని ఏరుకుని ఆ దివ్య పుష్పాలు, ఎటువంటి పుష్పాలు? మనోహరాణి పుష్పాని, మనోహరాణి. మనోహర అంటే మనస్సును హరించేవి, అంటే మనస్సుని తగ్గించేసేవి, మనస్సుని లయం చేసేవి అటువంటి గొప్ప పుష్పాలని మనం గనక సాధన చేసి సేకరించాలండి. అవన్నీ సేకరించిన భక్తులు, ఈ తత్వాలు, ఈ జీవుడు శ్రీపాద పూజన విధిం భవదంగ్రి మూలే, అవి మీ పాదాల దగ్గర ఉంచడానికి ఉద్యుక్తులవుతున్నారు స్వామి. దీని అర్థం ఏమిటండి? మనం ఇంత చేస్తే ఈ ప్రపంచంలో నేను చేశాను అనుకునే అహంకారం మనలో వస్తుంది. కానీ నిజానికి మనం ఏమీ చేయట్లేదండి, అంత స్వామి చేస్తున్నాడు. మనం చేస్తున్నట్టు కనబడుతుంది, అది మనది కాదు విల్, ఆయన డివైన్ విల్, ఆయన వల్ల అవుతోంది. కానీ ఆయన చేస్తున్న ఈ అష్ట పుష్పాలు నేను సంపాదించినా కూడా ఆయన మహిమ వల్ల, ఆయన గ్రేస్ వల్ల సంపాదించినవే తప్ప నా పని ఏముందండి అందులో? నేను చేసింది ఏముంది? కానీ నేను చేసి నీ పాదాలు ఎందు ఉంచుతున్నాను స్వామి అని అనుకునే అహంకారం ఉంది చూడండి. ఆ అహంకారం రాకుండా ఇవన్నీ కూడా మీ పాదాల ఎందే ఉంచేసేదంతో నా గర్వము అణిగిపోయి అహంకారం పోయి కేవలం మీ వారిగా ఉండాలి స్వామి. భగవంతుని భక్తుని దూరం చేసేది ఆ మధ్యలో తెరగా వడ్డొచ్చేది మదము మత్సరము అని జాగ్రస్వామి చెప్తారు. ఆ మదమత్సరమును తెరదీయగలదా అన్నారు. కాబట్టి ఆ మదం అనేది మనలో ఎప్పటికీ రాకుండా ఉండడానికి శ్రీపాద పూజన విధింబవనని అట్లా ఆ విధంగా ఒక భావం ఉంటేటండి కర్తుం మహోత్సుకతయా ప్రవిశంతి భక్త. భక్తులందరూ ఈ తత్వాలన్నీ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో చేసే పనిటండి చేస్తున్నారు అని ఈ కవి చెప్తున్నారండి ఇక్కడ. తర్వాత

0: భవ సుప్రభాత. దేశాంతరాగత బుధాస్ తవ దివ్యమూర్తిం సందర్శనాదిరతి సంయుత చిత్తవృత్య. దేశ విదేశాల నుంచి గొప్ప గొప్ప వారు, ఎంతో విద్వత్తు గలవారు, తెలివి గలవారందరూ కూడా దేశాల నుంచి తరలి వచ్చారటండి. ఎందుకు? సందర్శనాభిరతి, ఈ దర్శనం కోసం వచ్చారు స్వామి. ఇది బాహ్యార్థం అండి. మూఢార్థం చూసుకుంటే దేశము అన్న దేహము అన్న ఒకటే. కాబట్టి దేహాంతర అన్న ఒక భావం తీసుకుంటే ఇక్కడ ఈ జ్ఞానేంద్రియాలను చిహ్నగా ఉంటుంది ఇక్కడ. అంటే ఈ దేహానికి బయట అంతర్ముఖంగా కాకుండా బయటకి ఉన్నవి జ్ఞానేంద్రియాలండి. ఈ చెప్పుకున్నట్టు నేత్రాలు, నాసిక, ఇవన్నీ బయటకి ఉండడంతో ఎందుకు బయటకు వచ్చాయి అనేది కవి ఏ విధంగా చమత్కరిస్తున్నారంటే, స్వామి మీ దర్శనం కోసం వచ్చాయి. ఈ నేత్రాలు మీ దివ్య మంగళ స్వరూపం చూడాలనుకుంటున్నాయి. ఈ చెవులు ఏం చేయాలనుకుంటున్నాయో తర్వాత చెప్తున్నారు. ఈ నోరు మాట్లాడేది మాత్రం ఇందులో ఇదే దీంట్లో చెప్పారండి ఆయన. దేశాంతరాగత బుధాస్తవ దివ్యమూర్తిని సందర్శనాధిరతి సంయుక్త చిత్తవృత్తి అన్నప్పుడు కళ్ళ మాట చెప్పారండి. వేదోక్త మంత్ర పఠనే నలసంత్యజస్సం. ఈ నాలుక ఏది మాట్లాడినా కూడా అది వేదంలాగా మీకు అర్పించాలి అని అనుకుంటూ ఉంటుంది. ఎంత చక్కగా ఉంచుంది అంటే, స్వామిని గనక భావించి స్వామి హృదయంలో ఉండి ఆయన మేల్కొలిపితే అని ఏది మాట్లాడినా అది వేదం అవుతుందండి. మనకి ఎందుకండి, మనకి ఇది వచ్చు నేను మాట్లాడడం వచ్చారాదా అని అనుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. మరి నడిపించే సారథి వేరు. ఆయన ఏం చెప్తున్నారు, లోపల నుంచి ఆయన నడిపిస్తూ నువ్వు ఏది వేదోక్త మంత్ర పఠనేనా. వేదము అంటే ఈ విధంగా ఉదాత్తానుదాతాలతో ఉన్నది మాత్రమే వేదం అని కాదండి. అది చాలా గొప్పది, అది వేదము. కానీ స్వామిని హృదయంలో భావించి మాట్లాడే ప్రతి వాక్కు వేదం అవుతుంది అని స్వామి చెప్తున్నారు. వేదోక్త మంత్ర పఠనేన రసం త్యజస్రం, ఈ రసనం ఆ విధంగా చేస్తుంది. కాబట్టి శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం అంటున్నారు. తర్వాత విందామండి.
1: శ్రుత్వా తవాద్భుత చరిత్రమఖ

0: సత్వా అథవా అద్భుత. ఇందాక మన నేత్రాల గురించి, రసరం గురించి చెప్పుకున్నామండి, ఇప్పుడు చెవుల గురించి చెప్తున్నారు కవి. సత్వా అథవా అద్భుత చరిత్రం అఖండ కీర్తి. ఈ చెవులు ఏం వినాలనుకుంటున్నాయండి? అఖండమైన సాయి భాగవతం వినాలనుకుంటాయండి. స్వామి ఎక్స్పీరియన్సెస్ భక్తుల నుంచి వింటూ ఉంటే అవి అంత ఆనందపడతాయట. స్వామి విషయాలు ఏం చెప్తున్నా ఆనందపడతాయట. ఓహో, ఇదా స్వామి విషయం కదా అని. ప్రతి చిన్న విషయంలోని ఎవరేది చెప్పినా కూడా వారు గనక వేరే మాట అన్నా కూడా అది సాయి అని వీరికి వినపడుతుంది భక్తులకి. కాబట్టి అటువంటి శ్రోత్రాలు, అటువంటి చెవులు, శ్రుత్వా తవాద్భుత చరిత్రం అఖండ కీర్తి వ్యాప్తా దిగంతర విశాల ధరాతలేస్మిన్. అంటే ఇక్కడ ఈ మొత్తం ధరాతలమంతా కూడా ఇది వ్యాప్తి చెందింది ఆ పులకరింత అని చెప్పడం ఒక అర్థమైతే అండి, కవి ఇక్కడ చమత్కారం ఏంటంటే ఈ ధరాతలేస్మిన్ అంటే చర్మమే అండి, ఇది కూడా ఈ జ్ఞానేంద్రియాల్లో ఒకటి. ఈ మొత్తము శరీరము అన్న ధరాతని నిండా నిండుకున్న దాంట్లో కూడా ఏది చెవులు ఒకసారి సాయి సాయిరామని వినంగానే ఇదంతా పులకరించింట. అది వ్యాప్త దిగంతర విశాల ధరాతలు. జిజ్ఞాసు లోక ఉపతిష్టతి శాస్త్రమేస్మిన్. జిజ్ఞాసు అనేది ఒక క్యూరియాసిటీ అండి. క్యూరియాసిటీ ఎటువంటిది అంటే ఒకటి తెలుసుకోవాలి అని ఎంతో పొగలాగా ముందరికి వెళ్ళిపోయేది. అంటే ఒక అగరబత్తి స్మెల్ లాంటిదండి అది. అది ఫ్రేగ్రెన్స్ కి సంబంధించింది. ఒక జిజ్ఞాసు ఎలా ఉంటుంది అంటే అంత దూరంలో విషయం ఉన్నా కూడా ఇక్కడి నుంచి దాని నుంచి ఏమొస్తుంది అనేది తెలుసుకోవడానికి అని ఆలోచించే విధానం జిజ్ఞాస. కాబట్టి జిజ్ఞాసు లోక ఉపతిష్టతి శాస్త్రం ఏస్మిన్ అంటే ఇది నాసికకి సంబంధించినది. నా నాసిక ఏ విధంగా ఆగ్రాణించబడుతోంది అంటే నీ గురించి నీ ఉనికి ఎక్కడ తెలుస్తుందా అని ఎప్పుడు కూడా వాసన చూస్తాం స్వామి. ఆ జాస్మిన్ స్మెల్ స్వామికి, ఆ సెంట్, ఆ పర్ఫ్యూమ్ అది ఎక్కడ వస్తుందా అని ఇది ఈ నాసిక వాసన చూడడానికి చూస్తుంది. నీ ఉనికి ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి. ఎక్కడ లేదు స్వామి ఉనికి, కానీ ఆయన బయటపడతారు, పెట్టిస్తారు అట్లా తన ఉనికి, అట్లా వెల్లడి చేస్తారు. కాబట్టి ఆ వెల్లడి ఎక్కడవుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నది. ఈ విధంగా జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఈ విధంగా పునీతమైన జ్ఞానేంద్రియాలు చూస్తున్నాయి స్వామి మీకోసం. ఓంకారం చేసుకుని పునీతం అయ్యాయి మీకోసం, ఈ విధంగా ప్రతిపిస్తున్నాయి అని స్వామికి విన్నవించుకోవడం ఇంతవరకు. ఇక మిగిలినవి కర్మేంద్రియాలు. వీటి గురించి అంతా ఏ విధంగా చెప్పారో ఒక శ్లోకంలో చెప్పారండి నేను.
1: సీతా సతీ సమవిశుద్ధ

తవ సుప్రభాతం. సీతా సతీ సమ విశుద్ధ హృదంబు జాత, అంటే సీత వంటి పవిత్రమైన మనస్సు హృదయం గలవారు వనితలు అనేది భావ్యార్థం అండి. ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే మనందరం వనితలని, అందరూ స్త్రీలే. ప్రకృతిలోని ప్రకృతి నుంచి జన్మించిన వారు, ప్రకృతికి సంబంధించిన వారు అందరం స్త్రీలనే అండి. ఒక్క పురుషుడు మాత్రం పరమాత్మ మాత్రమే, ఒక్క పురుషుడు పరమాత్మ. కాబట్టి మనందరం సీతలు అవ్వడానికి మనం ప్రయత్నించాలి, ఆ పవిత్రత మనం తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అయితే అటువంటి పవిత్రత గల భక్తులు అందరూ కూడా చేరి సీతా సతీ సమ విశుద్ధ హృదం భుజాత బహ్వంగన కరగృహీత, వారు ఎటువంటి కర్మ చేస్తున్నారు అంటే దీని అర్థం ఏమిటంటే అంటే బాహ్యార్థము, వారందరూ చేతుల్లో వారు పూలమాలను ధరించి ఉన్నారు. వారు అల్లిన పూలమాలను తీసుకొచ్చారు స్వామి మీకు వేయడానికి అనేది బాహ్యార్థం. అయితే బహ్వంగన కరగృహీత సుపుష్పహార, మనం ఏ విధంగా ఇక్కడ అర్థం చేసుకోవాలంటే అండి, అది వారు కర్మేంద్రియాల ద్వారా చేసినవి కర్మలన్నీ కూడా ఆ కర్మను నిష్కామంగా చేసి ఇది సత్యసాయికి అర్పించుస్తున్నాము అని అంటున్నారు. కాబట్టి అవన్నీ కర్మల మాలగా తయారయ్యి ప్రతి ఒక్కళ్ళు వారి వారి కర్మమాల రోజు రోజు తీసుకొచ్చి మీకు ఇస్తున్నారు స్వామి అనేది భావార్థం. గూఢార్థం బహ్వంగన, ఎంతో మంది అటువంటి వారందరూ భక్తులు. బహ్వంగన కర గృహీత సుపుష్పహార స్తున్వంతి దివ్యనుతి, అట్లా మాల ధరించిన నువ్వు ఏ విధంగా కనబడుతున్నావు స్వామి? స్తున్వంతి దివ్యనుతి ఫణిభూషణం త్వం, ఆ కనబడే నిన్ను చూసి నిన్ను ఒక శంకరుడు మెడలో ఏ విధంగా పని ధరించాడు, మెడలో ఏ విధంగా ఒక నాగుపాము ధరించి నుంచున్నాడో ఆ విధంగా నువ్వు కనబడుతున్నావు స్వామి, ఆ విధంగా నిన్ను కీర్తించబడుతుంది అని చెప్తూ ఆయన అంటే మన కర్మలను స్వీకరించి మన మనోలయం చేసి మనకి ముక్తిని అందించే శంకరుడు సత్యసాయి అని చెప్పడము. శ్రీ సత్యసాయి భగవంతుల సుప్రభాతం అని ఈ 8 శ్లోకాల్లో ఆయన విన్నపం స్వామికి చెప్పారండి. తర్వాత ఇంకా ఉన్న 2 శ్లోకాలు కలిపి అది ఫలశ్రుతి ఒక్క మాటలో మనం చెప్పుకోవచ్చు.

0: సుప్రభాతం ఇదం పుణ్యం. ఈ విధంగా మనం చెప్పుకున్నట్టు అంటే ఈ గూఢార్థం మనస్సులో పెట్టుకుని ఓంకారాలతో మనని మనం పవిత్రం చేసుకుని మనలోని ప్రతి తత్వము కూడా స్వామిని ఈ విధంగా మన హృదయంలోకి ఆహ్వానిస్తోంది అన్న భావం చేసుకుంటూ ఈ విధంగా ఎవరైతే సుప్రభాతం చేస్తారో, సుప్రభాతం ఇదం పుణ్యం ఏ పటంతి దినే దినే, ఎవరైతే రోజు ఈ విధంగా చేస్తారో దినే దినే, తే విసంతి పరంధామ, వారు తప్పకుండా స్వామి ధామానికి చేరతారు. పరంధామ జ్ఞాన విజ్ఞాన ఏ విధంగా చేరతారండి, ఈ లోకంలో ఇహలోకంలో కూడా వారు స్వామి పనిచేస్తూ ఇక్కడ జ్ఞానంతో విజ్ఞానంతో ఉంటారు. జ్ఞానం కలిగి వారు దేహం వదిలేసిన తర్వాత కూడా స్వామి ధామంలో ఉంటారు అని చెప్పడం. ఇవన్నీ చెప్పుకోవడానికి మనకి ఎలా సాధ్యమైంది, ఏ గురు బోధ వల్ల, ఏ జ్ఞానం వల్ల బోధమైందంటే మంగళం గురుదేవాయ, స్వామి మీరే ఆ గురుదేవుడు, మీరిచ్చిన భిక్షతోని, మీరు పెట్టిన భిక్షతోని మిమ్మల్ని మళ్ళీ మేము ధ్యానం చేసుకుంటున్నాము, కీర్తించుకుంటున్నాము, మీ గురించి మాట్లాడుకుంటున్నాము. మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయిని, మీరు పెట్టారు స్వామి ఈ జ్ఞానం మీరే ఇచ్చారు. మంగళం హృదయవాసాయ అన్నా నేను, ప్రతివాసాయ అని పాడుకోవచ్చండి, అది రాసినది, కానీ హృదయవాసాయ అని నేను ఎందుకు పాడుకుంటాను అంటే మనం హృదయంలో తీసుకుని వేయించాము స్వామిని, ఈ దగ్గరికి మనం రప్పించుకున్నాము కాబట్టి పట్టి ఇదే ప్రశాంతి నిలయము, ఇదే పుట్టపత్తి. ప్రతివాసాయ అనుకోవచ్చు, హృదయవాసాయ అనుకున్నా రెండింటిలో భేదం లేదని నా అభిప్రాయం ఉంది. కాబట్టి నేను హృదయవాసాయ అన్నాను. మంగళం హృదయవాసాయ, మంగళం సత్యసాయిని అని, ఎవరైతే నిత్యంగా సత్యంగా సాయిగా మనతో ఉండిపోతున్నారో, మనకి తోడు నీడా గురువు అయి మనని నడిపిస్తున్నారో, ప్రతి కార్యంలోనూ మన చేపట్టు నడిపిస్తున్నారో, అటువంటి సత్యసాయిని మనం మన హృదయాల్లోకి ఈ విధంగా ఎంతో ఆనందంగా రోజు పొద్దున తెలుసుకోవాలి. చివరికి ఒక్క మాట, ఈ ఓంకార సుప్రభాతాలు రెండు మనం చేసుకునేసరికి 16, 17, 18 నిమిషాల వరకు మీరు కంగారు పడవలసిన అవసరం లేదు, 18 నిమిషాల వరకు చెప్పుకోవచ్చండి. దాని తర్వాత కొంతమంది నగర సంకీర్తనకు వెళ్తారు, పర్వాలేదు. కానీ ఒక పని తర్వాత ఇంకొక పని హడావిడిగా చేసేయాలి అన్న తలంపుతో కాకుండా, మనము ఓంకారం చెప్తున్నా, సుప్రభాతం చెప్తున్నా, అది ఆనందిస్తూ స్వామికి మనం ప్రేయర్ ఆ విధంగా చేసుకుంటూ, స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో పిలిస్తే మనం ఎప్పుడెప్పుడు స్వామిని బయటికి పంపించుకుందా ఉంటే బెటర్ కదా, ఇక్కడ ఉండిపోతే ఎంతసేపు అయినా మనం అనుకోండి. మరి ఎందుకు స్వామిని మనం పిలిపించుకుంటున్నప్పుడు ఈ హృదయంలోకి ఎందుకు తొందరపడుతున్నాం అని, తర్వాత ఏం చేయాలి అని. కాబట్టి మనము అవేర్నెస్ లేకుండా ఏదో విధంగా ఒక పనిలాగా చేయకుండా సుప్రభాతం, ఓంకార సుప్రభాతాలు మన మనసా వాచా కర్మణ, అందులో మనసు నిమగ్నమయ్యి ఈ భావార్థాలు గూఢార్థాలు కొంతవరకు భావించుకుని ఆనందంగా స్వామి మీద సుప్రభాతం పాడుకుంటే స్వామి అఖండమైన దీవెన, స్వామి మన హృదయాల్లోంచి మనతో చేయించే గొప్ప కార్యం ఎంతైనా ఉంటుందని భావిస్తూ నేను ఈ కొన్ని విషయాలు ఈ రోజు అందరితో చర్చించాలనుకుని ముందర ఉంచాను. ఈ అవకాశం ఇచ్చిన సత్యసాయి మీడియా సెంటర్ వారికి, స్వామికి, స్వామి పాదాలయందు తల వంచి నేను ఇక్కడితో ముగిస్తున్నానండి. ఓం శ్రీ సాయిరామ్.
1: సుప్రభాతానికి సంబంధించిన విశేషాలను వివరించిన శ్రీ కోటా శివకుమార్ గారి ప్రసంగం విన్నారు. నవసూత్ర ప్రవర్తనా నియమావళిలో మొట్టమొదట పేర్కొన్నవి జపము, ధ్యానము. ధ్యానం నుంచి ప్రేమ అంకురిస్తుంది అంటారు స్వామి. నిత్య సాధనాక్రమంలో భాగంగా ధ్యానం చేయడంలోని వివిధ రీతులను స్వామి తమ దివ్య ప్రసంగాల ద్వారా బోధించారు. వాటిల్లో ప్రత్యేకమైనది సత్వర ధ్యానసిద్ధిని కలిగించేది జ్యోతిర్ధ్యానం. జ్యోతిర్ధ్యాన విధానాన్ని ఇప్పుడు వివరణాత్మకంగా తెలుసుకుందాం. ప్రేమజ్యోతి, విశ్వదీప్తి మనకి ఆచరణాత్మకంగా అందిస్తున్న వారు శ్రీమతి శేషవల్లి.
2: ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరణారవిందాలకి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. అందరికీ సాయిరామ్. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రత్యేక ప్రసారాలలో ప్రేమ జ్యోతి విశ్వదీప్తి కార్యక్రమంలో స్వామి ధ్యానం గురించి చెప్పిన కొన్ని అంశాలు పరిశీలిద్దాం. ధ్యానం చేద్దామని కళ్ళు మూసుకుని కూర్చోగానే ధ్యానం కుదిరిపోదండి, దానికి ఎంతో సాధన అవసరం. నోరు మూసుకో, హృదయం తెరు అన్నారు స్వామి. మన మీద ఎంతో దయతో స్వామి ధ్యానం ఎందుకు చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఎన్నెన్నో ఉదాహరణలతోటి ధ్యానవాహినిలో చక్కగా వివరించారు. సాధనల వలన పనులు సమకూరు ధరలోన. ఒక చిన్న చీమ నడుస్తూ నడుస్తూ ఎంత దూరమైనా వెళ్లగలదు. అదే ఎంత పెద్ద గ్రద్దైనా ఒక్క ప్రయత్నం కూడా చేయకపోతే అక్కడే పడి ఉంటుంది కదండి. స్వామి ఒక ఉదాహరణ చెప్పారు. లడ్డు అంగడిలో నివసించే ఈగె చెత్త కుప్ప పైన కూడా వాలుతుంది. మనస్సనే ఈగకి లడ్డు మాధుర్యాన్ని, చెత్త కుప్ప అపవిత్రతను తెలిపి ఆ ఈగని లడ్డు అంగడి వదలక చెత్త కుప్పలపైకి పోనీయకుండా ఉండే విధానం నేర్పడమే ధ్యానం అన్నారు. కాబట్టి ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్లాలి అన్నది తెలియాలి. దానికి కూడా ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఒక బండి ఉంది, అది కదలాలంటే దానికి రెండు ఎడ్లని కట్టాలి. ఆ ఎడ్లకి బండి లాగడం, రోడ్డుపై ప్రయాణించడం అలవాటుండాలి. అదే గానుక చుట్టూ తిరిగే ఎద్దును తీసుకొస్తే బండికే ప్రమాదం కదా. బండిలాగే అంతఃకరణాలు తమంతట తామే కదలలేవు. బుద్ధి మనస్సు అనే రెండు ఎడ్లని కట్టినప్పుడే అంతఃకరణమనే బండి కదలగలదు. ఆ బుద్ధి మనస్సనే ఎడ్లకు సత్య ధర్మ శాంతి ప్రేమలనే రోడ్లే తెలియకపోతే ఎంతకాలం ప్రయాణం చేసినా మంచి రోడ్లపైకి పోక అలవాటైనా అశాంతి, అన్యాయం, అక్రమం, అనాచారం, అసత్యమనే వాటివైపే వెళ్తూ ఉంటాయి. కాబట్టి బుద్ధి మనస్సనే ఎడ్లకి రోడ్లపై నడవడం, బండి లాగడం అను విద్యలు నేర్పడమే జప ధ్యానాలు అని అంటారు. అందుకే స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పారు కదండి, సత్

ధ్యాన స్థితికి రావాలంటే మూడు మెట్లెక్కాలి: ఏకాగ్రత, ధారణ, ధ్యానం. ధ్యానానికి మొదటి మెట్టు ఏకాగ్రత. ఏ చిన్న పనైనా ఏకాగ్రత లేకుండా చేయలేం కదండి. ఇక్కడ ఏకాగ్రత అంటే అర్జునుడి దృష్టిలాగా చెట్టుపైనున్న పక్షి కన్ను మీద మాత్రమే ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఏ పని చేసినా ఎంతో చక్కగా చేయగలం. ఆ నైపుణ్యానికి కారణం మన ధ్యాస అంతా మనం చేస్తున్న పని మీదే ఉండడం. ప్రపంచ విషయాల మీద లగ్నమైపోయే మనసుకి హృదయం లోపలికి చూడడం నేర్పించాలి. ఎలాగంటే ఇంద్రియ నిగ్రహంతో. శివ శివ శివ శివ యనరాధా, జీవ చింతలెల్ల బాపుకొని మనరాధా. శివ సాయి సునికనరాధా, జీవ సువివేకమును కొనరాధా. ఒక్కొక్క ఇంద్రియంతో మనం ఏ చెడ్డ పనులు చేస్తున్నామో, అసలు చెయ్యవలసిందేంటో ఎంతో చక్కగా వివరించారు స్వామి. అందుకే పెదవులపై భగవన్నామము, చేతులతో దీనజన సేవ చెయ్యండి అన్నారు. 100% మన ధ్యాస చేస్తున్న పని మీదే ఉంటే అదే ధ్యానం అన్నారు. మానవులు చెయ్యలేని పని లేదు, ధ్యానం కుదరట్లేదు అనే వారికి స్వామి చక్కటి సమాధానం చెప్పారు. ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నా పంట చేయడం రాకపోతే ఫలితం లేదు కదా. అలాగే మానవుని హృదయంలో సర్వ సామగ్రి సమకూరి ఉంది, శ్రద్ధతో సాధన చెయ్యాలి అన్నారు. ఈ ఆలోచనలన్నింటినీ ఒక దగ్గరికి తేవాలి అంటే కూడా స్వామి ఒక మంచి ఉదాహరణ చెప్పారు. వేల కోట్ల సూర్యకిరణాలు భూమంతా పరుచుకుంటూ ఉంటాయి. మరి ఒక భూతద్దం తెచ్చి ఆ సూర్యకిరణాలని ఆ భూతద్దం మీద ఏకాగ్రం చేస్తే చక్కటి మంట పుడుతుంది. మరి ఇన్ని వేల ఆలోచనల్ని ఒక్క దాని మీదకి తీసుకొచ్చి కేంద్రీకరిస్తే కొంతకాలానికి మనలో ఎంతో చక్కటి ఆనందం కలుగుతుంది. మనలో ఆ సర్వేశ్వర జ్యోతి ప్రకాశిస్తుంది. కాబట్టి స్వామి ఏం చేయమన్నారంటే, మనస్సు బుద్ధి అనే భావాలని ఆత్మ అనే అర్థంపై ఏకాగ్రత గావిస్తే ఆ భావాలకి ఆత్మశక్తి ప్రాప్తించి సర్వ దుర్గుణాలు ధ్వంసం చేసి సర్వ సంతోషాలకు నిలయమైన సర్వేశ్వర జ్యోతిని చూపించును అన్నారు. కాబట్టి ఈ ఆలోచనలను నియంత్రించాలంటే మనకి ముందుగా అడ్డుకునేదేదండి? సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు. అంత ప్రధానమైన కన్ను ఒక ఇంద్రియం కదండి. ఈ కన్ను ఏం చేస్తుంది? చూసిన ప్రతి విషయాన్ని మన చిత్తానికి చేరుస్తుంది. దాని మీద మనం ఆలోచిస్తూ ఉంటాం. అందుకని ముందుగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఒక్క దాని మీద ధ్యాస నిలపాలి, ఒక దాని మీద మన దృష్టి ఉండాలి అంటే ముందుగా మనం కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుని అంతకు ముందు చూసిన ఏదైతే మనం ఏకాగ్రత పెట్టుకోవాలనుకుంటున్నామో, ఆ ఫోటో కాని, ఇష్ట దైవం కాని, ఇష్ట నామం కాని అలాగ ఆలోచిస్తూ ఆ మననం చేసుకుంటూ అదే ధ్యాసలో ఉండాలి. అందుకని స్వామి ముందుగా ఏం చెప్పారు అంటే, నామం మీద మనసు పెట్టమన్నారు. ఆత్మే కామ్ మన్మే రామ్ అన్నాడు కదండి కబీర్దాసు. అలాగే మనకు కూడా స్వామి చెప్పారు, చక్కగా నీకు ఇష్టమైన భగవన్నామాన్ని కంటిన్యూస్ గా ఆపకుండా చేయమన్నారు. అది మనం ఇవాళ స్వామి చెప్పిన విధానాలన్నీ చిన్న చిన్నగా మనం చేసి చూద్దాం. 1 నిమిషం సేపు ఓం శ్రీ సాయిరామ్ నామజపం చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి.

దయచేసి కళ్లు తెరవండి. ఈ ఒక్క నిమిషం సేపు కళ్లు మూసుకుని ఓం శ్రీ సాయిరాం నామం చెప్పుకుంటూ ఉంటేనే ఎంత ఆనందంగా ఉందండి. అందుకని మనస్సులో నామం చేస్తూనే కళ్ళు తెరిచేయాలి. ఎందుకంటే కళ్ళు మూసుకోగానే రకరకాల ఆలోచనలు మనలో వచ్చేస్తాయి. కాబట్టి వాటికి అడ్డుకట్ట వేయాలి అంటే రూపాన్ని ఆధారం తీసుకుందాం. నామ సహితంగా ఓం శ్రీ సాయిరాం మనసులో చెప్పుకుంటూనే స్వామి రూపాన్ని ఎంతో ప్రేమగా చూద్దాం. రూప ధ్యానం కూడా ఒకసారి చేద్దామండి. మెల్లమెల్లగా నడిచి వచ్చే ఆ కోమలమైన బంగారు పాదాలు చూడండి. పాదాలపై జీరాడే ఎర్రని అంగీని చూస్తూ, పై పైకి చూస్తూ, నేనుండగా భయమేలా అంటూ అభయమిచ్చే ఆ బంగారు చేతులని చూడండి. మనకి ఎన్నెన్నో ఉపన్యాసాలు, పాటలు, పద్యాలు వినిపించిన ఆ మధురమైన కంఠాన్ని చూడండి. డూ గుడ్, బీ గుడ్, సీ గుడ్, దిస్ ఈస్ ద వే టు గాడ్ అని బోధించిన ఆ ఎర్రటి పెదవులని చూడండి. చక్కని ఆ ముక్కుని చూడండి. వెన్నెల కన్నా చల్లని చూపుతో నిండిన ఆ కళ్ళని చూడండి. మనం సాయి అని పిలవగానే వినే ఆ చెవులని కప్పిన కిరీటం లాంటి శిరోజాలని చూడండి. ప్రేమతో స్వామినే మళ్లీ మళ్లీ చూస్తూ ఉండండి. ఇదండి రూపధ్యానం. మీరు ఇంకా వివరంగా చూడొచ్చు, ఇంకా ప్రేమగా చూసుకోవచ్చు. స్వామి ఈ ఏకాగ్రత కోసం ఎంత తదేకంగా చూడాలని చెప్పారంటే ఒక బల్ల ఉదాహరణతో చెప్పారు. బల్ల, దాని నాలుగు కాళ్ళు, ఆ బల్లపైన ఉన్న ఆ నగిషి ఎంత బాగుంది అన్న విషయం మీదే మన దృష్టి ఉండాలట. ఏకాగ్రత ధారణ విషయంలో స్వామి చెప్పిన ఇంకొక చిన్న ఉపాయం చేసి చూద్దామండి. స్వామి విద్యార్థులకి చెప్పారు ఈ ఉపాయం. ఏమిటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు వచ్చేది మన చెయ్యి. కాబట్టి స్వామి ఏం చెప్పారంటే, ఈ బొటని వేలు చివరని చూసుకోమన్నారు. బొటని వేలు చివరనే చూస్తూ 12 సెకండ్ల పాటు చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మిగతా అంతా ఉందండి వెనకాల, కానీ మన దృష్టి ఎక్కడుంది? బొటని వేలు చివర మాత్రమే ఉంది. అలాగా 12 x 12 అంటే 144 సెకండ్లు. అలా చేస్తూ ఉంటే మనకి ఒక ధారణ అవుతుందిట. ఈ ఏకాగ్రత అనేది మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ఇది కూడా ఒక చిన్న మంచి ఉపాయం అండి. మనకి ఏకాగ్రత కుదరాలి అంటే త్రిగుణాలకి లోబడకూడదు. ప్రపంచాన్ని మరిచిపోయి భగవంతుణ్ణి ప్రేమిస్తే చాలు, ఏకాగ్రత ధ్యానం దానంతట అదే కుదురుతుంది అన్నారు స్వామి. స్వామి మరో మంచి ఉపాయం చూపించారు. మనసు నిర్మలంబు మంచికి మార్గంబు, మనసు నిర్మలంబు మహిత శక్తి, నిర్మలంపు మనసే నీరధి ముత్యమౌ, మరచిపో కుడిట్టి మంచి మాట. మనస్సు ఎటు పారిపోతే అటు పారిపోనే, నీవు మాత్రం దాని వెంట ఎక్కడికి పోతుందా అని చూసుకుంటూ పోవద్దు. తిరిగి తిరిగి చివరకు అలసి నీ వద్దకే వస్తుంది. మనస్సు ఏమీ తెలియని పసిబిడ్డ, తల్లి పిలిచే కొద్దీ తాను కూడా దూరంగా పోతూనే ఉంటుంది. అలా కాకుండా ఆ బిడ్డ వైపు చూడకుండా తల్లిపాటికి తల్లి వెనుకకి తిరిగితే బిడ్డ తనపాటికి తానే పరిగెత్తి వచ్చి తల్లిని చేరుతుంది. స్వామి ఇంకొక విధానం చెప్పారండి. సోహం అనే ఒక మంచి ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి మన మనస్సుని ఎలా నియంత్రించుకోవచ్చో ఎంతో చక్కగా చెప్పారు స్వామి. ఈ సోహం భావన
మనని పైకి తీసుకెళ్తుంది అని చెప్పారు. అహం భావన కిందకి దింపేస్తుంది. కాబట్టి ఈ సోహం భావన సాధించి రూపధ్యానం చేయమన్నారు. 15 నిమిషాల సేపు అలా చేస్తేటండి మన ఇష్ట దైవం మనకి అందరిలోనూ కనిపించడం మొదలు పెడతారట. కాబట్టి ఈ సోహం భావం మనకి ఎంత సహాయం చేస్తుంది అంటే, స్వామి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటూ మీ శత్రువుని కూడా మీరు ప్రేమించాలి అన్నారు. శత్రువుని ఎలా ప్రేమిస్తాం అనిపిస్తుంది, మరి మన ఇష్ట దైవమే ఎదురుగుండా ప్రతి వాళ్లలోనూ కనిపిస్తున్నప్పుడు మనం అందరినీ ప్రేమించడం అనే ఒక ఉత్కృష్టమైన పని చేయగలుగుతాం కదండి. కాబట్టి ఈ సోహం ధ్యానం చేస్తూ ఉంటే ఎవరైనా కనుక వచ్చి మనలో లోపాలు చూపిస్తే వాళ్ల మీద కోపగించుకోకుండా ఆ లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామంటారు.

ప్రతిరోజు సుప్రభాతం అయ్యాక సోహన్ ధ్యానం చేసుకుని జ్యోతి ధ్యానం చేస్తే ధ్యానం బాగా కుదురుతుంది. సేవ నేను చేస్తున్నాను అన్నది మరిచిపోయి చేసే సత్కర్మ నిష్కామ కర్మ, అదే ధ్యానం అన్నారు స్వామి. ఆధ్యాత్మిక విద్య అసలు మనకి అలవడాలంటే నాలుగు పాటించాలి అని చెప్పారు స్వామి. మొదటిది త్యజ దుర్జన సంసర్గం. దుర్జనులంటే బయట ఎవరో కాదండి, మనలో ఉండే అరిషడ్ వర్గాలే. మరి భజ సాధు సమాగమం అన్నారు కదా, అంటే లోనున్న ఆత్మారాముడితో సంఘం కలిగి ఉండడం, దానికి ధ్యానం తప్పనిసరి కదండి. కురు పుణ్య మహోరాత్రం, చేతితో సేవ చేస్తూ ఉంటే ఎంత పుణ్యమో, జ్యోతి ధ్యానం చేస్తూ ఆ జ్యోతిలోని ప్రేమని దివ్యశక్తిని అందరికీ పంచుతూ ఉండడం కూడా అంతే పుణ్యం. నాలుగోది స్మర నిత్యమనిత్యత, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ కదండి. దీనికి స్వామి మంచి చిన్న కథ చెప్పారు. జానాబాయి అనే ఒక పల్లెటూరు వనిత పిడకలు చేసుకుని జిద్బతికేదట. ఆవిడ పిడకలు చేసేప్పుడు రంగా రంగా రంగా అనుకుంటూ పిడకలు చేసుకునేదట. అయితే ఒక రోజుని ఆవిడ చేసుకుని తీసుకుంటున్న పిడకల్లో కొన్ని పిడకలు తక్కువగా అనిపించాయట. ఆవిడ వెంటనే పక్కంటే ఆవిడ తీసుకుంటోంది అన్నది తను గ్రహిస్తుందన్నమాట. నామదేవుడి దగ్గరికి వెళ్లి, అయ్యా నేను చేసుకున్న పిడకలు ఎవరో దొంగలిస్తున్నారు, దయచేసి నా పిడకలు నాకు ఇప్పించండి అని అడుగుతుంది. నామదేవుడు ఒక నవ్వు నవ్వి, అమ్మా పిడకల్లో నీవి వాళ్లవి అని ఎలా తేడా తెలుస్తుందమ్మా అని అడుగుతాడు. అడగ్గానే ఈ పల్లెటూరు వనిత ఆ జానాభా ఏం చెప్తుందో తెలుసా అండి, నా పిడకలు రంగా రంగా అంటాయి అని చెప్తుంది ఆవిడ. నామదేవుడు ఒక్కసారి దృళ్లిపడి వెంటనే వచ్చి ఆ పక్కింటావిడి నుంచి పిడకలు తెప్పించి తీసుకుని చూస్తే కొన్ని పిడకలు రంగా రంగా అంటున్నాయిటండి. అదండి అనుక్షణం అనునిత్యం భగవన్నామ స్మరణతోనే మనం గడపాలట. ఎలా గడుపుతాము అంటే స్వామిని మనం ప్రేమించగలిగినప్పుడండి. స్వామి మనకి ఎంత సులభంగా చెప్పారు అంటే, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మీరు నన్ను ప్రేమించినట్టే అని అన్నారు. దేహభావం వదిలి ఆత్మభావంలోకి రావాలి అన్నారు. మనం ఈ దేహభావం వదిలి ఆత్మభావంలోకి ఎప్పుడెళ్తామండి? భజనలో అటువంటి అనుభవాన్ని మనం పొందుతూ ఉంటాం కదండి. భజనలో మనని మనం మర్చిపోయి స్వామినే చూస్తాం. భజన బినా సుఖ శాంతి నహి అనే ఒక భజన్ని మనం గమనించుకుంటే కనుక స్వామి మన జీవిత పరమావధిని ఎంత బాగా వివరించారో అర్థమవుతుంది. జప ధ్యాన బినా సంయోగ నహి అన్నారు. భగవంతుడితో సంయోగానికి జప ధ్యానాలే దారి అన్నారు. ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహి, స్వామి దర్శనమే ప్రజ్ఞానం. దయ ధర్మ బినా సత్కర్మ నహి, ప్రజ్ఞానం వలన మనలో కరుణ దయా వస్తాయి, మనలో భేదభావాలు పోయి సమదృష్టి వస్తుంది. పాస్ట్ ఇస్ హిస్టరీ, ఫ్యూచర్ ఇస్ మిస్టరీ, లివ్ ఇన్ ప్రజెంట్ దాట్ ఈస్ ఆమ్ని ప్రజెంట్ అన్నారు కదండి స్వామి. తెలివితో అంటే అవేర్నెస్ తో హియర్ అండ్ నౌ అనే ఎరుక వస్తుంది. ఇన్ని మంచి అవకాశాలున్నా ఆ ధ్యానం రుచి చూడాలి కదండి. ధ్యానం అంటే నిర్ణీత సమయానికే చెయ్యాలి, ఒకే స్థలంలో కూర్చుని చెయ్యాలి. చిన్నపిల్లలు ఆట స్థలాలు మార్చినట్లుగా మార్చకూడదు. ఒట్టి నేలపై కాకుండా ఒక ఆసనం ఏర్పరచుకుని కూర్చోవాలి. తెల్లవారగట్ల 3 నుంచి 5 వరకు దివ్యమైన కాలం అన్నారు స్వామి. ఈ క్రమ పద్ధతి అంతా ధ్యానం కుదిరేంత వరకే. బాగా అభ్యాసం అయిన తర్వాత రాయి మీద కూర్చున్నా ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానంలో రూపనామాలు మార్చకూడదు. ధ్యానం ఒక తైలధారలాగా సాగాలి. మనస్సుని బుద్ధి వైపు, బుద్ధిని ఆత్మవైపు ప్రయాణం చేయించడమే ధ్యానం. అందుకుగాను రూపనామాలు లేకుండా చెయ్యాలి అంటే ఒక జ్యోతిని ఆధారం చేసుకుని ఆ జ్యోతితోనే మనం ధ్యానం ఎలా చెయ్యాలో స్వామి చెప్పారు. జ్యోతి ఎప్పుడూ కూడా
పైవైపుకి వెలుగుతూ ఉంటుంది కదండి, మనం కూడా ఎదగడానికి ఆ జ్యోతి ఎంతో సహకరిస్తుంది. ఆ జ్యోతిలోంచి 1000 కాదు 100,000 దీపాలు వెలిగించుకున్నా తన ప్రకాశాన్ని ఇంత కూడా తగ్గించుకోదు. కాబట్టి అటువంటి దివ్యమైన జ్యోతిని ఆధారంగా చేసుకుని మనమిప్పుడు జ్యోతి ధ్యానం చేద్దాం. మన ఎదురుగా ఒక దీపాన్ని కాని ఒక కొవ్వొత్తిని కాని వెలిగించి పెట్టుకోవాలి. మనం ఊపిరి మెల్లగా తీసుకుంటూ మెల్లగా వదలాలి. రెండు అరచేతులు మన తొడలపైన పెట్టుకోవాలి. కూర్చోగలిగిన వారు పద్మాసనంలో కూర్చుంటే ఇంకా బాగుంటుంది. ఒక సుఖాసనంలో కూర్చుని జ్యోతి ధ్యానం చేద్దాం. దీపాన్ని తదేకంగా చూడండి. నిశ్చలంగా నిర్మలంగా ఊర్ధ్వముఖంగా వెలుగుతున్న ఆ జ్యోతిని ప్రేమగా చూస్తూ ఉండండి. జ్యోతిని చూస్తూనే మెల్లగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్న మీరు ఎదురుగా వెలుగుతున్న జ్యోతి మీ దగ్గరకి వస్తున్నట్లుగా ఊహించుకోండి. మీ దగ్గరగా వచ్చిన జ్యోతి రెండు కనుబొమల మధ్యగా మీ నుదుటి భాగం లోపలికి వచ్చింది. మెల్లగా కింది వైపుగా కదులుతూ కంఠంలోంచి ఆధ్యాత్మిక హృదయం వైపు వెళ్తోంది. ఆధ్యాత్మిక హృదయం తామర మొగ్గలా ఉంది. జ్యోతి వెచ్చని వెలుగులతో ఆ ఒక్కొక్క రేకు విచ్చుకుంటూ తామర పువ్వు పూర్తిగా విచ్చుకుంది. ఆ తామర పువ్వులో ఈ జ్యోతి వచ్చి నిలిచింది. జ్యోతిలోని ప్రేమ కిరణాలతో మన శరీరం పవిత్రం పరిశుద్ధం అవుతుంది. మెల్లగా తామర పువ్వు కనుమరుగైపోయింది. నిశ్చలంగా వెలుగుతున్న జ్యోతి పైవైపుకి కదులుతూ కంఠంలోంచి కనుబొమల మధ్యకి వచ్చి నిలిచింది. జ్యోతి మెల్లగా కుడి కంట్లోకి వెళ్లి ఎడమ కన్నులోకి వచ్చింది. జ్యోతి పవిత్రం చేసిన ఈ కళ్ళతో ఇక నుంచి మనం మంచినే చూస్తాం. జ్యోతి ఎడమ చెవి వైపు కదిలి చెవిలోకి వెళ్లి మెల్లగా కుడి చెవిలో ప్రవేశించింది. పవిత్రం శక్తివంతం అయిన చెవులు ఇక మంచినే వింటాయి. జ్యోతి రెండు చెవుల మధ్య నిలిచింది. ఆ కిరణాలు మన తలలోని తలంపులని శక్తివంతం చేశాయి. జ్యోతి మన నాసికను పవిత్రం చేసి నోట్లో ప్రవేశించింది, నాలుకపై నిలిచింది. ఇక మన నాలుక మంచి మాటలు మాట్లాడుతూ భగవన్నామం చెప్పుకుంటూ పరిశుద్ధమైన ఆహారాన్నే తీసుకుంటుంది. జ్యోతి మన కంఠంలో ప్రవేశించింది. జ్యోతి కిందకి వచ్చి కంఠం కింద భుజాల మధ్య నిలిచింది. కుడి భుజంలోకి వచ్చి చేతి వేళ్ల చివరి వరకు తన వెలుగులు నింపింది. అలాగే ఎడమ భుజంలోంచి చేతి వేళ్ల చివర వరకు శక్తివంతం చేస్తోంది. పవిత్రమైన ఈ చేతులతో మనం ఎన్నెన్నో మంచి మంచి పనులు చేస్తాం.
జ్యోతి. రెండు భుజాల మధ్యలోంచి కింది వైపుగా కదులుతూ అన్ని అంగాలని శక్తివంతం చేస్తోంది. కుడికాలులో ప్రవేశించి వేళ్ల చివరి వరకు వెలుగులు నింపింది. జ్యోతి వెనక్కి వచ్చి ఎడమ కాలులో ప్రవేశించి వేళ్ల చివర వరకు వెళ్ళింది. వెనక్కి వచ్చి రెండు కాళ్ల మధ్యలో నిలిచింది. జ్యోతి వెలుగులతో శక్తివంతమైన మన కాళ్ళు మంచి పనులకే వెళ్తాయి. జ్యోతి మెల్లగా పైకి వచ్చి శరీరం మధ్య భాగంలో ఉన్న ఆధ్యాత్మిక హృదయంలో నిలిచి ఉంది. మన శరీరం లోపల అంతా జ్యోతి ప్రేమ కిరణాలతో నిండిపోయింది. మనలో నిండి ఉన్న జ్యోతి కిరణాలని మన శరీరం బయటికి తీసుకుని వెళ్దాం. జ్యోతి వెలుగులతో శక్తివంతమైన మన కాళ్ళు మంచి పనులకే వెళ్తాయి.

శక్తివంతమైన ఈ జ్యోతి కిరణాలని మన కుటుంబ సభ్యులతోనూ, చుట్టుపక్కల వారితో, బంధువులు మిత్రులతో, మనకి శత్రుభావన ఉన్నవారితో, అనారోగ్యంతో ఉన్నవారితో కూడా పంచుకుందాం. జ్యోతిలోని ఈ శక్తి కిరణాలని, ప్రేమ తరంగాలని ఈ ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచమంతా జ్యోతి వెలుగులతో నిండిపోయింది. అందరికీ అంతటా వ్యాపించిన జ్యోతిని మన హృదయంలో నింపుకుని ఈ రోజంతా ఆనందంగా గడుపుదాం.

0: మెల్లగా కళ్ళు తెరవండి. కొంతకాలం పాటు జ్యోతి ధ్యానం ఇలా సాధన చేశాక జ్యోతి ఆధారం లేకుండా కూడా మనం ధ్యానం చేయగలుగుతాం. అలా సాధన చేస్తూ స్వామి చూపిన ఆ బంగారు బాటలో దివ్యానందాన్నిచ్చే సమాధి స్థితికి చేరుకుందాం. ఇదండి స్వామి ప్రసాదించిన సాధనాక్రమం. ఈ రోజున మీ అందరితో కలిసి సాధన చేసే అవకాశాన్ని అనుగ్రహించిన నిరాకార పరబ్రహ్మ సాయీశునికి నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న శ్రీమతి మంచిరాజు శేషవల్లి. జై సాయిరాం.
1: శ్రోతలు, ఇంతవరకు ప్రేమజ్యోతి విశ్వదీప్తి అనే శీర్షికన జ్యోతిర్ధ్యానం గురించి స్వామి బోధించిన విషయాలను విన్నారు. సమర్పణ శ్రీమతి శేషవల్లి. ఇప్పుడు సాయి కుల్వం సభా మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం. రేడియో సాయి ప్రత్యక్ష ప్రసారాల కోసం రేడియో సాయికి ట్యూనయ్యి ఉండండి. శ్రీ సత్యసాయి సందేశ ఝరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లాగిన్ అయి ఉండండి. ఈ కార్యక్రమాలపై మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు 9393258258 కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2 తేదీల్లో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశ్ జరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారుడు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి సమర్పించిన కార్యక్రమంలోని మొదటి భాగం పునఃప్రసారం విన్నారు. ఈ శీర్షికలోని 2వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: విశ్వం తరిత.
1: అయితే సోదరా,
2: ఏమిరా,
1: ఇప్పుడే మనము ఆ విఘ్న వినాశకుని గురించి ప్రార్థించుకున్నాము.
2: అవునురా.
1: కోటి వరాల దేవుడు,
2: ఆహా,
1: ముక్కోటి దేవతల నాయకుడు,
2: ఓహో,
1: మా అమ్మ ఈశ్వరమ్మ సుతుడు, ప్రేమావతారుడు, యుగావతారుడు, సత్య సాయిషుడు, బ్రహ్మ కడిగిన పాదములివి, బ్రహ్మము తానైన పాదములివి, అటువంటి పాదములను పట్టుకుందాంరా.
2: ఆ సుందర పాదాన్ని, దివ్య భవ్యమైన పాదాలకు పాదాల చెంట మన బుర్రకథను అర్పితం చేద్దాంరా.
1: పదరా.

0: శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి పాద పద్మాల చింత ప్రణమిల్లుతూ
1: ప్రణమిల్లుతూ
0: ఈనాడు మనం యుగావతార్ అనే బుర్రకథను చెప్పుకుందాంరా.
1: అయితే అన్నయ్య, మనది చాలా అదృష్టవంతులం రా.
0: ఎలారా?
1: ఎందుకంటే ఈ కలియుగంలో నిత్యం అణువణువునా సతమతమవుతున్న మనవాటి వారి కోసం దేవుడు మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ అవతారం ఎత్తుతూనే ఉన్నాడు రా.
0: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాం యుగే యుగే అన్నాడు గీతలు గీతాచార్యుల వారు.
1: ధనం మూలం ఇదం జగత్, పైసామే పరమాత్మహే, జాన్ కత్రేమేహే అంటాన్రా నేను.
0: అదేమిట్రా?
1: ఏదో రైమ్ రితమిగ్గా ఉందని వాడాను, ఏం బాగోలేదా?
0: బాగుంది నీ రైమ్ రితం కానేక.
1: అయితే అన్నయ్య, ఆ రంగులాల కరెన్సీ ఆ రడుగుల మనిషిని ఆటాడిస్తోందిరా.
0: అవునరా,
1: ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏం తెచ్చాంరా మనం?
0: ఏం తెచ్చాంరా?
1: అలెగ్జాండర్ అయినా బిల్గెట్లు అయినా పోయేటప్పుడు తీసుకెళ్లగలరా బంగారు బిస్కెట్లు?
0: ఏం తీసుకెళ్తారా?
1: డబ్బుకి దాసోహం, జబ్బుకి సోహం ఈనాటి మనిషిరా.
0: మంచి వేదంతం చెప్పారా తమ్ముడా. అందుకే ఈ కలియుగంలో విశ్వ మానవ విఖ్యాతికై విశ్వ రక్షణకు వెలుగు తేజమై ఆ భగవంతుడు మళ్లీ అవతరించాడు. ఈ అవతారమే కలియుగ అవతారం రా.

0: శంకరిత
1: అయితే సోదరా
2: చెప్పరా,
1: అటువంటి యుగావతారుని పుట్టు పూర్వోత్తరాల గురించి, అసలు ఈ అవతారానికి గల అవసరాల గురించి కాస్త వివరంగా చెప్పరా?
2: చెప్తాను రవిను. 100 తప్పులు మించిచే శిశుపాల సమాజంలో
1: ఆహా
2: మళ్లీ అవతారం ఎత్తక తప్పలేదురా దేవునికి.
1: నిజమేరా,
2: కీచకులు, కంసులు, రావణాసులు, ఫ్రాక్షనిస్టులు వేలకు వేలు పుట్టుకొచ్చి సమాజాన్ని పీడిస్తుంటే
1: అయ్యో
2: మళ్లీ అవతారం ఎత్తక తప్పలేదు ఆ భగవంతునికి.
1: పరదారిని పంచదారగా భావించి అటు వాలి ఇటు రావణాసులు ఏమైపోయారా?
2: పులిని చూస్తే పులి భయపడదు,
1: అవును,
2: కాని మనిషిని చూస్తే మనిషి భయపడతాడు.
1: కలికాల ప్రభావం రాది.
2: నేడు సామాజిక న్యాయం పూర్తిగా నీరు కారిపోతోంది.
1: ఆహా,
2: సాటి మనిషికి తోటి మనిషి భేదాభిప్రాయాలు సృష్టించి నీతి నియమాలకు తిలోదకాలిచ్చి నిరంకుశ పాలన కొనసాగిస్తుంటే ఈ చీడ పురుగులను ఎవరు ఏరి పారేయగలరు?
1: ఓహో,
2: ఈ పీడిత ప్రజలను ఎవరు ఉద్ధరింపగలరా?
1: అందుకేరా సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలను 5 గుణాలను తన ఆయుధాలుగా చేసుకుని నా జీవితమే నా సందేశం అంటూ ఈ కలియుగంలో యుగావతారునిగా జన్మించారు మన స్వామి.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: పరమశివుడు ఆనాడు భరద్వాజ మహామునికిచ్చిన మాట ప్రకారం
1: ఆహా
0: ముమ్మార్లు మానవాకారంలో ఈ భూమి మీద అవతరించుటకు నిర్ణయించుకుని ముందుగా పత్రి గ్రామంలో శ్రీ షిరిడీ సాయిబాబాగా అవతరించి 1918 సిద్ధి సమాధి యోగాన్ని పొందారా.
1: ఎంతటి పుణ్యస్థలం షిరిడీ.
0: అవునరా, తన రెండవ అవతారం పుట్టపర్తి పుణ్యాల రాశి పుడిమి పైన రెండవ కాశీ అన్నట్లుగా పుణ్యభూమి అయిన పుట్టపర్తిని ఎంచుకున్నారు, శివశక్తి అవతారంగా రూపుదిద్దుకున్నారు.
1: ఎంత చక్కగా వర్ణించేవారు.
0: అతడే మన కలియుగ అవతారుడు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారా.

0: రత్నాకర వంశంలోని శ్రీ పెద్ద వెంకమరాజు గారికి మీసరగండ వంశంలోని శ్రీ ఈశ్వరమ్మ గారితో వైభవంగా వివాహం జరిగిందిరా.
1: అంటే అవతారానికి నాంది ప్రస్థానం జరిగిందన్నమాట.
0: కరెక్ట్ గా చెప్పావురా. అయితే రత్నాకర వంశంలోని జాతి రత్నానికి జన్మనిచ్చారు మన ఈశ్వరమ్మ గారు.
1: ఓహో,
0: అయితే చిన్నడా
1: ఏమిట్రా,
0: ఇక్కడ మనం ఒక పవిత్రమైన అంశాన్ని ప్రస్తావించుకోవాలరా.
1: పవిత్రమైన అంశమా, ఏమిట్రా అది?
0: పరమశివునికి తల్లిదండ్రులు లేరు కదా,
1: అందరికీ తెలిసిన విషయమే.
0: అయితే పరమశివునికి చిరకాలంగా ఒక చిన్న కోరిక ఉండేదట.
1: ఏమిటేమిటి? దేవుడికి కూడా కోరిక, అదేమిట్రా?
0: తాను ఒక తల్లికి తనిడిగా పుట్టారని, అమ్మా నాన్న అని పిలవారని, ఆ తల్లి ఒడిలోనే ఒదిగిపోవాలనిరా.
1: ఎంతటి చక్కటి కోరిక ఇది.
0: అయితే యాదృచ్ఛికంగా మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి కూడా ఇటువంటి తపనే కలిగిందిరా.
1: అది క్వైట్ ఆబ్వియస్ రా. పారిజాతానికి పరిమళం సహజంగానే అబ్బుతుంది. ఇంతకీ మన ఈశ్వరమ్మ గారి కోరికేమిట్రా?
0: ఈశ్వరుని వరప్రసాదంతో జన్మించి ఈశ్వరమ్మ అని నామధేయం పొందిన ఈశ్వరమ్మ గారు పరమభక్తురాలు. ఆమె ఆ త్రినేత్రుడే తనకి తనిడిగా పుట్టారని, ఆమెను అమ్మా అని పిలవాలని, పిలిపించుకోవాలని ఆకాంక్ష.
1: అమ్మా, ఈశ్వరమ్మ తల్లి, నీ వ్యక్తిత్వానికి జోహార్లమ్మా. ఆడతనానికి, అమ్మతనానికి అమ్మవమ్మా నువ్వు. ఎంత గొప్ప ఇంటివమ్మా ఈశ్వరమ్మ.

0: అటువంటి పుణ్యాలను పుణిగిపుచ్చుకున్న ఈశ్వరమ్మ గారికి 1926 నవంబర్ 23 కార్తీక సోమవారం నాడు మన స్వామివారు జన్మించారా.
1: కార్తీక సోమవారమా? వనభోజనాల పరంపరరా
0: అబ్బా.
1: మెను మహా బేషుగ్గా ఉంటుంది తమ్ముడు.
0: ఆ బ్రహ్మాండం ఎనేటు కాస్త చెప్పరా బాబు, ఊరించుకుంటా.
1: మాప కొమాప ఆలు ఓలు అబ్బో మాలో మీలు గౌ గే పే.
0: ఈ ఆలు ఓలు మాలో మీలు ఏమిట్రా, చెరువులో కప్పలాగా.
1: ఏముందిరా, మాప అంటే మామిడికాయ పప్పు అన్నమాట.
0: అబ్బా కాస్త నెయ్యేసుకుంటే ఉంటుంది.
1: కొమాప అంటే కొబ్బరి మామిడికాయ పచ్చడిరా.
0: బ్రహ్మాండం అనుకో ఇక.
1: ఓహో, ఇక ఆలు ఓలు అంటే అప్పడాలు ఒడియాలు.
0: అబ్బో అబ్బో అబ్బో.
1: మాలో మీలు అంటే మజ్జిగలో మిరపకాయలు అన్నమాట.
0: ఒరే నాకు ఆకలిసేస్తుందిరా ఇంకా.
1: ఇంకా లాస్ట్ ఐటెం తినే, గౌ గే పే అంటే గౌడి గేదె పెరుగు అన్నమాట.
0: ఇక చాలరా. అయినా ఒరే, ఇవన్నీ దట్టించి ఆ మనిషికి పైకి లేవగలుగుతాడారా?
1: ఏముందిరా, ఓ మినీ మొబైల్ ట్రైన్ తెప్పిస్తే ఈజీగా లేస్తాడు.
0: ఆపరానే తిండికోల, కథలోకి వెళ్దాం. పద
1: పదరా.
0: భక్తి లేని బ్రతుకు భరింపలేని బరువు.
1: అవునురా.
0: భక్తి శక్తియే ముక్తికి తెరువు.
1: ఆహా,
0: సాయి శక్తికి తిరుగులేదురా, సాయి భక్తులకు ఎదురు లేదురా.
1: జయోస్తు సాయి భక్తుడా.

0: అయితే సోదర
1: చెప్పరా,
0: పుట్ట పత్తికెళ్ళినంత పుణ్యమొచ్చి పడదురా, గంగ ములిగినంతనే పాపమంత పోదురా.
1: ఆహా, ఎంతటి నగ్న సత్యాన్ని చెప్పారు. నిజంగా
0: పుట్టపర్తికి ఎన్నిసార్లు వెళ్ళామన్నది కాదురా లెక్క.
1: మరేమిట్రా,
0: అక్కడికి వెళ్లి మనం ఏమి నేర్చుకున్నామన్నదే పక్క.
1: కరెక్ట్ గా చెప్పావురా.
0: పుట్టపర్తికి వెళ్లినప్పుడల్లా మనలోని చెడు మార్గాలను దుర్మార్గాలను వదిలిపెట్టేయాలి, మిగిలినవి వాటంతట అవే పోతాయిరా.
1: నిజమేరా, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు.
0: ఆహా
1: స్వామి, తన బాల్యం నుండి దివ్య శక్తులు కలిగి దివ్య లీలలు చేస్తూ ఎందరో మహానుభావుల్ని, పండితులను, అవధూతులను సంభ్రమాశ్చర్య చేతులు చేసేవారా.
0: మన స్వామి ఇప్పుడు చేస్తుంది అదే కదరా. 1940 స్వామి ఉరవకొండలో ఉండగా ఒకసారి స్వామిని తేలుకుట్టిందిరా.
1: అయ్యో పాపం.
0: తేలుకుట్టిన స్వామి తెలివి తప్పారు. కొంతసేపటికి తెలివి తెచ్చుకుని వింత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.
1: మరి తర్వాత ఏమైందిరా?
0: స్వామికి ఏ దయ్యమో భూతమో పట్టిందని చెప్పి భూత వైద్యుల చేత చిత్ర హింసల పాలు చేశారా.
1: ఎంతటి నిర్దయులు నిజంగా.
0: అంతు పట్టని స్వామి వింతపోకడని చూసిన వెంకమ్మరాజు గారు స్వామిని నిలదీసి అడిగారు.
1: ఏమని?
0: తానెవరో చెప్పమని.
1: మరప్పుడు స్వామి ఏమన్నారా?
0: దానికి స్వామి చిరునవ్వు చిందిస్తూ ఈ విధంగా తన అవతార ప్రకటన చేశారు.
1: సాయిరామ్.

0: సాయిరామ్. ఆహాహా అన్నయ్య, మనసు ఊతలూగుతోందిరా.
1: అవునరా,
0: ఈ స్వామి గురించి, మన స్వామి గురించి ఇంకాస్త వివరంగా చెప్పరా.
1: చెప్తాను రా విను. మన ఈశ్వరమ్మ గారంటే స్వామికి ప్రాణం.
0: ఆహా,
1: మరి స్వామి అంటే ఈశ్వరమ్మ గారికి పంచ ప్రాణం రా.
0: ఆ తల్లి తల్లిన అనుబంధం అద్భుతం, అమోఘం, అద్వితీయం, అపూర్వం, అమేయం రా.
1: అవునరా, ఈశ్వరమ్మ గారి సేవా తత్పరులు.
0: ఆహా,
1: ఆమె తన కోసం, తన వారి కోసం స్వామిని మూడు కోరికలు కోరారు.
0: మూడు కోరికల ఏమిటి?
1: విద్య, వైద్యం, త్రాగునీరు.
0: ఆహాహా,
1: నాలుగో కోరికగా స్వామిని పుట్టపడితే వదిలిపెట్టద్దని మాట తీసుకుందిరా.
0: అందుకే కదరా ఈ రోజు మన స్వామి మనతో కూర్చొని ఇక్కడ బుర్రకలు వింటున్నారు.
1: అవునరా, అయితే ఈశ్వరమ్మ గారు అలా స్వామిని కోరిన తర్వాత స్వామి ఈశ్వరమ్మకి మాట ఇచ్చారా?
0: ఏమని?
1: పుట్టపడితే వదిలిపెట్టనని.
0: ఆహా,
1: ఆనాడు ఆ మహాసాధీమ తల్లికి మన దేవుడిచ్చిన వరాలకు ప్రతిరూపాలే ఈనాటి పుట్టపడితలోని శ్రీ సత్యసాయి యూనివర్సిటీ, మొబైల్ హాస్పిటల్స్, ఇండోర్ స్టేడియం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మరియు వాటర్ ప్రాజెక్ట్స్ రా.
0: అవునరా,
1: ప్రతి గ్రామస్తులంతా కలలో కూడా ఊహించిన వైభవాన్ని పరోక్షంగా తీర్చిదిద్దిందిరా మన ఈశ్వరమ్మ.
0: అయితే సోదరా,
1: చెప్పరా,
0: మన ఈశ్వరమ్మ గారు ఈ రోజు మనతో ఇక్కడుంటే స్వామి ఒరిస్సాలో ఆ వరద పీడిత బాధితులను ఏ విధంగా ఆదుకున్నారో చూసి చాలా సంబరపడిపోయేవారురా.
1: అవునరా, అయితే చిన్నాడా,
0: ఏమిట్రా,
1: ఆ తల్లి తనిలో ప్రేమానురాగులు హద్దు లేనివిరా.
0: ఆహా,
1: సామాన్యురాలు, గృహిణి, గృహమమ్మాయి అయిన ఈశ్వరమ్మ గారిని మన స్వామి అందలేని పొందలేని ఉన్నతమైన భక్తి శిఖరాల్లో తీసుకువెళ్లారా. అమ్మ ఈశ్వరమ్మ, ధన్యమాయనమ్మ మా జన్మ.
0: ఆహా,
1: పరితివాసుల భాగ్యమమ్మ, పుడమి చేసుకున్న పుణ్యమమ్మ.
0: అవునమ్మా,
1: నీది జన్మ ఈశ్వర.

0: సోదరా.
1: ఏమిరా?
0: అది ఒరిస్సా. మదర్ తెరీసా మనుగడ సాగిన సరిహద్దు.
1: ఆహా.
0: ప్రకృతి పగబట్టి కక్ష సాధించిన ఒరిస్సాలో సునామీని మించిన జల ప్రళయం ఉంచెత్తిందిరా.
1: అయ్యయ్యో.
0: చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు అక్కడి ప్రజలంతా.
1: సాయిరామ్.
0: ఇల్లులు పోగొట్టుకుని అందరు రోడ్డు నెక్కారా?
1: అవునురా.
0: పడగల విప్పిన ప్రకృతి కోరలు పెకిలించి పగ్గాలు బిగించాడా పరమేశ్వరుడు. కరుణను పునిగి పుచ్చుకున్న మాతృశ్రీ ఈశ్వరమ్మ కన్న బిడ్డ మన సాయిష్యుడు.
1: ఆహా.
0: తన భక్తులు తమ సర్వస్వం కోల్పోయి తమ బతుకులు చితుకులైపోతుంటే చూస్తూరుకునే తత్వం కాదురా మన స్వామిది.
1: కాదురా మన స్వామిది.
0: శాశ్వతం కాని ఆస్తులమ్మి శాశ్వతంగా ఆదుకున్నాడు తన భక్తులను.
1: ఆహా.
0: 10 కోట్ల రూపాయల ఖర్చుతో 700 కుటుంబాలకు ఇల్లులు కట్టించారా. నిన్ననే శ్రీరామనవ పర్వదినాన్న ఆ దివ్య గృహాలకు వారిని యజమానులుగా ప్రకటించారు మన స్వామి.
1: ఎంత అదృష్టవంతులురా వాళ్ళంతా.
0: అవునరా. ఆహా. వారి జన్మ ధన్యమాయరా. సాయి మనసే వెన్న పూసరా.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: ఇక్కడి నుంచి కదా చాలా టర్నింగ్ పాయింట్ తిరుగుతుందిరా.
1: టర్నింగ్ పాయింటా? అదేలారా,
0: మన స్వామి శివశక్తి అవతారనుగా అవతారం ఎత్తి పరిధిలో వెలిసిన తరువాత కైలాసంలో వాతావరణం అంతా అల్లకల్లోలంగా మారిపోయిందిరా.
1: ఇప్పుడు అక్కడ ఎలా ఉందిరా?
0: మన పెద్దనాడు చెప్తాడురా, వినరా.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: తల్లిదండ్రులు ఎడబాటు భరించలేని గణపతి కుమారస్వాములు ఏమి తోచిన పరిస్థితుల్లో ఉన్నారు.
1: అయ్యయ్యో,
0: ఆ పార్వతీ పరమేశ్వర అదృశ్యంతో నంది బృంగి ప్రమదగణాలు ఒకరేమిటి, మొత్తానికి వెండి కొండ వెలవెలబోతోందిరా.
1: సాయిరామ్,
0: నారదుడు తన మహతిని మీతుకుంటూ బయలుదేరాడు ఆ అరిదంపతుల జాడ కోసం.
1: అయితే అన్నయ్య,
0: చెప్పరా
1: మనలో మాట, ఈ నారదునికి అసలు బట్టతలు ఉండేదారా?
0: నారదుడికి బట్టతలుంటే నీకే ఉందిరా.
1: ఆహాహా, ఏమీ లేదు, బట్టతలు ఉంటే సాధించలేనిది ఏమీ లేదంటారు కదా అందుకని.
0: నీ మొహంలో ఉంది బట్టతల కాదురా, పట్టుదల. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు అంటారు.
1: ఓహో, అయితే ఇక ఇప్పటి నుంచి నీ పట్టు వదలండిరా.
0: నీ తెలివిని అంచనవడం చాలా కష్టంగా ఉందిరా. కథలోకి వెళ్దాం పద.
1: పదరా,
0: కళలు తప్పిన కైలాసం వెలవెలబోతోందిరా.
1: ఆహా,
0: దేవుడే లేని దేవాలయమైంది కైలాసం. పార్వతీ పరమేశ్వరులు శివశక్తవతారంగా రూపుదిద్దుకుని శ్రీ సత్యసాయిగా పుట్టపర్తిలో వెలిసిన విషయం నారదుడు కైలాసంలో చెప్పేశాడు.
1: మహాఘటికుడు రాయుడు నారదుడు.
0: కైలాసవాసులంతా ఒక్కొక్కరు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి తరలి వస్తున్నారా.
1: ప్రశాంతి నిలయమా, అదెక్కడుంది రోయ్?
0: అదిగోరా, అదే దేవుడుండే గుడి, దేవతలందరి బడి, ఈశ్వరాంబవుడి, నిత్య సంకీర్తన వరవడి, శివశక్తవతారుని నానుడి. అదిగోరా, అల్లది ప్రశాంతి నిలయం.

0: అయితే సోదరా,
1: ఏమిరా,
0: ఈ విధంగా గణపతి, కుమారస్వామి, గాయత్రి, మహాలక్ష్మి మరియు సీతారామ లక్ష్మణులు హనుమంతుడితో సహా అందరూ ప్రశాంతనిలయం చేరుకున్నారు.
1: ఆహా,
0: నంది, భృంగి, ప్రమద గణాలు మొత్తం గో సంపదంతా గోకులాన్ని చేరుకున్నాయిరా.
1: ప్రమద గణాలు మహిమాంతితమైన కమలాలుగా మారి ఆ పతీశుని దివ్య సౌదాలకి వన్న తెస్తూ ప్రశాంతి నిలయాన్ని చూసుకుంటున్నాయి. ప్రశాంతతకు భంగం కలగకుండా
0: మంచు కొండలోని మంచు మాయమైంది.
1: ఆహా,
0: మాన సరోవరం మౌనం దాల్చిందిరా.
1: అయ్యో,
0: పార్వతి వినపం మేరకు ఆ పరమేశ్వరుడు తన కంఠమందల గరళాన్ని మంచు కొండపై వదిలివచ్చాడు.
1: ఓహో,
0: ఆ గరళ తాపానికి మంచంతా కరిగి ఔషధి ప్రస్తపురం గుండా ప్రవహించి గరళాన్ని శుద్ధి చేసుకుని దివ్య మంత్ర జలాలుగా మారి శివుని ప్రస్తుత కొలువైన పుట్టపర్తికి చేరి సాయి గంగలా మారి ఊరూరిని పల్లె పల్లెని పునీతం చేస్తోందిరా.
1: ఎంత పెద్ద మిరాకిల్ రా ఇదంతా.
0: అవునరా, ఈ శుభ సందర్భంలో మన అన్నయ్య ఒక పాట పాడతాడు, ఆస్వాదించరా.

0: ముక్కోటి దేవతలు, విద్యార్థులై భక్తులై భాసిల్లుతున్నారు. ధన్వంతరులు, వైద్యులై వైద్య సేవలు అందిస్తున్నారా.
1: ఋషులు, మహర్షులు, సురులు, భూసువులు వేదాలను నిత్య పారాయణ గావిస్తున్నారు. అష్టదిక్పాలకులే ఆచార్యులై విద్యా సేవలు అందిస్తున్నారు.
0: అధినాయకులు, సెంట్రల్ ట్రస్ట్, సత్యసాయి సేవా సమితులు దీని జనోద్ధరణలు వృద్ధాశ్రమాలు చూసుకుంటున్నారు.
1: ఆహా,
0: కాకలు తీరిన కళా దిగ్గజాలు తయారవుతున్నారు.
1: ఓహో,
0: కళామతల్లి సరస్వతీమాత కనుసన్నలలో, మీరిపురి సంగీత కళాశాలలో.
1: అయ్యే, మన సాయిదత్తన్ అక్కడి నుండి వచ్చాడు కదా.
0: అవునరా, మీరిపురి సంగీత కళాశాలలో భావరాగ తాళయుక్తంగా భక్తి ప్రవాహం ప్రత్యక్ష భగవానుని మురిపించి మరిపించి మయమరిపిస్తున్నారా.
1: అల్లా, యేసు, బుద్ధ, జోరాష్ట్ర, మహావీరులు భక్తి వైభవానికి కలగ్దులై తమ తమ స్థానాలను హిల్వ్యూ స్టేడియంలో అలంకరించారు.
0: ఇక ఏడు కొండలు దిగి వచ్చిన ఆ శ్రీనివాసుండు లోకైక చిన్మయుండు ఇట వెలిగే పరతీశుడు నేడు పృథ్వీయందు.
1: నిత్యం వండి భావిస్తూ నిత్యాన్నదాన నిలయానికి వెలుపై వెలుగుతోంది క్యాంటీన్ లో అన్నపూర్ణమాత.
0: ఇక సాయి గీత మానస్ పుత్రిక సత్యగీత మంగళానికి ప్రతీకంగా స్వామి చేసే ప్రతి శుభకార్యానికి మంగళాన్ని పలుకుతోందిరా.
1: మొన్న స్వామి 83వ జన్మదిన వేడుకల సందర్భంగా సహస్ర పూజ చంద్ర దర్శనం సలిపారురా.
0: అవునరా,
1: స్వామి లోక కళ్యాణార్థమై జరిగిన ఈ మహోత్సవాన్ని అందరూ తిలకించాల్సిందే.
0: యజ్ఞ యాగ క్రతువుల హవిర్భాగానికి అర్హుడు పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడే శివశక్తి అవుతారుడైనా మన సాయీశుడురా.
1: ఆహా అన్నయ్య, మనసు ఎక్కడికో పోయిందిరా.
0: ఆహా,
1: ఆనందంలో ముంచెత్తుతోంది.
0: అవునరా,
1: సాయినామస్మరణే ముక్తికి సోపానమన్నారు మన స్వామి. సాయినామస్మరణ చేసుకుందాం పద
0: పద.

0: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నాస్ట్రడామస్ తన సెంచురీస్ అనే బుక్ లో స్వామి గురించి, స్వామి అవతార గురించి చాలా స్పష్టంగా రాశాడురా.
1: భారతీయ నాడీ గ్రంథాలన్నీ స్వామి ఆచార వ్యవహారాలు ఆకార సాకారాలతో సహా వర్ణించాయిరా.
0: పరమశివుని జటాజూటం స్వామికి ముచ్చటైన కురులుగా మారాయి.
1: ఆహా,
0: జటాజూటం అందలి చంద్రుడు పర్తిలో పూర్ణచంద్రుడై పూర్ణచంద్ర ఆడిటోరియం గా మారాడురా. ఇక నాగాభరణం నాగేశ్వరునిగా ప్రశాంతిని లేపు ప్రవేశ ద్వారం వద్ద వెలిశాడురా.
1: వ్యాఘ్రాంబరం కాషాయాంబరం అయింది. త్రిశూలం ఉత్తర ద్వారం వందలి గోపురం అయింది. ప్రశాంతి నిలయంలో
0: ధమరుక భజన మందిరపు హారతి గంట అయింది.
1: ఆహా,
0: భస్మం దివ్య లీలా విభూతిగా మారింది.
1: శివుని త్రినేత్రం చల్లని వెన్నెల కురిసే ఆ సాయి నేత్రద్వయంలో కలిసిపోయిందిరా.
0: అంబ సాంబ శివునిలో సగమై స్వామి నడకలలో రాజహంసను మరిపిస్తూ చల్లని చూపులలో వెన్నెల వెలుగులై సాయిమాతగా వెళ్లి విరిసిపోతుందిరా.
1: ఓహో,
0: స్వామి తన బాల్యంలోనే ఆ నటరాజి నాట్య వైభవానికి బదులుగా ఋషేంద్రమునికి బదులుగా శివతాండవాన్ని మర్పించేటట్లుగా ఆనాటి శ్రోతలను మురిపించారురా.
1: ఏ విధంగా?
0: మన పెద్దాడు చెప్తాడురా విను.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: పరుగు పందెం లాంటి ఈ జీవన యానంలో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం శ్రేయస్కరం.
1: అవునరా,
0: అప్పుడు ఆ దివ్య శక్తి అనుక్షణం మనని అనుసరిస్తూ నడిపిస్తూ ఉంటుందిరా.
1: భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా జీవితం ముగింపు లేనిదిరా.
0: అవునరా,
1: స్వామి ఉపన్యాసాలు, ఉపదేశాలు, మాటలు, పాటలు మళ్లీ మళ్లీ మళ్లీ వినాలని, దర్శించాలని,
0: తద్వారా ఆ భవసాగరాన్ని అవలీలగా దాటగలగాలని కోరుతూ మన స్వామి యొక్క ప్రేమామృత జలను మనందరిపైన కురిపింపజేయాలని ప్రార్థిస్తున్నాంరా. స్వామి, 1960 నుండి 70 సంవత్సరాలలో మా మాస్టర్ గారి బృందం మీ ముందు బుర్రకథ పాడుతుండగా మీరు ఒక భజన పాటని అడిగి మళ్లీ పాడించుకున్నారు ప్రేమతో. ఇప్పటికి 40 సంవత్సరాలు గడిచాయి స్వామి. ఇప్పుడు ఈరోజు అదే పాటని ప్రేమతో హృదయపూర్వకముగా మీకు అర్పిస్తున్నాము స్వామి.

0: అవతరించుట అనుటలో అర్థమిదియే అనే ఒక విశాల ఛత్రం కింద కొనసాగుతున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ సత్యసాయి అవతార మహోద్యమంలో ఒక్కొక్క అమృతతుల్యమైన దశకాన్ని స్పృశిస్తూ ఈనాడు 1991 2000 దశకానికి చేరుకున్నాం. కాలస్వరూపుడు, కాలాతీత స్వరూపుడు అయిన పరమాత్మ కలి వికరుణుడు కూడా. ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో సంకల్పమాత్రం చేతే నెరవేరుస్తాడు. అదేవిధంగా ఈ దశకంలో మరెన్నో మైలురాళ్లు మొలకలెత్తాయి. శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భగవాన్ దివ్య దర్శన స్పర్శన సంభాషణలకు మణిమయ వేదికగా దశాబ్దాల పాటు నిలుస్తున్న సాయి కుల్వంత్ సభామండప ప్రారంభం, శ్రీ సత్యసాయి జలపథకం మొదటి దశ ఆరంభ సన్నాహం, శ్రీ సత్యసాయి మేర్పురి సంగీత కళాశాల ఆరంభం, చైతన్య జ్యోతి మ్యూజియం ఆరంభం, ఇలా అటు ఆర్తులకు ఆసుపత్రి, నీరు మొదలైన అవసరాలు తీరుస్తూ, అర్ధార్థులకు ధార్మికమైన ఇచ్ఛా ప్రదానం చేస్తూ, పాదాలనాశ్రయించిన జిజ్ఞాసువులకు ఉపదేశం అందిస్తూ, జ్ఞానులకు అద్వైతానుభవాన్ని కలిగిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతార విలక్షణత్వ ప్రాశస్త్యం గురించి ఎంత చెప్పుకున్నా అలుపురాదు, ఎంత మరచినా ఆ తలకు పోదు. సనాతన ధార్మిక మార్గంలో తరించిపోవడానికి ఎన్నో మార్గాలున్నప్పటికీ ఈ కలియుగంలో సులభసాధ్యమైనది ప్రేమతో కూడుకుని నామస్మరణతో వేడుకుంటూ చేసే సేవా మార్గమేనని చాటి చెప్పిన భగవాన్ ముందు తాను చేసి చూపించి మార్గదర్శనం చేశారు. భగవాన్ చేపట్టిన బృహత్ సేవా కార్యక్రమాల్లో అత్యంత ముఖ్యమైన ఆరోగ్యం, నీటి సరఫరాలకు సంబంధించిన సోషియో కేర్ అంశాలతో ఏక విషయ గోష్ఠి ఆర్తజనులను పాలించునట్టివాడు. ఇప్పుడు విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసియున్నాడో, ఏ మూర్తి శివశక్తి చైతన్యమూర్తిగా అవతరించాడో, ఏ మూర్తి పుట్టపర్తి షట్చక్రవర్తిగా కీర్తింపబడుతున్నాడో, ఏ మూర్తి సకల జీవకోటి ఆర్తిని అనుక్షణం హరించుచున్నాడో, అటువంటి మూర్తి మన అందరి నిత్య సత్య స్ఫూర్తి. ఆ కరుణామూర్తి దివ్య పాదారవిందములకు ప్రణమిల్లుతూ రేడియో సాయి తెలుగు ఛానల్ 10వ వార్షికోత్సవం సందర్భంగా అందించుచున్న అవతరించుట అనుటలో అర్థమిదియే అన్న ప్రత్యేక శీర్షికలో 6వ భాగానికి ప్రేక్షకులందరికీ స్వాగతం. నా పేరు చంద్రశేఖర్. స్వామి కాలేజీలో చదివి ప్రస్తుతం వైట్ఫీల్డ్ ఆసుపత్రిలో సేవలందిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు నా సహచరులైన సాయి కిరణ్, సుబ్బారావు పాల్గొంటున్నారు. వారిని ఆహ్వానిద్దాం. సాయిరాం సాయి కిరణ్.
2: సాయిరాం.
1: సాయిరాం సుబ్బారావు.
3: సాయిరాం.
1: సాయిరాం. ఇటీవల నా స్నేహితుడొకడు, బెంగళూరు నుంచి పుట్టపర్తి వెళ్తున్నాను, మొదటిసారి వెళ్తున్నాను కాబట్టి దారి తప్పకుండా ఉండడానికి ఏదైనా గుర్తు చెప్పమన్నాడు. నేను మొదట్లో పుట్టపర్తి వెళ్తున్నప్పుడు ఇదే ప్రాబ్లం నాకుండేది. రహదారి పైన బాగేపల్లి టోల్ గేట్ దాటిన తర్వాత ఎక్కడ టర్న్ తీసుకోవాలో తెలియక అనుమానం ఉండేది. అప్పుడు ఎవరో నాకు ఒక బండ గుర్తు చెప్పారు. ఈ టోల్ గేట్ దాటిన వెంటనే ఎడంవైపు పెద్ద స్వామి చిత్రపటంతో ఒక పెద్ద బిల్ బోర్డ్ కనబడుతుంది. దానిపైన బి గుడ్, డూ గుడ్, సీ గుడ్, దిస్ ఈస్ ద వే టు గాడ్ అని ఒక యారో ఉంటుంది. అది దాటిన వెంటనే వచ్చే రైట్ టర్న్ తీసుకుంటే ఖచ్చితంగా పుట్టపర్తి చేస్తాం. అంటే జీవితంలో కూడా రైట్ టర్న్ తీసుకుంటే దేవుడి దగ్గరికి ఖచ్చితంగా చేరుతామని ఒక సంకేతం అన్నమాట.
3: అవును, సత్యసాయి తాలూకా ప్రవేశిస్తాం అనగా సర్వధర్మ చిహ్నంతో
1: అనుమానం ఉండేది. అప్పుడు ఎవరో నాకు ఒక బండ గుర్తు చెప్పారు. ఈ టోల్ గేట్ దాటిన వెంటనే ఎడంవైపు పెద్ద స్వామి చిత్రపటంతో ఒక పెద్ద బిల్ బోర్డు

0: సర్వధర్మ చిహ్నంతో ఒక ముఖద్వారం ఒకటి వస్తుంది. ఆ తరువాత ప్రశాంతి నిలయం దరిదాపుల్లో కుడివైపున స్వామి పెద్ద ఆసుపత్రి మంచి భవనం కనిపిస్తుంది.
1: ఇవన్నీ మైలురాలు లాంటివి. ఇంకొంచెం ముందుకు వెళ్లి వెడంవేపు ఆకాశం కేసి చూస్తే గగన వీధుల్లో విహరిస్తున్నట్టుగా ఒక పెద్ద హనుమంతుడు కనిపిస్తాడు. ఆ హిల్ వ్యూ స్టేడియం కొండపైన ఆ కొండంత విగ్రహము, ఎడం కాలు కింద ఒక కొండ, ఎడం చేతిలో ఇంకొక కొండ, ఆ కొండంత విగ్రహం చూసేవారి గుండెల్లో కొండంత ధైర్యం నింపుతాడు. ఎక్కడ హనుమంతుడు ఉంటాడో అక్కడే రాముడు ఉంటాడు. అదే మనకి ప్రశాంతి నిలయం చేరామని సంకేతము.
2: మహాభారత సంగ్రామంలో కురుక్షేత్రంలో జెండాపై కపిరాజని అర్జునుడి రథం పైన హనుమంతుడు కూర్చుని విజయాన్ని అందించాడు. అలాగే స్వామి ఈ మహాసేవాక్షేత్రమైన పుట్టపర్తి పుణ్యక్షేత్రంలో ఆ హనుమంతుణ్ణి ఏకంగా కొండపైనే స్థాపించేశారు.
0: హనుమంతుడి భంగిమ గగనంలో ఎగరడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
2: అదే టేక్ ఆఫ్ అంటారు కదా, టేక్ ఆఫ్ కి సిద్ధంగా ఉన్నట్టు. ఇదేదో యాదృచ్ఛికంగా అనిపించినా దీంట్లో చాలా భావార్థం నిగూఢమై ఉంది. ఈ విగ్రహం 65 అడుగుల ఎత్తు విగ్రహం స్వామి 65వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 1990 నవంబర్ 22వ తారీఖున స్వామి దీన్ని ఆవిష్కరించారు. అప్పటి వరకు స్వామి చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ ఈ హనుమంతుడిలాగా దినదినాభివృద్ధి చెంది మహాకాయంలాగా పెరుగుతున్నాయా అన్నట్టుగా అన్న సంకేతం ఇస్తున్నట్టుగా ఆ రోజు స్వామి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంటనే అదే రోజు పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏ స్థలంలో అయితే కట్టబోతున్నారో అక్కడికి వెళ్లి స్వామి భూమి పూజ చేశారు. అంటే త్రేతాయుగంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుని ప్రాణం కాపాడి రాముడి ఆర్తిని తీర్చాడో, కలియుగంలో అదే రాముడు సాయిరాముడై ఏకంగా ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని తీసుకొచ్చి సకల మానవాళి ఆర్తిని తీర్చడానికి సంకల్పించుకున్నారు.
1: ఇక్కడ ఇంకో చిన్న విషయం, రణభూమిలో లక్ష్మణు పరిస్థితి ఎంత విషమంగా ఉందంటే సూర్యోదయం లోపలే హనుమంతుడు సంజీవని తీసుకొచ్చి తీసుకొస్తేనే లక్ష్మణుడు బ్రతుకుతాడు. సమయానికి హనుమంతుడికి అది ఒక పరుగు పందెం. ఈ అత్యవసర పరిస్థితిలో హనుమంతుడు ఎంతో వేగంగా ఎంతో నేర్పుతో ప్రతిస్పందించి కార్యాన్ని సాధించాడు.
0: అదేవిధంగా మన స్వామి ఆసుపత్రి కూడా ప్రారంభోత్సవం అయింది. స్వామి తన విశిష్ట శైలిలో ప్రారంభోత్సవం ప్రకటన చేసినప్పుడే ప్రారంభోత్సవం ఎప్పుడు అవుతుందో కూడా చెప్పేస్తారు. ఈ ఆసుపత్రి ప్రకటించినప్పుడు ఒక్క సంవత్సరంలోనే ప్రారంభోత్సవం కూడా చేసిస్తామని చెప్పేశారు. అంతేకాదు ఆ రోజే పెద్ద ఆపరేషన్లు కూడా చేస్తామని కూడా చెప్పేశారు.
2: సంస్కృతంలో ఒక మాట ఉంది, వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణాం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హసి. అంటే లోక కళ్యాణం కోసం అహర్నిశలు తపించే వారి మనసులు అర్థం చేసుకోవడం ఎవరి తరం కాదు. వారి మనసులు ఎలా ఉంటాయంటే ఇంద్రుడి వజ్రాయుధంలాగా చాలా దృఢంగాను గట్టిగాను, అదే సమయంలో కుసుమం కంటే కోమలంగానూ ఉంటాయి. అంటే ఇవన్నీ ఈ రెండు పరస్పర విరుద్ధమైన లక్షణాలు. చాలా పెద్ద అతిపెద్ద కార్యాన్ని చాలా తక్కువ సమయంలో పూర్తి చేస్తామని వారు సంకల్పించుకుంటారు. ఇది అంత సులభంగా సామాన్య మానవుడికి అర్థమయ్యేది కాదు.
0: అసాధ్యమైన ఈ బృహత్ కార్యాన్ని స్వామి అసలు ఎందుకు తలపెట్టారు స్వామి మాటల్లోనే విందాం.
3: కనుక పల్లని ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నిమ్మందు

0: ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాము. ఈ గుండె జబ్బు వస్తే కొన్ని లక్షలు వ్యయం చేసి అమెరికాకు వెళుతున్నారు. వీళ్ళ గతి ఏమిటి? వారిని చూసేటువంటి వారెవరు? పట్టణానికి వెళితే కలర్ నీళ్లైనా వాళ్ళ ముఖాన్ని కొట్టరు. అలాంటి దురవస్థను గుర్తించి మనము ఇక్కడ ఒక పెద్ద వైద్యాలయాన్ని నిర్మించాము. బైపాస్ సర్జరీ కానీ లేక కిడ్నీ మార్చడం కానీ లంగ్స్ ఆపరేషన్ చేయటం కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే.
1: మీరు స్వామి ఉపన్యాసంలో స్వామి పదప్రయోగాన్ని గమనించారో లేదో, హాస్పిటల్ నిర్మిస్తాము అని భవిష్యత్ కాలం వాడకుండా నిర్మించాము అని భూతకాలం వాడేశారు. ఇది ఎలా ఉందంటే, శ్రీకృష్ణుడు మహాభారత సంగ్రామంలో యుద్ధం ప్రారంభం అవ్వక ముందే భగవద్గీతలో అర్జునుడికి విశ్వరూపం చూపించి ఈ భీష్మ ద్రోణ కర్ణులు ఇత్యాది కురువీలందరినీ ఇప్పటికే నేను సంహరించాను, నిమిత్త మాత్రమయ్యి యుద్ధంలో నీ కర్తవ్యాన్ని చెయ్యి అన్నట్టుగా. స్వామి ఇంకా ప్రాజెక్టు ఇంకా మొదలు పెట్టనే లేదు, పూర్తి అయిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఇది స్వామి ఏమంటారంటే, గన్ను నుంచి సౌండు, దాని నుంచి వచ్చే బుల్లెట్ ఒక్కసారి వచ్చినట్టు. అంటే భగవంతుడు కాలాతీతుడు కాబట్టి అటువంటి కాలాతీతుడైన భగవంతుడికి భవిష్యత్తు కూడా జరిగిపోయినట్టేనేమో.
2: స్వామి చెప్పిన ఇంకో మాట, ఈ కలికాలంలో ఆరోగ్య వ్యవస్థ రోగగ్రస్తమైనది, పరిస్థితి చాలా క్లిష్టమైనది. స్వామి దీనికి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినది. మానవ హృదయాలు లబ్ డబ్ అని కొట్టుకుంటాయి, కానీ వైద్యుల హృదయాలలో లబ్బు డబ్బు, లాభము డబ్బు, ఇదేమన్న ఆరోగ్య వ్యవస్థకు పట్టిన నిజమైన జబ్బు. ఈ వ్యాపారం అనే క్యాన్సర్ ని నిర్మూలించటానికి మన స్వామి లబ్బు డబ్బు బదులుగా లవ్వు నవ్వు ప్రవేశపెట్టారు.
1: స్వామి చెప్పినట్టు ఈ వైద్య రంగంలో ధనాశక్తి పెరగడం వలన మెడిసిన్ గా మారినట్టు స్వామి చెప్పారు. ఎవరో చమత్కారంగా చెప్పారు, వైద్యరాజ నమస్తుభ్యం, యమరాజ సహోదర, యమస్తు హరతి ప్రాణాన్, వైద్య వైద్య ప్రాణాన్ ధనాని చాని. యముడు ప్రాణాన్ని ఒక్కటే తీస్తాడు, వైద్యుడు ప్రాణంతో సహా ధనాన్ని కూడా తీసుకెళ్లిపోతాడని చమత్కారంగా చెప్పారు. కానీ విచిత్రం ఏంటంటే, డబ్బుతో అసలు పనే లేకుండా వైద్య సేవలు అందించడానికి చాలా డబ్బులు అవసరం అవుతాయి. ఇంత పెద్ద ప్రాజెక్టుకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అందరూ ఆందోళన చెందడం మొదలెట్టారు, స్వామి తప్ప. గజేంద్రుణ్ణి కాపాడటం కోసం నారాయణుడు తన పరివారాన్ని, తన ఆయుధాల్ని, చివరికి లక్ష్మీదేవిని కూడా మరిచిపోయి పరిగెట్టుకుంటూ వెళ్తే వెనకాలే లక్ష్మీదేవి పరిగెట్టుకుంటూ వచ్చింది. అలాగే స్వామి సంకల్పించిన వెంటనే ఈ ప్రాజెక్టుకి కావలసిన వనరులన్నీ పరిగెట్టుకుంటూ వచ్చి వాటంతట అవే వచ్చి పడ్డాయి. ఈ ఘట్టాన్ని, గజేంద్ర మోక్షం ఘట్టాన్ని తెలుగు భాగవతంలో పోతన్ గారు చాలా అందంగా వర్ణిస్తారు. ఈ పద్యం సిరికింజెప్పడు అని మొదలయ్యే ఈ పద్యంలో అసలు ఎందుకు అంత తొందర పడవలసి వచ్చింది అన్న ప్రశ్నకి చివరిగా ఆ పద్యం చివరిలో గజప్రాణావనోత్సాహియై అని బదులిస్తారన్నమాట. అంటే తన భక్తుడైన గజపతిని రక్షించడం కోసం అంత ఉత్సాహం, అంత ఆతృతను శ్రీమన్నారాయణుడు కనబరిచారు. కానీ మన స్వామి ఏంటంటే, అసలు ఎవరు అడగకుండానే, ఎవరు పిలవకుండానే జగప్రాణావనోత్సాహియై, అంటే ఈ జగంలో అంటే మొత్తం మానవాళి ఆర్తిని తీర్చడానికి స్వామి సంకల్పించుకున్నారు. సాయి జగజ్జనని, తన పిల్లలను కాపాడుకోవడం కోసం అంత ఆరాటపడింది, అంత ఆతృత వ్యక్తపరిచింది.
2: స్వామి నవంబర్ 1990లో ప్రకటించారు, కానీ 5 నెలలు ప్లాన్స్ గీయడానికే సరిపోయాయి. అసలు నిర్మాణ పనులు మే 1991లో మొదలయ్యి శరవేగాన్ని అందుకున్నాయి. మనము ఫిక్షన్ చిత్రాలు, యాక్షన్ చిత్రాలు గురించి విని ఉంటాం. ఈ ప్రాజెక్టు సాయి ఫై చిత్రములా అనిపించినా నిజానికి ఇది సాయి ఫైవ్ యాక్షన్. 5 ఇయర్స్ పెట్టవలసిన ఈ 5-స్టార్ హాస్పిటల్ నిర్మాణము 5 మంత్స్ లోనే రూపుదిద్దుకుంది. ఫిక్షన్లా అనిపించిన ఇది యాక్షన్ విచిత్రము.
1: నీవు చెప్పిన అంకెల ప్రకారం ఈ ప్రాజెక్టు బ్రహ్మాండంగా గోచరిస్తోంది. మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దెన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్ అని స్వామి చెప్పినట్లుగా ప్రతి మహాప్రాజెక్టుకి మానవ వనరులు చాలా అవసరం. మరి ఈ ప్రాజెక్టుకి స్వామి ఎవరిని తన పనిముట్లుగా ఉపయోగించుకున్నారు?
2: రామ కార్యానికి హనుమంతుడే ఉత్తమ పనిముట్టు. శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు. ఈ సాయిరాముడు ఈ ప్రాజెక్టులో ఎందరో హనుమంతుల్ని ఎంచుకున్నారు. ఉదాహరణకు లండన్ నుండి వాస్తుశిల్పి శ్రీ కీత్ క్రిచ్లో, లార్సన్ అండ్ టుబ్రో కంపెనీ నుండి ఇంజనీర్ రామకృష్ణ గారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ నుండి ప్రముఖ హార్ట్ సర్జన్ డాక్టర్ వేణుగోపాలు, నిర్వాహకుడు డాక్టర్ సఫాయా, ఫాదర్ ఆఫ్ యూరాలజీగా పేరుగాంచిన డాక్టర్ హెచ్ఎస్ భట్టు, ఇటువంటి ఎందరో నిపుణులకు ఈ ఆసుపత్రి నిర్మాణంలోనూ నిర్వహణలోనూ సేవ చేసే భాగ్యం ప్రసాదించారు.
1: ఇంకో విశేషమేంటంటే ఈ మహత్కార్యంలో ఏదో ఒక విధంగా పాల్గొని తమ సేవలు అందించాలని, ఏదో ఒక చిన్న పాత్రైనా పోషించాలని అందరూ ముందుకొచ్చారు. రాముడు వారధి నిర్మించినప్పుడు సముద్రుడు దారి ఇవ్వలేకపోయినా రాళ్లను తేలిరట్టు చేశాడు. అలాగే భారత ప్రభుత్వం ఈ పెద్ద పెద్ద ఆధునిక వైద్య పరికరాలు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాటి మీద కస్టమ్స్ పన్నుని మినహాయించి 24 గంటల లోపలనే పుట్టపర్తి చేరేటట్టు సహకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సరుకుల మీద పన్ను మినహాయించింది. అదే కాకుండా విమాన సేవలు అందిస్తున్న ఎయిర్ ఇండియా ఈ పరికరాలను రవాణా చేయడానికి, ఉచితంగా రవాణా చేయడానికి ముందుకొచ్చింది. ఇలాగా ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు తమ వంతు యథాశక్తి ఈ సేవలో పాల్గొన్నాయి.
3: సేవ చేయడంలో చిన్న పెద్ద అన్న పరిమాణం లేదు, సేవా స్ఫూర్తే ముఖ్యం. రామాయణంలో వానరులు తెచ్చిన పర్వతాల కన్నా ఉడత తెచ్చిన ఇసుక కణాలు అల్పముగా అనిపిస్తాయి, కానీ శ్రీరాముని దృష్టిలో పవిత్ర భావంతో చేసిన ఉడత సేవే ఉన్నతమైనది.
2: రామకార్యంలోనే కాకుండా సాయిరాముడు చేపట్టిన ఈ మహాయుగంలో కూడా ఎంతో మంది ఉడత సేవలు చేసుకున్నారు. ఒకరోజు దర్శనంలో ఒక విద్యార్థి రాసిన ఉత్తరాన్ని స్వామి చదివి అందరికీ వినిపించారు. వాడు ఏమి రాశాడంటే, స్వామి మీరొక పెద్ద ఆసుపత్రి నిర్మిస్తున్నారు, నేను కూడా మీ బృహత్ కార్యంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను, కానీ నాకు సామర్థ్యం లేదు. గత 3 నెలల నుంచి నేను చాకలికి బట్టలు వేయకుండా నేను స్వయంగా ఉతుక్కుంటున్నాను. ఆ పొదుపు చేసిన 100 రూపాయలు మీకు సమర్పిస్తున్నాను. ఇంత మాత్రమే నేను ఇవ్వగలుగుతున్నానని చాలా సిగ్గుపడుతున్నాను, కానీ ఈ 100 రూపాయలతో మీ ఆసుపత్రి పునాదికి ఒక చిన్న ఇటుకు కొన్నా నేను సంతోషిస్తాను. స్వామి ఎంతో గర్వంతో ఆ నోటుని అందరికీ చూపిస్తూ అన్నారు, అది తనకి 1 కోటి రూపాయలతో సమానము. స్వామి ఎప్పుడు కూడా భావప్రియుడు, బాహ్యప్రియుడు కాదు.
1: మహాకవి శ్రీశ్రీ మరో ప్రపంచం అని ఒక కావ్యం రాశారు. దాంట్లో నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్నట్టుగా ప్రతివారు, ప్రతి చిన్నవారు యథాశక్తి ఈ కార్యంలో పాల్గొనాలని ముందుకొచ్చారు. ఈ సేవాస్ఫూర్తి గురించే స్వామి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏదైతే స్థాపించారో దాంట్లో

0: సభ్యులకు ఒక 9 పాయింట్ల ప్రవర్తనా నియమావళి, కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు కదా, 9 పాయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. దాంట్లో 9వ పాయింట్లో సేవ ఏ స్ఫూర్తితో చెయ్యాలని సూచించారు. ఇప్పుడు ఈ పిల్లవాడు ఏదైతే స్ఫూర్తి కనబడిచాడో అదే స్ఫూర్తితోటి సభ్యులందరూ వారి వారి కోరికలను అదుపులో పెట్టుకుని, సీలింగ్ ఆన్ డిజైర్స్ అంటారు కదా, అదుపు పెట్టుకుని తద్వారా ఆదా చేసిన డబ్బుతో చేసిన సేవే నిజమైన సేవ అని స్వామి దాంట్లో సూచించారు.
1: ఆసుపత్రి ప్రారంభంలో డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లే కాకుండా ఇతర సహాయక విభాగాల్లో కూడా ప్రొఫెషనల్స్ ని నియమించాలని డైరెక్టర్ డాక్టర్ సఫాయా స్వామికి ప్రతిపాదించారు. దీనికి బదులుగా స్వామి ఏమన్నారంటే, ఎన్నో జన్మల నుండి మన సేవాదళం వారు ఈ సేవా అవకాశాన్ని కోసం ప్రార్థించారు. ఈ అవకాశాన్ని నేను వారికి అనుగ్రహించక తప్పదు. ఆసుపత్రి ప్రారంభంలో కాలేజ్ విద్యార్థులు కూడా యథాశక్తి సేవలు అందించారు.
0: ఈ రోజు వరకు మనం వీరి గురించి, ఈ గాథల గురించి, ఈ కథల గురించి మాట్లాడుకుంటున్నామంటే వారందరూ ఈ స్వామి చరిత్రలో చేరిపోయారు కాబట్టి, అందుకనే వారి కోసం, వారి గురించి మనం ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం. స్వామి తరచూ అంటూ ఉండేవారు, నా చరిత్రలో చేరిపోవాలి అని. అంటే మనమందరము అవతార పురుషుని యొక్క చరిత్రలో చేరిపోతే, భగవంతుడు, శాశ్వతుడైన భగవంతుని చరిత్రలో చేరిపోతే, ఏదో విధంగా చేరిపోతే, అంతకన్నా సులభంగా మనం చరిత్ర పుటాలలో మిగిలిపోవడానికి అంతకన్నా సులభమైన మార్గం ఉండదేమో.
2: ఈ ఆసుపత్రి స్వామి జీవితంలోనే కాదు, వైద్య రంగంలో కూడా ఒక చారిత్రాత్మిక ఘట్టం. గత 30 సంవత్సరాల్లో 3 లక్షల ఆపరేషన్స్ అందించింది ఆసుపత్రి. దినదినాభివృద్ధి అయ్యి ఈనాటికి 14 ఆపరేషన్ థియేటర్లతో, 300 బెడ్స్తో, కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆఫ్థల్మాలజీ స్పెషాలిటీస్లో ట్రీట్మెంట్ ఉచితంగా అందిస్తోంది ఇప్పటిదాకా. ప్రారంభమైన కొత్తలో చాలామంది మేధావులు ఈ ఉచిత చికిత్స ఎన్నాళ్ళు అని అనుమానం కూడా వ్యక్తం చేశారు.
1: అసలు ఇటువంటి ఆసుపత్రి ఒకటి నడపటానికి సాధ్యం అవుతుందో లేదో అని అనుమానం ఉన్న తరుణంలో స్వామి 10 సంవత్సరాల తర్వాత బెంగళూరులో 2వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి చూపించారు.
2: ఆశ్చర్యం ఏంటంటే, ఈ 2వ ఆసుపత్రి స్వామి డివైన్ మాస్టర్ ప్లాన్ లో ముందుగానే భాగమై ఉంది. 1991 నవంబర్ 2వ తేదీన అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ రాంబాలా గారితో స్వామి బెంగళూరులో మరొక పెద్ద ఆసుపత్రి నిర్మిస్తానని చెప్పి అప్పుడే చెప్పారు. ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే, మొదటిది ప్రారంభం అవ్వక ముందే 2వ దాని గురించి స్వామి చెప్పారు.
0: అందరికీ సర్వసాధారణంగా వచ్చే అనుమానం ఏంటంటే, పల్లెల్లో వైద్య కొరత ఉంది, అక్కడ ఒక పెద్ద ఉచితమైన ఆసుపత్రి నిర్మించారు అంటే దాంట్లో అర్థం ఉంది. కానీ బెంగళూరు లాంటి మహానగరంలో ఎన్నో పెద్ద పెద్ద ఆసుపత్రులున్నాయి. ఇంకొక ఆసుపత్రి కట్టడం ఇలాంటి నగరంలో అవసరమా అని అందరికి అనుమానం రావచ్చు. దానికి స్వామి అవసరమే అని చెప్పారు. ఎందుకంటే నగరంలో ఎన్ని ఆసుపత్రులున్నా సరే ఏమీ ప్రయోజనం లేదు, ముఖ్యంగా పేదవారికి. పేదవారికి అందనంత ఎత్తుకెళ్లిపోయింది వైద్యం పట్టణాల్లో. ఇటువంటి మహానగరంలో ఉచితమైన, ఉన్నతమైన వైద్యం పేదవారికి అందించడానికి ప్యాలెస్ లాంటి పెద్ద ఆసుపత్రి కట్టించి వారికి వైద్య సేవలు అందించాలని స్వామి సంకల్పించారు. ఇది 2వ ఆసుపత్రి అయినా సరే అద్వితీయమనే చెప్పుకోవాలి.
1: స్వామి నిర్మించిన ప్రతి భవనము అందముగా కనువిందు చేస్తుంది. స్వామి 65వ జన్మదినం పురస్కరించుకుని 65 అడుగుల ఎత్తు హనుమంతుని విగ్రహం ఉండాలని చెప్పారు. అలాగే స్వామి బెంగళూరు ఆసుపత్రి వాస్తుశిల్పి శ్రీ రాజన్ సూద్ గారితో ఇలా అన్నారు, 75th బర్త్డే పర్ ఇనాగరేట్ కర్తా హై, ఉస్కా డోమ్ 75 ఫీట్ బడా బనావ్. 300 కోట్ల రూపాయలతో 53 ఎకరాలలో కట్టుబడిన బెంగళూరు ఆసుపత్రిలో 333 బెడ్స్ తో 12 ఆపరేషన్ థియేటర్లతో కార్డియాక్ న్యూరో స్పెషాలిటీ స్థాపించారు.
2: బెంగళూరు ఆసుపత్రికి పరిమాణంలోనే కాదు రూపకల్పనలో కూడా ప్రత్యేకత ఉంది. కే ఆకారంలో ఉన్న ఈ భవనం చూసి చాలా మంది కే అంటే కర్ణాటక సూచిస్తుందని అనుకుంటారు. కాని స్వామి కే అంటే తన కరుణ అని స్పష్టం చేశారు.
0: ప్రారంభోత్సవం, ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం ఉపన్యాసంలో స్వామి మరొక విశిష్టమైన అంశాన్ని ప్రస్తావించారు. ఇది ఈ ఆసుపత్రి బయట నుంచి చూడడానికి అందరం అందంగా ఉండడం మాత్రమే కాదు, దీనికి ఒక దివ్యమైన సామర్థ్యం ఉంది అన్నారు. దానివల్ల యావత్ ప్రపంచమే ఇక్కడికి ఆకర్షింపబడుతుంది అన్నారు. ఇదే విషయాన్ని అప్పట్లో ఆ రోజు వచ్చిన చీఫ్ గెస్ట్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏమన్నారంటే, ఇధర్ దవా భీ మిల్తా హే ఔర్ దువా భీ మిల్తా హే, అంటే ఇక్కడ ఔషధం కూడా లభిస్తుంది, దువా అంటే దైవానుగ్రహం కూడా లభిస్తుంది అని. అందుకనే ఈ వీటిని ఆసుపత్రులు అనకుండా వైద్యాలయాలు అని కొనియాడతారు. వైద్యులు ఇక్కడికి వచ్చిన వారికి భౌతికంగా వైద్యం అందిస్తే, ఇక్కడున్న వాతావరణం, చక్కని గాలి, చక్కని వెలుతురు, పచ్చదనం, ప్రేమతో పెట్టే పౌష్టికాహారం, వీటి వల్ల మానసిక ఆరోగ్యం లభిస్తుంది. ఇదే కాకుండా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది, సేవాదళం వారు, వారి సేవా స్ఫూర్తి వల్ల, ప్రేమతో చేసే సేవ వల్ల ఆధ్యాత్మిక ఆనందం కూడా కలుగుతుంది. అన్నిటికీ మించి స్వామి దైవానుగ్రహం, దివ్యమైన అనుగ్రహం వారికి లభిస్తుంది. దీనివల్ల వాళ్ళకి పరిపూర్ణ ఆరోగ్యం లభించి ఆనందంగా వారి జీవయాత్రలో ఉన్నత స్థాయికి వెళ్లడానికి దోహదపడుతుంది. అందుకేనేమో స్వామి దీనిని శ్రీ సత్యసాయి ఉన్నత వైద్యాలయం అని పేరు పెట్టారు కాబోలు. ఈ 20 సంవత్సరాలు, గత 20 సంవత్సరాలలో ఈ ఆసుపత్రిలో 125,000కు పైగా గుండె, మెదడు, వెన్నెముకకి సంబంధించిన చాలా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేశారు.
1: ఈ హాస్పిటల్స్ కి దాకా రాగలిగే రోగులకు తప్పగా ప్రయోజనము ఉంటుంది, కానీ రాలేని వారి గతి ఏమిటి? దైవుడి దర్శనానికి గుడికి వెళ్లలేని వారి కోసం ఆ భగవంతుడు పల్లకిలో ఊరేగుతూ అందరికీ దర్శనమిస్తాడు. అదేవిధముగా ఈ హాస్పిటల్స్ కి వచ్చి చికిత్స పొందే అవకాశం లేని వారి కోసం స్వామి 2006లో సంచార హాస్పిటల్ ప్రారంభించారు. ఈ విధముగా డాక్టర్ నరసింహన్ గారి నాయకత్వంలో డాక్టర్స్ గ్రామాలకి వెళ్లి చికిత్స అందిస్తారు. పుట్టపర్తి చుట్టుపక్కల ఉన్న 6 మండలాల్లో 400 గ్రామాలలో ఉన్న ప్రజలకి సేవలు అందించే ఏర్పాటు చేశారు. ఈ సంచార వైద్యాలయంలో ఆధునిక సాంకేతిక పరికరాలతో ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్, రక్త పరీక్షలు, చిన్న చిన్న ఆపరేషన్లు, దంతవైద్య సేవలు అందిస్తున్నారు. వివిధ స్పెషాలిటీస్ కి సంబంధించిన 500 వైద్యులు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. సంపూర్ణ వైద్యము ఈ సంచార హాస్పిటల్స్కి ఒక లక్ష్యము.
2: ఈ ఆసుపత్రిలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే స్వచ్ఛత, ఆరోగ్య సూత్రాలు, మంచి ఆహార విహారాలు, రోగ నివారణ పద్ధతులు, పల్లె ప్రజలకు చక్కగా అర్థమయ్యేటట్లు ప్రదర్శనల ద్వారా, సంభాషణల ద్వారా బోధన చేస్తారు. అంతేకాకుండా గ్రామస్తులు దుర అలవాట్లకి జోలికి పోకుండా వారి కుటుంబాలలో, గ్రామంలో సమైక్యత అభివృద్ధి అయ్యేటట్లు, దైవభావం పెంపొందించుకునేటట్లుగా బోధనలు కూడా చేస్తారు.
0: పూర్వం మన కుటుంబాల్లో ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ ఉండేది. అంటే కుటుంబంలో ఎవరికి ఏ చిన్నపాటి అనారోగ్యం వచ్చినా సరే ఫస్ట్ ఆ డాక్టర్ దగ్గరికే వెళ్లేవారు. దాని తర్వాత ఆ డాక్టర్ ఏమి సూచిస్తే, ఏం రికమెండ్ చేస్తే దాని ప్రకారంగా నడుచుకునేవారు. ఈ మొబైల్ హాస్పిటల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 500 డాక్టర్లు ఎవరైతే గ్రామాల దగ్గరికి వెళ్తున్నారో, ఈ గ్రామస్తులందరి కుటుంబాలకి వీళ్లే ఫ్యామిలీ డాక్టర్లు అయిపోయారు. ఆ మొబైల్ హాస్పిటలే ఫ్యామిలీ హాస్పిటల్ అయిపోయింది. ఈ డాక్టర్లు వారి కుటుంబాల్లో ఒక భాగం అయిపోయారు, స్వామి వారి జీవితాల్లో ఒక భాగం అయిపోయారు. దానివల్ల ఆ గ్రామస్తులలో ఊహించలేనంత పరివర్తన వచ్చింది.
1: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం అంటారు. జీవిత పరమార్థాన్ని పొందటానికి ఆధారము మంచి ఆరోగ్యము. మంచి ఆరోగ్యముకి ఆధారము స్వచ్ఛమైన త్రాగునీరు. నీరు ఆరోగ్యము, ఈ రెండిటికి అన్యోన్య సంబంధం ఉన్నది. బహుశా అందుకేనేమో స్వామి ఆసుపత్రి వార్షికోత్సవ సందర్భాలలో ఈ వాటర్ ప్రొడక్ట్స్ గురించి ప్రస్తావించారు. పుట్టపర్తి ఆసుపత్రి 3వ వార్షికోత్సవంలో అనంతపురం జిల్లాకి, వైట్ఫీల్డ్ ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవంలో చెన్నై నగరానికి వాటర్ ప్రాజెక్ట్స్ గురించి ప్రకటించారు.
0: అనంతపురం జిల్లా వాసుల నీటి కష్టాలు ఎవరో చెప్తే తెలుసుకుని స్వామి స్పందించలేదు. ఇది స్వామి స్వయంగా అనుభవించిన కష్టాలు. చిన్నతనంలో 1939 స్వామి 12 వయసులో ఉన్నప్పుడు ఉరవకొండలో వారి అన్నగారి దగ్గర చదువుతున్న రోజుల్లో ఇంటి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న బావి నుండి రోజు 3 సార్లు పైకి కిందకి తన భుజాలపైన స్వామి నీరు తెచ్చిపెట్టేవారు. వారి కుటుంబానికే కాకుండా ఇరుగు పొరుగు వారికి కూడా స్వామి నీరు తెచ్చి అందించేవారు. అందుకని ఈ కష్టాలు వ్యక్తిగతంగా స్వామి అనుభవించారు. ఈ కష్టాల నుండి శాశ్వతంగా అనంతపురం జిల్లా వాసులని విముక్తి చేయాలని స్వామి సంకల్పించుకున్నారు. కానీ అనంతపురం జిల్లా చాలా మటుకు బంజరు భూమి. దాంట్లో ఒక నది కాని ఒక జలాశయం కాని ఏమీ లేదు. భూగర్భ జలాలలో చాలా మటుకు ఫ్లోరైడ్ ఉండడం వల్ల అక్కడున్న ప్రజలకి దంతాలకి ఎముకలకి సంబంధించిన రోగాలు చాలా ఎక్కువగా వస్తుండేవి. ఎన్ని గవర్నమెంట్లు వచ్చి వెళ్లినా 100 సంవత్సరాల వరకు ఎవరు వీరిని ఆదుకోలేకపోయారు. రాయలసీమ రాళ్లసీమగానే మిగిలిపోయింది. ఇప్పుడు రత్నాకర వంశంలో జన్మించిన సత్యనారాయణ రాజు ఈ రాయలసీమను రత్నాల సీమ చేస్తా అని కంకణం కట్టుకున్నారు.
2: 1994 అప్పటి ప్రధానమంత్రి శ్రీ నరసింహారావు గారి సమక్షంలో స్వామి అనంతపురం జిల్లా ప్రజల తరఫున త్రాగునీటి కొరత గురించి ప్రస్తావించారు. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన కనిపించలేదు. ప్రజల దాహార్తి భరించలేక స్వామి తానే స్వయంగా ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టారు.
1: ఈ పెద్ద అనంతపుర్ తాగునీటి ప్రాజెక్టులో ఎంతమందికి వీలైతే అంతమందికి ఎంత ఖర్చు అయినా లెక్క చేయకుండా అతి తక్కువ సమయంలో శాశ్వతంగా పరిష్కారం చేయమని అధికారులను ఆదేశించారు. 250 కోట్ల రూపాయల ఖర్చుతో 731 గ్రామాలలో ఉన్న 32 లక్షల ప్రజలకు నీటి అందించారు. 2000 కిలోమీటర్ల మేరకు పైపులు వేసి 400 రిజర్వాయర్లు కట్టారు.
0: స్వామి ఎప్పుడైనా ఏదైనా సంకల్పించుకుంటే అన్న మాట నిలబెట్టుకోవడం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతారు. దానికి ఈ వాటర్ ప్రాజెక్ట్ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ. ప్రాజెక్టు మొత్తం వ్యయం గవర్నమెంట్ అధికారుల అంచనా ప్రకారం 70 కోట్లని నిర్ధారించారు. ప్లాన్లన్నీ ఖరారైన తర్వాత ట్రస్ట్ అధికారుల ప్రకారం ఆ అంచనా 70 కోట్ల నుంచి 170 కోట్లయింది. పనులు ప్రారంభించిన తర్వాత అసలు వ్యయం 300 కోట్ల దాకా పెరిగిపోయింది. అంతకంతకీ వ్యయం పెరిగిపోతున్నా సరే స్వామి మాత్రం వెనుకంజ వెయ్యనే లేదు. ఒక సమయంలో అయితే ట్రస్ట్ ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోతే స్వామి ఆశ్రమాన్నైనా తాకట్టు పెట్టి 100 కోట్లు ఒక బ్యాంకు నుంచి అప్పు చేసి పనులు ఆగకుండా పూర్తి అయ్యేటట్టు చూశారు. అలనాడు శ్రీనివాసుడు తన కళ్యాణం కోసం కుబేరుడి నుంచి అప్పు చేశారంటారు. ఇప్పటికీ ఆ అప్పు తీరుస్తూనే ఉన్నాడు. మన స్వామి సాయీశ్వరుడు లోక కళ్యాణం కోసం అప్పు చేశారు. రాముడు గురించి ఒక మాట ఉంది, రఘుకుల రీతి సదాచలి ఆయి ప్రాణ జాయపర్ వచనిన జాయి. అంటే రాముడు ప్రాణాన్నైనా వదులుతాడేమో కాని మాటను మాత్రం వెనుకంజ వేయడు. అలాగే మన సాయిరాముడి మాట అంటే మాటే.
3: త్రాగడానికి కూడా నీరు లేకు చాలా అవస్థపడుతున్నారు. ఈ అనవసరంగా సముద్రంలో చేర్చేటువంటి ఈ జలమునంతా కూడా రాయలసీమకు మళ్లించి ప్రజలందరూ కూడా ఆంధ్ర వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ ఇంకా మహారాష్ట్ర అన్ని రాష్ట్రములు కూడా సుఖంగా ఉంటుండాలి. కనుకనే ఈ వాటర్ను రాయలసీమకు సప్లై చేసి ఈ యొక్క దుర్భిక్షాన్ని కొంతవరకు తగ్గించాలని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క రాయలసీమకు ఈ యొక్క వాటర్ సప్లై చేయడం లోపల అనేక రకమైనటువంటి ధర ఖర్చులు కూడా ఉంటున్నాయి. దానికి 1 కోటి 2 కోట్లు లేకపోతే 100 కోట్లు 800 కోట్లు నేను ఇస్తాను.
1: అనంతపురం వాటర్ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత ఒకరోజు ఈ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందిన గ్రామాల నుండి కొంతమంది పెద్దలు స్వామికి కృతజ్ఞత తెలియజేయడానికి వచ్చినప్పుడు స్వామి సహజంగా వారితో ఇలా అన్నారు, బంగారు మీరు తప్పు చేస్తున్నారు, నాకు దాహం వేసింది, నేను నీరు తెచ్చుకున్నాను, నేను నీరు తాగి నా దాహాన్ని తీర్చుకున్నాను, మరి దీనికి నేను నాకే థ్యాంక్స్ చెప్పుకుంటానా? మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. స్వామి నిస్వార్థ ప్రేమకు నిస్వార్థ సేవకు ఇది ఒక తార్కాణం. స్వామి ప్రతి ఉపన్యాసములో భక్తులని దివ్య ఆత్మస్వరూపులారా అని సంబోధించేవారు. ఇది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు, స్వామి ఏకాత్మభావం అనుభవిస్తారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
2: స్వామి ఈ ప్రాజెక్టును అనంతపురంతో ఆపివేయలేదు. ఎక్కడెక్కడ త్రాగునీటి కొరత తన దృష్టిలోకి వచ్చెనో అక్కడక్కడికి ఈ ప్రాజెక్టును విస్తరించేశారు. 1999 జనవరిలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఆదివాసీలు స్వామి దర్శనార్థం ప్రశాంతి నిలయం చేరారు. వారి పరిస్థితులను విని స్వామి మహబూబ్ నగర్ మెదక్ జిల్లాలలో కూడా ఈ త్రాగునీటి సౌకర్యం కలిగించారు. ఈ ప్రాజెక్టు పైన 60 కోట్లు వ్యయం చేసి 320 గ్రామాల్లో 10 లక్షల మంది ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కలిగించారు. నవంబర్ 2000 స్వామి 75వ జన్మదినోత్సవం నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి అయింది.
1: జనవరి 2002 వైట్ఫీల్డ్ ఆసుపత్రి మొదటి వార్షికోత్సవంలో స్వామి చెన్నై నగర వాసుల మంచినీటి కష్టాలు గురించి ప్రస్తావించారు. మంచినీటితో కూడా వ్యాపారం చేస్తున్నారని బాధపడుతూ, ధనవంతులు నీరు కొనుక్కోగలరు, మరి బీదవారి గతి ఏమిటి అని అడిగి స్వామి అకస్మాత్తుగా నేను చెన్నైకి నీరు అందిస్తానని ప్రకటించారు.
0: చెన్నై వాసుల కష్టాలు ఈనాటివి కాదు. ఎన్నో దశాబ్దాల నుంచి చాలా గవర్నమెంట్లు ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. దగ్గరలో ఏ జలాశయం లేకపోవడం వల్ల ఆ పట్టణానికి కృష్ణానది నుంచి నీరు అందించడానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు గవర్నమెంట్లు తెలుగు గంగా ప్రాజెక్ట్ పేరిట ఒక ప్రాజెక్టుని ప్రారంభించారు. ఆ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానది జలాలు కాండలేరు రిజర్వాయర్ మీదుగా చెన్నైకి దగ్గరలో ఉన్న పూండి రిజర్వాయర్ కి చేరవలసింది వచ్చింది. ఈ కాలువ 150 కిలోమీటర్ల పొడుగు ఉన్న పొడుగ్గా ఉన్న ఈ కాలువని తెలుగు గంగ అని నామకరణం చేశారు. ప్రాజెక్టు పూర్తయింది, నీళ్లు ఇంకిపోయాయి, నిధులు ఆవిరైపోయాయి, కానీ చెన్నై వాసుల దాహార్తి మాత్రం తీరలేదు. స్వామి 2002 జనవరిలో ప్రకటించిన తర్వాత, చెన్నై ప్రాజెక్టు ప్రకటించిన తర్వాత శరవేగంగా పనులు మొదలుపెట్టి ఈ 150 కిలోమీటర్ల పొడుగున్న ఈ తెలుగు గంగ కాలువను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించి చివరికి నవంబర్ 2004 కల్లా ప్రాజెక్టు పూర్తి చేసి చెన్నై దహార్తిని తీర్చారు. 2007 జనవరిలో స్వామి చెన్నై పర్యటించారు. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి గారు స్వయం ప్రకటిత నాస్తికుడు. ఆయన ఈ భగీరథ ప్రయత్నాన్ని, స్వామి చేసిన ఈ భగీరథ ప్రయత్నాన్ని గుర్తించి అక్కడ చెన్నై సిటిజన్స్ కాన్క్లేవ్ పేరిట ఒక పెద్ద అభినందన సభ ఏర్పాటు చేసి చెన్నై వాసుల తరఫున స్వామికి కృతజ్ఞతలు తెలిపారు.
1: 2004లో జీవనది ప్రవహిస్తున్న గోదావరి జిల్లాల్లో 500 గ్రామాలకి నీరు అందించారు. ఒక ఆసక్తికరమైన విషయము ఏమిటంటే, ఈ ప్రాజెక్టులు అమలు చేయడానికి ట్రస్ట్ ఇంజనీర్లు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కొండ అడవి ప్రాంతాల్లో నక్సలైట్లు ఉండేవారు. స్వామి ప్రజలకు సేవ చేయడానికి ఈ ఇంజనీర్లు అక్కడ పంపించారని వాళ్ళు తెలుసుకుని ఆ నక్సలైట్లు కూడా ఆనందించి ఆ ఇంజనీర్లకి పైపులు వేయడానికి సహాయం చేశారు.
2: నిస్వార్థ ప్రేమ నిస్వార్థ సేవగా వ్యక్తమైనప్పుడు హృదయ పరివర్తన కలుగుతుంది. స్వామి చేపట్టిన అన్ని ప్రాజెక్టుల అంతిమ లక్ష్యం ఈ హృదయ పరివర్తనే.
0: 1992 ఈ సంవత్సరాల మధ్యలో ఉన్న దశాబ్దం మన ముగ్గురికి కూడా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మన ముగ్గురం ఆ దశాబ్దంలోనే స్వామి కాలేజీలో చేరి స్వామి సన్నిధికి రావడం జరిగింది. అదే దశాబ్దంలో చాలా మటుకు ఈ ప్రాజెక్టులు, దేని గురించి అయితే మనం చర్చిస్తున్నాము, ఆ ప్రాజెక్టులన్నీ మనం అక్కడ ఉండగానే మన కళ్ల ముందే ప్రారంభమయ్యాయి, అమలు కూడా జరిగాయి. అయినా సరే వాటి పరిమాణము, వాటి ప్రభావము సమాజం మీద, మానవ జాతి మీద ఉన్న ప్రభావము మనకి అంత అవగాహన గ్రహించలేకపోయాం. ఇన్ని సంవత్సరాలు గడిచినా సరే ఇప్పుడు కొంత మనకి అవగాహనలోకి వస్తుంది. కానీ అసలు ఎప్పటికైనా మనకి ఈ ప్రాజెక్టులు మానవ జాతి మీద ఉన్న ప్రభావం పూర్తిగా అర్థమవుతుందో లేదో అది ప్రశ్నార్థకమే.
1: ఈ ఘటనలు జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినా ఈ రోజుకి కూడా మనము ఎందుకు చర్చిస్తున్నాము? ఈ ప్రాజెక్టుల ఉద్దేశము ఆర్తజనులకు ఉపశమనం కలిగించడం మాత్రమే కాదు, వీటిని అమలు చేసే క్రమములో, స్వామి వాకులలో, చేష్టలలో అందరూ నేర్చుకోవలసిన ఎన్నో పాఠాలు ఇమిడి ఉన్నాయి. వీటిని గుర్తించి పాటించి మనము జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ప్రాపంచిక దృష్టితో చూస్తే ఈ ప్రాజెక్టుల ద్వారా స్వామి చర్యలలో ఎన్నో నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. ఫస్ట్ వన్, సమగ్రత. స్వామి చిన్నతనంలో రాసిన మొట్టమొదటి నాటకం పేరు చెప్పినట్టు చేస్తారా? స్వామి తన జీవితంలో చెప్పిన ప్రతి విషయము చేశారు, చేసి చూపించారు. స్వామికి స్వయంగా చికిత్స అవసరమైనప్పుడు ఎన్నో మంది డాక్టర్లు విదేశాలలో చికిత్స చేయించుకోమని ప్రార్థించినా స్వామి ఒప్పుకోలేదు, తన ఆసుపత్రిలోనే చికిత్స చేయించుకున్నారు.
2: రెండవది దూరదృష్టి. స్వామి తన దేహం చాలించిన తరువాత కూడా తన సంస్థల ద్వారా ఆర్తజనులను పాలించుచున్నారు.
0: మూడవది ఆదర్శంగా నిలబడటం. స్వామి తన జీవితంలో ప్రతి చర్యలోనూ, మానవ జీవితానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ ఆదర్శాన్ని చూపించారు. నా ఆదర్శమే నా ఆదేశమన్నారు స్వామి. స్వామి భక్తులకే కాక, స్వామి చూపించిన ఈ ఆదర్శం స్వామి భక్తులకే కాక ఎంతో మంది ఎన్నో సంస్థలకు ప్రేరణ కలిగించి ఈ సేవా పరంపరను కొనసాగించే స్ఫూర్తిని స్వామి వారికి అందించారు.
1: నాలుగవది నిస్వార్థము, నమే పార్థాస్తి కర్తవ్యం అని కృష్ణుడు భగవద్గీతలో అన్నట్టుగా స్వామికి ఈ ముల్లోకాలలో కర్తవ్యం అంటూ ఏమి లేదు. అయినప్పటికీ ప్రతిక్షణం లోక కళ్యాణ కార్యంలో నిమగ్నమై ఉండేవారు.
2: ఐదవది వినయం, స్వామి తన కార్యాలన్నీ తానే స్వయంగా చేసిన గుర్తింపు మాత్రం ఇతరులకు అందించేవారు.
0: ఇలా చెప్పుకుంటూ వెళ్తే స్వామి చేసిన అన్ని ప్రాజెక్టుల్లోనూ ప్రతి చర్యలోనూ ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. మానవ జాతికి ఎన్నో పాఠాలు నేర్పిస్తారు. రామాయణ భారత భాగవత వేద శాస్త్ర పురాణాలన్నీ థియరీ అయితే వాటి సారాన్ని మనం నిత్య జీవితంలో ఎలా అనుష్ఠించాలో స్వామి ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రాక్టికల్ గా చేసి చూపించారు.
2: ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే రుద్రంలో భగవంతుణ్ణి ప్రథమో దైవ్యోభిషక్ అంటారు. స్వామి భౌతిక రోగానికే కాకుండా భవరోగానికి కూడా వైద్యుడు. సహస్రనామాల్లో విష్ణువుకి భేషజం భిషక్ అని రెండు పేర్లు. భగవంతుడు వైద్యుడు, భగవంతుడే మందు కూడా.
1: మమ తేజోంశ సంభవం, భగవద్గీతలో కృష్ణుడు ఏది అందముగా ఉన్నా, ఏది వైభవంగా ఉన్నా, ఏది మహత్తరముగా ఉన్నా అది నా అంశం నుండే వచ్చింది అన్నాడు. అందుకనే ఈ లక్షణాలు ఉన్న ప్రొజెక్టులు స్వామి నిస్వార్థ ప్రేమను, నిస్వార్థ సేవా స్ఫూర్తిని లోకానికి చాటుతూనే ఉంటాయి. వీటి గురించి విన్నవారు, వీటిని చూసిన వారు, వీటిలో పాల్గొన్నవారు, వీటిని అనుభవించిన వారిలో అవి ఉద్భవిస్తాయి, పరివర్తన తీసుకొస్తాయి. బహుశా ప్రొజెక్టులు చేపట్టడంలో ఉద్దేశము ఇది ఏనేమో.
0: గీతలో కృష్ణుడు ఇంకో మాట అంటాడు, నాలుగు రకాల భక్తుల గురించి ప్రస్తావిస్తారు, ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని అని. స్వామి ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ నాలుగు రకాల భక్తులను ఉద్ధరించాడు. ఆర్తులను ఆదుకొని పాలించి ఉద్ధరించాడు. అర్థార్థులకు జీవనోపాధి కల్పించి దాంతోపాటు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించి ఉద్ధరించారు. జిజ్ఞాసులకు నిస్వార్థమైన భగవత్ప్రేమ రుచి చూపించి వారిని దైవ మార్గం వైపు మళ్లించి ఉద్ధరించారు. జ్ఞానులకు ఒక ఆదర్శమైన జీవితం ఎలా గడపాలో చూపించి ఉద్ధరించారు. ఆర్తజనులను మాత్రమే పాలించినట్టువాడు కాదు, అందరినీ పాలించినట్టివాడు మన అనాథనాథుడు శ్రీ సత్యసాయినాథుడు. ఈ ప్రాజెక్టుల ద్వారా స్వామి మానవాళి రోగార్తిని, దాహార్తిని తీర్చారు. ఇప్పుడు మనవంతు. స్వామి ప్రసాదించిన అపారమైన జ్ఞానగంగను తాగి మనము మన అందరి భవ రోగ ఆర్తిని తీర్చుకునే శ్రద్ధా భక్తులు అనుగ్రహించమని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
1: సాయిరాం.
4: బీద సాధలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు అన్న భగవాన్ అద్వితీయ నిర్వచనం సర్వజన సంక్షేమదాయకం, సకల సౌభాగ్యకారకం. ఆరోగ్యాన్ని మించిన సౌభాగ్యం, ఆర్తుల దాహార్తిని తీర్చడాన్ని మించిన సౌజన్యం అలభ్యం. అదే భగవాన్ అవతార సౌలభ్యం. ఇంతటి అవతార సౌలభ్యం కనుకనే అవనీ సంచార సమయంలోనే అనితర సాధ్యము, సురుచిర అనవద్యము అయిన భగవాన్ ప్రాభవం విశ్వవీధుల్లో తారాకాంతుల్ని తిరస్కరించింది. ఆ ప్రాభవ విభవం జగన్మంగళకారకత్వాన్ని, సమస్త సన్మంగళ సాధకత్వాన్ని ప్రతిఫలించింది. ఆ వైభవ విభూతులతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు రాత్రి ప్రత్యేక దశమ వార్షికోత్సవ కార్యక్రమ ప్రసారంలో చూద్దాం. అంతవరకు వేచి ఉండండి.
5: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవం సందర్భముగా తెలుగు వీక్షకులకు, శ్రోతలకు, ఛానల్ కార్యవర్గమునకు, సాంకేతిక నిపుణులకు అందరికీ కూడా ఈ దశమ వార్షికోత్సవ శుభ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ వినూత్నమైన ఒరవడిలో శ్రీ సత్యసాయి యొక్క అనేకములైన సందేశములను, శ్రీ సత్యసాయి వాహినులను, భజనలను బహువిధములుగా ఆబాల గోపాలము అలరించే విధముగా అనేక ప్రయత్నాలు చేయటం బహుముచ్చటగా ఉన్నది. చిన్నపిల్లలకు తగినటువంటి విధముగా చిన్న కథలు, నాటికములు, రూపకములు అన్నింటినీ కూడా అందించుటలో వారు చేస్తున్నటువంటి విశేషమైన కృషిని అభినందిస్తూ, ఇంకా మున్ముందు అనేకములైన కార్యక్రమాలను రూపకల్పన చేసి జనబాహుళ్యానికి అందించవలన కోరికను, ఆకాంక్షను తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. జనవరి 27, 2019 58 మంది మేడ్చల్ సాయి యువత రేడియో సాయి స్టూడియోస్కి విచ్చేశారు. క్రమమైన శిక్షణే క్రమశిక్షణ పేరిట వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని వారందించారు. ఈనాడు మీకు ఆ కార్యక్రమంలో 4వ అంశం సందేహ నివారణి ప్రశ్నోత్తరాల కార్యక్రమం పునఃప్రసారం చేస్తున్నాము.

0: స్వామి చెప్పిన ఈ క్రమశిక్షణను పాటించేటప్పుడు నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి.
1: అయ్యో, నీకే కాదు, నేర్చుకున్న థియరీని ఆచరణలో పెట్టి సాధన చేసేవారికి ఎవరికైనా సందేహాలు వస్తుంటాయి. వాటిని నివృత్తి చేసుకుని సాధనలో ముందుకు సాగాలి.
0: మరి కొంతమంది మేడ్చల్ యూత్ క్రమశిక్షణను శ్రద్ధగా పాటిస్తున్నప్పుడు వారికి కలిగిన సందేహాలతో వచ్చారు. వారి సందేహాలకు స్వామి చెప్పిన విషయాలతో అర్థమయ్యేటట్టు సమాధానాలు ఇవ్వటానికి శ్రీ డివి చంద్రశేఖర్ గారు వచ్చారు. వీరు డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ అండ్ న్యూరోసర్జరీ, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్, వైట్ ఫీల్డ్, బెంగళూరులో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. 1993లో 11వ తరగతికి స్వామి విద్యాసంస్థల్లో చేరిన శ్రీ చంద్రశేఖర్ గారు తదుపరి బీఎస్సీ ఎంఎస్సీ పూర్తి చేసుకుని 2001 సంవత్సరం నుండి గత 18 ఏళ్లుగా స్వామి వైట్ ఫీల్డ్ హాస్పిటల్లో తమ సేవలను అందిస్తున్నారు. చక్కని వక్త, వేదంలో దిట్టైన శ్రీ చంద్రశేఖర్ గారు వైట్ ఫీల్డ్ శ్రీ సత్యసాయి సేవా సమితికి కన్వీనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు శ్రీ చంద్రశేఖర్ గారితో సందేహ నివారిణి కార్యక్రమం ప్రారంభిద్దాం.
1: సైరామ్ సార్, నా పేరు అనూష.
2: సైరామ్ అనూష,
1: నాదొక సందేహన సార్. స్వామి మనకి క్రమశిక్షణ గురించి చెప్తూ ఒక భజన మనం నలుగురిలో పాడే ముందు 100 సార్లైనా ప్రాక్టీస్ చేసుకుని పాడమంటారు కదా. ఎలా అయితే మనకి ఏ పని అయినా త్రికరణ శుద్ధి ఎంత అవసరమో భజనకి కూడా మనకి భావ రాగ తాళాలు చాలా ప్రధానం అని అంటారు. కానీ ప్రాక్టీస్ లేకుండా వచ్చినప్పుడు కొంతమంది భజనలో పాడేయమంటూ ఉంటారు, లేదా ఒక్కొక్కసారి కొంతమంది వేరే రాగంలో పాడేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు వాళ్ళకి మేము ఎలా తెలియజేయాలి?
2: మంచి ప్రశ్న అమ్మా. భగవద్గీతలో కృష్ణుడు భక్తి యోగంలో ఒక చిన్న మాట అంటారు, అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఏ పని చేయడానికైనా అభ్యాసం ఉండాలి. స్వామి అంటారు, ఈటింగ్, డ్రింకింగ్, వాకింగ్, టాకింగ్, ఏ చిన్న విషయమైనా జీవితంలో ఏ చిన్న ఆస్పెక్ట్ అయినా ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్షన్ వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ అని వినుంటారు. ఏదైనా అభ్యాసంతోనే పరిపూర్ణత లభిస్తుంది. అలాంటిది భజన కార్యక్రమం అనేది ఒక సామూహిక యాక్టివిటీ. మనం ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా ఇంట్లో చేసుకునేది కాదు. అటువంటి యాక్టివిటీలో మనం మన బెస్ట్ భగవంతుడికి అర్పించాలి అంటే దానికి ఎంతో సాధన, అభ్యాసం, కృషి ఇంపార్టెంట్. అందుకనే స్వామి భజన పాడే ముందు 100 సార్లు కరెక్ట్ గా వచ్చిందా లేదా అని నిర్ధారించుకుని భజన పాడాలి. ఎందుకంటే భగవంతునికి భక్తుడికి కలపడానికి ఆ కనెక్షన్ కి భజన ఒక సాధనం. నువ్వు మాత్రం భజన పాడుతున్నప్పుడు నువ్వు నిన్ను మాత్రం వినట్లేదు స్వామి, మిగతా వాళ్ళు నీ చుట్టూరా ఎవరైతే వింటున్నారో వాళ్ళు కూడా స్వామితో కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి నీ భజన ఒక సాధన కింద అవుతుంది. అందుకనే దానిని ఒక ఆఫరింగ్ గా చేయాలి, కానీ అదొక పర్ఫార్మెన్స్ కాదు. ఆఫరింగ్ కి పర్ఫార్మెన్స్ కి తేడా ఏంటి? ఏదైనా మనం భగవంతుడికి అర్పిస్తున్నామంటే ఒక పువ్వు కాని ఒక పండు కాని ప్రసాదం కింద నైవేద్యం కింద పెడుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా దాన్ని రేకులన్నీ బాగున్నాయా లేదా ఒక చిన్న దాంతో లోపం కూడా లేకుండా అర్పించడానికి మనం ప్రయత్నిస్తాం. అలాంటిది భజన కూడా ఒక సమర్పణ భావంతో చేస్తున్నామని ఉంటే అది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే అంత ఆనందం నీకు కలిగిస్తుంది, స్వామికి కలిగిస్తుంది, వినేవాళ్ళందరికీ కలిగిస్తుంది. స్వామి ఎప్పుడు గాడ్ ఇట్సెల్ఫ్, గాడ్ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్ అంటారు. ఆయన పర్ఫెక్ట్ కాబట్టి మనం ఏం చేసినా సరే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు వేరే వాళ్ళు అది పాటించట్లేదు అంటే అది కరెక్ట్ చేయాలి అంటే బెస్ట్ వే ఈజ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. మనం ఆదర్శంగా ఉంటే అప్పుడు వేరే వాళ్ళకి చెప్పడానికి మనకి నైతిక అధికారం ఉంటుంది. అందుకని ఎవరైతే ఎవరికైతే మీరు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఆదర్శంగా నిలిచి మీరు 100 సార్లు ప్రాక్టీస్ చేసి కరెక్ట్ గా భజనలో పాడగలిగి ఇలా చేస్తే బాగుంటుంది అని చూపిస్తే దాని విలువ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు. స్వామి చిన్న కథ చెప్తూ ఉంటారు కదా, రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక తల్లి కొడుకుని తీసుకొచ్చి వీడు చాలా ఎక్కువ స్వీట్లు తినేస్తున్నాడు, వాళ్ళు పాడైపోతున్నాడు, కొంచెం వాళ్ళకి ఏమైనా సలహా ఇవ్వండి అంటే ఓ 10 రోజుల తర్వాత రమ్మంటారు. 10 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ అదే చెప్తుంది తల్లి, ఇంకా వీడు ఇలా చేస్తున్నాడంటే రామకృష్ణ పరమహంస గారు పిల్లడికి బోధిస్తారనమాట, స్వీట్లు తినడం మంచిది కాదు, రేపటి నుంచి తినకూడదు, మానేస్తావు కదా అని అడుగుతారనమాట. ఈ విషయం ఏదో 10 రోజుల ముందే చెప్పొచ్చు కదా స్వామి అని అడుగుతుంది ఆ తల్లి. అడిగినప్పుడు నేను కూడా తినేవాణ్ణి కదా, అందుకని చెప్పే అధికారం లేదు, ఇప్పుడు నేను నువ్వు అడిగిన దగ్గర నుంచి అప్పటి నుంచి నేను మానేశాను, దాని తర్వాత నాకు చెప్పే నైతిక అధికారం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అందుకనే టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ సొసైటీ ఈజ్ ద బెస్ట్ వే టు డూ సర్వీస్ అండ్ యూ విల్ గెట్ ద మారల్ అథారిటీ, నైతిక అధికారం వస్తుంది వాళ్ళు చెప్పడానికి, అలా చేయొచ్చు.
1: థ్యాంక్ యూ సార్.
3: సాయిరామ్ సార్, నా పేరు నరేష్.
2: సాయిరామ్ నరేష్,
3: నేను డిసిప్లైన్ గా పనులు ఎప్పుడూ పూర్తి చేసుకోవాలనుకుంటాను, కానీ ఆఫీస్ లో వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండటంతో ఇంటికి వచ్చాక చేయవలసిన పనులేమీ చేయలేకపోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేడియో సాయి ప్రోగ్రామ్ కు కంటెంట్ రాసే బాధ్యత తీసుకున్నాను, కానీ రాయలేకపోయాను. ఇది కూడా క్రమశిక్షణ పాటించకపోవటం అంటారా?
2: భగవంతుడు అన్ని జీవులకి రోజుకి 24 గంటలు ఇచ్చాడు. పర్టికులర్ గా వాటిని ఎలా ఉపయోగించాలి అన్న ప్లానింగ్ మనిషి చెయ్యాలి. స్వామి దీనికి ఒక చిన్న గైడ్ లైన్ ఇస్తారనమాట. ఒక రోజుని పొద్దున్న 4 నుంచి 8 వరకు, 8 నుంచి 4 వరకు, 4 నుంచి 8 వరకు, మళ్లీ రాత్రి 8 నుంచి 4 వరకు విభజించాలన్నమాట. కాలం సాత్వికం, రాజసికం, తామసికం అని 3 రకాలు ఉంటాయి. 4 to 8 AM సాత్వికన కాలం, అప్పుడు కాన్సన్ట్రేషన్ చాలా అధికంగా ఉంటుంది. స్వామి అలాంటి వాటిలో సాధనకు ఉపయోగించమని చెప్తారు. మార్నింగ్ 8 to 4 రాజసిక కాలం, మనం ఏదైతే ఆఫీస్ వర్క్స్ లేకపోతే స్టూడెంట్ అయితే చదవడం ఇలాంటి యాక్టివిటీ బేస్డ్ రాజసికంగా పనులు చేయాల్సినవి ఆ టైంలో చేయాలి. మళ్లీ 4 సాయంత్రం 4 నుంచి 8 వరకు మళ్లీ సాత్విక కాలం వస్తుంది, సూర్యాస్తమం టైంలో. మళ్లీ వాటిని మనం ఆధ్యాత్మిక విషయాల కోసం లేకపోతే సర్వీస్ కోసం, మన ఉద్ధరణ కోసం చేయాల్సినవి. రాత్రి 8 నుంచి పొద్దున్న 4 వరకు తామసిక కాలం, మోస్ట్ ఆఫ్ ద టైమ్ పడుకోవడానికి వినియోగించాలి. ఇలాగా మన జీవితంలో ఒక ఒక ప్రతిరోజుకి ఒక స్ట్రక్చర్ పెట్టుకుంటే ఏ టైంలో ఏది చేస్తే మంచిదో ఆ టైంలో కరెక్ట్ గా చేస్తే దానికి ఎఫిషియన్సీ పెరుగుతుందన్నమాట. చాలా మంది ఇప్పుడు విద్యార్థులు రాత్రి ఎక్కువ టైం చదువుతూ పొద్దున్న ఎక్కువ టైం పడుకుంటారన్నమాట. కరెక్ట్ టైంలో చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే రాత్రి 3 గంటలు చదివింది, పడుకున్నప్పుడు మర్చిపోతారు, మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ ఇంకొంచెం పునశ్చరణకి టైం పడుతుంది. కానీ అదే పొద్దున్న లేచి చదివితే, పొద్దున్న 4 గంటలకు లేచి చదివితే 3 గంటల్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది 1 గంటలో అయిపోతుంది, అప్పుడు మీకు చాలా సమయం ఆదా అవుతుంది. ఇదే అంటే ఏ టైంలో ఎప్పుడు ఏది చేస్తే మనకి సమయం కలిసి వస్తుందో, ఆ ఏకాగ్రత ఎప్పుడు కుదురుతుందో ఆ టైంలో చేస్తే మంచిది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు, ఒక కంటైనర్ జార్లో మీరు రాళ్లు వేయాలి, పెద్ద రాళ్లున్నాయి, చిన్న చిన్న రాళ్లున్నాయి, ఇసుక ఉంది. ముందు దాంట్లో అన్ని దాంట్లో పట్టించాలంటే ముందరే మీరు ఇసుక వేసేసి దానిపైన చిన్న రాళ్ళు వేసి దానిపైన పెద్ద రాయి పెడితే ఆ పెద్ద రాయి కూర్చోడానికి ప్లేస్ ఉండకపోవచ్చు. కానీ ముందు పెద్ద రాళ్లు పెట్టి దాంట్లో చిన్న చిన్న రాళ్లు వేస్తే ఆ పెద్ద రాళ్లలో ఉన్న గ్యాప్స్ లోకి ఆ చిన్న రాళ్లు వెళ్తాయి, ఆ చిన్న రాళ్ళలో ఇంకా కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి, దాంట్లోకి ఇసుక వెళ్తుంది. అలాగా మొత్తం ఈ పదార్థాలన్నీ ఆ జార్లో నింపచ్చు. అలాగే మన టైం ఫిక్స్డ్ టైం, ఇక్కడైతే స్పేస్ మనం ఉన్న జీవితంలో ఆ రోజుకి ఎంత టైం ఉందో ఇంపార్టెంట్ విషయాలు కొంచెం తక్కువ ప్రయారిటీ ఉన్నవి మరీ చిన్న విషయాలు. ఫస్ట్ చిన్న చిన్న విషయాల మీద మనం టైం వృధా చేయకూడదు. ఇంపార్టెంట్ అన్ని ఫస్ట్ చేసేసిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఉన్నవి, దాని తర్వాత లీస్ట్ ప్రయారిటీ ఉన్నవి. మనకి ఆ ప్రయారిటైజేషన్ టైం మేనేజ్మెంట్ లో ప్రయారిటైజేషన్ చాలా ఇంపార్టెంట్. మనకి మన సాంప్రదాయంలో ఏం చెప్తారంటే ఆ ప్రయారిటైజేషన్ ఎలా చేయాలి అంటే శతం విహాయ భోక్తవ్యం అంటారు. అంటే 100 పనులు మానేసినా సరే భోజనం మాత్రం కరెక్ట్ టైం చేయాలి. సహస్రం స్నానమాచరేత్, అంటే 1000 పనులు వదిలేసినా సరే స్నానం అయితే చేయాలి. లక్షం విహాయ దాతవ్యం, అంటే 100000 పనులు వదిలేసినా సరే దానం ఎవరికైనా ఇవ్వాలి, అంటే అది వస్తువే కావచ్చు మీ సమయమైనా అవ్వచ్చు వేరే వాడికి ఉపయోగపడేది, అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీకు ఉపయోగపడేది పర్సనల్ బెనిఫిట్ కానివి. కోటిం త్యక్త్వ హరిం భజేత్, అంటే కోటి పనులు వదిలేసినా సరే నామస్మరణ భజన చేయాలని. ఇది ప్రయారిటీ అన్నమాట. జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే సడన్ గా ఏదో మనకి కావాల్సింది ఇంపార్టెంట్ పని వచ్చిందంటే ఫస్ట్ వదిలేసేది భజన, తర్వాత నామస్మరణ. అది ఆప్షనల్ అన్నమాట, ఇది దానికంటే ఇంపార్టెంట్. మన చాలా మంది యంగ్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారు లేకపోతే స్టూడెంట్స్ కూడా ఐదర్ చదువు ఒత్తిడి వల్ల లేదా వర్క్ ప్రెషర్ వల్ల భోజనం మానేస్తుంటారనమాట. అంటే వాళ్ళకి అసలు భోజనం చేసే సమయం కూడా లేకుండా వాళ్ళ జీవితాన్ని ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటివి చేస్తే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది, ప్లస్ కోటి పనులు వదిలేసినా సరే నామస్మరణ భజన చేయాలని. ఇది ప్రయారిటీ అన్నమాట. జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే సడన్ గా ఏదో మనకి కావాల్సింది ఇంపార్టెంట్

0: మన పని కూడా జరగదు. పని ఒత్తిడి ఎందుకు పెరుగుతుంటుందంటే, ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేయలేదు, ఏదైతే అంత ఇంపార్టెంట్ కాదో దాని మీద మనం సమయం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం. ఇలా చేస్తే మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదన్నమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ జీవితాన్ని కంపార్ట్మెంటలైజ్ చేస్తే రాదు. అంటే నేను ఇది చేస్తున్నప్పుడు ఇది చేయలేను, ఇది చేస్తున్నప్పుడు అది చేయలేను అనుకుంటే చాలా కష్టం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జార్గన్ ఏంటంటే, మేనేజ్మెంట్ జార్గన్ వర్క్ లైఫ్ ఇంటిగ్రేషన్ అంటారనమాట. అంటే లైఫ్ ని వర్క్ ని, ఎందుకంటే వర్క్ పొట్ట కోసం, కానీ లైఫ్ జీవితం. ఇలాంటి భజన చేయడం, లేకపోతే రేడియో సైకి ఏదో కార్యక్రమం చేయడం, సేవ చేయడం, ఇవన్నీ జీవితానికి సంబంధించింది. ఈ రెండింటి ఇంటిగ్రేషన్ కావాలి. సో అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటే వర్క్ కూడా సరిగ్గా టైంలో జరుగుతుంది, మిగతా ఏదైతే సేవా కార్యక్రమాలు నీ చేద్దాం అనుకుంటున్నావో అది కూడా కరెక్ట్ జరుగుతుంది.
1: థాంక్యూ సార్.
2: సాయిరాం సార్, నా పేరు సాయిశ్రీ.
0: సాయిరాం సాయిశ్రీ,
2: దేనికైనా మనము చేసే పనికి ఒక మీటర్ లాంటిది ఉంటే మనం ఎంతవరకు సక్సెస్ అయ్యామో తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా మనం ఎన్ని స్టెప్స్ వేశామో, ఎంత ఎనర్జీ గెయిన్ ఆర్ లాస్ అయ్యామో తెలుసుకోవడానికి స్మార్ట్ వాచెస్ లాంటివి ఉన్నాయి. అలాగే నేను క్రమశిక్షణ పాటిస్తున్నానా లేదా అని నాకు నేను ఎలా తెలుసుకోవాలి?
0: మనం ఏదైతే, మీరు కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి, మనం ఏదైనా మెజర్ చేయాలి అంటే, ఏమైనా కొలవాలి అంటే మనకి మన ఏదో ఒక సెన్సెస్ కి దొరకాలి. మన కంటికో, మన వినికిడికో, లేకపోతే ముట్టుకోవడానికో ఏదో దొరికితే, ఫిజికల్ క్వాంటిటీని ఏం మెజర్ చేయాలన్నా, హైట్ ఉంది, ఒకడు పొడిగా ఉన్నాడు, ఒకడు పొట్టిగా ఉన్నాడంటే అది చూసి ఒక అంకెతోటి వీడి ఇంత హైట్ ఉన్నాడు 160 సెంటీమీటర్స్, వీడు 150 సెంటీమీటర్స్, వీడు వీడికన్నా పొట్టి, అది కంపేర్ చేయడానికి ఒక నంబర్ కావాలి. క్వాంటిటీ క్వాంటిఫై చేస్తే కంపారిజన్ దొరుకుతుంది. అప్పుడు మీటర్ కానీ ఏదైనా పెట్టి, ఓహో వీడి హైట్ ఇంత, ఇది స్కేల్, లేకపోతే వెయింగ్ స్కేల్ ఇంత బరువు ఉన్నాడు, లేకపోతే ప్రెషర్ ఇంత ఉంది, ఏ ఫిజికల్ క్వాంటిటీ స్పీడ్ ఎంత ఉంది, ఏ ఫిజికల్ క్వాంటిటీకైనా ఒక నంబర్ ఇస్తే దాన్ని క్వాంటిఫై చేయొచ్చు. కానీ జీవితంలో మనకి ఉపయోగపడే వాటికి వేటికిను అవన్నీ ఫిజికల్ క్వాంటిటీస్ కాదు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, ఆకలి, దప్పిక, కోపం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఇవన్నీ లోపలుండే గుణాలు. వీటికి ఇది భౌతిక గుణాలు కాదు. నీకు ఉందా లేదా అంటే చూసి చెప్పేది కాదు. ఇది మన ఇంద్రియాలకి అందేవి కాదు. ఇంద్రియాలకి ఏదైతే లోబడి ఉంటుందో, సైన్స్ ఈస్ బిలో ద సెన్సెస్ అంటారు స్వామి. ఇవన్నీ సెన్సెస్ కి అబౌవ్. భావాలు అవన్నీ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్లు ఇప్పటిదాకా లేవు. అందుకనే వీటన్నిటికీ బయట కనపడేవి అందరికీ కనపడతాయి కాబట్టి కంపారిజన్ ఈజీ కుదరదు. నీకు తెలుసు, నాకు తెలుసు కాబట్టి మన ఇద్దరం అగ్రి అవుతాం అన్నమాట, ఓహో ఇది ఇలా. కానీ నాలో మాత్రమే ఉన్నది, వేరే వాడికి తెలియంది, దాన్ని మెజర్ కూడా చేయలేం, కానీ అది వ్యక్తం అవుతుంది. దేర్ ఆర్ సైన్స్ ఆఫ్ దీస్ అబ్స్ట్రాక్ట్ క్వాంటిటీస్ అనమాట. ఏంటి ఆ సైన్స్ అంటే, ఇప్పుడు ఒక జీవితంలో డిసిప్లిన్డ్ గా ఉన్నాడు అంటే అర్థం ఏంటి, నేను ఈ టైంకి వస్తాను అంటే ఎవరైనా ఖచ్చితంగా ఆ టైంకి వస్తాడు. ఎందుకంటే వాడు డిసిప్లిన్ గా ఉండు. పర్సనల్ లైఫ్ లో డిసిప్లిన్ అంటే మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు. రఘుకుల రీతి సదాచలి ఆయి ప్రాణ జాయపర్ వచన్న జాయి. ఒకసారి మాట ఇచ్చాను ఈ టైం చేస్తాను, ఇది చూస్తానంటే ఖచ్చితంగా చేస్తాడు. అలాంటి వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉండరు, మొహం మీద ఏం స్ట్రెస్ కనపడదు, ఆనందంగా ఉంటారు, క్లారిటీతో ఉంటారు, సిచ్యువేషన్ అంతా వాళ్ల కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పర్సనల్ మైండ్ కంట్రోల్ ఉంది కాబట్టి వాళ్ళకి సిచ్యువేషన్ మీద కూడా కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు స్వామి చూడండి, 85 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. ఈ 85 సంవత్సరాల్లో స్వామి చేసిన ప్రాజెక్టులు కానీ, స్వామి సంస్థాపించిన ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ రన్ చేసి, ఎన్నో ప్రాజెక్టులు రన్ చేసి అది చేస్తున్నప్పుడు కూడా ప్రతిరోజు దర్శనకు వచ్చేవారు. నార్మల్ గా దర్శనకు వచ్చాడు. ఆయన మొహం మీద కొంచెం కూడా స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ ఏమి కనపడదు. ఇంత పని చేస్తున్నా సరే ఏమి ఎఫెక్ట్ అవ్వట్లేదంటే లోపల ఎంత డిసిప్లిన్ గా ఆలోచిస్తున్నాడని తెలుస్తుంది. ఆ డిసిప్లిన్ గా ఉంటే కానీ ఇంత సాధించే అవకాశమే లేదు. సో ఇది ఇండైరెక్ట్ సైన్ ఏంటంటే ఆనందంగా ఉండడం, సిస్టమేటిక్ గా ఉండడం.

0: శాంతంగా ఉండడం, కంట్రోల్లో ఉండడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇలాంటివన్నీ కొన్ని సైన్స్ అన్నమాట. వీటి వల్ల మనకు తెలుస్తుంది.
1: థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటే దాన్ని బట్టి మనకి ఎంత క్రమశిక్షణలో ఉన్నామని తెలుస్తుంది.
0: క్రమశిక్షణగా ఉంటే ఆనందంగా ఆటోమేటిక్ వ్యక్తం అవుతుంది.
1: థ్యాంక్ యూ సార్.
2: సాయిరామ్ సార్, నా పేరు ఆనంద్.
0: సాయిరామ్ ఆనంద్,
2: నేను రేడియో సాయి చివరి ప్రాక్టీస్ రోజున నాకు అర్జెంట్ ఆఫీస్ వర్క్ వచ్చింది. నేను మా రేడియో సాయితో టీంతో మార్నింగ్ 8:30కే వస్తానని చెప్పాను, బట్ ఆఫీస్ వర్క్ వలన రాలేకపోయాను. మా టీం అందరికీ నేను తప్పు చేసినట్లు అనిపించింది, బట్ డ్యూటీ ఇస్ గాడ్ అన్నారు కాబట్టి డ్యూటీ ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. నేను చేసింది సరైనదేనా, లేదా నేనేమే నాలో మార్పు చేసుకోవాలా? వర్క్ని డివోషన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి?
0: రేడియో సాయి ప్రోగ్రామ్ చేయడం అనేది మంచిదే, కానీ నీకంటూ ఒక డ్యూటీ ఉంటే డ్యూటీ గెట్ ఓవర్ రైడ్స్ ఎనీ అదర్ కమిట్మెంట్ అన్నమాట. ఒక తల్లి ఒక ఆఫీసులో పనిచేస్తోంది, వాడి కొడుకు ఇంట్లో ఒంట్లో బాగోలేదంటే ఆఫీస్లో ఎంత కమిట్మెంట్ ఉన్నా సరే కొడుకుని చూసుకునే బాధ్యత, డ్యూటీ యాజ్ అ మదర్ చూసుకోవాలి కాబట్టి దిస్ ఓవర్ రైడ్స్ దట్ అనమాట. ఇది చేయాలా అది చేయాలా అంటే ఫస్ట్ డ్యూటీ వస్తుంది, దాని తర్వాతే సర్వీస్. ఉదాహరణకి మీరు ఒక గుడికి వెళ్తున్నారు దేవుని దర్శనం కోసం, దారిలో ఒక చిన్న పిల్లవాడు పరిగెడుతూ పడిపోయాడు, మీరు చూశారు చుట్టుపక్కల ఇంకెవరు లేరు, దర్శనానికి టైం అయిపోతుందని ఇది వదిలేసి వెళ్తే భగవంతుడు ఆనందిస్తాడా? ఎప్పుడైతే సేవ ఎవరికైతే అవసరమో అప్పుడు చేయకుండా వేరే టైంలో, ఫస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చే టైం దాకా అక్కడ మిగతా వాడు పిల్లవాడు బాధపడుతూ ఉండడా? అందుకని ఏ టైంలో ఎప్పుడు ప్రయారిటైజ్ చేయాలో అది సందర్భం బట్టి ఉంటుంది. సో ఇది తప్ప రైట్ అంటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. వైట్ఫీల్డ్ హాస్పిటల్కి ఒకసారి స్వామి దర్శనానికి వచ్చారు, విజిట్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అప్పుడు హాస్పిటల్ ఫంక్షన్ అవుతున్నప్పుడు డాక్టర్స్ ఓటీస్లోను రౌండ్స్లోనూ ఉన్నారు. స్వామి దర్శనానికి వచ్చినప్పుడు కొంతమంది స్వామి దర్శనం కోసం వచ్చారనమాట. అప్పుడు స్వామి అన్నారు, మీ డ్యూటీ అక్కడ పేషెంట్ చూసుకోవడం, ఫస్ట్ అది చేయాలి. స్వామే నా దర్శనం కంటే మీరు చేయాల్సిన ధర్మం ఇంపార్టెంట్ అని చెప్తే ఆబ్వియస్లీ మనం, మనకి ఏదైనా డ్యూటీ ఉంటే అది వదిలేసి మిగతా పనులు చేయకూడదు. పుండలీక మీ పాండురంగ విఠల అది కథ తెలుసు కదా, తల్లిదండ్రులను సేవిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే వచ్చినా సరే నాకు ఇప్పుడు సమయం, నేను బిజీగా ఉన్నాను తల్లిదండ్రుల సేవలో, అది అయిన తర్వాత ఐ విల్ అటెండ్ టు యూ. దానికి భగవంతుడు సంతోషించాడు. అందుకనే మీరు తప్ప రైటా అన్న సందేహం ఉండక్కర్లేదు. మీరు మీ డ్యూటీ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా అదే ఇంపార్టెంట్.
2: థ్యాంక్ యూ సార్.
3: సార్ మరో ప్రశ్న సార్, నేను ఎక్కువసేపు క్లాస్లో చాలా సైలెంట్ గా ఉంటాను, నాకు క్లాస్లో సైలెంట్ కిల్లర్ అని పేరు కూడా పెట్టారు. అలానే నా ఫ్రెండ్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది, తనకేమో వాకుడుగాయ అని పేరు పెట్టారు. సో ఇది ఏది మంచిదో ఒకసారి మీరు చెప్తారా?
0: నోటి నుంచి మాట రాకపోవడం చాలా మంది నిశ్శబ్దం అనుకుంటూ ఉంటారు, కానీ స్వామి ఏమంటుంటారంటే మనసులో అలజడ ఉండి నిలకడగా లేకపోతే నోటి నుంచి మాట రాకపోయినా మీరు సైలెన్స్ పాటించట్లేదు. ఎందుకంటే మనసు అంతా అలజడిగా ఉంది, మాటలు చాలా మనసులో నడుస్తున్నాయి. అందుకనే మౌనం అనేది మాటకి సంబంధించింది కాదు, మనసుకి సంబంధించింది. స్వామి అంటూ ఉంటారు, నశ్రేయో నియమం వినా, దేనికైనా ఏం చేసినా లిమిట్లో ఉండాలి. తినడం కానీ మాట్లాడడం కానీ ఏదైనా అతిగా చేయకూడదు. అతి అంటే నాట్ ఏ ఎక్స్ట్రీమ్లోనూ ఉండకూడదు, మరీ చేయకుండా ఉండకూడదు, మరీ అతిగా కూడా చేయకూడదు అన్నమాట. ఇంగ్లీష్లో సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంటూ ఉంటారు, అంటే చాలా విలువైందని. కానీ మనం మన భావాలు మన ఆలోచనలు తోటి వారికి తెలియచేయాలంటే మాటలు నోట్లోంచి రావాలి కదా, అంటే మాటలు అవసరం. కానీ ఏ సందర్భంలో మాటలు ఎక్కువ వ్యక్తపరుతాయి, కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడమే మాటల కంటే ఎక్కువ భావాలు వ్యక్తపరుస్తాయి. ఏది ఎప్పుడు చేయాలి అని ఎలా తెలుస్తుందంటే, ఇంగ్లీష్ లో అంటూ ఉంటారు, డోంట్ స్పీక్ అ వర్డ్ అన్లెస్ యూ కెన్ ఇంప్రూవ్ అపాన్ సైలెన్స్ అని. మాటల కంటే మౌనానికంటే మాటలు ఎక్కువ వ్యక్తపరుస్తాయి అని అనిపిస్తే అప్పుడే మాట్లాడు. ఆ మాటలు కూడా ఎలా ఉండాలి? భగవద్గీతలో కృష్ణుడు చెప్తూ ఉంటాడు కదా, అనుద్వేగకరం వాక్యం
3: సత్యం ప్రియహితం చేయ స్వాధ్యాయాభ్యాసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే.
0: కరెక్ట్. అంటే వాక్కుకి తపస్సు ఏంటి అంటే, మామూలుగా తపస్సు ఏమనుకుంటూ ఉంటే అది మనం సీరియల్లోనో అట్లలోనూ భక్తులు తపస్సు చేయడం ఏం చూస్తామంటే, ఎవరో ఒంటికాలు మీద నుంచోడం, లేకపోతే చుట్టుపక్కల ఫైర్ ఉండడం, చేతులు పైకి పెట్టుకోవడం, ముక్కు మూసుకోవడం, ఇవన్నీ తపస్సు అనుకుంటాం. కానీ వాక్కు కూడా ఒక తపస్సు ఉంది. ఏ జీవికి లేనిది మానవుడికి మాత్రం వాక్కు అనే శక్తిని భగవంతుడు ప్రసాదించాడు. అంటే మన మాటల వల్ల వేరే వాళ్ళని ప్రభావితం చేయొచ్చు. అలాంటి మాటలు ఎలా ఉండాలి అంటే, అనుద్వేగకరం వాక్యం అంటే ఏ మాటలు మాట్లాడినా వేరే వాళ్ళని యాజిటేట్ చేయకూడదు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. వాటికి ఆ మాటలకి మూడు ఫిల్టర్లు పెట్టాలి. ఆ ఫిల్టర్లన్నీ పాస్ అయితేనే ఆ మాట నోటి నుంచి బయటికి రావాలి. ఏమిటవి? సత్యం
3: ప్రియం హితం.
0: ప్రియం హితం. సత్యం అంటే ముందది సత్యమై ఉండాలి, లేదా అది సత్యం కాదు అని నీకు డౌట్ ఉంటే మాట్లాడకూడదు. ఫస్ట్ అది కన్ఫర్మ్ చేసుకోవాలి. రెండోది ప్రియంగా ఉండాలి. సత్యమైనా సరే అది వేరే వాళ్ళకి హర్ట్ చేయకూడదు. హర్ట్ చేస్తుంది అంటే నబ్రూయాత్ సత్యం అప్రియం, అప్రియమైన సత్యం కూడా మాట్లాడకూడదని. మూడోది హితంగా ఉండాలి, వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండాలి. లొడలొడ మాట్లాడుతూ ఉంటే ఎవరికి ఉపయోగపడింది మాట్లాడుతూ ఉంటే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. సో ఎక్కువ మాట్లాడాలా తక్కువ మాట్లాడాలా అంటే ఈ మూడు క్వాలిఫికేషన్స్ ఆ మాటలకి ఉన్నాయి అంటే మాట్లాడండి. ఏ ఒక్కటైనా ఫెయిల్ అయిందంటే నిశ్శబ్దంగా ఉండండి. స్వామి స్టూడెంట్స్ కి చాలాసార్లు టాక్ లెస్ వర్క్ మోర్ అండ్ స్టడీ మోర్, స్టూడెంట్స్ కి స్టడీ మోర్ అని చెప్తూ ఉంటారు, మిగతా వాళ్ళకి వర్క్ మోర్, టాక్ లెస్ వర్క్ మోర్ అని చాలా రిపీటెడ్ గా చెప్తూ ఉండేవారు. ఒకసారి త్రయ బృందావనంలో స్వామి ఈ సైలెన్స్ గురించి, దాని విశిష్ట గురించి చెప్తూ ఒక గంట సేపు డిస్కోర్స్ ఇచ్చారనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ సైలెన్స్, ఎక్కువ మాట్లాడితే ఎలా హానికరం, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఆబ్వియస్లీ పిల్లల్లో ఎవరికో ఒకరికి ఒక థాట్ వచ్చింది, అదేంటి స్వామి మాట్లాడద్దు మాట్లాడద్దు మాట్లాడద్దు అంటూనే గంట సేపు మాట్లాడారు అని అని ఒక ఆలోచన వచ్చిందనమాట. అది పసిగట్టిన స్వామి ఆ డౌట్ కూడా నివారించడానికి ఏమన్నారంటే, మీలో అందరూ ఏదో ఆలోచిస్తున్నారు కదా నేను ఇంతసేపు మాట్లాడకూడదని ఇంతసేపు మాట్లాడుతున్నానని, మీరందరూ మీ బాడీస్ అన్ని ఒక రేడియో సెట్ లాంటిది, వాటిలో ఎనర్జీ బ్యాటరీ నుంచి వస్తుంది. మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఆ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. నాట్ ఓన్లీ ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ కూడా డ్రైన్ అయిపోతుంది. కానీ నా బాడీ రేడియో లాంటిది కాదు, నేను జనరేటర్, నేనే ఎనర్జీని జనరేట్ చేస్తూ ఉంటానన్నమాట. అది డిఫరెన్స్. స్వామి ఏ మాటలు మాట్లాడినా సరే ఆ శక్తి స్వామే సృష్టిస్తున్నారు, మనలో మాట్లాడే శక్తి కూడా స్వామే ఇచ్చింది. అందుకనే ఇన్ ద డెప్త్స్ ఆఫ్ సైలెన్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్ కెన్ బి హర్డ్ అంటుంటారు. మన మనస్సు స్థిరంగా ఉంటేనే లోపల భగవంతుని యొక్క వాయిస్, కాన్షియన్స్ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వచ్చేవి వినపడాలి, మనకి వినపడాలి అంటే మనస్సు కామ్గా ఉండాలి. అందుకనే పూర్తి సైలెన్స్ మంచిది కాదు, ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు, దాని విశిష్టత గుర్తించి మాట్లాడాలి సందర్భం బట్టి.
3: సో మనకి సైలెన్స్ అంటే ఉత్తి మాటలు మాట్లాడడమే కాకూడదు, బట్ మన మైండ్ కూడా థాట్స్ అనేవి ఎక్కువ వేవర్ అవ్వకూడదు. సో అది. అండ్ నెక్స్ట్ థింగ్, మనం ఏదైనా మాట్లాడే ముందు 3 క్వాలిఫికేషన్స్ ఉండాలి మనం మాట్లాడే. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటి? మనం సత్యంగా మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, అవతల వాళ్ళకి హితంగా కూడా ఉండాలి ఆ మాట. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది.
0: సైరం,
4: మేము క్రమశిక్షణతో ఉండాలని అనుకుంటాము, కానీ ఏ పని బంధువుల్లో వేరే వాళ్ళ గురించి మాతో చాలా చెడుగా చెబుతారు. ఏ పని సరిగ్గా చెయ్యరు. కానీ బయటకి మాత్రం అందరితో ప్రేమగా నటిస్తారు. ఇలాంటి వాళ్లతో ఎలా మెలగాలి?
0: ఏబిసి ఆఫ్ లైఫ్ అంటే స్వామి ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఆల్వేస్ బీ చీర్ఫుల్, ఇంకోటి అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. ఈ మూడు చెప్తుంటారు తరచుగా. మీరు కరెక్ట్ గా ఉన్నా సరే తప్పు పట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మీకు కావాల్సింది, మీకు సంబంధించిన వరకు మీరు కరెక్ట్ గా ఉన్నారా లేదా అన్న మాత్రమే. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి రైట్ అండ్ ఆల్సో అపియర్ టు బి రైట్. మీరు డిసిప్లిన్ గా ఉన్నది ఎవరి కోసం? మీకోసమే. వేరే వాళ్ళు గుర్తిస్తారా గుర్తించరా, వాళ్ళు మిమ్మల్ని ప్రశంసిస్తారా అభినందిస్తారా, అలా చేస్తారని డిసిప్లిన్ గా ఉండట్లేదు మీరు. కానీ అలా చేసినా సరే వేరే వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే అది వాళ్ల మెచ్యూరిటీకి వదిలేయాలి. దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు వాళ్లకి జస్టిఫై చేయక్కర్లేదు నేను ఎందుకు ఇలా ఉన్నాను. మీకు తెలిస్తే చాలు. మీరు వేరే వాళ్ళ నుంచి గుర్తింపు గాని వాళ్ళు ప్రశంసించట్లేదు ఏంట అన్న భావనలు వస్తున్నాయంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక అడవిలో ఒకడు నడుస్తూ కాళ్లలో ఒక పాయిజనస్ ముళ్ళు గుచ్చుకుంది. పాయిజనస్ ఒక ఎవరో ఒక యారో వేశాడు, ఒక బాణం వదిలాడు, ఆ బాణం వచ్చి గుచ్చుకుంది. చుట్టూరా చూశాడు కనపడలేదు. ఇప్పుడు ఆ గుచ్చుకున్నది ఆ పాయిజన్ ఒంట్లో అలాగా స్ప్రెడ్ అవుతుంది. కొంతమంది అక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ ట్రైబల్స్ వచ్చి అది వెంటనే తీయడానికి ప్రయత్నిస్తారనమాట. ప్రయత్నిస్తుంటే వాళ్ళు వాడేమో వద్దంటాడు, అలా ఉన్నాయి అంటాడు. అదేంటి ఇది స్ప్రెడ్ అవుతుంది అంటే, ఇది నాకు ఎవడు గుచ్చాడో తెలిసేదాకా దీన్ని తీయడానికి వీల్లేదు. అంటే అది ఎవడికి నష్టం? నాకు తెలిసేదాకా నన్ను వాడు ఎందుకు అపార్థం చేసుకున్నాడు? ఎవడు నా మీద కక్ష ఉంది, వాడు నాకు ఇప్పుడు తెలిసేదాకా నేను తీయనివ్వనంటే అది మూర్ఖత్వం కదా. దానివల్ల ఎవడికి నష్టం? ఎవడైతే కొట్టాడో వాడు లేడు అక్కడ. ఎవరైతే సహాయం చేద్దాం అనుకుంటున్నాడో వాడు కూడా చేయనివ్వట్లేదు వీడు. అంటే ఏంటంటే, ఎవరో ఏదో అన్నారు అని మనం చేయాల్సింది మనం మానేయకూడదు. మనం వాళ్ళ మాటలేం పట్టించుకోకర్లేదు.
4: సో మనం డిసిప్లైన్ గా ఉండడం వల్ల మనకే మేలు అంటారు. థ్యాంక్ యూ సార్.
1: సార్, మేము ఈ రేడియో సాయి ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ప్రతిరోజు మార్నింగ్ 1:08 టైం సాయి గాయతి చేయాలని నిర్ణయించుకున్నాం. అలాగే రోజు చేస్తూ వచ్చాం. కానీ కొన్నిసార్లు కాలేజ్ క్లాసెస్ వలన సేమ్ టైం ఫాలో అవ్వలేకపోయాము. ఇది కొంచెం బాధ కలిగించింది. అలాగే ఇక ముందు కూడా డైలీ సాయి గాయతి చేయాలని ఉంది, కానీ ఎలా మేనేజ్ చేయాలో తెలియటం లేదు. మీరు ఏదైనా సలహా ఇస్తారా?
0: ఇంతకుముందు చెప్పినట్టు రోజుకి 24 గంటలు అందరి దగ్గర ఉండేది. వాటిని ఉపయోగించుకునే మనం అన్ని పనులు చేయాలి. మీరు కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి ఫంక్షన్ అని ఉంటుంది. టైం ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ మైండ్. మన మనస్సు మీద మనకి ఎంత నిగ్రహం ఉంటే టైం ని అంత బాగా ఉపయోగించుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మన మనస్సు ఏదో ఒక కార్యక్రమంలో పూర్తిగా లీనమైపోతే అసలు టైం ఎలా పాస్ అవుతుందో తెలియదు. కానీ ఏదైనా మనకి బోరింగ్ అనిపిస్తే ఆ ఒక నిమిషం కూడా గంట సేపు అసలు టైం కదలట్లేదు ఏంట అని అనిపిస్తుంది. సో ఈ భావన ఎలా కలుగుతుంది? టైం మాత్రం ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ అవట్లేదు, కానీ మన ఎక్స్పీరియన్స్ మాత్రం చేంజ్ అవుతుంది. సో మనకి ఈ రోజులో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్, సపోజ్ ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఉంది, నేను ప్రతిరోజు 5:00 ఆ టైం పెట్టుకున్నాను మానకుండా ఈ యాక్టివిటీ చేస్తానని. కానీ భౌతికంగా బయట ఆ యాక్టివిటీ జరుగుతుందో లేదనేది చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు 5:00 టైంకి వెళ్ళొచ్చు, మిగతా వాళ్ళు రాకపోవచ్చు. లేకపోతే ఆ రోజు ఫుట్బాల్ దాంట్లో గాలి లేకపోయి అది చట్టబడిపోయి ఉండొచ్చు, అది చేయలేం. లేదంటే వాన పడుతుంది. ఇలాంటి బోల్డ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇది భౌతికమైన ఎక్స్టర్నల్ యాక్టివిటీ అయితే. కానీ ఆధ్యాత్మిక సాధనకి కావలసింది మనసు మాత్రమే. అది ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది. నాకు టైం దొరకట్లేదు అంటే స్వామి ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు. ఒక హౌస్ వైఫ్ ఉంది, రోజంతా వెజిటేబుల్స్ కట్ చేయడం, లేకపోతే వంట చేయడం, లేకపోతే బట్టలు ఉతకడం, ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు చేస్తూ నాకు భగవచ్చింతన చేసే టైం లేదు అని చెప్తే, స్వామి ఏమంటారంటే స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక వేరు, నా నేను చేసే పనులు వేరు అని కంపార్ట్మెంటలైజ్ చేయకూడదు. ఏ పనులు అయినా సరే ఆధ్యాత్మిక అంతర్లీనమై ఉండాలి. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ కోస్తున్నానంటే నా అహంకారాన్ని కట్ చేస్తున్నాను అని అనుకో, అప్పుడు అదే భౌతికమైన యాక్టివిటీ సాధన కింద మారుతుంది. అలాగే నువ్వు బట్టలు ఉతుకుతున్నావు, మాలిన్యం, యువర్ వాషింగ్ అవే ద డర్ట్, అదే నీ మనసు యొక్క మాలిన్యాన్ని వదిలించుకుంటున్నావు అన్న భావంతో చేస్తే అది సాధన అయిపోతుంది. మీరంతా హైదరాబాద్ లాంటి సిటీలోంచి వస్తున్నారు కాబట్టి సిటీలో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లో ఇరుక్కుపోతారు, చాలాసేపు రోడ్డు మీదే ఉంటారు. ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు ట్రాఫిక్ ఒక శాపం కింద మారింది సిటీలో, కానీ శాపాలని శాపానుగ్రహం అంటారు. అంటే ఏంటి, అనుగ్రహం ఉంటేనే అలాంటి శాపం దొరుకుతుందన్నమాట. అంటే ఎనీ ప్రాబ్లం కెన్ బి సీన్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఆ టైంలో వెళ్లేటప్పుడు మీరు మానసికంగా మీ మనసు మీ దగ్గరే ఉంది కదా, ఆ టైంలో సాయి గాయత్రి చదవకూడదు అని ఏం లేదు కదా. సో అలా చూసుకుంటే మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే ముందు, స్నానం చేసేటప్పుడు, తినేటప్పుడు, ట్రాఫిక్ లో వెళ్లేటప్పుడు, నడిచేటప్పుడు, ఏ టైంలో అయినా సరే 108 ఏంటి 1008 టైమ్స్ కూడా సాయి గాయత్రి చెప్పగలిగే టైం దొరుకుతుంది. అంటే మీరు పూజా రూమ్ లోనే కూర్చుని చేస్తేనే భగవంతుడు వింటాడు, మిగతా టైంలో లేరు అంటే వినేది వినేవాడు కూడా లోపలే ఉన్నాడు, కానీ మీరు అది వినిపించడానికి మీ మనసు బయట ఉంది కాబట్టి మీరు చేయట్లేదు. అందుకనే ఆధ్యాత్మిక సాధన అనేది లోపల చేయాల్సింది. శివ మానస పూజ అని ఆదిశంకరాచార్య గారు ఒక స్తోత్రాన్ని, రత్నై కల్పితమాసనం హిమజలైహి స్నానం చ దివ్యాంబరం అని ఒక పెద్ద స్తోత్రాన్ని రాశారు. ఏదైనా మానసికంగా చేయాలంటే దానికి కరువేం లేదు, దానికి సమయం అవసరం లేదు, వెల్త్ మనీ ఇవేం అవసరం లేదు. ఒక బంగారు రత్నై కల్పితమాసనం, ఆ ఆసనాన్ని రత్నాలతోటి సృష్టించవచ్చు, పాదుకలు ఇవ్వచ్చు, పట్టు వస్త్రాలు పెట్టచ్చు, అన్ని మనం పంచవక్ష పర్వాణాలు వడ్డించవచ్చు, ఇవన్నీ మానసికంగా సృష్టించి భగవంతుడికి అర్పితం చేయొచ్చు. భగవంతుడు భౌతికంగా చేయమని ఎప్పుడూ అడగడు. మనసుకి సంబంధించిన విషయాల్లో సాధన అనేది 24/7. స్వామి ఏమంటారంటే మీరు అసలు ఊపిరి పీల్చుతూనే సోహం సోహం సోహం అని ఊపిరి తీసుకున్నప్పుడు విడిచినప్పుడు కూడా కంటిన్యూస్ గా సహ అహం, నేనే భగవంతుణ్ణి నేనే భగవంతుణ్ణి అని అంటూ సాధన చేయొచ్చు. సో మనసుకి సంబంధించిన విషయాల్లో సమయం లేదు అని అనడానికి లేదు, సాధనకి అది అడ్డు కాదు.
1: అంటే దేర్ ఇస్ అ వెల్ దేర్ ఇస్ అ వే అంటారు కాబట్టి, సో మనం ఏ సిచ్యువేషన్ అన్నా చేసుకోవచ్చు. సాయి గారు
0: ఖచ్చితంగా.
1: థ్యాంక్ యూ సార్.
2: నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను, మా కొలీగ్స్ కొందరు ఒక ఫైల్ చూసి సైన్ పెట్టాల్సి ఉంది, దానికి వాళ్ళు టైం ఉన్నా ఆ పని చేయకుండా వేస్ట్ మాటలతో టైం పాస్ చేస్తూ డిసిప్లిన్ లేకుండా ఉన్నారు. వాళ్ల వర్క్ నా వర్క్ రిలేటెడ్ కాబట్టి నా వర్క్ కూడా డిలే అవుతుంది. ఇలా చాలాసార్లు జరిగింది. అటువంటి వాళ్ళకి టైం మరియు వర్క్ ఇంపార్టెన్స్ ఎలా తెలియజేయాలి?
0: ఫస్ట్ క్వశ్చన్ చెప్పినప్పుడు మనం ఎప్పుడు వేరే వాళ్ళకి తెలియజేయాలి అంటే మనం ఆదర్శంగా ఉంటే అదే సగం చూసి ఆదర్శాన్ని చూసి మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. వర్క్ ప్లేస్ లో మీకు తెలిసిన వాళ్లే కాబట్టి ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ కింద మనం డిలే చేస్తున్నావా లేదా మన ఏరియా ఆఫ్ వర్క్ లో, ఫస్ట్ స్టెప్ అది. అది చేస్తున్నావు అంటే మనం చేస్తున్నా సరే వేరే వాళ్ళు చేయకపోవడం వల్ల అది ఎఫెక్ట్ అవుతుందంటే మనం సత్యం ప్రియం హితం ఇది చేయకపోతే ఏమవుతుంది అని ప్రీతిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ట్రై చేయాలి. వాళ్ళు మన సబార్డినేట్స్ అంటే మీ కింద పనిచేస్తున్న వాళ్ళైతే మీరు ఆ డిసిప్లిన్ గా ఎంఫసిస్ తో చెప్పచ్చు, లేదు ఇది లేట్ అవుతుందని. వాళ్ళు మీ పియర్స్ కానీ బాస్ అంటే మీ సుపీరియర్స్ కానీ అయితే వాళ్ళకి నచ్చ చెప్పి లేకపోతే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఏదైతే సిస్టంలో ఫెసిలిటీస్ ఉన్నాయో ఇలాంటి ఇష్యూస్ ని తీసుకెళ్ళడానికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అది మీ బాధ్యతలు కాదు, మీ బాధ్యత మీరు నిర్వర్తించకపోతే దాని గురించి మీరు బాధపడాలి, కానీ మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తుంటే అయిన పని జరగకపోతే ఎవరిదైతే ఆ బాధ్యతో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి.
2: థ్యాంక్ యూ సార్.
4: నేను స్వామి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటాను, కానీ మా స్నేహితులు బంధువులు అందరూ నన్ను మూవీస్కి పార్టీస్కి స్పోర్ట్స్కి రమ్మంటారు. నాకు అటు కూడా వెళ్లాలని అనిపిస్తుంది. నేను భజనలో ఉన్నా నా ఆలోచన మాత్రం నా ఫ్రెండ్స్ మీదనే ఉంటుంది. దానిని ఎలా కంట్రోల్ చేయాలి?
0: స్వామి ఆధ్యాత్మిక సాధనలో అంటే డిసిప్లిన్ లో రెండు మార్గాలున్నాయంటారు, శ్రేయస్సు ప్రేయస్సు. శ్రేయో మార్గం ప్రేయో మార్గం అంటారు. శ్రేయో మార్గం అంటే ఏదైతే నిన్ను భగవంతుడి వైపు నడిపిస్తుందో అది శ్రేయో మార్గం. ప్రేయో మార్గం అంటే ఏదైతే నిన్ను ప్రపంచం వైపు తీసుకెళ్తుందో దాన్ని ప్రేయో మార్గం అంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్ నిన్ను దేనికైతే రమ్మని పిలుస్తున్నారో అది దానివల్ల నీకు మంచిదా కాదా, లేకపోతే నీకు ఇష్టమైందా అది. శ్రేయో మార్గం అంటే ఏదైతే నీకు మంచి చేకూరుస్తుందో దాన్ని శ్రేయో మార్గం అంటారు. ప్రేయో మార్గం అంటే ఏది నీకు మనసుకి నచ్చుతుందో అది చేయడం ప్రేయో మార్గం. ప్రేయో మార్గం టెంపరీ హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ దేనికి పిలుస్తున్నారు, ఏదో సినిమా చూడడానికో లేకపోతే ఒక పార్టీకో లేకపోతే దేనికో, దాని నుంచి వచ్చేది ఆ ఆనందం టెంపరీ, పర్మనెంట్ ఆనందం కాదు. కానీ ఆధ్యాత్మిక సాధన ఏదైతే మన భజన చేయడం కానీ లేకపోతే ఇలాంటివన్నీ మనసుని క్లీన్ చేసేవి కాబట్టి దాని నుంచి వచ్చే ఆనందం పర్మనెంట్ గా ఉంటుంది. సో మనం చాయిస్ చేసుకోవాలన్నమాట జీవితంలో ప్రతిదీ చాయిస్. స్వామి దీనికి ఏం గైడ్ లైన్ ఇస్తారంటే త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యం అహోరాత్రం స్మర నిత్యం అనిత్యతాం. ఎప్పుడైనా చాయిస్ ఉన్నప్పుడు ఇది చేయాలా అది చేయాలంటే ఫస్ట్ థాట్ ఏం అవ్వాలంటే ఇది పర్మనెంటా అది పర్మనెంటా, నాకు ఏదైతే పర్మనెంట్ హ్యాపీనెస్ ఇస్తుందో దాన్ని పట్టుకోవాలి, అది నిన్ను భగవంతుడి వైపు తీసుకెళ్తుంది. టెంపరీ దాన్ని పట్టుకుంటే అది ఆ రోజుకి అయిపోతుంది కానీ నెక్స్ట్ రోజు కూడా ఆనందం అలాగే కంటిన్యూ అవ్వదు. సో ఏ మార్గం చూస్ చేసుకోవాలన్నా సరే అది నీకు ఏది మంచిదో డిస్క్రిమినేషన్ యూజ్ చేసి బుద్ధిని యూజ్ చేసి దాన్ని చూస్ చేసుకోవాలి. అందుకనే భగవంతుడు ఒక్క మనిషికి మాత్రం ఎలాగైతే వాక్ ఇచ్చాడో అలాగే బుద్ధి కూడా ఇచ్చాడు. మనసు నుంచి మనసు రకరకాల ఆలోచన చేసి రకరకాల కోరికలు కోరుతుంది, అవన్నిటినీ ఆచరణలో పెట్టడానికి కుదరదు. నీకు ఇది చేయాలని అది చేయాలని అంటే ఇప్పుడు రెండు పార్టీలు ఉన్నాయి కాబట్టి వీటిని ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఎవరు చూస్ చేసుకుంటారు? బుద్ధి చూస్ చేసుకుంటుంది. అందుకనే మనం గాయత్రి మంత్రం చెప్పినప్పుడు ధియో యోన ప్రచోదయాత్ నా బుద్ధిని ప్రకాశింపజేయు అని ప్రార్థిస్తాం. ఎందుకంటే అది కరెక్ట్ గా ఉంటే నువ్వు ఏ డైరెక్షన్ లో వెళ్లాలో కరెక్ట్ గా చూపిస్తుంది ఆ డిస్క్రిమినేషన్. కానీ దానికి ఇది మంచిదా అది మంచిదా అన్న జ్ఞానం నీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఆల్వేస్ చూస్ ద పర్మనెంట్ ఓవర్ ది టెంపరీ. ఏదైతే నిన్ను భగవంతుడి వైపు నడిపిస్తుందో దాన్ని పట్టుకోవాలి, దానివల్ల దైవానుగ్రహం ఉంటుంది. దైవానుగ్రహం ఉన్నప్పుడు నీ జీవితంలో మిగతా అన్ని విషయాలు కూడా దాంట్లో సక్సెస్ హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా వస్తుంది.
4: అంటే మరి మనం ఎంచుకున్న దారే మనకు మార్గం చూపిస్తుంది.
0: ఆ దారి ఈ శ్రేయస్సున్న దారిని ఎన్నుకోవాలి.
4: థ్యాంక్ యూ సార్.
1: సార్ ఫోన్ ఇస్తానో లేదా టీవీ పెడతారో కానీ మా అక్క పిల్లలు అన్నం తిననని మారం చేస్తారు. మొదట్లో వాళ్ళు భోజనం చేయాలని నేనే అలా అలవాటు చేశాను, కానీ ఇప్పుడు ఆ అలవాటు మార్చలేకపోతున్నాను. మా అక్క నన్ను తిడుతోంది, నువ్వే అలా అలవాటు చేశావని అంటోంది. వాళ్ళని ఏ విధంగా మళ్లీ మంచి మార్గాల్లో పెట్టాలి?
0: ఒక విత్తనం వేసి ఒక మొక్క మొలిసిన తర్వాత ఆ మొక్క పక్కకి ఎదుగుతోంది అని అనిపిస్తే అది అనిపించినప్పుడే దానికి ఒక ఆలంబనం ఇచ్చి స్ట్రెయిట్ చేయాలి. ఎందుకంటే అది పెరిగే కొద్దీ దాని బలం పెరుగుతుంది, అప్పుడు వంచడం చాలా కష్టం. మొక్కై వంగనది మ్రానై వంగునా అంటారు. అది పెద్దదైపోయిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ చేస్తానంటే అది వంగదు, విరిగిపోతుంది. అలాగే పర్టికులర్ గా ఈ పోకడి ఈ మధ్యన మొదలైంది. ఎందుకంటే పిల్లలు ఏదో ఒకటి వాళ్ల మనసుని డైవర్ట్ చేస్తే కానీ అన్నం తింటలేదు. ఏ సెల్ ఫోన్ చూపించడం, లేకపోతే ఏ కార్టూన్ చూపించడం, ఏదో ఒకటి చూపించి వాళ్ళ చేత అన్నం. ఇంతకుముందు ఎలా డైవర్ట్ చేసావంటే చందమామ నేను దాన్ని చూసి అమ్మలు అన్నం పెట్టేవారు. ఇప్పుడు అపార్ట్మెంట్ లోపల ఉంటే చందమామ కనిపించదు, ప్లస్ పొల్యూషన్ వల్ల కూడా లేకపోతే చందమామ క్వశ్చనే లేదు. లోపల ఇప్పుడు మేనేజ్ చేయాలి, చందమామ లేడు, వేరే ఏదో డిస్ట్రాక్షన్ కావాలి. చేతిలో ఉంది సెల్ ఫోన్ లేకపోతే టీవీ ఏదో ఉంది కాబట్టి దాన్ని చూపించేసి వాళ్ళకి భోజనం పెట్టేస్తున్నారు. అన్నం బ్రహ్మ అంటారు. అంటే అసలు మనం బతకడానికి ఈ దేహంలో ప్రాణం ఉండాలి అంటే అన్నం అవసరం. అంత విలువైన దాన్ని అంత చులకనగా చూస్తే దేవుడికి అంటే బ్రహ్మకి డిస్రెస్పెక్ట్ ఇచ్చినట్టు. అదేదో టైం పాస్ కింద చూస్తూ దాన్ని తిన్నామంటే. ఇంకోటి ఏమంటారంటే జైసా అన్న వైసా మన్ అంటారు హిందీలో. అంటే నువ్వు ఎటువంటి ఆహారం లోపల తీసుకుంటావో అటువంటి ఆలోచనలే వస్తాయని. సో అన్నం తీసుకునేటప్పుడు నువ్వు ఏదో నిన్ రాజసికమైన ఏదో చూస్తూ అవి తీసుకుంటే ఆ వైబ్రేషన్స్ ఆ భావాలు కూడా అన్నంతో మిక్స్ అయ్యి నీ మనసుని ప్రభావితం చేస్తాయి. అలాంటి పిల్లలు పెరిగే కొద్దీ అలాంటి భావాలు ఏదైతే వాళ్ళు చూస్తున్నారో టీవీల్లో అన్నం తినేటప్పుడు అది మనసుని ప్రేరేపితం చేసి అటువంటి పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటారు. అందుకనే అలాంటి హ్యాబిట్స్ కల్టివేట్ చేయకుండా ఉండాలి. ముందు అలాంటివి అడిగినా సరే పిల్లలు అడుగుతారు, లేకపోతే ఏడుస్తారు, మానం చేస్తారు, అయినా సరే అలాంటి అలవాటుని చెయ్యకూడదు. ఒకవేళ అంటే స్వామి ఏమంటారంటే ఒక మేక ఉంది, మేక చేత మేక గడ్డి చూడగానే తినడానికి వచ్చేస్తుంది. ఎందుకంటే దాని తత్వం అది, గడ్డి చూస్తే తింటుందని. కానీ నువ్వు కరెక్ట్ గా ట్రైన్ చేస్తే దాన్ని ఆ మేక కూడా గడ్డి తినకుండా చేయొచ్చు. ఒక చిన్న గడ్డి తింటున్నప్పుడల్లా దాని మీద ఒక పెద్ద గట్టి దెబ్బేస్తే అలా ట్రైన్ చేస్తే దాన్ని కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ గడ్డి చూస్తే అది ఆ పెయిన్ జ్ఞాపకం వస్తుంది అనమాట. వచ్చి ఇది తినే కంటే తినకుండా ఉండే మంచిదని మేకను కూడా దాని స్వతహాగా ఉన్నదని కూడా ఆ హ్యాబిట్ ని హ్యాబిట్ ద్వారా ప్రాక్టీస్ అంటే అభ్యాసం ద్వారా ట్రైనింగ్ ద్వారా దాన్ని మార్చవచ్చు. ఒకవేళ హ్యాబిట్ అయిపోయిందంటే దాన్ని మార్చడం కోసం హ్యాబిట్ మార్చడం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. స్వామి హ్యాబిట్ గురించి ఒక చిన్న ఇంగ్లీష్లో స్వామి ప్రతి పదం మీద ప్లే ఆఫ్ వర్డ్స్ అంటారు. హ్యాబిట్ అనేది HABIT. ఒక చెడ్డ అలవాటును పోగొట్టుకోవాలంటే ఎంత కష్టమో ఆ హ్యాబిట్ వర్డ్ ద్వారా తెలుస్తుంది. అది హెచ్ అనేది తీసేసి పడేసినా సరే ఇంకా అ బిట్ రిమైన్స్. ఫస్ట్ హ్యాబిట్ రిమైన్స్, హెచ్ తీసేసావు, అ బిట్ రిమైన్స్. ఏ తీసేస్తే బిట్ రిమైన్స్, బి తీసేసినా ఇట్ రిమైన్స్, అలాగే ఉండిపోతుంది అలాగా. అంటే అంత కష్టం దాన్ని జిడ్డులాగా అది వదులుకోవడం చాలా కష్టం. దానికి మరి ఏదో ఒక మార్గం సూచించాలి కదా. దానికి ఏం చెప్తారంటే ఒక చిన్న కథ చెప్తుంటారు స్వామి. ఒకడు ఒక అలవాటికి బానిస అయిపోయి డ్రగ్స్ తీసుకున్న అలవాటు బానిస అయిపోయి రోజుకి ఇంత క్వాంటిటీ ఏదో తీసుకునేవాడు. వాడికి పోగొట్టుకోవాలి ఉంది కానీ అది ఎంత బానిస అయిపోయాడంటే ఏం చేసినా సరే నిగ్రహించుకోలేకపోతున్నాడు. ఆ ఊరికి ఏదో మహాత్ముడు వస్తే ఈయనైనా చేయగలడేమో అని ఆయన దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి నాకు ఇలాంటి అలవాటు ఉంది, నాకే సిగ్గుగా ఉంది, ఇలా ఉంది, మిగతా వాళ్ళందరూ కూడా నన్ను హేళన చేస్తున్నారు, ఏదో ఒక మార్గం సూచించరా అని అడుగుతాడనమాట. అడిగితే ఆ మహాత్ముడు అంటాడు, ఒక చాక్ పీస్ ఇచ్చి దాని వెయిట్ ఎంత ఉందో, రోజు ఎంత తీసుకుంటున్నావో అది సేమ్ వెయిట్ చాక్ ఓ శుద్ధ ముక్క ఇచ్చి రోజు ఈ శుద్ధ ముక్క ఎంత వెయిట్ ఉందో అంత నువ్వు తీసుకొచ్చి పర్వాలేదు అంటాను. అంటే నేను కంటిన్యూ చేయించాను, రోజు కంటిన్యూ చేయం పర్వాలేదని. కానీ ఒక్క విషయం ఏంటంటే ఈ శుద్ధ ముక్కతోటి రోజు ఓం అనే 3 సార్లు రాయని. సో రోజు ఓం ఓం ఓం అని రాస్తున్నాడు. అది చిన్న చిన్నది అవుతూ ఉండగా ఎంత వెయిట్ ఉందో అంత మాత్రమే దాన్ని తీసుకోమని చెప్పాడు. రోజు రోజుకి దాని వెయిట్ తగ్గిపోయి ఒక రోజు మానేసి. అలాగా మనసుని ట్రైన్ చేయొచ్చు హ్యాబిట్స్ ని పోగొట్టడం కోసం. గుడ్ హ్యాబిట్స్ అయితే ట్రైన్ చేసుకోవచ్చు, అది రిపీటెడ్ గా చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటేనే వాసనలు అవుతాయి. చెడ్డ వాసనలు పోగొట్టుకోవాలంటే సాధన ద్వారానే, డిసిప్లిన్ ద్వారానే నెమ్మది నెమ్మది నెమ్మదిగా తొలగించుకోవచ్చు.
1: థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి మనము ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఫస్ట్ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటే వాళ్ళు మంచి మార్గాల్లో ఉంటారు.
0: వాళ్ళకి ఇష్టం, చిన్నపిల్లలకి వాళ్ళకి ఏది నచ్చుతుందో వాళ్లే అది కావాలి కావాలని మనం చేస్తుంటారు. కానీ అప్పుడే వాళ్ళు ట్రైనింగ్ చేయాలి. కొంచెం కష్టంగా ఉన్నా సరే ఆ వయసు నుంచే మొదలు పెట్టాలి.
1: సరే సార్, థ్యాంక్ యూ సార్.
2: నేను చిన్నప్పటి నుండి బాల వికాస్ స్టూడెంట్ ని, సో ఈ మార్గంలోనే ఉంటూ ప్రేమతో మెలగాలనే భావనతోనే పెరిగాను. ఇప్పుడు నేను కూడా బాల వికాస్ క్లాసెస్ చెప్తుంటాను. బాల వికాస్ పిల్లలు ఒక్కొక్కసారి మొండితనంతో నా మాట వినట్లేదు, అప్పుడప్పుడు చిన్నగా దండిస్తుంటాను. మరి ఇది క్రమశిక్షణ కింద ఉల్లంఘించినట్లేనా? అలాగే పిల్లలను క్రమశిక్షణ పెట్టే క్రమంలో కొన్నిసార్లు మందలించాల్సి వస్తుంది, ఇది మంచిదా కాదా?
0: పిల్లలకి ఒక వయసు వచ్చేదాకా వాళ్లకి ఏది మంచిదో ఏది చెడ్డదో వాళ్లకి అవగాహన ఉండదు, కాబట్టే ఆ రెస్పాన్సిబిలిటీని పెద్దవాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు సరైన మార్గంలో వెళ్ళట్లేదు అంటే దాని రెస్పాన్సిబిలిటీ పెద్దలదే, కాబట్టి వాళ్ళకి ఏది మంచిదో వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా చెయ్యాలి. స్వామి ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు. వాడు స్కూల్లో చిన్నప్పటి నుంచి దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. చేస్తూ ఉంటే చిన్న చిన్నవి చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు. వచ్చేసే తీసుకొచ్చినప్పుడు అమ్మ ఏమనలేదు, చాలా ఆనందపడి, ఎందుకంటే చిన్న చిన్న వస్తువులన్నీ వాడే తెచ్చేసుకుంటున్నాడు, మనం కూడా అరేంజ్ చేసుకోకర్లేదని ఏమనలేదు. పెద్ద అయిన తర్వాత ఓ పెద్ద గజి దొంగ మారాడు. దాని తర్వాత పోలీసులు పట్టుకున్నారు, జైల్లో వేశారు. జైల్లో వచ్చేసినప్పుడు అమ్మ చూడడానికి వచ్చినప్పుడు వాడు చాలా కోపపట్టి కొడతాడు అమ్మని. ఎందుకు నువ్వు కొడుతున్నావంటే, నేను చిన్నప్పుడే ఫస్ట్ టైం చేసినప్పుడే నువ్వు నన్ను గట్టిగా ఇచ్చి ఇది తప్పు ఇలా చేయకూడదు అని చెప్పుంటే ఈ రోజు నేను ఇప్పుడు జైల్లో ఉండేవాడిని కాదు కదా అని ఆ రెస్పాన్సిబిలిటీ అమ్మ మీద. సో పేరెంట్స్దే, లేకపోతే పేరెంట్స్ మాతా పితా గురు దైవం, ఒక పిల్లవాడి పర్సనాలిటీని మోల్డ్ చేయాలంటే పేరెంట్స్ గురువులే. సో ఒక బాల వికాస్ గురువుగా ఒక చిన్న పిల్లవాడు తప్పు చేస్తున్నాడంటే దండించినా సరే వాడు బాగుపడతాడు అని తెలిస్తే మీకు ప్రేమ ఉండాలి, దండనతో పాటు ప్రేమ ఉండాలి. ఊరికే ప్రేమ లేకుండా దండన మాత్రం చేస్తే పిల్లలు దాని వాల్యూ తెలియదు అనమాట వాళ్ళకి. క్రోధం రౌద్రం అని రెండు రకాలు ఉంటాయన్నమాట. కోపం అంటే రెండు రకాలు, క్రోధం రౌద్రం. క్రోధం అంటే నాకు నచ్చింది నువ్వేదో చేయలేదు, నాకు నీ మీ కోపంగా ఉంది, అది క్రోధం. రౌద్రం అంటే నీకు ఏదైతే మంచిది కాదో వేరే వాళ్ళకి నీ బాధ కలిగిస్తుందో అది నువ్వు చేస్తున్నావు. వాళ్ళందరికీ ఉపశమనం కలిగించడానికి నేను కోపం తెప్పించుకున్నట్టు నటిస్తే అది రౌద్రం. అది ధర్మ సంస్థాపన, అంటే మంచిని స్ప్రెడ్ చేయడం కోసం చేసేది రౌద్రం. రాముడికి రావణుని మీద కోపం లేదు కానీ రౌద్రం చూపించాడు. కృష్ణుడు శిశుపాలుణ్ణి లేకపోతే కంసుడిని చంపినా సరే అదంతా రౌద్రం, ఎందుకంటే అది ధర్మస్థాపన కోసం చేసింది. సో మనం వేరే వాళ్ల మంచి కోసం ఏదైనా చేస్తే అది కఠినంగా అనిపించినా సరే అది వాళ్ళకి మేలు చేస్తుంది, కాబట్టి దాంట్లో పొరపాటు ఏం లేదు.
2: థ్యాంక్ యూ సార్.
3: సార్ ఇక చివరి ప్రశ్న. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒక సందర్భంలో డిసిప్లిన్ గురించి చెప్తూ, డిసిప్లిన్ ని మనం ఫాలో అవ్వాలంటే ముందుగా దైవం పట్ల ప్రేమ, అలానే మనం దైవానికి దగ్గర అవ్వాలనే భావన ఉండాలి అని అంటారు. దైవం పట్ల దృఢ విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి?
0: స్వామి, దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతి అని ఈ క్రమంగా ఈ మూడు ఒకటి ఉంటే మిగతావి ఆటోమేటిక్ గా వస్తాయి అని చెప్తారన్నమాట. దీంతో పాటు భక్తులకి స్టూడెంట్స్ కి స్పెసిఫిక్ గా ఏం చెప్తారంటే ఫాలో ద 5 డీస్. ఏంటా డీస్? ఫస్ట్ డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్, డిస్క్రిమినేషన్ అండ్ డిటర్మినేషన్. ఈ ఫైవ్ క్వాలిటీస్ ఉంటే నువ్వు జీవితంలో సక్సెస్ఫుల్ అవుతావు, ఆనందంగా కూడా ఉంటావు అని స్వామి చెప్తూ ఉంటారు. ఇప్పుడు భగవంతుడి మీద ప్రేమ పెంచుకోవాలి అంటే, నీకు ఎవరి గురించి ఎవరి మీద ప్రేమ పెంచుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ గురించి తెలియాలి కదా. తెలియని వాళ్ళని నువ్వు ప్రేమించగలవా? కష్టం. అందుకని ప్రేమ పెరగాలి అంటే వాళ్ళ గురించి తెలియాలి. అంటే భగవంతుడు స్వామిని ప్రేమించాలి, దైవ ప్రీతి ఉండాలంటే భగవంతుని యొక్క లీలలు వినాలి. మనం భాగవతం చదివినా రామాయణం చదివినా ఓహో భగవంతుడు అంటే ఇంత కరుణ కలగాడు, ఇంత పెద్ద హృదయం, ఇంత ప్రేమ కలిగిన వాడు, మనకి ఇంత చేశాడు అన్న భావన కలిగితే ఆ గ్రాటిట్యూడ్ నుంచి ప్రేమ పుట్టుకొస్తుంది. అది ప్రేమ ఫస్ట్ ఉంటే స్వామి అంటూ ఉంటారు, దేర్ ఆర్ ఫోర్ స్టేజెస్, చమత్కార్ లీడ్స్ టు సంస్కార్. సంస్కార్ నాలుగు కార్లు ఉన్నాయి, చమత్కార్ నుంచి సంస్కార్, సంస్కార్ నుంచి పరోపకారు, పరోపకారం నుంచి సాక్షాత్కార్. సాక్షాత్కారం కావాలి, అది కావాలంటే ముందు చమత్కార్, ఓహో వీళ్ళు ఇలా చేస్తాడా అని ఒక వండర్ ఉండాలన్నమాట. అక్కడి నుంచి ఆ వండర్ ఉన్నప్పుడు నిన్ను నువ్వు పూర్తిగా ఓకే ఈయన్ని నమ్మచ్చు, ఆ ట్రస్ట్ ఆ ఫెయిత్ లోపల పెరుగుతుంది. పెరిగినప్పుడు సంపూర్ణంగా మనం భగవంతుడికి అర్పితం అయిపోతాం అనమాట. నువ్వు ఏదైనా చేసుకున్నాను నేను రెడీగా ఉన్నాను, అప్పుడు సంస్కరించడం మొదలు పెడతారు. ఒక రాయిని ఒక మూర్తి కింద మలచాలంటే దాన్ని కొట్టాలి, కొట్టి కొట్టి కొట్టి ఏదైతే అవసరం లేదో దాన్నంతా తీసేస్తేనే ఒక మూర్తి కింద తయారవుతుంది. ఆ మూర్తి తయారైతేనే దాన్ని అందరూ పూజిస్తారు. మనల్ని అలాంటి మూర్తిగా తీర్చిదిద్దాలి అంటే మనం ఆ ఓటు పొట్టలకి మనం వేటు విత్ స్టాండ్ దట్ స్ట్రోక్స్ ఆఫ్ ద చిజిల్ అంటారు. దాన్ని కొడుతున్నప్పుడు రెసిస్ట్ చేయకూడదు, ఆ డిసిప్లిన్ చేస్తున్నారు. మనకి ఇష్టం లేకపోయినా చేస్తూ ఉంటే మన విలువ, ఒక రాయికి ఎంత విలువ ఉంటుంది? ఆ రాయిని ఒక విగ్రహంగా తయారు చేస్తే దాని విలువ ఎంత ఉంటుంది? అంత విలువ తీసుకురావాలి అని స్వామి ప్రయత్నిస్తానంటే మనం దానికి డివోషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్, డ్యూటీ వీటన్నిటికీ కట్టుబడి ఉండాలి. అలా చేసినప్పుడే దైవ ప్రీతి పాప భీతి కింద మారుతుంది. మనం పాపం చేయకుండా మన జీవితాన్ని మనం ఉద్ధరించుకుంటాం. వేరే వాళ్ళకి కూడా సంఘనీతి కూడా పాటించి వేరే వాళ్ళు కూడా హాని కలిగించకుండా ఉంటాం. ఇప్పుడు మనం ఒక బైక్ నడుపుతున్నాం, బైక్ లో యాక్సిలరేట్ ఉంది, బ్రేక్ ఉంది. మనం బ్రేక్స్ స్టార్ట్ అయ్యే ముందు బ్రేక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాం. సపోజ్ ట్రాఫిక్ పోలీస్ చూడకపోతే మనం హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళిపోతాం. ఎందుకు? మనం హెల్మెట్ ట్రాఫిక్ పోలీస్ గురించి పెట్టుకుంటున్నాం, మన కోసం కాదు. కానీ బ్రేక్ చెక్ చేయలేదంటే, నువ్వెందుకు బ్రేక్ చెక్ చేయలేదంటే ట్రాఫిక్ పోలీస్ బ్రేక్ గురించి అడగదు కదా అని చెక్ చేయకుండా మానేస్తే అది ఎవరికి నష్టం? మనకి మాత్రమే నష్టం అయితే పర్వాలేదు. నీ బైక్ కి బ్రేక్ లేకపోతే నష్టం నీకు మాత్రమే కాదు, ఎవరైతే నిన్ను ఎదుర్కొంటారో దారిలో వాళ్ళందరికీ నష్టం అవ్వచ్చు. యాక్సిడెంట్ జరిగినప్పుడు నీకు ప్రమాదం జరుగుతుంది, మిగతా వాళ్ళకు కూడా ప్రమాదం జరుగుతుంది. అలాగే ఎలాగైతే బ్రేక్ అవసరమో జీవితంలో మన లోపల మైండ్ కి సెన్స్ కంట్రోల్, మైండ్ కంట్రోల్ చాలా అవసరం. బ్రేక్ ఎంత బాగా పనిచేస్తుందో బైక్ అంత స్పీడ్గా వెళ్ళొచ్చు. ఎందుకు? బ్రేక్ సరిగ్గా లూజ్ గా ఉంది పనిచేయట్లేదంటే అసలు నువ్వు యాక్సిలరేటర్ రేస్ చేయవు, ఎందుకంటే భయపడుతూ వెళ్తూ ఉంటావు. అంటే నీ ఎంత స్పీడ్ వెళ్లాలో అది యాక్సిలరేటర్ మీద ఆధారపడి ఉండదు, బ్రేక్ మీద ఆధారపడి ఉంటుంది. నీ సెల్ఫ్ కంట్రోల్, నీ డిసిప్లిన్ లోపల ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే ఎనీ సర్కమ్స్టాన్సెస్ జీవితంలో ఎదురైనా సరే వెంటనే, అంటే అన్ఫోర్సిన్, సడన్ గా ఒక లారీ అడ్డ వచ్చిందంటే టక్ అని బ్రేక్ వేస్తాం, అక్కడ ఆగిపోతాం. నీకు డేంజర్ లేదు, ఎవరికి డేంజర్ లేదు. అలాగే నువ్వు డిసిప్లిన్ గా ఉంటే నీకు మంచిది, సమాజానికి కూడా మంచిది. బ్రేక్ లేని కారు లేకపోతే బైక్ ఎంత ప్రమాదమో, మైండ్ కంట్రోల్ డిసిప్లిన్ లేని మనిషి సమాజానికి అంత ప్రమాదం. సో ద బెస్ట్ వే టు డూ సర్వీస్ టు మ్యాన్ కైండ్ స్టూడెంట్స్ కానీ ఎవరు కానీ నేను సమాజ సేవ చేయలేకపోతున్నాను, నాకు టైం దొరకట్లేదు, నేను ఇది చేయలేకపోతున్నాను, ఆ సేవ చేయాలని ఈ సేవ, నువ్వు ఏ సేవ చేయక్కర్లేదు. నీ పర్సనల్ లైఫ్ లో నువ్వు డిసిప్లిన్డ్ గా ఉండగలిగితే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సర్వీస్ యూ కెన్ డూ టు యువర్ సొసైటీ.
3: థ్యాంక్ యూ సార్. స్వామికి ఎంతో ఇష్టమైన క్రమశిక్షణను పాటించే క్రమంలో మాకు రోజువారీ వచ్చే ఎన్నో ప్రశ్నలకు సందేహాలకు చాలా చక్కగా మాకు అర్థమయ్యేలా సమాధానాలు వివరించి చెప్పారు సార్. మాతో పాటు ఎంతో మందికి మీరు చెప్పిన విషయాలు ఉపయోగపడతాయనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలము. ఇంత ఓర్పుగా ఇంత ప్రేమగా ఇవన్నీ చెప్పినందుకు మాకు అందరికీ చాలా ధన్యవాదాలు సార్.
1: సాయిరాం.
0: సాయిరాం.

ఇంతవరకు మీరు సందేహ నివారిణి ప్రశ్నోత్తరాల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం మేడ్చల్ యువత జనవరి 27, 2019 రేడియోసాయి తెలుగు స్ట్రీంలో అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం క్రమమైన శిక్షణే క్రమశిక్షణలోని 4వ అంశం పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు సలహాలు listener@radiosai.org కి తప్పక రాసి పంపగలరు. సాయిరాం.

0: స్వామి యొక్క ప్రాపర్టీ అంతా ఏది ఏంటంటే విద్యార్థులే నా యొక్క ప్రాపర్టీ.
1: మై స్టూడెంట్స్ ఆర్ మై ప్రాపర్టీ, ఇలా ఎన్నో మార్లు స్వామి తమ విద్యార్థులను ఉద్దేశించి చెప్పేవారు. స్వామి ఆస్తి విద్యార్థులైతే విద్యార్థుల చిరకాల ఆస్తి స్వామి, స్వామితో మధుర స్మృతులు. తల్లిగా తండ్రిగా, సకుడుగా గురువుగా, దైవంగా అన్ని విధాల విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు స్వామి. స్వామికి తమ విద్యార్థులకు ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటే హృదయం ఎంతో ఆనందంతో, ఆశ్చర్యంతో, ఏదో తెలియని తీయని భావంతో నిండిపోతుంది. శ్రోతలందరికీ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే విధంగా స్వామి కళాశాల విద్యార్థిని విద్యార్థుల అనుభవాల శీర్షిక పారిజాత సౌరభాలు, స్వామి విద్యార్థుల అనుభవాలు ఈ నెల 15వ తారీఖు అనగా ఈనాటి నుండి ప్రతి నెల 15వ తేదీన ప్రసారం చేస్తున్నాం మీకోసం. ఇలా స్వామితో పొందిన అనుభవాలను మనందరితో స్వామి విద్యార్థులు పంచుకుంటూ తమ హృదయ సముద్రంలో దాగి ఉన్న ఆ అనుభవాల ముత్యాలను వెలికి తీస్తారు. ఇక ఆలస్యం దేనికి, వినండి పారిజాత సౌరభాలు, స్వామి విద్యార్థుల అనుభవాలు. ఈనాటి భాగంలో మనం చెన్నై వాస్తవ్యులైన శ్రీ వి సంపత్ కుమార్ గారితో సంభాషించి వారి అనుభవాలను తెలుసుకుందాం. ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందరహరులు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో అనుభవాల శీర్షిక పారిజాత సౌరభాలకి మరొకమారు స్వాగతం. స్వామి మై స్టూడెంట్స్ ఆర్ మై ప్రాపర్టీ అంటూ ఉంటారు, మరి దానికి అనుగుణంగా స్వామి విద్యార్థులకు కలిగించినటువంటి అనుభవాలు, తిరిగి విద్యార్థులు స్వామికి కృతజ్ఞతాపూర్వకంగా వారి జీవితాలని స్వామివారి సందేశంగా మలుచుకుని ఏ విధంగా తమ జీవితాలను గడుపుతున్నారో ఆ విషయాలను మనం ఈనాడు తెలుసుకుందాం. ఈనాడు మనం చెన్నై సుందరం స్టూడియోలో ఉన్నాము. మనతో పాటుగా స్వామివారి విద్యాసంస్థల్లో చదివినటువంటి శ్రీ సంపత్ కుమార్ గారు వచ్చి ఉన్నారు. సాయిరాం సంపత్
2: సార్,
1: సార్ మీరు స్వామివారి విద్యార్థిగా ఎప్పుడు యూనివర్సిటీలో జాయిన్ అయ్యారో కొంచెం చెప్తారా?
2: నేను 1980 స్వామి సంస్థలో జాయిన్ కావడం జరిగింది. నేను మొదట జాయిన్ అయింది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో, అంటే ప్లస్ వన్ అంటారు ఇప్పుడు, 11th స్టాండర్డ్. సో నేను ఇంటర్మీడియట్ లో జాయిన్ కావడం జరిగింది స్వామి సంస్థలో. దాని తర్వాత ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 5-year ఇంటెగ్రేటెడ్ కోర్స్, అదే స్వామి యూనివర్సిటీలో మొదట బ్యాచ్ దీంట్లో విద్యార్థిగా నేను జాయిన్ అయ్యాను.
1: అంతకన్నా ముందర మీ కుటుంబ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా మాకు?
2: మా తండ్రి గారు పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవాళ్లు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసిన ఒకే దేవుడు స్వామి. ఎందుకంటే నాకు మొదట ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసిన ఒకే దేవుడు స్వామి. తండ్రి గారు మొదట పుట్టపర్తికి వచ్చే ముందు మొదట అతను ముదిగుబ్బలో పోస్ట్ మాస్టర్ గా పనిచేసేవాళ్లు. మా తండ్రి గారికి అంతగా స్వామి గురించి తెలియదు. మా పెద్దనాన్నగారు ఇక్కడ చెన్నైలో ఉండేవాళ్లు, వాళ్లు స్వామి గురించి తెలుసుకుని, ఎందుకంటే పుట్టపర్తి పోవాలంటే ముదిగుప్ప ద్వారానే పోవాలి, సో అందువలన ముదిగుప్పకు వచ్చి మా తండ్రి గారిని తోడుగా పిలుచుకుని వెళ్లేవాడు. ఆ కాలంలో పుట్టపర్తికని బస్సు వసతులు లేవు, సో వాళ్లు బుక్కపట్నం తిరిగి వచ్చి అక్కడి నుంచి ఆ చిత్రావతి మార్గంగా నడుచుకొని రావాలి. అలాంటి ఇది సిచ్యువేషన్ అప్పటిది. ఆఫ్కోర్స్ ఇప్పుడు కాలం వేరే. మొదట మనం దాని గురించి మాట్లాడదాం. అక్కడి నుంచి వచ్చేవాళ్లు స్వామితో పాటు, మా ఫాదర్ కి అప్పటి నుంచే స్వామితో పాటు ఫస్ట్ పరిచయం సందర్భంలో జరిగింది. ఈ కాలంలో ఏం జరిగేదంటే అక్కడ తరచుగా వచ్చేవాళ్ళు మా పెద్దనాన్నగారు చెన్నై నుంచి తండ్రి గారిని తోడు పిలుచుకుని తరచుగా పుట్టపర్తి వెళ్లేవారు. ఆ సమయంలో ఒక దీంట్లో మేము కుటుంబ సమేతంగా మేము స్వామి పుట్టపర్తి పోవడం జరిగింది. సో అప్పటి నుంచి అక్కడ స్వామి ఫస్ట్ దర్శనం ఇంకా బాగా గుర్తుంది. ఇప్పుడు ఉన్న మందిరంలో స్వామి భోజనం చేయడం కాదు, అటు సైడ్ వచ్చి డైనింగ్ హాల్, డైనింగ్ హాల్ అంటే రైట్ లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని ఉండేది. రైట్ వింగ్ లో స్వామి భోజనానికి వచ్చేవాళ్ళు, లెఫ్ట్ వింగ్ లో స్వామి ఉండడం జరగడం, కింద ఇంటర్వ్యూ రూమ్, కింద భజన హాల్, అంత మాత్రమే ఆ కాలాంటి మందిరం అంతే. ఇదే, కింద చిన్న పోర్టుగో వరండా అంతటితో సరే. ఇన్ఫాక్ట్ డివోటీస్ కూడా బయట ఉండే ఎవరు కూర్చునే వాళ్ళు కాదు, డివోటీస్ అంతా పోర్టుగోలు. ఇప్పుడు స్టూడెంట్స్ విఏపీస్ కూర్చునే స్థలంలో మొత్తం డివోటీస్ కూర్చునేవాళ్ళు. సో అదే మొత్తం ప్రశాంతి నిలయం ఇది. అది కాకుండా ఫ్యూ కాలనీస్ అక్కడక్కడ ఉండేవి, వెనక్ సైడ్ నార్త్ దీంట్లో కొన్ని కాలనీస్, ఎదురుగా కొన్ని, లెఫ్ట్ సైడ్ లో కొన్ని, సాయిగీత ఇది అక్కడ, అలాంటి చాలా చిన్న ప్రదేశం అనమాట పుట్టపర్తి ఆ కాలంలో. అలాంటి కాలంలో స్వామితో ఫస్ట్ దర్శనం ఎంత జరిగేది. ఈ విధంగా ఒక జరిగే ఒక సన్నివేశంలో పెద్దనాన్న గారికి ఏదో ప్రాబ్లం, స్వామితో అక్కడ చింతాద్రిపేట ఆయా అని చెప్పేసి ఒక ఆవిడ చెన్నై నుంచి ఒక డివోటీ అనమాట, అక్కడే మందిరంలో ఉండేది, ఆమె స్వామితో చాలా బాగా మాట్లాడేది. అఫ్ కోర్స్ ఆ కాలంలో అందరూ అక్కడ ప్రశాంతి నిలయంలోనే ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. సో అందువలన వాళ్ళు అందరితోనూ స్వామితో ఫ్రీక్వెంట్ ఇది ఉండేది. అప్పుడు ఆయాతో పాటు మా పెద్దనాన్న గారు స్వామి ఆయాతో చెప్పారన్నమాట, నాకు ఈ ప్రాబ్లం ఉంది స్వామితో చెప్పండి, స్వామితో మీట్ చేయాలి అది ఇది అని చెప్పేసి చాలా సార్లు రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆవిడను సరే నేను చెప్తానని చెప్పేసి చెప్తూ ఉన్నింది. తెలియదు ఏం జరిగింది బిట్వీన్ ఆయాకు స్వామి మధ్యలో సంభాషణ ఏం జరిగింది తెలియదు. ఈ విధంగా జరిగిన సంభాషణలో ఒకసారి ఆయా వచ్చి చెప్పింది, నేను ఎన్నిసార్లు చెప్పినానో స్వామితో, స్వామి మీ గురించి మాట్లాడగాని మీ తమ్ముడు గురించి మాట్లాడుతున్నారు, దట్ ఈస్ మా నాన్న గురించి మాట్లాడుతున్నారు, నెక్స్ట్ పోస్ట్ మాస్టర్ ఆయనే అంట కదా ఆయన చెప్తున్నారు ఆయన అన్నారు. తర్వాత మా నాన్నకి అలాంటి ఉద్దేశమే లేదు, ఎందుకంటే పుట్టపర్తి ఆ కాలంలో అనేది చాలా హెవీ సీట్ అనమాట, అది అంటే చాలా ట్రాన్సాక్షన్స్ అంత ఎక్కువ. సో నాకు ఎలా అంటే అతనికి అంత ఇది కూడా లేదనమాట, అప్లై చేయలేదు. ఇక ట్రాన్స్ఫర్స్ లో వస్తే కూడా ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఏదో ఫోర్త్ ప్రిఫరెన్స్ పెట్టారనమాట. కాకపోతే ఆయన మిగతా ప్రిఫరెన్స్ అన్ని తీసేసి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆయనకి పుట్టపర్తికి వచ్చిందనమాట. సో స్వామితో పాటే 1970లో ఆయనకి పోస్టింగ్ ఫస్ట్ మాకు నాన్నగారికి పుట్టపర్తిలో దొరికింది. సో దాంట్లో వచ్చి మేము అప్పుడు ఆ ప్రశాంతి నిర్మలంలో ఇప్పుడు ఓల్డ్ స్టూడెంట్స్ హాస్టల్ ఉంది, అక్కడే పోస్ట్ ఆఫీస్ ఉండేదన్నమాట కాంపౌండ్ లోపలని. సో అక్కడే మేము ఫస్ట్ వచ్చి సెటిల్ అయ్యాం. సో ఇది మా ఫస్ట్ అనుభవం స్వామితో పాటు, మా ఫ్యామిలీ ఫస్ట్ స్వామిని కలవడము స్వామితో పాటు ఫస్ట్ మా ప్రయాణ కొనసాగింది. అప్పుడే
3: అప్పటికి ఎన్ని సంవత్సరాలు సార్ మీకు?
2: నాకు అప్పుడు 5 ఇయర్స్ అండి.
3: ఎన్నాళ్ళు పుట్టపర్తిలో ఉన్నారు?
2: 1970 నుంచి 1974. నేను మొదట నా స్కూల్ స్టార్ట్ చేసింది, నా విద్యాభ్యాసం ఫస్ట్ స్టాండర్డ్ నేను జాయిన్ అయింది పుట్టపర్తి విలేజ్ లో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ అండి. నేను అక్కడ నా విద్యాభ్యాసం పుట్టపర్తిలోనే స్టార్ట్ అయింది, పుట్టపర్తిలోనే ఫైనల్ గా ముగిసింది. ఎలా ముగిసిందని తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ నా విద్యాభ్యాసం అనేది స్వామితో పాటు లేట్లని. సో అక్కడే మేము ఫస్ట్ వచ్చి సెటిల్ అయ్యాం. సో ఇది మా ఫస్ట్ అనుభవం స్వామితో పాటు, మా ఫ్యామిలీ ఫస్ట్ స్వామిని కలవడము స్వామితో పాటు,

0: అక్షరాభ్యాసం జరిగింది గోమ అది నాకు పుట్టపర్తిలోనే. అప్పటికి ఈశ్వరం హై స్కూల్ కూడా లేదండి, అప్పుడు వేద పాఠశాల అని ఒకటి ఉండేది, కామావదేనే గారే హెడ్ దానికి. దాంతో దానికి కింద పిల్లలంతా ఉండేవాళ్లు, వాళ్ళు వేద అధ్యయనం చేసేవాళ్ళు, చదువుకునేవాళ్లు కూడా. సో అప్పుడు అప్పటికి ఎవరికి అప్పుడు హై స్కూల్ ఫెసిలిటీ లేదు, ఎలిమెంటరీ స్కూల్ వరకు, ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు అక్కడ ఎలిమెంటరీ స్కూల్, దాని తర్వాత సిక్స్త్ స్టాండర్డ్ నుంచి హయ్యర్ సెకండరీ స్కూల్ పోవాలంటే పక్కలో బుక్కపట్నానికి ఒక లేక కొత్త చెరువుకో పోవాలి. మోస్ట్లీ అంత బుక్కపట్నం చాలా పక్కన ఉండవలన అందరూ బుక్కపట్నం పోయి చదువుకునేవాళ్ళు. ఆ దీంట్లో మా సిస్టర్స్ అంతా కూడా ఫస్ట్ అక్కడే అయింది. ఈశ్వరమ్మ హై స్కూల్ అనేది ప్రెమిసిస్ కూడా లేదు, మొదట స్టార్ట్ అయింది మా ఎలిమెంటరీ స్కూల్లో.
1: వెరీ గుడ్.
0: స్వామి వచ్చి కూర్చుని, ఇన్ఫాక్ట్ ఆ ఫోటోలో చూసారంటే మా తల్లిగారు కూడా ఉంటారు ఆ ఫోటోలో, సో ఈశ్వరమ్మ గారి ఫోటో పెట్టేసి అందులో స్వామి అక్కడ పక్కన ఉంటారు, అక్కడ మా అమ్మగారు కూడా ఉంటారు. ఆ రోజు అంతా మాకందరికి స్కూల్లో బ్యాగ్లన్నీ ఇచ్చారనమాట స్వామి స్వయంగా చేతులతో. ఫస్ట్ మొదలైంది ఎలిమెంటరీ స్కూల్లో, ఈశ్వరమ్మ స్కూల్. దాని తర్వాత పాత మందిరంలోనే క్లాసెస్ అన్ని స్టార్ట్ చేశారు. అప్పటికి ప్రాపర్ క్లాసెస్ ఏమి లేవు, అప్పటికి స్టార్ట్ అయింది పాత మందిరంలోనే హై స్కూల్. నా ఎడ్యుకేషన్ మా సిస్టర్స్ కూడా అక్కడ చదువుకున్నది.
1: మరి మీరు స్టూడెంట్ గా జాయిన్ అవ్వక ముందర మీకు ఊహ తెలిసినప్పటి నుంచి స్వామిని మీరు ఏ విధంగా చూసేవారు, అండ్ మీకు ఆ రిలేషన్ ఎట్లా ఉండేది?
0: అది చెప్పాను కదా మొదటే చెప్పినట్టు, నాకు తెలిసిన దేవుడు ఒకడేనండి.
1: అవును,
0: నేను చూసిన మొట్టమొదటి దేవుడు స్వామిని. మిగతా దేవుళ్ళు ఉన్నారు, అందరితో పాటు స్వామి నాకు శరీరంతో నడిగాడే దేవుడు స్వామి ఒక్కడే. స్వామి మీద అమితాభిమానం. మేము 74 వరకు అక్కడ ఉన్నాం, 74 తర్వాత తిరిగి మా ఫాదర్ కి గోరంట్లని పక్కన అందరూ వినింటారు, పక్కనే ఒక ఊరుంది అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది మా ఫాదర్ కి 74. అక్కడ ఉన్నప్పుడు కూడా మేము మా ఇంట్లో ప్రతి గురువారం స్వామికి బదిలీ చేసేది, ఇవన్నీ జరుగు ప్రాపర్ గా చేసేవాళ్ళం. వీళ్ళని తరకు ప్రసాదం వచ్చేవాళ్ళు చాలా మంది. ఇన్ఫాక్ట్ మేము అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మందికి తెలిసింది స్వామి. ఆ కాలంలో అంత అవేర్నెస్ లేదు స్వామి గురించి, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అంత అవేర్నెస్ కాదు. ఇన్ఫాక్ట్ మొదటంతా నేను చెప్పాను కదా, మొదట మా పెద్దనాన్న గారు తండ్రి గారు వచ్చేటప్పుడు అందరు చెప్పేవాళ్ళంట, బుక్కపట్నంలో ఎందుకు పోతారండి, అక్కడికి ఏముంది, అక్కడ ఎందుకు మీరు టైం వేస్ట్ చేస్తున్నారు, పోకండి అని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్లే చెప్పేవాళ్ళంట, ఎందుకు వస్తున్నారు మీరు అని.
1: అంటే అంత మంచి అభిప్రాయం ఉండేది
0: ఉండేది కాదు, ఎందుకంటే వాళ్ళకి ఎవరికి అంత తెలియదు స్వామి గురించి, తెలియనిది స్వామి అలా ముందు ఇయర్స్ ముందు నుంచే ఆయన ఉన్నా కానీ అక్కడున్న వాళ్ళకి ఆయన గురించి అంత అవేర్నెస్ లేదు, ఆయన గురించి ఎవరు రికగ్నైజే చేసుకోలేదు, వాళ్ళు తెలుసుకోలేదు. కాకపోతే ఇప్పుడు చూడండి, అక్కడ స్వామి పేరు చెప్పని వాళ్ళు లేరు, డిస్ట్రిక్ట్ ఫుల్ గా స్వామి, ఇప్పుడు స్వామి లేకుండా అక్కడ మంచినీళ్ళు కూడా దొరకట్లేదు. అలాంటి ఇది ఇప్పుడు స్వామికి అన్ని సదుపాయాలు చేసి మొత్తంగా మారిపోయింది. ఇప్పుడు
1: మీ నాన్నగారు పోస్ట్ మాస్టర్ గా పుట్టపర్తిలో జాయిన్ అయ్యారు కదా, అప్పట్లో స్వామి భక్తులకి ఉత్తరాలు రాయడం, భక్తులు స్వామికి ఉత్తరాలు రాయడం, ఆ ప్రాసెస్ లో నాన్నగారు స్వామితో ఇంటరాక్ట్ అవ్వడం గానీ లెటర్స్ పంపించడం తీసుకువెళ్ళడం అలాంటివి ఏమైనా జరిగేవా?
0: చాలా ఉందండి. ఇన్ఫాక్ట్ స్వామికి వచ్చే చాలా కాన్ఫిడెన్షియల్ లెటర్స్, రిజిస్టర్డ్ పోస్ట్ వేరెవరితోనూ పంపరు. స్వామి చాలా పట్టులూరుగా ఉండేవాళ్ళు, మా నాన్నగారే వచ్చి తీసుకు ఇవ్వాలని.
1: సరే, మీ నాన్నగారి పేరు కొంచెం.
0: మా నాన్నగారి పేరు వెంకటేశన్ అండి. ఆయన స్వయంగా తీసుకువెళ్ళాలి, ఎందుకంటే మొదట స్వామికి ఇంటర్కమ్ ఉండేది అనమాట. అంటే ఒక మా పిసిఓ ఆ ఊరికి ఒక ఫోనే, దట్ ఈస్ పోస్ట్ ఆఫీస్ ఒకటి ఉండేది, దానికి ఎక్స్టెన్షన్ ఒకటి స్వామి రూమ్ లో ఒకటి ఉండేది. ఇక్కడి నుంచి వచ్చిన ఫోన్ డయల్ చేసి ఎక్స్టెన్షన్, అలాంటి ఈ కాలంలో అంటే టెక్నిక్స్ అనే లేవు, అది ట్రెడిషనల్ ఫోన్స్ అనమాట. అది చేస్తే స్వామికి పోతుంది. స్వామి వచ్చి నాకు ఇవన్నీ వద్దు, ఎందుకంటే చాలా డిస్టర్బ్స్ అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది ఏమన్నాను. ఫస్ట్ మా ఇన్ఫర్మేషన్ మా ఫాదర్ గారికి, ఎవరు ఎంత పెద్ద అథారిటీస్ కానీ లేకపోతే ఎవరిని మినిస్టర్స్ కానీ ఎవరు ఫోన్ చేసినా మొదట మా నాన్నగారికే ఇన్ఫర్మేషన్. మా నాన్నగారు స్వయాన పోయి అక్కడ స్వామికి కన్వే చేయడం జరుగుతుంది. సో అందువల్ల స్వామికి మా నాన్నగారికి మధ్య ఉన్న సంబంధం, ఆయన చెప్పిన ఒంటరిగా స్వామితో, ఈవెన్ కామావదాని గారు కూడా వెళ్లిపోయిన తర్వాత కూడా, ఎందుకంటే ఫైనల్ గా కామావదాని గారే అక్కడ ఉంటారు లాస్ట్ వరకు స్వామితో పాటు. స్వామికి పాద ఇదంతా చేసేసి ఆయన తర్వాత ఫైనల్ గా బయలుదేరేది, స్వామి పడుకునే ముందు బయలుదేరి వెళ్లేదు కామావదాని గారే. కామావదాని గారు కూడా వెళ్లిపోయిన తర్వాత కూడా ఉండేవాళ్లు మా నాన్నగారు. సో అంత చాలా క్లోజ్ గా ఉండేవాళ్లు స్వామితో పాటు.
1: ఘంటసాల గారు నన్నేలవా సత్యసాయిబాబా అంటూ స్వామిని కొలిచే ఈ పాట మన సంపత్ కుమార్ గారికి ఎంతో ఇష్టమైనది, దాన్ని విందాం. పాట తరువాత పారిజాత సౌరభాలు, స్వామి విద్యార్థుల అనుభవాల శీర్షికలోని శ్రీ సంపత్ కుమార్ గారితో పరిచయాన్ని

0: పారిజాత సౌరభాలు శీర్షికలో శ్రీ సంపత్ కుమార్ గారితో సంభాషణ కొనసాగిస్తూ,
1: స్వామితో పాటు చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి.
2: ఇన్సిడెంట్స్ మాతో చెప్తే అందరు శ్రోతలు ఆనందిస్తారు సార్.
1: అదే ఒకసారి ఏమైందంటే, స్వామి ఏదో కూర్చొని స్వామి లెటర్స్ చూస్తున్నారు అనమాట. మా నాన్నగారు కింద కూర్చున్నారు, మా నాన్నగారి తలపైన విండో డోర్ ఒకటి ఉంది, కూర్చున్నారు. స్వామి చూసుకోలేదు, సడన్ గా స్వామి ఏదో పిలిచినండి, వెంటనే లేచారనమాట. లేచిన వెంటనే తలకు దెబ్బ తగిలింది, ఆ విండో తలకు పడడం వల్ల కొంచెం దెబ్బ తగిలింది. మా నాన్నగారు ఏం ఇగ్నోర్ చేసేసి ఏం పెద్ద దెబ్బ ఊరికే తల రుద్దుకొని ఊరికి అయిపోయారనమాట. స్వామి చూసి ఏమైంది అన్నారంటే, తల ఈ విధంగా ఏం కాలేదు స్వామి అన్నారు మా నాన్నగారు. అవునా అని చెప్పేసి పిలిచి దగ్గర రమ్మన్నారు. వచ్చి రా నువ్వు దగ్గర అని చెప్పేసి నాన్నగారు తలను తన తొడలో ఉంచుకొని బొటన వేలతో బాగా రుద్దారంట. ఎందుకు స్వామి ఏం కాలేదు, మా నాన్నగారికి చాలా జంక్ అనమాట, ఏం పెద్ద దెబ్బ తగలేదు కదా, ఎందుకు స్వామి ఇలా చేస్తున్నారని. లేదు నువ్వు తెలియదు ఉండు అని చెప్పేసి బాగా తల రుద్ది తర్వాత పాద నమస్కారం చేసుకో అని చెప్పేసి నమస్కారం చేయించి తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత చాలా రోజుల తర్వాత తెలిసింది ఈ విధంగా, ఆ టైంలో మా నాన్నగారు ఏదో జాతకం చూసేటప్పుడు పెద్ద గండం ఉంది తలకు అని చెప్పేసి తర్వాత మా నాన్నగారు కోరి, అప్పుడే తెలియలేదు, తర్వాత తెలిసింది. ఈ విధంగా కోరిలేట్ చేస్తే ఓహో దీనివల్ల స్వామి ఏమీ లేని దానికి ఇంత పెద్ద ఎందుకు చేశారని అప్పటికి అర్థమైంది అనమాట. స్వామి ముందుగానే ఊహించి, అప్పటికి తెలియదు, ముందుగా ఏమీ తెలియదు, జరిగిన తర్వాత ఏదో చూసేటప్పుడు ఈ విధంగా ఇది ఉన్నింది.
2: మరి నాన్నగారు లెటర్స్ తీసుకువెళ్ళినప్పుడు ఆ లెటర్స్ స్వామి తాలూకా దివ్యత్వం కానివ్వండి, ఆ ఆమ్ని ప్రెసెన్స్ స్వామి చెప్తారు కదా, ఇప్పుడు మీరు లెటర్ రాసే సమయానికి నాకు ఆల్రెడీ మీరు ఏ భావనతో రాస్తున్నారో ఏం రాయబోతున్నారో కూడా నాకు తెలుస్తుంది.
1: అవునండి.
2: అలాగే స్వామి తమ దివ్యత్వాన్ని వ్యక్తపరిచిన సంఘటనలు ఏమైనా ఉంటే చెప్పేవారు మీ నాన్నగారు?
1: చెప్పేవారంట, చూడు వీళ్ళు రాస్తున్నారు, చూడు వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉందంట అని చెప్పేసి. తను ఒక కాలంలో పోస్ట్ అంటే పెద్ద బండిల్స్ వచ్చేవి, ఇట్స్ నాట్ జస్ట్ వన్ ఆర్ టూ లెటర్స్. కాకపోతే స్వామి కూర్చొని ప్రతి ఒక్క లెటర్ చదివేవారు. సో ప్రతి ఒక్క లెటర్ చదివి ఇలా చేసేవాళ్ళు. ఈ మధ్యలో ఇంకో సంఘటన కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. అత్తగారు, దట్ ఈస్ మా ఫాదర్ చెల్లెలు, ఇక్కడ చెన్నైలో ఉన్నారు ఆయన. సో ఆవిడకి గొంతులో ఏం తిన్నాను లోపల పోయేది కాదు, ఇట్ వాస్ టోటల్ బ్లాక్డ్ అనమాట. అప్పుడు మా నాన్నగారు ఉన్న వల్ల వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు స్వామిని అడిగి, ఏమైనా స్వామితో ఏదైనా ఇది జరుగుతుందా, స్వామిని ఏమైనా చేయమని చెప్పేసి వాళ్ళు చాలా బతిమాలుకున్నారు. దాన్ని పట్టుకుని స్వామితో పాటు అడగాలని, స్వామి మా నాన్నగారు చాలా జంక్ అనమాట, స్వామితో ఏం అడగరు. అత్తగారు చాలా ఇది చేసేవాళ్ళు. ఒకసారి స్వామితో, స్వామి విధంగా ఉంది, చాలా ప్రాబ్లం గా ఉంది మా చెల్లెలకి, ఈ విధంగా అసలు చాలా క్రిటికల్ గా ఉంది ఆవిడ, అసలు ఏం జరగట్లేదు అని చెప్పి, సరే చూస్తానని చెప్పేసి తర్వాత ఏం చేయలేదు. తిరిగి ఇంకోసారి స్వామితో అడిగిన తర్వాత స్వామి ప్రసాదం క్రియేట్ చేసి చేతికిచ్చి, దీన్ని పంపించు మీ చెల్లెలకి అన్నారంట. వాళ్ళ చెల్లెలకి మా నాన్నగారు పంపే లోపల అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, నాకు సడన్ గా ఈ విధంగా గొంతులో ఏదో షార్ప్ గా ఏదో పోయినట్టుంది. దట్ ఈస్ ఆ టైంలో, ఆ టైం స్వామి విభూతి క్రియేట్ చేసే టైంలోనే ఈ విధంగా పోయింది. టోటల్ గా క్లియర్ అయిపోయింది, టోటల్ ఇప్పుడు ఫ్రీ, నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి వచ్చింది. అయినా కూడా స్వామి విధంగా తర్వాత మా నాన్నగారు ఈ విధంగా స్వామి ప్రసాదం పంపుతున్నా తీసుకొని, బట్ స్వామి దాన్ని ముందుగానే అడ్రస్ చేసేసారండి.
2: అంటే స్వామి సంకల్పం చాలు
1: చాలు
2: మనకున్న ప్రాబ్లమ్స్ ఏదన్నా సరే. సార్ మరి మీ ఫ్యామిలీకి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భాలు గాని
1: చాలా ఉన్నాయండి, చాలా. ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళం. ఇన్ఫాక్ట్ చెప్పాను కదా, ఆ సెటప్ మొత్తం ప్రశాంతి నిలయం ఆశ్రమం ఆవరణలోనే ఉండడం వల్ల చాలా తక్కువ. సో మా ప్రతిరోజు ఒక టర్న్ లో మా ఇంటి నుంచి స్వామికి భోజనాలు పోయాయి కాలం కూడా. మా అమ్మగారు స్వయంగా తీసుకెళ్లి స్వామికి ఇచ్చేది స్వామి భోజనం. మా అమ్మ పేరు అంబుజం అండి. సో మా అమ్మ చేతులతో తినేవాళ్ళు. అప్పుడప్పుడు స్వామి బయటకు వచ్చినప్పుడు అంతా అప్పుడు అలాగే వచ్చినప్పుడు ఇంట్లో ఉంటే వచ్చి కాఫీ తాగిపోయేవాళ్ళు స్వామికి.
2: ఆ విషయాలు కొన్ని
1: చాలా జరిగేదండి. ఇంటర్వ్యూస్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా జరిగేది. ఐ మీన్ చిన్న చిన్న విషయాలు చాలా చెప్పాలంటే, మా సిస్టర్ కి, పెద్ద సిస్టర్ కి త్రోట్ లో టాన్సిల్స్ ఉండేది. అప్పుడే మా నాన్నగారు పోయిన కొత్త ఫస్ట్ ఇంటర్వ్యూస్ లో చాలా ఇదిగా ఉండింది, కష్టపడుతుంది. డాక్టర్స్ కన్సల్ట్ చేస్తే ఆపరేషన్ చేయాలి అన్నారు. తర్వాత మా నాన్నగారు చెప్పారనమాట ఈ విధంగా ఉంది స్వామి ఏం చేయాలి అంటే, ఇంటర్వ్యూ రూమ్ లోనే ఏం చేశారంటే మా సిస్టర్ ని పిలిచి, చిన్నపిల్లలు అంతా మేమంతా చిన్నపిల్లలమండి, నన్ను భీమసేన అని పిలిచేవాడు స్వామి. అప్పుడు చాలా చిన్న సన్నగా చాలా ఇదిగా ఉండేవాడిని, చాలా ఇదిగా పిలిచేవాళ్ళు, భీమసేన రారా ఇక్కడ అని పిలిచేవాళ్ళు. సో మా సిస్టర్ ని పిలిచి, ఏమి నీకు ప్రాబ్లం అంటే, ఈ విధంగా గొంతు నొప్పి స్వామి అండి, ఏమీ లేదని చెప్పేసి గొంతుని గొంతు పైన ఇలా చేత్తో ఇలా పెట్టేసి విండో నుంచి అలా తోసి ఏదో బయట పారేశారు అన్నమాట. అంతే, అంతటితో టాన్సిల్స్ క్లోజ్. ఇవన్నీ చిన్న చిన్న అనుభవాలు స్వామితో పాటు చాలా ఉన్నాయి.
2: ప్రతి అనుభవం కూడా అది మరపురాని,
1: మరపురానిది. ఇది చాలా చిదిగా ఉండొచ్చు మనకు, దీని సిగ్నిఫికెన్స్ ఇంతే కదా అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే దాని వెనక ఉన్న ఆ మహత్యం గాని ఆ ఇది గాని మనకు అర్థం కానివి చాలా ఉన్నాయి స్వామితో పాటు.
2: మరి మీ మదర్ స్వామికి వండి పెట్టేటప్పుడు ఏ విధంగా ఆ ఫీలింగ్ ఎట్లా ఉండేది మీ మదర్ కి, అండ్ ఏమేమి వండి పెట్టేవారు స్వామికి?
1: మా ఇంట్లో ఏం చేస్తామో అదేనండి వండి పెట్టేది. ఇన్ఫాక్ట్ వాళ్ళ సిస్టర్ వెంకమ్మ పార్వతమ్మ వాళ్ళు కూడా తీసుకొచ్చేవాళ్ళు. సో వాళ్ళ ఫుడ్ మా ఫుడ్ ఒక విధంగా ఉంటుంది, మా టిపికల్ మా తమిళనాడు ఫుడ్ లాగా ఉంటుంది. ఇంట్లో ఏం చేస్తామో స్వామికి అదే తీసుకుని నేను ఏ విధంగా పెట్టేవాళ్ళం. కొంచెం ఏదైనా స్పెషల్స్ ఉంటాయి అంతే. స్వామి అంతా ఆ కాలం కూడా ఎప్పుడు స్వామి ఎక్కువ తినరు, స్వామి చాలా లిమిటెడ్ గా తెలుసుంటుంది, మాకు తెలుస్తుంది స్వామి తీసుకున్నారు దాన్ని మేము మహాప్రసాదంగా తీసుకుని తిరిగి వచ్చేసేది. స్వామి కొద్దిగానే తింటారనమాట, స్వామి దీంతో పాటు తిరిగి వచ్చేది, మేము దాన్ని షేర్ చేసుకునేవాళ్ళం. ఈ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ దీంట్లో స్వామి అడిగారనమాట మా నాన్నగారిని, సిన్స్ వీఆర్ ఇన్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ, మేము మీ పిల్లలకు ఉపనయనం చేయలేదా అని అడిగారు. మా నాన్నకు అది కూడా తోచలేదనమాట అడగాలని, స్వామి అడిగారనమాట. సరే స్వామి ఉపనయనం చేద్దామన్నారు. నేను చెప్పాను మా నాన్నగారికి చాలా జంక్ ఆయనంత ఎక్కువ మాట్లాడరు ఆయన. సో స్వామి చెప్పినంటే సరే చేద్దాం. సరే ఇద్దరికి అన్నగారు, తర్వాత నేను మధ్యలో ఇద్దరు సిస్టర్స్ అనమాట, అన్నగారికి ఒడుగు చేస్తానని చెప్పి చెప్పారనమాట. చెప్తే లేదు వీడికి చిన్నపిల్లడికి చేసేద్దామా అన్నారు. నేను అప్పటికి నాకు చాలా చిన్న వయసు అనమాట, ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ అంటే 7 ఇయర్స్ లోపలనే ఉండేది. స్వామికి నాన్నగారు వద్దు స్వామి చాలా చిన్నపిల్లడు, పెద్ద కొడుకు చేద్దాం అన్నారు. పెద్ద కొడుకు సరే పిలుచుకురా అని ట్రెడిషనల్ గా ఏమేమి మా సంప్రదాయం ప్రకారం అవన్నీ రెడీ చేసి తీసుకెళ్లి ఇంటర్వ్యూ రూమ్ కి వెళ్ళాం. స్వామితో పాటు స్వామి అప్పుడు ఫోటోగ్రాఫ్స్ అంతా లోపల అలౌడ్ కాదు, అయినా కూడా స్వామి పర్వాలేదు ఫోటోగ్రాఫర్ లోపల పిలుచుకొచ్చి అన్ని పర్మిట్ చేశారనమాట, ఎందుకంటే చాలా క్లోజ్ మా నాన్న స్వామికి.
2: సాయినాథ్ తేరే హజారోహాత్ మన సంపత్ గారికి ఎంతో నచ్చిన పాట. స్వామి భక్తుడు శ్రీ సోను నిగమ్ గారు పాడిన ఈ పాట వినేద్దాం. పాట అయిన వెంటనే తిరిగి పారిజాత సౌరభాలు స్వామి విద్యార్థుల అనుభవాల శీర్షికలోని శ్రీ సంపత్ కుమార్ గారితో పరిచయాన్ని కొనసాగిద్దాం.

0: పారిజాత సౌరభాలు శీర్షికలు శ్రీ సంపత్ కుమార్ గారితో సంభాషణ కొనసాగిస్తూ
1: తర్వాత స్వామి క్రియేట్ చేసి
0: సీక్రెట్ థ్రెడ్
1: స్వామి క్రియేట్ చేసి మన అన్నగారికి వేసి తలపైన చేయి పెట్టి మంత్రోపదేశం చేశారు. గాయత్రి ఉపదేశం
0: స్వామి
1: అన్ని చేసిన తర్వాత అన్ని అయిపోయింది. తర్వాత ఇంటర్వ్యూ రూమ్ లో చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కూడా ఎవరో ఒక డివోటీ ఒక ఫారిన్ కంట్రీ నుంచి, ఐ థింక్ షీస్ ఫ్రమ్ శ్రీలంక ఆర్ సమ్ ఏదో ఒక కంట్రీలో. సో అప్పుడు స్వామి ఆవిడకి ఒక పెద్ద మాల, చాలా పెద్ద మాల, రుద్రాక్ష మాల అనేది చిన్న ఇది కాదు స్వామి, పెద్దగా యూజువల్ గా చిన్నగా విభూతి చేసేటప్పుడు చిన్నగా ఇస్తారు, చాలా పెద్దగా చెయ్యి చూసి పైకి చెయ్యి పైకెత్తారు. ఒక సౌండ్ వచ్చింది, కలకడ కలగల ఒక సౌండ్ వచ్చింది అనమాట, ఏదో రాళ్లు పడితే సౌండ్ వస్తాయి చూడండి. ఆ విధంగా వస్తే పెద్ద రుద్రాక్ష మాల అలాగే స్వామి చేతిలో పడింది. సో ఇవన్నీ ఆ ఇంటర్వ్యూ రూమ్ లో జరిగింది. తర్వాత అన్నగారికి గాయత్రి ఉపదేశం అంతా చేసిన తర్వాత ఫోటో తీసేటప్పుడు స్వామి ఊరికి వేళ్లతో అన్నగారి సైడ్ లో ఊరికే అట్లా కూర్చారన్నమాట. మా అన్న చాలా ఇది చేసి, మా అన్నగారు మాతో లేరు యాక్చువల్ గా, మా అన్న మామగారి దగ్గర చదువుకునేవాళ్ళు, ఉపనయన కోసం పుట్టవర్తికి వచ్చి అప్పటి నుంచి స్వామి కూర్చున్నప్పటి నుంచి ఏదో అనీసీ ఫీలింగ్ ఉండింది దానికి, ఏమి ఏదో ఒక లోపల ఏదో ఉన్నట్టుగా, ఏదో గుచ్చుతూ ఉన్నట్టుగా ఏదో ఫీలింగ్ ఉందన్నమాట. సరే అప్పటికి ఏం తెలియదు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దోతి తీసి తీసే లోపల ఒక 100 రూపీ నోట్ ఒకటి ఉంది, ఊరికే గుచ్చారంట. మా నాన్నగారు స్వామి ఏదో ఉందంటే, లేదు ఉపనయనం చేస్తే వాళ్ళకి వటువులకి వాళ్ళకి ఆశీర్వాదం చేయాలి, స్వామి తరఫు ఆశీర్వాదం ఇది అని చెప్పేసి. ఆ రోజు స్పెషల్ అనమాట, యూజువల్ గా మా కమ్యూనిటీలో వడుగులు చేస్తే పెళ్లికి చేసే విందు లాగా చేస్తామన్నమాట. ఆ రోజు ఫుల్ విందు మా స్వామికి మా ఇంటి నుంచి.
0: మరి మీ ఉపనయనం ఎట్లా జరిగింది?
1: నా ఉపనయనం, నేను కాలేజ్ జాయిన్ తర్వాత నాకు ఉపనయనం జరిగింది. అప్పుడు పూర్ణచంద్రరావు ఆడిటోరియంలో 1982లో మాస్ ఉపనయనం ఒకటి జరిగింది. స్వామి వేదిక మీద ఉంచి గాయత్రి ఉపదేశం చేసి ప్రతి ఒక్కరికి స్వామి స్వయంగా వచ్చి ఉపనయనం వేశారు. సో అది కూడా నాకు స్వామి చేతుల్లోనే జరిగింది. అందరికీ మా ఇంట్లో ఉన్న పిల్లలకి, మా అన్న కొడుక్కి వైట్ ఫీల్డ్ లో మాస్ ఉపనయనం, నా కొడుక్కి స్వామి సమాధి అయిన తర్వాత కర్ణాటక వాళ్ళు కండక్ట్ చేసిన ఒక మాస్ ఉపనయనం, అది కూడా స్వామి సన్నిధానంలోనే జరిగింది. అందరికి మా ఫ్యామిలీకి చెప్పాను కదా, మా ఇంటి దేవుడు స్వామి అంతే.
0: మరి స్వామి వారి కళాశాలలో ఎలాగా మీకు సీట్ లభించింది, దానికి ఏమైనా సన్నివేశం జరిగిందా?
1: నేను చెప్పినట్టుగా 70-74 మా నాన్నగారు అక్కడే ఉన్నారు. అప్పటికి నేను 5th స్టాండర్డ్ అయిపోయింది నాది. తర్వాత మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ వచ్చింది. మా నాన్నగారికి యాక్చువల్ గా మొదట ఎంత లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో పోయేటప్పుడు ఆయనకి పోవడానికి అసలు మనసే లేదు, ఎందుకంటే చాలా వర్క్ వైజ్ చాలా హెవీగా ఉండేది అప్పుడు. ఎందుకంటే అప్పుడు సనాతన సారథి పబ్లికేషన్ మొదట అప్పుడే స్టార్ట్ అయింది, కంప్లీట్ ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ డిస్పాచ్ అయ్యేది పుట్టబర్తి నుంచే అయ్యేది. సో మా నాన్నగారికి చాలా చిన్న పోస్ట్ ఆఫీస్ అది, మా నాన్న పోస్ట్ మాస్టర్, ఒక క్లర్క్, ఒక అసిస్టెంట్, చాలా పెద్ద సపోర్ట్ లేదన్నమాట. సో ఇంతటికు స్వామితో పాటు చాలా స్వామితో ఉండాలి అని చెప్పేసి డెడికేటెడ్ గా చేసేవాళ్ళు. నేను కాలేజీకి వచ్చే దానికి ముందు ఒక చిన్న ఒక ఇన్సిడెంట్ చెప్పాలనుకున్నాను. మేమున్నప్పుడే ఇప్పుడు ఇదంతా ఈస్ట్ ప్రశాంతి అవన్నీ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట, కన్స్ట్రక్షన్స్ వెస్ట్ ప్రశాంతి అవన్నీ, ఫస్ట్ వెస్ట్ ప్రశాంతి ఈస్ట్ ప్రశాంతి ఇంత స్టార్ట్ అయింది. సో ఈ స్టార్ట్ అయిన టైంలో నేను చెప్పినట్టు మా నాన్నగారికి చాలా వర్క్ ఉండేదన్నమాట, ఆఫీస్ లోనే సరిపోయేది, అసలు కంప్లీట్ గా ఆక్యుపైడ్ ఆయన దేంట్లో పోస్ట్ ఆఫీస్ వర్క్ లోనే. సో ఆయనకు వేరే దీనికి సేవ చేయడం అంత టైం ఉండేది కాదు. మేము మా కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు, నేను మా కుటుంబం మాత్రం కాదు, ఆశ్రమంలో ఉన్న ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి, ప్రతి యువతి, ప్రతి లేడీస్, ఎంత వయసైనా సరే ఏదో ఒక విధంగా మేము అక్కడ సర్వీస్ చేసేవాళ్ళం. నాకు ఇంకా గుర్తుంది ఆ లారీలో చిత్రావతికి పోయి ఇసుక తీసుకురావడం, ఆ లారీలో రావడం, అందరూ మేమంతా పోయేవాళ్ళం. సో అంతా చాలా జరిగాయి. నైట్ టైంలో ఏమవుతుందంటే కాంక్రీట్ వేసేవాళ్ళు. సో నైట్ కాంక్రీట్ వేసేటప్పుడు ఎంటీ బాండ్లీస్ అవన్నీ తీసుకొని చేయడం, అవన్నీ ఏదో విధంగా మేము వీలైనంత మా ఆ ఏజ్ కు మా శక్తికి వీలైనంత సేవ ఏముండేదో గురువుగా చేసేవాళ్ళం. అప్పటికి ఏం లేదండి, అప్పుడు మొట్టం పుట్టపర్తి స్వామి ఆశ్రమం నేను మొదట చెప్పినట్టు ఒక ఒక పెద్ద హాల్, ఎదురుగా ఒక శాంతి వేదిక. అప్పుడు పూర్ణచంద్ర ఆడిటోరియం కూడా లేదు, ఒక గేట్ ఉండేది అంతటితో సరి, దాంతో వినాయకుని ఇది, దాని గురించి ఏం ఉండేది కాదు. ఎదురుగా శాంతి వేదిక, అక్కడే చాలా మీటింగ్స్ జరిగేది, స్వామి ఉపన్యాసాలు గాని అన్ని కూడా అక్కడి నుంచే స్వామి ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు శాంతి వేదిక నుంచే. అప్పుడు పూర్ణచంద్ర ఆడిటోరియం కూడా స్టార్ట్ కాలేదు, తర్వాత మొదలైంది. మేము ఉన్నప్పుడే ఇక్కడ పూనంచంద్ కమాని వాళ్ళ ఆయన స్టార్ట్ చేశారు, అప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అది దానికి ముందు ఏమి లేదన్నమాట, ఫ్యూ రోస్ ఆఫ్ హౌసెస్ ఇటు సైడ్ ఈస్ట్ ప్రశాంతి సైడ్ లో కస్తూరి గారు కుటుంబరావు గారి ఇల్లు, వెనక సైడ్ ఈశ్వరమ్మ గారి వాళ్ళు ఉండేవాళ్ళు స్వామి. అక్కడ వెనక భజన హాల్ వెనకనే స్వామి వెనక
0: సౌత్
1: లెఫ్ట్ సైడ్ లో ఈశ్వరమ్మ గారు ఉన్నారు. ప్రతిరోజు భజన తర్వాత మేము పోయి ఈశ్వరమ్మ గారిని చూసి వాళ్లతో నమస్కారం పాద నమస్కారం చేసుకుని ఒట్టి చేతితో పంపాడు ఆయమ్మ. ఆవిడ ఏదో చేతికి ఏదో ఫ్రూట్స్ ఇవ్వడం గానీ ఏదో చేయడం గానీ ఇస్తుంది. చాలా మంచి, చాలా మాట్లాడడంలో అంత ఇదిగా ఉంటుంది. మనకు అసలు తెలియనే తెలియదు స్వామికి తల్లి ఇంత ఇదిగా ఉంటుంది. చాలా దయాద్ర హృదయరాలు ఆవిడ, చాలా ఎక్కువ మాట్లాడేది కాదు, పోతే బాగా ఆశీర్వాదం చేసి ఏదో చేతికి ఏదో పండు కానీ ఏదో ఒకటి ఇచ్చి పంపించేది అనమాట. సో ఈ విధంగా చాలా జరిగింది. ఈ సమయంలో ఏమైందంటే ఒకసారి మా కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మా ఫాదర్కి ఏం చేయడానికి కాలేదని చెప్పేసి చాలా బాధపడ్డారు. నా చేత ఏం చేయడానికి కంట్రిబ్యూట్ చేయడం కాలేదని చెప్పేసి తనకు ఒక నెల జీతం వచ్చిందనమాట. మొత్తం జీతం పెట్టుకెళ్ళి కవర్ లో పెట్టి ఒక పైసా కూడా తీసుకోలేదు, తీసుకెళ్లి డైరెక్ట్ గా స్వామి చేతిలో పెట్టేసి వచ్చేసారు. స్వామి చేతికి ఇచ్చిన తర్వాత స్వామి ఒక లెటర్ రాశారు స్వామి మా నాన్నగారికి. లెటర్ ఉంది, లెటర్ సారాంశం చెప్తాను
0: చెప్పండి.
1: ఆ లెటర్ లో చదివితే మీకు స్వామి అక్కడ ఉన్న వాళ్ళు కాకుండా డివోటీస్ కి ఎంత ఫెసిలిటీస్ కల్పించాలి అనే ఉద్దేశం ఎక్కువ ఉంది స్వామికి. చాలా చక్కని లెటర్ అండి, బ్రీఫ్ గా ఉంటుంది. అందులో అఫ్ కోర్స్ చాలా వరకు పర్సనల్ మ్యాటర్ రాసి ఉంటారు. అందులో ఆయన రాసింది,
2: వెంకటేశన్ అందుకు ఆశీర్వాదములు, అందె నీ వంపిన కమ్మతోటి అందలి విషయ కుసుమములు. ఆనందము బంగారు, భక్తుల అనుకూలము నా ఆనందము, అందు నిమిత్తమై వసతులు చేకూర్చుట నా కర్తవ్యము. ఇది నాకు శ్రమ కాని ఖర్చు కాని కాదు, నాకెంతయో ఆనందము. నీవు ప్రశాంతి నిలయమునకు సంబంధించిన ఒక కుటుంబీకుడవే, వేరు కాదు. మీ ప్రేమకు విలువ లేదు, అంత పవిత్ర ప్రేమాభిమానములే ప్రధాన సుమములు. దానికి మించిన పదార్థము ప్రపంచమున ఏదియును లేదు, రాదు కాదు. అది నాకిచ్చిన చాలు బంగారు. పిల్లలు కల నీవు ఎన్నియో శ్రమల కోర్చి ప్రోగు చేసుకున్న ఈ ధనమును కుటుంబముకై వినియోగించుకో, అదియూ స్వామి కార్యమే. మీ క్షేమానందములే నా ఆనందము. మీరే నా వారైనప్పుడు వారి ఆనందము నాది కాదా? వెంకటేశన్ వేరుగా భావించుకోకు, నాది మీదే, మీది నాదే, భేదము లేదు. చిరంజీవులు చదువుచున్నారు, దీని స్వామి దయగానే భావించి వారికై వినియోగించుకో. విలువైన మీ ప్రేమాభిమానములు నాకు అమితానందములు అందించినవి. మీ గృహలక్ష్మి చిరంజీవులకు ఆశీర్వాదములు అందించు. ఇట్లు నీ సాయి
1: అని చెప్పేసి ఒక రాశారనమాట లెటర్ స్వామిది. ఇంకా కూడా ఇంట్లో లెటర్ ఉంది, ఫ్రేమ్ చేసి ఉంచాము. అది వెంటనే స్వామి ఈవినింగ్ ఉదయం ఇచ్చారు, సాయంకాలం స్వామి పిలిపించి మా నాన్నగారికి ఆ లెటర్తో పాటు వచ్చిన మా నాన్న ఇచ్చిన డబ్బు ఫుల్ గా అమౌంట్ కవర్ లోనే పెట్టి లెటర్ తో పాటు తిరిగి ఇచ్చేసారు. సో చాలా మంది చెప్తుంటారు ఇక్కడ స్వామికి డబ్బు గురించి, డబ్బు ముఖ్యం కాదు స్వామికి, స్వామికి ఏది కావాల్సింది ప్రేమ, నథింగ్ ఎల్స్ అంతే.
0: చాలా బాగుంది సార్. సరే, ఇది అందరికీ తెలుసుకోవాల్సిన, ప్రపంచం అంతా తెలుసుకోవాల్సిన విషయం, స్వామి భక్తుల గురించి ఎంత కష్టపడేవారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా నిరంతరం భక్తుల మంచి చెడ్డల గురించి, వాళ్ల బాగోగుల గురించే స్వామి ఎప్పుడు ధ్యాస అంటారు.
1: అవునండి, తప్పకుండా. స్వామి ఆ కాలంలో స్వామిని చూస్తే మిషన్ లాగా ఉండేవాళ్ళు, ఎక్కడ చూసినా స్వామి. చెప్పాను కదా చాలా చిన్న ఇది, ఆ కన్స్ట్రక్షన్స్ కు అసలు ఆయన రెస్ట్ తీసుకునేదే వాడే కాదు. ప్రశాంతి నిలయం ఆ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ ఈ తిరుగుతూనే ఉండేవాడు. మధ్యాహ్నం కానీ ఏ టైంలో స్వామి ఎదురు ఎదురుగా వచ్చేవాడు. చిన్నపిల్లలు స్వామి ఎక్కడ చూసినా స్వామి, ఎంత భక్తుల కోసం.
0: ఆ శ్రమ
1: లెటర్ లో చూడాలి, నాకు ఈ శ్రమ కాని ఖర్చు కానీ కాదు అంటారు స్వామి. చాలా టచింగ్ లెటర్ అన్నమాట.
0: విద్యార్థులు ఎంతో ప్రేమతో మన స్వామి సమక్షంలో పాడిన ఈ పాట మధుర మోహన ఘనశ్యామ విందాము. ఈ పాట మన సంపత్ గారికి వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్. పాట అనంతరం తిరిగి పారిజాత సౌరభాలు, స్వామి విద్యార్థుల అనుభవాల శీర్షికలోని శ్రీ సంపత్ కుమార్ గారితో పరిచయాన్ని కొనసాగిద్దాం.

0: పారిజాత సౌరభాల శీర్షికలో శ్రీ సంపత్ కుమార్ గారితో సంభాషణ కొనసాగిస్తూ,
1: మీరు స్టూడెంట్ గా ఎప్పుడు జాయిన్ అయ్యారు, దానికి ఏ విధమైనటువంటి సంఘటన గానీ ఏం జరిగిందో అది చెప్పండి.
2: తనేతకు ముందు ఇంకో ఇది చెప్పాలి మీకు,
1: లీల
2: అది చెప్పిన తర్వాత స్టడీస్ గురించి నేను స్వామి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ కావడం గురించి చెప్తాను. మేము అక్కడ పుట్టపర్తిలోనే ఉన్నప్పుడు అక్కడ చాలా మందికి తెలియదు ఇతని గురించి. ఇతని పేరు నారాయణయ్య అని, హీ వాజ్ బుక్ స్టాల్ ఇన్ఛార్జ్ గా ఉండేవాడు. తర్వాత హీ బికేమ్ సనాతన్ సారథి దీంట్లో. హీఈస్ అ రిటైర్డ్ ఆర్మీ పర్సన్
1: నారాయణయ్య.
2: ఈయన బ్యాచులర్, హీ వాజ్ అరౌండ్ 60+. ఆయన పెళ్లి చేసుకోలేదు. హీఈస్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. ఆయన కూడా చూసింటారు చాలా మంది. తర్వాత కూడా ఆయన ఒకే డ్యూటీ, ఆయన అపార్ట్ ఫ్రమ్ బుక్ స్టాల్ ఆయన మార్నింగ్ సుప్రభాతం టైంలో చాలా మంది చూసిండచ్చు. ఎవరన్నా కొంచెం ఇది చేస్తే కూడా అందరినీ ఆ టార్చ్ కొట్టి లేచి పంపించేవాళ్ళు. చాలా డిసిప్లైన్ మనిషి, ఎందుకంటే మిలిటరీ మ్యాన్, బేసిక్లీ ఈజ్ అ మిలిటరీ మ్యాన్. సో అందువలన తర్వాత కూడా ఉన్నారు ఆయన. యూస్ టు బి ఆ ఒకటే ఆయన చేసేది అపార్ట్ ఫ్రమ్ బుక్ స్టాల్, అదొకటే. తర్వాత భజనకు గానీ దేనికి రాడు ఆయన. ఎక్కడైనా స్వామి దర్శనం వస్తే బయట అక్కడ చాలా దూరంలో నించుకుని నమస్కారం చేసి వెళ్ళిపోయేవాడు. ఇంతే ఆయన డివోషన్, ఇంతే. ఆయన ఇప్పుడు జిబ్బా వేసుకునేవాళ్ళు, పెద్ద ప్యాకెట్, అందులో స్వామి అంతా వెంకటేశ్వర స్వామిది బొమ్మలు, పద్మావతి దీంట్లో పాటు టిపికల్ టీటీడీ అది మాటతో పెట్టుకుని చాలా డివోటెడ్ టు వెంకటేశ్వర. తర్వాత నెక్స్ట్ ఇక స్వామి. సో ఇక్కడే కంప్లీట్ గా ఆయన చాలా ఈజ్ వెల్ టు డూ. అందరు రిలేటివ్స్ అంతా ఎక్కడ వాళ్ళు బాంబేలో వాళ్ళు అంతా అక్కడ ఉండేవాళ్ళు. కాకపోతే ఈయన ఒంటరిగా బ్యాచులర్ గా ఆయనే కుక్ చేసుకుని ఆయన ఎవరితోనూ మింగిల్ కాడనమాట. ప్రశాంతంలో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడు,
1: ఆయన పని చూసుకుని వెళ్ళిపోతాడు.
2: ఆయన పని ఆయనది అంతే. సో ఫస్ట్ పరిచయం ఆయన కొంచెం ఇది చేసింది మా ఫ్యామిలీనే, ఎందుకంటే మా ఇంటి పోస్ట్ ఆఫీస్ పక్కనే రెండు మూడు ఇళ్ళ తర్వాత ఆయన ఉండేవాడు. మా చిన్నపిల్లల సో మాతో పాటు ఆడుకునేవాడు. అంతటితో సరే. సో ఆయన పేరు మాకు ప్రసాదం ఇచ్చేవాడు, కిస్మిస్ ఉంది కదా ద్రాక్ష ఇచ్చేసేవాడు. ఆయనకు ద్రాక్ష మామ అని పేరు పెట్టాము మేము. మా కుటుంబంతో పాటు కొంచెం ఆయనకు క్లోజ్. ఈ విధంగా ఎరిగేటప్పుడు ఆయనకి ఎక్కువ సనాతన సారథి తిరిగేటప్పుడు ఇది అయిన తర్వాత ఈజ్ టు వీకి కంట్రోలింగ్ అది సనాతన సారథి ఫుల్ గా మేనేజ్ చేసేవాళ్ళు. ఈ మధ్యలో ఏమైందంటే ఆయనకి ఉన్నట్టుండి హీ వెంట్ త్రోట్ల గా స్పృహ తప్పిపోయింది ఆయనకి. ఒకరోజు పడిపోయి అలాగే పడిపోయారు ఆయన. తర్వాత హీ హ్యాడ్ సమ్ బ్రెయిన్ హెమరేజ్ ఆర్ సంథింగ్ హ్యాపెన్ టు హిమ్. టోటల్ గా ఇదైపోయి తర్వాత మేము చూసి తర్వాత గాట్ హిమ్ అడ్మిటెడ్. తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ సరిగా లేదని బెంగళూరు తీసుకెళ్లారు. అక్కడ ఏమి పెద్దగా ఫలితం దొరకలేదు. తర్వాత తీసుకొచ్చి అప్పుడు హాస్పిటల్ దీంట్లో ఉండేది అనమాట. ఇప్పుడు జనరల్ హాస్పిటల్ మన కొండ పైన పక్కనే ఉండేది, సౌత్ పైన ఉంది కదండి, అక్కడ హాస్పిటల్ ఉండేది. అక్కడ హీ వాజ్ అడ్మిటెడ్. స్వామి అప్పుడప్పుడు పోయి చూసుకుని వచ్చేవాళ్ళు. హీ వాజ్ నాట్ ఇంప్రూవింగ్ అనమాట, అలాగే ఉండింది. ఒకరోజు ఈవినింగ్ స్వామి దర్శనం పైకి, స్వామి నారాయణ చూడడానికి పైకి వెళ్ళాను అనమాట. పైకి చేస్తే హీ వాజ్ లయింగ్ డౌన్. యూజువల్ గా స్వామి అంటే ఆయన హదరబడి లేచుకుని పోయేవాడు. ఈ నెవర్ కేర్డ్. స్వామి వచ్చింది కూడా ఆయనకు తెలియదు, చూసి అలాగే పడుకుని ఉన్నాడు. టోటల్ గా ఆయన ఇదే లేదనమాట, స్పృహలోనే లేదు ఏమి. అసలు ఈ వాజ్ జస్ట్ బ్లాంక్, ఏమి లేదు ఆయనకి. తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళి పిలిచారనమాట, నారాయణయ్య అన్నారు. ఆయన తిరగలేదు, రెండు మూడు సార్లు పిలిచాడు. తర్వాత గట్టిగా ఒకసారి నారాయణయ్య అని చెప్పేసి ఎక్కువ పెద్దగా పిలిచారనమాట స్వామి. స్లోగా తల తిప్పి చూసి ఆయన నెక్స్ట్ మినిట్ ఆయన చెప్పింది గోవింద వెంకటేశ అని చెప్పేసి అలాగే హీ హస్ సీన్ లార్డ్ వెంకటేశ్వర దేర్ అంతే. దెన్ హీ బికేమ్ ఆల్ రైట్, నార్మల్ అయిపోయారు. ఆయన స్పృహ వచ్చి చెప్పింది ఆయన్ని, స్వామిని చూసి సాయిరామా అని పిలవలేదు, వెంకటేశ గోవింద అని చెప్పి ఆయన అరిచి కింద పడ్డాడు ఆయన స్వామి కాలు మీద. ఏ రూపంలో ఆయనకి కనపడ్డారు అనేది. సో ఇంతకు మించి స్వామి గురించి మీరు అడిగారు ముందే, స్వామికి దైవత్వాన్ని గురించి చెప్పాలని, దీనికి మించి ఉదాహరణ నేను చెప్పలేను. తర్వాత 74 తర్వాత మా నాన్నగారు గోరంట్లకి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. తర్వాత అక్కడే చదివాను 10th స్టాండర్డ్ వరకు. తర్వాత కాలేజ్ అడ్మిషన్స్ ఎక్కడ పోవాలని చెప్పేసి ఏదో కాలేజెస్ అన్ని అప్లై చేశాను నేను కూడా. నాకు అప్పుడు తెలియదు పుట్టపర్తిలో దొరుకుతుందా లేదా కూడా. అప్పుడే స్టార్ట్ అయిన 2వ సంవత్సరం ఏమో అది, 2వ సంవత్సరం. మిగతా చోట్ల కూడా కాలేజెస్ లో కూడా అప్లై చేశాను. పక్కన పెనుగుండ కాలేజ్ ఉండింది, అక్కడ అప్లై చేశాను, ఇక్కడ అప్లై చేశాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి ఒకరోజు కాల్ వచ్చింది పుట్టపర్తికి. పోయి ఇంటర్వ్యూ అటెండ్ చేశాము. మొదటి దీంట్లో సెలెక్ట్ చేయలేదు, ఎందుకంటే నేను హాస్టల్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాను అప్పుడు నాకు. ఎందుకంటే పక్కన గోరంట్ల అనేది చాలా పక్కన, ఒక 20-25 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. కాకపోయినా అక్కడి నుంచి పక్కనే ఉంది కదా మీకు ఎందుకు హాస్టల్ సీట్. అప్పటికి హాస్టల్ మెయిన్ హాస్టల్ ఇంకా రెడీ కాలేదండి. అప్పుడు అందరూ స్టూడెంట్స్ అంతా ఓల్డ్ హాస్టల్లో, మా పాత పోస్ట్ ఆఫీస్ ఆ ఓల్డ్ హాస్టల్లోనూ ఇంకో హాల్ పండిట్ హాల్ అని చెప్పేసి క్యాంటీన్ పక్కన ఇంకో షెడ్ ఒకటి ఉండేది పండిట్ హాల్ అని. సో అందులో ఉండేవాళ్ళు స్టూడెంట్స్ అంతా. సో అప్పటికి అక్కడ అందరూ రెండు హాస్టల్స్ ఫుల్ గా ఉండింది. సో అందువల్ల నాకు హాస్టల్ ఇవ్వలేదు. అప్పుడు ప్రిన్సిపల్ వచ్చి భగవంతం గారి సన్ డాక్టర్ రాంబాబు అని చెప్పేసి ఆయన అప్పుడు ప్రిన్సిపల్ గా ఉన్నారు. నేను హాస్టల్ సీట్ అడుగుతానని చెప్పేసి నా కాలేజీ ఇవ్వలేదు. తర్వాత మేము అథారిటీస్ అంతా మీట్ చేసి నా పర్వాలేదండి, నేను ఎట్లా కష్టపడి వస్తాను, నేను డే స్కాలర్ గానే ఉంటాను అని చెప్పేసి ఐ అగ్రీడ్. నాకు కాలేజ్ సీట్ మాత్రం ఇచ్చారు అప్పటికి. సో ప్రతిరోజు అప్పుడు కాలేజ్ అనేది మాకు ఈ మెయిన్ కాలేజ్ కూడా రెడీ కాలేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఈశ్వర్ మై స్కూల్లోనే పైన ఫస్ట్ ఫ్లోర్ లో మాకు కాలేజెస్ అన్ని ఎప్పుడు జరిగేవి, క్లాసెస్ అక్కడ జరిగేవి. ఓకే ప్రిమిసెస్ కింద ఈశ్వర్ మా స్కూల్, పైన కాలేజ్, పైన కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని అన్ని అది అక్కడ అకామిడేట్ చేసి ఏదో మేనేజ్ చేస్తున్నారు. అప్పటికి ఇంకా మెయిన్ ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉండింది మెయిన్ కాలేజ్, అప్పటికి ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ విధంగా నేను ఒక 2-3 మంత్స్ కష్ట డే స్కాలర్ గా వచ్చేవాడిని. అప్పుడు బస్సు వసతులు లేవు, అప్పటికి కూడా చాలా కష్టం అన్నాడు. డైరెక్ట్ గా గోరంట్ నుంచి పుట్టపర్తి కానీ బస్సులు ఉండేవి కావు. ఈవెన్ గోరంట్ నుంచి అక్కడ బుక్కపట్నమో కొత్త చెరువు రావాలంటే కూడా చాలా బస్సు చాలా కష్టం అనమాట. ఉదయం 6 గంటలకి అనంతపూర్ పోయి బస్సు లేదన్నా పట్టుకుని ఐ హావ్ టు గెట్ డౌన్ అట్ మావిళ్ళ క్రాస్ లో దిగాలి, అక్కడ నుంచి వచ్చే వాడిని పట్టుకుని రావాలి. చాలా కష్టంగా ఉండేది. వచ్చేటప్పుడు ఎలాగో వచ్చేసామని, పోయేది చాలా కష్టంగా ఉండేది. ఈవినింగ్ టైమ్స్ లో అసలు బస్సులు ఉండేవి కావు. సో మెనీ టైమ్స్ లారీలో పోయినా సరే ఉన్నాయి, టాక్సీస్ బెంగళూరు నుంచి వచ్చే టాక్సీ వాళ్ళని బ్రతిమాలి వాళ్ళతో పాటు అక్కడెక్కడ దిగి అక్కడి నుంచి నడుచుకుపోయేవాళ్ళం. చాలా కష్టంగా ఉండింది. సో ఈ కష్టం చేసి మా నాన్నగారు ఒకరోజు స్వామికి లెటర్ రాశారు గోరంట్ల నుంచే, ఈ విధంగా చాలా కష్టంగా ఉందని. అప్పుడు ఏం జరిగేదంటే ప్రతి గురువారం కాలేజ్ మొత్తంగా కంప్లీట్ అయిన తర్వాత అందరూ దర్శనానికి రావాలి, మందిరికి వచ్చి దర్శనం చేసుకుని తర్వాత డే స్కాలర్స్ వెళ్లిపోయే వాళ్ళు. హాస్టల్ మేట్స్ అక్కడే హాస్టల్ ఉండే లోపలే ఉండే కాబట్టి అక్కడే ఉండి వాళ్ళు ఇది చేసుకునేవాళ్ళు, అక్కడే అయిపోయేది. ఈ విధంగా నాన్నగారు లెటర్ రాయడం థర్స్డే రోజు ఏమైందంటే స్వామి వచ్చారనమాట. మధ్యలో స్టూడెంట్స్ అంతా ఇటు సైడ్ స్వామి కార్ షెడ్ ఉంది కదా అక్కడ కూర్చునేవాళ్ళం, ఎందుకంటే చాలా మంది అంతా వచ్చి స్వామి వచ్చి మధ్యలో వచ్చి మాట్లాడేవాళ్ళు. వచ్చి డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చారు. వచ్చి ఎక్కడి నుంచి వస్తున్నావు అడిగారు. స్వామి నేను గోరంట్ నుంచి వస్తున్నాను. అంటే నాకు ప్రాబ్లం ఉంది స్వామి, అంటేనే స్వామి చాలా కష్టంగా ఉంది, ఈ విధంగా పోయి రావడం చాలా కష్టంగా ఉంది స్వామి, నాకు హాస్టల్ సీట్ కావాలి అని చెప్పి అడిగాను. వెంటనే అక్కడ రాంబాబు ఉన్నారు, రాంబాబు ఇక్కడ రా అన్నారు. ఈ అబ్బాయికి వెంటనే హాస్టల్ సీట్ ఇవ్వు అన్నారు. సో ఇంత దీనికి ముందు ఏమైందంటే ఆ స్వామికి లెటర్ రాసిన ఆ రోజు రాత్రి మా నాన్నగారి కలలో స్వామి ఇదే టిపికల్ ఇది ఇక్కడ సమయం ఏమి జరిగిందో థర్స్డే ఉదయం అనమాట. నేను బయలుదేరి వచ్చేసాను ఉదయమే, ఐ లెఫ్ట్ మై హౌస్, అయ్యి నేను కాలేజీకి వచ్చాను. మా నాన్నగారు ఆ రోజు మార్నింగ్ ఆయనకు వచ్చిన కళ మా అమ్మగారితోనూ మా సిస్టర్స్ తోనూ ఆయన షేర్ చేసుకున్నారనమాట. ఈ విధంగా నాకు స్వప్నం వచ్చింది, దీంట్లో స్వామి వచ్చి వీనికి సంపత్కి హాస్టల్ సీట్ ఇవ్వడం. నేను ఈవినింగ్ పోయి చెప్తున్నాను రిప్లిక, నేనే ఇక్కడ ఏం జరిగిందో ఆయనకు చెప్తున్నారు అది కలలో. సో ఈ విధంగా నేను అక్కడ జాయిన్ అయ్యడం జరిగింది. 70 ఒకసారి జాయిన్ అయిన తర్వాత, ప్లస్ టూ అయిన తర్వాత తిరిగి ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంటగ్రేటెడ్ అప్డే స్వామి సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ 5-year ఇంటగ్రేటెడ్ కోర్సెస్ మొదలైన అనమాట. దాంట్లో ఫస్ట్ బ్యాచ్ అక్కడ జాయిన్ అవడం.
1: మీరు ఏ కోర్స్ కి జాయిన్ అయ్యారు?
2: నేను ఇంటర్మీడియట్ లో కామర్స్ తీసుకున్నాను, బీకామ్ చదివానండి.
1: 80 స్వామి హాస్టల్ ఓపెన్ చేయడం, ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో మీరు హాస్టల్లోకి ఎంటర్ అయిన తర్వాత స్వామి హాస్టల్కి వచ్చిన విశేషాలు, అంటే ఎంత పర్సనల్ కేర్ తీసుకునేవారు స్వామి స్టూడెంట్స్ గురించి అనేది కొంచెం చెప్తారా సార్?
2: స్వామి హాస్టల్ తర్వాత కూడా ఫ్రీక్వెంట్గా వచ్చేవారు. హాస్టల్ వచ్చిన కొత్తలో హీ వాస్ దేర్ ఆల్మోస్ట్ ఎవ్రీడే, మాతో పాటు కూర్చుని భోజనం చేయడం కానీ తరచుగా వచ్చేవాళ్ళు. ఎవ్రీ ఈవినింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఈవినింగ్ స్వామి ఎక్కడ ఉంటారు మాతో పాటు కూర్చొని స్వామి ఉపన్యాసాలు ఇవ్వడం, మాతో పాటు జూలాలు అక్కడ ఇది చేసి క్రిస్మస్ ఫస్ట్ క్రిస్మస్ ఒకటి వచ్చింది స్వామితో పాటు సెలబ్రేట్ చేశాము. చాలా బాగుండేది మాతో పాటు స్వామి చాలా టైం స్పెండ్ చేసేవారు. ప్రతి ఒక్కటి ఏం ఇది ఫుడ్ సరిగా ఉందా అది సరిగా ఉందా స్వామి వచ్చి టేస్ట్ చేయడం. ఇన్ఫాక్ట్ ఈవెన్ మేము కాలేజ్ పోయిన టైంలో కూడా ఉదయం పూట్ల వచ్చి ఒకసారి సర్వే చేసుకుని పోయేవాళ్ళు, ఎలా ఉంది పిల్లలకంతా వసతులు సరిగా ఉన్నాయా లేదా, అంత కేర్ తీసుకునేవాళ్ళు స్వామి స్టూడెంట్స్ పైన. చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చేవాళ్ళు మాతో పాటు భోజనం చేయడం స్పెండ్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉండేది ఆ పీరియడ్ స్వామితో పాటు కూర్చొని. వీ హ్యాడ్ వెరీ గుడ్ టైం విత్ స్వామి ఆల్మోస్ట్ ఎవ్రీ డే అని చెప్పొచ్చు.
1: స్వామి ఏం చెప్పేవారు స్టూడెంట్స్ కి?
2: స్వామి చెప్పేదంతా లవ్ ఐ మీన్ ఇట్స్ అగైన్ స్వామి మెసేజ్ ఇస్ యూనివర్సల్ లవ్. సో ప్రతి దీంట్లోనూ స్వామి వెనక ఏది ఉన్నానో దాని గురించి స్వామి యూనివర్సల్ లవ్ ప్రేమ గురించే ఉంటుంది. స్వామి గ్రూప్స్ తో మాట్లాడకుండా అందరితోనూ మాట్లాడేవారు. అందరితో కూర్చొని స్వామి ఇన్ఫాక్ట్ చాలా విషయాలు చెప్పేవాళ్ళు. జనరల్ ఫిలాసఫీ గురించి ఎలా ఉండడం, యాజ్ అ స్టూడెంట్స్ ఎలా మనం బయట ఇది చేయాలి, వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎ స్టూడెంట్, స్టూడెంట్ ఎలా రోల్ మోడల్ గా ఉండాలి, సొసైటీకి ఏం చేయాలి వాళ్ళు, ఇలాంటివన్నీ స్వామి చాలా ఇదిగా చెప్పేవాళ్ళు అనమాట. కూర్చొని మాతో పాటు మాట్లాడేవారు. ఇన్ఫాక్ట్ స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్స్ అనేది ఒక్కొక్కరి అనుభూతి ఒక విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరితోనూ స్వామి ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ వెనక ఒక స్టోరీ ఒకటి ఉంటుంది, స్వామి వాళ్ళ అనుభవాలు విత్ స్వామి. సో ప్రతి ఒక్కటి ఉంటుంది. జనరల్ గా చెప్పాలంటే ఇన్ఫాక్ట్ మా కాలేజ్ లోనే ఒక నారాయణ స్వామి ఒక సీనియర్ ఒక అబ్బాయి, హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ వీజింగ్ ప్రాబ్లం అనమాట. ఇన్ఫాక్ట్ ఇట్ వెంట్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ ఆయన శరీరం అంతా నీల కలర్ గా అయిపోయేది అనమాట, బ్లడ్ అంతా అయిపోయి హీ వాజ్ ఆల్మోస్ట్ ఇన్ ద వర్జ్ ఆఫ్ డెత్. స్వామి టుక్ హిమ్ అండ్ విభూది క్రియేట్ చేసి హీ వాజ్ క్యూర్డ్ ఇమీడియట్ గా. చాలా ఉన్నాయి, ప్రతి ఒక్క స్టూడెంట్ కి వర్ణించడానికి కాదు ఇవన్నీ స్వామి అనుభవాలు.

సంపత్ గారికి ఎంతో నచ్చిన పాట సాయి తేరే యాద్ మహాసుఖదాయి. స్వామిని తలుచుకున్న చాలు, మన గుండెలో ఒక హాయి మొదలవుతుంది. ఈ పాటను మనం వినేస్తూ ఈ పాట అయిన వెంటనే తిరిగి పారిజాత సౌరభాలు, స్వామి విద్యార్థుల అనుభవాల శీర్షికలోని శ్రీ సంపత్ కుమార్ గారితో పరిచయాన్ని కొనసాగిద్దాం.

0: పారిజాత సౌరభాల శీర్షికలో శ్రీ సంపత్ కుమార్ గారితో సంభాషణ కొనసాగిస్తూ,
1: సార్ ఇప్పుడు మీరు హాస్టల్లో ఉండేవారు కదా, మరి హాస్టల్లో లైఫ్ ఎట్లా ఉండేది, ఆ షెడ్యూల్ ఎట్లా ఉండేది? ఎందుకంటే స్వామి పర్సనల్ గా డిజైన్ చేసినటువంటి షెడ్యూల్ అది, అండ్ స్వామి డిసిప్లిన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అనేది మీరు కొంచెం చెప్తారా?
2: హాస్టల్ లైఫ్ డిసిప్లిన్ అంత, ఐ మీన్ మందిరిలో ఏం డిసిప్లిన్ దానికి ఈక్వల్ గా ఉండేది. అట్ ద సేమ్ టైం మాకు ఫ్రీడమ్, జాలీగా ఉండేది. ఇన్ఫాక్ట్ మా ఇంటికి పోవడానికన్నా మేము వి ప్రిఫర్డ్ స్టేయింగ్ బ్యాక్ అట్ హాస్టల్. సెలవుల్లో కూడా చాలా మంది మేము ఇంటికి పోము, ఇక్కడే ఉండేది. షెడ్యూల్ టైట్ గానే ఉంటుంది, ఉదయం లేయడం కానీ, సుప్రభాతం ఆ టైం నుంచి మార్నింగ్ షెడ్యూల్స్, ఎక్సర్సైజ్, గ్రౌండ్ పోవడం. అప్పుడు గ్రౌండ్, ఇప్పుడు స్టేడియం లాగా అయిపోయింది. అప్పుడు గ్రౌండ్ గ్రౌండ్ గానే ఉండేది, చాలా ఇదిగా ఉండేది అనమాట. ఒట్టి మట్టి గిట్టి ఏమైనా అసలు ప్రాపర్ గానే ఉండేది కాదు. తర్వాత స్లోగా వన్ బై వన్ ఇట్ గాట్ ఇంప్రూవ్డ్. సో తర్వాత బాగా జరిగేది. డిసిప్లిన్ అంటే మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్, తర్వాత కాలేజ్ ఇది. కాలేజ్ పోయినప్పుడు కూడా కాలేజ్ కూడా స్వామి వచ్చేవాళ్ళు. సో కాలేజ్ క్లాసెస్ జరిగే మధ్యలో స్వామి వచ్చి కూర్చునేవాళ్ళు మాతో పాటు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యునో కేర్ అండ్ అటెన్షన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ స్వామి హ్యాడ్ విత్ చిల్డ్రన్ స్టూడెంట్స్. సడన్ గా స్వామి విల్ బి దేర్ ఇన్ ద క్లాస్ రూమ్. సో హీల్ సిట్ మాతో పాటు కూర్చుంటారు, కొద్దిసేపు కూర్చుని వెళ్ళిపోతారు స్వామి. అలా అంతా జరుగుతుంది. ఈవినింగ్ అగైన్ వి గో బ్యాక్ టు దర్శన్. వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట ఈవినింగ్ ఎప్పుడు వస్తుందని. దర్శనం పోవడం, భజన పంపించుకొని అక్కడి నుంచి తిరిగి రావడం, అంతా క్రమశిక్షణగానే ఉంది. మా హాస్టల్ నుంచి పోవడం, కాలేజ్ పోవడం కానీ, హాస్టల్ నుంచి మందిరికి పోవడం, అంతా డిసిప్లిన్ గా వి గో ఇన్ అ బ్యాచ్, ఒక లైన్ లో పోవడం, క్రమశిక్షణ అన్నీ ఉంది. క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం, అంటే లైఫ్ కు చాలా ఇంపార్టెంట్ అనేది అక్కడ మెసేజ్. ఇట్స్ ప్రాక్టికల్ గా అనుభవించాము. హాస్టల్ లైఫ్ లో మేము నేర్చుకున్నది సో వాల్యుయబుల్, ప్రైస్ లెస్ అవన్నీ. ఇప్పుడు మనకు మాకు తెలుస్తుంది హౌ వీఆర్ ఏబుల్ టు రిఫ్లెక్ట్ ఇట్ ఇన్ ద సొసైటీ అని. సాయి స్టూడెంట్స్ కు, మిగతా వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత వీఆర్ ఏబుల్ టు సీ ద డిఫరెన్స్, ద వే వీ ఇంటరాక్ట్ విత్ పీపుల్, ద వే వీ యునో టేక్ కేర్ ఆఫ్ పీపుల్, ఇవన్నీ వచ్చి అక్కడి నుంచి మాకు అలాగే ఊరిపోయింది అనమాట మా దీంట్లో.
0: అంటే స్వామి ఇచ్చినటువంటి ఆ ట్రైనింగ్ ఆ విధంగా ఉండేది.
2: ట్రైనింగ్ ఇన్వాల్వ్మెంట్, స్వామి ఆ ప్రేరణ, స్వామి యొక్క ప్రెసెన్స్, ఆ వైబ్రేషన్స్ చాలు మాకు. దట్ హాస్ క్రియేటెడ్ సో మచ్ ఆఫ్ చేంజ్ ఇన్ అస్ అండ్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఈవెన్ అట్ దిస్ ఏజ్. మేబీ ఐ ఫినిష్డ్ మై 32 ఇయర్స్ అయిపోతుంది నేను స్వామి ఇన్స్టిట్యూట్ ఇంటర్ బ్యాచ్ వచ్చి. ఐఎమ్ చార్టెడ్ అకౌంటెంట్ నౌ. స్టిల్ దోస్ వాల్యూస్ ఐ స్టిల్ కీప్ అప్. ఎంత మాక్సిమం స్వామి గురించి ఇక్కడ హెల్ప్ చేయడం కానీ, వాట్ ఎవర్ సర్వీస్, సర్వీస్ టు హ్యూమానిటీ, సర్వీస్ టు గాడ్, సో వీలైనంత వరకు హెల్ప్ చేయడం, పెద్దవాళ్ళని గౌరవించడం, ప్రేమతో మాట్లాడడం, ఇవన్నీ నన్ను కాదు ఏ సాయి స్టూడెంట్ చూసినా కూడా యూ కెన్ సీ ఆల్ దీస్ క్వాలిటీస్ ఇన్ హిమ్.
0: ప్రొఫెషనల్ గా మీరు చార్టెడ్ అకౌంటెంట్, స్వామి చెప్పినటువంటి విలువలు మీ వర్క్ లైఫ్ లో మీరు ఎట్లాగ ఇంప్లిమెంట్ చేస్తారు, ఎట్లా దానికి కట్టుబడి ఉన్నారు? ఏమైనా ఇన్సిడెంట్స్ కానీ?
2: ఇన్సిడెంట్స్ లేవండి. జనరల్ గానే స్వామి టీచింగ్స్ లో చూసుకుంటే యూ హ్యావ్ టు బి ట్రూత్ఫుల్. సో ఐఎమ్ ట్రూత్ఫుల్ టు మై ప్రొఫెషన్. సో యూనో చార్టెడ్ అకౌంటెంట్ దీంట్లో దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఛాన్సెస్ వేర్ యూ కెన్ మ్యానిపులేట్, చాలా చేయడానికి ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే వీ డోంట్ గో విత్ దట్. మాకు వాల్యూస్ ముఖ్యం, హ్యూమన్ వాల్యూస్ ముఖ్యం, ఇవన్నీ ఇదంతా ముఖ్యం. సో వీ డోంట్ డివియేట్ ఫ్రమ్ స్వామిస్ టీచింగ్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, వాట్ ఎవర్ ప్రీ ద ప్రొఫెషన్స్. ఏ ప్రొఫెషన్ అన్నా ఉండండి మీరు, ఆ వాల్యూస్ అనేది వీ విల్ నెవర్ కాంప్రమైజ్, వీ విల్ ఆల్వేస్ స్టిక్ ఆన్ టు దట్, వీ విల్ నెవర్ ఈవెన్ డివియేట్ ఫ్రమ్ దట్. కొంతమంది మమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఉండొచ్చు, బికాస్ షార్ట్ కట్ రూట్స్ తీసుకోము మేము. సో చాలా మందికి నచ్చకపోవచ్చు, బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఇస్, వీఆర్ సాయి స్టూడెంట్స్. సో వీ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ ఎనీథింగ్.
0: ప్రశాంతి నిలయంలో జరిగేటటువంటి ఎన్నో ఫెస్టివల్స్, మీరు 70s నుంచి అక్కడ ప్రశాంతి నిలయంలో ఉన్నారు కదా, ఫెస్టివల్స్ మీరు చూసినవి ఏమన్నా ఉంటే చెప్తారా?
2: ప్రతి ఫెస్టివల్ బాగా జరిగింది. చాలా గ్రాండ్ గా జరిగేది వచ్చి దసరా, 10 రోజులు యజ్ఞం జరుగుతుంది, స్వామి పుట్టినరోజు పండుగలో వేడుక జరుగుతుంది. మిగతా దీపావళి ఎంత అంత ఇదిగా జరిగేది కాదు, బట్ మెయిన్ గా జరిగేది దసరా అండ్ పుట్టినరోజు, ఇదే మెయిన్ ఫెస్టివల్స్ అక్కడ. మిగతా రోజు వస్తాయి భూగాది అలాంటివన్నీ వస్తుంటాయి. కాకపోతే చాలా గ్రాండ్ గా జరిగేది అనేది దసరా బర్త్డే సెలబ్రేషన్స్. దసరా రోజు యాజ్ యూజువల్ మొదటి నుంచి హోమాలు జరిగేది, మొదటి నుంచి పేద వ్యక్తులందరినీ పిలిపించి యజ్ఞం చేయడం కానీ, స్వామి చేతిలో క్రియేట్ చేసి ఆ యజ్ఞగుండంలో ముత్యాలు అన్ని వేసేవాళ్ళు స్వామి. అంతా అయిన తర్వాత స్వామి విజయదశమి అయిన తర్వాత స్వామి ప్రతి ఒక్కరికి ఒక ఇది తీర్థం ఇచ్చేవాళ్ళు. అమృతం అండి ఇది, ప్రోక్షణం కాదు, అమృతం అనేది. అది ఇంతవరకు నా జీవితంలో అలాంటి పదార్థాన్ని నేను ఇంతవరకు నేను టేస్టే చేయలేదు. నవ్వుతో అభివేషత్ ఇలాగా అలాంటి టేస్ట్, స్టిల్ ఇట్ ఇస్ దేర్ ఇన్ మై టంగ్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు ఫీల్ ఇట్. అమృతం అంటే అది నేలి వెరీ డివైన్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. స్వామి స్వయంగా స్పూన్ లో తీసి ఒక్కొక్కరికి ఇచ్చేవాళ్ళు, అది దానికోసం వెయిట్ చేసి ఉండేవాళ్ళం. సో అది అమృతం కన్నా మించినది, అది డివైన్ టేస్ట్, ఐ డోంట్ నో వాట్ టు కాల్ ఇట్. స్వామి ప్రతి ఒక్కరికి ఆశ్రమంలో ఉండేవాళ్ళకంతా ఇది పంపించేవాళ్ళు అనమాట, డ్రెస్సెస్ ఇచ్చేవారు. సో ప్రతి ఒక్కరికి స్వామి స్వయంగా చేత్తో రాసిచ్చేవాళ్ళు. మా అమ్మగారికి చీర పంపితే పోస్ట్ మాస్టర్ భార్యకు అని స్వామే రాసి ఇచ్చేవాళ్ళు. దసరా ఇస్ టు బి అ వెరీ గ్రేట్ ఫెస్టివల్ దేర్, బాగుండేది.
0: యజ్ఞం టైంలో స్టూడెంట్స్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు స్వామి వేదం నేర్చుకునే.
2: అవును, మా దీంట్లో ఇన్స్టిట్యూట్ లోనే మాకు వేదం నేర్పించుకోవాలి, నేర్చుకోవాలన్న కంపల్సరీ ఉన్నింది. ప్రతి ఒక్కరు వేదం చెప్తాం, ఐ మీన్ హూ ఓవర్ ఇట్ ఇస్. స్వామి వచ్చినప్పుడు, ఇన్ఫాక్ట్ స్వామి వచ్చేటప్పుడు ఒక రొటేషన్ లో అందరికి స్టూడెంట్స్ కంతా ఛాన్సెస్ వస్తాయన్నమాట స్వామిని వెల్కమ్ చేయడం విత్ వేద ఘోషంతో, స్వామిని వెల్కమ్ చేయడానికి. సో ప్రతి ఒక్కరు గెట్స్ ఇన్వాల్వ్ ఇన్ వేదం. సో దట్ షోస్ హౌ మచ్ సిగ్నిఫికెన్స్ స్వామి గివ్స్ టు వేదం. అందరు ప్రతి ఒక్కరికి ది చాంట్. సో ఇట్ ఇస్ ఎ నార్మ్.
0: చాలా బాగుంది సార్. మరి ఈ వేద పండితుల్ని చూసుకోవడానికి స్వామి ఎవరైనా పర్సనల్ గా అపాయింట్ చేసేవారా, లేకపోతే స్టూడెంట్స్ కూడా వెళ్లి దానికి హెల్ప్ చేసేవారా?
2: పుట్టబర్తిలో ఈవెన్ కాలేజ్ ఇవన్నీ స్టార్ట్ కావడానికి ముందే వేద పాఠశాల ఉన్నింది. సో కోమావధాని గారే హెడ్ దానికి. అక్కడ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళతో అక్కడ అప్పుడే వేద అంతా జరిగేది. దాని తర్వాత చాలా మంది స్టూడెంట్స్ అక్కడ వేదం నేర్చుకుని మాకు ఛాన్సెస్ వస్తాయన్నమాట స్వామిని వెల్కమ్ చేయడం విత్ వేద ఘోషంతో, స్వామిని వెల్కమ్ చేయడానికి. సో ప్రతి ఒక్కరు గెట్స్ ఇన్వాల్వ్ ఇన్ వేదం. సో దట్ షోస్ హౌ మచ్ సిగ్నిఫికెంట్.

0: వచ్చేవాళ్ళు, వాళ్ళు వచ్చి మాకు నేర్పడం ఇవన్నీ జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం ఒక హాఫ్ అన్ అవర్ ఆ కాలంలో ప్రేయర్ ముందు ఒక్కొక్క దీని గురించి లెక్చర్ ఇచ్చేవాళ్ళు. విఐపీస్ వస్తారనమాట, పండితులు కానీ లర్న్డ్ స్కాలర్స్ కానీ వీళ్ళంతా వచ్చేవాళ్ళు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ ఉంటుంది అనమాట. ఎవ్రీ డే వీ యూస్ టు హ్యావ్ రిలీజియన్, డిఫరెంట్ రిలీజియన్ కోర్సెస్ ఉంటాయి. ఒకరోజు బుద్ధిజం గురించి ఒకరు మాట్లాడతారు, ఇంకోరు క్రిస్టియానిటీ గురించి మాట్లాడతారు. ఇన్ఫాక్ట్ ఇంకా బాగా గుర్తుంది మా వైస్ ఛాన్సలర్ మిస్టర్ వికే గోకాక్ యూస్ టు టాక్ అబౌట్ ఓల్డ్ టెస్టమెంట్స్. తర్వాత అనంతపూర్ క్యాంపస్ నుంచి ఒక లేడీ ఆవిడ షీస్ టు టాక్ అబౌట్ ఇస్లాం గురించి. దెన్ యూస్ టు హ్యావ్ ఫారిన్ పీపుల్ హూ టాక్ అబౌట్ జూయిష్. దేర్ ఆర్ సో మెనీ లెక్చరర్స్ హూస్ టు కమ్ అండ్ గివ్ అండ్ ప్రతి ఒక్కటి మాకు చాలా ఇదిగా ఉండేది అనమాట. వీస్ టు లర్న్ ఎవ్రీథింగ్. సో అలా ఉంటుంది మా రొటీన్. సో యస్, ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కెన్ బోస్ట్ ఆఫ్ ఆల్ దిస్.
1: మీరు 70s నుంచి ఆల్మోస్ట్ 85 దాకా ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ ప్రశాంతిలియం ఆ ప్రెమిసెస్ లో మీరు గడిపారు. ఎంతో మంది భక్తులు స్వామి దగ్గర ఉండేవారు. ఉదాహరణకి కస్తూరి గారు కానివ్వండి, లేకపోతే కుటుంబరావు గారు, జోగారావు గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు, కామవధాని గారు, మరి వీళ్ళందరినీ చూసినప్పుడు మీకేమనిపించేది? స్వామికి వాళ్ళకి ఉన్నటువంటి రిలేషన్షిప్, స్వామి కోసం వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సమర్పించుకున్న విధానం మీకే విధంగా ఇన్స్పిరేషన్ కలిగించింది?
0: తప్పకుండా అండి. వీళ్ళు మీరు చెప్పిన పేర్లు, కస్తూరి గారు కానీ, కుటుంబరావు గారు కానీ, వీళ్ళంతా వాళ్ళ లైఫ్ లో దేవర్ ఇన్ అ వెరీ బిగ్ పొజిషన్ అనమాట. నేను చెప్పాను నారాయణయ్య అని, నాట్ మెనీ నో అబౌట్ హిమ్ బట్ హీ. సో చాలా మంది ఇలా నివరు కప్పిన నిప్పులు చాలా మంది ఉన్నారు అక్కడ. చాలా మంది వి డోంట్ ఈవెన్ నో వాట్ దేర్ బ్యాక్గ్రౌండ్స్ ఇట్ బట్ ద కైండ్ ఆఫ్ సర్వీస్ దే డూ వి కాంట్ ఈవెన్ ఇమాజిన్. దే ఆర్ టోటల్లీ డెడికేటెడ్ అండి. స్వామి కోసమే అక్కడ ఉండి ప్రతి ఒక్కటి వాళ్ళు చూసారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు చేసే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబరావు గారు తీసుకున్నారంటే, ఆయన కంప్లీట్ గా ఆయన ఎంటైర్ యాక్టివిటీస్ అక్కడ హీస్ టు హ్యాండిల్. హీస్ టు బి రిపోర్టింగ్ టు స్వామి. అఫ్ కోర్స్ స్వామి యాజ్ అ డివైన్ ఇది కాకుండా, యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ చూస్తే హీస్ అ వెరీ వెరీ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. ఆయన హీ హ్యాడ్ ఆల్ దీస్ పీపుల్. అఫ్ కోర్స్ దీస్ పీపుల్ నెవర్ కేమ్ ఫర్ సాలరీస్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళు జీవితం అంతా స్వామి కోసమే సాక్రిఫైస్ చేసి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. కస్తూరి గారి స్పీచెస్ అన్ని వింటారు. ఐ డోంట్ నో, నా చిన్నప్పుడు నాకు వీళ్ళ గురించి అంతగా తెలియదు. ఐ యూస్ టు ప్లే ప్రాంక్స్ విత్ దెమ్. ఎందుకంటే నేను చాలా చిన్నపిల్లవాడిని వాళ్ళతో పాటు. సూరయ్య వీళ్ళంతా, ఆయన సూరయ్య గొంతు చాలా స్వామితో పాటు మాట్లాడేది ఆయన డిఫరెంట్ గా ఉంటుంది. సూరయ్య ఆయన చాలా గంభీరమైన గొంతు అయింది. ఆయన స్వామిని ఏకవతం వచనంతోనే పిలుస్తారు. ఆయన ఏమి నువ్వు ఎక్కడ పోతాయి ఏమైనా, చాలా రఫ్ గా ఉంటుంది అనమాట ఆయన వాయిస్. స్వామి యూస్ టు ఇంట్రాక్ట్ విత్ దెమ్ అండ్ హీ వాస్ యాక్చువల్లీ కుటుంబరావుకు ముందు ఆయనే యూస్ టు టేక్ కేర్ ఆఫ్. అంటే తర్వాత ఏజ్ అయిపోయింది ఆయనకి, సో హీ వాస్ దేర్. సో కుటుంబరావు గారు తీసుకున్నారు, తర్వాత చిరంజీవి గారు. ఐ మీన్ ఇట్ ఇస్ ఇట్ ఫాలోడ్. దీస్ పీపుల్ కేమ్ విత్ సో మచ్ ఆఫ్ సాక్రిఫైస్. వీళ్ళందరూ చాలా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో దే హ్యాడ్ ఆల్ నో వెరీ బిగ్ షార్ట్స్ ఇన్ దేర్ ఓన్ కెపాసిటీ అనమాట. This total dedication, vilanta there are very big examples for us to emulate.
1: Swami degar nunchi meer nechukuntunnatti jeevita paathalu em sir?
0: స్వామి దగ్గర నేర్చుకోవడం చాలా ఉన్నాయండి. ప్రతి ఒక్కటి స్వామి నేర్పడమే. మెయిన్ గా స్వామి బోధనలు నేను చెప్పినట్టు ప్రేమతత్వమే. అది ఒకటి ఉంటే చాలు, ప్రేమతత్వం ఉంటేనే మిగతావన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో దెన్ అఫ్ కోర్స్ స్వామి లివింగ్ ఎగ్జాంపుల్ అనమాట. స్వామి క్రమశిక్షణ కానీ, ఆయన స్పిరిచువల్ ఇది కానీ, ఎలా మనం సొసైటీలో ఎలా ఉండాలి, మన థాట్స్ ఎలా ఉండాలి అనేదంతా. బట్ దీనికంతా వెనక ఒకే ఒక ఇది, ప్రేమ. ప్రేమ తత్వమే మెయిన్, ఒకే లెసన్ ప్రేమ తత్వమే. సో ఆ ప్రేమ అందరిలోనూ ఉండాలనేది ఆయన ఇది. డివోటీస్ అది నేర్చుకోవాలి. మిగతావన్నీ అది ఇది స్వామి మెటీరియలైజ్ చేయడం, ఇవన్నీ చేయడం అనేది ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ హిస్ మిషన్. సో దాన్ని లెట్ అస్ నాట్ గెట్ ఇన్ టు దట్ టూ మచ్. ఆయన బోధనలో మెయిన్ గా ఆయన ఎంఫసైజ్ చేయడమే ప్రేమే, ప్రేమతత్వం. ప్రేమతో ఉండండి, అందరితోనూ ప్రేమతోగా ఉండండి. సీ ఇట్స్ స్మాల్ లైఫ్, సో బి హ్యాపీ, అందరికి ప్రేమ పంచండి, అంతే. ఇంతకన్నా ఏమి లేదు. స్వామి దగ్గర నేర్చుకోవడం ఒకటే, ప్రేమ.
1: ప్రస్తుతం స్వామి భౌతికంగా మన మధ్య లేరు కదా, మరి కొత్తగా జాయిన్ అయినటువంటి ఈ స్టూడెంట్స్ కి కానివ్వండి, డివోటీస్ కి వచ్చే వాళ్ళకు, వాళ్ళకి ఒక విధమైనటువంటి గైడ్ లైన్ గా మీరు ఏం చెప్పగలుగుతారు?
0: స్వామి భౌతికంగా లేరు, కాకపోతే స్వామి భౌతికంగా ఉంటే చాలా బాగుండేది. దేవుడ ఇన్ఫాక్ట్

0: మేము ఎంత సంతోషం ఎంజాయ్ చేశాము స్వామి దగ్గర నుంచి, స్వామి ప్రాక్సిమిటీలో మాకు దొరికిన ఆ సంతోషము వాళ్ళకి దొరికింటే చాలా బాగుండేదని ఒక ఇది. కాకపోతే ఇట్ ఇస్ సో స్వామి దాని గురించి లేదు. బట్ స్వామి ఉన్నాను లేకపోయినాను స్వామి ఇస్ దేర్. స్వామి లేరు అని చెప్పడం భౌతికంగా లేరు అనే ఒక ఇదే కానీ స్వామి ఇస్ దేర్, స్వామి ఇస్ ఎవ్రీవేర్, స్వామి ఉన్నారు, స్వామి అక్కడే ఎక్కడ అన్ని చోట్ల ఉన్నారు. ఇక్కడ మన మధ్యలో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం స్వామి ఇక్కడ ఉన్నారు. సో ఎవ్రీథింగ్ ఇస్ స్వామి ఓన్లీ. సో స్వామి లేనప్పుడు కూడా ఐ మీన్ నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి అక్కడ. బేసిక్ గా మనం యు షుడ్ హ్యావ్ ద డివోషన్. డివోషన్ కన్నా నేను చెప్పినట్టు స్వామి స్వామి ఉపన్యాసాలు వినండి. చాలా కోట్స్ ఉన్నాయి స్వామివి, చదవండి, దాని అర్థాలు తెలుసుకోండి. స్వామి రాసిన బుక్సే ఉన్నాయి, చదవండి. స్వామి స్టూడెంట్స్ కి ఇప్పుడు స్వామి ఉన్నాను లేకపోయినాను ద కరికులం వాట్ దే హ్యావ్ ప్రెసెంట్లీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇట్ ఇస్ మిగతా యూనివర్సిటీలో నేర్చుకునేవి అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వాట్ బుక్ ఇష్ ఇది కాకుండా లాట్ ఆఫ్ థింగ్స్ దట్ దే టీచ్ వాట్ యూ హ్యావ్ టు బి ఇన్ యువర్ లైఫ్. సో ఐ థింక్ దట్ ఈస్ నాట్ డైల్యూటెడ్, అది ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఇది ఇట్ మేక్స్ యూ అ కంప్లీట్ పర్సనాలిటీ. సో స్వామి ఐ మీన్ ఇన్స్టిట్యూట్ లో చేరడం వల్ల మిగతా చోట్ల దొరకని పరిపూర్ణ జ్ఞానం ఇది. ఎక్కడైనా చదువుకోవచ్చు, బుక్ లో ఉన్నవి ఎక్కడైనా మీరు ఏ దేశంలో పోయినా చదువుకోవచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు. కానీ జీవిత పాఠాలు, జీవితంలో మనం మంచి మార్గాన్ని తీసుకోవడానికి ముందుకు పోవడానికి స్వామి చెప్పిన ఉపన్యాసాలు గాని స్వామి
1: ఫౌండేషన్ ఫర్ లైఫ్
0: సో ఇది అక్కడ ఆ ఇన్స్టిట్యూషన్ లో తప్ప మిగతా ఇన్స్టిట్యూషన్స్ లో లేవు. అక్కడ పోయి యూ నీడ్ టు స్టిల్ దట్ వైబ్రేషన్ ఇస్ దేర్, ఫీల్ దట్, గో ఫీల్ ఇట్, ఎంజాయ్ ఇట్. జీవితంలో అరుదైన విషయాలు ఇవన్నీ. సో ఇవన్నీ అక్కడ పోయి నేర్చుకోవాల్సిందే. ఉన్నంత వరకు యాజ్ అ స్టూడెంట్ బీ సిన్సియర్, బీ డెడికేటెడ్. ఏదో కాలేజీలో చేరాము చదవడం కాకుండా అక్కడ మిగతావి చాలా నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. అక్కడ నేర్పిస్తున్నారు ఇలాంటి వేదాలు గాని, మెడిటేషన్, మిగతా స్పిరిచువాలిటీ గురించి, మిగతా రిలీజియన్స్. నేను మొదట చెప్పాను కదా ప్రతిరోజు మాకు ఇది జరిగే. ఇవన్నీ మిగతా ఇన్స్టిట్యూషన్స్ లో యు డోంట్ ఫైండ్ అట్ ఆల్. ఎంజాయ్ ఎవ్రీ సిప్ ఆఫ్ ఇట్, ఎవ్రీ సిప్. దేర్ ఇస్ ఇట్స్ అన్ ఓషన్. సో యూ అట్లీస్ట్ హ్యావ్ ఫ్యూ సిప్స్ బిఫోర్ యు కమ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్.
1: సంపత్ కుమార్ గారు, ఈరోజు ఇన్ని విలువైనటువంటి అనుభవాలు, మధుర స్మృతులు స్వామితో జరిగినటువంటివి మా శ్రోతలందరితో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. సాయిరాం.
0: సాయిరాం, నాకు చాలా సంతోషం. హోప్ నేను షేర్ చేసిన అనుభవాలు ఇవన్నీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది. అందరూ ఐ థింక్ దే విల్ గెట్ సమ్ ఇన్స్పిరేషన్ అవుట్ ఆఫ్ వాట్ ఎవర్ దట్ ఐ లిటిల్ ఐ కుడ్ షేర్. సాయిరాం అంటే.
1: ఇంతవరకు మీరు పారిజాత సౌరభాలు స్వామి విద్యార్థుల అనుభవాల శీర్షికలో భాగంగా చెన్నై వాస్తవ్యులైన శ్రీ వి సంపత్ కుమార్ గారితో పరిచయాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

الوالد والي